రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవాన్ బాబా వారు కొడైకెనాల్లో విద్యార్థులనుద్దేశించి 1997 April 29 ఇచ్చిన దివ్య సందేశంలో, ప్రతి మానవుడు దైవస్వరూపుడే, మానవుడే కాదు ప్రతి ప్రాణి దైవాంశతో పుట్టినదే, కాబట్టి అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అని తెలిపారు. రేడియో సాయి ప్రేమామృతం కార్యక్రమంలో ఆ ప్రసంగాన్ని ఇప్పుడు మనం విందాం.

భక్తిరేవం పరమార్థదాయిని, భక్తిరేవం భవరోగనాశిని.

0: ഭക്തിരേവ പരമാർത്ഥദായിനി. പരമാർത്ഥമെന്ന് കോരുന്നటువంటి മാനവനക്കു ഭക്തിയേ രാജമാർഗം. ഭക്തിരേവ പവരോഗനാശിനി. ഈ പാഞ്ചഭൗതികമായ പ്രപഞ്ചമനന്ദു മാനവുടു ദുഃഖ നിവൃത്തിനി ആനന്ദ പ്രാപ്തിനി പൊന്നവലനന്ന ദീനിക്ക് ഭക്തിയേ സരിയైన മാർഗം. ഭക്തിരേവ പരവേദന പ്രധാ. വേദശാസ്ത്ര ഇതിഹാസ പുരാണം യൊക്ക പ്രമാണമുലു മാനവുടു നിത്യ ജീവിതമുലോ ആചരിച്ചവലനന്ന ദീനിക്ക് കൂടാനും ഭക്തിയേ ആധാരം. ഭക്തിരേവ പരമോക്ഷകാരിണി. മോക്ഷം അനഗാ ദുഃഖ നിവൃത്തി ആനന്ദപ്രാപ്തിയേ മോക്ഷം. ആനന്ദപ്രാപ്തിക്ക് ദുഃഖ നിവൃത്തി കൂടനു ഭക്തിയേ മൂല കാരണം. പ്രാചീന കാലമു നുണ്ടി ഭാരതദേശമു ആധ്യാത്മിക തത്വപ്രഭാവംചേ അന്യ ദേശമുലകുനു സുസ്ഥിര ശാന്തി ഭദ്രതലു ചേകൂർച്ചു വച്ചുതുന്നതി. കനുകനെ നാട്ടി മുതലു നേടി വരക്കുനു ലോക സമസ്ത സുഖിനോഭവന്തു. അന്തരു കൂടുന്നു സുഖംഗാ ഉണ്ടാലി അനേട്വണ്ടിതേ ഹൈന്ദവ സാമ്പ്രദായം. ആധ്യാത്മിക കനജ സമ്പത്തിക്ക് ആലവാലമైన భారతదేశం నందు ఈనాడు అశాంతి అక్రమ అనాచార అసత్య అనేటువంటి పైశాచిక ప్రవృత్తులు ప్రణయతాండం చేస్తున్నాయి. కారణమేమిటి? మానవుని యందు భక్తి ప్రపత్తులు క్షీణించిపోవటమే దీనికి కారణం. భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క సుఖ సంతోషముల నిమిత్తమై మానవుడు నిరంతరము కూడా ప్రాకులాడుతున్నాడే కాని మానసిక శాంతి కాని లేక ఆత్మానందమును కాని మానవుడు ఏమాత్రము ప్రయత్నించటం లేదు. ప్రాకృతమైనటువంటి సుఖములు క్షణికములైనటువంటి కాని అట్టి అస్థిరమైన అశాశ్వతమైన ఈ యొక్క భౌతిక సుఖములకే మానవుడు ప్రాకులాడుతున్నాడు కాని నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మానంద నిమిత్తమై మానవుడు కించిత్తైనా ప్రయత్నం సల్పటం లేదు. దేనికైనా ఈ ప్రపంచమునందు ఒక వస్తువును మనం పొందవలనన్నా ఆ వస్తువు యొక్క మూలమును చెల్లించినప్పుడే ఆ యొక్క వస్తువు మనకు లభ్యమవుతుంది. ఒక షాపుకు వెళ్లి అయ్యా నాకు ఒక హ్యాండ్ కర్చీప్ కావాలంటే ఆ హ్యాండ్ కర్చీప్ కు ఒక 10 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. 10 రూపాయలు నీవు చెల్లించక ఆ యొక్క హ్యాండ్ కర్చీప్ నీవు అందుకోలేవు. ఇట్టి అనిత్యమైనటువంటి యొక్క పదార్థములకే మూల్యము చెల్లించి ఆ పదార్థమును అందుకునేటువంటి సమయంలో అత్యంత అమితమైనటువంటి యొక్క ఆనంద సత్వాన్ని పొందాలంటే దీనికి కూడాను దానికి తగినటువంటి మూల్యం చెల్లించాలి. ఆ విలువైన ఆ పవిత్రమైన ఆ దివ్యమైన ఆ భవ్యమైన ఆ నవ్యమైనటువంటి యొక్క విల ఏమిటది? అది ఏ నిర్మలమైన ప్రేమ, ప్రాకృతమైనటువంటి ప్రేమ కాదు, పరతత్వంతో కూడినటువంటి ప్రేమ. పొంగనది కృంగనది క్షీణించనిది పెరగనిది ఇది నిరంతరం కూడాను తాండవమాడుతున్నటువంటిదే మానవ హృదయమునందు. ఆ ప్రేమ కేవలం ఇచ్చుకోవటమే కాని పుచ్చుకోవటం కాదు. ప్రాకృతమైనటువంటి ప్రేమకు పరతత్వంతో కూడిన ప్రేమకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించాలి. ప్రాకృతమైనటువంటి ప్రేమ పుచ్చుకోవటమే కాని ఇచ్చుకోవటం లేదు. దివ్యమైన ప్రేమ ఇచ్చుకోవటమే కాని పుచ్చుకోవటం లేదు. ఇది ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఒకనొక సమయంలో నారదుడు నారాయణుని దర్శనం ఉంది వెళ్లాడు. సంభాషణ లోపల నారాయణుడు చెప్పాడు, నారద నేను సృష్టించినటువంటి ఈ పంచభూతముల్లో ఏది గొప్పది అన్నాడు. భూమి చాలా పెద్దది స్వామి అన్నాడు. నిజమే, అంతటి పెద్ద భూమిని 3 భాగములు నీరు మృంగివేసింది, అప్పుడు భూమి గొప్పదా నీరు గొప్పదా? స్వామి నీరే గొప్పది అన్నాడు. అంటే గొప్పదైనటువంటి నీరును అగస్త్యుడు ఒక గుటికి మింగాడు. కాబట్టి ఈ యొక్క జలం గొప్పదా? అగస్త్యుడు గొప్పవాడా? అవును స్వామి, అగస్త్యుడే గొప్పవాడు. గొప్పవాడైనటువంటి అగస్త్యుడు ఆకాశంలో చిన్న చుక్క రూపుగా ఉంటున్నాడు. కాబట్టి చుక్క గొప్పదా ఆకాశం గొప్పదా? ఆకాశం గొప్పది స్వామి. అయితే వామనమూర్తి బలిచక్రవర్తి దగ్గర దానం తీసుకునే సమయం లోపల ఆ బలిచక్రవర్తి యొక్క తత్వమును గుర్తించి భగవంతుడు వ్యాప్తి నొందాడు.
1: వామన
0: యావత్ భూలోకమంతయకును ఒక్క పాదం కింద చేర్చుకున్నాడు. ఇంకొక పాదమునకు ఎక్కడ కూడా స్థానం లేక ఆకాశమంతా కూడా వ్యాపించిపోయింది ఈ పాదము. ఇంత వ్యాపించిపోయినటువంటి ఒక ఘనమైన బలమైన విలువైనటువంటి ఈ పాదం గొప్పదా, ఆకాశం గొప్పదా? భగవంతుని పాదమే అంత గొప్పగా ఉన్నప్పుడు భగవంతుని రూపం ఎంత పెద్దదిగా ఉండాలి? ఇంత గొప్ప స్వరూపంలో ధరించినటువంటి భగవంతుణ్ణి భక్తుడు తన హృదయంలో బంధించినాడు. కాబట్టి భగవంతుడు గొప్పవాడా, భక్తుడు గొప్పవాడా? తుడు గొప్పవాడు అన్నారు. కనుక మానవత్వం లోపల ఇంత దివ్యమైనటువంటి ఒక తత్వం ఉండి కూడాను దాని యొక్క రహస్యాన్ని మానవుడు ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. మానవులు ఏమి చేసినా, ఏమి చూసినా, ఏమి చెప్పినా, ఏమి తలచినప్పటికీ దానిలో ఒక విధమైన అంతరార్థం ఉంటుండాలి. లోకంలో ఏది పాపము, ఏది పుణ్యము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు జీవులు. శంకర్లు వారు చెప్పారు, ఒకనొక సమయంలో కాశీకి వెళ్లాడు ఆదిశంకర్లు వారు. జైత్రయాత్ర జరుపుతూ కాశీలో 13 మంది శిష్యుల చేత అందులో 10 దినములు నివసించాడు. విశ్వేశ్వరుని ముందు నిలిచి, విశ్వేశ్వర, నేను 3 పాపములు చేసి వచ్చాను, ఈ పాపములకు పరిహారమైనటువంటి ఒక శిక్ష నాకు ఇమ్మన్నాడు. మొదటిది, భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, ఈశ్వర సర్వభూతానాం. నేనే శ్లోకంలో వర్ణించాను, సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు అని నేను చెప్పాను. కానీ నిన్ను దర్శించుకోమని కాశీకి వచ్చాను. ఇది ఒక పాపం, ఒకటి నేను చేయటం ఒకటి, ఇది పాపం కాదా? ఇంకా రెండవది, ఈశ గిరీశ పరేశ నిరేశ ప్రేశ భూచర్భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణీయం. అందరి హృదయాల లోపల కూడాను నీ ఉన్నావని నేను వర్ణించాను, కాని నా హృదయంలో మాత్రం లేవా? కాబట్టి నా హృదయంలో ఉండినప్పుడు నేను ఎందుకు కాశీకి రావాలి? కాబట్టి దానిపైన పూర్ణ విశ్వాసం లేకపోవటం చేత ఇది రెండవ పాపం అన్నాడు. ఇంకా మూడవది, దైవం అనేటువంటిది ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యం విధం జగత్, జగత్తంతా కూడాను భగవస్వరూపమే అన్నాను. భగవంతుడు కార్యము, ఇదంతా కారణము. కార్యకారణ సంబంధమైనటువంటి ఈ జగత్తు లోపల నీవు లేని స్థానం లేదు, కాని నామం లేదు, కాని ఓ శంకర అని శంకర పేరును మాత్రమే స్మరిస్తున్నాను. సర్వనామము నీవే, సర్వరూపము నీవే. ఈ 3 పాపములు నన్ను పరిహారం గావించి నన్ను అనుగ్రహించుకోరాడు. అనగా తలచడం ఒకటి, చెప్పడం ఒకటి, చేయటం మరొకటి, ఇది సరైనటువంటి తత్వం కాదు. ఇక్కడ మహనీయులని పేరు పొందాను. మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్యేకం, మహాత్మనం, అప్పుడు నాకు మహాత్ముడు అనేటువంటి పేరు సార్థకం అవుతుంది. కానీ మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్, దురాత్మనం. కనుక భక్తి ప్రపత్తులయందు ఇట్టి పవిత్రమైనటువంటి ఒక సత్యము రహస్యంగా ఉంటుంటుంది. భగవంతుని యందు పూర్ణమైన విశ్వాసము, ప్రేమ కలిగి ఆ ప్రేమలో లోతుగా దిగినప్పుడే ఈ రహస్యం చక్కగా అర్థమవుతుంది. అందరికీ కంటికి కనిపించినట్టుగా నడచటము, నవ్వటము, తిరగటము, తినటము, ఉండటము, ఇవన్నీ ఉన్నప్పుడు సామాన్యమైన మానవుల వలె భ్రమిస్తుంటారు లోకులు. దైవం మానుష రూపేణ అయితే ఇలాంటి నిజతత్వాన్ని అందరూ గుర్తించుకోలేరు. ముందు చెప్పాను, ఈనాడు లోకం లోపల అనేక విద్యలు నేర్చుతున్నారు. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి ఒక మేధావులు అనేక మంది ఉంటున్నారు. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి మహనీయులు చాలా తక్కువ. ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే నిజమైనటువంటి ఆత్మతత్వం. కనుక విద్యలు నేర్చుతున్నారు, ఇంకా అనేక రకమైనటువంటి శాస్త్రములు చదువుతున్నారు, వేదములు వల్లిస్తున్నారు, ఇతిహాస పురాణములు ఇంత కూడా వల్లిస్తున్నారు, పారాయణ సలుపుతున్నారు. కానీ దీని యొక్క అంతరార్థం ఏమిటి అని గుర్తించుకోవటం లేదు. కేవలము టేప్ రికార్డు వలె పలుకుతున్నామే కానీ దాని లోప సారమును లోపల పండించారు. భౌతిక సుఖములే దీనికి ప్రధానమైనటువంటి ఒక సత్యంగా భావిస్తున్నారు. ఇది శాశ్వతం కాదు, ఇది అవసరమే. ఈ

ఇహమునకు ఈ విద్యను అవసరమే, పరమునకు బ్రహ్మ విద్య కూడా అవసరమే. కనుక ఒకటి బ్రహ్మ మార్గము, ఒకటి ధర్మ మార్గము. మానవ జీవితం అనేటువంటిది ఒక పెద్ద ఫుట్బాల్. కామక్రోధ లోభ మోహం మాత్సల్యమైనటువంటి 6 మంది ఒకవైపు ఉంటున్నారు. సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస ప్రకృతి తత్వము అనేటువంటి సద్గుణములు 6 మంది ఒకవైపు ఉన్నారు. లైఫ్ అనేటువంటి బాలును అటు కొడుతున్నారు ఇటు కొడుతున్నారు. అయితే ఈ బాలును ఒక గోలుకు సరైన రీతిగా కొట్టాలి. ఆ గోలు ఏమిటి? ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య. ఈ రెండింటికి మధ్యలోని గోలు పోయినప్పుడు, బాలు పోయినప్పుడు తాను జయాన్ని పొందుతాడు. 2 అడుగులు లోపల పోయినప్పటికీ చాలు, విజయాన్ని పొందిన వాడవుతాడు. కానీ ఈ రెండింటికి బయట ఫర్లాంగ్ దూరం పోయినా గాని వాడు అవుటే, కానీ గోలు చేయడు. కనుక ధర్మ మార్గము బ్రహ్మ మార్గం అంటే ఏమిటి? లోకములో ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు అంటారు, కాని నా ఉద్దేశము ఈశ్వరుడు మాత్రమే కాదు అర్ధనారీశ్వరుడు, ప్రతి మానవుడు కూడా అర్ధనారీశ్వరుడు. అర్ధనారీశ్వరుడు అంటే ఏమిటి? శక్తి ప్రకృతి ఈ రెండింటి యొక్క ఏకత్వమే అర్ధనారీశ్వర తత్వం. ఈ మ్యాటర్ ఏమిటి? ఎనర్జీ ఏమిటి? ఏమిటి ప్రకృతి ఏమిటి? తీసుకుంటే దేహమే ప్రకృతి, ఇదియే శక్తి, ఆత్మనే దివ్యమైనటువంటి ఈశ్వరుడు. కాబట్టి ప్రతి మానవుడికి దేహము ఆత్మ రెండు ఉంటున్నది. దేహమే పార్వతి, ఆత్మనే ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వర పార్వతి యొక్క స్వరూపము ప్రతి మానవుని యొక్క స్వరూపం కూడాను. కనుక పార్వతి ఈశ్వరుడు పురాణముల యొక్క ప్రమాణమును మనం ఆధారం చేసుకోకూడదు. దేహమే ప్రకృతి యొక్క శక్తి, ఆదిశక్తి ఈ యొక్క జీవుడే ఆత్మనే పరమాత్ముడు. కనుక దేవుడనగ వేరు దేశమందు లేడు, దేవుడనగ తదు దేహమందే, మనగ వేరు పరదేశము లేదు, తాను చేయు పనులు తగిలియుండు. పాపం కాని దేవుడు కాని ఎక్కడో ఏ దేశంలోనూ ఏ యొక్క ప్రదేశంలోనూ లేడు, మన దేహమునందే ఉంటున్నాడు. కనుక దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, సనాతనుడైనటువంటి దేవుడు నూతనమైన దేహం లోపల ప్రాచీనుడిగా కనిపిస్తున్నాడు. కాన దైవం అంటే ఎక్కడున్నాడనే విచారణ చేయనక్కర్లేదు. కనుక ఎక్కడున్నాడని చెప్పిన ఈశ్వరుని అడిగారు, అక్కడ ఇక్కడ ఎక్కడ చూచినా ఒక్కడే ఆత్మలో మక్కువ అయి ఉన్నాడు. ఎక్కడ చూసినా ఉన్నది ఒక్కడే, ఎక్కడ చూసినా ఉన్నది ఒక్కడే. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, భగవంతుడు ఒక్కడే. అల్లా అన్నా, యేసు అన్నా, బుద్ధుడన్నా, రాముడన్నా, కృష్ణుడన్నా, జీసస్ అన్నా, గురునానక్ అన్నా, ఏ విధంగా వారి వారికి ఇష్టమైనటువంటి పేర్లు పెట్టుకోవచ్చు. రూపనామములు వేరు, కానీ అందులో ఉన్న దివ్యత్వం ఒక్కటే. మైసూర్ పాక్ కావాలంటాడు, ఒకటి గులాబ్ జామ్ కావాలంటే, ఒకటి బర్ఫీ కావాలంటే, ఒకటి జిలేబీ కావాలంటే, ఒకటి కీరు కావాలంటాడు, పెపర్మెంట్ కావాలంటే, ఇవన్నీ రూపనామములు వేరువే, కానీ చక్కెర ఒక్కటే. అది ఏ దివ్యత్వము! దైవం ఒక్కడే, రూపనామములుగా ఉంటుంది. కనుక ఎవరు కూడాను దైవాన్ని భేదంగా మనం భావించకూడదు. ఎక్కడో బయట ఉన్నాడని విశ్వసించకూడదు, తన ఎందే ఉన్నాడు. వెంట ఇంట కంట ఉంటున్నాడు. ఎవరిని స్మరించాలి? నిన్ను నీవే స్మరించాలి. అది ఏ నిజమైనటువంటి సాధన! తన హృదయాన్ని తానే చూసుకోవాలి. అద్దంలో ప్రతిబింబాన్ని చూస్తుంటే ఎవరిని చూస్తున్నాడు ఆ వ్యక్తి? తానే తాను చూసుకుంటున్నాడు. ఒక చిన్న ఉదాహరణ, జ్ఞానాజ్ఞానములకు ఉండినటువంటి వ్యత్యాసము వ్యక్తులు గుర్తించాలి. అద్దములతో కూడినటువంటి ఒక గది లోపల 4 వైపులు కూడా అద్దములుంటున్నాయి. ఈ రూమ్ లో ఒక వ్యక్తి ప్రవేశించాడు, కానీ ఏ అద్దంలో చూసినా తన రూపమే కనిపిస్తుంది. అయితే అంతా నేనే అనేటువంటి సత్యంతో తాను మనసును తృప్తిపరుచుకున్నాడు. ఏ అద్దంలో చూసినా తన రూపమే, ఇది జ్ఞానము. ఆ రూమ్ లోపలనే ఒక కుక్క ప్రవేశించింది, కానీ ఎక్కడ చూసినా కుక్కలు కనిపించాయి. వేరని ఆ కుక్కలు వేరని విశ్వసించడం చేత ఒక కుక్కతో పోట్లాడటానికి ప్రయత్నం చేసింది. ఈ అద్దములు పగిలిపోయినాయి. అద్దములు ఎన్ని ముక్కలైనా కుక్కలు కూడా అన్ని ఎక్కువ అయిపోయినాయి. కాబట్టి కుక్కలు అధికమయ్యే కొద్దీ దీనికి మరింత భయం వచ్చింది. కుక్కతో పోరాడింది. ఏ కుక్కతో? తనతో తానే పోరాడింది. అక్కడ ఒక దారి ఏర్పడింది. వా, నేను బ్రతికినాను కదా అని ఆ కుక్క బయటపడింది. ఏ అజ్ఞానం! తనను తాను చూసుకుని తాను వేరుగా భావిస్తున్నాడు మానవుడు. తాను ఆత్మగా ఉండి కూడాను నేను దేహము దేహమని భ్రమిస్తున్నాడు. దీనికి జ్ఞాన మార్గము భక్తి మార్గము అని. మానవుడు సంసారం అనేటువంటి దీంతో బంధింపబడ్డాడు. అనగా ఒక వ్యక్తిని ఒక చైన్తో కట్టివేశారు. ఆ యొక్క చైన్ నుంచి తాను తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలి? రెండు మార్గములు. చైన్ తెంపివేసైనా తాను తప్పించుకోవాలి, లేక చైన్ నుంచి దూరైనా తాను తప్పించుకోవాలి. చైన్ నుంచి దూరి తప్పించుకోవటం అనేటువంటిది భక్తి మార్గము. చైన్ ముక్కలుగా చేసి తప్పించుకోవటమే జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం ఏమిటి? శివోహం శివోహం శివోహం శివోహం. తాను పెద్దవాడైనప్పుడు ఆ చైన్ తెగిపోతుంది. శివోహం శివోహం శివోహం అని, అది జ్ఞాన మార్గము. దాసోహం దాసోహం దాసోహం దాసోహం అని చిన్నవాడైపోతాడు, అప్పుడు చైన్లు దూరిపోతాడు. కాబట్టి బంధ విమోచనకు ఈ రెండు మార్గములు ఉంటుంది, ఒకటి ఒకటి జ్ఞానం. జ్ఞానం అందరికీ అంత సులభం కాదు, చాలా సులభమైన. అది ఏ పరిపూర్ణమైన ప్రేమ! ఈ ప్రేమతత్వాన్ని మానవుడు
దృఢం చేసుకుంటే, ఆ ప్రేమతోనే తన జీవితం గడుపుకుంటే అంతకంటే ఇంక వేరు గమ్యం లేదు. ప్రేమ స్వరూపులారా, మానవ జీవితంలో అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు వెంటాడుతుంటాయి. ఇవి లేకుండా మానవుడు ఉన్నత స్థాయిని పొందలేడు. ఏ చరిత్రనైనా మీరు పరిశీలన చేయండి, ఏ దేశమునైనా మీరు పరిశీలన చేయండి, దేశము లోపల ఈ విధమైనటువంటి కలహములు, వ్యక్తి లోపల ఈ విధమైనటువంటి బాధలు లేకుండా ఉండినటువంటి వ్యక్తి లేడు. కనుక ఇవన్నీ కూడా మన ఉన్నత స్థాయికి చేర్చేటువంటి సోపానములే. ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్. ప్రతి మహనీయుడు కూడాను కష్టములను, నష్టములను ఎదుర్కొన్నాడు. అన్ని విధములైనటువంటి యొక్క దీంతో తాను ఎదుర్కోవటం చేతనే తాను ఉన్నత స్థాయిని పోయి చేరుతున్నాడు. ఏ సాధకులైనా మీరు చూడండి, అనేక విధములుగా కూడా శ్రమింప చేశాడు, అప్పుడే దీనికి తగినటువంటి విలువ చేకూరుతుంది. మంచి వ్యర్థమైనప్పటికీ దానికి కోతలు కొయ్యంది, దానికి విలువ రాదు, జరిగే తీరాలి. ఎంత మంచి బంగారు అయినప్పటికీ నగ చెయ్యాలంటే నిప్పులో వేయాలి, చిత్తుతో కొట్టాలి, సాగ వెనకాలి, కటింగ్ చెయ్యాలి, వెల్డింగ్ చెయ్యాలి. కష్టములకు నష్టములకు ఓర్చుకున్నటువంటి వాడే నిజమైన విజయాన్ని పొందుతాడు. అయ్యో భగవంతుడా, నిన్ను నమ్ముకున్నా, నాకు కష్టములంతా ఎందుకు ఇస్తున్నావు అని భగవంతుడిని ప్రార్థించకూడదు. కష్టములు నన్ను ఉన్నత స్థాయికి చేరేటువంటి సోపానమే అని అనుకో, అప్పుడు నీకు కూడా హాయికి చేకూరు సుఖము లభిస్తుంది, చేకూరుతుంది. అంతేకాని అయ్యో నాకు కష్టమే కష్టమే కష్టం అంటే ప్లస్ ప్లస్ ప్లస్ ఇంకా కష్టం అధికమైపోతుంది. కష్టములు కలిగినప్పుడు కష్టములు ఏమాత్రమో మనం చింతించకూడదు. పాండవులు 11వ సంవత్సరం లోపల అరణ్యవాసంలో ఉన్నారు. ఇంకా 12 సంవత్సరం జరిగిన తర్వాత అజ్ఞాతవాసానికి వెళ్లాలి. ఈ విషయాన్ని గుర్తించినటువంటి కృష్ణుడు, వారిని ఒకతూరి విచారించి వస్తాము, పాపం అడవిలో ఎట్లా ఉన్నారో ఏమో అని. వారి యొక్క పరిస్థితి కృష్ణుడికి తెలియంది కాదు. ఇవన్నీ కూడా నువ్వు వారి భవిష్యత్తుకు తగినటువంటి ఒక ఉన్నత స్థాయిలే అనుకున్నాడు. భీమార్జున సహదేవులందరినీ పలుకరించాడు, ద్రౌపదిని కూడా పలుకరించాడు. తర్వాత వెనక్కు వస్తున్నాడు, ఇక్కడే ఉండండి, కృష్ణుడిని కొంత దూరం సాగనంపించి వస్తానని. సరే అన్నమాట ఏనాడు కూడా నువ్వు దవదాటేటువంటి వాడు. కొంత దూరం వచ్చిన తర్వాత కృష్ణుడు చేయి పట్టుకున్నాడు ధర్మజుడు. కృష్ణ, మేము మగవారలము, ఏదో భుజబలము, బుద్ధిబలము, గదబలము, తులబలము అంతా బలములు ఉంటున్నాయి. మా ఎండకన్నెరుగునటువంటి ఈ ద్రౌపది మా వలన ఈ అరణ్యములో పడరాని కష్టములు పడుతుండదు. ఆ కష్టములు చూడలేకపోతున్నాను నేను. అలాంటి పరిస్థితిలో ఏదైనా ఒక నామాన్ని స్మరించడానికి ఒక ఉపదేశం చేయమన్నాడు. ఉపదేశం చేయాలా? పంచాక్షరనామము, ఏ అష్టాక్షరనామము, ఏ దశ ద్వాదశాక్షరనామము, ఇవన్నీ కాదు కృష్ణుడు ఇచ్చిండేటువంటి. ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ అన్నాము, ఓం భగవతే వాసుదేవాయ, ఇవన్నీ కాదు ఇచ్చిండే. చెట్టుకు ఉన్నటువంటి ఆకును తుంచాడు కృష్ణుడు. తన వేణుకు కూర్చున్నటువంటి ఒక ముళ్ళును తీశాడు, రాశాడు. ఏమి రాశాడు? దాన్ని మడత వేశాడు, ధర్మజన చేతికి ఇచ్చాడు. ధర్మజా, నీకు ఎప్పుడు కష్టం వచ్చినప్పటికి నువ్వు ఆ కష్టమును తలుచుకొని దీన్ని విప్పు అన్నాడు. నీ కష్టాన్ని తలుచుకో, తర్వాత దీన్ని చూచుకో. ఒకనాడు దుర్వాసుడు రావడం చేత చాలా బాధ కలిగింది. ద్రౌపదికి ఏ విధమైనటువంటి ఒక కష్టం కలుగుతుందో అనుకుని, అబ్బా ఇన్ని కష్టములు అని అనుకున్నాడు. దాన్ని తెరిచూడు, ఎప్పటికీ ఉండవు అనేటువంటి రాసిచ్చి ఉండవు, ఇదే తాను రాసిచ్చిండే. ఈ కష్టములు అని తలుచుకున్నాడు, ఎప్పటికీ ఉండవు, ఎప్పటికీ ఉండవు, ఈ కష్టములు ఎప్పటికీ ఉండవు. భగవంతుడు ఇచ్చేటువంటి ఒక ప్రతి వాక్కులో కూడాను ఎంతో అంతరార్థం ఉంటుంటాది, భగవంతమైనటువంటి ఒక ఇది ఉంటుంటాది. కనుక మనం ఉన్న అక్షరాలను, ఏదో ఒక ప్రాణసత్సవం, ఇంకోటి జీవాక్షరము, ఏమేమో అక్షరాలని చెప్పు, ఇవి కాదు మనకు కావాల్సింది, ప్రేమాక్షరం ఉంటుండాలి. కానీ ఇది నామములు, ఇది యొక్క మంత్రములు అని మనం ఉచ్చరించకూడదు. అక్షరం కూడా మంత్రమే. అయితే ఈ అక్షరంలో జీవాత్మ పరమాత్మ రెండు కూడా ఉన్నాయి, గుర్తించాలి. అక్షరమంటే నాశనము కానటువంటిది అక్షరము అనుకుంటున్నాం, అందులో కూడా నాశనం అయ్యేటువంటిది ఉండాలి. అక్షరం, అక్షరం ఆత్మతత్వము, తరం నశించేటువంటి జీవతత్వం. కాబట్టి ఆత్మతత్వము జీవతత్వము రెండు ఉండేటువంటిది అక్షరం, అది ఏ జీవేశ్వర ప్రకృతి. ప్రతి అక్షరము కూడాను అర్ధనారీశ్వరుడే, ప్రతి వ్యక్తి కూడాను అర్ధనారీశ్వర, ప్రతి పలుకు కూడాను భగవంతుని యొక్క మంత్రమే, అడుగు కూడాను భగవంతుని యొక్క ప్రదక్షిణే, నామము భగవంతుని యొక్క మంత్రమే. కనుక ప్రత్యేక మంత్రం కోసమని మనం ప్రాకులాడనక్కర్లేదు, ప్రత్యేక మందిరం కోసం మనం పోనక్కర్లేదు. ఆ విధంగా సరైనటువంటి ఆధ్యాత్మికాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి. ప్రేమ స్వరూపులారా, భక్తి భక్తి భజన చేసుకుంటున్నాం, చేసుకుంటున్నాం, యాగాది క్రతువులు ఆచరిస్తున్నాం, నీకుడు నువ్వు కేవలం ఉపాంగములు మాత్రమే. అయితే ఈ అన్నింటి ఎందుకు నువ్వు ప్రేమ అంతర్వాహినిగా ఉండాలి. అది ఉండినప్పుడు ఏది చేసినా చాలు, ఒక్కటి ఉంటే చాలు. భక్తి లోపల నామ మీద మార్గం అని చెప్పారు,

ఆత్మీయతకు ముందుగా స్నేహం, స్నేహం కావాలి. భగవంతుడితో మనం స్నేహం కలుపుకోవాలి. ఆ స్నేహం వచ్చేటప్పటికి ఇంక ఇద్దరు ఒకటైపోతుంది, నివేదన అయిపోతుంది. కనుక నీ ప్రతి మానవుడు కూడాను భగవంతుని యొక్క స్నేహం కోసమని ప్రేపలాడాలి. నీ రియల్ ఫ్రెండ్. చూడండి, ప్రపంచమంతా ఒక పుస్తకము. ఈ బుక్ లోపల కాలము గురువు. కాలం గురువు అయినప్పుడు దేవుడే గురువు, గురువుడు గురువు. ఇంకా భగవంతుడు అనేటువంటి పదము మిత్రత్వాన్ని నిరూపిస్తుంది. కనుక మనకు నిజమైనటువంటి మిత్రుడు భగవంతుడే. ఈనాటి మిత్రులంతా కూడాను ధనము పదవి ఇవన్నీ బాగా ఉండినప్పుడు అందరూ వచ్చి చేరుతుంటారు. కానీ ఆ ధనము పదవి పోతానే ఎవరు కూడా పలుకరింది. ధనం ఉండినంత వరకు చేరుతుంటారు. మనం చూస్తే హలో హలో హలో హలో ఫ్రెండ్ కమాన్ సినిమాకు పోదాం ఫోటోలకు పోదాం అంటారు. పాకెట్ ఖాళీ అయిపోయేటప్పటికి గుడ్ బై కూడా చెప్పని వెళ్లిపోతారు. ఈనాటి ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, ఈనాటి బంధువులు ఎలాంటి వాళ్ళు. బంధువులందరూ వాకిట దాకానే వల్ల కాటికే వద్దు. బంధం అంటే నేను బాయని ఆపద్ బంధువు భగవన్ నామేమిరా, అదే నిజమైనటువంటి మిత్రుడు. ఇప్పటికీ వదలడు, ఏనాటికి నీకు దూరం కాడు. అట్టి భగవంతునితో మనము స్నేహం చేర్చుకోవాలి. అట్టి స్నేహము స్థిరమైనటువంటిదిగా పావచ్చు. ఏదో కొంతకాలం ఉంది హలో హలో అనేటువంటిది కాదు, అచ్చగానే ఉంటున్నారు హలో గుడ్ బై గుడ్ బై. ఇంత మాత్రం కాదు, మనం శాశ్వతంగా ఉండాలి. తనలో తాను చేరాలి, తాను భగవంతుడిలో చేరాలి. ఈ రెండింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలి. కనుక భగవంతుడు అనేటువంటి వాడు ఎక్కడో లేడు, అందరి ఎందు ఉంటున్నాడు. అందరూ భగవత్స్వరూపులే. ఎన్నో అవతారాలు వచ్చాయి, మరి ఇంకొక అవతారం, దశావతారం తర్వాత ఇంకొక అవతారం. ఇది అవతారం, అవతారం అవతారం అంటే ఏమిటి? అందరూ అవతారంలే, అందరూ దిగి వచ్చిన వారే, అందరూ రూపనామంతో కూడినట్టు. కనుక అవతారం అనగామి సర్వులు భగవత్ అవతారములే. మమై వాంసే జీవలోకే జీవభూత సనాతన, మీరందరూ నా అంశమే అని ప్రబోధించినాడు కృష్ణుడు. కనుక ప్రతి ఒక్కడు కూడాను దైవాంశమే. ఈ అంశం లేకుండా మానవుడు జన్మించడానికి, మానవుడు మాత్రమే కాదు క్రిమికీటకాదులు ఎందుకు కూడాను దైవాంశం. అలాంటి పరిస్థితిలో అన్ని విధములు జ్ఞానైనటువంటి మానవుని ఎందు దైవత్వం లేదా? కొంతమంది దైవత్వాన్ని విశ్వసించలేని వారు ఉంటారు, వారినే నాస్తికులు అంటారు. కానీ వాళ్ళు కూడా నాస్తికులు కాదు, పాపం. మనం విమర్శించకూడదు. వాళ్ళు ఏమంటారు? దేర్ ఈజ్ నో గాడ్ అంటారు. దేర్ ఈజ్ మొదలు, నో గాడ్ నెక్స్ట్. ఇంకోటి చెప్తారు, గాడ్ ఈజ్ నో వేర్ అంటే కేవలం వర్డ్స్ బిల్డింగ్స్. గాడ్ ఈజ్ ఎన్ఓ నో వే డబ్ల్యూహెచ్ఆర్ వే. గాడ్ ఈజ్ నో వేర్ నాలుగు పదములు. వాడు నాస్తికుడు అంటున్నాడు. నాస్తికుడు ఏం చేస్తాడు? పదం తీసుకురాడు, ఉన్న పదం తీసిపోడు. నోకు డబ్ల్యూ నెక్స్ట్ చేస్తాడు. గాడ్ ఈజ్ నో హియర్ అంటాడు. ఎంత సులభం చూడండి. గాడ్ ఈజ్ నో వేర్ అన్నాడు. వేర్ అనేటువంటి డబ్ల్యూహెచ్ఆర్ నౌకు నోకు చేస్తాడు, నౌ హియర్ అయిపోయింది. నాస్తిక ఆస్తికత్వానికి ఇంత తేడాలు ఉంటున్నాయి. కనుక ప్రతి మానవుడు కూడాను తనలో ఉండేటువంటి దైవత్వాన్ని ప్రేమించాలి, ప్రేమించాలి, ప్రేమించాలి. ఏనుగు మించినటువంటి దైవం మరొకటి లేదు. ఈజ్ గాడ్ లివ్ ఇన్ లవ్. అది లేకుండా ఎన్ని చేసినా గానీ ప్రయోజనం లేదు. కనుక ప్రేమతో మనం భగవంతుని చింతిస్తూ, నేను నాలోనే ఉన్నాడు భగవంతుడు, నేనే భగవంతుడు అనేటువంటి ఆ స్థాయికి రావడానికి తగిన కృషి చేయండి. ప్రేమ ముదిత మనసుకు

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ బాబా వారు కొడైకెనాల్లో విద్యార్థులనుద్దేశించి 1997 సంవత్సరం ఏప్రిల్ 29న ఇచ్చిన దివ్య సందేశాన్ని విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: రావణుడు ప్రతిరోజు అనేక వేల శివాలయాలకు ప్రదక్షిణ చేసి శివార్చన చేసేవాడు. కాని ఏమి ప్రయోజనం? తన హృదయానికి దైవానికి ఏమాత్రం సంబంధం చేయలేదు. కనుకనే అతడు రాక్షసునిగానే నిలిచిపోయాడు. కనుక హృదయార్పిత భావం లేకుండా నామస్మరణ చేసిన వారంతా రావణ సంతతి వారే అని చెప్పవచ్చు. దీర్ఘకాలం జపం చేసినప్పటికీ, కఠోరమైన దీక్షలు పాటించినప్పటికీ సద్గుణ సంపద లేకపోతే అన్నీ వ్యర్థమే. కూరలు మంచివి కావచ్చు, మంచి వంటవాడు కావచ్చు, వండే ఇత్తడి పాత్రకు కళాయి లేకపోతే సాంబారు కిరము ఎక్కి విషమైపోతుంది. కాబట్టి మీ హృదయ పాత్రను సత్య ధర్మ శాంతి ప్రేమలతో కళాయి వేయించండి. అప్పుడు జపము, ధ్యానము, యాత్ర, పూజాది పదార్థాలన్నీ తయారు చేయటానికి యోగ్యమవుతుంది.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా?

సత్యమార్గమును ప్రబోధింపచేయుటకు పవిత్రమైన రామచరిత్ర మనకు ఆధారంగా ఉంటూ వచ్చింది. రాముని తల్లి కౌసల్య, హనుమంతుని తల్లి అంజనీదేవి, అగస్త్యుని తల్లి ముగ్గురు కూర్చుని ఒకనొక సమయంలో ఏదో సంభాషణ జరుపుకుంటున్నారు. ఆడవారు ఒకచోట చేరినప్పుడు ఏవో మాటలు దొర్లుతాయని నేను చెప్తూనే ఉన్నాను కదా అన్నారు స్వామి. ఇందులో హనుమంతుని తల్లి, అమ్మా, నా కుమారుని యొక్క శక్తి సామర్థ్యములు మీరు గుర్తించినారా? 100 మైళ్లు ఉన్న సముద్రమును ఒక్కసారి ఎగిరి దూకినాడు. నా కుమారుడు ఎంత బలవంతుడు, ఎంతటి ధీరుడు, ఎంత గంభీరుడు అని వర్ణించుచున్నది. ఇది వింటున్న అగస్త్యుని తల్లి చెప్పినది. అయ్యో, ఏమంత గొప్ప ఆశ్చర్యమది! నీ కుమారుడు సముద్రమునెగిరినాడు, నా కుమారుడు సముద్రమును ఒక్క గుటకగా తాగేశాడు. నా కుమారుడు ఎంతటి గొప్పవాడో అని వర్ణించింది. అప్పుడు కౌసల్యమాత పక్కున నవ్వి, అమ్మా, నీ కుమారుడు సముద్రము మించి ఎగిరినాడు, నీ కుమారుడు సముద్రమునంతా తాగేశాడు. ఈ రెండు కార్యములు నా కుమారుని యొక్క నామప్రభావము చేతనే జరిగినవి. రామనామము యొక్క ఆధారము చేతనే నీ కుమారుడు సముద్రమును తాగగలిగినాడు, నీ కుమారుడు సముద్రముపైనుంచి ఎగరగలిగినాడు. ఈ రెండు శక్తులు కూడాను ఒక్క రామనామ మహిమే అని వర్ణిస్తూ వచ్చారు. ఇంతేకాదు, స్వామి ఈ విధంగా వివరించారు. హనుమంతుడు చాలా అమాయకుడు, అమాయకుడు అనగా మాయ లేనటువంటివాడు అని. మాయలేనివాడే అమాయకుడు. ఈనాడు ప్రతి మానవుని కూడాను మాయ విరివిగా ఆవరించటం చేత గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వారుగా భావిస్తున్నాం. నిజముగా యుక్తి తెలియనటువంటి వారు, సత్యమార్గమునందు ప్రవేశించినటువంటి వాడే అమాయకుడు. ఈనాడు అమాయకుడంటే ఏమీ తెలియనటువంటి వాడు, తెలివి తక్కువవాడు అని భావిస్తున్నాం. కాదు కాదు, అమాయకుడనగా మహా గొప్పవాడు. వ్యక్తి లోకమునందు గొప్పవాడు కావాలనంటే 3 సుగుణములుండాలి. 1, మంచితనములో దృఢ విశ్వాసము. 2, ద్వేషము, అసూయ, అహంకారము లేకపోవడం. 3, సమాజము కాని వ్యక్తి గాని చేయుచున్న మంచి కార్యములు చూసి ఆనందించి దానికి ప్రోత్సాహము, ఉత్సాహము అందించుట. ఈ 3 గుణముల ద్వారా వ్యక్తి యొక్క కీర్తి వ్యాప్తి చెందుతుంది. అనాది భారతీయ సంప్రదాయములు ప్రాచీన కాలము నుంచి కూడాను అట్టి పవిత్రమైన వ్యక్తిత్వమును, శక్తిత్వమును కూడాను గుర్తింపచేస్తూ వచ్చాయి. కేవలము వ్యక్తి యొక్క కీర్తియే కాదు, దేశము యొక్క కీర్తి కూడాను ఈ 3 గుణములు కలిగినటువంటి వ్యక్తి ద్వారానే లోకమునకు వ్యక్తమవుతాయి. ఒక దేశము యొక్క గొప్పతనము పరదేశమునకు చాటాలనుకున్నప్పుడు ఆ దేశమును పాలించు అధికారి కూడాను ఈ 3 గుణములు కలిగి ఉండుట అత్యవసరం. కాని ఇట్టి పవిత్రమైన దివ్యత్వమును ప్రబోధించుచున్న ప్రాచీన సంప్రదాయాలను, సత్యమైనటువంటి విషయాలను గుర్తింపలేని నేటి అధికారవేత్తలు, రాజకీయవేత్తలు ప్రాచీన సంప్రదాయములన్నీ మానవుని మనస్సుని బంధించి బానిసలను కావిస్తున్నాయి అని. క్షేత్రదర్శనములు, తీర్థయాత్రలు, యజ్ఞయాగాదులు, క్రతువులు, భజనలు, పూజాదులు కేవలం బలహీన చర్యలని వేదికలపై మాట్లాడుతుండడం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది కేవలం ఆవేశపూరితమైన పలుకుల వలె గోచరిస్తోంది. ఇందులో విశాల భావమనేటువంటిది శూన్యం. కనుక ఇట్టి పలుకులకు ఏమాత్రం కూడాను అవకాశం అందించక దివ్యమైన మన ప్రాచీన సంప్రదాయాలను ఆచరించటం యువకులకు ఉత్తమమైన మార్గం. భౌతిక శక్తులకు, భౌతిక శాస్త్రమునకు, సాంకేతిక విజ్ఞాన శాస్త్రమునకు వసులై, ధనమునకు దాసులై, అణుశక్తిని సాధించితిమన్న అహంకారము చేత స్వేచ్ఛా విహారము సలుపుట విజ్ఞులకు లక్షణము కాదు. అణుశక్తిని సాధించినటువంటి వ్యక్తులు తిరిగి ఆ అణుశక్తి
తమ యొక్క వివేకమును నశింపజేయుచున్నదను సత్యమును గుర్తించలేకపోతున్నారు. తాము కల్పించినటువంటి యంత్రములు తమకే అపాయకరములను సత్యమును వారు ఏమాత్రం గుర్తించలేకపోతున్నారు. లౌకికమైన శక్తి సామర్థ్యములు ఎన్ని ఉండినప్పటికీ ధార్మిక ఆధ్యాత్మిక శక్తులు లేకపోవటం చేత తన సర్వస్వము తాను కోల్పోవుటకు అవకాశం ఉంటుంది. నైతిక భౌతిక లౌకిక శక్తులు అనేకము ఉండినప్పటికీ, అధికంగా తపశ్శక్తి ఉండినప్పటికీ, భగవద్భక్తుడు అయినప్పటికీ రావణాసురుడు అసూయ, స్వార్థము, అహంకారము అనే పైశాచిక ప్రవృత్తులు తన తలపై తాండవమాడటం చేత తాను విపరీత పరిస్థితికి దిగజారిపోతూ వచ్చాడు. పరుల యొక్క మంచితనాన్ని చూసి సంతోషించుట పవిత్రమైన గుణం. తన స్వార్థమునకు స్వస్తి చెప్పి పరార్థమై తన జీవితమును అంకితము కావించటం మరింత ఉత్తమమైన గుణం. నిజముగా హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు వీరందరూ కూడాను అనేక శక్తి సామర్థ్యములు గల వ్యక్తులే. అయినప్పటికీ పవిత్రమైన గుణములు లేకపోవట చేత వీరు అధోగతికి దిగిపోతూ వచ్చారు. కనుక మనము ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ భగవదనుగ్రహమునకు పాత్రులయ్యేటువంటి విద్యను గుర్తించినప్పుడే మన విద్యలన్నీ సార్థకమవుతాయి. అదేవిధముగా రావణాసురుని యొక్క బుద్ధి అసూయ, ద్వేష, అహంకారములనే మూడు గుణములకు లోబడుట చేత భగవదనుగ్రహము అందుకొనుటకు అవకాశము ఉండి కూడను హతుడైపోయాడు. అహంకారము కలిగిన వ్యక్తికి నిత్యానిత్య విషయ పరిశీలన శూన్యమవుతుంది. అసూయాపరులకు దయాదాక్షిణ్యములే శూన్యమైపోతాయి. క్రోధము కలిగిన వాడు తన ఉత్తమమైనటువంటి పరిస్థితిని కూడా కోల్పోతాడు. స్వర్గమును కూడాను మరిపించేటటువంటి పట్టణము కలిగిన రావణాసురుడు ఎంతయో సుఖ సంతోషములతో తులతూగవలసినటువంటి వాడు. ఈ దుర్గుణములకు లోబడటం చేత తన సుఖాన్ని కోల్పోయి ఈ రాజ్యాన్ని భ్రష్టు పట్టించుకుని తన జాతినే రోత పట్టించుకున్నాడు. తనకు రాజనీతి, ప్రభునీతి, ప్రజానీతి, ధర్మనీతి, సర్వనీతులు కూడాను తెలుసు. అన్నీ తెలిసి కూడను అవి ఆచరణయందు లేకపోవట చేతనే కేవలము తెలియనివానికంటే హీనమైపోయాడు. హనుమంతుడు రామదూతగా లంకలో ప్రవేశించినప్పుడు

అతడు సీతమ్మ వారితో సంభాషించినట్లు వర్తమానము తెలిసిన రావణాసురుడు హనుమంతుని చంపుటకై ఆజ్ఞాపించాడు. రాజనీతికి ఇది మహావిరుద్ధమైనది. దూతను సంహరించుటగాని, దూతను శిక్షించుటగాని, దూతతో యుద్ధము చేయటం కాని సరి అయినటువంటి ధర్మము కానేరదు. ఈ విధమైనటువంటి ధర్మమును విభీషణుడు రావణాసురుడికి చక్కగా బోధించి హనుమంతుని విడిపించటానికి ప్రయత్నించాడు. కాని రావణాసురుడు అతని మాట వినలేదు. అంతేకాక అనేక దుర్లక్షణములు కూడాను రావణునియందు ఉండందున అతడు చెయ్యరాని చెడు కార్యములు అన్నింటినీ కూడాను చేయుటకు పూనుకున్నాడు. అనేక పర్యాయములు సీతను వధించడానికి కూడా పూనుకున్నాడు. తన భార్య అయిన మండోదరి స్త్రీహత్య మహాపాపమని బోధించి సీతమ్మ వారిని రక్షించటానికి పూనుకుంది. రావణాసురులో చేరినటువంటి దుర్గుణములు అతనిని పెడమార్గం పట్టించి ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి చేస్తూ వచ్చాయి. ఒకానొక సమయంలో మండోదరి తన పతి అయిన రావణుని దగ్గర చేరి, నాథా, మీరెందుకు ఈ విధమైనటువంటి ధర్మ విరుద్ధమైన కార్యములలో పాల్గొంటారు? మీరు సర్వధర్మములు తెలిసినటువంటి వారు, ఈశ్వర భక్తులు, తపస్సంపన్నులు. ఇలాంటి వారికి సద్భావము లేకపోవటలో గల కారణమేంటి, అంతరార్థమేమిటి అని ప్రశ్నించింది. అంతేకాక మీరు సర్వశక్తి సంపన్నులు, ఏ రూపము అయినను దాల్చుటకు సమర్థులు. ఆనాడు సీతను తెచ్చే సమయమునందు సన్యాసి వేషమును ధరించి అనేక రకములైన వేషభాషలను మార్చుకుని సీతను మోసము చేసి తీసుకుని వచ్చారు. ఈనాడు సీతాదేవిని పొందుటకై ఇన్ని రకములైనటువంటి అవస్థలకు ఎందుకు గురి అవుతున్నారు? పవిత్రమైనటువంటి శ్రీరామచంద్రుని స్వరూపము ధరించినప్పుడు సీత సులభముగా మీకు వశమవుతుంది కదా అన్నది. అప్పుడు రావణాసురుడు చెప్పుచున్నాడు, దివ్యమైన స్వరూపము శ్రీరామచంద్రునిది. అట్టి పవిత్ర స్వరూపమే ధరించినప్పుడు ఈ పాడుబుద్ధులు నాకెందుకుంటాయి అన్నాడు. అనగా, రూపమునకు తగినటువంటి తలుపులు ఉండాలనే సత్యాన్ని కూడాను రావణాసురుడు తెలుసుకోలేకపోలేదు. తనది రాక్షస స్వరూపము కావటంచేత అక్కడ రాక్షస గుణములు కూడాను ఉద్భవించాయి. లోకమునందు మానవాకారము ధరించి కూడాను రాక్షస గుణములతో ప్రవర్తించటమంటే ఇది విరుద్ధమైనటువంటి తత్వము. కనుక మనము మానవ రూపము ధరించుట చేత పవిత్రమైన దివ్యత్వమైన మానవ గుణములే మన యందు ఆవిర్భవించాలి. మనము మానవులము, మనము భక్తులము, పవిత్ర హృదయులము, ఆత్మస్వరూపము మనయందే ఉంటున్నది అని చిలక పలుకుల వలె మనము పలకవచ్చునే తప్ప ఆచరణ యందు ఉంచటము అతి కష్టము. కనుక మన అభ్యాసములను మొట్టమొదట మనము సరిచేసుకుని ప్రయత్నించాలి. అభ్యాసము ద్వారా ఎట్టి ఘనకార్యమైనా సాధించుటలో ఎట్టి సందేహమునూ లేదు. మనము నిత్య జీవితంలో ఎట్టి అభ్యాసములు కావింతుమో మన ప్రవర్తనలయందు అట్టి అభ్యాసములే క్షణక్షణము కూడాను ప్రతిబింబిస్తుంటాయి. దీనికి ఒక చిన్న కథ. ఒక సంగీత విద్వాంసుడు ఉండేవాడు. అతడు నిత్యము పిల్లలను చేర్చుకుని సంగీతం నేర్పుతూ ఉండేవాడు. అతని భార్య సదభ్యాసం కలిగినటువంటిది. అతని ఇంటికి వచ్చే వరకు ఆ ఇల్లాలు భోజనం చేయక అతడు వచ్చాక ఇద్దరూ కలిసి భోజనం చేసే పద్ధతి. కాని ఆ సంగీత పాఠాల విద్యార్థులు వారి పరీక్షను ఇచ్చే సమయం వచ్చేటప్పటికీ విద్యార్థులకు అధిక కాలము తీసుకుని తాను సంగీతం నేర్పుతూ వచ్చేవాడు ఇంటికి. ఒకనాడు 2:30 గంటలకు రావలసిన విద్వాంసుడు 2:30కు రాలేదు, 3 గంటలకి రాలేదు, 4 గంటలైంది ఇంకా రాలేదు. భార్యకు ఆకలేసేస్తోంది. తన పద్ధతికి విరుద్ధంగా చేయడానికి ఆ ఇల్లాలికి ఇష్టం లేదు. దీంతో కొంతవరకు ఆవేశం కూడా కలిగింది. 4 గంటలకు భర్త వచ్చేటప్పటికీ బావి దగ్గర సబ్బు పాత్ర పెట్టి ఒక బిందె తాడు పెట్టి త్వరగా స్నానం చేసిరండి, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అని ఆమె ఎంతో ఆరాటంగా అరిచింది. భార్య పెట్టే తొందరను పురస్కరించుకుని అతి త్వరలో స్నానం చేసి భుజించాలనే ఉద్దేశంతో తాను త్వర త్వరగా వెళ్లి ఆ బిందె నీళ్లు పోసుకున్నాడు.
ముఖమంతా సబ్బు పట్టించేసుకున్నాడు. తన ముఖానికి సబ్బు రాసుకుని బిందెను నూతులో దించేటప్పటికీ తాడు బిందె రెండూ బావిలో పడిపోయాయి. ఎలాగో అలా కన్నులు తెరిచి చూసేటప్పటికీ బిందె తాడు రెండూ బావిలో పడున్నాయి. వాటిని చూసిన తక్షణమే అతను భారము నీదేరా రామా భారము నీదేరా అంటూ పాట పాడుతూ కూర్చున్నాడు. భార్య వచ్చి అదేమిటండి స్నానం చేసుకుని రాక భారము నీదేరా రామా అని పాడుకుంటూ కూర్చున్నారు అంది. భార్య ఎన్ని పర్యాయములు లోపలి నుంచి పిలిచినప్పటికీ రాక భారము నీదేరా అంటూ పాటలతో మునిగిపోయిన భర్తను చూసింది. అప్పుడు విషయం తెలుసుకుని బావిలో పడిపోయిన బిందెను ప్రయత్నపూర్వకంగా తీయాలి కాని మనమెట్టి ప్రయత్నమూ చేయకుండా భారము నీదేరా అంటూ కూర్చుంటే బిందె బయటికెలా వస్తుంది? మనిషి తనకున్న ప్రయత్నశక్తిని ఏమాత్రమూ వినియోగించకుండా భారము నీదేరా అంటే భగవంతుడు మాత్రం ఏ విధంగా రక్షిస్తాడు అని భర్తకు చక్కగా బుద్ధి చెప్పి బావి నుంచి బిందెను పైకి తీయించింది. అదేవిధంగా మానవుడు కొన్ని శక్తులు తన యందున్నప్పటికీ తాను ప్రయత్నం చేయక కేవలం భౌతిక శక్తులపైన ఆధారపడడం హాస్యాస్పదం. అన్ని ధర్మములు తెలిసినప్పటికీ తాను ఆచరణలో పెట్టక కేవలం ధర్మమును తెలుసుకున్నంత మాత్రాన వచ్చేటువంటి ఫలమేమి? ఆచరణ యందు పెట్టనటువంటి ధర్మములు కేవలము అధర్మముతో సమానమే. మనము ఆచరణలో పెట్టనటువంటి జ్ఞానము కూడను అజ్ఞానంతో సమానం. ఈనాడు కూడను అనేక మంది యువకులు ఇది మంచి కార్యము, ఈ విధముగా ఆచరించాలి, ఈ విధమైన కార్యక్రమాల్లో పాల్గొనాలి, పవిత్రమైనటువంటి పేరు సంపాదించాలి అని అభిలాష కలిగే ఉంటారు కాని వాటిని ప్రయత్నపూర్వకంగా చేయుటకు వీరు పూనుకొనటం లేదు. కనుక మొట్టమొదట మనం చేయవలసినటువంటిది విశ్వసించునటువంటి మంచిని ఆచరణలో పెట్టుటకు ప్రయత్నపూర్వకంగా పూనుకోవాలి. అంతేకాని నీవు విశ్వసించి కూడను ఆచరణలో పెట్టక కేవలం ఏదో ఒక విధమైన పదములు మాత్రము వల్లిస్తూ కూర్చుంటే అది నీకు దక్కదు, చిక్కదు. ఒక్కసారి మనము ఇది చెడ్డ పని అని తెలుసుకున్న తర్వాత, ఇది పాపము అని విశ్వసించిన తర్వాత రెండవ పర్యాయము అట్టి చెడ్డ పని కాని పాప పని కాని ఏమాత్రము కూడను ఆచరించటానికి ప్రయత్నపూర్వకంగా ముందుకు పోకూడదు. ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ యందు మన జీవితమును సాధించినప్పుడే మన జీవితము పవిత్రమైన జీవితంగా, ఆదర్శమైన జీవితంగా రూపొందుతుంది. రామాయణములో ప్రతి వ్యక్తి యొక్క ఆదర్శము కూడను చక్కగా అర్థము చేసుకుంటూ వస్తున్నాము. రాముడనగా కేవలము మన హృదయమునందు ప్రతిష్ఠింపబడిన ఆత్మనే అని మనము విశ్వసించాలి. మన యొక్క మనస్సే లక్ష్మణుడుగా విశ్వసించాలి. బుద్ధి చిత్తములే భరత శత్రుఘ్నులుగా భావించాలి. మన యొక్క జ్ఞానమే సీతమ్మవారు. మనలోని పాపములకు పుట్టినిల్లు అయిన దుర్గుణములే రావణుడుగా విశ్వసించాలి. అందుకే చెప్పారు,

అని ప్రార్థించారు. పాపములనేటువంటివి కోపము, అసూయ, ద్వేషము, అహంకారము అనే దుర్గుణములు. అట్టి దుర్గుణములు అనే రావణుని ధర్మము, సత్యము, ప్రేమ, శాంతి అనే సుగుణముల చేత వధించుటకు పూనుకోవాలి. అసూయ, అహంకార సమయములందు మనమే రావణాసురులము. సత్యమార్గమునందు, ధర్మమార్గమునందు, ప్రేమ మార్గమునందు ప్రవర్తించినప్పుడు మనమే శ్రీరామచంద్రులము. మంచి కాని చెడ్డ కాని మన ప్రవర్తనలోనే కూడి ఉంటుంది. కనుక రామచంద్రుడు కాని రావణాసురుడు కాని మన హృదయమునందే నివసించుచున్నారు తప్ప అన్యముగా ప్రవర్తించి ప్రకటించేటటువంటి వారు కారు. దీనిని పురస్కరించుకొనియే మనయేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయో అన్నారు. చెడ్డకు మంచికి మనస్సే కారణం. పశువా అనిపించుకోవడం మన యొక్క ప్రవర్తన చేతనే, పశుపతి అనిపించుకోవటం కూడా మన యొక్క ప్రవర్తన చేతనే. కనుక అందరూ ప్రవర్తనను చక్కనైన మార్గమునందుంచుకొనుటకు తగిన ప్రయత్నము చేయాలి.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మీరు గుంటూరు వాస్తవ్యులు, స్వామివారి భక్తులు అయిన శ్రీ వెంకట సాయిరాం గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగాన్ని వింటారు. ఓం శ్రీ సాయిరాం.
1: ఓం శ్రీ సాయిరాం.
0: భగవాన్ బాబావారి దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ రేడియో సాయి శ్రోతలందరినీ మరొక మారు అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాం. ప్రతినిత్యం స్వామివారు ఎంతో దయతో తమ భక్తులకు ప్రసాదించిన అనుభవాలను వింటూ శ్రోతలందరూ తరిస్తున్న విషయం తెలిసిందే. ఈనాడు మన స్టూడియోకి శ్రోతలందరితో తమ మధురానుభూతులను స్వామివారు అందించిన వాటిని మనతో పంచుకోవడానికి గుంటూరు వాస్తవ్యులైన శ్రీ సాయిరాం గారు వచ్చున్నారు. సాయిరాం అండి.
1: సాయిరాం,
0: మీ కుటుంబంలోకి స్వామివారు ఏ విధంగా ప్రవేశించి ఒక కుటుంబ సభ్యునిగా స్థానం సంపాదించి కుటుంబ పెద్దగా ఎలాగ మీకు ఒక దారిని చూపించారో మా శ్రోతలందరితో పంచుకుంటారా?
1: తప్పకుండా సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు శతకోటి ప్రణామాలు అర్పిస్తూ అందరికి సాయిరాం. మాది ఆంధ్ర రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివేలు గ్రామ వాస్తవ్యులు. నా పేరు వెంకట సాయిరాం. మా నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు. మా నాన్నగారికి 1969 మ్యారేజ్ అయింది. మా నాన్నగారు అమ్మగారు వల్బాపురం గ్రామం అమ్మగారు వాళ్ళది. అయితే మ్యారేజ్ అయిన 9 సంవత్సరాల వరకు కూడా పిల్లలు లేరు. నాన్న రోజుకు 2 కేజీలు కొబ్బరి నూనె పోసుకొని ఇల్లమ్మటే కొబ్బరి నూనె బేరం అమ్ముకుంటుంటాడు. అదేవిధంగా ఏమనే గ్రామం వెళ్ళి కొబ్బరి నూనె వ్యాపారం అమ్ముతా వస్తుంటే అక్కడ ఏమన్నలో స్వామి భజన కార్యక్రమాలు చేస్తుంటే అక్కడికి దారిని వెళ్తూ అక్కడ నిలబడ్డారు. వాళ్ళు స్వామి విభూతి ఇవ్వటం నాన్నగారికి జరిగింది. ఆ విభూతి అమ్మా నాన్న డైలీ నీళ్ళు వేసుకుని తాగటం, విభూతి పెట్టుకోవటం, అలా చేయటం వల్ల 9 సంవత్సరాలకి అమ్మ గర్భిణీ వచ్చింది. గర్భిణీ వచ్చిన తర్వాత మా అమ్మమ్మ గారి వలబాపురం అక్కడ ప్రసవించడానికి అక్కడికి తీసుకెళ్లారు మా అమ్మమ్మ వాళ్ళు. అక్కడికి వెళ్లిన తర్వాత డెలివరీ టైం డెలివరీ అయింది. నేను పుట్టిన తర్వాత మంత్రస్థానులు ఉన్నారు. ఆ రోజుల్లో 1978లో మంత్రసాని బొడ్డు కొడవలతో బ్లేడ్తో కొయ్యాల్సింది, కొడవలతో కోసింది. ఆ సెప్టిక్ అయ్యి ధనువాతం వచ్చింది. పుట్టిన 5 రోజులకే మనిషి నేను ఇదే ప్రాణం పోయే పరిస్థితి అయింది. సో ప్రతి హాస్పిటల్కి కూడా తెనాలి దగ్గరలో ఉన్న తెనాలి టౌన్ కు తీసుకెళ్తే ప్రతి హాస్పిటల్ తీసుకెళ్లినా కూడా ఈ బాబు చనిపోయాడు, కాలంలో పడేసి వెళ్ళిపోండి, ఈ బాబు గురించి మీకంత దేనికి బాధ అని చెప్పని అన్ని చాలా మంది డాక్టర్లు చెప్పారు. అక్కడ పూర్ణకుమార్ గారు అని హాస్పిటల్ దగ్గరికి ఫైనల్ గా అక్కడికి వెళ్లారంట. అక్కడికి వెళితే ఆమె కూడా చూసి ఈ చనిపోయిన వాడిని తీసుకొచ్చి బతికిమండి, మేము ఎక్కడ బతికిస్తాము, మేము దేవుళ్ళు మా ఏంటి అని చెప్పని ఆమె కూడా కోపగించుకుంది. తర్వాత మా నాన్నగారు అమ్మా సాయిరాం అంటూ 2 చేతులు పెట్టి దండం పెట్టి అమ్మ ఒక్క పూటకి ఉంచండి, టైం 11 అయింది, వర్షం పడుతుంది, నైట్ టైము కాబట్టి ఒక్క పూటకి బాబు నుంచితే తెల్లారి ఉదయం మేము వెళ్ళిపోతామమ్మా అని చెప్పని నమస్కారం చేసి రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడే పీనిగిని తీసుకుని వెళ్ళాలి కొల్లిపర వాళ్ళు, ఆ గదిలో పడేసేయండి పిల్లవాడిని అని చెప్పని చెప్పటం జరిగింది. ఆ గదిలో మా నాయనమ్మ గారు మా అమ్మమ్మ గారు చెరువు పక్క పడుకొని మధ్యలో నన్ను పడుకోబెట్టుకున్నారు. అయితే నాన్న మృత కుర్చీలో కూర్చొని హాస్పిటల్లో బాధపడతా ఉన్నారంట. తెల్లారుజామున 4:30-5 గంటల టైంలో కళ్ళమంటే నీళ్లు పెట్టుకుంటూ లేక లేక పుట్టాడు, స్వామి విభూతి పెట్టుకుంటే గర్భిణీ వచ్చింది, మా పిల్లోడు పెట్టాడని సంతోషపడ్డాము, కానీ మళ్ళీ ఇదేంటా అని చెప్పని నాన్న ఎంతో బాధపడ్డారు. కన్నీళ్లు కార్చారు. కార్చేటప్పుడు స్వామి ప్రత్యక్షమయ్యే హాస్పిటల్లో మన చేతులతో ఇట్లా అనగల స్టూల్ ఏర్పడింది. ఆ స్టూల్ మీద కూర్చొని పార్వతీదేవి అవతారం, షిరిడీబాబా అవతారం, మన స్వామి అవతారం, మూడు అవతారాలు నాన్నగారు చూయించారు. చూయించి బంగారు ఏం పర్వాలేదు నేనున్నాను, పూర్వజన్మలో కర్మ చేశాడు, ఆ కర్మ ఈ విధంగా అనుభవించాల్సి వచ్చింది, ఆ కర్మ నేను తీసేస్తున్నాను బంగారు అని చెప్పి చెప్పి విభూతి సృష్టించి చల్లి 21వ రోజు ఇంటికి తీసుకెళ్ళండి బంగారు అని చెప్పని అక్కడి నుంచి మాయమైపోయటం జరిగింది. ఉదయాన్నే నాన్నగారు మొహం కడుక్కుంటా ఆ కళ గుర్తుకొచ్చి మా నాయనమ్మ గారికి చెప్పడం జరిగింది. నాయనమ్మ గారు కూడా అయ్యా స్వామి విభూతి పెట్టుకుంటున్నాం కదా స్వామి వచ్చారేమో అనుకుని అప్పుడు నా దగ్గరికి వచ్చి చూస్తే రాత్రి చనిపోయినల్లా ఉదయానికి కాళ్ళు చేతులు మామూలు ఆడివటం, స్వస్థం అటు ఇటు ఇట్లా తలకాయ ఇవ్వటం జరిగింది. తర్వాత డాక్టర్ అమ్మ గారు వచ్చారు. వచ్చి రాత్రి ఇటు సచ్చాడు ఇప్పుడు బతికాడేందని చెప్పని అంది. అమ్మా ఇట్లా స్వామి బాబా గారు వచ్చారు, పుట్టపర్తి సత్యసాయి బాబా గారు వచ్చి ఇట్లా ఇట్లా జరిగిందమ్మా అని చెప్పని డాక్టర్ గారికి చెబితే, డాక్టర్ గారు కూడా ఆ రోజు అప్పుడు బాబా గారు నమ్మేది కాదంట, ఆయన ఒక మనిషి దేవుడు కాదు అని చెప్పి ఎన్నో విమర్శలు చేసేదంట. అటువంటి ఆమె కన్నీళ్లతో అమ్మో మీ వలన భగవంతుడు నమ్మాను నేను, ఇప్పుడు భగవంతుని హాస్పిటల్కి వచ్చాడు అని చెప్పని అప్పుడప్పుడు స్వామి ఫోటోలు తెప్పించి ప్రతి గది గదికి ఫోటోలు హాస్పిటల్లో పెట్టింది. ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడు వెళ్ళి హాస్పిటల్ చూసి వస్తుంటాను, ఆ ఫోటోలు చూస్తుంటాను సాయిరాం. అదేవిధంగా నా 21వ రోజు తీసుకెళ్లమని స్వామి నాన్నగారికి చెప్పారు. ఆ 21వ రోజు తీసుకెళ్లమన్నారు అని చెప్పిన డాక్టర్ గారితో నాన్న చెప్పలేదు. కరెక్ట్ గా ఆమె కూడా 21వ రోజు తీసుకెళ్ళండి, మీ బాబుకి ఏం పర్లేదు అని చెప్పని అనడం జరిగింది. స్వామి ఏదైతే చెప్పారో ఆమెనోడితో అదే వచ్చింది. ఇప్పటి వరకు స్వామిదైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా చిన్న కుటుంబం అయినా కూడా స్వామి ఎంతో మమ్మల్ని ఇంట వెంట జంట కాపాడుతా వస్తున్నారు. అదేవిధంగా ఇక అప్పటి నుంచి స్వామి ఫోటో పెట్టి ఇంట్లో భజన చేస్తా ఉన్నాము. ఆ ఫోటోలోంచి విభూతి రావటం, అమృతం రావటం అలా జరుగుతుంది. జనం విపరీతమైన జనం రావటం, ఆ జనం వచ్చినప్పుడు ఆ పూరిళ్ళు ఆ గది ఓడి పట్టపోతే బయట పాకా వేసాము, ఆ పాకా కూడా నిండిపోతున్నారు జ్వరము. ఏ జ్వరం వచ్చినా ఏ భయపడినా పిల్లలు భయపడి జ్వరం వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి విభూతి తీసుకెళ్లి తగ్గిపోతుందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు ఊరు మొత్తం కూడా రావటం జరుగుతుంది. ఇక అందుకని ఆ ఇంట్లోనే కాపురం ఉంటున్నాము. అయితే ఆ ఇల్లు సరిపోకపోతే పక్కన పాకా వేసుకుని అవి స్వామి భజన కార్యక్రమాలు చేస్తే పాకాలు ఉంటున్నాము. ఈ పాకా కూడా సరిపోవట్లేదు. ఇక తర్వాత బయట స్వామికి వదిలిపెట్టి బయటికి అద్దెకెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ప్రతి సంవత్సరం పుట్టపర్తి వస్తానే ఉన్నాము, స్వామి సేవ చేసుకుంటా ఉన్నారు నాన్నగారు.
2: అంటే ఏ సంవత్సరం నుంచి మీ నాన్నగారు మీరు కలిసి పుట్టపర్తి రావడం మొదలు పెట్టారు?
1: 1978 నుంచి.
2: మీరు పుట్టిన సంవత్సరం నుంచే నాన్నగారు మిమ్మల్ని తీసుకురావడం మొదలు పెట్టారు?
1: తీసుకురావడం మొదలు పెట్టారు. అయితే ఆ తర్వాత నాన్నగారు ఇట్లా వ్యాపారం చేసుకుంటా ఉంటే స్వామికి ఎప్పుడైతే ఆ స్థలం స్వామికి ఉంచుదామని చెప్పాను మనసులో కలిగిందో స్వామి ఎంబటే ఒక 3 సెంట్ బేరం వచ్చింది ఇల్లుతో సహా. అది నాన్నగారు స్వామి దయతో స్వామి అనుగ్రహ ఆశీస్సులతో అది నాన్నగారు కొనడం జరిగింది. స్వామికి 2 సెంట్లున్నారు ఇస్తే స్వామి మనకి అక్కడ 3 సెంట్లు చూయించేశారు వెంటనే. తర్వాత ప్రతి సంవత్సరం వస్తున్నాము. ఒకసారి నాకు స్వామి ప్రశాంత నిలయంలో వరండాలో కూర్చున్నాము.
2: ఏ సంవత్సరం?
1: 1985 1985 స్వామి వరండాలో కూర్చున్నాము. అక్కడ స్వామి దగ్గరకు వచ్చి నాన్నతో సిరునవ్వు నవ్వి, బంగారు మీకు ఇద్దరు బాబులుగా బంగారు అన్నారు. కాదు స్వామి ఒక్కడే స్వామి అంటే, కాదు బంగారు మీకు ఇద్దరు బాబులు అన్నారు స్వామి. నమస్కారం చేసుకున్నాం. నాకు కొంచెం ఊహ ఉంది, నా బాగా గుర్తు స్వామి అన్నమాట కూడా. తర్వాత నేను పుట్టిన 3 సంవత్సరాల తర్వాత ఒక పాపుడు చనిపోయింది. తర్వాత మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నా అమ్మకి కడుపులో నొప్పిగా ఉంది, ఆకలి అవ్వట్లేదు, నొప్పి అని చెప్పని తెనాలి తీసుకెళ్లి డాక్టర్ గారు మస్తానమ్మ వెంకటేశ్వరరావు గారు మస్తానమ్మ డాక్టర్ గారి దగ్గర చూపించడం జరిగింది అమ్మని. జరిగితే అక్కడ స్కానింగ్ తీపిచ్చి ఎక్స్రే తీపిచ్చి లోపల గడ్డుంది, ఆపరేషన్ చేయాలి, అది చేయకపోతే క్యాన్సర్ గా మారిపోయి ప్రాణానికి ప్రమాదం అని చెప్పని ఆ రోజు డాక్టర్లు చెప్పారు. ఆ చెప్పడం వల్ల నాన్నగారు కూడా సరే ఆపరేషన్ చేపిద్దాము, డేట్ ఇవ్వండి అని చెప్పని డాక్టర్ గారిని అడిగితే డేట్ ఇచ్చారు. ఆ డేట్ ఒక రెండు రోజులు టైం ఉంది, ఎల్లుండు ఆపరేషన్. ఆ ముందు రోజు స్వామి కల్లోకి వచ్చారు, వచ్చి బంగారు తొందరపడి ఆపరేషన్ చేయించండి బంగారు అని చెప్పి స్వామి నాన్నగారి కల్లో చెప్పడం జరిగింది. తర్వాత ఆపరేషన్ క్యాన్సిల్ అని చెప్పని వెళ్లి సైకిల్ వేసుకుని తెనాలి వెళ్ళి చెప్పి రావడం జరిగింది. తర్వాత మూడు నెలల తర్వాత మళ్ళీ ఆకలి అవ్వట్లేదని చెప్పని అమ్మ అంటే నాన్నగారు మళ్ళీ అక్కడికి హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్లి మళ్ళీ ఎక్స్రే తీపిచ్చారు, తీపిస్తే మూడో మాసం అన్నారు. వాళ్ళు డాక్టర్లు గారు కూడా ఆ రోజు మూడు నెలల క్రితం చేపించాము, చేపిస్తే గడ్డ ఉంది, ఇప్పుడు మూడో మాసం అసలు ఆ గడ్డ ఎట్టే వెళ్ళిపోయింది, ఏం జరిగింది ఏంటి మాకేం అర్థం కావట్లేదు అని చెప్పని డాక్టర్ కూడా ఆశ్చర్యపోయారు. ఆ రోజు స్వామి కల్లో చెప్పారు, కల్లో చెప్పారు. ఆ నమ్మ స్వామి మీద ఉన్న నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్ తో మనం ఆపరేషన్ చేయించుకోవటం వల్ల స్వామి ఆ గడ్డని పిండంగా మార్చేసి చేశారు. తర్వాత బాబు పుట్టాడు. ఆ రోజు ఇద్దరు బాబులుగా బంగారం
2: చేశారు,
1: స్వామి అన్నమాట ఇద్దరు బాబులు అయ్యాము. నాకు స్వామి అక్షాభేషణ చేశారు అప్పుడు. ఇప్పుడు తమ్ముడికి కూడా పుట్టిన తర్వాత తమ్ముడికి కూడా స్వామి లైన్ లో కూర్చుంటే దగ్గరకు వచ్చారు. స్వామి పేరు పెట్టిన స్వామి అని అమ్మ అడిగితే పాప బాబా బంగారు అని అడిగారు. స్వామి మీకు తెలియదేమో స్వామి, మీరిచ్చిన బిడ్డాగా స్వామి అని చెప్పని అమ్మ అంటే నవ్వుతూ విజయసాయి అని పిలవండి బంగారు అన్నారు అన్నారు. అన్న తర్వాత మళ్ళీ అక్షాభ్యాసం స్వామి చేయడం జరిగింది తమ్ముడికి. అదే విధంగా ఎండుగులు కత్తిరిచ్చారు, అదే విధంగా అన్నప్రసం చేశారు. తర్వాత అది అయిపోయిన తర్వాత 2010 నాన్నగారు పొలానికి పిండి కట్టలు వేసుకుని వస్తుంటే తెనాల నుంచి నందివేలుగు ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చున్నారు నాన్నగారు. అయితే కాలు బయటకు ఉంది, ఫేస్ కూడా బయటకే ఉంది, పిండి కట్టలు లోపల ఉన్నాయి ఎక్కువగా. అటువైపు ఒకళ్ళు కూర్చున్నారు, ఇటువైపు ఇద్దరు కూర్చున్నారు, నాన్న రెండు డ్రైవర్ తో మూడు అతను ఇటువైపు లెఫ్ట్ సైడ్. ఫేస్ కూడా బయటకే ఉంది. ఎదురు కొల్లిపర నుంచి ఒక బైక్ వస్తుంది. ఆ బైక్ వస్తే బైక్ తగులుతామని ఆటో సైడ్ కి తిప్పేశాడు. తిప్పేసరి కరెంటు ఇనుప కరెంటు స్తంభం ఉంది, ఆ స్తంభం నాన్నగారి కరెక్ట్ గా సెంటర్ లో తగలాలి స్తంభం. ఆ స్పీడ్ లో బాబా అన్నారు నాన్నగారు. అనేసరికి నాన్నగారిని అట్ట నెట్టేసినట్టుగా ఎవరో వచ్చి మనుషులొచ్చి అట్ట నెట్టేసినట్టుగా నెట్టేశారు లోపలికి. జస్ట్ మోకాలికి దెబ్బ తగిలింది. అంత ప్రమాదాన్ని కూడా స్వామి ఆ రోజు బాబా అనగానే పోయి నేనున్నానంటూ వచ్చి నాన్నగారిని లోపల నెట్టేశారు. అలా అది గొడ్డలతో పోయే ప్రమాదాన్ని గోర్తు తీసేశారు స్వామి. తీరా అది బాగా బ్లడ్ వచ్చేసి ఇట్లా చిట్లిపోయింది మోకాలు చెప్పు కూడా. మేము పొలంలో ఉన్నాము, ఫోన్ చేశారు ఇంటి దగ్గర వాళ్ళు. మేము వచ్చేసరికి రక్తం బ్లడ్ కారిపోతుంది. అయితే ఆటో అతను కూడా అక్కడ వాళ్ళందరూ ఆపేసి డబ్బులు కట్టు, ఎంతో ఖర్చు అయిందని చెప్పి అని ఇచ్చేస్తుంటే నాన్నగారు మీరు ఏం మాట్లాడద్దు, ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత పిండి కట్టలు దించిన తర్వాత అప్పుడు మాట్లాడదామని చెప్పి నాన్నగారు ముందు ఇంటికి తీసుకొచ్చి పిండి కట్టలు దింపిన తర్వాత బాబు నువ్వు ఇటుకుండా వెళ్ళిపో, అటు వెళ్తే వాళ్ళు ఆపేసి ఏదో ఒకటి ఇచ్చేస్తుంటారు అని చెప్పని. అతను పేదవాడు, ఏమీ లేదు, ఆటో మీద ఆధారపడి అతను. స్వామి చెప్పారు కదా బాధ ఏందో, ఆ బాధ మనమే పడాలి తప్ప ఇంకొకరు దాన్ని పంచుకోకూడదని ఉద్దేశంతో స్వామి చెప్పిన మాటతో నాన్నగారు కూడా బాబు అటు వెళ్తే జనం పట్టుకుని ఏదో ఒకటి అడుగుతుంటారు కాబట్టి ఇటుకుండా వెళ్ళిపో అని వేరే దోవ చూపించి అతనికి ఎంత ఏందో ఛార్జీ కూడా డబ్బులు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి అయ్యా ఇవన్నీ తింటావా అని చెప్పి వద్దు నేను ఆకలి బానే ఉంది అని వాటర్ తాగి ఆ బాడీకి కూడా డబ్బులు తీసుకుని ఆయన ఇటు పంపించేశారు స్వామి చెప్పిన మాటతో. తర్వాత మేము పొలం నుంచి వచ్చాము. వచ్చిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే మోకాలు చెప్పు కూడా పగిలిపోయింది అని చెప్పని ఒక నర్సు గారు చూసి చెప్పారు. జస్ట్ అలా కళ్ళతో చూసి స్వామిని తలుసుకుని స్వామి ఎంబటే దెబ్బ తగిలింటేనే నా స్వామి విభూతి రాజేశారు ఆ దెబ్బకి. మేము వచ్చేసరికి అంతా నల్లగొంది స్వామి విభూతి రాసి బ్లడ్ ఆగిపోయింది. తీరా వెళ్ళిన తర్వాత మొత్తం స్కానింగ్ ఎక్స్రే తీపిస్తే జస్ట్ మోకాలు చెప్పి ఏం దెబ్బ తగలేదయ్యా, పైన చెరీల వరకు అటు చీలింది, ఒక 4 కుట్లు పడతాయి అంతే, నో ప్రాబ్లం అని చెప్పి అన్నారు. 4 కుట్లు వేశారు. కరెక్ట్ గా 9వ రోజు ఇంటికి తీసుకొచ్చాము. 50 కేజీల మూట మనం మోసుకుంటూ పొలం వెళ్లారు. స్వామి దయతో
2: అంత పెద్ద ప్రమాదాన్ని స్వామి
1: తప్పించేశారు. భగవంతుడు సాక్షాత్ భగవంతుడు. అంతే మా ఫ్యామిలీ ఈ రోజున స్వామి దయతో టయానికి అంత భోజనం కట్టుకునే బట్ట చక్క ఈ విధంగా ఒకప్పుడు లేని పరిస్థితుల్లో ఈ విధంగా ఉన్నామంటే స్వామి అనుగ్రహం. ఇంటా వెంట జంట కంటా ఉండి మేము చేసే పనుల్లో కూడా ఆయన మన ముందుండి నడిపిస్తున్నారు. ఈ విధంగా వెళ్ళండి, ఈ విధంగా వెళ్ళి చేసుకోండి బంగారు అని చెప్పని దావు చూపిస్తున్నారు సాయిరాం. అదే విధంగా 1998 సంవత్సరంలో నేను సేవకు వచ్చాను, పుట్టభర్తి సేవకి. వచ్చినప్పుడు పాది మ్యూజియం దగ్గర మన ధ్యానం చేసుకునే చెట్టు కదా, అక్కడ గేట్ ఉంది,
2: ధ్యానవృక్షం
1: గేట్ ఉంది. ఆ గేట్ దగ్గర సేవ పడింది. మా ఊరు రాంగోటేశ్వరరావు గారు అని ముసలాయన ఉన్నారు, ఆయన నాకు అక్కడ పడింది. అయితే నేను బయట పన్నుండి బయటకు వెళ్ళాను. బయటకు వెళ్ళి వచ్చేసరికి 9:30 అయింది. ఇక క్యాంటీన్ కట్టేసి ఉంటారని చెప్పని నేను మళ్ళీ రూమ్ కూడా వెళ్లకుండా స్వామి టైం అయిపోతుందని చెప్పని ఇటే వచ్చేసాను సేవకి. కరెక్ట్ గా 11 గంటల టైంలో ఒక ముసలామ 12 అరటిపళ్ళు తీసుకొచ్చి, నువ్వు ఇవాళ భోంచేయలేదు కదా, ఆకులతో ఎలా ఉంటావు అని చెప్పాను. 12 అరటిపళ్ళు ఇచ్చేలింది. ఇచ్చిన తర్వాత కరెక్ట్ గా 10 నిమిషాల తర్వాత ఆమె అక్కడ కనిపించలేదు. గణేష్ గేట్ దగ్గరికి వెళ్ళి సాయిరాం ఇటు ఏమన్నా ముసలాం వచ్చిందని చెప్పి అడిగాము. ఎవరు రాలేదు సాయిరాం అన్నారు. అదే విధంగా ఇటు జనరల్ హాస్పిటల్ దగ్గర గేట్ దగ్గరికి వెళ్ళి అటు నుంచి ఏమన్నా వెళ్లారేమో అని చెప్పని అక్కడ అడిగాము. ఎవరు రాలేదు సాయిరాం అన్నారు. ఆకలితో ఉన్నాను కాబట్టి స్వామి వచ్చి నా సేవ చేస్తున్నా బంగారు, నువ్వు ఆకలితో ఉంటే నాకు ఆకలితో ఉన్నట్టు అనే ఉద్దేశంతో స్వామి వచ్చి ఆ రూపంలో వచ్చి నాకు 12 అరటిపళ్ళు ఇచ్చి తినమని చెప్పి మాయమైపోయారు. అది స్వామి మహిమ. మరి గణేష్ గారి దగ్గర అడిగితే ఎవరు రాలేదన్నారు, ఇక్కడ అడిగితే ఎవరు రాలేదన్నారు. ఈ 2 దావలే ఉంది వెళ్ళటానికి, వేరే దావం ఏం లేదు కదా. అది స్వామి మహిమది. అదే విధంగా 2008 సంవత్సరంలో పెండబోగు చేలో చల్లటానికి ట్రాక్టర్ పెండబోగుతో నాన్నగారు వెళ్లారు.
2: అంటే మీది ఏ వ్యవసాయం చేస్తుంటారు మీరు? మీది
1: అది వరి మొక్కజొన్న. అంటే అంతకుముందు మినువులు వేసేవాళ్ళు, ఒక 6 ఇయర్స్ నుంచి మొక్కజొన్న వేస్తున్నాం. పెండబోగు చల్లట ట్రాక్టర్ కార్చడానికి ముఠావాళ్ళతో నాన్నగారు ట్రాక్టర్కి వెళ్లారు. సగం కార్చారు. తర్వాత అది అనుకోకుండా అక్కడి నుంచి కింద పడటం జరిగింది. టాటర్ మీద నుంచి సాయిరాం అన్నారు. అనేసరికి స్వామి ఇట్లా పట్టుకుని దించినట్టు ఉంది నాన్నగారికి. సాయిరాం అనగానే అక్కడ కొంచెం దెబ్బ తగిలి కుంటుతా వచ్చారు. చూస్తుంటే కాలు చూస్తుంటేనేమో వాపు వచ్చింది, ఏదైనా బోన్ ఇరిగిందేమో అనే ఉద్దేశంతో భయపడి మేము హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. హాస్పిటల్లో ఎక్స్రే తీశారు. ఎక్స్రే తీస్తే ఎక్కడి నుంచి పడ్డాయా అని చెప్పని అడిగారు. ఇట్లా ట్రాక్టర్ మీద నుంచి పైకి లిఫ్ట్ లా ఇట్లా పైకి ట్రాక్టర్ ఎత్తితే అక్కడి నుంచి పడ్డాను జారి అని చెప్పంటే, ఎలంగానలే అక్కడి నుంచి పడ్డానని చెప్పంగానే అటైతే కాలు గిలకల దగ్గర కాలు ఇరిగి ఉండొచ్చు, వాపు వచ్చింది అని చెప్పని అక్కడ డాక్టర్ చెప్పారు. సరే ఇన్ కేసు దేనికైనా మంచిది ఎక్స్రే తీపిద్దామన్నారు. ఎక్స్రే తీపిచ్చారు. తీపిచ్చిన తర్వాత ఒక్క బోన్ గాని ఒక్క నరం గాని ఏం ఎటువంటి ప్రమాదం లేదు, ఆశ్చర్యపోయారు డాక్టర్లు కూడా. అది సాయిరాం అనగల స్వామి వచ్చి అలా పట్టుకుని దించారు. అది జస్ట్ అట్ట బెనగటం వలన ఆ వాపు వచ్చింది, ప్రాబ్లం ఏ లేదు అని చెప్పని ఒక 20 రూపాయలు ట్యూబ్ మందు తీసి రాచిచ్చారు. ఆ 20 రూపాయలతో కాలు తగ్గిపోయింది సాయిరాం. అదే అక్కడి నుంచి పడినప్పుడు మరి బోను ఇరగాల్సింది. స్వామి ఆ విధంగా కాపాడారు. అటువంటి ప్రమాదాలు స్వామి ఎన్నో కాపాడుతున్నారు. అదే విధంగా నేను 2005 సంవత్సరంలో ఎఫ్సీ గూడెము తాడేపల్లి కృష్ణా కెనాల్ తాడేపల్లిలో వస్తుంటే టీవీఎస్ బండి మీద వస్తున్నాను. కొలకలూరు రైల్వే స్టేషన్ బండి దిగి అక్కడి నుంచి టీవీఎస్ బండి మీద నేను ఇంటికి వస్తున్నాను. వస్తుంటే మా నందివేలుగు సెంటర్ లో 4 రూట్లు కలుస్తాయి, గుంటూరు రూటు, ఇటు విజయవాడ రూటు, తెనాల రూటు, కొలిపర రూటు. వస్తుంటే నేను ఇటు కొలకలూరు రూటు గుంటూరు రూట్ నుంచి వస్తున్నా. కొలకలూరు స్టేషన్ దగ్గర నుంచి వస్తుంటే ఇటు తెనాల నుంచి ఒక బస్ వెళ్ళింది. అటు విజయవాడ నుంచి ఒక బస్సు అటు వస్తుంది, వెనక మా లారీ కనిపించలేదు లారీ. ఇంకా బస్సు వెళ్ళిపోగానే ఈ బస్సు ఇట్లా క్రాస్ అయింది, ఈ బస్సు క్రాస్ అయింది, నేను వెనక మా లారీ చూసుకోవాలి. అప్పటిని బండి రానిచ్చేసాను. ఆ లారీ అంత స్పీడ్ లో వస్తుంది, అక్కడ జనం అందరూ కూడా అయ్యో అని చెప్పి పెద్దగా అరిచారు. నేను ఆ టైంలో సాయిరామ్ అని పెద్దగా అరిచాను. అరిచేసరికి నా బండి సైడ్ కి అలా వెళ్ళిపోయింది. కనీసం లారీ ఆ స్పీడ్ లో బ్రేక్ వేస్తే కనీసం కొంత దూరం అన్నా వచ్చేసింది. కానీ ఎప్పుడైతే సాయిరామ్ అన్నానో ఆ లారీ కూడా బ్రేక్ వేస్తే సడన్ అక్కడ ఆగిపోయింది. జస్ట్ ఒక 20 అడుగుల్లో లారీ ఆగిపోయింది, నేను సైడ్ కి వచ్చాను. ఆ ప్రమాదంగా జరిగితే స్పాట్ డెడ్ సాయిరామ్. అది స్వామి ఎప్పుడైతే సాయిరామ్ అన్నానో వయ్యి అంటూ స్వామి వచ్చి ఆ లారీని అక్కడక్కడ ఆపేసారు. నా బండి కూడా పక్కకు తీసారు, మా ట్రాఫిక్ అడ్డం లేకుండా ఉండటానికి సాయిరామ్ ఆ విధంగా కాపాడారు స్వామి. అదే విధంగా 1995 బిక్షయ్య గారు అనే ఒక పెద్ద సేటు గారు మా ఊరిలో, ఆయనకి 100 ఎకరం పొలం ఉంది. నాన్నగారు పుట్టపర్తి సేవకు వస్తుంటే ఎన్నో ఎగతాలుగా చేసేవాడు ఆయన, స్వామిని విమర్శించేవాడు. ఆయన ఒక దేవుడు, మీరు ఒక భక్తులా అని చెప్పి విమర్శించేవాడు. మీరు అక్కడికి వెళ్తున్నారు, 200-300 రూపాయలు ఛార్జీలు అవుతాయి, ఆ డబ్బులు పెట్టుకుంటే 2-3 బస్తాలు ఒడ్డు వస్తాయి, ఆ ఒడ్డు తెచ్చుకుని శుభ్రంగా మరే పుచ్చుకుని తింటే 3 నెలలు మీకు భోజనానికి కడుపు నిండిపోయింది, అనవసరంగా ఆయన దగ్గరికి దేనికి మీరు వెళ్తున్నారు అని చెప్పి నాన్నగారితో ఎన్నో సార్లు ఆయన అనడం జరుగుతుంది. ఆయన పక్కన 20-30 మంది రోజు సెంటర్ లో కూర్చుంటారు, వాళ్ళందరితో కూడా ఏదో ఒకటి విమర్శిస్తుంటాడు స్వామిని. సరే స్వామి, మనం స్వామి చెప్పారు విమర్శించినా మీరు బాధపడొద్దు కోపడొద్దు అని. అదే విధంగా ఆయన విమర్శిస్తుంటే ఇంకా నాన్నగారు చిరునవ్వు నవ్వుతూ సాయిరామ్ అంటారు ఆయన్ని. తర్వాత 1995 ఆయన ఎంఎస్ సుబ్బారావు గారు అనే డాక్టర్ గారి దగ్గర తెనాలి వెళ్లి కళ్ళుకి కనబడతలేదని చూపించుకుంటే, బిక్షయ్య గారు మీ కళ్ళు రావేక చాలా ఇన్ఫెక్షన్ అయిపోయింది అని చెప్పని,
2: చూపు ఉండదు
1: అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత వెంకటేశ్వరరావు గారు నాన్నగారితో, వెంకటేశ్వరరావు గారు మీరు ఎప్పుడు పుట్టపర్తి వెళ్తారో చెప్పండి, ఒకసారి నేను పుట్టపర్తి రావాలనుకుంటున్నాను అని చెప్పి నాన్నగారితో అనటం జరిగింది. సంతోషమయ్యా, వెళ్ళేటప్పుడు చెప్తాము, మీరు కూడా వద్దురు అని చెప్పి నాన్నగారు అనటం జరిగింది. అదేవిధంగా 1995 బిక్షయ్య గారు నాన్నగారితో పుట్టపర్తి రావడం జరిగింది. పుట్టపర్తిని వచ్చిన తర్వాత ప్రశాంత నిలయంలో స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ వచ్చినప్పుడు బిక్షయ్య గారు సుమారుగా 5 అడుగుల 9 అంగుళాల హైట్ ఉంటారు, సుమారుగా లావు కూడా 150 కేజీలు ఉండొచ్చేమో, చాలా లావు,
2: జబర్దస్తి ఉంటారు,
1: చాలా లావు. ఒక షర్ట్ కూడా ఇద్దరు ముగ్గురు సరిపోదు అంత బాగా వెయిట్ ఉంటారు, చాలా లావు ఉంటారు. ఆయన వచ్చారు, ఇంటర్వ్యూ ఇచ్చారు. స్వామి వస్తే నాన్నగారు నందను పలకరించారు, బిక్షయ్య గారి దగ్గరకు వచ్చారు. ఏం బిక్షయ్య బంగారు, నీ కళ్ళు కనపడతలేదు కదా, తెనాలి ఎంఎస్ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్లి చూపించుకుంటే కళ్ళు ఇక భవిష్యత్తులో ఇక రావని చెప్పి చెప్పారు కదా, డాక్టర్లు అట్టా చెప్తారులే, ఏం పర్లేదు నేను ఉన్నానుగా బంగారు అని చెప్పి 3 సార్లు కళ్ళ మీద అట్లా బ్లెస్సింగ్ చేసి సృష్టించి విభూతి ఇచ్చారు. ఆయన వచ్చే బేడుకు వచ్చేసరికి కన్నీళ్లతో షర్టు మొత్తం తడిసిపోయి ఉంది ఆయనకి, ఉనిగిపో అంతలా మనిషి కూడా ఉనిగిపోతా వచ్చారు బయటికి వచ్చి. తర్వాత నాన్నగారు రూపాకాయితం బెజ్జాలుంటే, బిక్షయ్య గారండి రూపాకాయితం ఇది, దీనికి ఎన్ని బెజ్జాలు ఉన్నాయో చెప్పండి అని చెప్పంటే, బయటకు వచ్చి లెక్కేస్తే ఎన్ని బెజ్జాలైతే ఉన్నాయో లెక్కేసి ఆయన కరెక్ట్ గా అంకితో సహా ఇన్ని బెజ్జాలు
2: స్పష్టంగా కనిపిస్తుంది,
1: స్పష్టంగా కనపడుతుంది. ఆ రోజు నుంచి ఇంటి చుట్టూ ఫోటోలు పెట్టేశాడు ఆయన ఇంటి లోపల కూడా. అదేవిధంగా గుంటూరు జిల్లాలో జ్యోతి జరిగినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో కూడా జ్యోతులు తీసుకెళ్లి కార్యక్రమం జరిగింది. అదేవిధంగా తర్వాత చందనాస్ అని వాళ్ళది తెనాలి గాంధీ బట్టల షాప్ ఉంది, అప్పుడప్పుడు నా స్వామి ఫోటోలు పెట్టించేశారు అక్కడ. అదేవిధంగా గుంటూరులో విలాస్ అని బట్టల షాప్ ఒకటి ఉంది, దాంట్లో కూడా స్వామి ఫోటోలు పెట్టేశారు. మాకు ఆరాధ్య దైవం ఆయనేను, డాక్టర్ ఎంఎస్ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్తే ఆయన పెద్ద డాక్టర్, అసలు మంచి పేరు గెళ్ళాయన్న, ఆయన దగ్గరికి కళ్ళు రావన్నారు. అటువంటి స్వామి భగవంతుడు నా కళ్ళు ఇచ్చారు చూపించారు అని చెప్పని స్వామి డివోటీస్ పూర్తిగా వాళ్ళు మారిపోవటం జరిగింది. అదేవిధంగా దీన్ని కూడా మందిరానికి రావటం చేస్తున్నారు, అట్లా జరిగింది. అదే ఆ పూరిళ్ళు అట్లా కార్యక్రమాలు జరుగుతున్నాయి. జరిగిన తర్వాత స్వామి దగ్గరికి వచ్చి, స్వామి నందివెలుగు మందిరం కట్టుకుంటాను స్వామి అని చెప్పని నారాయణరావు గారు, నందివెలు మందిరం స్వామి అని చెప్పి నారాయణరావు గారు, కోవెలమూరు నారాయణరావు గారు స్వామిని అడగటం జరిగింది. బంగారు కట్టించడం, బంగారు మందిరం కట్టించడం, బంగారు దిగ్విజయంగా జరిగింది బంగారు అని చెప్పని స్వామి ఆశీర్వదించడం జరిగింది. స్వామి ఎప్పుడైతే ఆశీర్వదించారో ఎమ్మటి శంకుస్థాపన జరగటం, ఆ అమౌంట్ లు కూడా ఏదో చిన్నోళ్ళం ఎట్లా జరిగిద్దాం అనుకున్నాము. అటువంటిది ఒక ఆయన వచ్చి, ఇంజనీరింగ్ గారు వచ్చి నేను స్లాబ్ ఒప్పిస్తానని ఒక వచ్చారు. ఒక ఆయన వచ్చి నేను దర్వాసింహ ద్వారం చేపిస్తాను, మేము ఎవరిని కూడా అడగలేదు. వాళ్ళు ఎట్లా తెలుసుకున్నారు, ఎట్టొచ్చారో అయితే మాకైతే తెలియదు, రావటం మేము చేపిస్తామంటున్నారు. అదే విధంగా ఈ రోజున స్వామి మందిరం నారాయణరావు గారు జిల్లా ప్రజెంట్ నారాయణ గారి ఆధ్వర్యంలో స్వామి దివ్యానుగ్రహ ఆశీస్సులతో భగవాన్ సత్సాయి సమాజ సేవ కేంద్రం అనే భజన మండలి ఏర్పడటం జరిగింది. అదేవిధంగా అక్కడ కార్యక్రమాలు స్వామి దయతో బాగా జరుగుతున్నాయి. స్వామి వస్తున్నట్టు స్వామి ఫోటోలో ఇంచి ఆ ఫోటో ఇక్కడే స్వామి బ్లెస్సింగ్ తో తీసుకెళ్లాము. తీసుకెళ్తే ఆ ఫోటో చూడంగానే స్వామి అక్కడ ఎట్లా జరిగిద్దాం అనుకున్నాము. అటువంటిది ఒక ఆయన వచ్చి, ఇంజనీరింగ్ గారు వచ్చి నేను స్లాబ్ ఒప్పిస్తానని ఒక వచ్చారు. ఒక ఆయన వచ్చి నేను దర్వాసింహ ద్వారం చేపిస్తాను, మేము ఎవరిని కూడా అడగలేదు,

0: ఆస్వాదించారు నన్ను, అదిగో స్వామి చూస్తున్నారు నా ఇంకా అని చెప్పని వాళ్ళు కూడా మాకు చూడటం జరుగుతుంది. స్వామి విభూది రావటం, అమృతం రావటం, ఏదైనా భజన కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు స్వామి ఫోటో పుష్పం కింద పడతాం, అలా కొన్ని జరుగుతున్నాయి. అదే విధంగా ఒక ఆమె వరలక్ష్మి గారు అని మన మందిరం వెనకమాల రెండో ఇల్లు ఆడది, స్వామి మందిరానికి వచ్చారు. వచ్చి నా కడుపులో నొప్పి వచ్చింది రాత్రి, వాళ్ళ హాస్పిటల్కి వెళ్తున్నాను స్వామి అని చెప్పి మందిరానికి వచ్చి దండం పెట్టుకుంటే స్వామి విభూతి నీళ్ళు వేసుకుని తాగానే నాన్నగారు చెప్పారు. చెప్పిన తర్వాత గంటకి కడుపులో నొప్పి లేదు, తీరా హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే ఏం లేదుగా మీ దేనికి వచ్చామన్నారు వాళ్ళు. అదేవిధంగా స్వామి అట్ట మహిమలు అక్కడ వచ్చిన భక్తులకు కూడా జరుగుతుంది.
1: ఇంతవరకు మీరు గుంటూరు వాస్తవ్యులు, స్వామివారి భక్తులు అయిన శ్రీ వెంకట సాయిరాం గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం విన్నారు. ఈ కార్యక్రమం యొక్క రెండో భాగం రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర

0: శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు ప్రసార విభాగం దశమ వార్షిక వారోత్సవాలలో అంతర్భాగంగా శ్రీ సత్యసాయి సందేశజరి ప్రేక్షక శ్రోతలకు అందిస్తున్న ప్రేమపూర్వక కానుకే ఈ ప్రత్యేక ప్రసార సమాహారం. అవతరించుట అనుటలో అర్థమిదియే అనే స్థూల శీర్షికతో కొనసాగుతున్న మైలురాళ్ల వంటి కథనాలతో కూర్చిన భగవాన్ అవతారోద్యమ కార్యక్రమాన్ని దశాబ్ద కాల నియమిత ప్రమాణంలో తెలుసుకుంటూ ప్రయాణిస్తూ ఈరోజు చివరి దశకానికి చేరుకున్నాము. పురుషోత్తముడు పుడమిపై నడయాడి తన సంచార పరిసమాప్త సమయానికల్లా తన సందేశ దీప్తుల్ని దశ దిశలా ప్రసరించేలా ఒక విశిష్ట వ్యవస్థను నెలకొల్పి మానవోద్ధరణకై ఇలవెలసిన మాధవుడు సద్య మార్గ నిర్దేశ సామర్థ్యంతో దివ్య సమగ్రతతో నిత్య చైతన్య పదాన్ని ఏర్పరిచాడు. ఉపదేశకాండలో భగవాన్ సందేశ సారథి అక్షరబ్రహ్మమైన సనాతన సారథైతే, ఉపదేశ వారధి శబ్దబ్రహ్మమైన శ్రీ సత్యసాయి మీడియా సెంటర్. ఈ దశకంలో ఆరంభమైన అపూర్వ సాధనాల్లో ఒకటి రేడియో సాయి గ్లోబల్ హార్మనీ. అదేవిధంగా శ్రీ సత్యసాయి దీనజనోద్ధరణ పథకం, శ్రీ సత్యసాయి డిజిటల్ స్టూడియో, ఈశ్వరమ్మ స్త్రీ సంక్షేమ ట్రస్ట్, యజుర్మందిర నిర్మాణం, అతిరుద్ర మహాయజ్ఞం, అంతర్జాతీయ క్రీడా ప్రాంగణ ఆరంభం, భగవాన్ సహస్రచంద్ర దర్శన మహోత్సవం, స్వామివారి 85వ జన్మదిన వేడుకలు వంటి ఎన్నో సౌమాంగళ్య ప్రదాయకాలైన ఘట్టాలను ప్రోది చేసుకుంది దశకం. ఈ దశకంలోని 2011 జులై 15వ తేదీన శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రశాంతి నిలయంలో ఒక ఉపవాహినిగా 24 గంటల తెలుగు ప్రసార వాహిని వ్యవస్థీకరించి దైవ భాష అయిన తెలుగు భాషకు ప్రేమపూర్వకంగా పట్టం కట్టారు. ఏ దేశమేగినా నీనామ్మమేసుమి అని ప్రపంచ దేశాల్లో ప్రతిధ్వనిస్తున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ఆవిర్భావ అమృత ఘడియల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాల చెంత ప్రణమిల్లుతూ సాయి భక్త కోటికి శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రేక్షకులకు శ్రోతలకు తెలుగు స్ట్రీమ్ దశమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అవతరించుట అనుటలో అర్థమిదియే అన్న బృహత్ శీర్షికన తెలుగు స్ట్రీమ్ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సాగుతున్న ప్రత్యేక కార్యక్రమాల వాహినిలో ఈనాడు ఏ దేశమేగినా నీనామే సుమి అన్న శీర్షికతో స్వామి సందేశాన్ని విశ్వవ్యాప్తి చేస్తున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ మాధ్యమంపై ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మనతో పాటు పాలు పంచుకోవడానికి సోదరుడు శ్రీ సాయి ప్రకాష్ మనతో ఉన్నారు. సాయిరాం బ్రదర్.
2: సాయిరాం. సాయిరాం ప్రసాద్. ఇది ఎంత మంచి అవకాశం అంటే ఈ స్టూడియోలో కూర్చుని స్వామి గురించి మాట్లాడటం, మన మీడియా సెంటర్ గురించి మాట్లాడటం, రేడియో సాయి గురించి మాట్లాడటం, ఇదే ఒక పెద్ద బ్లెస్సింగ్.
1: అవును, తప్పకుండా. అయితే 1953 నాటి విజయదశమి సందర్భంగా స్వామి భక్తులతో మాట్లాడుతూ స్వామి చేయబోయే భవిష్యత్ కార్యక్రమాన్ని గురించి ఇలా అన్నారు. గడిచిన మొదటి 16 సంవత్సరాలు స్వామి బాల్యలీలలను, తరువాతి 16 సంవత్సరాలు వారి మహిమలను చూపిస్తూ ఆ తరం భక్తులకు ఆనందాన్ని అందించాను. 32వ సంవత్సరం తర్వాత రానున్న కాలంలో దారి తప్పి సంచరిస్తున్న ఈ మానవాళిని సన్మార్గంలో పెడుతూ తన సందేశాన్ని అందించడంలో, సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలతో భక్తులు తమ జీవితాన్ని గడపటానికి నేను కృషి చేస్తాను అని స్వామి ఆ రోజే చెప్పారు. స్వామి అలా చెప్పినట్లుగానే 1958లో మనందరికీ తెలుసు సనాతన సారథి మహాశివరాత్రి నాడు స్వామి అందించారు. అది ఏ విధంగా ప్రతి ప్రాంతానికి వెళ్లి మనుషుల యొక్క హృదయాలను పరివర్తన తెచ్చిందో, హృదయాలలో పరివర్తన తెచ్చిందో మనందరం తెలుసుకున్నాం. అది అక్షర బ్రహ్మమైతే తరువాత కాలంలో స్వామి రేడియో సాయి ద్వారా స్వామి మాటలను ప్రతి భక్తునికి చేరి వారి హృదయాలను స్వామితో ఎప్పుడు కనెక్ట్ చేసి ఉండేలాగా చేసింది. అది శబ్ద బ్రహ్మం అని చెప్పుకోవచ్చు.
2: కరెక్ట్.
1: అప్పుడు ఈ కాలానికి తగినట్లుగా ఆ స్వామి సందేశం దృశ్య రూపాన్ని కూడా తనతో చేర్చుకుని శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ద్వారా ప్రతి భక్తునికి దర్శన స్పర్శన సంభాషణలను అందిస్తుందని చెప్పాలి. నిజంగా ఏ అవతారంలో కూడా స్వామి అవతార కాలం తర్వాత కూడా, అంటే భగవంతుని అవతార కాలం తర్వాత కూడా భగవంతుని చూసే అవకాశం కానీ ఆయన మాటలు వినే అవకాశం కానీ ఎవరికీ ఉండదు. కానీ ఈ అవతారంలో స్వామి మనకు అందించారు. స్వామి ఎలాగ దర్శన స్పర్శనలు ఇప్పటికీ ఇస్తున్నారనిపిస్తుందంటే, ఇప్పుడు మనం స్వామి వీడియోలు చూడొచ్చు మన మీడియా సెంటర్ ద్వారా, అది స్వామి దర్శనంతో సమానం. అలాగే స్వామి చెప్పే సంభాషణలను వింటూ మనకు వచ్చిన సందేహాలను తీర్చుకుంటూ ఒక సంభాషణ భావాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఈ రెండింటిని మన మనసులో స్వామి సందేశాన్ని ఆకలింపు చేసుకుని స్వామి యొక్క తత్వాన్ని మన మనసులో స్పృశించవచ్చు అని అనిపిస్తుంటుంది.
2: ఆ వర్డ్ పదం స్వామి సత్యసాయి స్పీక్స్ ఒక వాల్యూమ్ 1 లో, ఇది డిస్కోర్స్ కాదు, ఇది సంభాషణం అన్నారు స్వామి. సంభాషణం అంటే మీలో మీ మనసులో వచ్చే డౌట్స్, మీ మనసులో వచ్చే ఆలోచనలు అన్నిటికీ స్వామి సమాధానం చెప్తున్నారు, స్వామి ఆన్సర్ ఇస్తున్నారు, దానికి మార్గం చూపిస్తున్నారు. అది స్వామి ఫిజికల్ గా సంభాషణ ఆ డిస్కోర్స్ ఇచ్చేటప్పుడు అది జరిగేది. కానీ ఇప్పుడు కూడా చాలా జరుగుతుంటది. చాలా మంది మన సాయి ఇన్స్పైర్స్ మెసేజ్ చూసి మళ్ళీ మనకి రాస్తారు, నేను ఈ ప్రాబ్లమ్ లో ఉన్నాను, కరెక్ట్ గా స్వామి మెసేజ్ ఇవ్వలేదు వచ్చిందని. అది మనం చేసేదా పని
1: కాదు. స్వామి స్వయంగా ఈ మాధ్యమం ద్వారా అందరికీ కనెక్ట్ అవుతున్నారు. అయితే ఈ మీడియా సెంటర్ కానీ, ఒకప్పుడు రేడియో సాయిని పెట్టుకున్న పేరు కానీ, ఈ ప్రసార మాధ్యమం ఎంతటి ప్రభావవంతమైందంటే, మనకు చెన్నైలో స్వామి భక్తురాలు సుమన మురళి గారి అమ్మగారి అనారోగ్యంతో ఉన్నప్పుడు, క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు రేడియో సాయి తనకు తోడుగా ఉండేదని చెప్పారు.
2: స్వామి 24/7 ఆన్ పెట్టండి అన్నారు.
1: అది
2: వాళ్ళ ఇంట్లో స్వామి ఏం చెప్పారంటే, దాని ద్వారా నేను మీకు నా మెసేజ్ అందిస్తాను.
1: చూడండి, అంటే ఆధ్యాత్మికంగా స్వామి సందేశం ప్రభావితాన్ని చూపించినే కాకుండా మానసికంగానే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా అందిస్తుందని స్వామి చెప్పకనే చెప్పారు. దాని ద్వారా ఇంతటి మహత్తరమైన ఈ ప్రసార మాధ్యమం ఎలా ప్రారంభమైంది, దాని పుట్టుపూర్వోత్తరాల సమయంలో మీరు కూడా ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు మాతో పంచుకోండి.
2: అది నిజంగా స్వామి అనుగ్రహం, మా పెద్ద భాగ్యం. ఎందుకంటే నేను చదివిందేమో ఎంఎస్సీ బయోసైన్స్, కాలేజీలో బయోసైన్స్ చదివిన తర్వాత మీడియా, ఆడియో, వీడియో, దీన్ని ఏ బ్యాక్గ్రౌండ్ లేదు అసలు. అలాగే మన కొలీగ్ ప్రకాష్ భరత్కర్ నాతో జాయిన్ అయిన 2001 లో, అతను ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, కనీసం కంప్యూటర్ తో కొద్దిగా రిలేషన్షిప్ ఉంది, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అతను చేసింది. స్వామి అదే అడిగారు, నీకేం తెలుసురా కంప్యూటర్ గురించి అని అడిగారు. స్వామి ఏం తెలియదు స్వామి, అంటే ఏం తెలియదు అంటే అదే స్వామి చెప్పారు, ఇది హార్మోనియం అంటే నేర్చుకున్నావు అలాగే నేర్చుకుంటారు, పోయి చేరుకో. కానీ కంప్యూటర్ తెలియటం, ఇది తెలియకుండా ఉండటం, ఇది ఇంపార్టెంట్ కాదు, అదంతా నేర్చుకోవచ్చు. కానీ స్వామి మెసేజ్ ఏంటి, స్వామి వీడియోస్ అవన్నీ చేయటం, దాంట్లో మనం ఆ కాన్సన్ట్రేషన్, ఆ లవ్ ఫర్ స్వామి, అది ఉంటే ఆటోమేటిక్ గా అన్ని చేస్తారు స్వామి. సో ఇది వచ్చి 2001 లో. ఏమైందంటే బెంగళూరులో 2001 లో బృందా బెంగళూరు హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇనాగ్రేట్ అయింది కదా, ఫస్ట్ యానివర్సరీ అప్పుడు. అక్కడ బెంగళూరులో మిస్టర్ మైకేల్ నోబెల్ అని, అక్కడ వైట్ ఫీల్డ్ ఏరియాలో హీ వాజ్ జస్ట్, అక్కడ పోతున్నప్పుడు బయట చూశారు, ఇదేంటి ఇదేంటి, కొత్త బిల్డింగ్ ఉంది, ఎప్పుడు చూడలేదు, ఇదేంటి, ఇది పెద్ద ప్యాలెస్ లాగా ఉంది. అతను అదే చెప్పారు, ఇది ప్యాలెస్ లాగా ఉంది, ఇదేం బిల్డింగ్ అని అడిగారు. అప్పుడు వాళ్ళు దగ్గరున్న వాళ్ళు చెప్పారు, ఇది శ్రీ సత్యసాయి బాబా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని. అతనికి చాలా షాక్ అయిపోయింది, ఎందుకంటే అతను వచ్చి వరల్డ్ లెవెల్లో ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ దే అసెస్ ద క్వాలిటీ ఆఫ్ హాస్పిటల్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ హాస్పిటల్స్ ఏమేమి ఉన్నాయో దాన్ని ఎంత ఎఫెక్టివ్ గా ఉన్నాయి, ఎంత ఎట్లా చేస్తున్నాయని వాళ్ళు అసెస్ చేస్తారు ఆ కమిటీ. ఆ కమిటీలో ఇతను కూడా ఉన్నారు,
1: ఒక మెంబర్.
2: హీఈస్ వన్ ఆఫ్ ద మెంబర్. ఈ హాస్పిటల్ చూసి అసలు నమ్మలేకపోయారు, ఇదేంటి ఇంత సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్, ఇంత ఇట్లా ఫ్రీగా ఇస్తున్నారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇది 10 ఇయర్స్ తర్వాత వచ్చింది, అక్కడ పుట్టపర్తికి పోండి, ఫస్ట్ హాస్పిటల్ అక్కడ వచ్చింది అని. అప్పుడు ఇక్కడ పుట్టపర్తికి వచ్చారు. పుట్టపర్తికి వచ్చి అప్పుడు స్వామిని కలవటం అవకాశం దొరికింది అతనికి. అప్పుడు అతను చెప్పారు, నోవా సమారా అని అతను ఒక ఫ్రెండ్, అతని ఫ్రెండ్ వాళ్ళు వచ్చి శాటిలైట్ రేడియో స్టార్ట్ చేస్తామని అప్పుడే ప్లానింగ్ చేసి అప్పుడే స్టార్ట్ చేశారు. అది ఒరిజినల్ గా వాళ్ళ ఐడియా ఏంటంటే, చాలా రిమోట్ కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్, ఇప్పుడు ఆఫ్రికా లేకపోతే చాలా ఇండియాలో కూడా చాలా చోట్ల టెలివిజన్ పోదు, అప్పుడు ఇంటర్నెట్ కూడా చాలా తక్కువ, ఇంటర్నెట్ అప్పుడే వచ్చింది, ఇంకా రీచ్ చాలా తక్కువ, కాబట్టి శాటిలైట్ ద్వారా మనం రేడియో వాళ్ళకి అందిస్తే వాళ్ళకి లెసన్స్, ఎడ్యుకేషన్, తర్వాత మెసేజెస్ అన్ని ఇవ్వచ్చని వాళ్ళ ఉద్దేశం అది. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, వాళ్ళది అప్పుడు 2000లో వాళ్ళు అదే అనుకున్నారు. ఇట్లా మనం వరల్డ్ స్పేస్ శాటిలైట్ ద్వారా మనం అందిస్తే దేనికన్నా వాడుకోవచ్చు, మనం ఎంటర్టైన్మెంట్ కు వాడుకోవచ్చు, మ్యూజిక్ కు వాడుకోవచ్చు, మెసేజెస్ కు వాడుకోవచ్చు, ఎడ్యుకేషన్ కూడా వాడుకోవచ్చు అని అది ఉద్దేశంతో వచ్చారు వాళ్ళు. అప్పుడు అతను ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ చూసిన తర్వాత స్వామిని కలిసిన తర్వాత అదే చెప్పారు, స్వామి నేను వరల్డ్ వైడ్ చాలా హాస్పిటల్స్ చూశాను కానీ ఇంత క్వాలిటీ టెరిషియరీ కేర్, సూపర్ స్పెషాలిటీ కేర్ ఫ్రీగా ఇవ్వటం అనేది ఎక్కడ చూడలేదు. మీ మెసేజ్ కూడా ఎంత యూనివర్సల్ గా ఉందంటే అందరూ వినాలి ఈ మెసేజ్. చాలా మంది వినట్లేదు ఈ మెసేజ్, అందరు వినాలి కాబట్టి మా సైడ్ నుంచి ఒక ఛానల్ ఆఫర్ చేస్తాము, మీకు మీరు ఒప్పుకుంటే ఇది వరల్డ్ స్పేస్ శాటిలైట్ ద్వారా ఒక ఛానల్ స్వామికి అందిస్తున్నాం స్వామి, మీరు ఈ ఛానల్ ద్వారా స్వామి మెసేజ్ అందరికి పోతుందని అతను ప్రేయర్ అతను వచ్చి అడిగారు.
1: స్వామిని రిక్వెస్ట్ చేశారు.
2: స్వామిని రిక్వెస్ట్ చేసినప్పుడు స్వామి ఏం చెప్పారంటే, ప్రొఫెసర్ వెంకట్రామన్ ని పిలిచి ఇతను ఏదో చెప్తున్నారు, నువ్వు తీసుకుని చేస్తావా అని స్వామి అడిగారు. అప్పుడు సార్ సైంటిస్ట్, సార్ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే సార్ పెద్ద సైంటిస్ట్ ఫిజిసిస్ట్, అతనికి బ్రాడ్కాస్టింగ్ కి ఏం సంబంధం లేదు, కానీ స్వామి ఒకసారి ఎట్లా బ్లెస్సింగ్ చేస్తే అంతే కదా, అందరూ మూకం కరోతి వాచాలి. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నా అది కూడా ఒక
1: కరెక్ట్. సో స్వామికి అవైలబుల్ గా ఉంటే చాలు, ఎలిజిబిలిటీ ఆయన ఇస్తారు,
2: అతనే ఇస్తారు. సో అట్లా స్వామి వచ్చి సార్ ని పిలిచి, మైకిల్ నోబెల్ కూడా వచ్చారు, అతను వచ్చి స్వామి ఇట్లా స్వామి ఒప్పుకున్నారు ఛానల్ తీసుకోవటానికి. అప్పుడు ప్రకాశ్ భరత్కర్, నేను హరి నంద్ కుమార్ అని ప్లాంటేరియం లో ఫస్ట్ అవన్నీ ఇనీషియల్ సెటప్ వచ్చి మన స్వామి ప్లాంటేరియం ఉందా అక్కడ చేసుకున్నాం. వెరీ సింపుల్ ఎక్విప్మెంట్, ఒక కాలర్ మైక్, ఒక సిపియు, ఒక మానిటర్, పెద్ద పెద్ద మానిటర్, అప్పుడు సిఆర్టి మానిటర్. ఈ టైంలో ఇప్పుడు చెప్తే అదే
1: డిజిటల్,
2: ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ స్క్రీన్స్ అన్ని వచ్చాయి కదా, ఇప్పుడు పెద్ద మానిటర్, ఒక్క మైకే ఉండింది. సో దాంతో మనం ఫుల్ ఇనాగురల్ బ్రాడ్కాస్ట్ రికార్డ్ చేయాలని అదే ఒక అసైన్మెంట్. సో స్వామి ఏం చెప్పారంటే, అయితే మీరు చేయడానికి రెడీగా ఉంటే ఇది సమ్వేర్ ఇన్ ద ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ అక్టోబర్, అక్టోబర్ ఫస్ట్ మేము జాయిన్ అయ్యాము 2001, మిడ్ అక్టోబర్ ఇట్లా న్యూస్ వచ్చింది ఇట్లా రేడియో ఛానల్ స్టార్ట్ చేయబోతున్నారని. అప్పుడు ఫస్ట్ ఏంటంటే ఈ ఫస్ట్ ఇనాగురల్ బ్రాడ్కాస్ట్, స్వామి ఏం చెప్పారంటే 23rd November ఇనాగురేషన్ పెట్టుకుంటాం, అది స్వామి బర్త్డే రోజు,
1: స్వామి సంకల్పిస్తారు అంతే.
2: స్వామి సంకల్పం ఏంటంటే 23rd November 2001 స్వామి బర్త్డే రోజు ఇనాగురేషన్ పెట్టుకుంటామన్నారు స్వామి. సో కానీ ఈ సిడీస్ ఆడియో అంతా ఆస్ట్రేలియా నుంచి అది బ్రాడ్కాస్ట్
1: చేయాలి.
2: సో అప్పుడు ఇంటర్నెట్ లేదు, వి ట్రాన్స్ఫర్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్
1: అంతంత మాత్రమే,
2: మొబైల్స్ కూడా అప్పుడే వచ్చాయి, ఇంకా పెద్ద పెద్ద మొబైల్స్, అప్పుడు ఇంత స్లీక్ మోడల్స్ ఇవన్నీ రాలేదు. సో ఏం చేయాలంటే ఇక్కడి నుంచి రికార్డ్ చేసి ఈ ప్రోగ్రామ్ అంతా సిడీస్ లో రాసి దాన్ని ఆస్ట్రేలియాకి పంపించాలి.
1: సో టైం పడుతుంది
2: దానికి. వన్ వీక్ అవుతుంది ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా పోవటానికి. వన్ వీక్ సో అంత ప్లాన్ చేసి ఆ ప్రోగ్రామ్ అంతా రాసుకుంటున్నాం మేము. ఈద్ చేస్తాము, తర్వాత స్వామి డిస్కోర్స్ ఇక్కడ పెడతాము, తర్వాత కనెక్టింగ్ అనౌన్స్మెంట్, తర్వాత మన ప్లే లిస్ట్ చేసేటట్టు అంతా చేస్తున్నప్పుడు ఇనాగరల్ ప్రోగ్రామ్ కి ఎవరు వాయిస్ ఇస్తారు అని మేము అట్లా డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక సార్ వచ్చారు అక్కడి నుంచి. స్వామి స్పెషల్ గా అతన్ని పిలిచి ఒక కారులో పంపించారు, నువ్వు అక్కడ పో, అక్కడ పోయి ఇనాగరల్ అడ్రస్, ఇనాగరల్ ఫంక్షన్ కి నువ్వు వాయిస్ ఇవ్వు అని అంత డీటెయిల్ తో బ్లెస్సింగ్ చేసి స్వామి పంపించారు.
1: స్వామి సెలెక్ట్ చేశారు.
2: సో అతను వచ్చారు. తర్వాత నెక్స్ట్ స్టార్టింగ్ ఈ బ్రాడ్కాస్ట్ ఎట్లా స్టార్ట్ చేస్తామని ఒక క్వశ్చన్ ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మన వరల్డ్స్ ప్లే లిస్ట్ చేసేటట్టు అంతా చేస్తున్నప్పుడు ఇనాగరల్ ఎవరు వాయిస్ ఇస్తారు అని మేము అట్లా డిస్కస్ చేస్తున్నప్పుడు స్వామి స్పెషల్ గా అతన్ని పిలిచి ఒక కారులో పంపించారు, నువ్వు అక్కడ పోయి ఇనాగరల్

0: ఐడి అని కూడా చెప్తారు.
1: స్టేషన్ ఐడి, నిర్దిష్టమైన మ్యూజిక్ వినిపించాలి.
0: అది ఒక థీమ్ మ్యూజిక్ లాగా, థీమ్ మ్యూజిక్ లాగా ఒక్కొక్క ఛానల్ కి స్టేషన్ ఐడి అండ్ థీమ్ మ్యూజిక్. సో అది కూడా ఉండాలన్నారు. మనకి ఏంటి భజన్స్, సాయి భజన్స్, అదే మన థీమ్, అదే మన మెసేజ్,
1: అదే మన మ్యూజిక్,
0: అదే మన మ్యూజిక్. సో స్వామి భజన్స్ పెడతామని ఒక ఉద్దేశంతో ఒక చిన్న కీబోర్డ్ ఉండింది. ఆ కీబోర్డ్ లో కొన్ని భజన్స్ వాయించి స్వామి భజన్, స్వామి ఏమేమి భజన్స్ పాడతారో ఆ భజన్స్ వాయించాము. తర్వాత ప్రేమ ముదిత మనసెకహో ఒక భజన్, హరి భజన వినా పుణ్యనాం పవిత్రనాం ఆ భజన్, ఎందుకంటే అది 6 బీట్ కాబట్టి కొద్ది డిఫరెంట్ గా ఉంటదని, ఇవన్నీ 3-4 భజన్లు అట్లా వాయించి అది స్వామి దగ్గర చూపిస్తామని తీసుకెళ్లారు ప్రొఫెసర్ వెంకటరామన్. సో నేను కూడా అక్కడ ఉన్నాను, హరి బ్రదర్ కూడా ఉన్నారు. సో అక్కడ పోయి స్వామి దగ్గర ఈ మ్యూజిక్స్ ఈ భజన్ వాయించేసి చూపించాము. బాగుంది బాగుంది అన్నారు స్వామి. ప్రేమ ముదిత మనసేకహో పెట్టుకుంటామన్నారు. సో ఫస్ట్ వచ్చి ప్రేమ ముదిత మనసేకహో ఇన్స్ట్రుమెంటల్ వర్షన్, ఇది ఎట్టనా ఇన్స్ట్రుమెంటల్ వర్షనే, అది సిగ్నేచర్ ట్యూన్ గా పెట్టుకుంటామని స్వామి చెప్పారు. అయితే సరే స్వామి బాగుంటుందని మేము వచ్చేసాం. నెక్స్ట్ డే పొద్దున ఫస్ట్ దర్శన్ ఆ డోర్ ఓపెన్ చేసి బయట వచ్చినప్పుడు ఫస్ట్ ప్రొఫెసర్ వెంకటరామన్ చూసి, అది ప్రేమ ముదిత వద్దు, హరి భజన బినా పెట్టుకుంటాము, ఎందుకంటే ప్రేమ ముదితలో లాస్ట్ లో రామ రామ రామ్ వస్తుంది కదా, ఇది మన మన ఛానల్ వచ్చి ఒక రిలీజియన్ కి సంబంధించిన ఛానల్ కాదు, ఇది ఆధ్యాత్మికం సంబంధించిన ఛానల్, ఇది
1: ప్రపంచానికి అంతటికి
0: అందరికి ఇది మెసేజ్ పోవాలి, ఇది హిందూ ఛానల్ కాదు. అందుకే మనం రామ్ రామ్ రామ్ పెడితే అది వాళ్ళు ఇదేమో హిందూ ఛానల్ అనుకుంటారు అని స్వామి స్పెసిఫిక్ గా ఈ భజన వద్దు, హరి ఏది హరి భజన వినా పెట్టుకుంటాము, అది ఇన్స్ట్రుమెంటల్ భజన్ అని స్వామి సెలెక్ట్ చేశారు. ఇట్లా మనం చూస్తే ఒక్కొక్క డీటెయిల్,
1: ప్రతి చిన్న విషయానికి,
0: ప్రతి చిన్న విషయానికి స్వామి ఇన్వాల్వ్మెంట్, స్వామి గైడెన్స్, అండ్ మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నామో దాన్ని వినేవాళ్ళు చూసే వాళ్ళు వాళ్ళేమనుకోవచ్చు, వాళ్ళేమనుకుంటారు, దాని తగినట్టు ఆ ప్రోగ్రామ్ చేయాలని స్వామి ఉద్దేశం.
1: నిజంగా అసలు ఎంత చక్కగా అంటే, అదే ఇందాక మీరు చెప్పినట్టుగా ఆ డాక్టర్ మైకేల్ గారు కుల్వంత్ హాల్లో ఆ రోజు ఇనాగ్రేషన్ రోజు మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రపంచం అంతా అల్లకల్లోలా ఉన్నాయి, ప్రపంచానికి అంతటికి శాంతి కావాలి, దానికి స్వామి సందేశమే లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే అటువంటి పవిత్రమైన సందేశమే చాలా ముఖ్యమైందని, దానికి ఈ రేడియో ద్వారా మనం అందించొచ్చు అన్న సంకల్పం స్వామి ముందు విన్నవించడం జరిగింది. నిజంగా స్వామి అప్పుడెప్పుడో ఆ పద్యంలో చెప్పినట్టుగా భక్త రక్షణ నాకు ఇదని చెప్తారు కదా, స్వామి అవతారంలో భక్త రక్షణ కూడా ఒక ఆస్పెక్ట్ కదా, అది నిజంగా అంటే శాంతి అనేది లేకపోతే ఒక మనిషి భక్తుడు ఆధ్యాత్మికం గురించి కానీ భగవంతుని గురించి కానీ ఆలోచించడానికి అసలు ఆస్కారం ఉండదు. సో అటువంటి ప్యూరిటీని అది ఒక మనిషిలోనే కాదు గాలిలో ఆకాశంలో అంతటా విస్తరించాలి అన్న సత్సంకల్పంతో స్వామి ఈ మాధ్యమాన్ని మనకు అందించారు.
0: కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఆ ఛానల్ పేరు వచ్చి శ్రీ సత్య సాయి గ్లోబల్ హార్మనీ, గ్లోబల్ హార్మనీ. ఇప్పుడు ఇండియా కోసం కాదు, ఈ కంట్రీ కోసం కాదు, ఆ కాంటినెంట్ కోసం కాదు, గ్లోబల్ హార్మనీ. సో శ్రీ సత్యసాయి గ్లోబల్ హార్మనీ అని పేరు పెట్టారు.
1: అవును, అదే అనిపిస్తుంది. మీరు చెప్పినట్లుగా హరి భజన పిన సిగ్నేచర్ ట్యూన్ తర్వాత ఇంట్రొడక్షన్ తర్వాత ఫస్ట్ సాంగ్ ప్రేమకు నిలిచిన, ప్రేమకు రూపాయి నిలిచిన సాయికి స్వాగతం సుస్వాగతం
0: సుస్వాగతం.
1: అది వింటే నాకేమనిపిస్తుంది అంటే నిజంగా ఈ ప్రకృతి అంతా స్వామి ఆ సందేశాన్ని స్వాగతం చేస్తూ ఆకాశంలోకి గాలిలోకి ప్రపంచమంతటా విస్తరించాలని స్వాగతం పలుకుతున్నట్లుగా అనిపిస్తుంది.
0: చాలా కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఆ రోజు ఏమైందంటే, ఇప్పుడు మనం డైరెక్ట్ 23rd నవంబర్ పోతాం, అది దట్ వాజ్ ద డే ఆఫ్ ఇనాగ్రేషన్, రేడియోసా ఇనాగ్రేషన్ రోజు 23rd నవంబర్ స్వామి వైట్ డ్రెస్ లో వచ్చారు, చాలా గ్రాండ్ ప్రొసెషన్ లో వచ్చారు, ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్, బ్యాండ్, తర్వాత డాన్స్, అవన్నీ ప్రొసెషన్ లో వచ్చారు. తర్వాత మన మందిర్ లో చిన్న లయన్స్ ఉన్నాయి కదా రెండు, అక్కడ పెద్ద బోర్డు లాగా పెట్టారు, బ్యాక్ లిట్ ప్యానల్, దాంట్లో లోపల లైట్స్ పెట్టి స్వామి టేబుల్ దగ్గర స్విచ్ ఉండింది. సో స్వామి

0: స్విచ్ ప్రెస్ చేస్తే బ్రాడ్కాస్ట్ స్టార్ట్ చేయాలి, ఈ లైట్స్ ఆన్ అవ్వాలి. సో అట్లా అరేంజ్మెంట్ చేసుకున్నాము. సో స్వామి వచ్చి మైకేల్ నోబెల్ కూడా మాట్లాడారు, ప్రొఫెసర్ వెంకటరామన్ కూడా మాట్లాడారు. అతని స్పీచ్ తర్వాత ఇదే చెప్పారు, ఇప్పుడు వి ప్రే టు స్వామి టు ఇనాగ్రేట్ రేడియో సై గ్లోబల్ హార్మోనీ అని. సో ఇప్పుడు స్వామి ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ ఆస్ట్రేలియాలో వాళ్ళు స్టార్ట్ చేయాలి బ్రాడ్కాస్ట్. ఇది ఇనాగ్రల్ బ్రాడ్కాస్ట్ కాబట్టి ఎగ్జిస్టింగ్ కంటెంట్ ఇది రాకూడదు, కరెక్ట్ గా ఆ ప్రోగ్రామ్ కి ఆ ఓం శ్రీ సాయిరాం నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి స్వామి బటన్ నొక్కినప్పుడు కరెక్ట్ గా అది స్టార్ట్ అవ్వాలి. సో అది ఎట్లా చేసామంటే భజన్ హాల్ లోపల రెండు ఫోన్లు, టూ ఇంటర్నేషనల్ కాల్స్, రెండు ఫోన్లు పెట్టుకుని రెండు ఫోన్లో ఇంటర్నేషనల్ కాల్ ఆన్ లో పెట్టుకుని ఇక్కడ స్వామి నొక్కినప్పుడు స్టార్ట్. సో భజన హాల్ లోపల వాళ్ళు ఫోన్ పట్టుకుని నించుకున్నారు, ఇక్కడ స్వామి ప్రెస్ చేసినప్పుడు అక్కడ స్టార్ట్ ద బ్రాడ్కాస్ట్ అని చెప్పారు. అక్కడ
1: చెప్పాలి
0: అతను ఇమ్మీడియట్ గా అతను స్టార్ట్ చేశారు అక్కడ నుంచి, ఆస్ట్రేలియా నుంచి. కానీ ఆ సౌండ్ సిగ్నల్ అక్కడి నుంచి ట్రావెల్ అవ్వాలి, సాటిలైట్ కి పోవాలి, సాటిలైట్ నుంచి మళ్ళీ ఇక్కడ రిసెప్టర్ కి రావాలి, రిసెప్టర్ నుంచి ఇది ఆన్ అవ్వాలి. ఇదంతా ఒక 5-6 seconds డిలే అని కాదు, ఎక్స్పెక్టెడ్. అది
1: అవును,
0: ప్రొఫెసర్ వెంకటరామన్ అతని స్పీచ్ లో అదే చెప్పారు, స్వామి బటన్ నొక్కిన తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్ తర్వాత ఇది వస్తుందని, స్టార్ట్ అవుతుందని. కానీ ఆ ఫ్యూ సెకండ్స్ మాత్రం ఎంత టెన్షన్ ఉండిందంటే, వస్తుందా రాదా, కరెక్ట్ గా వస్తుందా, క్లియర్ గా వస్తుందా.
1: వెంకటరామన్ సార్ అదే చెప్తారు, ఆ 5 seconds నా జీవితంలో 50 సంవత్సరాలు గడిచాయి.
0: నిజంగా అది చాలా పిన్ డ్రాప్ సైలెన్స్, ఎందుకంటే స్వామి బటన్ నొక్కారు, అందరు చప్పట్లు కొట్టారు, క్లాప్స్, లైట్స్ వచ్చేసింది, ఇంకా అందరు వెయిటింగ్, పిన్ డ్రాప్ సైలెన్స్. ఎంటైర్ కుల్వంత్ హాల్ లో పిన్ డ్రాప్ సైలెన్స్. సడన్ గా అది స్టార్ట్ అయింది, ఒక 5-6 seconds డిలే అయింది, తర్వాత స్టార్ట్ అయింది. దెన్ విత్ ద సిగ్నేచర్ ట్యూన్, దెన్ ఓం శ్రీ సాయిరాం, వి వెల్కమ్ యూ ఆల్ టు రేడియో సాయి గ్లోబల్ హార్మనీ అని ఆ వెల్కమ్ అడ్రస్, తర్వాత ప్రేమకు రూపాయి నీతి చూసాయి. ఆడియో కూడా స్వామి కొంతవరకు విన్నారు, తర్వాత దాన్ని ఫేడ్ అవుట్ చేసేసి స్పీచ్ డిస్కోర్స్ అంతా కంటిన్యూ అయింది. సో అది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్. అండ్ ఆ రోజు అసలు స్వామి ఫేస్ మనం వీడియోలు అంతా చూస్తే ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా, ఎందుకంటే దీని ద్వారా ఈ టెక్నాలజీ ద్వారా అందరికీ చేరుతున్నారు.
1: నిజంగా అసలు ఇది 2001లో జరిగితే, తర్వాత 2002 సంవత్సరానికి వస్తే స్వామి మనకి ఒక స్టూడియో ఇనాగ్రేషన్ చేసి ఇచ్చారు అంటే, ఒక చిన్న పిల్ల కాలువల ఒక స్ట్రీమ్ తో స్టార్ట్ అయిన ఈ ప్రసార మాధ్యమం మెల్లిమెల్లిగా పెరుగుతూ వస్తుంది. ఆ జర్నీ ఎలా సాగింది, ఆ 2 సంవత్సరం స్వామి స్టూడియోకి వచ్చి మనకి మాట్లాడారు, ఎన్నో సందేశాలు ఇచ్చారు, ఎలా చేయాలన్నది కూడా చెప్పారు, ఆ సన్నివేశాలు కొన్ని చెప్పండి.
0: అది ఏమైందంటే, మనం స్టార్ట్ చేసినప్పుడు చిన్న ఒక రూమ్ లో స్టార్ట్ చేసాం, ప్లానిటేరియం లో. తర్వాత ఈ బిల్డింగ్, మనం శ్రీ సత్య మీడియా సెంటర్ బిల్డింగ్ లో ఇప్పుడు కూర్చున్నాము, ఈ బిల్డింగ్ వచ్చి ఒక చిన్న స్టూడియోగా సెటప్ చేశారు, అప్పుడు ఆడియో విజువల్ సెంటర్ అని సెటప్ చేశారు. అప్పుడు స్వామి అది చెప్పారు, ఈ బిల్డింగ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ చేసుకోవచ్చు, పని ఇక్కడ చేసుకోవచ్చు అన్నారు. సో మేము ఇక్కడ షిఫ్ట్ అయ్యాం, అప్పుడు ఇంత సెటప్ అంతా లేదు, చాలా సింపుల్ గా ఉండింది, బయట అంతా ఒకే హాల్, ఇది యాక్చువల్ గా లెక్చర్ హాల్ గా ఉండింది.
1: ఇంతకు ముందు
0: ఇది లెక్చర్ హాల్ గా ఉండింది, లెక్చర్ హాల్ కి ఒక ఓపెన్ గ్రౌండ్ లాగా ఉండింది. తర్వాత ఈ పార్టీషన్ అంతా కట్టి ఒక స్టూడియో లాగా చేశారు ముందే, కానీ చాలా బేసిక్ సెటప్ గా ఉండింది. కానీ మేము ఇక్కడ వచ్చి మెల్లగా మేము మెయిన్లీ ఆడియో వర్క్ చేశాము. ఆడియో స్వామి డిస్కోర్సెస్ క్యాసెట్స్ నుంచి డిజిటైజ్ చేసి దాన్ని ప్లేలిస్ట్ లో పెట్టి రేడియో సైక్ పంపించడం, ఇవన్నీ ఈ యాక్టివిటీస్ అంతా స్టార్ట్ చేశాము. 2001 నుంచే మనం వీడియో యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేశాం. సో 2001 అక్టోబర్ మేము రేడియో సైన్ చేరితే, 2001 అక్టోబర్ లో అప్పుడు రేడియో సై లేదు, స్వామి వచ్చి ఇక్కడ ప్రొఫెసర్ వెంకటరామన్ దగ్గర పని చేయండి అని
1: వర్క్ స్టార్ట్ అయింది.
0: 2001 నవంబర్ లో రేడియో సై స్టార్ట్ అయింది. తర్వాత డిసెంబర్ నుంచి మనం వీడియో కూడా మనం స్టార్ట్ చేసాం. మందిర్లో జరిగే ఫంక్షన్స్ అంతా వీడియో తీసి దాన్ని ఎడిట్ చేయటం, దాన్ని తీసుకురావటం, అవన్నీ మెల్లగా స్టార్ట్ అయింది అప్పుడే. సో ఇదంతా స్టార్ట్ అయినప్పుడు 2001 నవంబర్ స్వామి బర్త్డే ఫంక్షన్ ఒక పెద్ద ప్రోగ్రామ్ గా డివిడీగా తీసుకురావాలని ఒక పెద్ద ప్రేయర్ ఉండింది. అప్పుడే మన గోపాల్ శ్రీనివాసన్ గారు టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ నుంచి అతను వచ్చారు. అతను వచ్చి ఈ ప్రోగ్రామ్ అంతా మనం కూర్చుని దాన్ని ఎడిట్ చేశాం. ఎందుకంటే స్టార్టింగ్ విత్ రథోత్సవం, తర్వాత లేడీస్ డే, తర్వాత తర్వాత బర్త్డే, ఇవన్నీ వస్తాయి కాబట్టి దానంతా కూర్చుని ఎడిట్ చేసి అబ్రిడ్జ్ చేసి ఈచ్ ప్రోగ్రామ్ 1 అవర్ గా చేశాం. దానికి ఆ ప్రోగ్రామ్ ని డివిడీస్ గా తీసుకొస్తామని ఒక ప్లాన్. కానీ అప్పుడు ఇండియాలోనే ఆ స్టాంపింగ్ ఫెసిలిటీ అంత లేదు, ఉండింది కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఇది అది. ఇవన్నీ మనం మాస్టర్ చేయాలని సింగపూర్ పంపించాం. సింగపూర్ పంపించి అక్కడి నుంచి మాస్టర్ డివిడీ స్టాంప్ అయి అక్కడి నుంచి వచ్చింది. సో అది ఫస్ట్ మేజర్ వీడియో వర్క్ చేసింది. కానీ ఇవన్నీ చేయడానికి సిస్టమ్ కి ఏసీ ఉండాలి, తర్వాత కొద్ది సెటప్ ఉండాలి, చాలా సింపుల్ గా ఉండింది అప్పుడు. సో అప్పుడు టీవీఎస్ సైడ్ నుంచి వాళ్ళు స్వామి దగ్గర పోయి స్వామి మిస్టర్ గోపాల్ శ్రీనివాసన్ అడిగారు స్వామిని, స్వామి ఇక్కడ ఈ బిల్డింగ్ ని మనం రెనోవేట్ చేసి కొద్దిగా ఇదంతా సెటప్ చేపిస్తామంటే చేసుకోండి అన్నారు. సో ఇదంతా అయిన తర్వాత స్వామి ఆగస్ట్ 29 ఇక్కడ వచ్చారు. ఇక్కడ వచ్చి ఒక్కొక్క బే దగ్గర పోయి ఇక్కడ ఏం పని చేస్తున్నారు, వీడియో పని, ఇక్కడ ఆడియో పని, ఇక్కడ వచ్చి ఫోటోగ్రాఫ్స్ ప్రింటింగ్ ఇవన్నీ చూసి, తర్వాత స్టూడియో లోపల వచ్చి రికార్డింగ్ ఏరియా. తర్వాత మేమేం చేశామంటే అక్కడ స్వామి కన్సోల్ దగ్గర వచ్చినప్పుడు స్వామి డిస్కోర్స్ ఒక లైన్ డిస్కోర్స్ తెలుగులో, ట్రాన్స్లేషన్ పోర్చుగల్, స్పానిష్, డిఫరెంట్ లాంగ్వేజెస్ లో చేసి శాంపుల్ చూపించాము. స్వామి చాలా సంతోషపడ్డారు దాన్ని, అందరి దగ్గర పోతుంది కదా మెసేజ్ అని. తర్వాత స్వామి ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు ఒక 40-45 మినిట్స్ మాట్లాడారు స్వామి ఇక్కడ. దాంట్లో మెయిన్ పాయింట్ ఏం చెప్పారంటే, స్వామి ఉపన్యాసం సంభాషణాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు చాలా కరెక్ట్ గా పదాలు వాడాలి. అదేం చెప్పారంటే, మనం దాంట్లో ఒక రష్ గా చేయకూడదు, దాన్ని మళ్లీ మళ్లీ వింటూ దాన్ని అర్థం చేసుకుంటూ తర్వాత మనం రాయాలని స్వామి చెప్పారు. ఆ ట్రాన్స్లేషన్ చాలా ఇంపార్టెంట్ అని స్వామి చెప్పారు అప్పుడు. తర్వాత ఇంకొకటి ఏం చెప్పారంటే, స్టెప్ బై స్టెప్ పెరగండి. ఇన్ఫాక్ట్ గోపాల్ శ్రీనివాసన్ గారు ఏం చెప్పారంటే, స్వామి నెక్స్ట్ ఇయర్ మనం లైవ్ దర్శనం చేస్తాం స్వామి ఇక్కడ. అప్పుడే ఇంటర్నెట్ అంతా పికప్ అయింది 2002. ఇక్కడ నుంచి లైవ్ స్ట్రీమింగ్ చేస్తాం స్వామి, లైవ్ దర్శనం ఉండు. స్వామి ఏం చెప్పారంటే, స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మన పిల్లలు ఇక్కడ చేరుకున్నారు, వాళ్ళు మెల్లగా ఇది నేర్చుకుంటారు, ఈ పని నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చుకుని వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ఆ స్టెప్ పోండి, మెల్లగా పోండి, అర్జెన్సీ ఏం లేదని స్వామి అట్లా చెప్పారు.
1: నిజంగా స్వామి చెప్పినట్లుగానే నెమ్మదిగా ఇప్పుడు చూసుకుంటే ఆడియో నుంచి మెల్లిగా వీడియో షూటింగ్ నుంచి ఇప్పుడు లైవ్ బ్రాడ్కాస్ట్ వరకు ఈ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ వచ్చింది.
0: కరెక్ట్.
1: స్వామి అప్పుడు మాట్లాడుతూ అన్నారు, అదే ఇక్కడి నుండి నా సందేశం ప్రపంచమంతా వెళ్తుంది అని.
0: రైట్.
1: అంటే ఎంత, స్వామి ఒక పద్యంలో చెప్తారు కదా, అడవిలో నున్న ఆకాశంలో నున్న గుట్ట మీద నున్న నట్టేట నున్న మదిని సాయి నిన్ను మరువడెప్పుడు అన్నట్లుగా, ఇప్పుడు ఈ ప్రసార మాధ్యమాన్ని మనం ప్రపంచంలో ఎక్కడుండైనా వినవచ్చు. అంటే స్వామి నాతో ఉన్నాడు అనే ఆ భావన కలిగిస్తుంది ఈ ప్రసార మాధ్యమం. ఇప్పుడు ఒకసారి స్వామి ఆ రోజు మనందరితో ఏం మాట్లాడారో చిన్న వీడియో చూద్దాం, క్లిప్పింగ్.
2: ప్రతి మానవుడు కూడాను నాలెడ్జ్ తండ్రి ఉంది, టాప్ నాలెడ్జ్, సెకండ్ స్కిల్, థర్డ్ బ్యాలెన్స్, ఫోర్త్ ఇన్సైట్. దిస్ నాలెడ్జ్ ని మిస్యూజ్ చేస్తే, కిల్ చేస్తే ప్రయోజనం లేదు, బ్యాలెన్స్ తప్పదు. నాలెడ్జ్ ని స్కిల్ చేయండి, స్కిల్ చేసినప్పుడు బ్యాలెన్స్ కరెక్ట్ వచ్చేస్తుంది, బ్యాలెన్స్ కరెక్ట్ వచ్చినప్పుడు ఇన్సైట్ పోతుంది, నాట్ అవుట్ సైడ్. అంతర్దృష్టి భావించి, అంతర్దృష్టి నుంచి గొప్ప అభివృద్ధిని పొందించాలి. నాలెడ్జ్ బ్యాలెన్స్ తప్పపోతే అవుట్లుక్స్ పోతుంది. నాలెడ్జ్ ని బ్యాలెన్స్ చక్కగా పెట్టాలి. నాలెడ్జ్ బ్యాలెన్స్ కావాలంటే మొట్టమొదట దర్జీని స్కిల్ చేయాలి. స్కిల్ చేసినప్పుడే ఈ యొక్క బ్యాలెన్స్ కరెక్ట్ గా వచ్చేసేస్తుంది. కానీ ఇక్కడ స్కిల్ కిల్ దీంట్లో రెండింటి ఒక డిఫరెన్స్, కిల్ చేస్తే బ్యాలెన్స్ అవుతుంది, కిల్ అవుతుంది. స్కిల్ చేస్తే డెవలప్ అవుతుంది. కనుక మీరు స్కిల్ చేయడానికి తగినటువంటి ప్రయత్నం చేయండి. కాబట్టి డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్. ఛాలెంజ్ చేయవు. నాలుగు వేస్ట్ చేయనటువంటివి ఏమేమి? డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ మనీ, డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ వేస్ట్ ఎనర్జీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఎనర్జీ? లుక్, హియర్, టాక్, హ్యాండ్, మనసు, ఐదింటి వేస్ట్ చేయకూడదు. సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్, హియర్ నో యూ విల్ హియర్ వాట్ ఈస్ గుడ్, టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్, థింక్ నో యూ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్, డూ నో యూ విల్ డూ వాట్. దిస్ ఈస్ ది వే టు గో. ఐ వాంట్ ఓన్లీ క్వాలిటీ.
1: అసలు స్వామి ఎంత చక్కగా వివరించారు. నాలెడ్జ్, స్కిల్ అన్నదాన్ని స్వామి కంటే చక్కగా వివరించే వాళ్ళు, బోధించే వాళ్ళు మనకు ప్రపంచంలో ఎక్కడా దొరకరు. సో స్వామి ఈ ప్రసార మాధ్యమాన్ని మనకు అందించిన తర్వాత ఒక్కొక్క సంవత్సరం మనం చూసుకుంటే అంచెలంచెలుగా హార్ట్ టు హార్ట్ రావడం, తర్వాత ఫస్ట్ వీడియో లైవ్ టెలికాస్ట్ జరగడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి కదా. వాటి గురించి కొన్ని అంశాలు.
0: అదే, ఒక సైడ్ ఏమో మనం టెక్నాలజీ పెరుగుతూ వచ్చింది. ఇన్ఫాక్ట్ నేను ఒక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకున్నాను.
1: చెప్పండి.
0: ఎట్లా అంటే, అదే చెప్పాను కదా, 2001 లో ప్రీమియర్ అని, అడోబ్ ప్రీమియర్ అని ఒక సాఫ్ట్వేర్ వచ్చింది వీడియో ఎడిటింగ్ కి. అప్పుడు యూట్యూబ్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఏం లేదు. దాన్ని నేర్చుకోవాలంటే టీచర్స్ లేరు ఇక్కడ, పుట్టబర్తిలో. సో అప్పుడు మేమే దాన్ని చూసి మెల్లగా నేర్చుకుని దాన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ చూసి చూసి నేర్చుకున్నాము. కానీ వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది వద్దు, ఆవిడ్ అని కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది, ఆ సాఫ్ట్వేర్ కి అప్గ్రేడ్ చేసేస్తాం మీ సిస్టమ్ అని చెప్పేసి ఒక రోజు వచ్చారు చెన్నై నుంచి. అంతా అప్గ్రేడ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆవిడ్ దాన్ని ఓపెన్ చేయటం ఎట్లా స్వామి మనకు తెలియదు, దాన్ని ఎట్లా వాడుకోవాలి, దాన్ని ఆవిడ్ లాజిక్ ఇప్పుడు ఒక్కొక్క సాఫ్ట్వేర్ కి ఎట్లా అప్రోచ్ చేయాలని ఉంటది, దాన్ని మీడియా ఫైల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి, అంటే టెక్నికల్ ఇష్యూస్. ప్రీమియర్ వచ్చి ఒక రకంగా చేసేది, ఆవిడ్ కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉండింది. సో దాన్ని ఎట్లా వాడాలి అని అసలు తెలియదు మాకు. సో వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోయారు. అప్పుడు నేను ఇక్కడ కూర్చుని స్వామితో, స్వామి ఇదేంటి స్వామి, కొత్త సాఫ్ట్వేర్ తెచ్చారు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు, దీన్ని ఎట్లా వాడాలని కూడా తెలియదు స్వామి అనుకుని ఇట్లా బయట వెళ్ళాను భోజనానికి. లంచ్ టైం షార్ప్ 12:45, 1 o'clock ఉండొచ్చు. అక్కడ బయట పోతే ఒక యంగ్ ఫారినర్ మన స్టూడియో ముందు అక్కడ నించుకుని అట్లా పైన చూస్తూ అక్కడ ఒక చిన్న స్మాల్ లెటర్స్ లో శ్రీ సత్యసాయి ఆడియో విజువల్ సెంటర్ అని రాసిండింది. దాన్ని చూసి అతను అడిగాడు, ఇక్కడ ఏం పని చేస్తున్నారు అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, స్వామి ఇక్కడ మెయిన్లీ ఆడియో చేస్తున్నాము. ఇది 2001 లో ఇది మెయిన్లీ ఆడియో చేస్తున్నాము, ఇప్పుడు మెల్లగా వీడియో పని చేస్తున్నాము. అంటే ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నారు అని అడిగారు. ఇప్పటి వరకు ప్రీమియర్, సడన్ గా ఇప్పుడే ఆవిడ్ వచ్చిందంటే, ఐఎమ్ ఎన్ ఆవిడ్ ఎక్స్పర్ట్. ఐఎమ్ ఎన్ ఆవిడ్ ఎక్స్పర్ట్. వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఎక్కడి నుంచి అంటే, నేను జర్మనీ నుంచి వచ్చాను. అది ఆడియో విజువల్ సెంటర్ అని చూసి ఆగిపోయాను. అయితే నేను చెప్పాను, లంచ్ వద్దు నాకు ఇవాళ, రండి అప్పుడు. ఎందుకంటే ఆ రోజు సాయంత్రం అతను బయలుదేరుతున్నాడు. ఆ రోజు సాయంత్రం హీఈస్ గోయింగ్ బ్యాక్ టు జర్మనీ.
1: స్వామి పంపించారు,
0: స్వామి కరెక్ట్ గా, అదేమి స్వామిని, స్వామి ఎవరైనా పంపించాను స్వామి ఇది నేర్పించడానికి, కనీసం ఎట్లా ఓపెన్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలని ఇట్లా అనుకుంటూ బయట పోతే ఎగ్జాక్ట్లీ ఆన్ యువర్ డోర్ స్టెప్ పంపించారు స్వామి. సో అట్లా అది హ్యాబిట్ స్టార్ట్ చేసి దాన్ని నేర్చుకున్నాము. ఇట్లా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్, ఎక్విప్మెంట్ ఇంప్రూవ్మెంట్. స్వామి ఇక్కడ వచ్చినప్పుడు కొత్త కొత్త కెమెరాస్, మైక్రోఫోన్స్, మిక్సర్, ఆడియో మిక్సర్ అన్ని తెచ్చి చూపించారు. తర్వాత ఒక మాస్టర్ సీడీ చేస్తే దాన్ని రెప్లికేట్ ఎట్లా చేయడం అవన్నీ తెచ్చారు. సో ఫస్ట్ వచ్చి మనం ఇది ఆడియో స్టార్ట్ చేశాము. 2002 లో స్వామి బర్త్డే కి లైవ్ ఆడియో చేశాం మందిర్ నుంచి, కుల్వంత్ హాల్ నుంచి స్వామి డిస్కోర్స్ ఇస్తున్నప్పుడు లైవ్ బ్రాడ్కాస్ట్ టు ఆడియో, అప్పుడు సాటిలైట్ ద్వారా చేశాము. దాని తర్వాత ఇంటర్నెట్ వచ్చింది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అప్పుడు ప్రొఫెసర్ వెంకటరామన్ ఏం చెప్పారంటే, స్వామి డిస్కోర్సెస్ తర్వాత ఆర్టికల్స్ అవన్నీ మనం ఆన్లైన్ ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలని. ఐ థింక్ దట్ బై ద టైమ్ 2003-2004 వచ్చినప్పుడు హార్ట్ టు హార్ట్ స్టార్ట్ అయింది. సో అది వచ్చి ఎవ్రీ మంత్ ఒక ఈ జర్నల్ లాగా పంపించి, సనాతన్ సారథి వచ్చి ఒక హార్డ్ కాపీ, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ సాఫ్ట్ కాపీ ఈ జర్నల్ పంపించి అది మెల్లగా దాన్ని చాలా మంది చూసి
1: స్వామి సందేశాన్ని చదవటం,
0: వాళ్ళు ఇక్కడ వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేయటం, ఆర్టికల్స్ రాయటం, ఇన్వాల్వ్ అవటం ఇవన్నీ చాలా జరిగింది. దాని లోపల రేడియోస్ అయి కూడా చాలా మంది వరల్డ్ స్పేస్ పెట్టుకుని వాళ్ళ ఇంట్లో వింటూ వచ్చారు. ఇంకా ఏమైందంటే సంస్కార్ ఛానల్ అని కొత్తగా వాళ్ళు ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు. మిస్టర్ గోపాల్ మహేశ్వరి అని అతను ద హెడ్ ఆఫ్ సంస్కార్ ఛానల్. అతని ఉద్దేశం ఏంటంటే మన స్పిరిచువల్ కంటెంట్, ఓన్లీ స్పిరిచువల్ కంటెంట్ ఒక ఛానల్లో తీసుకురావాలని అతని ఉద్దేశం. అప్పుడు సౌత్ ఇండియాలో వచ్చినప్పుడు స్వామి పేరు, స్వామి గురించి విని అతను ఇక్కడ వచ్చారు పుట్టపర్తి. వచ్చి ఇట్లా మనం ఈ మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాము, స్వామి అనుగ్రహం కావాలన్నప్పుడు స్వామి పర్మిషన్ ఇచ్చారు మన ప్రోగ్రామ్స్ ఆ ఛానల్లో వేయటానికి. అప్పుడు మనం అది స్టార్ట్ చేశాం. సంస్కార్ కి ఎవ్రీ వీక్ 3 అవర్స్ ప్రోగ్రామ్స్, ప్రోగ్రామ్ 1, 2, 3. సో అది మనం ఇక్కడ సీడీలు పంపించినట్టు ఇక్కడ క్యాసెట్ రాసి, వీడియో క్యాసెట్ రాసి మాస్టర్ టేప్ పంపిస్తాం అక్కడ. వాళ్ళు అక్కడ పంపిస్తే ఐ థింక్ బెంగళూరు పంపిస్తే వాళ్ళు అక్కడ నుంచి ముంబై పంపిస్తారు, ముంబై నుంచి ఇది టెలికాస్ట్. సో అట్లా వన్ స్టెప్ ఫార్వర్డ్. సో రెగ్యులర్ గా టీవీ ఛానల్ ప్రోగ్రామ్స్ వచ్చేది, తర్వాత ఇక్కడ వచ్చి హార్ట్ టు హార్ట్ అని ఆన్లైన్ ఆర్టికల్స్, తర్వాత రేడియో కంటిన్యూస్ గా జరిగింది,
1: 2-3 ఛానల్స్ వచ్చాయి
0: రేడియో. అప్పుడు ఏమైందంటే వరల్డ్ స్పేస్ సాటిలైట్ ద్వారా వెళ్తున్నది కాబట్టి టైమ్ జోన్స్ వేరే వేరేగా ఉంటాయి. ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడు ఇక్కడ ఈవినింగ్ నైట్ అంటే అమెరికాలో మార్నింగ్ ఉంటుంది. సో మన టైమ్ జోన్ వాళ్ళ టైమ్ జోన్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి 3 స్ట్రీమ్స్ చేశారు. అప్పుడు ఇంకా అమెరికా పైన సాటిలైట్ రాలేదు అప్పుడు వరల్డ్ స్పేస్ ది. సో ఏషియా స్ట్రీమ్, ఆఫ్రికా స్ట్రీమ్, అమెరికా స్ట్రీమ్ తర్వాత వచ్చింది. ఏషియా స్ట్రీమ్, ఆఫ్రికా స్ట్రీమ్ 2 వచ్చింది, తర్వాత అమెరికా స్ట్రీమ్ కూడా యాడ్ అయింది. సో ఇట్లా 3 స్ట్రీమ్స్ చేశారు కాబట్టి వాళ్ళ టైమ్ జోన్ కి ప్రైమ్ ప్రోగ్రామ్స్ వినొచ్చు. అట్లా అది స్టార్ట్ అయింది.
1: బాగుంది. అవును, మీరు చెప్తున్నట్లుగానే ఆ తర్వాత 2007 ఆ టైంకి వచ్చేసరికి స్వామిది డిస్కోర్స్ స్ట్రీమ్, భజన్ స్ట్రీమ్ కూడా స్టార్ట్
0: అయిపోయింది. ఇంకో ఇన్ఫాక్ట్ 2004 లో మనం శివరాత్రి లైవ్ బ్రాడ్కాస్ట్ కూడా చేసాం ఇక్కడ నుంచి, భజన హాల్ నుంచి. భజన హాల్ అంతా సెటప్ చేసుకుని అప్పుడు ఫస్ట్ టైం ఇంటర్నెట్ ద్వారా లైవ్ బ్రాడ్కాస్ట్ చేశాం. అది ఆ టైంలో ఇంకా అది కొత్తగా చాలా మంది ఓబీ వ్యాన్స్ సాటిలైట్ లింక్ తో చేసేవాళ్ళు. మనం ఇంటర్నెట్ లైన్ తో చేసింది చాలా చాలా మంది చాలా టెక్నాలజికలీ కూడా అది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే భజన హాల్ అంతా పెట్టుకుని చేసాము,
1: ఎక్విప్మెంట్ అంతా ఉంది,
0: ఎక్విప్మెంట్ అంతా పెట్టుకుని రిసీవింగ్ ఛానల్ కూడా అక్కడే ఒక టీవీ పెట్టుకున్నాం, అది కరెంట్ గా పోతున్నదా లేదా అని
1: చూడటానికి.
0: సో ఒక్కొక్క స్టెప్ టెక్నాలజీ సైడ్ ఎంత పెరిగిందో మనం పని కూడా అంత పెరిగింది. తర్వాత స్వామి ఆర్కైవ్స్ కూడా స్టార్ట్ అయింది, ఎందుకంటే చాలా మంది వీడియోస్, ఆడియోస్, ఫోటోగ్రాఫ్స్ అంతా రికార్డ్ చేశారు. అవన్నీ కలెక్ట్ చేసుకుని స్వామి లైఫ్ పైన డాక్యుమెంటరీ చేయటం, తర్వాత స్పెషల్ షార్ట్ డాక్యుమెంటరీ స్వామి ప్రాజెక్ట్స్ పైన చేయటం, ఇవన్నీ ఒక్కొక్కటి చేసి టెలివిజన్ పంపిస్తాము, తర్వాత ఇక్కడ సిడీస్ డివిడీస్ అమ్మటం ఇవన్నీ స్టార్ట్ అయింది.
1: బాగుంది, చాలా బాగుంది. మీరు ఇవన్నీ చెప్తా ఉంటే అంటే అప్పటికి 2006 నుంచి తెలుగు స్ట్రీమ్ లేకపోయినప్పటికీ అప్పటికి వీక్లీ వన్స్ 1 hour 2 hours ప్రోగ్రామ్స్ మనకి ఏసియా స్ట్రీమ్ లో వెళ్లేవి.
0: కరెక్ట్.
1: అయితే అప్పటి నుంచి 2011 వరకు మన తెలుగు స్ట్రీమ్ స్టార్ట్ అయ్యే వరకు మనకి హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి మన భక్తులు వాలంటీర్స్ అందరూ కూడా ఎంతో శ్రద్దతో కష్టపడి కార్యక్రమాలు చేసి పంపించేవారు. ఆ రోజుల్లో వాళ్ళు ఎలాగా ఆ ప్రోగ్రామ్ ఆ కార్యక్రమాలు రికార్డ్ చేసి పంపించేవారో మన ఎంఎల్ఎన్ స్వామి గారి మాటల్లో, అలానే ఎంఎస్ ప్రకాష్ రావు గారి మాటల్లో విందాం.
3: ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు విభాగం దశమ వార్షికోత్సవ శుభ సందర్భంగా శ్రోతలందరికీ సాయిరామ్. తెలుగు కార్యక్రమాలు రూపకల్పన చేసి ప్రసారం చేస్తున్న తెలుగు స్ట్రీమ్ బృంద సభ్యులకు మా శుభాకాంక్షలు. 2011 సంవత్సరం నుంచి తెలుగు స్ట్రీమ్లో 24 గంటలు ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమాలకి అంతకు పూర్వం 2006 సంవత్సరం నుంచి ఏషియా స్ట్రీమ్లో వారానికి 2 సార్లు 1 గంట సేపు కార్యక్రమాలు తెలుగు భాషలో ప్రసారమయ్యేవి. స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మా భాగ్యవశాన హైదరాబాద్ నుంచి తెలుగు కార్యక్రమాలు రూపొందించి రికార్డు చేసినవి ప్రశాంతి నిలయం నుంచి ప్రసారమయ్యేలాగా శ్రీవారు అనుగ్రహించారు. హైదరాబాద్లో శ్రీ సత్యసాయి విద్యావిహార్ హైస్కూల్లో స్వామివారి కరుణతో శివం డిజిటల్ స్టూడియో ప్రారంభం చేసుకుని స్వామివారు రచించిన వాహినులు చదవడం, బృందగానాలు, నాటికలు, పిల్లలతో వివిధ కార్యక్రమాలు, కొందరి ధన్యజీవుల అనుభవాలు, బాలవికాస్ పిల్లలతోటి కార్యక్రమాలు రూపొందించుకుని ఇతర జిల్లాల వారు పర్తియాత్రల సందర్భంగా స్వామివారి సమక్షంలో వారు ప్రదర్శించే నాటికలు, వివిధ పండుగల సందర్భంగా కదంబమాలలు వంటి కార్యక్రమాలు రికార్డు చేసి పుట్టపర్తికి పంపేవారు. రికార్డు చేసిన కార్యక్రమాలు సీడీలలో కాపీ చేసి హైదరాబాద్ బస్టాండ్కు వెళ్లి పుట్టపర్తి బస్ కండక్టర్కి ఆ సీడీ ఇచ్చేవారు. అప్పుడు తెలుగు విభాగంలో సేవలందిస్తున్నటువంటి శ్రీ శ్రీనివాసన్ గారు మర్నాడు ఉదయం పుట్టపర్తి బస్టాండ్కు వెళ్లి కండక్టర్ దగ్గర నుంచి ఆ సీడీ తీసుకుని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేసేవారు. ఒక్కొక్కసారి హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి వెళ్లే స్వామివారి భక్తులతో కూడా సీడీలు పంపించేవాళ్లం. క్రమక్రమంగా సాంకేతికత వృద్ధి పొందిన తర్వాత అంతర్జాల మాధ్యమం ద్వారా కార్యక్రమాలు పంపిస్తున్నాము. ఈ కార్యక్రమాల రూపకల్పన కుటుంబ సాధనగా నా కుటుంబ సభ్యులకు దొరికిన మహదవకాశం. సాయీసును ఆశీసులతో బాలవికాస్ నాటకాలలో పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాత్రలకి డైలాగ్స్ చెప్పేవారు. శ్రీ సత్యసాయి విద్యావిహార్ స్కూలు పిల్లలతో పాటు టీచర్స్ కూడా రికార్డింగ్స్ లో పాల్గొనేవారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు హైదరాబాద్ జిల్లా యువ విభాగానికి చెందిన యువతీ యువకులు కూడా కార్యక్రమాలు రూపొందించేవారు. మేమంతా ఇంత ఉత్సాహంగా సేవ చేయడానికి సాయి మిఠాయి ఒకటి శ్రీ శ్రీనివాసన్ గారు మాతో పంచుకున్నారు. రేడియో సాయిలో ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమాలు స్వామివారు ఎంతో ప్రేమతో వింటున్నారని, ఆ విషయం మాకందరికీ రామనామం విన్న హనుమంతునికి వచ్చినంత బలం వచ్చింది. 2006 సంవత్సరంలో శ్రీ సత్యసాయి స్టేట్ ట్రస్ట్ మరియు శ్రీ సత్యసాయి సేవా సంస్థల హైదరాబాద్ పెద్దలు ఇచ్చిన సహాయ సహకారాలతో ఏర్పడిన శివం డిజిటల్ స్టూడియో నుంచి ఎన్నెన్నో కార్యక్రమాలు రూపొందించి రికార్డు చేసినవి శ్రీ ప్రసారమయ్యేలా ఆశీస్సులు దండిగా ఇచ్చిన మన బంగారు తండ్రి శ్రీ సత్యసాయి విభునికి మా కృతజ్ఞతాంజలి సమర్పించుకుంటున్నాము. జై సాయిరాం.
4: ఓం శ్రీ సాయిరాం. మన ప్రియతమ భగవాన్ దివ్య పాదపద్మాలకు శతకోటి వందనాలు. విశ్వవ్యాప్తంగా శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రసారం చేస్తున్న తెలుగు కార్యక్రమాన్ని వింటున్నటువంటి అసంఖ్యాకమైనటువంటి శ్రోతలకు ప్రేమపూర్వక సాయిరాం. రేడియో సాయిలో నా ప్రస్థానం 2006 సంవత్సరంలో రేడియో సాయి వినరండి అనే స్వాగత గీతంతో ప్రారంభమైంది. ఆ తర్వాత ముఖ్యంగా సత్యసాయి బాబా వారు చెప్పినటువంటి చిన్న కథల్ని చక్కని కథా సంవిధానంతో చెప్పి బాల వికాస గురువులకు శిక్షణ ఇచ్చే విధంగా ప్రసారం చేశారు. శ్రోతలు వాటిని ఎంతో ఆదరించారు. ఆ తర్వాత అనేకమైనటువంటి అంశాల్లో మానవతా విలువల్ని చాటి చెప్పేటటువంటి చక్కనటువంటి నా నాటకాలు అమ్మ, చదువు, అర్చన మొదలైనటువంటి నాటకాలు, దేవత మొదలైనటువంటి చిన్న చెవ్య నాటికలు ప్రసారం చేశారు. ఇదే కాకుండా సత్యసాయి బాబా వారి దివ్య వైభవం గురించి నేను రాసినటువంటి పాటలు, ప్రసిద్ధ గాయకులు పాడినటువంటివి కూడా తరచూ ప్రసారం చేస్తున్నాను. ముఖ్యంగా రేడియో సాయిలో అనేకమైనటువంటి చర్చల్లో, ప్రసంగాలలో పాల్గొనేటటువంటి చక్కనైనటువంటి అనుభవం నాకు ఇచ్చారు. వారందరికీ, రేడియో సాయి నిర్వాహకులందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత, అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, రేడియో సాయి కార్యక్రమాన్ని రూపొందించడం ఒక వంతు, కానీ శ్రోతగా వాటిని వినటం మరొక వంతు. ముఖ్యంగా రేడియో సాయి కార్యక్రమాలలో అంతరంగ తరంగాలు, భక్తుల తాలూకు అనుభవాలు, అనేక మంది సేవలో ఎంతో నిష్ణాతులైనటువంటి సేవకుల తాలూకు మంచి చక్కనైనటువంటి సేవానుభవాలు, అలాగే మనం నిత్యం పాడుతున్నటువంటి భజనల్లో వెనకాతలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వేదాంతార్థాన్ని చెప్తున్నటువంటి మానస భజనే కార్యక్రమాలు, ఇట్లాంటి కార్యక్రమాలు విని నేను చాలా ఆనందిస్తాను. రేడియో సాయి కార్యక్రమాల్లో, ముఖ్యంగా వార్షికోత్సవాల్లో నాటకాలు, చిన్న చిన్న పాటలు రాసేటటువంటి అవకాశాన్ని నాకు కల్పిస్తున్నారు. ఇది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అపార కరుణతో నా మీద కురిపిస్తున్నటువంటి దివ్యమైనటువంటి ఆశీస్సులుగా నేను భావిస్తున్నాను. రేడియో సాయి కార్యక్రమాలు, ముఖ్యంగా సత్యసాయి మీడియా సెంటర్ కార్యక్రమాలు వినండి. చక్కగా స్వామి యొక్క సందేశాల్ని విని అర్థం చేసుకోండి, ఆచరించండి, ధరించండి. స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని మీరందరూ పొందండి. ఇటువంటి చక్కనటువంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నటువంటి రేడియో సాయి నిర్వాహకులకి, ఆ డైరెక్టర్ గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. జై సాయిరాం.
1: అదండి, స్వామి సంకల్పిస్తే ప్రతి కార్యక్రమం ఎక్కడి నుంచి ఎలా ఎవరు ఏ సమయానికి అందించాలన్నది వాళ్ళతో చేయించుకుంటారు.
0: తప్పకుండా, అది మనం రేడియోలో చూస్తే కూడా మనం ఒక ప్లాన్ తో వెళ్తాము.
1: అవును,
0: ఎవరు రావాలి, ఎవరు మాట్లాడాలి, కరెక్ట్ టైంకి వస్తారు, కరెక్ట్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు.
1: మనం వీళ్ళు మాట్లాడితే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని ప్లాన్ చేసుకుని వెళ్ళి కూర్చుంటాం. స్వామి ఇంకెవరినో రప్పిస్తారు, స్వామి అనుకున్నది చెప్పిస్తారు.
0: తప్పకుండా,
1: నిజంగా దాన్ని బట్టి స్వామే కర్త కర్మ క్రియ అని చెప్పుకోవచ్చు, అందులో సందేహమే లేదు. అయితే ఇలాగా బుడిబుడి అడుగులతో నడుస్తూ, తర్వాత నిదానంగా మీరు చెప్పినట్లుగా డిజిటల్ గా, సాఫ్ట్వేర్ పరంగా అన్నింటిగా ఎదుగుతూ ఇప్పుడు వీడియో స్థాయికి వచ్చాం. స్వామికి మనం ఎగ్జిబిషన్స్ కూడా చేసి చూపించాము, స్వామికి మ్యూజిక్ ప్రోగ్రామ్స్ చేసి చూపించాము, విజువల్స్ తో, ఆడియో రికార్డింగ్స్ తో. ఆ విషయాలు కొన్ని,
0: ఎందుకంటే ఇప్పుడు వచ్చి మీడియా సైడ్ లో మనం చేసుకుని వచ్చాము, టెక్స్ట్, ఆడియో, వీడియో ఇవన్నీ చేస్తూ వచ్చాము. కానీ 2007 లో ప్రొఫెసర్ వెంకటరామన్ ఏం చెప్పారంటే, స్వామి లైఫ్ పైన, లైఫ్ మెసేజ్ పైన ఒక ఎగ్జిబిషన్ లాగా చేయాలని. ఎందుకంటే అప్పుడు 2007 లో వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్ ఇక్కడ జరిగిపో, గురు పూర్ణిమ టైంలో వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేశారు. ఆ వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్ కి స్వామి లైఫ్, స్వామి మెసేజ్ గురించి అందరికి తెలియాలని ఒక పెద్ద ఎగ్జిబిషన్ ప్లాన్ చేశారు సార్. సో ఆ ఎగ్జిబిషన్ ప్లాన్ చేసి అరౌండ్ 200 or 300 ప్యానెల్స్ ఉంటాయి, పెద్ద ఎగ్జిబిషన్. సో ఆ ఎగ్జిబిషన్ పేరు వచ్చి ప్రేమ జ్యోతి అని పెట్టారు ప్రొఫెసర్ వెంకటరామన్. అదే ప్రేమ జ్యోతి అని పెట్టేసి స్వామి లైఫ్, టీచింగ్స్ అన్ని దాంట్లో తీసుకొచ్చాం. అది ఎంత బాగా వచ్చిందంటే, ఫస్ట్ ఒక చిన్న శాంపుల్ చూపించాం స్వామికి, ఒక సెక్షన్ అట్లా వాటర్ ప్రాజెక్ట్ మాత్రం అరేంజ్ చేసి స్వామి అట్లా వచ్చి చూసి చాలా బాగుంది అని చెప్పేసి, మన దగ్గర చాలా బాగుందని చెప్పేసి వెనక్కి వెళ్ళారు. వెనకెళ్లి ప్రొఫెసర్ వెంకటరామన్ తో అడిగారు, నిజంగానే మన పిల్లలు చేశారా ఇది, ఎందుకంటే చాలా బాగుంది, ఇంత బాగా వచ్చింది, చూడటానికి చాలా అందంగా ఉంది, స్వామికి చాలా సంతోషం అన్నారు. తర్వాత స్వామి పర్మిషన్ ఇచ్చారు, ఫుల్ ఎగ్జిబిషన్ పెట్టండి ఇక్కడ పూర్ణచంద్ర హాల్లో, అందరు యూత్ డెలిగేట్స్ అందరు వచ్చి ఇక్కడ చూసి ఎగ్జిబిషన్ చూసి వాళ్ళ స్వామి గురించి తెలుసుకుంటారని. అప్పుడు స్పెషల్ గా ఎగ్జిబిషన్ కి ఒక విశ్వరూప దర్శనం విగ్రహం కూడా స్వామి పంపించారు. విశ్వరూప దర్శన విగ్రహం పంపించారు, అది ఎగ్జిబిషన్ లో పెట్టమని. సో స్వామి వచ్చి ఒక 1.5 అవర్స్ ఎగ్జిబిషన్ అంతా చూసుకొని పోయారు. ఫుల్ ఆ ఎగ్జిబిషన్ చూస్తున్నప్పుడు కొన్ని చాలా ఓల్డ్ ఫొటోస్ 60s లో 70s లో ఒక ఫోటో చూసి, ఈ ఫోటోలు ఎవరెవరు ఉన్నారని ఎవరు చెప్పగలుగుతారు ఇక్కడ అని అడిగారు స్వామి. చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. సో అప్పుడు ఇతను స్వామి ఒక్కొక్క పేరు చెప్తూ అట్లా
1: చూపిస్తూ
0: ఒక్కొక్కరు చూపించి ఆ ఫోటోలో వాళ్ళ పేరు చెప్తూ అట్లా చాలా ఒక 1.5 అవర్స్ చూసారు స్వామి. చాలా సంతోషం అని బ్లెస్ చేసి అప్పుడు యూత్ కాన్ఫరెన్స్ వాళ్ళందరూ వచ్చి చూసారు.
1: అప్పుడు వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్
0: దాని తర్వాత ఏం చేశామంటే, ఈ ఎగ్జిబిషన్ ని అలాగే ప్యాక్ చేసి ఒక్కొక్క సిటీలో తీసుకెళ్లారు. ఇండియా ఫుల్ ఆల్మోస్ట్ ఆల్ ద మేజర్ సిటీస్ ఆఫ్ ఇండియా ఈ ఎగ్జిబిషన్ పోయింది. బెంగళూరు, చెన్నై, తర్వాత కేరళ, ఢిల్లీ, మధ్యప్రదేశ్, అన్ని చోట్ల అది మెల్లగా ఒక్కొక్క హైదరాబాద్ ఒక్కొక్క పెద్ద సిటీలో అది ఆర్గనైజ్ చేసి అక్కడ పెద్ద చాలా బాగా పోయింది ఎగ్జిబిషన్ ఆల్ ఓవర్ ఇండియా. ఇది ఒక ఒక యాక్టివిటీ అవుట్ సైడ్ ద మీడియా వర్క్. ఇంకొక యాక్టివిటీ ఏంటంటే, స్వామి 85th బర్త్డే కి ప్రేమ ప్రవాహం అని ఒక కాన్సెప్ట్ ప్రొఫెసర్ వెంకటరామన్ ఏం చెప్పారంటే, లవకుశులు శ్రీరామర్ ముందు కూర్చుని అతను లైఫ్ అంతా పాడారు కదా రామకథలో, అలాగే స్వామి స్టూడెంట్ స్వామి లైఫ్ పాడాలని అది ఐడియా. సో ఆ ఐడియాతో ప్రేమ ప్రవాహం అని ఆ పేరు పెట్టుకుని కొన్ని పాటలు రాశారు. సార్ వచ్చి ఒక ఐడియా ఇచ్చారు. తర్వాత డిఫరెంట్ ప్రకాష్ రావు గారు, రాజేంద్ర గారు, చాలా మంది, శ్రీనివాసులు గారు, వీళ్ళందరూ ఒక్కొక్క పాట రాశారు. దానికి ఫస్ట్ టైం మన స్వామి ముందు ఏం చేస్తున్నామంటే మ్యూజిక్ వీడియోగా ప్రెసెంట్ చేస్తున్నామని. సో ఇప్పటి వరకు మ్యూజిక్ ప్రోగ్రామ్స్ చాలా జరిగేది స్వామి ముందు, కానీ ఈ సాంగ్స్ స్పెషాలిటీ ఏంటంటే ఈ సాంగ్ తో పాటు విజువల్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ స్వామి హిల్వ్యూ స్టేడియం లో కూర్చున్నప్పుడు పెద్ద స్క్రీన్ పెట్టాము. స్వామి ఆ స్క్రీన్ చూస్తూ ఈ ఒక్కొక్క పాటకి అట్లా వీడియో కూడా రావటం,
1: సాహిత్యాన్ని తగినట్లుగా
0: అవును మ్యూజిక్ వీడియో మ్యూజిక్. సో లైవ్ సింగింగ్, వోకల్ అక్కడ సింగర్స్ అంతా కూర్చొని పాడారు, కానీ దాంతో పాటు విజువల్స్ కూడా వచ్చింది. సో అది చాలా మందికి ఇప్పటి వరకు ఆ ప్రోగ్రామ్ అలాగే మనసులో వచ్చినప్పుడు, ఎందుకంటే అంత గ్రాండ్ గా ఉండింది, స్వామి ఇక్కడ కూర్చున్నారు, స్వామి ముందు స్వామి లైఫ్ ఇది పాడుతున్నారు, దాంతో పాటు విజువల్స్ కూడా వస్తున్నాయి.

0: చాలా చాలా అద్భుతం అసలు. నిజంగా ఆ దృశ్యాలు ఇప్పటికీ మీరు చెప్తుంటే మనకు గుర్తొస్తూ ఉంటాయి, అంత కన్నుల పండుగ జరిగింది అది. మీరు ఇందాక ప్రేమ జ్యోతి అన్నప్పుడు ఒక చక్కని ఆలోచన వచ్చింది, భగవత్ తత్వానికి రెండు రకాలుగా అది కనిపిస్తుంది, వ్యక్తమవుతుంది. ఎలాగంటే అది ఒక జ్యోతి తీసుకున్నట్లయితే ఆ జ్యోతికి ఒక రూపం ఉంది, అదొక తత్వం, అది భగవత్ స్వరూపం. అది ఎక్కడికి కదలదు, కానీ దాని కాంతి దాని చుట్టుపక్కలకు వ్యాపిస్తుంది, అది శక్తి రూపం భగవంతుడికి. అట్లాగా ఇప్పుడు స్వామి అందించింది, స్వామి పత్తిలోనే ఉన్నారు, ఎక్కడికి వెళ్లకుండా స్వామి సందేశాలు ఇక్కడే ఇచ్చారు, వారు ఎంచుకున్న తెలుగులోనే మాట్లాడారు, కానీ నేడు ఈ ప్రసార మాధ్యమం ద్వారా అంటే ఒక కాంతిలా చెప్పుకోవచ్చు దీన్ని, ప్రపంచం అంతా స్వామి సందేశం ఆ కాంతి వెళ్తూనే ఉంది.
1: డివైన్ ఎనర్జీ కదా
0: అంతే అది. అలాగా సో అలా చూసుకుంటూ వస్తుంటే ఈ ప్రయాణంలో మనకి 2011లో తెలుగు స్ట్రీమ్ స్టార్ట్ అయింది. అది ఎలా స్టార్ట్ అయింది, ఆ ఆవిర్భావం ఎలా జరిగింది అన్నది అప్పుడు మనతో పాటు ఉన్నటువంటి సాయికృష్ణ బ్రదర్ నుంచి మాటల్లో విందాం.
2: స్వామివారి దివ్య పాదార విందాలకు శతకోటి నమస్సు మాంజలు. ఈరోజు మనము శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు విభాగం 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము. కన్ను రెప్ప వేసిన సమయంలో 10 వసంతాలు గడిచిపోయాయన్నట్టుంది. ఇప్పటికీ నాకు గుర్తుంది 2007 సంవత్సరంలో స్వామి రేడియో స్థాయిలో చేరడానికి అవకాశం కలిగించినప్పుడు వారానికి 2 గంటల పాటు తెలుగు ప్రోగ్రామ్స్ ప్రసారమయ్యేవి. రాష్ట్రం నలుమూలల నుండి ఎంతో భక్తి శ్రద్దలతో ఈ 2 గంటల కార్యక్రమాన్ని పంపించేవారు. అప్పట్లో మనం ఎంతో స్మరించుకోవాల్సిన వారు పెద్దలు శ్రీనివాసన్ గారు ఎంతో ఓపికగా నేర్పుగా చాలా శ్రద్దతో ఆ 2 గంటల కార్యక్రమాన్ని చేసేవారు. అయితే అలా వెళ్తున్న కొద్దీ 2011 సంవత్సరంలో ప్రొఫెసర్ జి వెంకటరామన్ గారు మనందరికీ కూడా గురుతుల్యులు, చాలా ఈ సత్యసాయి మీడియా సెంటర్ ఈ రేడియో సాయి అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన వెంకటరామన్ గారు ఒక రోజు వచ్చి ఏం చెప్పారంటే, స్వామిని వేడుకోవడం జరిగింది, తెలుగు ప్రసారాలు 24 గంటలు చేయాలి అని. అయితే అప్పట్లో ఉన్న ఒక సందిగ్ధం ఏంటంటే 2 గంటలకే మనం ఎంతో శ్రమ పడాల్సి వస్తోంది, 24 గంటలు ఎలా చేస్తామని. కానీ చేయించేది చేసేది అంతా కూడా మన స్వామి. సో ఆ సమయంలో ఏం జరిగిందంటే, మనం అందరినీ మన వైజాగ్ నుండి కానివ్వండి, హైదరాబాద్ నుండి కానివ్వండి, వివిధ ప్రాంతాల నుండి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు వివిధ ప్రాంతాల నుండి అందరినీ అడగడం జరిగింది ఎలా చేస్తే బాగుంటుంది అని. దానిని అనుసరించి చాలా మంది చాలా సూచనలు అవన్నీ ఇవ్వడం ద్వారా మనం స్వామి సుప్రభాతం నుండి పొద్దున స్వామి సుప్రభాతం నుండి రాత్రి వరకు కార్యక్రమాలు పెట్టుకుంటూ అలాగే మధ్యలో ఎన్నో తెలుగు పాటలు రాయడం జరిగింది స్వామి మీద. ఆ తెలుగు పాటలు అన్నింటినీ ఒక దగ్గర క్రోడీకరించి మంచి వ్యాఖ్యానం ఇస్తూ సాయి సంకీర్తన రవళిని పేరుతో, అలాగే స్వామివారి భక్తుల అనుభవాలు, ఎంతో మంది భక్తులు తెలుగు భక్తులు ఉన్నారు కానీ అప్పటి వరకు ఇంగ్లీష్ లో ప్రసారం అవడం వల్ల అంతమంది భక్తులు చేయలేకపోయాం. కొంత 2 గంటల ప్రసారాలు కొన్ని చేసినప్పటికీ అవన్నీ కూడా క్రోడీకరించి అలా మొదలైంది మెల్లగా. 2 గంటల నుండి ఎలా చేశారు అంటే, ఆ తర్వాత ప్రతి జిల్లాలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఆడిషన్స్ అనేది, రేడియో సాయి ఆడిషన్స్ అనేది జరపడం జరిగింది. ప్రతి జిల్లాకు వెళ్లి ఎవరు బాగా మాట్లాడగలరు, ఎవరు బాగా అంటే స్వామి సంస్థల్లో ఎవరు బాగా మాట్లాడగలరు, ఎవరు బాగా పాడగలరు, ఇలాంటివన్నీ చేసి ఎంతో మంది, కొన్ని 100ల మంది ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ 100ల మంది యొక్క ప్రేమ అంతా కూడా ఒక దగ్గర చేరితే రేడియో సాయి 24 గంటలు అవ్వడం జరిగింది. అలాగే ఈ 24 గంటలు అవ్వటానికి ఒక మార్గం కూడా ఏం జరిగిందంటే, స్వామి దయ వల్ల హైదరాబాద్ లో ఒక రేడియో సాయి చిన్న స్టూడియో, తిరుపతిలో ఒక చిన్న స్టూడియో ఇలా ప్రారంభించడం వల్ల, అలాగే వైజాగ్ లో ఒక స్టూడియో అప్పటికే ఉండి, ఇలా ఉండడం వల్ల భక్తులు అక్కడి నుండి కూడా వారి వారి సమర్పణని, స్వామికి వారి ప్రేమతో ఏది సమర్పించుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా అందులో రికార్డ్ చేసి పంపించడం, ఎడిటింగ్ కూడా చాలా మంది నేర్చుకోవడం అలా జరిగి, ఇదొక రేడియో సాయి ప్రశాంతి నిలయం నుండి కాకుండా ప్రతి రాష్ట్రంలో నలుమూలల నుండి కూడా ఇప్పుడు దేశ దేశాల నుండి కూడా ఇక్కడికి కార్యక్రమాలు రావటం జరుగుతోంది. సో ఒక 2 గంటల నుండి 24 గంటలు ఎలా జరిగింది అంటే ఒక రోజులో జరిగింది కాదు, మొట్టమొదటగా 6 గంటల సరిపడా కార్యక్రమాలే చేసుకునేవాళ్ళం. ఆ 6 గంటల్ని 4 సార్లు రిపీట్ చేయడం జరిగేది. అలా మెల్లమెల్లగా పెరుగుతూ ఒక 8, 10, 12 గంటల వరకు ఆ కార్యక్రమాలను రూపొందించుకొని దానిని మళ్ళీ రిపీట్ చేయడం, అలాగే ప్రతి నెల మేబీ ప్రీవియస్ నెలది రిపీట్ చేయడం, ఇలా చేసుకుంటూ వచ్చాము. అండ్ స్వామి వారి దయవల్ల ఎప్పుడు కూడా కార్యక్రమం ఆగడం కానీ ఏది కానీ జరగలేదు. స్వామి ఎంతో దయతో ఈ తెలుగు విభాగాన్ని జూలై 15, 2011 స్వామి వారి దివ్య సన్నిధి ఏ రోజైతే మనందరి కోసం తెరవడం జరిగిందో, మనందరినీ స్వామి అక్కడి నుంచి చేర్చుకున్నారో తన సన్నిధి ద్వారా, ఆ రోజున ఈ తెలుగు విభాగం 24 గంటల ప్రసారాలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ స్వామివారి దివ్య ప్రేమతో ఇది కొనసాగుతూనే ఉండాలి, కొనసాగుతూనే ఉంటుంది అని ప్రార్థిస్తూ, ఈ 24 గంటలు అనేది ఒక నెంబర్ మాత్రమే, కాకపోతే ఇందులోని భక్తుల ప్రేమ, భక్తుల శ్రమ, అలాగే మన మొత్తం ట్రస్ట్ వారి తరఫు నుండి కూడా వచ్చిన అంతటి ఉత్సాహ ప్రోత్సాహాలు ఎప్పటికీ మర్చిపోలేము. సో స్వామివారిని ప్రార్థించేది 10 వసంతాల సందర్భంగా ఏంటంటే, 10 వసంతాలకు అందుకు 100 ఏళ్లు 1000 ఏళ్లు ఇలాగే జరుగుతూ స్వామి ప్రేమని అందరికీ పంచాలని, ఇలా మెల్లమెల్లగా మొదలైన రేడియో సాయి ఆ ఆడిషన్స్ ద్వారా కానీ దేని ద్వారా కానీ చిన్న చిన్నగా మొదలైన చిన్న చిన్న చిగురింపులు కానీ 10 వసంతాలు జరుపుకుంది. థ్యాంక్ యూ సాయిరామ్.
1: అసలు సాయి కృష్ణ చెప్పేదంతా వింటుంటే 10 ఇయర్స్ అయిపోయిందా అని అనిపిస్తుంది. ఎందుకంటే స్పెషల్ గా స్వామి డైనింగ్ హాల్లో ప్రొఫెసర్ వెంకటరామన్ పర్మిషన్ తీసుకున్నారు. అరౌండ్ గురు పూర్ణిమ టైమే స్టార్ట్ అయింది కదా,
0: అరౌండ్ జూలైలో గురు పూర్ణిమకి
1: అప్పుడే స్టార్ట్ అయింది,
0: జూలై 15వ తారీఖు అప్పుడు
1: తెలుగు స్ట్రీమ్. అదేంటంటే స్వామి తెలుగులోనే మోస్ట్ ఆఫ్ ద డిస్కోర్సెస్ తెలుగులో మాట్లాడారు. అది మన స్టార్టింగ్ నుంచి ఆ తెలుగు తీసుకుని దాన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేట్ అంతా చేశాము, కానీ ఆ తెలుగులో ఉన్న మాధుర్యం, ఎక్స్ప్రెషన్, స్వామి ఇక్కడ వచ్చినప్పుడు చెప్పినట్టు ఆ ట్రాన్స్లేషన్ ఎంత చేసినా అది అక్యురేట్ గా రాదు. అందుకే డైరెక్ట్ గా స్వామి వాయిస్ వినటం, దాంట్లో ఉన్న
0: మాధుర్యమే వేరు
1: తప్పకుండా.
0: నిజంగా ఇదంతా వింటూ ఉంటే ఇలాగా ఈ ప్రసార మాధ్యమం యొక్క జర్నీ చూసుకుంటూ వెళ్లాలంటే రోజులు పడుతుంది, సమయం సరిపోదు నిజంగా. సో ఇదంతా వింటున్నప్పుడు అదే స్వామి చెప్పిన ఒక పద్యం గుర్తుకొస్తుంటుంది, మన ఈ శీర్షిక యొక్క అంశానికి పెట్టుకున్న శీర్షిక పేర్లానే, ఏ దేశమేగినా నీనామమే సుమి, సత్య సాయి అంచు నిత్య పఠన, ఏ యూర చూచినా నీనామమే సుమి, సత్య సాయి అంచు నిత్య జపము, ఏ నోట విన్నను నీనామమే సుమి, సాయి రామాయంచు నిత్య జపము, ఎచ్చోట చూచినా నీనామమే సుమి, సత్య సాయి అంచు నిత్య భజన, విశ్వమెల్లడ వ్యాప్తి అయి వెలయునట్టి, భక్త జనులకు ప్రాపుడై బరగునట్టి, భక్తి నొసగి రక్షించడు శక్తిమయుడు, పర్తివాసుడు మిమ్మేల హత్తుకొనడు. అసలు ఎంత అందమైన పద్యం అంటే, ఈ లాస్ట్ లైన్లు 4 లైన్లు చూసుకున్నట్లయితే, విశ్వమెల్లడా వ్యాప్తి అయి వెలయునట్టి, ఇప్పుడు ఆ స్వామి సందేశం అంతటా ఉంది ఈ ప్రసార మాధ్యమం ద్వారా మనం అనువయించుకుంటే, భక్త జనులకు ప్రాపుడై బరుగునట్టి అంటే ఇప్పుడు ఈ ప్రసార మాధ్యమం ప్రతి ఒక్కరికి అవైలబుల్ గా ఉంది, మనం వెళ్లి దాన్ని చూడాలి తప్పించి మన చేతిలో మన మొబైల్ ద్వారా ఇంటర్నెట్ లో కంప్యూటర్ లో అంతటికీ వచ్చేసింది స్వామి సందేశం. భక్తి నొసగి రక్షించడు శక్తిమయుడు, స్వామి కంటే శక్తిమయుడు ఈ ప్రపంచంలో ఇంకేముంది, ఆయనే నేనే మీకు భక్తినిస్తాను అని చెప్తున్నారు. పర్తివాసుడు మిమ్మేల హత్తుకొనడు అంటే, మనం కనుక స్వామి అని ఒక్కసారి తలుచుకుంటే తను ఆన్సర్ చేయడానికి ఈ ప్రసార మాధ్యమం కావచ్చు, ఇంకో రూపం కావచ్చు, అంతటా నిత్యం ఎల్లవేళ రెడీగా ఉన్నాను అని చెప్తారు.
1: కానీ అదే మనం చూస్తే ఇది వచ్చి 2001లో వచ్చింది.
0: అవును,
1: ఇప్పుడు 2001 వరకు స్వామి మెసేజ్ ఎట్లా పోయింది వరల్డ్ వైడ్? ఇప్పుడు మనం ఇది వచ్చిన తర్వాత కాబట్టి ఇది ఒక అవకాశం,
0: ఒక మాధ్యమం,
1: ఒక అవకాశం మనకి ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఇక్కడ స్వామి స్టూడియోలో వచ్చినప్పుడు అదే చెప్పారు, ఈ పని మీరు చేయబోతున్న పని,
0: దీని ద్వారా
1: ఈ పనికి నాకు సంబంధం లేదు, కానీ మీరు బాగుపడుతున్నారంటే చేసుకోండి బంగారు. ఎందుకంటే ఇది మన కోసం స్వామి ఈ అవకాశం ఇచ్చారు.
0: అవును,
1: ఇది సరే, ఇది అందరికి అందుతున్నాము, అది అది ఒక సేవ, కానీ దీని ద్వారానే స్వామి మెసేజ్ అందరు పోతుందని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే లాత్వియా, లిథువేనియా, వెనిజువేలా, ఆస్ట్రేలియా అక్కడ ఎట్లా పోతున్నాయి
0: స్వామి?
1: ఈ రేడియో సాయి వచ్చే ముందు చాలా మంది వచ్చారు.
0: అవును,
1: సో వాళ్ళకి ఎట్లా తెలుసుకున్నారు? అదే, స్వామి హ్యాస్ హిస్ ఓన్ వేస్. స్వామి రీచ్ అవ్వాలంటే ఎప్పుడైనా ఎట్లైనా పోవచ్చు, మనకి ఒక అవకాశం ఇచ్చారు.
0: కరెక్ట్, మీరు చెప్పినట్లుగా స్వామి చేరాలనుకుంటే ఎక్కడికి ఎలా ఎప్పుడైనా చేరగలరు.
1: కరెక్ట్,
0: కానీ ఇది మనందరికి, మనందరికి, భక్తులకి, శ్రోతలకి, ప్రేక్షకులకి కూడా స్వామి అందించిన వరం. కాబట్టి దీన్ని మనం వినియోగించుకొని స్వామి సందేశాన్ని ఆకలింపు చేసుకుని ఆయన ప్రేమకు పాత్రలం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిరాం.
1: సాయిరాం.
3: భక్తునికి భగవంతునికి మధ్యన మాధ్యమం అవసరం లేదు అనే మాట ఎంత నిత్య సత్యమో, ఆ సత్యాన్వేషణ మార్గాన్ని సూచించేందుకు, మార్గ నిర్దేశనం చేసేందుకు, సుగమం చేసేందుకు, లక్ష్య సాధన వేగవంతం చేసేందుకు, సాధకుల గమనాన్ని గమనించేందుకు ఉపకరించే సాధనంగా మాధ్యమం ఎంతో ప్రధాన భూమిక పోషిస్తుందనడం కూడా అంతే పరమసత్యం. ఇక ఆ మాధ్యమం భగవత్ సందేశ మాధ్యమమే అయితే ఇక చెప్పేదేముంది? అది సర్వే సర్వత్రా అనుసరణీయం, ఆదరణీయం, అత్యంత రమణీయం. అదే ఈనాటి శ్రీ సత్యసాయి మీడియా సెంటర్. అయితే సముఖములో రాయబారములెందుకు అన్నట్లుగా బహిర్ముఖులైన సాధకులకి సాయివాణి ఒక దిక్సూచి అయితే, అంతర్ముఖులైన శోధకులకి సాయి అంతర్వాణి ఒక ప్రోక్సూచి. జ్ఞానభాస్కరుణ్ణి ప్రభవింపచేసే భూపాల విపంచి ఈరోజు రాత్రి ప్రసారమయ్యే ఈ వారోత్సవ తుది కార్యక్రమంలో ఈ అంతర్ముఖత్వ సాధనకి సంబంధించిన అనుభవ సారాన్ని వీణులారా విందాం.
4: లవింగ్ సారాం టు వన్ అండ్ ఆల్, విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అ బిలవర్డ్ స్వామి, ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ టు షేర్ మై గ్రీటింగ్స్ టు ఆల్ తెలుగు స్పీకింగ్ పీపుల్ అక్రాస్ ద వరల్డ్ ఆన్ దిస్ ఆస్పీషియస్ అకేషన్ ఆఫ్ ద 10th యానివర్సరీ ఆఫ్ ద తెలుగు స్ట్రీమ్. ఐఎమ్ షూర్ విత్ హిస్ గ్రేస్ viewers and listeners across the world are enjoying all the program that is being webcasted and aired in this Telugu stream. Telugu being a divine language, this channel is blessed to have his voice directly. I am very happy to see that more than 200 children and elders are participating in a week-long program, celebrations of the Telugu stream. Praying our beloved Swami that He showers all His grace on each one of them. It will be my pleasure to receive feedback from all of you. As this being the 10th year, you know, we would like to improve upon us year after year. Looking forward. Jai Sairam.

0: ఇప్పుడు మీరు శ్రీ భానోజీరావు గారు అందిస్తున్న అష్టోత్తర శతనామావళి అనుభవాలు తరువాయి భాగం వింటారు.
1: నలభై ఆరో నామంలో ఓం శ్రీ సాయి ముక్తి ప్రదాయ నమః. ముక్తిని ఇచ్చే నా స్వామికి నమస్కారం. ఇందులో మనం గ్రహించవలసింది ఏంటంటే, ముక్తి ఎవరివ్వగలరు అంటే, ముక్తినిచ్చే అధికారం ఉన్న భగవంతుడే ముక్తినివ్వగలరు. ఎందరో గురువులున్నారు, స్వామివారు ఎంతో చక్కగా చెప్పారు. బాధ గురువులు, బోధ గురువులు, డాలర్ గురువులు, ఎందరో ఉన్నారు గురువులు, ఎందరో ఉన్నారు నేను భగవంతుని అన్నంత వరకు వెళ్లేవాళ్లు కూడా. కానీ మనం గ్రహించవలసింది ఏంటంటే, ముక్తినిచ్చే అధికారం ఎవరికుందో వారే ముక్తి ప్రదాయకులైన స్వామి. ఆ ముక్తిచ్చే అధికారం ఎవరికుంటుందంటే, కోరికలు నశిస్తే గాని, మోహము నశిస్తే గాని, మోహక్షయము అవుతే గాని మోక్షము అనగా ముక్తి రాదు. మరి ఈ మోహం పోవాలంటే కోరిక మనసులో జనించకుండానే ఉండాలి. జనించిన కోరికని తీర్చి దానిమీద ఆశ పోగొట్టి ముక్తినిచ్చేటటువంటి ఆ అధికారమైనా ఉండాలి. మనందరి అదృష్టం వల్ల కోరికని తీర్చి ఆ తీరిన తర్వాత అయిపోయిందా, ఇంకేం అక్కర్లేదా అనే బంగారు తండ్రి మన స్వామి ముక్తి ప్రదాయకుడయ్యారు. ఎక్కడా కూడా కల్తీలున్న వ్యవహారం అన్నది లేదు కనుక నా స్వామి ముక్తి ప్రదాయకుడు అని అధికారం ఎలా వచ్చిందంటే, వారికి మన కోరికలు తీర్చి మోహక్షయం చేయడం తెలుసు, మనకి ఆ కోరిక రాకుండా చేయగలిగి మోహక్షయం చేయడం తెలుసు. రెండే రెండు పథకాలతో ముక్తినిచ్చే అధికారాన్ని పొందిన నా బంగారు స్వామికి నమస్కారాలు చెప్పుకుంటున్నాను. 47.

కలుషం. ఇప్పుడు మనం కాలుష్యం అన్న మాట మాట్లాడితే చాలు, కేవలం భూమి ఆకాశము ఎండిపోవడం, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి. కానీ ఆ కాలుష్యం అందరికీ కారణం ఎన్నో రకాల కలుషాలు. ఆ కలుషాలని దూరంగా ఉండేటటువంటి స్వామికి నమస్కారం. ఏ కాలుష్యాలు, ఏం కలుషాలవి, ఏ విధమైన లోపమైనా సరే అదొక కలుషం. మాట వరుసకి ఎవరైనా భగవంతుడి చిత్రం చూస్తే ఈశ్వరుడు అనండి, ఆంజనేయ స్వామి అనండి, వినాయకుడు అనండి, ఏ దేవుడు స్వరూపం చూసినా సరే కొట్ట చిన్నట్టు అందం ఉంటుంది. అనాకారితనం అనే కలుషం లేదు. పూర్తిగా అందం ఉండాలి, పూర్తిగా శక్తి ఉండాలి. అలా అవన్నీ ఉంటే ఏ కలుషము, ఏ లోపము స్వామి దగ్గర కనిపించదు. మనం చాలాసార్లు అనుకుంటాం, నేను ఒకసారి చేసిన పాపం చెబితే పోతుంది, నేను ఒకసారి అనుకున్నాను స్వామి మీ తెలుగు కొంచెం విచిత్రంగా ఉంటుంది అనుకున్నాను, 2 నిమిషాల్లో అందరికీ అర్థమయ్యే తెలుగే మాట్లాడాలి, అర్థం కాని తెలుగు ఏం లాభం అన్నారు. అంటే ఎప్పుడు ఏదో లోపమును మనం అనిసుకోవచ్చు. ఇప్పుడు మహాకవిత్వం చెప్పేటటువంటి సంస్కృత ఒక బ్రహ్మాండమైన సంస్కృత పండితుడు అనుకోండి, స్వామి ఏమిటో ఓ గట్టిగా 4 శ్లోకాలు చెప్పరు, గట్టిగా ఉపనిషత్తుల గురించి చెప్పరు అనుకోవచ్చు. కానీ శ్రీవారు అలా ఎవరికి అర్థం కాని భాష మాట్లాడడాన్ని కూడా ఒక కలుషంగా చూడొచ్చు. దానికి కూడా స్వామి దూరమే. అసమర్థత, దౌర్బల్యము, అనాకారితనము, అబద్ధము, ఇలాంటివన్నీ కలుషాలు మనుషుల్లో ఉంటాయంటారు. మామూలుగా ఈ నామాన్ని అర్థం చేసుకుంటే అలాంటి కలుషాలు నా స్వామిలో లేవు అని అర్థం. కానీ శ్రోతలందరికీ చెప్పాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే, వారిలో లేవు ఆ కలుషాలు అందరికీ తెలిసిందే, మనలో ఆ కలుషాలని దూరం చేసే నా స్వామికి నమస్కారం. ఇది మీలో కలుష్యం లేదు స్వామి అని మనం చెప్పక్కర్లేదు. మనలో ఉన్న కలుషం దూరం చేసేటటువంటి ఆ స్వామికి నమస్కారం. కలుష విదూరాయ నమః. ఎక్కడి నుంచి దూరం అవుతుంది స్వామి కలుషం? నీ భక్తుల నుంచి కలుష్యం దూరం చేసేటటువంటి మహాశక్తి సంపన్నుడు అయిన స్వామి నీకు నమస్కారం. ఎలాగ మనలో కలుషాలు దూరం అవుతాయి, దానర్థం కూడా ఈ నామంలో కనపడుతుంది. ఎంచేతంటే శ్రీవారి దగ్గర కలుషత్వం రాలేదు కనుక, ఏ చెడు శ్రీవారి దగ్గరికి రాలేదు కనుక, శ్రీవారి దగ్గరకే రాని వస్తువు కనుక, మనం శ్రీవారికి దగ్గరైతే మనకు కూడా కలుషాలు రావు. ఈ నామంలో ఒక ఫార్ములా కూడా పెట్టారన్నమాట. ఏమిటా ఫార్ములా? చూడు స్వామి, అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తాను స్వామి, అప్పుడప్పుడు మరీ ఎక్కువ తింటాను స్వామి, ఏంటో తెలీదు, నేను జుట్టు దూకున్నా సరే అది ఏమిటో చింపిరిగానే ఉంటుంది, ఏవేవో కలుషాలు మనలో ఉన్నాయనుకో, దానర్థం కూడా ఈ నామంలో కనపడుతుంది. ఎంచేతంటే శ్రీవారి దగ్గర కలుషత్వం రాలేదు కనుక, ఏ చెడు శ్రీవారి దగ్గరికి రాలేదు కనుక.

ఒకసారి ఒక విపరీతమైన బాధ కలగజేసి సిగరెట్లు పోగొట్టారు. రెండు కలల్లో కనిపించి, అది వరకు ఒకసారి చెప్పాను, రెండు కలల్లో కనిపించి సరదాగా ఎంతో ముచ్చటగా ఏదో ఒక సురాపానం అలవాటు చేసుకుంటే అది పోగొట్టారు. నిజంగా నాలో ఏదో బ్రహ్మాండమైన లోపం ఒకటి ఉంటే అది వారితో చెప్తే, అబ్బా నాకు తెలుసు కదా అన్నారు. అంటే ఎంత దయామయుడో, ఎంత చక్కగా మనలో లోపాలు దిద్దగలరో, అతి ప్రేమతో కొట్టి తిట్టి చంపితే వారు చెప్పినట్టే అందరినీ చంపేయాలి. ప్రేమతో ముద్దుగా 1-to-1 ఈక్వేషన్తో, అది మర్చిపోవద్దు శ్రోతలు, ఎవరితోటి మీరు పోల్చుకోవద్దు. మీకు స్వామికి ఉన్న బంధాన్ని మీరు ఇంకెవరితోటి పోల్చుకుని బాధపడొద్దు. అది ఎవరికో అది ఇచ్చారు, నాకివ్వలేదు, అది కాదు కావలసింది. మీ హృదయంలో ఉన్న ఆ స్వామిని ఆరాధించుకోవడం నేర్చుకుని అన్ని కలుషాలకి విదూరం అవ్వచ్చు, అన్ని కలుషాలని పోగొట్టుకోవచ్చు. ఓం శ్రీ సాయి కలుష విదూరాయ నమః. 48వ నామం. ఓం శ్రీ కరుణాకరాయ నమః. కరుణాకరుడు, కృపని వెదజల్లే బంగారు స్వామికి నమస్కారం. ఈ కరుణలో అవతరించడం, మనకి కనిపించడం, మనందరికీ ఆనందాన్ని పంచిపెట్టడం, మనని మంచి మార్గంలో నడిపించాలనేటటువంటి సంకల్పంతో ఏ పని చేసినా ఆ సంకల్పాన్ని వెదజల్లడం, అవన్నీ మనకి తెలిసినవే. కానీ ఇంకొక కరుణ కూడా నా స్వామి దగ్గరుంది. అదేంటంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు అన్నది ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటట్టుగా శ్రీవారి తాలూకా సంకల్పం. చాలా జాగ్రత్తగా చూడండి. మొదట్లో కేవలం భజన భజన భజన భజన భజన, అన్ని సేవా సంస్థలు, అన్ని సత్యసాయి సేవా ఆర్గనైజేషన్లు అన్నిటికీ మొదట్లో మూలం భజన. ఓ సత్యసాయి భజన మండలి, ఓ లక్ష్మీవారి నాడు సాయంత్రం కలవడం, భజన చేసుకోవడం, భక్తి. ఇక చూడండి, ఆ భక్తితో వారి దగ్గరకి సన్నిహితులయ్యి వారి దగ్గర నేర్చుకోవలసింది నేర్చుకుంటే వైరాగ్యం వారు వేరే ఇవ్వక్కర్లా. వైరాగ్యం భక్తి జ్ఞానం వల్ల రాక తప్పదు. ఇంకెందుకు స్వామి ఏదైనా నాకు, నీతో మాట్లాడాను, నీతో సంబంధం పెట్టుకున్నాను, నీకు నేను దగ్గర అని నాకు తెలుసు, నీకు తెలుసు, ఇంకా ఏం కావాలి స్వామి నాకు? ఆ వైరాగ్యమే వైరాగ్యం. ఈ భక్తి జ్ఞానాలను ఎలా బోధించారంటే స్వామి, ఎందుకంటే వస్తువులు ఇవ్వడం, ఆసుపత్రులు కట్టడం, స్కూళ్లు పెట్టడం, నీళ్లు ఇవ్వడం, ఇవన్నీ కనిపించేటటువంటి వారి కరుణా సంబంధమైనటువంటి వారి కృపా కటాక్షంతో వచ్చినటువంటి అందరికీ తెలిసినటువంటివి. కానీ అది ఒక్కటే కాదు, కరుణాకరుడైన నా స్వామికి నమస్కారం అంటే అదొక్కటే కాదు. ముఖ్యంగా ఏంటంటే మనకి భక్తిని తనిచ్చి తనని చూసుకోమన్నారు, మనలో భక్తిని కలిగించి తనని దగ్గర తెచ్చుకోమన్నారు, మనలో జ్ఞానానికి బోధించి తనకి దగ్గర అవ్వమన్నారు. ఈ భక్తి జ్ఞానం రాగానే వైరాగ్యం అలా వస్తుంది అనేటువంటి దానికి ఏ విధమైన సంకోచం అక్కర్లేదు. భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని ఇచ్చేటటువంటి ఆ కరుణ అనంతమైన కరుణ. స్వామిని కరుణాకరాయ నమః అన్నప్పుడు ఆసుపత్రి కట్టించడం అదంతా జ్ఞాపకం పెట్టుకోవడం మంచిదే, కానీ అదొక్కటే కాదు. భక్తుడు నేర్చుకోవలసినది అదొక్కటే కాదు. భక్తి జ్ఞానాలను ఇవ్వడానికని ఎన్నో భజనలు భజనలు భజనలు భజనలు భజనలు, ఎక్కడ చూసినా స్వామి అనేసరికల్లా భజన జ్ఞాపకం వస్తుంది. అంతేకాకుండా ఆ జ్ఞానాన్ని వారు ఎలా అందిస్తున్నారు, భగవద్గీతని మళ్లీ మళ్లీ మళ్లీ మన టెలివిజన్లో రోజు అరగంట పొద్దున్న చెప్పినట్టుగా స్వామివారు చెప్పడం లేదు. రాయవలసినవన్నీ రాసేశారు, రాయడం మానేశారు, చెప్పవలసినవన్నీ చెప్పేశారు.

ఈ మధ్య కాలంలో గుండెలకి హత్తుకునేటట్టుగా ఒకటో రెండో మాటలు చెప్తున్నారు. అది మహాజ్ఞానం. మీకు ఇదివరకోసారి మనం చేసుకున్నాను, చాలా డైరెక్ట్ గా మీ అందరిలో నేనున్నాను అని చెప్పారు. అంతకంటే తెలుసుకోవలసిన జ్ఞానం ఏమీ లేదు. అందరిలోనూ నా స్వామి ఉన్నాడు అంటే నా స్వామితో ఎలా మాట్లాడతానో అందరితోటి అట్లా మాట్లాడాలి. అందరినీ ఎలా చూసుకోవాలి, నా స్వామిని ఎలా చూసుకుంటానో వాళ్ళని అలా చూసుకోవాలి. లోక కార్యం రీతి వల్ల వాళ్ళకి పాదాలకి దండం పెట్టక్కర్లేదు, వారి దగ్గరే కూర్చుని భజించక్కర్లేదు, కానీ ప్రతి వారిలోనూ స్వామిని చూడ నేర్చుకోవాలి అనేటటువంటిది మహాజ్ఞానాన్ని కూడా మన స్వామి అందించారు. కరుణాకరుడు కనుక, కరుణా సముద్రుడు కనుక, ఇటు మెటీరియల్ సైడే కాకుండా అటు స్పిరిచువల్ సైడ్ కూడా అతి సులువుగా ఎంతో కృపతో మన్ని బోధించి ఆదరించి అందించుతున్నది ఆ స్వామికి నమస్కారం. 49వ నామం, చాలా గొప్ప నామం ఇది. ఓం శ్రీ సాయి సర్వాధారాయ నమః. సర్వము, సర్వసృష్టి, సర్వదేవతలు, సర్వమానవాళి, సర్వజంతుజాలము, ఈ సర్వానికి ఆధారభూతులు. అంటే సర్వదేవతలకు, సర్వసృష్టికి ఉండడమే కాకుండా ఆ రూపాలలో కనపడమే కాకుండా ఆ రూపాలకి అతీతమైనటువంటి ఆధార స్వరూపం ఏదైతే ఉందో ఆ ఆధారం కూడా నా స్వామి. ఈ వీటన్నిటికీ స్వామియే ఆధారం అని ఎలా తెలుస్తుంది? పుస్తకాల్లో చదువుతుంటాం, కొందరికి శ్రీరాముడిగా కనిపించారని, కొందరికి వినాయకుడిగా కనిపించారని, కొందరికి ఆంజనేయుడిగా కనిపించారని, కొందరికి జీసస్ గా కనిపించారని, ఇవన్నీ చాలా మంది వారి అనుభవాల్లో రాశారు. ఈ సత్యసాయి అష్టోత్తర అనుభవాల కోసం మాట్లాడుతున్నాను కనుక ఒక నా అనుభవం చెప్పాలి ఇక్కడ. ఎందుకు బుద్ధి పుట్టిందో తెలీదు, ఒక శుక్రవారం నాడు పుట్టబర్తిలో భోజనం తర్వాత మధ్యాహ్నం కూర్చుని 9 సార్లు లలితా సహస్రనామం చదువుకున్నాను. ఎందుకు చదువుకున్నారంటే నాకే తెలీదు, ఎందుకు చేశానో నాకే తెలీదు. 9 సార్లు చదువుకునేసరికి మధ్యాహ్నం 2 అయింది. ఆ రోజుల్లో మనం 1 గంట 2 గంటలకి దర్శనానికి వెళ్ళిపోయేవాళ్ళం కదా. దర్శనానికి వెళ్ళాను 2:30. ఆ రోజుల్లో 2:30కో 3కో కూడా వచ్చేసేవారు, చుట్టూ తిరిగి మళ్లీ వెళ్లేవారు, మళ్ళా వచ్చేవారు. ఆ 3 గంటలకి స్వామి నడుస్తూ మెల్లిగా వస్తుంటే ఒక 1/2 ఇంచి పసుపు స్వామివారి మొహం మీద అద్దినట్టుగా కనిపించింది నాకు. నేను 2 సార్లు కళ్ళు నిలుపుకుని కూడా చూశాను, ఇదేమిటి రంగేమిటి స్వామి, నీ తాలూక ఆ మొహం నిండా పసుపేమిటి స్వామి అని. 9 సార్లు లలితా సహస్రనామం నా చేత చదివించి మీకు ముందుగానే శ్రోతలకు మనవి చేస్తున్నాను, అది ఎందుకు చదివానో నాకు తెలీదు, ఎందుకు చదవాలనిపించిందో తెలీదు. ఆ రోజు ప్రత్యేకమైన కోరిక కూడా నాకేదీ లేదు, ఊరికి నేను కూర్చుని చదువుకున్నాను. అలా నా చేత చదివించి ఆ చదివించిన దానికి లలితా మహాత్రిపుర సుందరిలాగా పచ్చటి పసుపు వర్ణంతో మొహం నిండా పసుపు రాసుకున్నట్టు నాకు కనిపించి ఈ నామం ఓం శ్రీ సాయి సర్వ ఆధారాయ నమః. ఈ అవతార పురుషుడ్లా నేను కనిపించినా ఈ అవతారమే కాకుండా అన్ని అవతారాలకి సర్వ సృష్టికి ఆధారాన్ని నేను అని మరిచిపోకు. ఆ రోజు నాకు ఈ నామం గురించి ఈ రోజు మాట్లాడతామని అనుకోలేదు, కానీ శ్రీవారి తాలూకా ప్రణాళికలో ఎప్పుడో ఏదో చేసింది, ఎందుకో ఉపయోగపడుతుందనే చేస్తారు తప్ప ఏ విధంగానూ ఉపయోగకరం కాని పని ఏనాడు నా స్వామి చేయరు. సర్వమునకు, సర్వదేవతలకు, అన్ని అవతారాలకు, సర్వసృష్టికి, సృష్టి స్థితి లయాలకి ఆధారభూతుడైన స్వామి నీకు నమస్కారం. 50వ నామం, ఓం శ్రీ సాయి సర్వహృద్వాసినే నమః.
జూలై 28వ తారీఖున 2007వ సంవత్సరం ఆ రోజు ఉపన్యాసంలో

మీ అందరిలోనూ నేనే ఉన్నాను. చూడండి, అదేదో 3 సంస్కృత శ్లోకాలు చదివి దానికి ఒకటి భాష్యం రాసి మనకు అర్థం కాక, దాన్ని ఎవరో ఇంగ్లీష్ లో చెప్పి ఇంకా అర్థం కాక, ఈ బాధలే లేవు. సర్వ హృదయ నివాసి నా స్వామి. ఇంకా ఒకవేళ ఏమన్నా ఈ నామం చదివినా అర్థం కాదేమని, మీ అందరిలోనూ నేనే ఉన్నాను, మీరందరూ నా అంశ. ఎంత సులువుగా, ఎంతో బ్రహ్మాండమైన విషయాన్ని మనందరికీ చెప్పారు. అయితే ఇంకొకటి కూడా మాట్లాడాలి ఈ టైంలో. ఈ నామం గురించి చెప్పుకున్నప్పుడల్లా, హృదయంలో ఉండే స్వామి అన్నప్పుడల్లా నాకు జ్ఞాపకం వచ్చేది, నా స్వామి 1981లో ఇల్లు కట్టడానికని ఒక ప్లాన్ చూపెట్టి పక్కన ఒక చిన్న మందిరంలా కడితే భక్తులందరూ ఆ ఇంటికి వచ్చి భజన చేసుకుంటారా కదా స్వామి, ఆ పక్కకు చిన్న మందిరం కట్టనా. చిన్న మందిరం ఉన్న జాగావే పెద్ద గొప్ప జాగా ఏం కాదు. ఆ జాగాలో ఇల్లు పోగా పక్కన చిన్న మందిరం అంటే మీకు తెలిసే ఉంటుంది ఎంత చిన్నదవుతుందో. స్వామి ఏమన్నారంటే, ఈ మామూలుగా టకటకా కొట్టుకునే గుండెకి కుడి పక్కన ఉండే అక్కడ చేయి పెట్టి, బంగారు నాకు వేరే మందిరం ఎందుకు, ఇక్కడుంది నా మందిరం అని వారు చేయి వేశారు. అక్కడ ఎక్కడ వేశారు, అక్కడ ఎందుకు వేశారు అని ఆ రోజు నాకు తెలియకపోయినా తర్వాత తర్వాత తెలిసింది, పరమేశ్వరుడి స్థానం లబ్డబ్ గుండె కాదు, నా గుండెలో ఉన్నాడు భగవంతుడు అంటామే, ఆ గుండెలో ఉంటే ఈ టక్కు టక్కు కొట్టుకునే గుండె కాదు. శ్రీరమణ మహర్షి వారు క్లారిఫై చేశారు, భగవంతుడి స్థానము స్పిరిచువల్ హార్ట్, ఫిజికల్ హార్ట్ కాదు. ఆ స్పిరిచువల్ హార్ట్ కుడి పక్కన ఉంటుంది, ఎడం పక్కన ఈ గుండె కొట్టుకునే గుండె ఉంటుంది, కుడి పక్కన భగవంతుడి తాలూకా ఆసనం, భగవంతుడి తాలూకా మందిరం ఉంటుంది. ఎంత చక్కగా చెప్పారు చూడండి స్వామి. ఆ రోజులో నాకు తెలియకపోయినా సరే ముందుగా తెలుసుకోవలసింది ఆ రోజు చెప్పారు, బంగారు నాకు వేరే మందిరం అక్కర్లేదు, ఇక్కడ ఉంది నా మందిరం అని ఆ చెయ్యి ఇప్పటికీ ఒళ్ళు గగురు పడుతుంది. శ్రీవారి చెయ్యి ఈ శరీరం మీద వేసావా తండ్రి నా స్వామి అనుకుంటుంటాను అప్పుడప్పుడు. అది నాకే కాదు అందరికీ చెందుతుంది. సర్వ హృదయ నివాసి సత్యసాయి. అది తెలుసుకుంటే సరిపోతుందా అండి? అంటే మన అందులోనూ స్వామి ఉన్నారు, ఇంకేం కావాలి? అలా తెలిసినట్టు నడుచుకోవాలి. స్వామి భక్తులు చూడండి ఎలా మాట్లాడతారు, స్వామి మాట్లాడుతున్నారా అన్నట్టుగా ఉంటుంది స్వామి భక్తులు మాట్లాడుతుంటే. సేవ చేస్తున్నప్పుడు చూడండి, స్వామి చేస్తున్నారా అనిపిస్తుంది స్వామి భక్తులు సేవ చేస్తుంటే. ఒకవేళ ఇంకా ఆ స్థితికి రాకపోతే ఆ స్థితికి ప్రతి భక్తుడు రావాలి. ఎందుకంటే శ్రీవారి తాలూకా అంశ మన హృదయంలో ఉంది కనుక వారు మన మీద చూపించే ఆదరణ మనం అందరి మీద చూపెట్టాలి. వారు మనకు అందిస్తున్నటువంటి సేవలు మనం అందరికీ అందించాలి. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. 51వ నామం.

0: పుణ్యం అంటే నాకు తెలిసిన అర్థం ఒకరికి సేవ అందించడం. అది చెప్పారు పాపం ఈ జూలై 28వ తారీఖు 2007వ సంవత్సరం స్పీచ్ లో, పుణ్యక్షేత్రాలకి వెళ్తే వెళ్ళండి వద్దనను, కానీ అక్కడ ఏం చూస్తారో మర్చిపోకండి. అలాగే పూజలు చేస్తే ఎక్కువసేపు కూర్చుంటే మునుకులు అవి నొప్పెడతాయి, కానీ పూజ ఎందుకు చేస్తున్నారో జ్ఞాపకం పెట్టుకోండి. ఈ పుణ్యం అన్నదానికి అర్థము శ్రీవారి నిఘంటువులో, దానికి అర్థం ఏంటంటే కష్టపడుతున్న వాడికి నీళ్ళందించడం, బాధపడుతున్న వాడికి రెండు మంచి మాటలు చెప్పి ఉపశమనం కలిగి చేయడం, అది పుణ్యం. ఈ పుణ్యానికి సర్వసాధారణంగా తాతతండ్రులు, పెద్దవాళ్ళు, గ్రంథాలు చెప్పేది ఏంటంటే, ఈ జన్మలో బాగా పుణ్యం చేసుకునైనా మళ్లీ జన్మలో చాలా బాగుంటావు. ఒక్కటి సరిగా శ్రోతలందరూ విని మనసు నిండా పెట్టుకోవలసిన విషయం ఏంటంటే, నా బంగారు తండ్రి చిన్న పుణ్యం ఇవాళ చేస్తే, అంటే చిన్న సేవ ఈరోజు అందిస్తే 24 గంటలు తిరగకుండా దాని ఫలితాన్ని ఇచ్చేస్తారు నా తండ్రి. పుణ్యానికి మళ్ళా ఫలం మరో 3 జన్మలో 4 జన్మలో అని వెయిట్ చేసే తండ్రి కాదు నా స్వామి. మంచి చేస్తున్న వాడికి అలా మంచి వచ్చేస్తూనే ఉంటుంది. రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ ఇస్ ఈక్వల్ టు గాడ్. మంచి చేయండి, మంచి వచ్చేస్తుంటుంది మీకు. ఇది నా అనుభవంలో ముఖ్యంగా ఒక ఘట్టం, చాలా చాలా నా గుండెకి హత్తుకునే ఘట్టం ఉంది. కొడైకెనాల్లో స్వామిని ఎప్పుడైనా చూడదా చూడాలి, చాలా మంది చెప్పుకుంటారు కొడైకెనాల్లో అనండి స్వామి ఎలా ఉంటారు తెలుసా, అబ్బో ఆ స్వామి వేరండి అని చెప్పేవారు. నేను నా భార్య ఒక 25-26 సంవత్సరాల కింద అనుకున్నాం, పోనీ మీనాక్షమ్మని చూడాలని ఎందుకు అనిపిస్తోంది, మధుర వెళ్లి మీనాక్షమ్మని చూసి అక్కడి నుంచి కొడైకెనాల్ వెళ్లి మన స్వామిని కొడైకెనాల్లో ఎలా ఉంటారో చూసుకుందాం అని వెళ్ళాం. మొదటి రోజు ఆ రోజుల సంగతి, ఇప్పుడు ఈ మధ్యన కొడైకెనాల్ ఎలా ఉందో నాకు తెలీదు. ఆ రోజుల్లో స్వామివారు వస్తారు దర్శనానికి అనడానికి 10 నిమిషాలు 15 నిమిషాలు ముందో గేట్ ఓపెన్ చేసేవారు. ఆ గేట్ చేశాక అందరూ పలుపులో అమ్మని వెళ్ళిపోయేవారు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత గబగబగబగ వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయి ఎవరికి జాగ దొరికితే అక్కడ కూర్చోవడం, ఆ పద్ధతిలో నడుస్తోంది. నేను మధ్యాహ్నం దర్శనం, మరి అది పొద్దున్నే దర్శనం ఉండేది కదా, పొద్దున్న దర్శనానికి అలా జరిగాక ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఎందుకంటే వీల్ చైర్లో వెళ్లేవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లల్ని పట్టుకుని కష్టపడి నడిచే వనితలు ఉన్నారు, వీళ్ళందరూ ఎప్పుడు వెళ్లారు ఆఖరిని వెళ్లారు, ఎందుకంటే పొలపొలం వెళ్ళిపోయారు కదా, కంట్రోల్ లేదు, లైన్ లేదు, క్యూ లేదు, ఏమీ లేదు. నేను ఆ రోజు రాత్రి చాలా బాధపడి, స్వామి నీకు అప్రతిష్ఠత ఇస్తాం స్వామి ఇలా చేస్తేను, నిన్ననుకుంటారు స్వామి, మేము బుద్ధి లేకుండా పనిచేసినా ఈ సత్యసాయి భక్తులు ఎంత బాగా వెళ్లారా, ఆ వీల్ చైర్ లో వాడిని ఆఖరిని పెట్టేశారా, ఈ ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటే పాపం పట్టించుకోలేదురా అని అనుకుంటారు స్వామి. రాత్రి నిద్ర పట్టక తెల్లవారుజామున సడన్ గా జ్ఞాపకం వచ్చింది, లండన్ నుంచో ఎక్కడి నుంచో 2 ముగ్గురు డాక్టర్లు చాలా మంచి బాగున్నారు చూడడానికి, చాలా కర్టిసీ ఎక్కువ ఉన్నట్టు కనిపించింది, మంచి మాటలు మాట్లాడుతున్నారు. ఆ రోజు దర్శనంలో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే విన్నాను, నాకెందుకో మనఃపలకంలో అనిపించింది ఈ 4 డాక్టర్లతో కలిపి నేను పూనుకుని సాయిరాం సాయిరాం అని చెప్పి అటుపక్క ఆడవాళ్ళని క్యూ, ఇటుపక్క మగవాళ్ళని క్యూ పెట్టేసి తలుపులు తీసిన తర్వాత ఈ వరుసలోనే మీరు వెళ్ళాలి అని చెప్పి, పెద్దవాళ్లు ముసలి వాళ్లు వీల్ చైర్లో ఉన్నవాళ్లు వాళ్ళని వేరే క్యూ పెట్టి వాళ్ళని ముందుగా పంపించి, స్వామి నీకు నీ మీద ఉన్న ప్రేమతో చేయాలి స్వామి ఇదంతాను, ఎందుకంటే నిన్ననుకుంటారు స్వామి వీళ్ళు సరిగ్గా వెళ్ళకపోతేను అని చెప్పి తెల్లవారి 7 గంటలకి దర్శనానికి వెళ్లి 7 గంటలకి ఈ 4 డాక్టర్ని పిలిచి, నిన్ను చూశారు కదా ఎలా వెళ్ళిందో అంతాను, ఎంత అన్యాయం అది, అదేనా మనం స్వామి దగ్గర నుంచి నేర్చుకున్నది, మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మనందరం కూడా సాయిరాం సాయిరాం అని చెప్పి అందరినీ వరుసలో నిలబెడదాం, ఏమంటారన్నాను, అంకుల్ మీ చెప్పిందే మాకు అనిపించింది, తప్పకుండా చేద్దామన్నారు వాళ్ళు. మొత్తం మీద వాళ్ళు గేటు తీసేసరికి నాకు బాగా జ్ఞాపకం, పెద్దవాళ్ళని వీల్ చైర్ వాళ్ళని ముందు పంపించాం. తర్వాత నలుగురు మగవాళ్ళు ఇటు నలుగురు ఆడవాళ్ళు అటు అట్లా పంపించాం. ఆ పంపిస్తున్నంతసేపు నేను ఈ నలుగురు డాక్టర్లతో చెప్పాను, మనం ఆఖరణ వెళ్తాం, మనం ఆఖరణ నిలబడతాం, సేవ చేసేవాడు ముందు కూర్చోవడం కాదు అంటే అలాగే అంకులు అన్నారు వాళ్ళు. నేను అలాగే వెనకత మంచున్నాను. ఇంకా స్వామి వస్తారనగా ముందు వరుసలో కొందరు భక్తులు, సార్ సాయిరాం సార్ మీకోసం జాగా పెట్టాం సార్, ఇవాళ మీరు చేసిన సేవ ఇంత అంతా కాదు, మమ్మల్ని అందరినీ ఆనందంలో ముంచేశారు సార్, ఎంత చక్కగా పంపించారండి మమ్మల్ని. ఒకరి తర్వాత ఒకడు, నిజమే కదా సార్, 7 గంటలకు వచ్చిన వాడిని ముందు పంపించేసి 6 గంటలకు వచ్చిన వాడిని వెనక పంపించడం కాకుండా ఎంత బాగా చేశారండి, ఆడవాళ్ళందరూ సంతోషిస్తున్నారు, వృద్ధులందరూ సంతోషిస్తున్నారు అంటే నేను కళ్ళని నీళ్లు పెట్టుకుని, బాగుండదు నేను అక్కడ వచ్చి ముందును కూర్చుంటేను ఈ సేవ ఫలితం అంతా పోతుంది అన్నాను వాళ్ళతోటి. వాళ్ళు అన్నారు, అంటే ఇంగ్లీష్ లో జరిగింది సంభాషణ, వాళ్ళు అన్నారు, కాదు స్వామి సంతోషిస్తారు మీరు ఇక్కడికి రండి అని వాళ్ళు మధ్యలో పెట్టారు. ఈ డాక్టర్లు నలుగురిని అడిగాను వెళ్ళమన్నారా అని, వెళ్ళండి అంకుల్ అన్నారు వాళ్ళు. అక్కడ కూర్చుంటే స్వామిలా వస్తే ఆగారు, ఆగి చూస్తున్నారు, వెళ్ళడం లేదు ఆగి చూస్తున్నారు. చూస్తుంటేను అయ్యో పాపం ఆగారు ఎందుకు ఊరుకోవడం అని, పాదాలు తీసుకోవచ్చా, పాద నమస్కారం తీసుకోవచ్చా అని అడిగితే తీసుకో అన్నారు. సాష్టాంగ ప్రణామం చేసుకున్నాను ఆ రోజు నా స్వామికి. వెంటనే కళ్ళని నీళ్ళు వచ్చాయి. ఇంత చిన్న సేవకి, ఇంత చిన్న పుణ్యానికి అంత పెద్ద ఫలితం ఇచ్చే నా స్వామివి కదా నువ్వు, ఇంకా సేవ చేసేటప్పుడు స్వామికి చేస్తున్నావు స్వామికి చేస్తున్నావు అని ఎందుకు అనుకోరు స్వామి? జ్ఞాపకం పెట్టుకోండి, సేవ చేసేటప్పుడు ముందు లవాల్ తర్వాత సర్వాల్, ఆ ప్రేమ ఊజ్ అవుతూ ఉండాలి, ఆ ప్రేమ అందరికీ కనపడుతూ ఉండాలి మనం చేసే సేవకి. అలా ప్రేమతో సేవను అందించడం అనేటటువంటి పుణ్యానికి తక్షణం ఫలమిచ్చేటటువంటి నా బంగారు తండ్రికి అనేక నమస్కారాలు. ఇది 51వ నామం.
1: ఇంతవరకు శ్రీ భానోజీరావు గారు అందించిన అష్టోత్తర శతనామావళి అనుభవాలు మీరు విన్నారు. రేపు ఇదే సమయానికి శ్రీ భానోజీరావు గారు మనందరితో మరికొన్ని అనుభవాలను పంచుకుంటారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ మొదటి వార్షికోత్సవ సందర్భంగా అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల 5వ భాగం యొక్క పునఃప్రసారాన్ని వింటారు.

0: భగవంతుడిని మనము గానలోలుడు అని కొనియాడుతుంటాము. భగవంతుడు దివి నుండి భువికి ఏతెంచిన ప్రతి యుగంలో సంగీతానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. స్వామి ఒకసారి తమ ఉపన్యాసంలో ఇలా అన్నారు, సంగీతంతో మృదుమధుర గానంతో భగవంతుడిని మీరు చాలా సులభంగా వశం చేసుకోవచ్చు అని. ఒకమారు విద్యార్థులతో మాట్లాడుతూ, మీరు చాలా అదృష్టవంతులరా, త్రేతాయుగంలో ఆ తరువాత ద్వాపర యుగంలో కఠినమైన తపస్సును ఆచరించితే కాని భగవంతుడు వారికి ప్రసన్నం కాలేదు. కాని మీరు చేయవలసిందల్లా ఒక్కటే, సాయినామ కీర్తన, అదే ఈ కలియుగ సాధన. ఈనాటి రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాల్లో తరువాతి కార్యక్రమం శివం భజన బృందం సమర్పిస్తున్న మధుర భావ భక్తి రాగ సమాహారం. 1966-67 సంవత్సరాల్లో, అంటే ఇంకా శివం మందిరం స్వామి స్థాపించక ముందు, స్వామి భక్తులైనటువంటి సత్యమూర్తి గారింట్లో కూర్చుని చుట్టూరా కూర్చున్న భక్తులను చూస్తూ, మీలో ఎవరైనా భజనలు పాడుతారా అని అడిగారట. ఆ సమయంలో ఎవ్వరూ అంత ధైర్యంగా ముందుకు రాలేదట. అప్పుడు అక్కడే ఉన్న ఒక ప్రముఖ రేడియో ఆర్టిస్ట్తో భజన కార్యక్రమం చేయించడం జరిగింది. ఆ భజన తర్వాత స్వామి, నా చిత్తం రంజింపలేదురా అంటూ తమ రూముకి వెళ్లిపోయారు. మరుసటి రోజున స్వామి సత్యమూర్తి గారింట్లో భక్తుల మధ్య కూర్చొని వారే స్వయంగా తాళం వేస్తూ భజనను శివం భజన గ్రూప్కు నేర్పించారు. అలా ప్రారంభమైంది శివం భజన బృందం. ఈ రోజున శివం హైదరాబాద్ నుండి 19 మంది రేడియో సాయి తెలుగు ప్రసారాల ప్రథమ వార్షికోత్సవ ఆనందాన్ని యావత్ ప్రపంచంలోని శ్రోతలందరితో పంచుకోవడానికి మన రేడియో సాయి స్టూడియోస్కి వచ్చి ఉన్నారు. వారందరూ స్వామి చిత్తమును రంజింపచేసే విధంగా గానం చేయబోతున్నారు. ఇక ఎక్కువ సమయం తీసుకోకుండా ఓవర్ టు ద శివం భజన్ గ్రూప్.
1: స్వామి, మీకు భక్తులకు మధ్య ఉన్నటువంటి అనుబంధం విశిష్టమైనది. స్వామిని మేము తల్లిగా భావించాలా, తండ్రిగానా, గురువుగానా, లేక సఖుడుగానా అని కొంతమంది భక్తులు స్వామిని ప్రశ్నించినప్పుడు స్వామి చిరుమందహాసంతో ఇలా సెలవిచ్చారుట, మీకు నాకు మధ్య ఉండవలసిన అనుబంధం గురు శిష్యుల మధ్య ఉండే నిస్వార్థమైన బంధంగా రూపొందాలి. ఎందుకంటే గురువు శిష్యుల మధ్య సంబంధం స్వార్థానికి అతీతమైనది, శరీర సంబంధం లేనటువంటిది. అందువలన మీరు నన్ను గురువుగా భావించండి అని సందేశమిచ్చారుట. గురువులకే గురువు, సమస్త లోకాలకు సద్గురువైన మన స్వామిని ఈ గురుస్తోత్రంతో స్తుతించుదాం.

ప్రేమా సేవలను భక్తుల నయనములుగా చేసి వారి మనోమందిరాలలో జ్ఞానజ్యోతిని వెలిగించిన ప్రేమామృతమూర్తి, అందుకో మా వందనం, అందుకో మా ప్రేమాభివందనం, గానాభివందనం.

సాయిరామ్ అన్న నామాన్ని మన నాలుకపై నర్తింపచేదము రారండి ఓ భక్తులారా. సకల మతసారము సాయి మార్గమని చాటుదాం తనివి తీరా. ఎన్ని బాధలలో ఉన్నా సాయిరామ అని తలచెదము మనసారా. ధర్మ మార్గమున నడిచి సాయిరాముని చేరుకుందాం ప్రేమమీరా. శివం భజన బృంద సభ్యులు ఇప్పుడు పాడబోయే పాట స్వామి స్వహస్తాలలో జాలువారిన కీర్తన.

ఓ సాయిసా, హే పర్తీసా, నియమనిష్టల పూజలను స్వల్పలేని మమ్ము, అహంకారముతో అల్పులమైన మమ్ము, నిత్యం పరచింతలతో పరనిందలతో అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న మమ్ములను కాచి అభయమిచ్చి నీ దరికి చేర్చవయ్యా. అందరిలోనూ సాయిని చూడగలిగే శక్తిని మాకొసగవయ్యా. మమ్ములను అందరినీ ధన్యులను చేయవయ్యా.

ఎంత పాడినా ఎంత విన్నా నిత్యనూతనం నీ నామం, సాయి అన్న నామం మాటలకందని హాయిని అందిస్తుంది. నీ పదకమలాలు మా ఎదలో మెదిలి మేము చేసే గానం మరువలేని మరపురాని మహదానందపు లోకాలలో విహరింపచేస్తుంది. భక్తులైన మాకు ముక్తిని ప్రసాదింపచేస్తుంది.

మధుర మందస్మిత వదనముతో, మెల్లని నడకలతో, చల్లని చూపులతో నడయాడే స్వామి, మీ మనోహర రూపము నుంచి మా కనులు కదల్చగలమా? మా చూపులు మరల్చగలమా స్వామి? ఎన్నిమార్లు వీక్షించినా తనివి తీరని నీ రూపం, ఎన్నిమార్లు స్మరించినా తేనెలూరే నీ నామం, నిఖిల భువనములను సన్మోహనం చేసిన సత్యసాయి అవతార దర్శనం, సకల పాపహరణం, సంకట నివారణం, ముక్తికి పరమపద సోపానం.

సనాతన సారథి. సనాతన సారథి అన్న పదం విష్ణుమూర్తి శంఖారావం, అవిధేయతను అణచివేసి పరమశివుని ఢమరుకనాదం, కాషాయాంబరధారివై సనాతన విలువలను సనూతనంగా భక్తుల మనోక్షేత్రాలలో వికసింపజేసిన హే సనాతన సారథి, నీవే మా జీవన రథసారథి, నీవే మా జీవన రథసారథి.

0: ఇంతవరకు రేడియో సాయి తెలుగు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా శివం భజన బృందం వారు అందించిన మధుర భక్తి భావ రాగ సమాహారాన్ని విన్నారు. 19 మంది ఒక్కరోజు వ్యవధిలో హైదరాబాద్ నుండి పుట్టబర్తికి వచ్చి మా అభ్యర్థన మేరకు రేడియో సాయి స్టూడియోస్ కి వచ్చి మీ సమయాన్ని వెచ్చించినందుకు మీకందరికీ రేడియో సాయి తెలుగు ప్రసారాల తరఫున, రేడియో సాయి అందరి స్టాఫ్ తరఫున ధన్యవాదాలు సార్. పరిపూర్ణ ప్రేమను, నిస్వార్థ సేవను గురించి బోధించడమే కాక తమ జీవితంలోని ప్రతి శ్వాసను మానవాళి సేవకై ధారపోసిన ప్రేమామృతమూర్తి శ్రీ సత్యసాయి భగవానుడు. కేవలం పూజ చేయడం, గుడికి వెళ్లి భగవంతుడిని ప్రార్థించడం కాదు భక్తి అంటే. తోటి మానవుడు ఆపదలో ఉన్నప్పుడు వారిలో భగవంతుడిని చూసి వారికి సేవ చేయడమే నిజమైన భక్తి అని స్వామి చూపించిన ఈ సేవబాటలో పయనిస్తూ ఆ సేవా కుసుమాలను స్వామి పాదారవిందాల చెంత సమర్పిస్తున్న హైదరాబాదు మహిళా యువత ఈరోజు రేడియో సాయి మాధ్యమం ద్వారా ఈ శుభ సందర్భంలో వారి అనుభవాలు, ఆనందాన్ని ఇప్పుడు మనతో పంచుకుంటారు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీ తెలుగు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలకు ట్యూన్ అయి ఉండండి.
1: భజన తినా సుఖ

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి శతకోటి ప్రణామాలు అర్పిస్తూ రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి డిజిటల్ స్టూడియో ప్రశాంత్ నిలయం నుంచి ఈరోజు ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. ఇంతవరకు శివం భజన్ బృందం వారు అందించిన మధుర భావ భక్తి రాగ సమాహారం విన్నారు. ఇప్పుడు మీరు వింటున్నారు సేవా కుసుమాలు, హైదరాబాద్ మహిళా యువత చేపట్టిన వివిధ సేవా కార్యక్రమాలు. ప్రస్తుతం స్టూడియోలో నాతో పాటు ముగ్గురు యువతులు కూర్చునున్నారు. వాళ్లను మీకు పరిచయం చేస్తాను, కానీ దానికన్నా ముందు ఓ కథ మీకు చెప్తాను. 1993లో త్రై బృందావన్లో దివ్య ఉపన్యాసమిస్తూ స్వామి ఈ విషయం చెప్పడం జరిగింది. అదేంటంటే, దాదాపు 400 సంవత్సరాల క్రితం మన్సూర్ అనే ఓ వ్యక్తి బనారస్లో ఉండేవాడు. తన గురువు దగ్గర పొందిన శిక్షణ వల్ల దైవభక్తిలో లీనమై ఎప్పుడు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని జపించేవాడు. అయితే బనారస్లో ఉండే మఠాధిపతులకి మన్సూర్ పాఠించే పద్ధతి అస్సలు నచ్చలేదు. సంస్కృతం తెలియని మనిషి అహం బ్రహ్మాస్మి చెప్పడం ఏంటి అంటూ తిరస్కరించారు. అంతేకాకుండా అలా జపించడం మానేకపోతే మహారాజుకి ఈ విషయం చెప్పేస్తాము అంటూ బెదిరించారు. కాని మన్సూర్ దేనికి లొంగలేదు. నిర్భయంగా అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి జపిస్తూనే ఉండేవాడు. అయితే ఒకరోజు ఈ మఠాధిపతులు ఏకమై మహారాజు దగ్గరికెళ్లి మన్సూర్పై ఫిర్యాదు చేశారు. అయితే మహారాజు మన్సూర్ని పిలిపించండి అంటూ ఆజ్ఞాపించాడు. మంత్రులు మన్సూర్ని తీసుకొచ్చారు. రాజ్భవన్లోకి మన్సూర్ రాగానే, అసలు నువ్వెవరివని అడిగాడు మహారాజు. అహం బ్రహ్మాస్మి అన్నాడు మన్సూర్. ఇలా చెప్పడానికి వీల్లేదు అని మహారాజు చెప్పినా నిజం చెప్పడంలో తప్పేం లేదు అంటూ మహారాజు మాట వినకుండా అదే సూక్తి జపిస్తూ ఉంటాడు మన్సూర్. దాంతో మహారాజు కోపమొచ్చి మన్సూర్ చేతులు నరికేయమని ఆదేశిస్తాడు. మంత్రులు మన్సూర్ని తీసుకెళ్లి చేతులు నరికేస్తారు. రక్తం కారిపోతూ ఉన్నా కూడా అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి చెప్పడం మాత్రం మానేయడు మన్సూర్. కాసేపయక రక్తం బాగా పోయి చనిపోతాడు మన్సూర్. మన్సూర్ పరిస్థితి ఎలా ఉందో చూద్దామని మహారాజు ఆ గదికెళ్తాడు. అయితే ఆ గదిలో ఎక్కడ తిరిగినా అహం బ్రహ్మాస్మినే వినిపిస్తూ ఉంటుంది. తన చేసిన తప్పుని గ్రహిస్తాడు మహారాజు. అప్పుడే మఠాధిపతుల దగ్గరికొచ్చి, మీరు చేసే చర్యలకి మీరు చెప్పే మాటలకి ఏ మాత్రం సంబంధం ఉండదు, కాని మన్సూర్ మాత్రం మనసేకం వచసేకం కర్మణ్యేకం అనే సూక్తిని బాగా గ్రహించాడు. తనని ఎంత తిరస్కరించినా తనే దేవుడని భావించాడు. అదే స్మరిస్తూ ఉన్నాడు, తన చర్యల ద్వారా కూడా తనే దేవుడు అని నిరూపించాడు. అందుకే మన్సూర్ని స్మరిస్తూ ఓ సమాధి కట్టిస్తాడు ఆ మహారాజు. అయితే ఈరోజు ఈ సంఘటన నాకెందుకు గుర్తుకొస్తుందంటే, మనం కూడా ఎన్నోసార్లు ప్రార్థించే పెదవులు కన్నా సేవ చేసే చేతులే మిన్నా అంటూ ఉంటాం, కాని మన మాటలకి చర్యలకి ఏమాత్రం సంబంధమే ఉండదు. కాని ఇప్పుడు మాత్రం స్టూడియోలో నాతో పాటు ముగ్గురు యువతులున్నారు. వాళ్లు మాత్రం నిజ జీవితంలో ప్రార్థించే పెదవులు కన్నా సేవ చేసే చేతులే మిన్న సూక్తిని చక్కగా పాటిస్తున్నారు. మరి మా శ్రోతలకి మీ గురించి చెప్తారా? సాయిరాం సుధీరా.
1: సాయిరాం అక్క, నా పేరు సుధీరా. నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశాను. ప్రస్తుతం టాటా సికోస్కీలో పనిచేస్తున్నాను.
0: మరి మీరు ఎప్పటి నుంచి యూత్ వింగ్ లో ఉన్నారు?
1: నేను 2009 డిసెంబర్ లో యూత్ వింగ్ జాయిన్ అయ్యాను.
0: మీరు ఎటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు?
1: 2010 మే నుంచి మేము కంప్యూటర్ ట్రైనింగ్ స్టార్ట్ చేశాము. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. ఇప్పుడు 10th బ్యాచ్ స్టార్ట్ జరుగుతోంది. దానికి నేను ఇన్ఛార్జ్.
0: అంటే కంప్యూటర్ ట్రైనింగ్ అంటే మీరు ఎవరికి ఇవ్వడం జరుగుతుంది?
1: కంప్యూటర్ ట్రైనింగ్ జనరల్ గా మేము ఆర్థిక స్థితి బాగాలేని వాళ్ళ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాము, ఓన్లీ లేడీస్. అండ్ వాళ్ళకి వాళ్ళు 10th పాస్ అయినా ఫెయిల్ అయినా, ఇంటర్మీడియట్ పాస్ ఫెయిల్ అయినా, లేకపోతే గ్రాడ్యుయేషన్ పాస్ ఫెయిల్ ఉన్నా కూడా వాళ్ళకి మేము కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తాం.
0: ఇప్పుడు కంప్యూటర్ ట్రైనింగ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా దీనికి ఒక సిలబస్ అంటూ మీరు ముందే ఫిక్స్ చేసుకోవాలి కదా, సో ఈ సిలబస్ ఫిక్సింగ్ అంతా ఎలా చేసుకున్నారు?
1: ఈ సిలబస్ ఫిక్స్ చేసుకోవడం అంటే మాకు యాక్చువల్లీ ఎన్ఐఐటీ వాళ్ళు హెల్ప్ చేశారు, వాళ్ళ సిలబస్ తీసుకున్నాము. కానీ అది ఈ 10th పాస్ ఫెయిల్ వీళ్ళందరికీ లెవెల్ అర్థం అవడం చాలా కష్టం, కాబట్టి అది మొత్తం మేము మళ్ళీ రీఫ్రేమ్ చేశాము. ఈ రీఫ్రేమ్ చేసే ప్రాసెస్ లో నాకు చాలా మంది హెల్ప్ చేశారు, నా ఫ్రెండ్స్ ఒక 10 మంది నాకు హెల్ప్ చేశారు, అందరూ నాన్ డివోటీసే. నేను సత్సాయి ఆర్గనైజేషన్ లో ఇంత మంచి ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పంగానే వాళ్ళందరూ వాళ్ళంతా వాళ్లే వచ్చి ఇదంతా చేస్తాము, మేము హెల్ప్ చేస్తామని ముందుకొచ్చారు.
0: అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నా, వాళ్ళు నాన్ డివోటీస్ ఉన్నా కూడా అంటే మీరు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేయగలుపుతామంటే అంటూ ముందుకొచ్చారనమాట. వెరీ నైస్. అయితే ఈ ట్రైనింగ్ ఎవరిస్తున్నారు పిల్లలకి?
1: ఈ ట్రైనింగ్ కూడా మేమే ఇస్తామక్క. ఇనీషియల్ గా ఫస్ట్ 2 బ్యాచెస్ కి మేమే ఇవ్వడం జరిగింది, ఎందుకంటే అప్పుడు మాకు హాలిడేస్ ఉన్నాయి. దాని తర్వాత మాకు ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ అయిపోయింది. కానీ మమ్మల్ని చూసి చాలా మంది వేరే యూత్ అమ్మాయిలు అందరూ వచ్చి మేము చెప్తాము మేము చేస్తాము అనేసరికి మేము చాలా యూత్ గర్ల్స్ ని ఒకరోజు పిలిచి ట్రైనింగ్ ద ట్రైనర్స్ అని ఒక ప్రోగ్రామ్ చేశాం. దాని ద్వారా సేవా సదన్ వరకు వచ్చి నేర్చుకోలేని వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళ దగ్గర ఇంటికి దగ్గరగా ఉన్న చోట్ల ఈ ట్రైనర్స్ వెళ్లి వాళ్ళని ట్రైన్ చేయడం జరిగింది. ఇలా సో మేము ఆల్మోస్ట్ ఒక 4 or 5 సెంటర్స్ ఓపెన్ చేశాం కంప్యూటర్ ట్రైనింగ్ కోసం.
0: అంటే ఎవరైతే ట్రైన్ చేస్తారో వాళ్ళని కూడా మీరు ట్రైనింగ్
1: ఇచ్చారు.
0: అయితే ఒక బ్యాచ్ లో ఎంత మంది స్టూడెంట్స్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు?
1: ఫస్ట్ టైం మేము తీసుకున్నప్పుడు మాత్రం 20 స్టూడెంట్స్ ని తీసుకున్నాము. కానీ తర్వాత స్వామి చెప్పినట్టు క్వాంటిటీ కాదు క్వాలిటీ ఇస్ ఇంపార్టెంట్ అనగానే మా దగ్గర ఓన్లీ 9 సిస్టమ్స్ ఉన్నాయి, కాబట్టి మేము మాక్సిమం 10 or 12 కి మేము రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ మీద ఇండివిజువల్ గా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి క్వాలిటీ టైం ఇవ్వచ్చు అని చెప్పి.
0: చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నారు. అయితే మీరు కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని పంపించేస్తారా లేదా ఏదైనా పరీక్ష పెట్టడం కూడా జరుగుతుందా?
1: ప్రతి వారము ఆ వారం చివర ఆ వారంలో నేర్పించిన సిలబస్ అంతా మీద మేము పరీక్ష పెడతాము. అలాగే 1 or 1.5 మంత్ ఈ ప్రోగ్రామ్ ఎండింగ్ లో కూడా మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ పెడతాం. ఒకవేళ వాళ్ళు మా కట్ ఆఫ్ అంటే మేము 50% or 60% ఏదో ఒకటి మేము కట్ ఆఫ్ అనుకుంటాం, అది రీచ్ అవుతేనే వాళ్ళకి మేము సర్టిఫికెట్స్ ఇస్తాం. లేదు అంటే వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ లో వేసి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి.
0: అంటే వదిలిపెట్టారనమాట, పాస్ అయ్యేదాకా మళ్ళీ ట్రైనింగ్ ఇస్తూ
1: ఉంటాం.
0: అంటే ఇప్పుడు ట్రైనింగ్ అయిన తర్వాత సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగిన తర్వాత మళ్ళీ ఉద్యోగం లాంటివి కూడా మీరు ఇప్పిస్తున్నారా లేదా అక్కడి నుంచి టాటా బాయ్ బాయ్ చెప్పేసి పంపిస్తున్నారా?
1: లేదు, మాకు వాళ్ళకి ముందే వాళ్ళ రిక్వైర్మెంట్ తెలుసుకుంటాం, ఎలాంటి ఉద్యోగాలు కావాలి, ఏ టైంలో చేయగలుగుతారు, ఇవన్నీ మేము ముందే తెలుసుకుంటాం ఇంటర్వ్యూ తీసుకున్న రోజే. అలా మాకు ఒక జాబ్ సెర్చ్ టీమ్ ఉంది, ఆ జాబ్ సెర్చ్ టీమ్ ఈ వీళ్ళందరికీ జాబ్ వెతికి పెడుతుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ చేరిపోతారు వెంటనే.
0: ఓకే, సో ఆ జాబ్ సెర్చ్ టీమ్ వాళ్ళు జాబ్ వెతుకుతారు, ఇంకో టీమ్ మెంబర్స్ ఏంటంటే సిలబస్ ఫార్మేషన్ చేస్తారు, మళ్ళీ ట్రైనర్స్ ని కూడా తీసుకొస్తున్నారు, ట్రైన్ చేస్తున్నారు. మొత్తానికి ఇప్పటివరకు ఎన్ని బ్యాచెస్ కంప్లీట్ అయిపోయింది?
1: 10th బ్యాచ్ ఇప్పుడు 10th బ్యాచ్ జరుగుతోంది. ఆల్మోస్ట్ 100 స్టూడెంట్స్ వరకు మేము ట్రైన్ చేశాం.
0: ఓకే, ఇప్పటి వరకు 100 స్టూడెంట్స్ కి ట్రైనింగ్ దొరికింది, జాబ్ కూడా వాళ్ళకి అంటే వాళ్ళు సెలెక్ట్ అవుతే వాళ్ళని కూడా జాబ్ లో మీరు చేర్చడం జరుగుతుంది. అయితే ఏ కార్యక్రమం మనం మొదలు పెట్టినా చిన్న చిన్న విఘ్నాలు గాని ఆటంకాలు గాని వస్తూ ఉంటాయి, మీరు ఏమైనా ఫేస్ చేశారా?
1: వీళ్ళందరూ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కదక్క, సో అందుకే వాళ్ల కోసం మేము ఫస్ట్ ఆ తెలుగు మీడియం ఆ పుస్తకాలు చదివి అవి ఎలా ఆ కంప్యూటర్ టెర్మినాలజీని తెలుగులో ఎలా చెప్తారో మేము నేర్చుకుని, అలాగే వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇచ్చి సో వాళ్ళు ఇంగ్లీష్లో ఇవన్నీ నేర్చుకునేటట్టు మేము ట్రై చేశాం. ఈ స్టార్టింగ్ ఈ తెలుగులో నేర్చుకోవడం ఇవన్నీ చాలా కష్టమయ్యే, బట్ స్వామి గ్రేస్ మూలంగా ఇదంతా జరిగింది.
0: నిజమే, సిపియు మానిటర్ ఇటువంటి టెర్మినాలజీని సడన్ గా మనం తెలుగులో నేర్పించాలంటే ఫస్ట్ మనమే నేర్చుకోవాలి, ఎందుకంటే మీరే ఇంగ్లీష్ మీడియంలో నేర్చుకున్నారు. సో ఫస్ట్ మీరు తెలుగులో నేర్చుకున్నాక వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారనమాట. అంటే నిజం చెప్పాలంటే స్వామినే మీకు గైడెన్స్ ఇస్తున్నారని ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. సో ఇటువంటి ఎన్నెన్నో కార్యక్రమాలు మీరు ఇంకా చేయాలని స్వామిని కోరుతున్నాము. ఈరోజు స్టూడియోలో వచ్చి మీరు ఎటువంటి సర్వీసెస్ లో యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యారు అది మాతో షేర్ చేసినందుకు చాలా ధన్యవాదములు. సాయిరాం సుధీర.
2: సాయిరాం అక్క.
0: మరి గౌతమి మీ పరిచయం ఇస్తారా?
2: సాయిరామ్, నా పేరు గౌతమి, నేను బీటెక్ చేశాను, ప్రస్తుతం సాయూత్ యాక్టివిటీస్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నాను.
0: యాక్టివిటీస్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తానని చెప్పారు కాబట్టి మీరు ఎటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు?
2: ఇనీషియల్ గా మేమందరం యూత్ ఉన్నప్పుడు అంత సేవా యాక్టివిటీస్ లేవు, సో మేమందరం స్వామికి ప్రే చేశాం దట్ మాకు యాక్టివిటీస్ కావాలి అనేసి. సో అప్పుడు మాకు వర్క్ షాప్ చేయాలనే ఐడియా వచ్చాయి. మేము టూ కైండ్స్ ఆఫ్ వర్క్ షాప్ చేశాం, ఒకటి బిల్డింగ్ నేషన్ త్రూ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది, ఇంకోటి లెర్నింగ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ జాబ్ ఇంటర్వ్యూస్ అని టూ కైండ్స్ ఆఫ్ వర్క్ షాప్ చేశాం.
0: అంటే బిల్డింగ్ నేషన్ త్రూ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇది ఏ ఉద్దేశంతో మీరు ప్లాన్ చేశారు?
2: ఈ వర్క్ షాప్ అనేది యూత్ గర్ల్స్ ని టార్గెట్ చేస్తూ మేము చేశాము. జనరల్ గా ఇప్పుడు అమ్మాయిలు అనే వాళ్ళకి మల్టీ టాస్కింగ్ ఉంటుంది, వాళ్ళు ఆఫ్టర్ దే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి, సో వాళ్ళు మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి. ఆ థీమ్ తో మేము ఈ బిల్డింగ్ నేషన్ త్రూ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వర్క్ షాప్ పెట్టాం. స్వామి చెప్తూ ఉంటారు ఫస్ట్ ఇండివిజువల్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, తర్వాత సొసైటీ, ఆ తర్వాత నేషన్. సో మేము ఇనీషియల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ చేశాము. సో దీనికి 250 స్టూడెంట్స్ వచ్చారు. మేము డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ కవర్ చేశాం, మా చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ కవర్ చేశాం. దీనికి బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ అలాంటి స్టూడెంట్స్ ని టార్గెట్ చేశాం, ఎందుకంటే వాళ్లే ఫ్యూచర్ సిటిజన్స్ మనకి. సో వాళ్లలో ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయిందంటే డెఫినెట్లీ వాళ్ళు ఇంకా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తారు. సో దాట్ విల్ బి సొసైటీ, తర్వాత నేషన్, అదంతకదే మార్పులు జరుగుతాయి.
0: మొట్టమొదటిగా మనలో మార్పు రావాలి, దాని తర్వాత సొసైటీ, దాని తర్వాత మన దేశాన్ని మనం ఏదైనా చేయగలమని చాలా చక్కగా వర్క్ షాప్ కండక్ట్ చేసినట్టున్నారు. మరి ఇటువంటి వర్క్ షాప్స్ మీరు కండక్ట్ చేయాలంటే దీనికి అరేంజ్మెంట్స్ మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారు?
2: అవి వర్క్ షాప్స్ జనరల్ గా కండక్ట్ చేయాలి అంటే చాలా పెద్ద ఇదే ఉంటుంది. సో దానికి స్వామి గ్రేస్ తో మేము అందరం ఫస్ట్ ప్లానింగ్ చేసుకునేవాళ్ళం. ఎలా అంటే చెక్ లిస్ట్ ఒకటి ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం, ఏదేది అవసరమో. సో దాని ప్రకారంగా డివైడింగ్ అంటే ఫస్ట్ వీడియోస్ ఒకరు చూసుకోవాలి, సీటింగ్ అరేంజ్మెంట్స్ ఒకరు చూసుకోవాలి, స్పీకర్స్ ని తీసుకురావడం ఒకరు చూసుకోవాలి, ఫుడ్ అరేంజ్మెంట్స్ ఒకరు, తర్వాత వడ్డించడం ఒకరు, క్లీనింగ్ చేయడం ఒకరు. సో అలా ప్రతి వర్క్ ని డివైడ్ చేశాం మేము. సో ఇదంతా డివిజన్ ఆఫ్ వర్క్ వల్ల, ఒక టీమ్ వర్క్ ద్వారా మేము ఇదంతా వర్క్ షాప్ ని స్వామి గ్రేస్ తో సక్సెస్ఫుల్ చేయగలిగాము.
0: ఇందాక మీరు చెప్పారు స్పీకర్స్ ని కూడా తీసుకొచ్చామంటే, స్పీకర్స్ ని మరి మీరు ఏ విధంగా డిసైడ్ చేసి తీసుకొస్తున్నారు?
2: ఇప్పుడు ఇలాంటి వర్క్ షాప్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనే వర్క్ షాప్స్ చేయాలి అంటే మనకి మంచి మంచి స్పీకర్స్ కావాలి. వాళ్ళు ఇంపాక్ట్ ఒకటి చేయాలంటే వాళ్ళు వెళ్ళిపోతుంటే అవును నిజంగా నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని ఆలోచించాలి వాళ్ళు. సో అలా చేయాలి అంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి ఆ స్టూడెంట్స్ లో. దానికోసం మేము కార్పొరేట్స్ లైక్ జీఈ, హెచ్ఎస్బీసీ, ఇన్ఫోటెక్ అట్లాంటి ప్రొఫెసర్స్, అట్లాంటి వాళ్ళని మేము తీసుకొచ్చి మాట్లాడిచ్చాము.
0: అంటే మీరు ఇందాక చెప్తున్నట్టు కార్పొరేట్స్ నుంచి స్పీకర్స్ వచ్చారు, లైక్ జీఈ, ఇన్ఫోటెక్ నుంచి వచ్చారని చెప్తున్నారు కదా. అంటే నాకు తెలిసి కార్పొరేట్స్ నుంచి ఎవరొచ్చినా కొంచెం వాళ్ళు కమర్షియల్ గా ఉంటారు, ఏది కూడా ఫ్రీ చేయాలంటే అంత ఈజీగా ఒప్పుకోరు కదా. మరి వాళ్ళంతటి వాళ్లే ఇనిషియేటివ్ తీసుకుని వచ్చారా, లేదా మీరు వాళ్ళని కన్విన్స్ చేయాల్సి వచ్చిందా?
2: కరెక్ట్ అక్క, ఇప్పుడు వాళ్ళు రావాలంటే కమర్షియల్ ఉంటారు. సో మేము అందుకే వాళ్ళ దగ్గర అప్రోచ్ అయినప్పుడు మేము వాళ్ళకి చెప్పాం, ఇలా సత్సే ఆర్గనైజేషన్ నుంచి వచ్చాము, మేము ఇలా ఒక సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే వర్క్ షాప్ చేస్తున్నాం, దీనివల్ల అమ్మాయిలు చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, వాళ్ళకి ఇంత అడ్వాంటేజ్ అవుతుంది, సో ఇది మా థీమ్ అనేసి వాళ్ళకి చెప్పాం. సో అప్పుడు వాలంటరీగా వాళ్లే మేము మాట్లాడతాము వచ్చి అనేసి ముందుకొచ్చారు.
0: అంటే ఒక మంచి కార్యక్రమం మన వంతు మనం చేస్తున్నాం అంటే వాళ్ళు కూడా వాళ్ళంతటి వాళ్లే వచ్చి సరే మేము కూడా సహకరిస్తాం అంటున్నారనమాట. చాలా బాగుంది. అంటే ఈ వర్క్ షాప్ కాకుండా ఇంకో వర్క్ షాప్ కూడా మీరు చేసినట్టు చెప్పారు, ఆ వర్క్ షాప్ గురించి చెప్పండి.
2: మేము చేసిన ఇంకో వర్క్ షాప్స్ లెర్నింగ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ జాబ్ ఇంటర్వ్యూస్. ఈ వర్క్ షాప్ అనేది ఎలా జాబ్ ఇంటర్వ్యూస్ ఫేస్ అవ్వాలి. సో ఇప్పుడు అవి ఫేస్ అవ్వాలంటే మనకు త్రీ కైండ్స్ ఆఫ్ ఉంటాయి. ఒకటి ఇంటర్వ్యూ స్కిల్స్ తెలిసి ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ తెలిసి ఉండాలి, రెజ్యూమ్ ప్రిపరేషన్ తెలిసి ఉండాలి. సో ఈ త్రీ టాపిక్స్ పైన మేము మాట్లాడిచ్చాం స్పీకర్స్ తో. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఎలా మాట్లాడాలి, ఆ స్పీకర్ కి ఎలా రిప్లై ఇవ్వాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇంటర్వ్యూ టిప్స్, ఎలా కూర్చోవాలి, ఎలా డ్రెస్ వేసుకొని రావాలి, వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది జనరల్ గా మేము టార్గెట్ చేసిన స్టూడెంట్స్ అనేవాళ్ళు, గవర్నమెంట్ కాలేజెస్ నుంచి మేము తీసుకొచ్చాం. సో వాళ్ళకి ఈ రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది తెలియకపోవచ్చు, వాళ్ళు ఫార్మల్ రెజ్యూమ్ ఇలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. సో అందుకు మేము ఏం చేసాం, ఒక టూ డే వర్క్ షాప్ గా చేసాం. ఫస్ట్ డే ఏం చేసామంటే రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేయాలో చెప్పాం. సెకండ్ డే వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు ఆ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుని రావాలి, మేము ఎలా చెప్పామో అవన్నీ దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ డే వాళ్ళు ఆ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుని రమ్మని చెప్పాం. సో అప్పుడు ఆ ఒక 10 మెంబర్స్ అందరం కూర్చొని ఒక ప్యానెల్లో ఆ వచ్చిన 150 స్టూడెంట్స్, ప్రతి ఒక్కరి స్టూడెంట్స్ ది రెజ్యూమ్ చెక్ చేశాం. ఇలా ఇది కరెక్ట్ విధంగా రాస్తాం, ఇది ఫార్మల్ రెజ్యూమ్ ఇలా ఉంటుంది అనేసి వాళ్ళకి ప్రతి ఒక్క చిన్నది కరెక్ట్ చేసి కరెక్ట్ రెజ్యూమ్ రాయించి చేశాం మేము.
0: అంటే ఇంటర్వ్యూ స్కిల్స్, వాళ్ళు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్తే ఎలా అపీర్ అవ్వాలి, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, అది కాకుండా రెజ్యూమే వాళ్ళు ఎలా తయారు చేసుకోవాలి మొత్తం మీరు నేర్పించడం జరిగింది. ఇప్పుడు ఇటువంటి వర్క్ షాప్స్ మీరు కండక్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా మర్చిపోలేని అనుభూతి మీకు కలిగిందా?
2: మేము శివం వర్క్ షాప్ చేసేటప్పుడు అక్కడ చాలా మంది ముస్లిం గర్ల్స్ వచ్చారు. సో అది రోజా టైం వర్క్ షాప్ చేసినప్పుడు వాళ్ళు మా దగ్గరకు వచ్చారు. వచ్చి మేము రంజాన్ నమాజ్ చేసుకుంటాము అనేసి అన్నారు. సో మేము వాళ్ళకి సరే చేసుకోండి అన్నప్పుడు శివం ప్రాంగణంలోనే వాళ్ళు నమాజ్ చేసుకున్నారు. సో అది ఎలా అనిపించింది అంటే యూనిటీ అండ్ డైవర్సిటీ అన్నది అక్కడ మాకు కనిపిస్తూనే ఉంది. ఇంకొకటి ఫస్ట్ మేము జనరల్ గా ఇప్పుడు ఈ వర్క్ షాప్స్ చేస్తాము అంటే ఫుడ్ అరేంజ్మెంట్స్ అంటూ ఉంటాయి. ఫుడ్ అరేంజ్మెంట్స్ ఇంతమందికి చేసినప్పుడు పెద్ద పెద్ద గిన్నెలే వస్తాయి అన్ని. సో అప్పుడు మేము ఆ యూత్ వాళ్ళందరం మేము కూర్చొని గిన్నెలు కడిగాం, మేమే కడిగాం, యూత్ వాళ్ళమే అందరం పెద్ద పెద్ద వెజిల్స్ కడిగాం. అయితే అది వాళ్ళు చూసి సెకండ్ డే వాళ్ళు కంజాలు తినేసి వచ్చాక మేము కడుగుతాం మీరు కడగకండి అనేసి వాళ్లే వాళ్ళ ప్లేట్స్ కడిగి వెళ్లారు వాళ్ళు.
0: ఓహోహో, అంటే నిజంగా ఇందాక ఫస్ట్ వర్క్ షాప్ కండక్ట్ చేశారు కదా సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, అది ఇక్కడ పనికొచ్చిందనమాట. మీలో అంటే మీరు మీ గిన్నెలు కడుగుతున్నారని చూసిన తర్వాత నెక్స్ట్ డే వర్క్ షాప్ వచ్చిన అమ్మాయిలు వాళ్ళ గిన్నెలన్నీ కడిగి వెళ్లారంటే వాళ్ళని చాలా చక్కగా ఇన్స్పైర్ చేసినట్టే తెలుస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు స్వామి మీ చేత, మా చేత, మనందరి చేత ఎప్పుడు చేస్తూనే ఉండాలని కోరుతూ సాయిరాం గౌతమి.
2: సాయిరాం అక్క.
0: సాయిరాం సునైనా, మీ పరిచయం ఇవ్వండి.
3: సాయిరాం అక్క, నా పేరు సునైనా. నేను MBA చేశాను, హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు ఒక 10 మంత్స్ బాబు ఉన్నాడు.
0: 10 నెలలు బాబు ఉండి మీరు సేవా కార్యక్రమాల్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యకరమైన విషయమే. మరి ఏ విధంగా మీరు మేనేజ్ చేస్తున్నారు
3: అంటే, వేర్ దేర్ ఇస్ అ విల్ దేర్ ఇస్ అ వే అంటారు కదా అక్క. సో ఆ విధంగా బాబు పడుకున్నప్పుడు లేకపోతే ఖాళీ టైంలోనో టీమ్ వర్క్ చేసినప్పుడు ఒక పని చేస్తే చాలా పనులు ఉంటాయి. దాంట్లో కోఆర్డినేషన్ అన్న పార్ట్ లో లైక్ రెజ్యూమే రిజిస్ట్రేషన్స్ పార్ట్, సెల్ ఫోన్స్ లో తీసుకోవడం, మెయిల్స్ పంపించడము, మెయిల్స్ ద్వారా కూడా కొంతమంది రిజిస్టర్ చేసుకోవచ్చు, దానికి రిప్లై చేయడం, అట్లా అటువంటి పనులు నేను ఇంట్లో కూర్చొని చేసేదాన్ని.
0: అంటే బాబు పడుకునే టైంలో ఏదో విధంగా మేనేజ్ చేసి చేస్తున్నారు.
3: అవునక్క.
0: సో అంటే మీరు ఎటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు?
3: జనరల్ గా 3 టైప్స్ ఆఫ్ వర్క్ షాప్స్ ఉన్నాయి. 1 సాఫ్ట్ స్కిల్ వర్క్ షాప్, ఇంకోటి జాబ్ మేళా, ఇంకోటి వాల్యూ పేరెంటింగ్. నేను ఎక్కువగా పార్టిసిపేట్ చేసింది జాబ్ మేళా ఇంకా వాల్యూ పేరెంటింగ్ అన్న వర్క్ షాప్ లో.
0: మీరు పేరెంట్ అయ్యారు కాబట్టి పేరెంటింగ్ వర్క్ షాప్ చక్కగా తీసుకున్నట్టున్నారు. మరి ఈ పేరెంటింగ్ వర్క్ షాప్ లో అసలు ఏం చేశారు, దాని గురించి చెప్పండి.
3: ఇనిషియల్ గా ఐడియా ఎట్లా వచ్చింది అంటే, కార్పొరేట్స్ లో జనరల్ గా స్వామి చెప్పినట్టు ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు జాబ్ కి వెళ్ళిపోతారు, పిల్లల్ని క్రష్ లో పెట్టడమో ఆయాకి ఇయ్యడమో అంటూ జరుగుతుంది. సో ఈ స్వామి చెప్పిన టీచింగ్స్ కార్పొరేట్ వాళ్ళకి ఎట్లా చెప్పాలి అన్న దాని మీద వాల్యూ పేరెంటింగ్ అన్న వర్క్ షాప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది.
0: సో ఈ పేరెంటింగ్ వర్క్ షాప్ మీరు కండక్ట్ చేసినప్పుడు స్పీకర్స్ ఎటువంటి వారు వచ్చారు?
3: స్పీకర్స్ ని మేము జనరల్ గా 3 స్పీకర్స్ ని అనుకున్నామక్క. వాళ్ళు బాగా పేరెంటింగ్ వర్క్ షాప్స్ ఆల్రెడీ చేసిన వాళ్ళు, కొంతమంది పేరెంట్స్ ను శాంపుల్ గా తీసుకుని అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి తీసుకున్న వాళ్ళని, లైక్ మాకు మొన్న వచ్చిన వాల్యూ పేరెంటింగ్ కి స్పీకర్స్ కరుణా మున్షి గారు, డాక్టర్ రత్నాకర్ గారు, ఇంకా కోటా శివకుమార్ గారు, వీళ్ళు ముగ్గురు వచ్చి వాళ్ళ కొన్ని కామన్ పాయింట్స్ ఇప్పుడు పేరెంట్స్ ఏదైతే ఫేస్ చేస్తున్నారో దాని మీద వాళ్ళు డిస్కస్ చేశారు.
0: ఇప్పుడు వర్క్ షాప్ ఏంటంటే మనం ఎన్నో కండక్ట్ చేయొచ్చు అండ్ రిపోర్ట్లు ఇవ్వడానికి, ఇది చేసామని చెప్పడానికి ఎన్నో ఎంతో చెప్పుకోవచ్చు, కానీ ఇటువంటి వర్క్ షాప్స్ వల్ల వాళ్ళకి ఏదైనా ఉపయోగపడిందా?
3: చాలా ఉపయోగపడింది అక్క. యాక్చువల్ గా మా వర్క్ షాప్ అయిపోయినాక మేము ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ లో మాకు చాలా పాజిటివ్ గా రిప్లై వచ్చింది పేరెంట్స్ నుంచి. అంటే వాళ్ళు ఏమన్నారంటే, ఇటువంటి వర్క్ షాప్స్ 1 డే కాకుండా ఒక 1 వీక్ ప్రోగ్రామ్ లాగా పెట్టమని మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. అంటే వాళ్ళు ఒక ప్రాబ్లం మనం వాళ్ళకి చెప్తున్నాము, దీనికి సొల్యూషన్ ఇట్లా అంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ప్రాక్టికల్ ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తారో మళ్ళీ ఒక 1 వీక్ లో వచ్చి స్పీకర్స్ ని దాని సొల్యూషన్ అడగడము, అంటే ఏదన్నా ఉంటే బాగుంటుంది అన్న రిప్లై వాళ్ళు ఇచ్చారు.
0: అయితే ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ చూసాక ఖచ్చితంగా వాళ్ళకి ఇటువంటి వర్క్ షాప్స్ ఉపయోగపడుతున్నాయని తెలుస్తుంది కదా. ఇది కాకుండా ఇంకా జాబ్ మేళా కూడా మీరు కండక్ట్ చేసినట్టున్నారు, దాని గురించి చెప్పండి.
3: మా సిస్టర్ గౌతమి చెప్పినట్టు శివంలో 2 డే వర్క్ షాప్ చేశాము. దానికి గవర్నమెంట్ కాలేజెస్ వాళ్ళని టార్గెట్ చేశాము. జనరల్ గా వేరే కాలేజెస్ లో అయితే క్యాంపస్ సెలెక్షన్స్ అని ఉంటాయి, కానీ గవర్నమెంట్ వాళ్ళకి అట్లాంటి ఆపర్చునిటీ ఉండదు. సో అదే టైంలో మన మార్కెట్లో చాలా రిక్వైర్మెంట్స్ వచ్చాయి. అప్పుడు జాబ్ మేళా పెడితే బాగుంటుంది, ఈ పిల్లలకి ఎట్లాగో రెజ్యూమే బిల్డింగ్ అంతా నేర్పించాం కాబట్టి మనకు తెలిసిన కాంటాక్ట్స్ లో, సాయి బ్రదర్స్ సాయి సిస్టర్స్ కాంటాక్ట్స్ తో ఒక జాబ్ మేళా ఆర్గనైజ్ చేద్దాము అన్న దాంతో జాబ్ మేళా ఆర్గనైజ్ చేశాము.
0: మరి ఈ జాబ్ మేళా ఆర్గనైజ్ చేసినప్పుడు ఎటువంటి కంపెనీస్ వచ్చాయి ఇందులో పార్టిసిపేట్ చేయడానికి?
3: పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చాయక్క, లైక్ సెన్సోడైన్, సెన్సోడైన్, టాటా బిజినెస్ సొల్యూషన్స్ అండ్ వాల్యూ మేనేజ్మెంట్ సర్వీసెస్ అన్న కంపెనీస్ వచ్చాయి. దానిలో డిఫరెంట్ ఫీల్డ్స్ లో వాళ్ళు రిక్వైర్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుని రెండు మూడు రౌండ్స్ తీసుకుని. కానీ వాళ్ళు ముందే మాకు తెలిసిపోయింది కాబట్టి ఏ కంపెనీస్ వస్తున్నాయో, మేము వాళ్ళకి వన్ డే బిఫోర్ ట్రైనింగ్ తీసుకున్నాం. మళ్ళీ అంటే ఎటువంటి క్వశ్చన్స్ అడగచ్చు, కొన్ని డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ జాబ్ కి ఇటువంటి క్వశ్చన్స్ వేయచ్చు, ఈ జాబ్ కి ఇటువంటిదని. సో వాళ్ళందరినీ ఒక రోజు ముందే పిలిచి వాళ్ళందరికి మళ్ళీ మేము ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఒకసారి బ్రష్అప్ చేశామన్నమాట అన్ని పాయింట్స్. సో దాంట్లో 65 మెంబర్స్ వచ్చారు, చాలా మంది సెలెక్ట్ అయ్యారు అక్క దాంట్లో.
0: అంటే ఒక వర్క్ షాప్ మనం ఎస్పెషలీ జాబ్ మేళా లాంటిది కండక్ట్ చేసినప్పుడు, అంటే అందులో ఇంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, దాంట్లో ఇంతమంది సెలెక్ట్ అయ్యారని తెలిసినప్పుడు ఖచ్చితంగా తృప్తిగా ఉంటుంది మనకి. ఎందుకంటే మన వంతు మనం ఏదో కొంచెం చేస్తున్నాము, దాంట్లో ఇంతమంది సెలెక్ట్ అయ్యారు, అది ఖచ్చితంగా తృప్తిస్తుంది. కానీ నాకు తెలిసి మీ ఏజ్ లో ఉన్న వాళ్ళు హోమ్ మేకర్స్ ఏంటంటే కిటీ పార్టీస్ వెళ్ళడం కానీ, లేదా ఫ్రెండ్స్ తో సినిమాలకు వెళ్ళడం కానీ, లేదా ఎస్పెషలీ లేడీస్ అంటే గాసిప్లు అనే దాంట్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అంటే తప్పుగా అనుకోవద్దు, కానీ అటువంటి యాక్టివిటీస్ మీరు పక్కన పెట్టేసి ఈ యూత్ యాక్టివిటీస్ లో ఇంత యాక్టివ్ గా ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు?
3: స్వామి ఫోన్ లో పడ్డాక, రుచి చూశాక, సినిమాలు కిటీ పార్టీలు అన్నది చాలా చిన్నగా అనిపిస్తాయి యాక్చువల్ గా. కానీ నా దీనికి వస్తే ఫస్ట్ స్వామి చెప్పినట్టు ఫ్యామిలీని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వమంటారు స్వామి. సో అయినా కూడా ఏదన్నా సోషల్ సర్వీస్ చేయాలి స్వామి, నేను ఫ్యామిలీని చూసుకుంటున్నాను కానీ ఏదన్నా చేయాలి అన్న చిన్న తపన నాలో ఉండేది. దానికోసమని మేము మీ అందరం యూత్ గర్ల్స్ కలిసి ఒక 21 డేస్ 108 టైం గాయత్రి మంత్రం చేశాం. గాయత్రి మంత్రం చాలా పవర్ఫుల్ అని చేసి ఆ కాలంలో ఫెస్టివల్ అప్పుడు ఒక లెటర్ కూడా రాశాం స్వామికి, అది చదవడం కూడా జరిగింది. సో అది అంతా అయ్యేసరికి మాకు ఒక ఐడియా వచ్చింది, ఇట్లా వర్క్ షాప్ చేసుకుందాము, దీంతో చాలా మంది మనలాంటి యూత్ వాళ్ళకి ఇన్ఫో చాలా ప్రోగ్రెస్ ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము అట్లా చేశాం.
0: అంటే మీలో తపన ఉండింది కాబట్టి స్వామినే కోరుకున్నారు, స్వామి ఒక మార్గం చూపించండి అనే తపనతో మీరు 21 రోజులు గాయత్రి చాంటింగ్ చేశారు కాబట్టి స్వామినే ఆ ఐడియా ఇచ్చారని తెలుస్తుంది. అంటే ఇటువంటి కార్యక్రమాలు అసలు మీరు ఇంకా చేయాలని స్వామిని కోరుకుంటున్నాము. మరి ఈరోజు మా స్టూడియోకి వచ్చి అంటే మీరు ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు అది మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సునైనా. అంటే మంకీ మైండ్ ని మ్యాన్ కైండ్ కి ఎలా ఉపయోగించాలో చక్కగా ఈ యువతులు మనకు చెప్పారు. రేడియో సైజ్ శ్రోతలు, మీరు మా కార్యక్రమాలు వింటున్నారుగా, మరి ఈ ప్రసారాల గురించి మీ సలహాలు తెలియచేయాలంటే మీరు మాకు మెయిల్ పంపించవచ్చు. మా మెయిల్ ఐడి నోట్ చేసుకోండి, listener@radiosai.org. మళ్ళీ చెప్తున్నాను, listener listener@radiosai.org. ఎప్పుడైనా రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వినాలనుకుంటే www.radiosai.org లాగిన్ అయి అక్కడ తెలుగు స్ట్రీమ్ పై క్లిక్ చేయండి. లేదా ఎయిర్టెల్ మొబైల్ ఫోన్ లో వినాలనుకుంటే 5525 డయల్ చేయండి. ఐఫోన్లు మరియు స్మార్ట్ ఫోన్లలో కూడా ఈ సౌకర్యం కలదు. ఇప్పుడు గృహలక్ష్మి సాయిపథంలో స్త్రీ అనే కార్యక్రమంతో శ్రీమతి కల్పన గారు, శ్రీమతి పద్మశ్రీ గారు మరియు శ్రీమతి వసుధ గారు మీ ముందుకొస్తున్నారు. ఈరోజు వచ్చే ప్రసారాలు గురించి మీ అభిప్రాయం మాకు తప్పకుండా తెలియచేయండి. జై సాయిరాం.

స్వామి, మేము ఏం చేసినా అత్యల్పం, మీరు ఏది చేసినా అనల్పం. శరీరాన్ని సమర్పించాలనుకుంటే అది ఏనాటికైనా మిగిలేది కాదు. బుద్ధి జ్ఞానం ఇవ్వాలి అనుకుంటే ఒక్కోసారి అవి సరిగా పనిచేయవు. పువ్వులియనా వడిల్లిపోగలవు, నవ్వులియనా మీ చిరునవ్వుతో వెలవెలపోగలవు. బురద నిండిన ఈ జీవితంలో కమలమై నిలిచింది నా గుండె ఒక్కటే. ఆ గుండె నిండా ఉన్నది సాయి లబ్, సాయి డబ్ అనే ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమనే మీకు అర్పిస్తున్నాను స్వామి. ఆ ప్రేమతోనే మీ పదాల్ని అభిషేకించి అర్చిస్తున్నాను స్వామి. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ శ్రోతలందరికీ సాదర అభివందనములు. అనమిక, చాలా థ్యాంక్స్. ప్రోగ్రాం చాలా బాగుంది, అందరూ ఎంతో హుషారుగా పాల్గొన్నారు.

0: ఎంత హాయిగా ఉంది వాతావరణం, ఎంత ప్రశాంతంగా ఉంది. ఆ గానంలోని మాధుర్యం ప్రతి ఇంటిలోనూ ప్రతి కుటుంబంలోనూ విరజల్లబడుతున్న చిరుజల్లులా ఉంది కదూ. ఇవి అప్పటి రోజులు. అబ్బబ్బబ్బా, ఏమిటి గందరగోళం, ఏమిటి హడావిడి? సునామీ వస్తున్నట్లు, భూమి బద్దలవుతున్నట్లు, ఇవి ఈ రోజులు. నేను కల్పన, గృహలక్ష్మి అన్న ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నాను. ఇందులో స్త్రీల అనేక రూపాలు, బాధ్యతలు. సాయి పదంలో అనాది నుండి స్త్రీ ప్రతి యుగంలో కూడా పూజించబడుతోంది. భగవంతుడు స్త్రీకి ప్రతిరూపాన్ని సృష్టించగల శక్తిని ప్రసాదించాడు. ప్రకృతి వేరు, పరమాత్మ వేరు కారు. ప్రకృతి కన్య వివిధ కాలాలలో వేరువేరు ధర్మాలని ఆచరిస్తుంది. స్త్రీ కూడా వివిధ సమయాల్లో వేరువేరు రూపాలను ధరించి ధర్మాన్ని నిర్వహిస్తుంది. శాంతం, సహనం, ప్రేమ వంటి భావాలని కురిపిస్తుంది. బాధ్యతల్ని ఆనందంగా స్వీకరిస్తుంది. బాధల్ని, అవమానాల్ని చిరునవ్వులో దాచుకుంటుంది. కాలం మారింది. ఎవరిని కదిలించినా జవాబు ఇవ్వగల సమయం అదే. టైం ఎవరికీ ఉండటం లేదు. ఏ ఇద్దరి మధ్యన అర్థం చేసుకోగల టైము అసలే లేదు. ఇదేనా మరి ప్రగతి? విలువైన శక్తి సామర్థ్యాలను రంగరించుకున్న స్త్రీ కుటుంబంలో, సంఘంలో అందరూ పరుగులు తీస్తుంటే ఏ విధంగా పురోగతిని సాధించగలదు? సాధించగలదు. అది ఎలా అనుకుంటున్నారా? మన స్వామి మాటల్లోనే విందాం.
1: స్త్రీలు గృహమును గురించి, తమ యొక్క వంశంను గురించి, తమ యొక్క సుక్షేమాన్ని గురించి, సుమంగళాన్ని గురించి అనేక విధములుగా కూడా వారు పాటుపడుతూ ఉంటారు. సమత, సమగ్రత, సమైక్యత, సౌభ్రాతృత్వాన్ని కోరేటువంటిది స్త్రీలే. తమ యొక్క హృదయాక్షియే సత్యము, పవిత్రమైన భావములే తమ యొక్క ధర్మము. కనుక భారతీయ సంస్కృతి యందు సత్యం, వద, ధర్మం, చర, ఈ రెండింటినీ ప్రధానమైన ప్రమాణములుగా అందిస్తూ వచ్చారు.
2: తత్వ తమో రజోగుణముల యొక్క స్వరూపమే ఈ యొక్క స్త్రీ. ఇట్టి పవిత్రమైనటువంటి అర్థములతో కూడినటువంటి స్త్రీని ఈనాడు కేవలము అబల అనేటువంటి పేరుతో, ఆమె బలహీనమైనటువంటిది, ఆమె నిశ్శక్తురాలు, ఆమె ఏ విధమైనటువంటి యొక్క హక్కు లేనటువంటిది అని ఆమెను ఒక బండవలే పడివేస్తున్నారు.
0: అదండి విన్నారుగా, మన బంగారు సాయి ఎంత సులువుగా, ఎంత ముద్దుగా మరెంతో విలువైన బంగారు బాటని ఈనాటి స్త్రీ కోసం పునాదిగా వేశారో. ఈనాటి గృహలక్ష్మి కార్యక్రమంలో బాల వికాస్ పూర్వ విద్యార్థిని, గృహిణి శ్రీమతి వసుధ, అనంతపురం మహిళా కాలేజీ పూర్వ విద్యార్థిని, ప్రస్తుత హైదరాబాద్ మహిళా యూత్ కోఆర్డినేటర్గా స్వామిని సేవలందిస్తూ, ఐబీఎస్లో బిజినెస్ కమ్యూనికేషన్స్ ఫ్యాకల్టీగా ఉద్యోగాన్ని నిర్వహిస్తున్న శ్రీమతి పద్మశ్రీ, వీళ్ళిద్దరూ స్వామి పదంలో నడుస్తున్న స్త్రీలుగా తమ అభిప్రాయాలని పంచుకుంటారు. సాయిరాం వసుదా.
3: సాయిరాం ఆంటీ.
0: బాలవికా స్టూడెంట్గా స్వామి టీచింగ్స్ నేర్చుకున్నావు, ఇప్పుడు గృహిణిగా స్వామి పదంలో నీ జీవన ప్రయాణాన్ని ఎలా సాగిస్తున్నావు?
3: ఆంటీ, మనందరికీ తెలుసు స్వామి బాల వికాస్ అనే పరికరాన్ని ఎంత అద్భుతంగా తీర్చారంటే, ఆ చిన్న వయసు నుండి ఆడుతూ పాడుతూ నేర్చుకునే చక్కని పద్యాలు, కథలు, అవన్నీ కూడా మనలో తెలియకుండానే విచక్షణను, ఆధ్యాత్మికతను ఎంతో అభివృద్ది చేస్తాయి. అది మనమంటూ మనం ఒక జీవితాన్ని నడుపుతూ, జీవితాన్ని మొదలెట్టినప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది మనం నిజంగా ఏమేమి పొందాం ఆ బాల వికాస్ ద్వారా, ఎలా ప్రభావితం అయ్యామన్నది. అయితే నా వరకు వస్తే నేను నేర్చుకున్న ప్రతి అంశము బాల వికాస్ లో, ప్రతి విలువ స్వామి నాకు ప్రాక్టికల్ లైఫ్ లో ప్రతిది శిక్షణతో నేర్పించారు.
0: ఎలాగా
3: ప్రతి అంటే, దీనికి నేను ఉదాహరణగా ఏం చెప్పచ్చు అంటే, మీరు సాయిదర్శిని పుస్తకం అందరికీ తెలిసే ఉంటుంది, సీమా దివాన్ గారు రాసింది. అందులో స్వామి అంటారు ఒక ఇన్సిడెంట్, తల్లి పిల్లలకి నడక నేర్పించడానికి మధ్య మధ్య వదిలిపెడుతుంది వాళ్ళని. ఎప్పుడు చేపట్టుకునే నడిపిస్తే నడకరాదు కదా పిల్లల్ని, వదిలేస్తే వాళ్ళు పడుతూ లేస్తూ పట్టుకుని మెల్లగా వాళ్ళ నడక నేర్చుకుంటారు. అలాగేట వేయి తల్లుల ప్రేమతో ఉన్న మన సాయిమాత కూడా ఈ సాధనా మార్గంలో అటువంటి ఛాలెంజ్ అంటే చేయి వదిలిపెట్టడము లాంటి ఛాలెంజ్లు ఇస్తూ
0: ఉంటుంది.
3: అయితే పడినప్పుడు చాలా బాధపడతారట స్వామి. అలాగే మనం మెల్లగా ఆయనే మళ్ళీ ఆ మనోస్థైర్యాన్ని, నిలబడే మనోస్థైర్యాన్ని కూడా ఆయనే ఇస్తారు. లేచి ఒక అడుగు వేసినప్పుడు ఎంతో ఆనందపడతారట స్వామి, నా బిడ్డ నా వైపుగా ఒక అడుగు వేసింది ముందుకే అని చెప్పి చాలా ఆనందపడతారట స్వామి. అలాగా పడుతూ లేస్తూ స్వామి దగ్గర బాల వికాస్ లో నేర్చుకున్న విలువల్ని అమలు పరిచి స్వామి మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పగలను.
0: బాగుంది. మీరు ట్రిబుల్ రోల్ పోషిస్తున్నారు పద్మశ్రీ గారు, చాలా కష్టం ఇది. ఎలా నిర్వహిస్తున్నారు? ముఖ్యంగా మీరు అనంతపూర్ విద్యార్థిని, స్వామి పదంలో మీరు జీవితాన్ని, స్వామి టీచింగ్స్ ని ఏ రకంగా సమన్వయపరచుకోగలుగుతున్నారు?
4: నా ఉద్దేశంలోనండి, స్వామి సంకల్పం ఉండి మనకు పని చేయాలనే ఉద్దేశం ఉంటే ఏ పని అయినా మనం చేయగలం. అనంతపూర్ కళాశాల పూర్వ విద్యార్థిగా నేను స్వామి కాలేజీలో నేర్చుకున్నవి ఇవాళ పాటిస్తున్నాను అంటే దానికి కారణం నా ఇంట్రెస్ట్ తో పాటి స్వామి సంకల్పము, స్వామికి నా పైన ఉన్న అపార అనుగ్రహము అని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను.
0: మీ ఇద్దరు మాటలు వింటుంటే నేను బాల వికాస్ టీచర్ గా ఉన్నప్పటి కొన్ని సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. శ్రీనివాస్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు, చాలా అల్లరి చేసేవాడు. వాడి అల్లరి భరించలేక గదిలో వేసి తలుపులు గడి వేసేసేదాన్ని. మరి కొన్నాళ్లు అసలు నువ్వు క్లాసులకే రావద్దు అని వాడిని తిట్టి పంపించేసేదాన్ని. స్వామి కథలు ఎంత తీయగా ఉంటాయంటే మెల్లిగా శ్రీను రోజు క్లాస్కి రావడమే కాకుండా నెమ్మదిగా తబలా, కంజీరా అద్భుతంగా వాయించడం మొదలుపెట్టి ఒక స్టేజ్కి ఎదిగాడు. అంతేకాదు పెద్దయ్యి ఒక ఎగ్జిక్యూటివ్ జాబ్ చేస్తూ సడన్ గా కనిపించాడు హైదరాబాద్ లో. అదండి బాల వికాస్ విశిష్టత. అవునా? ఏమంటావు వసుధ? పద్మశ్రీ, స్వామి మహిళా కాలేజ్ పూర్వ విద్యార్థినిగా ఆ కాలేజీలో స్టూడెంట్స్ ని ఎలా రూపుదిద్దుతున్నారు, దాని గురించి మీ అభిప్రాయం ఏమిటి?
4: అనంతపూర్ కళాశాల పూర్వ విద్యార్థిగా నా ఒక గ్రహింపు ఏమిటంటే స్వామి ఈ కళాశాల ద్వారా స్త్రీ అంటే ఏ విధంగా ఉండాలి అని ఈ ప్రపంచానికి తెలియపరుస్తున్నారు. లౌకిక జ్ఞానంతో పాటుగా ఆధ్యాత్మిక విజ్ఞానము, నైతిక విలువలతో కూడిన స్త్రీలు స్త్రీమూర్తులుగా అక్కడ రూపుదిద్దుతున్నారు స్వామి.
0: ఫుల్నెస్,
4: కంప్లీట్ పర్సనాలిటీ. లౌకిక జ్ఞానంలోనూ కూడా స్వామి ట్రైనింగ్ లో పిల్లలు ఈ పని ఆ పని అని కాకుండా అన్ని పనులలోనూ చక్కగా నేర్పరిగా చేయగలిగే సామర్థ్యులుగా తయారయ్యారు. ఒక హాస్టల్ లైఫ్ కానివ్వండి, కాలేజ్ లైఫ్ కానివ్వండి, చిన్న చిన్న ఎలక్ట్రికల్ ప్లంబింగ్ పనుల దగ్గర నుంచి పిల్లలు, ఆడపిల్లలు పబ్లిక్ స్పీకింగ్ కానివ్వండి, డ్రామాలు చేయటం కానివ్వండి, భజనలు పాడటం కానివ్వండి, ఒక స్పోర్ట్స్ మీట్ మీరు అందరు చూసింటారు, స్పోర్ట్స్ మీట్ లో స్టంట్స్ చేయటము, జీప్ లో స్టంట్స్, మోటార్ బైక్ లో స్టంట్స్
0: చాలా బాగా చేసేవారిని విన్నాం.
4: అది అలా అయితేనక ఇటుపక్క మళ్ళీ హాస్టల్లో కూరగాయలు తరగటం కానివ్వండి, చపాతీలు చేయటం కానివ్వండి, అన్నిట్లో అన్ని విధాలుగా ట్రైనింగ్ పొందుతున్నారు అనంతపూర్ కళాశాలలో. ఈ విధంగా ట్రైన్ అయ్యాక బయట ప్రపంచానికి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా వాళ్ళు వాళ్ల పనులు వాళ్ళు చేసుకునే సమర్థవంతులుగా, ఇంకా పక్కన వాళ్ళకు కూడా చేసి పెట్టే సమర్థవంతులుగా రూపుదిద్దే బయటకు వస్తున్నారు.
0: చాలా బాగుంది. గృహిణి గృహలక్ష్మే కాకుండా మరెన్నో రూపాంతరాలు చెందగలది స్త్రీ అని స్వామి ఎన్నోసార్లు చెప్పారు కదా వస్తా.
3: అవునండి.
0: అలా ఒక స్త్రీ తను నేర్చుకున్నది అనుభవపూర్వకంగా ఎంతవరకు న్యాయం చేయగలుగుతోంది అని నీ అభిప్రాయం?
3: మీరన్నట్టుగా స్వామి స్త్రీలకు ఎంతో ఉన్నత స్థానం ఉందని ఎన్నోసార్లు ఆయన దివ్యోపన్యాసంలో మనందరికీ చెప్తూ ఉండేవారు. అంతేకాదు స్త్రీలు లేని గృహములు అడవి అని కూడా ఒక సందర్భంలో చెప్పారు స్వామి. అయితే నేనేమనుకుంటానంటే స్వామి స్త్రీలకి అంతటి ఉన్నత స్థానం ఉంది అని చెప్పారని మా జనరేషన్ స్త్రీలు గురించి నేను చెప్తున్నాను. సాటిస్ఫై అయిపోకుండా మనము ఆ ఉన్నత స్థితిలో ఉన్నామా లేదా, ఆ స్థితికి అంతటి స్వామి చెప్పిన ఆడవాళ్లకి సహనము, క్షమ, ఆత్మవిశ్వాసము, ఇలా ఎన్నో చెప్పారు స్వామి. అవన్నీ కాకపోయినా కనీసం కొన్నైనా కొంతవరకైనా మనలో ఉందా లేదా అన్నది తప్పనిసరిగా ఆత్మవిచారణ చేసుకోవాలి. అంతేకాదు ఒక ప్రత్యేకించి అమ్మాయిలకి ఒక వాతావరణం నుంచి ఇంకొక వాతావరణానికి వెళ్తాము. అయితే తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు,
0: అంటే పెళ్ళయ్యాకనే
3: ఉద్దేశం, తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఈ విలువల్ని ఇవన్నీ పాటించడము పెద్ద కష్టమైన విషయం కాదు. ఎందుకంటే మనం అదర్ దాన్ అమ్మా నాన్న కాలేజ్ చదువు అంతకు మించి వేరే ఎక్కడ ప్రపంచం లోకం ఉండదు కాబట్టి కొంతవరకు వాళ్ళకి వాళ్ళు ఒక క్రమశిక్షణ పెట్టుకుంటే చేయవచ్చు. కానీ వేరే ఇంటికి వెళ్ళినప్పుడు విభిన్నమైన మనస్తత్వాలున్న మనుషులు, విభిన్న పరిస్థితులు, ఇవన్నీ ఎంతో కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. మానసికంగా కూడా ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా మనం నేర్చుకున్న విలువలు, మనం పెరిగిన వాతావరణంలో మనం నేర్చుకున్న సంస్కారము, ఇది ఏది చెదరకుండా ఆ మార్గాన్ని, స్వామి మార్గం అని మనం ఎంచుకున్నాము, అందులోంచి మరలకుండా మనం ఉండాలి. స్పెషల్ గా దానికోసం స్పెసిఫిక్ గా నేనేమనుకుంటానంటే, చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం ఎప్పుడూ నిందించకూడదు. చుట్టూ ఉన్న మనుషుల్ని కానీ, చుట్టూ ఉన్న వాతావరణాన్ని కానీ, వీళ్ళు ఇలా ఉండబట్టి నేను ఇలా ఉండవలసి వచ్చింది, లేకపోతే ఈ పరిస్థితి బట్టి నేను ఇలా ఉండవలసి వచ్చింది అని ఎప్పుడు కూడా పరిస్థితులను కానీ మనుషుల్ని కానీ మనం నిందించుకోకూడదు. మనము కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి, అప్పుడు కూడా మానసికంగా కూడా ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా మనం నేర్చుకున్న విలువలు, మనం పెరిగిన వాతావరణం

0: 100% న్యాయం చేయగలను నా పాత్రకి. ఎంతవరకు స్వామి చెప్పిన విలువలతో నేను ఆ పాత్రని పోషించగలను, నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను అన్నది ప్రతి ఆడవాళ్లు కూడా ఆత్మవిచారణ చేసుకోవాలి తప్పనిసరిగా.
1: అప్పుడు న్యాయం చేయగలుగుతారనా?
0: అవునా ఆంటీ,
1: అప్పుడు పూర్తి న్యాయం చేయగలుగుతాము ఆ రోల్ కి
0: చేయడానికి కనీసం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి స్వామి అనుగ్రహం తప్పకుండా.
1: నేను
0: ఇంకొక విషయం ఏంటంటే మనం ప్రయత్నమే మన సైడ్ నుంచి మనం చేయవలసింది ప్రయత్నము, అయితే ఆయన మీద సంపూర్ణ శరణాగతి కూడా ఖచ్చితంగా ఉండాలి. మన ప్రయత్నం మనం చేయాలి కానీ
1: దానికి ఆయనే అనుకూల వాతావరణం
0: ఆయనే క్రియేట్ చేస్తారు, తప్పకుండా చేస్తారు. ప్రయత్నం అంటాం కదా, ఒక అడుగు మనం వేస్తే 10-100 అడుగులు స్వామి వేస్తారని. కాబట్టి ఆయన మార్గంలో వెళ్లాలి అనుకుని మనం ఆయన దగ్గర నేర్చుకున్న విలువల్ని మనం పాటించాలి అనే సత్సంకల్పంతో మనం చేసినప్పుడు తప్పకుండా మనకి దాంట్లో విజయం తప్పకుండా చేకూరుతుందని నా ఉద్దేశం,
1: నీ అభిప్రాయం. ఈ రోజుల్లో యూత్ ని చూస్తున్నాం, వాళ్ల ఇంట్రెస్ట్లు వాళ్లవి, వాళ్ల అభిప్రాయాలు వాళ్లవి. మరి ఇలాంటి యూత్ ని సాయి పథంలోకి తీసుకొచ్చి వాళ్ల చేత ఏ రకంగా సేవ గాని ఇతరత్ర ఏమైనా కూడా ఎలా చేయించగలుగుతున్నారు మీరు యూత్ లీడర్ గా?
2: కల్పన గారు, యూత్ కోఆర్డినేటర్ అని నా డెసిగ్నేషన్ వరకేనండి. నేను స్వామి ఇన్స్ట్రుమెంటే తప్ప మరే పాత్ర వహించడం లేదు. ఇవాళ పిల్లలు వచ్చి ఉత్సాహంగా పనిచేస్తున్నారు అంటే దానికి కారణం స్వామి. ఈ కాలంలో ప్రస్తుతం పిల్లలకి శని ఆదివారాలు తప్ప మిగతా రోజుల్లో క్షణం తీరిక ఉండదు. అలాంటిది వాళ్లు తమ పనిని వదులుకొని తమ ఫ్రెండ్స్ ను వదులుకొని సినిమాలు చూడటం వదులుకొని ఇవాళ సేవా కార్యక్రమాలకు వచ్చి ఉత్సాహంగా పాల్గొంటున్నారు అంటే స్వామి పైన వారికి ఉన్న ప్రేమనే కారణం.
1: అంటే తల్లిదండ్రులు ఇన్స్టిగేట్ చేస్తున్నారా ఆ స్వామి పట్ల, లేకపోతే వాళ్లకే కలుగుతోందా, లేకపోతే మీరు వాళ్ళకి నేర్పించడం వల్ల కానీ? అంటే యూత్ అనేటప్పటికి మధ్యలో వస్తారు కదా, చిన్నప్పటి బాల వికాస్ నుంచి కాకుండా.
2: అవును,
1: అందుకని అడుగుతున్నాను.
2: వాళ్ళందరూ అనుభవంతోనే వచ్చారండి. అంటే స్వామి గురించి తెలుసుకొని, సంస్థ గురించి తెలుసుకొని, ఇలా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుసుకుని వాళ్ళు ఇంట్రెస్ట్ తోనే వస్తున్నారు. అలా ఇంట్రెస్ట్ తో వాళ్ళు వచ్చినప్పుడు లీడర్స్ గా మన ధర్మం ఎంత మటుకు అంటే వాళ్ళు సేవా కార్యక్రమాల్లో దేనిట్లో పాల్గొన్నా వాళ్లను ప్రోత్సహించి ప్రేమతో మాట్లాడమే మన వంతు. పిల్లలకు కాస్త అలవాటు లేని ఇబ్బందులు కొన్ని ఉంటాయి.
1: అంటే ఎలాంటివి?
2: ఇలా చీరలు కట్టుకోవటం మన సంస్థలో పద్ధతి. సో చీరలు కట్టుకొని,
1: అది కట్టుకోవడమే కాదు నిండుగా కప్పుకోవటం,
2: నిండుగా కప్పుకోవటం, అలా ఇలాంటి రూల్స్ ఉన్నా కూడా వాళ్ళు స్వామి మీద ప్రేమతో ఇవన్నీ కూడా చేస్తున్నారు, పాటిస్తున్నారు. ఇదే కాకుండా వాళ్ల నడవడిక కూడా చాలా సౌమ్యంగా ఉంటుంది. అన్ని వాళ్ళు వాళ్ల మాటలు కానివ్వండి, వాళ్ళ చేతులు కానివ్వండి, అన్ని చాలా సౌమ్యంగా ఉంటారు పిల్లలు, స్వామి చెప్పిన విధంగా ఉంటారు. అలానే వాళ్ళు చేత కాని వాళ్ళు కాదు, పనులు బ్రహ్మాండంగా చేయగలిగే కెపాసిటీ ఉంది వాళ్ళకి, సమర్థత ఉంది, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ ఆ సౌమ్యంగా ఉండటము మన సంస్థలో ఆడపిల్లల విధం.
1: అంటే మాట్లాడటం వచ్చు కానీ పోట్లాడటం చెయ్యరు.
2: పిల్లలు గట్టిగా మాట్లాడడం కానీ, మగ పిల్లలతో అనవసరంగా మాటలు కానివ్వండి, ఇంకే పెద్దవాళ్లతో కటువుగా మాట్లాడటం కానివ్వండి, ఇలా ఎప్పుడు ఇలాంటి నడవడిక మనకు జరగలేదు, అస్సలు జరగలేదు. ఈ నా ఉద్దేశంలో ఇది స్వామి సృష్టించిన ఈ దివ్యమైన వాతావరణంలో అలాంటి వాటికి ఆస్పద కూడా ఉండదండి. అసలు అలాంటి మన బిహేవియర్ ఆ పిల్లల్లో కనిపించదు. ఈ యూత్ పిల్లల్ని చూస్తున్నప్పుడు కూడా మంచి ఫ్యూచర్ లో మనకి మంచి ఒక ఆదర్శమైన ఆడవాళ్లు చాలా మంది ఉంటారు. మనకేమి కల్చర్, ఇండియన్ కల్చర్ కి ఏమాత్రం దెబ్బతినదు అని నా ఉద్దేశం,
1: నమ్మకం.
0: అక్క చాలా బాగుంది మీరు చెప్పింది. ఇందాక మీరు అన్నారు కదంటే ఆడవాళ్లు ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషిస్తారని. ఇప్పుడు అక్క చెప్పారు అదర్ దాన్ గృహిణి ఇవే కాకుండా ఆవిడ ఇంకా ఇంకొన్ని పాత్రల్ని కూడా బాధ్యతవంతంగా స్వామి మార్గంలో ఆవిడ చేస్తున్నారు. అయితే ఇక్కడ నాకేమనిపిస్తోందంటే ఎన్ని పాత్రలు పోషించారు

0: ఉన్నప్పటికీ కూడా అన్నిటికంటే కూడా స్త్రీకి చాలా ముఖ్యమైన కీలకమైన పాత్ర తల్లి పాత్రదే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఇప్పటికీ గుర్తుంది, మొదటిసారి యూనో పాపను తీసుకొచ్చి, మా పాప పుట్టినప్పుడు తీసుకొచ్చి ఇలా డాక్టర్ ఇచ్చినప్పుడు ఒక రకమైన స్వామి తల్లి గురించి ఎన్నో ఎంతో ఉన్నతంగా ఎలా ఉండాలి తల్లి అనేది బాధ్యత, ఏ విధంగా పిల్లల్ని ఆవిడ మలుస్తుంది అన్నది చెప్పారు. అంటే ఒక స్వామి అన్నారు కదా, ఒక జాతి యొక్క అభివృద్ధి తల్లులపైనే ఆధారపడి ఉంది అని. అంతటి ధర్మాన్ని, అంతటి బాధ్యతని నేను సక్రమంగా నిర్వర్తించగలనా అని స్వామికి ప్రార్థించుకున్నాను. ఈ బాధ్యత మీరు ఇచ్చారు, మీరే సక్రమంగా నిర్వర్తించాలి. అంటే అంత కీలకమైన పాత్ర తల్లిది. ఏమంటారండి?
1: అవును వసుధ, తల్లి ఒక తల్లిగానే కాదు, తల్లి తండ్రి అయి కూడా నడుచుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. నా సంగతే తీసుకో, 82లో నేను అమ్మనయ్యాను. అమ్మాయిని ప్రపంచంలోకి తేవటం పూర్తిగా నా ఇష్టం. అలాంటప్పుడు తన బాధ్యత కూడా పూర్తిగా నాదే అవుతుందా?
0: అవునండి.
1: అప్పుడు ఇలాంటి నిస్సహాయతతో తల్లడిల్లిపోతున్న సమయంలో స్వామి నాలో పూర్తి మార్పు తీసుకొచ్చారు. ఇది నాకు ఒక పునర్జన్మ. ఇందులో ఒకే బాధ్యత నా కూతురు. నాకున్న ఇన్స్పిరేషన్ స్వామి మాత్రమే. ఈ రోజుల్లో సింగిల్ పేరెంట్హుడ్ కొంచెం కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది. కానీ నేను చెప్తున్నది 29 సంవత్సరాల క్రిందటి మాట. ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడారు స్వామి. అడుగడుగున ఇండికేషన్స్ ఇస్తూ సపోర్ట్ చేసి దారి చూపించారు. 89లో హైదరాబాద్ షిఫ్ట్ అవ్వమన్నారు, 90లో సేవ వద్దు సాధన చేసుకో అన్నారు. 89లోనే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమా పరిశ్రమలోకి, టీవీ రంగంలోకి అడుగు పెట్టాను. రేడియో మాత్రమే కాకుండా తండ్రి లేని లోటు లేకుండా మంచి నడవడికతో, నైతిక విలువలతో అమ్మాయిని పెంచేందుకు స్వామి తానే స్వయంగా మాకు గాడ్ ఫాదర్ అయ్యారు. దిక్కుతోచని మాకు స్వామి దిక్కు అయ్యారు. అదే సాయి పదం. ఇది జీవన పోరాటం అయితే దీనితో పాటు సాధనాపరంగా నేను ఏమిటి, నాకు కావలసింది ఏమిటి, స్వామి చూపిన అద్భుతాలని ఎలా అన్వయించుకోవాలి, ఇలా ఎన్నో విధాల సాధనలో కూడా మార్గదర్శి అయ్యి నన్ను తీర్చిదిద్దారు. ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వం స్వామే నాతో ఉండగా నాకేమిటి అనే ఒక మొండి ధైర్యం నేర్పించారు. అసలు స్వామి మాతో ఉన్నారా, మేము స్వామితో ఉన్నామా అనే సందేహం వచ్చేది. అంత దగ్గరగా ఉండేవారు. సామాజికంగా ఒక స్థానాన్ని కల్పించేందుకు నాకు, నాలాంటి వారికి ఎందరికో నిలయంలోనే ఆశ్రయం ఇచ్చేవారు. కారణం లేని కార్యం చెయ్యరు స్వామి. నాతో పాటు స్వామి మాటలు పడుతూ, కష్టాలు పడుతూ, పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఎందుకు ఉన్నారు వెంటా జంట. తన భక్తుల్లో కొందరినైనా ఇలా తయారు చేసి స్త్రీ అబల కాదు అని నిరూపించడానికే నా జీవితం దిద్దడమే కాదు, పెద్దవాళ్లవుతున్న నా పేరెంట్స్ కి తోడుగా ఉండేందుకు అదృష్టాన్ని కూడా నాకు దక్కించారు. స్వామిని నమ్మిన స్త్రీ, స్వామి టీచింగ్స్ లో కొన్నింటినైనా పాటించగల స్త్రీ, భౌతికంగా, నైతికంగా, ఆర్థికంగా ఒకటేమిటి, అన్ని విధాల ఉన్నత స్థాయిలో ఉండగలదు, ఉంచుతారు స్వామి. ఒక రకంగా విభిన్న పాత్రలు వహించినా అంతా మన మంచికే అని, కర్మని ఆచరించక తప్పదని స్వామి పదంలో నడిచే స్త్రీలందరికీ నాలాంటి వాళ్లని ఉదాహరణగా చూపించి మనోధైర్యాన్ని ప్రసాదిస్తారు స్వామి.
0: నిజమే అంటీ, మీరే కాదు అసలు మన సాయి కుటుంబంలో మహిళలని ఎవరిని కదిలించినా కూడా ఇలా కోకొల్లలుగా వాళ్ల అనుభవాలు, స్వామి అడుగడుగునా వాళ్లకి ఏ విధంగా ఉండి ఇంటా వెంటా జంటా ఉండి కాపాడతారని మీరు ఇందాకన్నారు చూడండి. అలా ఏ విధంగా ఉండి ఇలాంటివి మనకు రేడియో సాయిలో కూడా ఎన్నో ఇంటర్వ్యూలు మనం ఇదివరకు విన్నాం. అలాంటివి వింటూ ఉన్నప్పుడు అదే అనిపిస్తుంది, మనం ఎంత అదృష్టం చేసుకున్నా నిజంగా సాయి పదంలో ఉండడం వల్ల కష్ట సుఖాలు, జీవితంలో ఒడుదుడుకులు అందరికీ ఎవరికీ తప్పవు. అయినప్పటికీ కూడా సాయి పదంలో ఉన్న కారణంగా అన్నిటినీ, పరిస్థితుల్ని మనం ఎదుర్కొనే ఒక విధానము, అది కేవలం మనకి స్వామి ఇచ్చిన ధైర్యము, స్వామి ఉన్నారనే భరోసా, స్వామి మనకి అండగా ఉన్నారు అనే ఒక నమ్మకము, ఇవన్నీ మనం ఇదివరకు మనం పురాణాల్లో కానీ దేనిలో చూసినా కూడా ఒక ఒక రాధ, లేకపోతే ఒక మీరా, ఒక సక్కుబాయి ఇలా వింటాం. కానీ నాకు అనిపిస్తుంది ఇలాంటివన్నీ వింటున్నప్పుడు ఈ సాయి యుగంలో ఎంతో మంది అలాంటి సక్కుబాయిలు, ఎంతో మంది అలాంటి మీరాలు, ఎంతో మంది అలాంటి వాళ్ళంతా ఉన్నారు. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, ఎప్పుడు జనరల్ గా మేమంతా ఆడపిల్లలు అనుకునేవాళ్ళం అనమాట, స్వామితో మగపిల్లలకి ఉన్నంత సాన్నిహిత్యం ఆడపిల్లలుగా ఉండడం వల్లేమో మనకి రాలేదు, మగపిల్లలుగా పుట్టినా బాగుండేదని చాలా సార్లు యూత్ గా ఉన్నప్పుడు మేము యూత్ సర్వీసెస్ కి వాటికి వెళ్ళినప్పుడు చాలా అనుకునేవాళ్ళం అనమాట. సేవ కూడా మగపిల్లలకే స్వామి దగ్గరగా ఉన్నవి ఇస్తారు మిగతా అంతా కూడా అని చెప్పి. అయితే స్వామి ఫిజికల్ గా వీళ్ళతో ఎంతటి రిలేషన్ ఉన్నా చాలా అదృష్టం అనుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆడవాళ్లతో స్వామి మానసికంగా ఒక అద్భుతమైన ఒక అసలు మాటలు వర్ణనాతీతం అది, అటువంటి ఒక రిలేషన్ ని స్వామి
1: బంధం
0: అనేది స్వామి అందరితో హార్ట్ టు హార్ట్ రిలేషన్ లాగా ఏర్పరచుకున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అందరికీ తెలుసు మనకి అనిల్ కుమార్ అంకుల్ వాళ్ళ మిసెస్ ఉన్నారా అంటే అందరికీ తెలిసిన మిరకిల్ అనాలో అనుభవం అనాలో ఇది. ఆవిడ మిరపకాయ బజ్జీ చేసి స్వామికి పెడితే ఆయన మందిరంలో తిన్నాను కారంగా ఉంది అన్నట్టుగా అంటే నువ్వు ఇచ్చింది నేను తిన్నాను. అలా ఎంత మందికి స్వామి ఎన్ని మధురానుభూతులు ఇంట్లో ఉండి వాళ్ళ గృహిణిగా ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ప్రొఫెషనల్ గా వెళ్తున్న వాళ్ళకి కానీ అలా ఎన్ని అనుభవాల్ని స్వామి ఆడవాళ్ళకి డైరెక్ట్ గా ఏదైనా ఒక సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి సొల్యూషన్ కావాలన్నది ఎవరి త్రూనో అది వాళ్ళకి స్వామికి మధ్యనే అవగాహనది, బయట వాళ్ళకి అది అర్థం కాదు. ఎవరికి వాళ్ళకి అలాగా ప్రతి ఒక్కరికి కూడా స్వామితో అటువంటి మధురానుభూతి మధుర బంధం అన్నది ప్రతి ఒక్క మహిళలో మన సాయి కుటుంబంలో ప్రతి ఒక్క మహిళకి అటువంటి అదృష్టాన్ని స్వామి కల్పించారు అని నేను అనుకుంటున్నాను.
1: అవును,
0: అయితే అంతటి అదృష్టాన్ని మనకి స్వామి ఇచ్చారు. అటువంటి మార్గంలోకి మనల్ని మనం వచ్చామంటే మన తల్లిదండ్రులు, ముఖ్యంగా నా విషయంలో అయితే నా తల్లిదండ్రులు, ఈ సాయి మార్గంలోకి మలచిన నా బాల వికాస్ గురువులు, వీళ్ళందరికీ కూడా ఎంతో కృతజ్ఞతతో నేను పాదాభివందనం చేయాలి. అయితే ఇంతటి మా ఇంత మంచి మార్గాన్ని మనకి చూపించారు. ఇప్పుడు బాధ్యత మనది, మనం ఎంత బాగా చేయగలము అన్నది. ఏమి రిజల్ట్ అంటే కర్మ సిద్ధాంతం అంత మాట్లాడే అంత గొప్పదాన్ని కాదు, చాలా చిన్నదాన్ని. అయితే నా గ్రహింపు వరకు ఏంటంటే స్వామి మీద భారం వేసి మన ప్రయత్న లోపం లేకుండా మన కర్మల్ని ఆచరించాలి. నేను ఇలా చేయడం చేసినా కూడా ఇలాగే ఉంది అలాగే ఉంది అని అలా ఆలోచించకుండా మన ప్రయత్న లోపం లేకుండా మనం కర్మల్ని ఆచరించాలి. తక్కింది ఏం జరిగినా భగవత్ సంకల్పం మీద విశ్వాసం పెట్టుకుని భగవంతుడు ఏం చేసినా మన మంచికే, భగవంతుడు చేసేదానిలో మంచే తప్ప చెడు, మన దృష్టిలో చెడు తప్ప ఆయన చేసే ఆయన సంకల్పంలో ఎప్పుడూ తేడా ఉండదు అనే నమ్మకంతో మనం మన బాధ్యతలన్నీ చేసుకుని అంటే మన కర్మలన్నీ మనం
1: ఆచరిస్తూ ఉండాలి. కర్మ సిద్ధాంతం అంటే మనం చేసే వృత్తికి కూడా వర్తిస్తుంది అనుకుంటాను. అలా చూస్తే గృహిణిగా యూత్ కోఆర్డినేటర్ గా వర్క్ చేశారు మీరు, చాలా బాగా వర్క్ చేస్తున్నారు కూడాను. మరి బిజినెస్ ఫ్యాకల్టీలో చేస్తూ దానితో స్వామి ప్రిన్సిపల్స్ ని అన్వయించుకుని ఒక మంచి ఉద్యోగినిగా మీరు స్వామి పరంగా కూడా సాధించి న్యాయం చేకూర్చుకుంటున్నారా?
2: చేస్తున్నానని అనుకుంటున్నానండి. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని మా నాన్న ఎప్పుడూ గుర్తు చేసేవారు. ఇవాళ నా టీచింగ్ కెరియర్ చూస్తే ఇది కూడా స్వామి మాస్టర్ ప్లాన్ అని అనిపిస్తోంది. ఎందుకంటే స్వామి మనకు ఏదైతే స్ట్రెంగ్స్ ఉన్నాయో వాటి ప్రకారమే మనకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇస్తారు. చిన్నప్పటి నుంచి నాకు పిల్లలు బాగోగులు చూసుకోవటం అంటే వాళ్ళ చదువులు నడవడికలు అవి చూసుకోవటం చాలా ఇష్టం. అందుకనే అనుకుంటాను స్వామి నాకు ఈ టీచింగ్ అసైన్మెంట్ ఇచ్చారు. బీఎడ్ కూడా నేను స్వామి కళాశాలలోనే చేశాను. సో కాబట్టి అక్కడ ఒక టీచర్ గా నేను ఎలా మసులుకోవాలి అని కూడా స్వామి చెప్పిన విధంగానే నేను నడుచుకుంటున్నాను, ప్రయత్నిస్తున్నాను కూడా ప్రతి క్షణం కూడా. నేను ఎంబీఏ విద్యార్థులకు బిజినెస్ కమ్యూనికేషన్ నేర్పిస్తున్నాను. నేను ఏ విధంగా అయితే స్వామి సూక్తుల ద్వారా బెనిఫిట్ చెందానో వాళ్లు అదే విధంగా చెందాలని స్వామి చెప్పిన మంచి మార్గరీతులన్నీ వాళ్లకు బోధిస్తూ ఉంటాను. అంటే స్వామి పేరు మెన్షన్ చేయను కానీ స్వామి చెప్పినవన్నీ కూడా బోధిస్తుంటాను. దీనికి వాళ్ళ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఏ విధంగా అంటే ఎప్పుడైనా వాళ్లకు మానసిక సంశయాలు ఉంటాయనుకోండి,
1: సందిగ్ధాలు
2: ఉన్నాయనుకోండి, వాళ్ళు నా దగ్గరికి రావటం జరుగుతుంది. అప్పుడు ఎప్పుడు ఎప్పుడూ నేను స్వామికి ప్రే చేసుకుని, స్వామి వీళ్ళని మంచి మార్గంలో నీ మాటలు నా ద్వారా పలికించు అని ప్రే చేసుకుని నేను వాళ్లకు అడ్వైస్ ఇస్తుంటాను. అదే కాకుండా వాళ్లకు ఎథికల్ ఇష్యూస్ కానీ సోషల్ ఇష్యూస్ కానీ వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే గనక వాళ్ళు నా దగ్గరకు వస్తుంటారు. అది నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. ఎందుకంటే స్వామి పూర్వ విద్యార్థిగా మంచి విషయాలకి ఒక విధమైన ప్రతిరూపంగా ఉన్నాను కదా అని అనిపిస్తుంది. స్వామి కళాశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులకందరికీ ఒకటే చెప్తారు, మీరు నాకు ఒక మంచి పేరు తీసుకురాకపోయినా రిమార్క్స్ తీసుకురావద్దు అనేసి. సో ప్రతి క్షణము స్వామి మార్గంలో నడవాలని స్వామిని రోజు ప్రార్థిస్తూ రోజులు గడుపుతున్నారు.
1: చాలా సంతోషంగా ఉంది. మనం మన మనస్సులు ఉండవలసింది స్వామి దృక్పథంలో, మన శరీరం జీవితం నడవవలసింది స్వామి నేర్పిన పథంలో. ఈ స్వామి పథంలోనే ఎప్పటికీ ఉండాలని, బతికున్నన్నాళ్లు స్వామి సేవ చేసుకుంటూ మనం బతకాలని వేడుకుంటూ వీడ్కోలు తీసుకుంటున్నాను. పద్మశ్రీ, వసుధ, మీ విలువైన కాలాన్ని, మీ అభిప్రాయాల్ని మాతో పంచుకున్నందుకు రేడియో సాయి తరఫున, నా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
2: సాయిరాం.

0: సాయిరాం. ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు ప్రసారాల ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా శ్రీమతి కల్పన గారు అందించిన గృహలక్ష్మి అనేటువంటి చక్కని కార్యక్రమాన్ని విన్నారు. సమయాభావం వలన జగమే సాయిమయం కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రసారం చేయలేకపోతున్నాము. ఇప్పుడు మా స్టూడియోలో సమయం 4:26. మరొక 4 నిమిషాల్లో ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వన్ సభామంటపం నుండి వేదపఠనం, ఆ తరువాత మహబూబ్ నగర్ జిల్లా వారి పర్తియాత్రలో భాగంగా ఒక చక్కని సాంస్కృతిక కార్యక్రమం మీరు ఈ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వింటారు. అయితే మహబూబ్ నగర్ జిల్లా వాళ్ల సాంస్కృతిక కార్యక్రమం తరువాత మరలా ప్రశాంతి డిజిటల్ స్టూడియో నుండి మీకు రేడియో సాయి తెలుగు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల ద్వారా మళ్లీ ఎన్నో చక్కని కార్యక్రమాలతో మీ ముందుంటాము. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీ తెలుగు ప్రత్యక్ష ప్రసారాలకి ట్యూన్ అయ్యండి. సాయిరాం.
1: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని 5వ భాగం యొక్క పురప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

ప్రేమతో శ్రోతలందరికీ సాయిరాం. 2020 గురు పూర్ణిమ పర్వదిన సందర్భంగా తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక కార్యక్రమం శ్రీ సత్యసాయి గురుతత్వం. స్వామి తమ విద్యార్థులకు ఒక గురువుగా అందించిన మార్గనిర్దేశం, ప్రసాదించిన అనుభవాలు, తద్వారా వారిలో తీసుకొచ్చిన పరివర్తనను వివరిస్తూ సత్యసాయి విద్యార్థులు అందించిన చర్చ పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు. వినండి శ్రీ సత్యసాయి గురుతత్వం కార్యక్రమ పునఃప్రసారం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా వింటున్నటువంటి రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఎంతో ప్రేమతో దివి నుండి భూమికి దిగివచ్చి మనందరి చెయ్యి పట్టి నడిపిస్తున్నటువంటి ఆ భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారికి మరొకమారు మనందరి తరపున వినమ్రపూర్వకమైన ప్రణామాలు సమర్పించుకుంటూ ఈనాటి ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి గురుతత్వం. ఈనాటి కార్యక్రమం మనందరం మరొకమారు స్వామి చెప్పినటువంటి ప్రబోధలు, స్వామి చూపించినటువంటి మార్గం గురించి నెమరు వేసుకుని ఆలోచించే ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఈ అవకాశంలో మీ అందరూ కూడా ఒక భాగం కావాలని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి పెద్దలు శ్రీ ఆర్ రఘునాథర్మ గారు, శ్రీ కె కృష్ణ గారు, శ్రీ కెవిఆర్ భార్గవ్ గారికి స్వాగతం. సాయిరాం సార్.
1: సాయిరాం
0: సార్, ముందుగా ఈ గురు పౌర్ణమి రోజు ఒక విశేషం ఏమిటంటే, ఇందాకే మన భార్గవ్ బ్రదర్ చెప్పినట్టు యాక్చువల్ గా 9 సంవత్సరాల క్రితం గురు పౌర్ణమి రోజు తెలుగు స్ట్రీమ్ ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ పవిత్రమైన రోజు మనందరం స్వామి గురించి తెలుసుకోవడానికి స్వామిచ్చినటువంటి మహత్తరమైనటువంటి అవకాశము. సార్, మనం స్వామి గురించి ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉండగా మీ అందరి అనుభవాలు సంకలనం చేస్తున్నప్పుడు అనిపించింది, స్వామి 3 విషయాలు చెప్తారు. భగవంతునితో జీవించడం నిజమైన విద్య అంటారు, భగవంతునికై జీవించడం నిజమైన భక్తి అంటారు, భగవంతునిలో జీవించడం నిజమైన ఆధ్యాత్మికత అంటారు. మరి ఆ విషయాలు ప్రతి క్షణం మనం స్వామి కనుసన్నల్లో ఉన్నప్పుడు, స్వామి సన్నిధిలో ఉన్నప్పుడు జరుగుతుంది. మరి ఆ విషయాలు మరొకమారు మీ అనుభవాల ద్వారా నెమరు వేసుకుని వింటున్నటువంటి శ్రోతలందరికీ ఆ ఆనందాన్ని పంచాలని మేము మనఃపూర్వకంగా కోరుకుంటున్నాం సార్. మరి ఇక ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ గా చర్చలోకి వెళ్దాం.
1: సాయిరాం గణేష్, శ్రోతలందరికీ మా కృతజ్ఞతాభివందనములు. ఎందుకంటే ఇటువంటి ఛాన్స్ దొరికినప్పుడు మనకు కూడా స్వామితో ఉండే రోజులు, తర్వాత స్వామితో తిరిగినటువంటి ఆ సన్నివేశాలు, జరిగినటువంటి విషయాలు అవన్నీ గుర్తుకొస్తాయి. అది ఒక నెమరు వేసుకోవడము, వాటిని గురించి మళ్ళీ అనుకోవడము, అందరితో పంచుకోవడం అనేది కూడా ఒక రకమైనటువంటి పూజనే స్వామికి. సో ఇది ఒక పెద్ద మహదవకాశం. సో థ్యాంక్ యూ. ఇప్పుడు రేడియో సాయికి వచ్చినా కూడా వీ క్యారీ లాట్ ఆఫ్ ప్యూర్ ఫీలింగ్స్ అండ్ చాలా మధుర భావాలు మాలో అలా వస్తూ ఉంటాయన్నమాట. సో మీరు చెప్పినట్టు లివింగ్ విత్ గాడ్ ఈజ్ ట్రూ ఎడ్యుకేషన్, లివింగ్ ఫార్ గాడ్ ఈజ్ ట్రూ సర్వీస్ అండ్ భక్తి, దెన్ లివింగ్ ఇన్ గాడ్ ఈజ్ స్పిరిచువాలిటీ, ఇలా చెప్పుకుంటాం కదా. భగవంతునితో ఉన్నప్పుడు ఈ క్రమం, ఈ చెప్పిండే క్రమం కూడా చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. ఈ క్రమానికి కూడా అనిపిస్తుంది, ఎందుకంటే లివింగ్ విత్ గాడ్, భగవంతునితో ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్ గా నెక్స్ట్ 2 స్టేజెస్ కూడా వెళ్లడానికి కూడా స్వామి హెల్ప్ చేస్తారన్నమాట. లివింగ్ ఫార్ గాడ్, ఆ సర్వీస్ అనేది మనకు దాని యొక్క నిజమైనటువంటి తత్వం, సర్వీస్ అంటే ఏమిటి అనేది, లేదంటే లివింగ్ ఇన్ గాడ్, భగవంతునిలో ఉండడం అనేటువంటిది, ఇవి కూడా బోధపడేదానికి చాలా ఉపకరిస్తుంది అన్నమాట. కొన్ని 1 or 2 incidents ఈ డైరెక్షన్ లో జరిగిన డేట్, నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు జరిగిన డేట్ అవి అందరితో పంచుకుంటాను.
0: తప్పకుండా సార్.
1: ఈ విషయాలు ముందు కూడా చెప్పిండొచ్చు నేను, అయినా కూడా మళ్లీ వాటిని మననం చేసుకోవడం మంచిదే అని ఆనందకరమైన విషయం అనమాట. ఒకసారి స్వామి మన పోర్టికోలో పిల్లలందరికీ ఈ రేణిగాయలు, గంగిరేణి పళ్ళు అంటారు అన్నమాట,
0: రేగిపళ్ళు,
1: రేగిపళ్ళు, మౌంటైన్ బెర్రీస్, వాటిని పంచుతున్నామట. ఇట్లా చిన్న చిన్న సంచుల మాదిరిగా కట్టి వాటిని పంచుతున్నారన్నమాట. సో అది మన భజన హాల్లో స్వామివారు మొదలు పెట్టారు చివరి నుంచి ఎంట్రన్స్ నుంచి. నేను స్వామికి సింహాసనం దగ్గర స్వామి కూర్చున్న సింహాసనం దానికి కొంచెం దగ్గరలో కూర్చొని ఉన్నాను యాక్చువల్ గా, కాబట్టి చాలా డిస్టెన్స్ ఉందన్నమాట భజన హాల్ ఎండ్కు తర్వాత ఈ ఎండ్కు. సో స్వామి ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వస్తున్నారు అన్నమాట. అంటే స్వామి ఏదైనా పంచేటప్పుడు యాజ్ ఎ స్టూడెంట్ గా ఉన్నప్పుడు మనకు చాలా ఈ ఆతృత అనేది ఉంటుంది, ఎలాగైనా స్వామికి దగ్గరకు వెళ్ళాలా, స్వామి చేతి నుంచి తీసుకుంటున్నాం కదా, ఆ తొందర అనేది కూడా ఉంటుంది, అనవసరమైన తొందర ఒక రకంగా అనుకుంటే అయితే అది ఉత్సాహం, అది అతి ఉత్సాహం వాటెవర్. సో అక్కడ అప్పుడు స్వామి ఇలా వస్తున్నారు, నేను కూర్చుండే ప్లేస్ లో నుంచి ముందుకు ఒక రెండు లైన్లు ఇలా ముందుండే వాళ్ళని ఇలా పక్కకు నెట్టి కొంచెం ముందుకు వెళ్ళాను అనమాట. వెళ్తున్న స్వామివారు అక్కడి నుంచి ఇలా చూసినట్టు అయింది అనిపించింది నాకు, ఇలా ఒక ఒక ఒక సెకండ్ లో అలా తల తిప్పి చూశారు, మళ్ళీ మామూలుగా పంచుతున్నారు. నేను చూడలేదులే అనుకున్నాను, ఎందుకంటే లోపల నాకు కొంచెం భయం ఉంది యాక్చువల్ గా స్వామి చూస్తే స్వామికి సరిపోదు అలా చూసుకొని ముందుకు రావడం అది. అలా వచ్చారు స్వామి పంచుకుంటే నిదానంగా ఒక ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత నేను కూర్చుండే లైన్ దగ్గరికి వచ్చారు. వచ్చి రెండు పళ్ళు నా పక్కన వాడికి ఇచ్చారు, తర్వాత ఈ పక్క కూర్చుని వాడికి ఇచ్చారు, నా వెనకాల ఉండే వాడికి ఇచ్చారు, ఇంకొన్న అలా చుట్టూ ఉండే వాళ్ళకి ఇచ్చి యూ కెన్ గెస్
2: లెసన్ మొదలవుతుంది.
1: నాకు నాకు ఇవ్వలేదు, ఇవ్వకుండా నా తట్టు ఊరికే ఇలా కొంచెం తీక్షణంగా చూసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూనే ఇది నా బిఎస్సీలో ఎప్పుడు జరిగింది విషయం యాక్చువల్ గా, చాలా బాధేసింది, టీయర్స్ వర్ దేర్ ఇన్ మై ఐస్ అంటే కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. ఇదేం స్వామి నేను మిస్ అయిపోయాను అని, పైగా పక్క వాళ్ళు కూడా చూస్తారు కదా ఇలా చూస్తారు, వీడికి రాలేదు
2: అందరికీ
1: మాత్రమే రాలేదు. సో ఇవన్నీ భరించాలా, అది కూడా ఇంకా అంటే మొగుడు తిట్టాడని కాదు
2: అవమానం
1: తోడుకోడలు నవ్వి. సో చాలా బాధేసింది. తర్వాత ఆలోచించాను ఏమిటంటే వెంటనే ఐ మీన్ ఎక్కువ సమయం పట్టలేదు నేను చేసిన తప్ప అని తెలిసిపోయింది, అలా అనవసరంగా తోసుకుని ముందుకెళ్లాను. అంటే ఇలా స్వామి ఇలా మనకు నేర్పిస్తారన్నమాట, టీచ్ చేస్తారు అంటే ఆ గురుతత్వం అనుకుంటున్నాం కదా, దిస్ ఇస్ హౌ వి టీచర్స్. దాని తర్వాత ఒక నిర్ణయం లాగా తీసుకున్నాను అనమాట, ఇంకెప్పుడు ఇలా నేను ముందుకు తోసుకెళ్లేది అడగను స్వామి, స్వామి ఇస్తే తీసుకుంటాను అంటే ప్రార్థించకుండా ఉండే చోట్లనే ఉంటాను. సో అది డిసైడ్ చేసుకున్నా. దాని తర్వాత మళ్ళీ ఇంకొక మంచి ఇన్సిడెంట్ జరిగింది. దీని తర్వాత
2: చెప్పండి.
1: ఒకసారి స్వామి మన పూర్ణచంద్ర హాల్లో అంత మన వాళ్ళందరినీ పిలిచారు, అందరికి వాచెస్ ఇస్తున్నారు, కూర్చొని అందరికి పర్సనల్ గా వెళ్లే ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు, అందరూ తీసుకుని నమస్కారం చేసుకుని వెళ్తున్నమాట. యాజ్ యూజువల్ దట్ డే ఆల్సో స్వామి నా దగ్గరికి ఎక్కువ రాలేదు, నేను కొంచెం దూరంగా కూర్చున్నాను ఆ రోజు. అయితే నేను డిసైడ్ చేసుకున్నమాట, నిర్ణయం తీసుకున్నాను స్వామి వచ్చి నా దగ్గరికి ఇస్తే కానీ లేదంటే అడిగితే కానీ నేను అనవసరంగా ముందుకెళ్లి చేయను, ఎందుకంటే ఆ రోజు మళ్ళీ రేణుగాయల మాదిరిగా
2: మిస్ అయిపోతే కష్టం,
1: పైగా మనం పాఠం నేర్చుకున్నాక దాన్ని ప్రాక్టీస్ లో కూడా పెట్టాలి కదా. సరే అడగలేదు నేను. పక్కన ఒక టీచర్ సాయి సురేంద్రనాథ్ గారు, ఓకే ఆయన కూడా కూర్చున్నారు. రే లేరా లేచి కొంచెం ముందుకు వెళ్ళి కూర్చో, ఏం పర్వాలేదు ఆయన చెప్పారు. ఆయన కూడా లేదు సార్ నేను స్వామి ఇస్తేనే మీరు కూడా లేచి ఏం చెప్పొద్దండి సార్ అని చెప్పాను అన్నమాట. సార్ సరే కూర్చో, అందరికి పంచేది అయిపోయింది. చూడండి స్వామి ఎలా చేస్తాను, వచ్చి నాకు ఒక జస్ట్ 2 ఫీట్ 3 ఫీట్ డిస్టెన్స్ లో నిలబడుకున్నారు. నిలబడుకుని అందరికి వచ్చిందా అని అడిగారు. అన్న కూడా నేను ఊరికే కూర్చుని ఉన్నాను, నేను అనలే ఏమీ అనలే లేచి వచ్చిందా అందరికి అని మళ్ళీ ఇంకొకసారి అడిగారు. అడుగుతూనే ఇంకా సాయిస్తుందా సార్ స్వామి ఈ అబ్బాయి, ఈ అబ్బాయికి రాలి చెప్పారు. చెప్తూనే స్వామి నా తట్టు చూసారన్నమాట. ఐ మీన్ యూ కుడ్ చూపుల్లో అంతా అర్థమైపోతుంది అనమాట. ఏ రా రా రా అని పిలిచాడు, పని పిలిచి పాద నమస్కారం తీసుకో అని నాకు స్పెషల్ పాద నమస్కారం ఇచ్చారన్నమాట. ఇచ్చి అంటే ఆ పాద నమస్కారం చాలా చూడేసే అంత మధురంగా ఉండింది అప్పుడు.
2: కరెక్ట్,
1: ఎందుకంటే నీకు లెసన్ అర్థమైంది, వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నట్టు దట్ కైండ్ ఆఫ్ ఎ బ్లెస్సింగ్ అనమాట. అది నమస్కారం చేసుకుని తీసుకున్నాడు. దిస్ ఇస్ ఎ వెరీ చాలా మంచి ఇన్సిడెంట్, నా జీవితాంతం గుర్తుండిపోయింది. ఇంతకు ముందే కృష్ణతో మాట్లాడుతున్నమాట, అడుగుకవేవో మనస, అడుగుకవేవో మనస, అడుగుకొలది అది అడుగున పడునని, అడగకున్న పని వడిగా అనగునని, చాలా మంచి పోయం అది. ఇట్లాంటి దాన్ని స్వామి మనకు
3: నేర్పించారు. భజనలు అన్నప్పుడు ఇంకో విషయం గుర్తొచ్చింది, భజనల విషయంలోనే ఇప్పుడు స్వామి మనతో మాట్లాడాలంటే మనకి ఎప్పుడు చాలా స్పెషల్ కదా, కానీ ఇంటర్ రూమ్ లో పిలిచి మాట్లాడాలంటే అది ఇంకా స్పెషల్. ఎవరైనా వస్తే స్వామి ఇంటర్ రూమ్ లో పిలిచారు మాట్లాడారు అని అదొక స్పెషల్ ఫీలింగ్. అది ఒకసారి భజనాల్లోనే మేము కూర్చున్నాం, భజన్ కి జస్ట్ ముందు మార్నింగ్ 9:00 భజన స్టార్ట్ అవుతుంది. ఆ రోజు స్వామి అనుగ్రహం 8:45 వచ్చారు, వచ్చి అందరితో మాట్లాడడం మొదట్టారు. సో ఇట్ బి బ్లెస్, అందరు ఆనందంలో ఉన్నారు. కానీ అందరికీ ఎందుకు అంటే ఫ్యూ ఆఫ్ అస్ ఆ రోజు కూర్చున్న వాళ్ళందరూ ఇంటర్ రూమ్ లోకి పిలిచి మాట్లాడితే బాగుంటుంది కదా అని ఒక భావం ఉండేది అందరికీ. స్వామి మాట్లాడుతున్నారు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏం పేరు, ఏం చదువుకున్నావు అని అడుగుతున్నారు చాలా ఆనందంగా. అది ఒక అబ్బాయిని ఇనికేం కావాలరా అన్నారు. స్వామి మమ్మల్ని ఇంటర్ రూమ్ లోకి పిలిచి మాట్లాడండి స్వామి అని. నేను మాట్లాడతాను కదా అన్నారు. స్వామి ఇంటర్ రూమ్ అన్నాడు అంటే ఆయన ఒక్కడే అన్నాడు, మీ అందరికీ లోపల పిలిస్తే వేరే స్పెషల్ స్పెషల్ గా ఉంటుంది కదా అని. అలాగా అంటే స్వామి ఆనందంతో మాట్లాడేది ఒక్క కొంచెం తగ్గిపోయిన అనిపించింది ఆయన ఉత్సాహం. అలాగా వెళ్ళండి అయితే లోపలికి అన్నారు. అందరూ ఉరికేరు లోపలికి, తలపేసుకుని లోపలికి కూర్చున్నాం. 8:45 అయింది టైం. అక్కడ భజన్ బాయ్స్, సరే భజన్ మన హార్మోనియం, ఇద్దరు ముగ్గురు సింగర్స్, తబ్లా వాళ్ళు కూర్చున్నారు. మేము లోపలికి కూర్చున్నాం 8:45 నుంచి. ఇప్పుడు వస్తారు 10 మినిట్స్ అయింది, 15 మినిట్స్ అయింది. అప్పుడు రూమ్ లోని ఫ్యాన్ ఎలా ఉంది, కింద ఫ్లోరింగ్ ఎలా ఉంది, అటువైపు స్విచ్లు ఉన్నాయి, ఇటువైపు స్వామి సింహాసనం ఉంది, పక్కన లెటర్స్ పెట్టుకోవడానికి ఉంది, అగో కిటికీ అన్ని చూసుకున్నాం. ఆ కట్టే వెనకాల ఇన్నర్ ఇంటర్ రూమ్ ఉంది, అటువైపుకి వెళ్తే కిచెన్ కూడా ఉంది. ఎంత బాగుందో ఎంత బాగుందో కానీ అనిపించింది, 9 అయిపోయింది, ఏంటి ఇంకా స్వామి లోపల రాలేదేంటి అని.
1: 15 నిమిషాలు అలాగే కూర్చున్నాం,
3: అలా కూర్చున్నాము. అప్పటికి ఆనందం అర్థం లేదు, కింద కార్పెట్ కింద అదేంటి మన బ్రౌన్ మార్బుల్ మార్బుల్ సో నైస్ అని కూర్చున్నాం. 10 మంది దగ్గర మాట్లాడుకోకుండా చూసుకుంటున్నాం ఒక్కొక్కరిని. రియలైజ్ కి స్వామి లోపల రాలేదే, 9 అయిపోయింది, భజన కూడా స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ భజన అయింది, సెకండ్ భజన అయింది, అప్పుడు మా టెన్షన్ మొదలైంది. అయ్యో భజనలో భజనాలంతా ఖాళీ, స్వామి ఒక్కడే కూర్చున్నారు అక్కడ, మేమందరం ఎక్కడ ఉన్నాము, ఇదేమిటిది అని. ఫస్ట్ భజన అయింది, సెకండ్ భజన అయింది, థర్డ్ భజన అయింది, అప్పుడు 5 భజనలు అయిపోయి 9:20 కూడా
2: అయిపోయింది.
3: అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళడం లేదు, బయట తలుపు తీస్తే లోపలికి వస్తారు అని పిలుస్తారంటే అది లేదు, అక్కడ అంటే ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అయిపోయింది. 9:25 కి స్వామి లోపలికి అట్లీస్ట్ ఆ టైం బ్రేక్ఫాస్ట్కి వెళ్ళేవారు. అమ్మో బ్రేక్ఫాస్ట్ టైం కైనా దర్శనం అవుతుందేమో, అప్పుడు లోపలికి వస్తారేమో అనుకుని వెయిట్ చేశాం. అప్పటికి అర్థమైంది ట్రూ ఎడ్యుకేషన్ ఏంటంటే స్వామి షుడ్ బి గివెన్ మోర్ ఇంపార్టెన్స్, స్వామివే ఇంపార్టెన్స్, ఆయన చుట్టుపక్కల ఉన్నది కాదు. ఆ ఇంటర్ రూమ్ హ్యాస్ నో వాల్యూ వితౌట్ స్వామి, స్వామి లేకపోతే ఇంటర్ రూమ్ కి ఏం వాల్యూ లేదు. 9:27 అయింది, ఒక అబ్బాయి లోపలికి వచ్చి స్వామి బయటకు వెళ్ళిపోమన్నారు అన్నాడు. అంటే తలుపు తీసి బురద్దించుకుని వెనక్కి వెళ్ళిపోయాం. మేము బయటకు వచ్చాం, సామమ్మ చూడు లోపలికి
1: వెళ్ళిపోయారు.
3: సో ఆ రోజు మాకు లెసన్ ఏంటంటే ఆనందంగా నించున్నాను, మీతో మాట్లాడుతున్నాను, నేను పంచిన ఆనందం పొందండి, ఇంటర్ రూమ్ లోనే కావాలి ఇంటర్ రూమ్ తీసుకోండి వెళ్ళి, నాకు అక్కర్లేదు, మీరు నాకు మీకు ఇంటర్ రూమ్ కావాలి లోపలికి వెళ్ళండి, మీరు అక్కడ కూర్చోండి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ 5 మినిట్స్ 10 మినిట్స్ బాగుంది, దాని తర్వాత ఇంటర్ రూమ్ హ్యాస్ నో వాల్యూ ఇటో స్వామి. అందుకే మాకిప్పుడు ఆ ఫ్యాన్, ఆ లైట్, ఆ స్విచ్, ఆ లెగ్ రెగ్యులేటర్ అన్ని గుర్తున్నాయి, కానీ వితౌట్ స్వామి నో వాల్యూ.
2: కృష్ణ సార్,
3: కృష్ణ సార్,
1: అది ఇంటర్వ్యూ రూమ్ అంటే అది గుర్తొచ్చింది. ఒకసారి ఇలాగే స్వామేమని ఎవరికో ఇంటర్వ్యూ ఇస్తున్నారు, మధ్యలో తలుపు తీసి నేను అక్కడ పోర్టికోలో కూర్చున్నాను. పొద్దున పూట కొద్ది మందే ఉంటాం అప్పుడు. అప్పుడు స్వామినాయకు చూసి ఏ కృష్ణ అన్నారు. సరే అని లోపలికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక ఇద్దరు లేడీస్, ఒక ఎల్డర్లీ పర్సన్ ఉన్నారనమాట. స్వామిమని వెళ్ళి సింహాసనంలో కూర్చున్నారు, నేను స్వామి పక్కన కూర్చున్నాను, స్వామి పాదం పట్టుకున్నాను. సో అంత క్లోజ్ గా స్వామి పక్కనే ఉన్నాను. అప్పుడు స్వామిమని ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ఉన్న వాళ్లతో ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తారు. అలాగా స్వామిమ్మని ఈవిడ కలెక్టరు, వాళ్ళ అమ్మ నాన్నగారు అన్నారు.
4: అంటే నేనేమోని బుద్ధిగా తల ఊపి అవునా స్వామి అన్నాను. ఆ తర్వాత స్వామి ఇంకిప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేయాలి, కానీ స్వామి ఇంట్రడ్యూస్ చేసింది నన్ను కాదు. స్వామి ఏమని, మా పిల్లలు చాలా విజ్ఞానవంతులు, వేదాలు శాస్త్రాలు అన్ని చదివారు, వాళ్ళకి తర్కం మీమాంస అన్నీ తెలుసు అని నువ్వేదైనా చెప్పు ఆ కలెక్టర్తో, నువ్వేదైనా చెప్పు మా పిల్లలేమోని దాని మీద తర్కం చేయగలరు, డిస్కషన్ పెట్టి దాన్ని ఏమో అని విశ్లేషించగలరు అని అన్నారు. నాక అక్కడ స్వామి పిల్లలు అంటే నేను ఒక్కడనే ఉన్నాను, నాక అలాంటివి ఏమీ రావు. మరి స్వామి ఎవరి గురించి చెప్తున్నారు, భయం. కానీ ఏం మాట్లాడలేం, చెప్పింది స్వామి కాబట్టి అలాగే స్వామి వైపే చూస్తూ ఉన్నాను. చూస్తుంటే ఆవిడ ఊరుకోవచ్చు కదా, ఆవిడేమోని స్వామి అహం బ్రహ్మాస్మి అంటారు కదా, అది కరెక్టా కాదా అని అడిగారు.
3: మహావాక్యం,
4: నాలుగు మహావాక్యాల్లో ఒక మహావాక్యాన్ని వదిలి అది కరెక్టా కాదా అని చెప్తే నేనేం చెప్పగలను. సరే పోనీ స్వామి ఉన్నారు కదా మనకి ఇంకెందుకు భయం అని చెప్పేసి స్వామి వైపు చూశాను. స్వామి అంతకన్నా చిలిపి, అసలు ఏ ఎక్స్ప్రెషన్ మొహంలో లేకుండా నా వైపే చూస్తున్నారు. అరే ఏదైనా ఇంటిస్తారేమో స్వామి, కొంచెం నవ్వుతారో కొంచెం తల వైపు చూస్తారో, అప్పుడు లక్ష్మణుడికి శ్రీరాముడు ఇచ్చినట్టుగా ఏదైనా పైకన్నా చూస్తారేమో, ఏదైనా ఏమన్నా చేయొచ్చు అని అనుకుంటే ఏమీ చెప్పలేదు, అలాగే చూస్తున్నారు. పోనీ కోపంగా చూస్తున్నారు అంటే ఒకటి చెప్పొచ్చు, ఆనందంగా చూస్తున్నారంటే ఇంకోటి చెప్పొచ్చు, ఏ ఎక్స్ప్రెషన్ లేదు అలాగే చూస్తున్నారు. సో అప్పుడు నా మనసు మొత్తం బ్లాంక్ అయిపోయింది. బ్లాంక్ అయిపోవడం ఉత్తర క్షణం నాకు తెలియకుండా నేనే స్వామి అది తప్పు అని అనేశాను. అనడం నేనే విన్నాను, ఓహో ఇలా కూడా చెప్పచ్చా అని నాకే ఆశ్చర్యం వేసే
3: ఆశ్చర్యం.
4: అది కొంచెం బెరుకు. ఆ తర్వాత మళ్ళీ స్వామి వైపు చూశాను, అంటే ఆవిడ నా మనసులో మాట బయటికి చెప్పేసా, స్వామి మహావాక్యాన్ని తప్పేలాగా అంటారు స్వామి అని. ఓ అవును స్వామి, ఇప్పుడు ఎలాగా నేను మళ్ళీ చూశాను, మళ్ళీ అదే దక్షిణామూర్తి ఏమాత్రము మాట్లాడకుండా సైలెంట్ గా చూస్తున్నారు. అప్పుడు ఎలా వచ్చిందో ధైర్యం నాకు ఇప్పటికీ అర్థం కాదు అన్నాను. స్వామి అహం బ్రహ్మ అస్మి అంటాం కదా, అంటే అహం వేరు బ్రహ్మ వేరు అన్నట్టుగా అవుతుంది, ఉన్నది ఒక్కడే అయినప్పుడు రెండుగా ఎలా చెప్పగలుగుతాము, అందుకని అహం బ్రహ్మాస్మి తప్పు అన్న. అనేసరికి స్వామి మొహం ఒక్కసారిగా విప్పారింది, ఎంతో సంతోషంతో అవును చూసావా మన పిల్లలు అన్నారు. అక్కడి నుంచి ఏమాత్రం కూడా గ్యాప్ లేకుండా తనే డిస్కోర్స్ మొదలెట్టారు, దాన్ని విశ్లేషించి దాన్ని ఉపమానాలతో సహా ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలెట్టారు. ఏం చెప్పారో ఆ తర్వాత నాకు అర్థం కాలేదు, కానీ ఆ క్షణం నేను ఆయనలో మునిగిపోయినా. ఇంకేమీ నాకు అర్థం కాలేదు, ఎందుకంటే నాకు నేర్పించాల్సింది నేర్పించేశారు. నువ్వు ఏది చెప్పలేవు ఏది చేయలేవు, నేనే అంత. నువ్వు మొత్తం నన్ను శరణాగతి పొందినప్పుడు, నీ మనసు నాలో లయం అయిపోయినప్పుడు నేనే వచ్చేసి నీతో అన్ని పనులు చేయించుకుంటాను అని.
5: మరి భార్గవ్, శరణాగతి అంటే నువ్వు మొన్న మాట్లాడుకుంటున్నప్పుడు ఒక డివోటీ ఉదాహరణ చెప్తున్నావు కదా, అదే పోర్టికోలో జరిగిన విషయం.
3: మన మన రఘునాథ సార్ చెప్పారు కదా,
5: రేగిపల్లి
3: ఆయన రేగిపల్లి తీసుకొచ్చేవారు. అదే దాంట్లో ఇంకో గమ్మత్ కూడా ఉంది, రేగిపల్లే కాదు అంటే నాకు గుర్తుంది, నేను మేము ఎంబీఏలో ఉన్నప్పుడు ఒకసారి స్వామి అన్నారు అందరూ పూంచంద్రాకి వెళ్ళండి మీకోసం ఒక గిఫ్ట్ ఉంది అన్నారు. మేమందరూ ఉరికి వెళ్ళాం, వెళ్తే పుచ్చకాయలు చిన్న చిన్న కాదు 3 కిలోలు 4 కిలోలు 5 కిలోలు అంతంత, చిన్నపిల్లలు దాన్ని మొయ్యలేరు కూడా అలా మోసుకుని వచ్చేవాడు. అవన్నీ ఈ స్వామి అనన్య భక్తుడు ఆయన, ఆంజనేయ గారు అంటారు. అంటే స్వామి ఎవరి ఇంట్లోని మానస భజరే గురుచరణం అని భజన్ పాడారో వాళ్ళ మనవడు ఆయనకి ఎప్పుడు ఏంటంటే ఏవైనా ఆయన పంటలు ఏవైనా వస్తే అంటే రేగిపళ్ళైనా పుచ్చకాయలైనా ఏమైనా వస్తే ముందర అంతా స్వామికి అర్పించిన తర్వాత మొదటి పంట ఎప్పుడు స్వామికి అర్పించిస్తారు వచ్చి అది స్వామి ఆనందంగా పిల్లలందరికీ పంచుతారు. ఒకసారి ఏంటంటే మాకు ఆయన బాగా తెలుసు మా, కానీ ఆయన తత్వం ఏమిటి ఆయన ట్రూత్ ఏంటని మాకు చెప్పడానికి ఒకసారి స్వామి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నారు. మేము అప్పుడైతే ఈ భజనాల్లో కూర్చుని ఉండేవాళ్ళమి, అయితే ఆయన కొంచెం దూరం కూర్చున్నారు పొట్టికలోని, అయితే ఆయన పిలిపించి భజనాల డోర్కి ముందు మేమందరం కూర్చున్నాం కదా భజనాల్లో, మన బాయ్స్ అందరం కూర్చుంటాం. కూర్చున్నప్పుడు మా వైపు చూసి అంటే మేము వింటున్నావా లేదా అని చూసి ఆయన పిలిచి నీకు నాకు మధ్యనున్న రిలేషన్ ఏంటి అన్నారు స్వామి. ఆయన చెప్పింది ఆ రోజు, అది ఇప్పటికూ మేము మర్చిపోయాం. ఆయన అన్నారు, స్వామి ఇది ఒక తోలుబొమ్మ, మీరు ఎన్ని రోజులు ఆడిస్తారో ఆడుతుంది, మీరు వద్దు అయిపోయింది అంటే ఆగిపోతుంది, అది మీకు నాకు ఉన్న రిలేషన్ అన్నారు. స్వామి ఆ వైపు చూసి ఎంతో ఆనందంతో, అంటే ఒక భక్తుడు అంటే స్వామి చెప్పిన స్వామి తలుచుకుని ఆన్సర్ అన్న చెప్తే ఒక టీచర్ ఏంటంటే
4: స్టూడెంట్
3: బాగా నేర్చుకున్న తర్వాత ఆన్సర్ ఇస్తే ఎంత ఆనందం వస్తుందో అలాగా ఆ టీచర్ కి ఆనందం వచ్చినట్టు ఆ గురువు మా వైపు చూసి చూసావా, అది శరణాగతి అంటే ఎంతవరకు నేను తలుచుకుంటానో తొలుబొమ్మ ఆడుతుంది లేకపోతే సైలెంట్ అయిపోతుంది, అలాగుండాలి అని స్వామి చెప్పారు.
5: చాలా బాగుంది సార్. రఘునాథమ్మ సార్, స్వామి హాస్టల్లో మనం జాయిన్ అయినప్పుడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా మొత్తం ఆ దినచర్య అంతా జామ్ ప్యాక్డ్ గా పెట్టి మన మనసు ఏమాత్రం చెలించకుండా లివింగ్ ఇన్ ద ప్రజెంట్ అనేది స్వామి మనకి నేర్పించిన విషయము. మరి ఆ దినచర్య ఫాలో అవ్వకపోతే స్వామికి అంతగా పట్టదు, ఎందుకంటే అది మనకు మంచిదని స్వామికి తెలుసు. సో ఆ దినచర్య మిస్ అయినప్పుడు స్వామి రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్తారా సార్?
1: స్వామి తానే ఈ మన హాస్టల్ ఆ రొటీన్ అంతా స్వామి స్వయంగా రాసిచ్చారు. యాక్చువల్ గా ఇచ్చి సుప్రభాతం ఫస్ట్ ఎన్ని గంటలకు సుప్రభాతము, దాని తర్వాత గేమ్స్ లేదంటే కవాతు, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్, అలా ప్రతిదీ ఆ టైమింగ్స్ అన్ని కూడా స్వామి ఇచ్చిండేటివే. ఇన్ఫాక్ట్ ఎవరైతే దీన్ని బాగా ఫాలో అవుతారో వాళ్ళు బయటకు వెళ్ళినా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్లో అది చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి సొసైటీలో అడ్జస్ట్ అయ్యేదానికి కానీ చాలా వాటికి అది ఇట్ బికమ్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యూ, ఇట్ బికమ్స్ ఏ డిసిప్లిన్ అన్నమాట. సో సుప్రభాతం లేడానికి ప్రతి ఒక్కరికి కొంత ఏదో కొంత ఇబ్బంది ఉంటుంది మామూలుగా,
5: ఏదో కొంత
1: ఇది నేను బృందావనంలో స్టూడెంట్ గా ఉన్నప్పుడు జరిగిన విషయం. అంటే ఎలా స్వామి నేర్పిస్తారు ఎట్లా మోటివేట్ చేస్తారు అని టీచర్స్ అందరూ పాపము మా ఫ్యాకల్టీ, అగైన్ నేను అప్పుడు బీఎస్సీ చదువుతున్నాను, టీచర్స్ అందరూ చాలా కృషి చేస్తారు రూమ్స్ కు వచ్చి పిల్లవాళ్ళను ఆ టయానికి లేచినారో లేదా అని చూసి, వార్డెన్ గారు కూడా రౌండ్స్ వేస్తుంటారు. ఇవన్నీ జరుగుతున్నా కూడా ఇంకా అక్కడ ఇక్కడ కొన్ని కేసులు ఉంటాయన్నమాట. సమ్మవ్ ఎలాగోలాగ వీ కమ్అప్ విత్ చాలా కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి దాన్ని తప్పించుకునే దానికి దోంతరులు రెండు మూడు దోంతరులు కట్టేసి ఆ వెనకాల పడుకుంటాం. సో ఆ దోంతరులు ఎత్తి వచ్చేదానికి వాళ్ళకి ఒప్పుకుండకపోవచ్చు, ఇలా ఇలాంటివన్నీ చేసి తప్పించుకునే దానికి కూడా ట్రై చేస్తుంటాం అన్నమాట. స్వామి రోజు రెగ్యులర్ గా సాయంత్రం భజన అయిన తర్వాత త్రయ బృందావనం అక్కడ స్వామి ఉండే నివాసం అది మందిరం, దానికి పిలిచేవారు. పిలిచి దగ్గర దగ్గర గంట గంటన్నర కూర్చోబెట్టుకుని మాట్లాడేవారు. దోస్ ఆర్ ద బెస్ట్ డేస్ అండి మన లైఫ్ లో. స్వామి బృందావనకు వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్క స్టూడెంట్ దానికోసం వెయిట్ చేస్తారు అనమాట, ఎందుకంటే అట్లాంటి ఛాన్సెస్ ఎక్కడ దొరకవు మళ్ళీ అటువంటిది. ఒకసారి టీచర్లను అడిగి స్వామి కనుక్కున్నారు సుప్రభాతానికి ఎలా వస్తున్నారో, అది తెలిసింది స్వామి కొంతమంది రావట్లేదు అని. ఆ రోజు నుంచి త్రయ సెషన్స్ స్టాప్ చేసేసారు. ఒక రోజు అయింది, రెండు రోజులైంది, తర్వాత స్వామి చెప్పారు, మేము పిల్లలంతా అడిగారు స్వామి త్రయ సెషన్స్ లేదురా మీకు అందరికీ ఇబ్బంది అవుతుంది త్రయ సెషన్స్, ఎందుకంటే అక్కడ గంటసేపు గంటన్నరసేపు అవుతుంది, దాని తర్వాత మళ్ళా వెళ్లి మీరు చదువుకోవాలా, స్టడీ అవర్స్ కూడా ఎక్స్టెండ్ అవుతాయి, కొంచెం మళ్ళీ పొద్దున్న లేవడం కష్టమవుతుంది, దాంతో నుంచి మీరు మళ్ళీ సుప్రభాతం మిస్ అవుతుంది, అది మిస్ అయితే అది మీకు మంచిది కాదు, కాబట్టి దానికోసం నేను త్రయ సెషన్ స్టాప్ చేస్తున్నాను అంటూనే ఇంకా పిల్లలందరూ స్వామి సుప్రభాతానికి అంతా వెళ్తాము. పైగా అప్పుడు మిడ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అవి కూడా జరుగుతున్నాయి అనమాట, అదొక రీజన్ కూడా ఉంది. అవి జరుగుతున్నా కూడా ఎందుకంటే ఎగ్జామ్స్ కు చదవాలా కాబట్టి నైట్ కొంచెం ఎక్స్టెన్షన్ అవుతుంది నిజమే, బట్ స్వామి గేవ్ మోర్ ఇంపార్టెన్స్ టు సుప్రభాతం, అది కూడా ఇంపార్టెంట్. మీరు తొందరగా పడుకోండి, పొద్దున్నే 4 గంటలకు 4:30 కావాలంటే లేచి కూడా చదువుకోవచ్చు, అలా చేసుకోవచ్చు, త్రయ సెషన్స్ ఉంటే మీకు ఇబ్బంది బంగారు నమ్ముతారో నమ్మరు. దాని తర్వాత మా సీనియర్ స్టూడెంట్స్ 3rd year స్టూడెంట్స్ దేవర్ గోయింగ్ అరౌండ్ రూమ్స్ అండ్ మేకింగ్ ష్యూర్ దట్ ఎవ్రీబడి కమ్స్ ఫర్ సుప్రభాతం, ప్రతి ఒక్కరు వచ్చేటట్టు చూసుకున్నారన్నమాట. అప్పుడు ఒక ఫ్యాకల్టీ మాతో చెప్పారు, చూడండి మేము ఇంతమంది ఫ్యాకల్టీ 10-15 మంది మేము ఎంత ప్రయత్నం చేశాము సుప్రభాతంకు రావాల పిల్లలని, స్వామి ఒక్క సెంటెన్స్ రెండు సెంటెన్స్ చేసి ఎలా అందరినీ వచ్చేటట్టు చూశారు చేశారు చూడ. అది అంటే గురుతత్వం అనేది ఎలా స్వామి
5: నేర్పిస్తారు
1: ప్రాక్టికల్ గా, అంటే అది ఇంకా ఎప్పుడు మర్చిపోలేము అట్లాంటి అట్లాంటి ఎడ్యుకేషన్ ఉందన్నమాట.
3: అంటే ఇప్పుడు సుప్రభాతం ఒకలాగా ఫాలో అవడానికి స్వామి ఇలా చెప్పారు, అది కాకుండా సుప్రభాతం అంటే ఎందుకు, సుప్రభాతం ఎందుకు చేయాలి మీనింగ్ కూడా స్వామి చెప్పారు.
4: నాకు అదే ఒకటి గుర్తొచ్చుతుంది ఆ టైంలో, ఇదేమో స్వామి ఎంతో ఈజీగా పిల్లలేమోని చదువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అందువల్ల సుప్రభాతానికి వెళ్ళకూడదు అయిపోతున్నది అని చెప్పేసి చదువును అనొచ్చు. అలా అనకుండా తన మీదే ఎవరి కోసం అయితే మీరు వచ్చారో ఆయనే ఏమోని లేదు నేనే వెనక్కి తగ్గుతాను మీరు మీ జీవితాన్ని మీరు కొనసాగించండి అన్నట్టుగా చెప్పి వెనక్కి వెళ్లడం ఒక్క భగవంతుడికే సాధ్యం. ఇదే ఇంకొక విధంగా పుట్టపర్తిలో ఒకసారి రూమ్ లీడర్లందరినీ స్వామి సెలెక్ట్ చేసేవారు. సో ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్క రూమ్ లీడర్లు హాస్టల్ ఉండేవారు అన్నమాట. రూమ్ కి కొంతమంది 10-14 అలాగే రూమ్ సైజ్ బట్టి ఉండేవారు. అంతమంది కలిపి ఒక్కొక్క రూమ్ లీడర్ ఒక్కొక్క రూమ్ కి ఉండేవారు. ఈ రూమ్ లీడర్లందరినీ స్వామి సెలెక్ట్ చేసేవారు. స్వామి సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదో కొంచెం కెపబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళేమో మిగతా స్టూడెంట్స్ ని గైడ్ చేయాలి, అది ఉద్దేశ్యం. కానీ ఎప్పుడో ఒక చిన్న అలవాటు ఒకటి ఎస్టాబ్లిష్ అయిపోయింది. స్వామి సెలెక్ట్ చేసిన తర్వాత ఈ రూమ్ లీడర్ అందరూ మళ్లీ స్వామి దగ్గరికి వెళ్లి స్వామి మాకు గైడెన్స్ ఇవ్వండి అని చెప్పేసి కూర్చోవడం, స్వామి ఏమో సరే అని వాళ్ళందరికి ఇంటర్వ్యూ ఇవ్వడం. మరి అది చాలా పెద్ద తాయిలం కదా, సో అది ఎప్పుడు వదులుకోలేం. సో సంవత్సరం తర్వాత సంవత్సరం ప్రతి సంవత్సరం స్వామి సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళంతా వెళ్లి అక్కడ కూర్చొని స్వామి మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి అని అడిగేవారు, స్వామి ఇస్తూ వచ్చారు. ఇలాగా కొన్ని సంవత్సరాలు జరిగింది. ఇంకా స్వామి ఏమో చెప్పాల్సింది అంతా చెప్పాను, ఇంకా వీళ్ళకి నేర్చుకున్నది వీళ్ళు ఇంకా తర్వాత తరాలకి వాళ్ళు చెప్పుకోవాలి, ఆ విధంగా ఇది ప్రోగ్రెస్ అవ్వాలి అని నిశ్చయించుకున్నారా ఏమో, ఆ సంవత్సరం ఇంకా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కొన్నాళ్ళు వెయిట్ చేశాం అవ్వలేదు. సో కొత్త కొత్త మన పిల్లలు మీరు ఇందాక చెప్పినట్టుగా రఘునాథ్ శర్మ గారు చెప్పినట్టుగా ఇన్నోవేషన్లు మొదలెట్టాం అనమాట. స్వామి మాకేమో అని అది తెలియదు ఇది తెలియదు, మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి అది ఇది, మాకు అసలు గైడెన్స్ లేకుండా పోయింది, మేము ఎలా చెప్పాలి పిల్లలకి, మాకే గైడెన్స్ లేనప్పుడు మేము ఎలాగ గైడెన్స్ ఇవ్వగలం, అలాగ వివిధ రీతుల్లో స్వామికి చెప్పడం మొదలెట్టాం. అయితే స్వామి ఏమని సరే వీళ్ళకే వీళ్ల ద్వారానే మనం చెప్పిద్దాం లోపలికి పిలిచారు. ఒకరోజు మేమంతా ఇందాక భార్గవ గారు చెప్పినట్టు అందరం లోపల పరిగెట్టి వెళ్ళాం. స్వామి లోపలికి వచ్చారు కానీ కుర్చీలో కూర్చోలేదు. అదేంటి స్వామి కుర్చీలో కూర్చుంటేనే కదా ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది, అంత భయం. ఇప్పుడేంటి ఇంటర్వ్యూ పిలిచమన్నారు కాబట్టి పిలిచారు కాబట్టి ఇంకెళ్ళిపోతామా ఏంటి ఇంతేనా. కుర్చీలో కూర్చోకుండా అలాగే నిలబడి స్వామి ఏంటో చాలా డౌట్లు ఉన్నాయన్నారు కదా, ఆ డౌట్లు ఏంటి చెప్పండి అన్నారు. అంటే వెంటనే మాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు గాని డౌట్ అడగకపోతే వెంటనే డోర్ ఓపెన్ అవుతుంది మనం బయటకు వెళ్ళిపోతాం. సో ఆ మూమెంట్ లో నా రూమ్మేట్ ఒక అబ్బాయి నన్ను అడిగాడు, అతనికి నాకు తోచిన విధంగా నేను సమాధానం చెప్పాను. కానీ ఆ క్వశ్చన్ సడన్ గా మనసుకి స్ఫురణకు వచ్చింది. వెంటనే స్వామిని, స్వామి పిల్లలు సుప్రభాతానికి ఎందుకు వెళ్ళాలి అని అడుగుతున్నారు అని అన్నా. అంటే స్వామి అన్నారు ఎవరు చెప్పారు. స్వామి ఎవరు చెప్పారు అంటే వాడి పేరు చెప్పడం అంటే జనరల్ గా అందరూ అడుగుతున్నారు స్వామి అంటే స్వామి అని సరే అని అప్పుడు కూర్చున్నారు. ఆహా అప్పుడు అనుభవించిన ఆనందం తర్వాత ఇంటర్వ్యూలో కూడా అనుభవించలేదేమో అనిపించింది. అంటే స్వామి వాజ్ రెడీ టు గివ్ ఇంటర్వ్యూ టు అస్ బికాస్ ఒక క్వశ్చన్ జెన్యున్ గా మనస్ఫూర్తిగా అడిగినట్టుగా అనిపించింది. స్వామి ఏమని అప్పుడు చెప్పారు రెండు సెంటెన్స్ లో స్వామి సున్నితంగా తర్వాత చిరకాలం మనసులో నిలబడిపోయి ఇలాగా చెప్పారు. స్వామి అడిగారు పొద్దునే ప్రకృతి కార్యక్రమాలకి మీరు వెళ్ళకపోతే ఏమవుతుంది. అందరం పిల్లలు అందరూ ఒకరినొకరు తెలిసిన వాళ్ళే కానీ అందరం సిగ్గుపడిపోయాం ఎలా చెప్పాలి స్వామికి ఇలాంటి ఆన్సర్ అని. స్వామి చాలా సింపుల్ గా చెప్పారు దేహ బాధలు వస్తాయి, ఒంటిలో నొప్పులు అక్కడ ఇక్కడ పెయిన్స్ అవన్నీ వస్తాయి కరెక్టే కదా అన్నారు. అవును స్వామి అని. అలాగే పొద్దున పూట సుప్రభాతానికి వెళ్ళకపోతే మీ స్పిరిచువల్ లైఫ్ లో బాధలు వస్తాయి. ఎంత సూక్ష్మంగా చెప్పారు, కానీ ఇప్పటి వరకు ఆ సుప్రభాతాన్ని అసలు మరవలేదు, దాన్ని విడవలేదు. కానీ అది ఎంత తీవ్రంగా దీర్ఘంగా నాటుకుపోయిందంటే, డీప్ గా నాటుకుపోయిందంటే, ఇప్పటికీ తరతరాలుగా అందరు స్టూడెంట్లకి అదే చెప్తూ వస్తాం అన్నమాట. స్వామి ఈ విధంగా మనకు గైడెన్స్ ఇచ్చారు కాబట్టి దీన్ని మనం మర్చిపోవద్దు, మీకు ఏ కష్టాలేని రాని, దానికి కారణం ఇది, ఫస్ట్ ఇది చెయ్యండి, అది పోతాయి. మనకి డైరెక్ట్ గా రిలేషన్ మనకు కనిపించకపోవచ్చు, కానీ స్వామి చూశారు, స్వామి చెప్పారు కాబట్టి మనం ఫాలో అవ్వడమే మన కర్తవ్యం అని ఆ విధంగా.
5: చాలా బాగుంది సార్. భార్గవ్, మనం సుప్రభాతం గురించి మాట్లాడుకుంటున్నాము, మరి డే ఎండ్స్ విత్ కరచరణ కృతం వా, మరి నైట్ ప్రేయర్ అది చేసేమో చేయలేదో అనేది స్వామికి తెలుస్తుందా అన్న డౌట్ అప్పుడప్పుడు మనకి వస్తుంది. సో దాని గురించి ఏమైనా చెప్తారు సార్?
1: అంటే స్వామికి ఈ విషయం గుర్తుంటుందా లేదా, ఆయనకు తెలుసునా తెలీదా అనేది మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అన్నమాట. ఒకసారి ఈ విషయం జరిగింది, నేను అవి పిహెచ్డి చేస్తుండే రోజులు అన్నమాట. అంటే అంతకుముందు పిహెచ్డి జాయిన్ అవ్వకముందు యాక్చువల్గా నా దగ్గరకు వచ్చారు, నువ్వు ఏం చేస్తావు అని అడిగారు అన్నమాట. ఏం చేస్తావు అని అడిగితే నేను స్వామితో, స్వామి నేను పిహెచ్డి చేయాలనుకుంటున్నాను స్వామి అని చెప్పాను. ఆహా అవునా అని చెప్పి వెళ్ళిపోయారు. దాని తర్వాత మళ్ళా ఒక వీక్ 2 వీక్స్ 3 వీక్స్ అయిన తర్వాత మళ్ళా వచ్చారు ఒకసారి కూర్చొని నా దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఎంఎస్సీ చేస్తున్నావు కదా, ఎంఎస్సీ అయిపోతుంది కదా, ఎంఎస్సీ అయిపోయినాక ఏం చేయాలనుకుంటున్నావు? స్వామి అప్పుడే అడిగారు కదా నన్ను ఈ విషయం అని అనుకున్నాను. అనుకుని స్వామి దగ్గరే పిహెచ్డి చేయాలనుకుంటున్నాను స్వామి, అంటే స్వామి దగ్గరే ఉండాలా అనేటువంటి భావం ఉంది. అయినా కూడా స్వామి దాని గురించి మర్చిపోయినట్టు నటించారనమాట. ఇలా
5: కంటిన్యూ
1: అంటే ఒక డజన్ 2 డజన్ సార్లు అడిగింటారు స్వామి నన్ను ఒక 2 ఇయర్స్ టైంలో. దాని తర్వాత మా ఎంఎస్సీ అయిపోయింది. ఎంఎస్సీ అయిపోయిన తర్వాత మేము 1992లో అయిపోయింది. దాని తర్వాత వెయిట్ చేస్తున్నాం అనమాట స్వామి కోసం. పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు, స్వామి దగ్గర ఉంటున్నావు కదా ఉండొచ్చు నువ్వు అక్కడే ఉండు. ఈ మధ్యలో అప్పుడప్పుడు ఒకసారి వచ్చి స్వామి అడిగేవారు అనమాట, ఉండు ఉండు వెయిట్ చేయి పర్లేదు, ఏం చేద్దాం అనుకుంటున్నావు స్వామి, పిహెచ్డి చేద్దాం. కానీ మిగతా కలీగ్స్ బాగా ఉన్నారు, బాగా ఇంకా ఉన్నతంగా ఎదిగిన వాళ్ళు వీళ్ళు, మన కృష్ణ లాంటి వాళ్ళు, స్వామి మీరేం చెప్తే అది నాకు ఇంకా అది ఇంకా రావట్లే, ఇది ఆ మెచ్యూరిటీ కానీ ఆ పరిపక్వత లేదు. ఇంకా దగ్గర దగ్గర 3 సంవత్సరాలు అయిపోయింది అలా స్వామి, అయితే చాలా ఛాన్సెస్ అన్ని వచ్చాయి. ఎప్పుడు అంత మనసుకు ఇదిగా అనిపించలేదు, అప్పుడప్పుడు బాధపడుతున్నా కూడా పొద్దున స్వామి మాతో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు వచ్చి మాట్లాడటం, ఈవినింగ్ టైమ్స్ లో అప్పుడప్పుడు వచ్చి మాట్లాడటం, వీటితో రోజులు బాగా గడిచిపోయాయి అనమాట. చాలా ఆనందంగా గడిచిపోయాయి ఒక రకంగా అనుకుంటే. అప్పుడప్పుడు అయ్యో నాకు ఇంకా జాబ్ లేదు, ఏం చేస్తాను ఇప్పుడు, నెక్స్ట్ ఏమిటి అని. సో ఒకరోజు 3 ఏళ్ల తర్వాత బాగా గ్యాస్ అయిపోయింది, ఇంకా పూర్తిగా ఇదైపోయింది అనమాట, బలహీనం అయిపోయింది మనసు. కృష్ణ స్వామి అడుగుతున్నాను, ఏం చేస్తావు అడిగారు మళ్ళా. అప్పుడు ఇంకా మనసా వాచా కర్మ, స్వామి మీరు ఏం చెప్తే అది చేస్తాను స్వామి, ఆ స్థితి వచ్చింది అన్నాడు. అంటున్నా వెంటనే స్వామి, లేదు నేను చెప్పాను కదా, నువ్వు చెప్పావు అప్పుడు, నేను నువ్వు అడిగిండేదే ఇస్తాను, పిహెచ్డీనే ఇస్తాను, ముందు జాబ్ జాయిన్ గా, ఎందుకంటే మీ నాన్న రిటైర్ అయ్యారు. నాకు తెలియలే ఆ విషయం, యాక్చువల్లీ రిటైర్ అయినప్పుడు కూడా నాకు తెలియలేదు. మళ్ళా కొన్ని ఏళ్ల తర్వాత మా నాన్న చెప్పారు, ఒక ఇంగ్లాండ్ లెటర్ రాశారంట స్వామికి, అప్పుడు
5: రిటైర్ అయినట్టు,
1: నేను రిటైర్ అవుతున్నాను, నా కొడుకు ఇంకా అక్కడ ఉన్నాడు, చూడండి వన్ తట్టు మీ ఆశీర్వాదాలు కావాలని. అంటే చూడండి స్వామి, ప్రతి లెటర్ చదువుతారు, ప్రతి మాట మన మనసులో వింటారు,
4: ఇది సాక్షాత్ నిదర్శనం. ఇది మీ నాన్న రిటైర్ అవుతున్నారు, ఫస్ట్ నువ్వు జాయిన్ కా, తర్వాత ఇస్తాను. అలాగే వెళ్ళింది లైఫ్. తర్వాత స్వామి అన్ని చూసుకున్నారు, పిహెచ్డి కూడా చేయించారు. పిహెచ్డి అయిపోతుందో కదా అనుకున్నాను, ఆయన దయతోనే అయింది. అలా అన్ని నెట్టుకొని అంటే స్వామితో అదే లివింగ్ విత్ గాడ్ అనేది ట్రూ ఎడ్యుకేషన్ చెప్తాను చూడండి. అన్ని చూసుకుంటారు, దట్ విల్ లీడ్ యూ టు లివింగ్ ఫర్ గాడ్, లివింగ్ ఇన్ గాడ్. అలా
3: అయిపోతున్నా నైట్ ప్రేయర్ అన్నావు కదా, సార్ చెప్పిన ఎక్స్పీరియన్స్ అంతా అదే కరుచరణ కృతంబ అంతా. అంటే మన ఉన్నదంతా ఆయనకి అర్పించేసే భావం మనలో వస్తే అప్పుడు స్వామి పెర్ఫెక్ట్ గా చూసుకుంటారు.
5: అంటే తెప్పిస్తారు,
3: తెప్పిస్తారు. కానీ తెప్పించిపోతే అడుగుతారు కూడా, ఏంటి ఇలాగేంటి. నేను ఒక సంభాషణ చెప్తాను. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, బృందావనంలోని రాత్రి మనకి నైట్ ప్రేయర్ ఉంటుంది కదా, అదే 9:40 9:50 ఉంటుంది. ఇప్పుడు కొంచెం లేట్ అయిందేమో, 10:00 చేస్తున్నారు. అయితే నైట్ ప్రేయర్ అప్పుడు ఒక అబ్బాయి మనకి బృందావనంలో అప్పుడు మధ్యన కళ్యాణ మండపం ఉండేది కాదు. సో టాప్ ఫ్లోర్ సీ ఫ్లోర్ నుంచి డైరెక్ట్ స్వామి త్రయి బృందావన్ కనిపిస్తుంది, స్వామి రెసిడెన్స్ మందిరం కనిపిస్తుంది. ఒక అబ్బాయి ఒకరోజు ఆఖరి సీ ఫ్లోర్ రూమ్ లో నుంచి కిటికీ నుంచి చూస్తే స్వామి రూమ్ లైట్ ఆన్ చేస్తుంది, స్వామి ఇటు నుంచి అటు మా నడుస్తున్నట్టు కనిపించారు. అయితే ఆయనకి డౌట్ వచ్చింది, సైనిక స్వామి 10 గంటలకి లేచి ఉన్నారేంటి అని వెళ్లి వార్డన్ సార్ చెప్పాడు. వార్డన్ కూడా ఇదేంటి ఇలాగే కౌతూహలం, స్వామిని అడుగుతాను వెళ్ళి అని. సో నెక్స్ట్ డే మార్నింగ్ స్వామిని అడిగారు, స్వామి మా పిల్లలు సీ ఫ్లోర్ వాళ్ళు చూశారు, మీరు రాత్రి నైట్ ప్రేయర్ అప్పుడు కూడా మేల్కొని ఉన్నారేంటి స్వామి అంటే. అప్పుడు స్వామి అన్నారు, కరెక్టే కదా, వెయిట్ చేస్తున్నాను, ఎవరు ఆఫర్ చేయడం లేదు. అంటే వార్డన్ సార్కి అర్థం లేదు, ఏంటంటే ఇప్పుడు స్వామి చెప్పారు నేను నైట్ ప్రేయర్ పెట్టింది ఎందుకు, కరచరణ కృతం వా, కాయజం కర్మజం వా, అంటే శ్రవణ నయనజం వా, మానసం వా, అపరాధం విహితం అహివితం, తెలిసినా తెలియకుండా సర్వమేత క్షమస్వ జయ జయ కరుణానిధే శ్రీ సాయి దేవ శంభో, అంటే అంతా నీకు నేను అర్పించిస్తున్నాను అనే ఒక భావంతో మీరు నైట్ ప్రేయర్ చేస్తే మీరు ఫ్రీ అయిపోతారు. మీరు కర్మ అంటారు, అంతా ఫ్రీ. నేను ఉన్నాను ఎందుకు, మీ దగ్గర నుంచి తీసుకోవడానికి, మీకు క్లారిటీ ఇచ్చేయడానికి. సో అది చేయకపోతే ఎలాగా అంటే, దాని తర్వాత అప్పుడు వార్డెన్ సార్కి దాని తర్వాత పిల్లలకి కూడా నైట్ ప్రేయర్ ఇంపార్టెంట్ తెలిసింది. అంటే తెలిసినా తెలియకపోయినా రోజులో అంతా ఏమైనా మన కర్మలు పనిచేసినవన్నీ ఆఖరిలో స్వామికి ఆఫర్ చేసి ఫ్రీగా పడుకోవచ్చు. అంటే అప్పుడు యోగ నిద్ర వస్తుందేమో ప్రాపర్.
4: అంటే కృష్ణ నేను కూడా ఒకసారి ఇంటర్వ్యూ రూమ్ లో యాక్చువల్గా మంచి ఛాన్స్ ఇచ్చారు స్వామి వారు. అప్పుడు ఇంకా ఉద్యోగం ఇస్తున్నారు అప్పుడు మాకు. అంటే ఉద్యోగం ఇచ్చేయడానికి ముందర ఒక కొన్ని రోజులు హనీమూన్ పీరియడ్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్ టు హ్యాపెన్. అంటే మనకు తెలిసిపోతుంది అది, అంటే ఇట్ వోంట్ బి ఆన్ పేపర్ అనమాట ఇంకా, బట్ తెలుసు ఇంకా స్వామి తన ఫోల్డ్ లోకి తీసుకున్నారు అని. సో చాలా అంత హ్యాపీగా అంత బ్యూటిఫుల్ గా ఉంటాయన్నమాట ఆ రోజు. ఎందుకంటే ప్రతిరోజు మందిరికి వెళ్లేటప్పుడు ముందు అయితే దేర్ విల్ బి ఒక స్వామిని నాకు ఇంకా ఇవ్వాలా, నేను ఇంకా లైఫ్ లో సెటిల్ కాలేదు, ఇట్లాంటి ఫీలింగ్స్ అన్ని ఉంటాయి. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు అన్ని తెలుసు, వీడికి ఎప్పుడు ఇవ్వాలా, ఏం జరుగుతుంది అని అన్ని తెలుసు. మన ఆదుర్ద అలా ఉంటుందన్నమాట. అయితే ఇంకా ఒకసారి అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత స్వామి ఇంకా ఎగురుకుంటా గంతులు వేసుకుంటూ వెళ్తుంటాం అనమాట. ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ ఫ్యూ డేస్, ఇంకా దాని తర్వాత జాబ్ లో జాయిన్ అవుతాము అని అలా అటువంటి ఫీలింగ్స్ ఉండమాట. అటువంటి సందర్భంలో ఒకసారి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు, కృష్ణ కూడా ఉన్నాడు అప్పుడు, మేమిద్దరు ఉన్నాము, స్వామి పాదాల దగ్గర కూర్చొని వాత్సేవ చూస్తున్నాము. ఇదే చెప్పారు స్వామి, మీరు రాధలాగా నన్ను ప్రేమించలేరు, హనుమంతునిలాగా సేవ చేయలేరు, లక్ష్మణునిలాగా నన్ను చూసుకోలేరు, ఇలా ఈ బ్రహ్మాండమైనటువంటి ఈ క్యారెక్టర్స్ అందరినీ మెన్షన్ చేశారు. ఇప్పుడు బాగా గుర్తుకొస్తుంది మీతో కూర్చొని మాట్లాడుతుంటే ఇవన్నీ మీరు మనసులో, అంటే ఒక ఇది జరుగుతుందన్నమాట, మీరు స్వామి మాకు ఛాన్స్ ఇచ్చారు, మీ దగ్గరే ఉండబోతున్నాము, ఇంకా ఇప్పటి నుంచి ఏళ్ల తరబడి మీ సేవలోనే మీ దగ్గరే జాబ్ చేస్తుంటాం, యూనివర్సిటీలో కానీ లేదంటే హాస్పిటల్లో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ చేస్తుంటాము. మరి ఇప్పుడు మీ దగ్గర మీ సాన్నిధ్యానికి మాకు ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు హౌ డు వి యూటిలైజ్ యువర్ టైం కరెక్ట్ రైట్, ఎట్లా దాన్ని వినియోగించుకునేది, సో దట్ వి ప్రోగ్రెస్ టువర్డ్స్ మోక్షం. మోక్షం గురించి ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను, మోక్షం గురించి స్వామి చాలా క్లారిటీ ఇచ్చారు.
1: అది జరుగుతోంది మనసు లోపల అనిపిస్తుంది అన్నమాట. స్వామి మీరంతా అవన్నీ ఏం చేసే పని లేదు, మీరు పొద్దున పోయి మామూలుగా పిల్లలకు నువ్వు నాతో స్వామి చెప్పారు పాఠాలు చెప్తున్నావు కదా, పొద్దున పోయి సిన్సియర్ గా ప్రిపేర్ ఈ మాట చెప్పారు, సిన్సియర్ గా ప్రిపేర్ గా పోయి స్టూడెంట్ పాఠాలు చెప్పు, క్లాస్ లో వాడు ఇలా ఇలా చూస్తుంటాడు వాడిని అలర్ట్ చేయి. ఒకనికి లోపల డౌట్ ఉంటుంది, నిన్ను అడగాలంటే వాడికి భయం వేస్తుంటుంది, అప్పుడు నువ్వే ఆ డౌట్ తెలుసుకుని నువ్వే ఆ డౌట్ వేసి దానికి సమాధానం క్లాస్ లో చెప్పాలి.
4: నువ్వు స్టూడెంట్ గా ఉన్న రోజుల్లో బెరుగ్గా ఉన్నావు అది
1: చూసారా, అంటే స్టూడెంట్ కు ఎలా ఉంటుంది క్లాస్ రూమ్ లో వాడి, అంటే స్వామి ఇదంతా ఆలోచిస్తారండి, ఐ మీన్ ఈ గోస్ట్ రూట్ కాజ్ అండి, ప్రతిదీ చూస్తాను. అది చూసుకుని సాయంత్రం క్లాసులు అయిపోయి మామూలుగా పిల్లలకు నువ్వు నాతో స్వామి చెప్పారు పాఠాలు చెప్తున్నావు కదా, పొద్దున పోయి సిన్సియర్ గా ప్రిపేర్ ఈ మాట చెప్పారు, సిన్సియర్ గా ప్రిపేర్ గా పోయి స్టూడెంట్ పాఠాలు చెప్పు,

0: పించేసి నీది స్వామి అను అంతే. ఆ మతం చేస్తే చాలు వాళ్లకు, హనుమంతునికి, లక్ష్మణ్కి, తర్వాత రాధకు, వాళ్ళందరికీ లభించినదే మీకు లభిస్తుంది. చూసారా, ఐ మీన్ ఎంత చేసావు అన్నది కాదు, ఎలా చేసావు. అలా ఏం ఏదైనా సరే ఏదైనా నాకు అర్పించేయండి అన్నారు స్వామి. అంటూనే వెంటనే ఏదైనా అర్పించచ్చా స్వామి అన్నాడు. గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీ థాట్స్ అట్లాంటివి వస్తుంటాయి, అట్లాంటివి చేస్తుంటాము. అంటే స్వామి వెంటనే ఏదన్నా సరే అని చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. మన సముద్రంలోకి రకరకాల నదులు వచ్చి కలిసిపోతుంటాయి, ఒక్కో నదికి ఒక్కొక్క కలర్ ఉంటుంది, బికాస్ ఆఫ్ యూనో ఎక్కడి నుంచి ప్రవహించుకొని వస్తుంది, ఏవేవో మలినాలు, మంచివి చెడ్డవి అన్ని తీసుకొని వస్తుంది. ఒక నది పచ్చగా ఉంటుంది, ఒక నది ఎర్రగా ఉంటుంది, ఒకటి బ్రౌన్ గా ఉంటుంది, బట్ అన్ని వచ్చి సముద్రంలో కలిసినప్పటికి కూడా సముద్రం ఏమో సముద్రం లాగానే ఉంటుంది, ప్యూర్ అయిపోతుంది. అలాగే స్వామి కానీ కృష్ణుడు కానీ, కృష్ణుడు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. అంతమంది గోపికలు కృష్ణుడిని ప్రేమించారు, దే ఆఫర్డ్ దెమ్సెల్వ్స్, వాళ్ళ మనసులో ఉండేటువంటి ఆలోచనలు అని ఎటువంటివైనా సరే ఆఫర్ చేసేటప్పటికీ ఆ సముద్రం అనేటువంటిది అంత గారమైనటువంటిది అనమాట. అది దట్ ఈస్ ప్యూర్, దాంట్లోకి వెళ్లేటువంటి అన్ని ప్యూర్ అయిపోతాయి. సచ్ ఏ ఫెంటాస్టిక్ లెసన్.
1: వేదోక్తి సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం.
0: అవును,
1: మనమేమోని ఆ వేదోక్తి మనకు తెలుసు, ఇక్కడేమోని స్వామి ఏమోని మనతో మాట్లాడుతూ ఆడుతూ పాడుతూ ఈ హనీమూన్ పీరియడ్ లో అంత లైట్ గా మనం వర్డ్ ఉపయోగించిన ఆ పరిస్థితిలో కూడా స్వామి మనతో నవ్వుతూ మాట్లాడుతున్నా అది మనకి గుర్తు ఉండేలాగా మనకేమని నాకు అర్పించేయ ఎంత క్లియర్ గా చెప్పారంటే రెట్రోస్పెక్ట్ లో ఆలోచిస్తే నేను భగవంతుణ్ణి, మీరు నాకు ఇచ్చేయండి, నేను చూసుకుంటాను అని ఎంత. ఇప్పుడు కలియుగంలో అప్పట్లో అదే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క క్రతువులు యజ్ఞాలు అవన్నీ చేయాలి అని కలియుగంలో నామస్మరణ చేస్తే చాలు అని ఎంత సులువుగా చెప్పారో అంత ఈజీగా ఒక్క మాట ఐ ఆఫర్ ఇట్ టు యూ అంతే చాలు, ఇంత సింపులా అని అనిపిస్తుంది. కానీ అంత సింపుల్ గా చేసింది ఆయన, చేసింది ఆయన కాబట్టి అది మంత్రమే. ఒక మాట ఆయన నోటి నుంచి బయటకు వచ్చింది అంటే అది మనకు మంత్రం.
0: దట్ రిమైండ్స్ మీ వన్ ఫెంటాస్టిక్ ఇన్సిడెంట్. అంటే అంతే, చాలా మంది శ్రోతలు కూడా వినింటారు ఇది. మన సుబ్బారావు గారు ఉండే వాళ్ళ గండికోట, వాళ్ళ నాన్న
2: సుబ్రహ్మణ్య
0: గారు యాక్చువల్లీ రోట్ ఆయన. సో సుబ్బారావు గారు మాతో మాట్లాడుతుండేవారు అనమాట. అప్పుడప్పుడు బృందావనలో స్వామి ఆయనతో మాట్లాడిచ్చేవారు. ఆయన చెప్పారనమాట, ఆయన స్వామి సన్నిధిలో చెప్పిండేది ఇది. ఆయన వాళ్ళ తండ్రితో మాట్లాడుతూ స్వామి పలుకు వేదం అంటున్నారు కదా, అంటున్నావు కదా నాన్న, ఎలా అది అంటే వాళ్ళ ఆయన చెప్పారంట, నువ్వు ఏదన్నా సనాతన సారథి తీసుకుని ఎనీ డిస్కోర్స్ ఏదో ఒకటి తీసుకుని నువ్వు ఒక ర్యాండమ్ గా ఏదన్నా సరే లైన్ నువ్వు చదువు స్వామి డిస్కోర్స్ నుంచి, నేను చెప్తాను అది వేదవాక్యం. ఆయన నిష్ణాతుడు, వేద పండితుడు. సో ఈయన సుబ్బారావు గారు తీసి స్వామి డిస్కోర్స్ నుంచి ఏదైనా లైన్ చదవడము, ఆయన వేదం నుంచి ఒక వేద సూక్తిని వేదం కోట్ చేయడం, ఇలా ప్రతిదీ అలా సెంటెన్స్ చెప్తే వేదం నుంచి స్వామి పలుకులని. ఇప్పుడు కృష్ణ చెప్పాడు ముమ్మాటికే నిజం అనమాట, ప్రతిదీ అలా అలా ఇచ్చారు స్వామి మనకు. ఎంతో సంక్లిష్టమైనటువంటి వాటిని కూడా స్వామి వాటిని సింప్లిఫై చేసి అలా ఇచ్చారన్నమాట.
3: ఇప్పుడు మీరు నామస్మరణ అన్నారు కదా, అంటే నామస్మరణ చేయడానికి ప్రాపర్ గా కూర్చొని చేయాలా, లేకపోతే ఎలాగైనా చేయొచ్చా, ఆ విషయాలు ఏమైనా ఉన్నాయా అనుభవాలు మీకు, ఎలా చేయాలి నామస్మరణ?
1: ఇది ఒకటి బాగున్నది. ఇది నేను 8th క్లాస్ లో చదువుతున్నప్పుడు ఇక్కడ స్వామి స్కూల్లోనే స్వామి అమ్మని అప్పుడు మా హాస్టల్కి వచ్చారు. వచ్చి మా హాస్టల్ డైనింగ్ హాలే అన్ని కమ్యూనిటీ యాక్టివిటీస్ కి ఉపయోగించాడు, అంటే భోజనం చేయడానికి కానీ, లేకపోతే స్వామి వచ్చినప్పుడు డిస్కోర్స్ ఇస్తే మేము అందరం అక్కడ అసెంబ్లీ అవ్వడానికి కానీ, లేకపోతే రాత్రిపూట పడుకోవడానికి కానీ అదే హాల్ అనమాట. సో చాలా మల్టీపర్పస్ ఏరియా అనమాట. సో ఆ రోజు స్వామి వచ్చారు, వచ్చేసి మా డిస్కోర్స్ ఇవ్వడం మొదలెట్టారు. అప్పట్లో హాస్టల్లో ఒక 150 మంది పిల్లలు ఉండేవాళ్ళం, బోత్ స్కూల్ అండ్ హాస్టల్ కాలేజ్ పుట్ టుగెదర్ అనమాట. అప్పట్లో ఆ 150 మందిలో మేము కూర్చుని ఉన్నాం, హాల్ సరిపోయింది. స్వామి ఏమోని

0: కుండలిని గురించి, తర్వాత ఈ సప్త చక్రాల గురించి, వాటి గురించి చెప్పడం మొదలెట్టారు. నేనుండేదా విశిష్టమైన 8th క్లాస్. సో కుండలిని గురించి చెప్తున్నా, అరగంట పర్లేదు. ఆ తర్వాత మెల్లిగా పడుకునిపోయాం. సో కాసేపు పడుకున్న తర్వాత సడన్ గా మళ్ళీ ఏదో కుదిపినట్టుగా మెలకు వచ్చింది. స్వామి అని, మీరు ఎలాగైనా మొదలెట్టండి, ఈ మెడిటేషన్ అనేది చాలా సింపుల్, మీరు మీకు సుఖాసీనమైన ఆసనంలో కూర్చొని మీరు మొదలెట్టండి, దానంతక అదే మీకేమో అని ఈ మెడిటేషన్ వచ్చేస్తుంది. మెడిటేషన్ కోసం సెపరేట్ గా మీరేమని నిఠారుగా కూర్చోవడం, తర్వాత ఏమని పద్మాసనం వేసుకోవాలి, ఇలాంటిదేం అవసరం లేదని. అర్రే ఇదేదో బాగుంది అదే, అయితే మనం ఇంతవరకు చెప్పింది మనం మిస్ అవ్వలేదన్నమాట అని ఒక ధైర్యం ఒకటి వచ్చింది. వచ్చింది ఆ తర్వాత ఆ రోజు డిస్కోర్స్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా సుప్రభాతం టైం వచ్చింది. సో ఎన్నో రకరకాలుగా సుప్రభాతాలని మనం అటెండ్ అయ్యేవాళ్ళం. దాంట్లో ఒక విధం ఏంటంటే ఒక దుప్పటి తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోవడం అనమాట. సో అలా దుప్పటి ఒకటి తీసుకెళ్ళాం చలికాలం. సో మోకాళ్ళనేమని గుండె వరకు తీసుకుని కూర్చోను అనమాట, గొంతు కూర్చున్న తర్వాత అలాగే కాసేపు సుప్రభాతం, కాసేపు నిద్రాసనం. సో అదే జరుగుతూ వచ్చింది. సడన్ గా అరే నిన్ననే స్వామి డిస్కోర్స్ లో చెప్పారు కదా, మనం ఎలా కూర్చొని మనం మొదలెట్టినా సరే మనం ఏమని మెడిటేషన్ చేయొచ్చు అన్నారు కదా, సరే ట్రై చేద్దాం అనుకున్నా. సో మనకి నచ్చిన నామావళి, మనకందరికి ప్రియమైనది సాయిరాం. సో సాయిరాం చెప్పుకుంటూ కాసేపు ఏమని అలాగే చూస్తాం. అటువైపు సుప్రభాతం జరుగుతున్నది, ఇటువైపు ఏమని మనం ఎక్స్పెరిమెంట్ మొదలెట్టింది. సో సాయిరాం సాయిరాం సాయిరాం అనుకుంటున్నాను. ఎక్కడి నుంచో ఎందుకో తెలియదు గాని అంతవరకు ఉన్న చలి అనిపించలేదు. మెల్లిమెల్లిగా ఆ మోకాళ్ళు గుండె వైపు నుంచి కిందికి జారిపోయి హాయిగా కూర్చున్నాను. కాసేపు అయిన తర్వాత ఇంకొంచెం అది కూడా డిస్కంఫర్ట్ అనిపించి పద్మాసనంలోకి నేను వెళ్లి కూర్చుంటే అది కంఫర్టబుల్ గా అనిపించింది. సో పద్మాసనంలో కూర్చున్నాను, నా అంతటా నేనే చూసుకుంటే నా బాడీ కూడా స్ట్రైట్ గా అయిపోయింది. ఆ నామస్మరణ మటు కంటిన్యూస్ గా జరుగుతున్నది. ఒకవైపు నామస్మరణ జరుగుతున్నది, ఒకవైపు ఇలా గొంతు కూర్చొని నిద్రపోతున్నాను అనుకుంటున్నవాడు ఒక కృష్ణ, కాసేపు అయిన తర్వాత మెడిటేషన్ పోస్ట్ లో కూర్చున్నవాడు ఇంకో కృష్ణ, మధ్యలో ఏం జరిగింది ఎవరికి తెలియదు. అదే నామస్మరణ. అప్పుడు అర్థమైందనమాట, స్వామి చెప్పింది ఏంటంటే మీరు నామస్మరణ మొదలెట్టండి, మీరు ఏ ఆసనంలో మీకు సుఖమని మొదలెట్టండి, ఆ పవరే మిమ్మల్ని ఏమో అని మెల్లిగా కరెక్ట్ పోస్చర్ లోకి తీసుకెళ్తుంది. కానీ అదే ముందర చెప్తే మేమెవరం మొదలెట్టేవాళ్ళం కాం, అమ్మ మళ్ళీ మళ్ళీ అక్కడికి తీసుకెళ్లిపోతున్నారు అని. కాబట్టి ఎవరికి ఏది నచ్చుతుందో, ఏ విధంగా చేస్తే వాళ్ళేమో అని భగవంతుడు వైపు తిరుగుతారో అది మొదలెట్టి మాకు చెప్పారు సార్. గురువుగా శిష్యుడి యొక్క అవసరం ఏంటో, వాడి కెపాసిటీ ఏంటో తెలుసుకుని 8th క్లాస్ పిల్లాడికి కుండలిని గురించి చెప్తే ఏమన్నా అని ఎవరన్నా అనుకోవచ్చు, కానీ వాడికి కూడా అర్థమయ్యేలాగా స్వామి చేసి నేర్పించారు. చాలా అదృష్టం మాకు,
1: చాలా బాగుంది కృష్ణ గారు. కానీ నిద్ర విషయం మీరు చెప్తే, నిద్ర విషయంలో కూడా కొన్ని ఇంకా అనుభవాలు ఉన్నాయి కదా స్వామి. జనరలీ ఇది మనకి బాగా అలసిపోయి, మన జనరలీ హాస్టల్లో మనం రోజంతా మనకి కాలేజ్ ఉంటుంది, కాలేజ్ నుంచి వస్తాం, అప్పుడు ఒక్కొక్క సన్నివేశంలో స్వామి అప్పుడు మనకి డిస్కోర్స్ ఇస్తారు సాయంత్రం, రోజంతా అలసి వచ్చినప్పుడు. సో ఒక్కొక్కసారి మధ్య మధ్యన మనకి ఒక కునుకు పడుతుంది కదా, దాని విషయంలోని
0: బాగా గుర్తు వచ్చేసారు మీరు. మా సీనియర్ ఒకతను ఇలాగ స్వామితో కొడైకెనాల్ కి వెళ్లే అదృష్టం లభించింది. స్వామి కూడా వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి తీసుకెళ్తారు. సో ఇక్కడ బేసికల్ గా మన స్టూడెంట్ కమ్యూనిటీ ఆల్మోస్ట్ 3,000 మంది ఉంటాం. వాళ్లలో కొంతమందిని ఏమని స్వామి ఓ 10 మందిని 20 మందిని స్వామి సెలెక్ట్ చేసుకుని తనతో పాటు కొడైకెనాల్ కి ఊటీకి తీసుకెళ్లేవారు అప్పట్లో. అలా ఒక సంఘటన జరిగినప్పుడు అక్కడ కొడైకెనాల్లో స్వామి ఏమని, ఈ రోజు మనం బయటికి వెళ్దాము అని చెప్పేసి ఆ పిల్లలందరినీ పిక్నిక్ లాగా వీళ్ళందరినీ తీసుకెళ్లారు. సో వీళ్ళేమో అని బాగా, అంటే మన పిక్నిక్ అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, భగవంతుడి పిక్నిక్ అంటే ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, డిఫరెన్స్ ఇలాగుంటుంది. సో వీళ్ళందరూ వెళ్లిన తర్వాత స్వామి మిమ్మల్ని ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకుని అక్కడ స్వామి మిమ్మల్ని వీళ్ళందరికీ డిస్కోర్స్ ఇవ్వడం మొదలెట్టారు. సో బాగా కాసేపు స్వామితో ఏకాంతం, ఇంతమందిలో స్వామిని మమ్మల్ని ఏమని చూస్ చేసుకున్నారు, ఆ భావావేశంతో వాళ్ళు కాసేపు విన్నారు. తర్వాత ఒక అబ్బాయి మటుకు ఎందుకో తట్టుకోలేక మీరు ఇందాక చెప్పినట్టుగా ఆ నిద్రలోకి
2: జారుకున్నాడు.
0: డిస్కోర్స్ అయిపోతున్న సమయంలో నిద్రదేవి కూడా వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి ఏమని టక్కున లేచి కూర్చొని కరచరణ కృతం వాళ్ళగా లాస్ట్ పాట విన్నాడు. వినేసి కానీ లోపల గిల్ట్, ఏంటి స్వామి మమ్మల్ని సెలెక్ట్ చేసుకుని వస్తే మాకి ఇంత తప్పు పని ఎలా చేయగలుగుతున్నాను, ఈ ఆవేదన ఒకటి అతనిలో మొదలైంది. ఈ ఆవేదన అన్నది ఒకటి భగవంతుడికి చాలా ప్రీతిపాత్రమైనది, అది మనకి తెలియకపోయినా సరే మనల్ని భగవంతుడి దగ్గరికి చాలా దగ్గరికి తీసుకెళ్లిపోతుంది. సో ఇలా మదన పడుతూ వచ్చాడు. మళ్ళీ కొడైకెనాల్ అది శృతి, సాయి శృతికి వచ్చేసారు. స్వామిను పిల్లలు అక్కడ ఉండేవారు. సో స్వామి ఏమోని నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఆ పిక్నిక్ వెళ్దాం అన్నారు. ఈ అబ్బాయికి భయం మొదలైంది. సో అందరూ వెళ్లి బస్సు ఎక్కారు. ఈ అబ్బాయి ఏమో ఇంకా తటపటాయిస్తున్నాడు. స్వామి ఏమోని ఏయ్ వెళ్ళు అన్న. స్వామి ఒక విన్నపం. ఏంటి అన్న? స్వామి ఇంత వేల మందిలో కొందరినే మీరు స్టూడెంట్ గా తీసుకున్నారు, ఆ స్టూడెంట్లు కూడా కొంతమందినే మీరు ఇక్కడ తీసుకుని వచ్చారు. అలా సెలెక్ట్ చేసుకుని మమ్మల్ని తీసుకెళ్లి మీరేమని మాకు దివ్యబోధ చేస్తుంటే నా పాపం ఏమిటో నాకు అర్థం కావటం లేదు స్వామి, నాకు నిద్ర వచ్చేసి నేను నిద్రపోతున్నాను, మీ మాటలు వినలేకపోతున్నాను అని బాధపడ్డాడు. ఆ ఆవేదన స్వామిని టచ్ చేసింది. స్వామి అన్నారు, లేదు బంగారు నువ్వు నిద్రపో, నేను డిస్కోర్స్ ఇస్తాను, ఏం పర్వాలేదు, ఇవన్నీ నీ మనసుకు వెళ్లి హత్తుకుపోతాయి, ఎప్పుడు నీకు అవసరమో అప్పుడు అవి బయటకు వచ్చి ప్రస్ఫుటించి నిన్ను రక్షిస్తాయి. ఆ అజ్యూరెన్స్ ఎంత ఆనందకరమైందంటే ఆ అబ్బాయి వెంటనే నమస్కారం చేసుకుని పరిగెట్టి వెళ్లి బస్సులో కూర్చున్నాడు. ఆ తర్వాత అబ్బాయి మళ్ళీ నిద్రపోయాడో లేదు తెలియదు, కానీ మనం ఇప్పుడు నిద్రపోయినా సరే భగవంతుడు మనకిచ్చిన ఆ అజ్యూరెన్స్ మనకి కలకాలం రక్షిస్తుంది.
2: అంటే భగవంతుడి సన్నిధి అంత పవర్ఫుల్ అని స్వామి చెప్తున్నారు అన్నమాట. అంటే స్వామి చెప్తారు కదా, నేను పలికిన ఏ మాట కూడా అది వ్యర్థం కాదు, అది మన సబ్ కాన్షియస్ మైండ్ లో అది ఉండిపోయి మనకి ఎప్పుడైతే అవసరమో అది ఆటోమేటిక్ గా అది గుర్తు వచ్చేలా చేస్తుంది అది. సార్ మన స్వామి చెప్పినటువంటి మనకి ఎన్నో ప్రేయర్స్ లో మనం సుప్రభాతం గురించి మాట్లాడుకున్నాం, మనం కరచరణ కృతం నైట్ ప్రేయర్ గురించి మాట్లాడుకున్నాం, బ్రహ్మార్పణం కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రేయర్, మనకి చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే స్వామి మనల్ని ఎక్కడికి తీసుకెళ్లినా తిండి మాత్రం పెట్టకుండా వదలరు మనల్ని, మనందరూ ఇలా ఉండడానికి కారణం స్వామి. సో మరి బ్రహ్మార్పణం గురించి కొంచెం మాట్లాడుకుందాం.
3: స్వామి ఎప్పుడు అంటే చాలా బాగా చెప్పారు, తిండి విషయంలో అంటే పిల్లలకు పెట్టాలనే విషయం ఎంతో శ్రద్ధ తీసుకునేవారని, ఎక్కడైనా సరే అది మా కొడైకెనాల్ లో చూసినప్పుడు కానీ లేదంటే ఇక్కడ మన హాస్టల్ కి స్వామి విజిట్ చేసినప్పుడు కానీ ముందు పోయి ఏమేమి ఇస్తున్నారు పిల్లలకు, ఎంతెంత ఇస్తున్నారు, ఇంత ఇస్తారా ఇది ఇంత ఇస్తారా, ఇవన్నీ ఒకసారి బృందావన్లో కూడా స్వామి మొన్న అక్కడ జాయ్ ఫ్యాక్టరీ అని ఉండేది, ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ, ఆయన వచ్చి స్వామి మీరంతా రావాలా పిల్లలు అంటే నేను అక్కడనే కాదు పిల్లలతో వస్తాను నేను వస్తాను పర్వాలేదు అన్నారు. అంటే ఐస్ క్రీమ్ లేయాలి కదా, పర్లేదు స్వామి రావచ్చు మీరు అన్నారు. అంటే ఒక ఐస్ క్రీమ్ ఇస్తావా రెండు ఐస్ క్రీమ్లు ఇస్తావా చూడు స్వామి, హీఈస్ ఆల్సో ఆస్కింగ్ లైక్ ఎ చైల్డ్ అనమాట చిన్న. అంటే స్వామి దోదో దిన్ ఒకటిగా రెండు రెండు ఇవ్వాలా మా పిల్లలకు, అంటే మాకు ఎంత సంతోషం అంటే ఓ రెండు రెండు ఐస్ క్రీమ్లు ఇస్తారు అలాగే వెళ్ళు. సో ఇలా స్వామి అంత శ్రద్ధ తీసుకునేవారు అనమాట, ఎందుకంటే అన్నమయ్య కోశ అది ఫస్ట్
2: అది సాటిస్ఫై అవ్వాలి
3: దాని తర్వాత. సో ఈ బ్రహ్మార్పణం గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఐ మీన్ నాకు అది ఎలా గుర్తుండిపోయింది అనమాట లైఫ్ లాంగ్. స్వామి గారు అది గణేష చతుర్థి టైం అనమాట, తర్వాత గణేషుని నిమజ్జనం చేసి పోయి నిమజ్జనం చేస్తాం ఈవినింగ్, తిరిగి వచ్చి మళ్ళా మందిర్లో కూర్చుంటాం అనమాట నిమజ్జనం అయిన తర్వాత. స్వామి మా కోసం వెయిట్ చేస్తుంటారు అప్పుడు వచ్చిన తర్వాత, వచ్చిన తర్వాత మళ్ళా ఒకసారి స్వామి దర్శనం అవుతుంది. అయితే ఈ మధ్యలో పోయి నిమజ్జనం చేసిన వచ్చేటప్పుడు మన స్కూల్ హాస్టల్ ఉంది, అక్కడ వాళ్ళు మంచి ప్రసాదం ఇస్తారు. గణేష్ నిమజ్జనం చేసి అలసిపోయి ఉంటారని పానకము తర్వాత బ్యాళ్ళు కొంచెం హల్వా అట్లాంటివి ఐ మీన్ ఇస్తారన్నమాట. సో అది యాక్చువల్ గా మైండ్ దాని మీద కూడా ఉంది మీకు
2: దాని మీద
3: అది. సో ఆరో ఒకసారి ఇలా వెళ్ళాము, బాబా ప్రసాదం తీసుకుని వచ్చి కూర్చున్నాము. స్వామి మళ్ళా నడుచుకుంటూ వచ్చారు మా దగ్గరికి. వచ్చి దగ్గరకు వచ్చి రే నిమజ్జనం బాగా అయిందా అని అడిగారు. బాగా అయింది స్వామి, బాబు ప్రసాదం కూడా తిన్నారా అన్నారు. అంటే స్వామి తెలియదు ఏమని, అంటే తిన్నాం స్వామి స్కూల్లో అక్కడ ఇచ్చారు బాగుందా అని అడిగి, మరి నాకు తెచ్చారా అన్నారు. ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు స్వామి ఇది అడుగుతారు. నాకు తెచ్చారా అంటూనే తెరవచ్చు పిన్ డ్రాప్ సైలెన్స్ అండి, మేమంతా సైలెంట్ అయిపోయాము. నేను స్వామి నా ఎదురుగా అక్కడ నిలబడుకుని ఉన్నారు, లోపల నాకు ఒక రకంగా అనిపించింది అనమాట. ఆవిదని అన్నాడే కృష్ణ అలాగే అనిపించింది, అయ్యో నేను స్వామికి తీసుకురాలేదే ఎప్పుడు, వి నెవర్ డూ దాట్, స్వామి కోసం ఏం తెలియదే అని అనుకుంటున్నాం. వెంటనే స్వామి అరే నాకు తెలియదా అంటే అర్థం ఏమంటే తినేటప్పుడు బ్రహ్మార్పణం చెప్పారా, బ్రహ్మార్పణం చెప్పి నన్ను తలుచుకొని మీరు తింటే అది నాకు
2: చేరుతుంది,
3: ఆటోమేటిక్ గా చేరిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి పొట్టలో ఉండేది నేనే, అహం వైశ్వానరో భూత్వ ఉండేది నేనే కదా. సో బ్రహ్మార్పణం చెప్పి తినాలి బంగారు ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అప్పటి నుంచి ఎప్పుడు ఏది తినాలన్నా బాహటంగా కాకపోయినా మనసులో అయినా సరే అది జరుగుతుంది, ఎరిగే దాని తర్వాతే తీసుకుంటాం. షిరిడీబాబా టైంలో కూడా షిరిడీబాబా గారు వీడు దొంగతనం చేస్తున్నాడు అని శ్యామ గురించి నా గురించి అనుకోలేదు అలా.
2: సార్ మరి బ్రహ్మార్పణం కృష్ణ సార్
0: అది ఇప్పుడే దాని గురించి ఇంకొక అనుభూతి గుర్తొచ్చింది. 1990 అప్పుడు సమ్మర్ కోర్సులో స్వామేమో అని బ్రహ్మతత్వం గురించి, మొత్తం అంతా బ్రహ్మే, జగత్తంతా బ్రహ్మే, ఈ చీమాయి బ్రహ్మ, ఆ మైకు బ్రహ్మ, ఈ మాట్లాడే సాయి బ్రహ్మ అని మొత్తం అంతా బ్రహ్మే, ఏది కూడా బ్రహ్మ కాని పదార్థం లేదు అని మాకు విశ్లేషణ చెప్పేవారు. 14 రోజులు 15 రోజులు ప్రతిరోజు స్వామి డిస్కస్ ఇచ్చేవారు. అది బాగా వంట పట్టినట్టుంది. ఒకరోజు డైనింగ్ హాల్ కి, అంటే ప్రతిరోజు స్వామి మధ్యాహ్నం భోజనం టైంకి మేము అందరం ఆసీనులు అయిన తర్వాత మా ప్లేట్లలో భోజనం పెట్టుకుని మేము కూర్చున్న తర్వాత స్వామి వచ్చేసి మా అందరి మధ్య తిరిగి కాసేపు కూర్చొని వెళ్లేవారనమాట. సో ఆ టైంలో వీళ్ళందరూ ఫస్ట్ ప్లేట్లో అందరు కౌంటర్లో దగ్గర నుంచి తీసుకుని వెళ్లి వాళ్ళ ప్లేస్లో కూర్చుంటారు. ఆ తర్వాత అంత హాల్ అంతా నిండిన తర్వాత అప్పుడు స్వామి ఉండగానే ఒకసారి బ్రహ్మార్పణం చెప్తారు. చెప్పిన తర్వాత అందరూ భోజనం మొదలెట్టిన తర్వాత స్వామి కాసేపు ఉండి చూసి అందరినీ అప్పుడు స్వామి అమ్మని బయలుదేరి వెళ్లేవారు. ఇది రెగ్యులర్ గా జరిగే పద్ధతి. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే హాల్ నిండిన తర్వాత ఇంకా కొంతమంది ఆల్రెడీ లోపలికి వచ్చి ఉంటారు. సో వాళ్ళు ఇంకా కౌంటర్ దగ్గర నిలబడి ఉంటారు. ఇంకా బయట ఉన్నవాళ్ళు వేరే సంగతి, లోపల ఉన్నవాళ్ళు ఇలాగ ఇంకా ఉండిపోతారు, ఎందుకంటే వాళ్ళకి ప్లేస్ లేదు కూర్చోడానికి. సో ఇది బ్యాక్గ్రౌండ్. ఆ రోజు ఏం జరిగిందంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద లెటర్స్ సే ఫార్చునేట్ అనమాట లైన్ లో నిలబడిపోయిన వాళ్ళు. మిగతా వాళ్ళందరికీ భోజనం దొరికింది, వాళ్ళేమోని ప్లేట్లతో వాళ్ళ ప్లేస్లో వెళ్ళి కూర్చున్నారు. స్వామి ఏమని అందరి మధ్య తిరుగుతున్నారు. సో స్వామి సిగ్నల్ ఇచ్చారు. సో వీళ్ళందరూ బ్రహ్మార్పణం మొదలెట్టారు. ఎక్కడో ఎందుకో మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఈ చీమ బ్రహ్మ, ఈ మైకు బ్రహ్మ, ఈ చెప్పే సాయి బ్రహ్మ అన్నావు కదా స్వామి, అలాంటప్పుడు బ్రహ్మార్పణం అని ఎందుకు నేను చెప్పాలి, నేను సాయి అర్పణం అని చెప్తాను చూద్దాం అనుకున్నా. అనుకుని అలాగే బ్రహ్మ అని వచ్చిన చోటల్లా సాయి అని చెప్పి సాయి అర్పణం సాయి హవిహి అని మొదలెట్టాను. జరుగుతున్నంతసేపు ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో, ప్రేరేపించింది భగవంతుడే. ఆలోచన రాగానే స్వామి నేను ఎప్పుడైతే సాయి అర్పణం అని మొదలెట్టానో స్వామి నా వైపు తిరిగి స్వామి అటువైపు తిరిగి వెళ్తున్న వాళ్ళు ఆగిపోయి వెనక్కి తిరిగి నా వైపు చూడడం మొదలెట్టారు. సాయి అర్పణం మొత్తం అంతా అయిపోయిన తర్వాత సాయి హవిహి అని అంత మొత్తం చెప్పేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేది మనం రెండు శ్లోకాలు చెప్తాం, ఇంకొకటేమో అని భగవంతుడు రిప్లై ఇస్తాడు, అహం వైశ్వానరో భూత్వా అని. సో ఎప్పుడైతే ఈ ఫస్ట్ శ్లోకం మొత్తం నేను చదివేశానో ఆ తర్వాత అహం వైశ్వ నరోభూత అందరూ చదవడం మొదలెట్టారు. నేను అనుకున్నాను ఇది నా డ్యూటీ, నేను చెప్పేశాను, ఇప్పుడు నువ్వు నాకు రిప్లై ఇవ్వాలి అన్న. వెంటనే టక్కమ నా వైపు తిరిగారు స్వామి, అహం వైశ్వ నరోభూత పూర్తి అయ్యేంత వరకు నా వైపే చూస్తూ ఉన్నారు. చూస్తూ అలాగ కళ్ళల కళ్ళు పెట్టి చూస్తూ నిలబడ్డారు. అందరూ శాంతి చెప్పగానే టక్కమ తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు నాకు అనిపించిన అనుభూతి ఏంటంటే మనం స్వామిని క్వశ్చన్ చేసేంత వాళ్ళం కాం, మనం అర్థం చేసుకుని అనుభూతి చెందాలి. స్వామి చెప్పింది అక్షరాల నిజం, బ్రహ్మ తానే, బ్రహ్మ నువ్వే, నీకు తెలీదు ఆయనకు తెలుసు, ఆయన నీకు చెప్తున్నారు, అర్థం చేసుకుని ఆచరించు. సో ఇప్పటి వరకు కూడా సాయి అర్పణం సాయి హవిహి సాయజ్ఞౌ సాయినాహుతం అని ప్రతిరోజు మన అమ్మని బ్రహ్మార్పణం బదులు చెప్పుకునేవాడిని. ఇప్పటికి కూడా ఆ అహం వైశ్వ నరోభూత పాట పార్ట్ మటుకు ఆయనకే వదిలేసి ఆయన చెప్పేంత వరకు వెయిట్ చేస్తాను.
2: అంటే ఇంటెలిజెంట్ స్టూడెంట్ అన్నమాట సార్. రఘు సార్, అంటే ఇన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నాము, లైక్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ మోక్షం గురించి, అంటే గురువు దగ్గరికి ఒక శిష్యుడు ఎందుకు వెళ్తాడు అన్న ప్రశ్న మనకు వస్తుంది. మనం తల్లి తండ్రిని చూపిస్తుంది అంటారు, తండ్రి గురువుని చూపిస్తాడు, గురువు భగవంతుడిని చూపిస్తాడు. కానీ మన అందరి కేసులు ఏమిటంటే మన అదృష్టం కొరకు ఇవన్నీ కలిపి ఒకే రూపంలో సత్యసాయి భగవానుడిగా మనకి దొరికారు. మరి స్వామి ఈ మోక్షం గురించి, వీటి గురించి ఏమైనా చెప్పిన సందర్భాలున్నాయి సార్?
3: ఒక చిన్న కొంచెం తమాషాగా అనిపించిన మంచి డీప్ మీనింగ్ ఉండేటువంటి ఇన్సిడెంట్ ఇది. అంటే మా ఫ్యాకల్టీనే, వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ప్రొఫెసర్, ఆయన చెప్పిండేది, పర్సనల్ గా చెప్పిండేది పంచుకుంటాను అందరితో ఇప్పుడు. సో మనం స్వామి దగ్గరికి వచ్చేటప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే, స్వామి దగ్గరికి నేను వస్తుండేది ఇట్ నాట్ ఫర్ ఎనీ వరల్డ్లీ బెనిఫిట్స్, ప్రాపంచికమైనటువంటి కోరికలతో రావట్లేదు స్వామి దగ్గరికి. స్వామి దగ్గర ఉండి స్వామి సేవ చేసి స్వామి దగ్గర పనిచేసి తరించి మోక్షము అనేది పొందడానికి వస్తున్నాము అనేది, రైట్? దానికోసం భగవంతుని దగ్గరికి వస్తాం. సో ఒక ఆయనకు ఇది చాలా తీవ్రంగా, ఆ ప్రొఫెసర్ చాలా తీవ్రంగా ఉండేది అనమాట మనసులో. సో స్వామికి చేరిన మొదటి రోజు నుంచి ప్రతిరోజు మందిరకు పరిగెట్టడం టయానికి, స్వామి దర్శనానికి వచ్చినప్పుడల్లా, స్వామి ఇంకా మీ దగ్గరకు వచ్చాను, తొందరగా మోక్షం మొదటి చేయండి, ఎంత తొందరగా వెళ్ళేది. సో అది ఒక మనసులో అది జరుగుతుంది అనమాట, ఒక జపం వెళ్ళినట్టు వెళ్తుంది ప్రతిసారి వచ్చినప్పుడల్లా. ఆ రోజు అయిపోతున్నాయి, అయ్యో ఈ రోజు మోక్షం రాలేదే అలా, అంత సిన్సియర్ గా, అంత గాఢంగా, ప్రగాఢంగా ఉండేదన్నమాట. అది ఎంత ప్రగాఢంగా ఉండేది, దాంతో నుంచి ఆల్మోస్ట్ బికేమ్ రెస్ట్లెస్ అనమాట.
2: ఒక అబ్సెషన్ లాగా,
3: అబ్సెషన్ లాగా అయిపోయింది. లెటర్ లోపు అదే నామస్మరణ అది, ఎక్కడైనా సరే ఈ రోజు ఇంకా మోక్షం రాదు, స్వామి చెప్తే బాగుంటుంది మోక్షం ఇస్తానని అని ఇలా జరుగుతుంటే, ఒకరోజు స్వామి ఒకరోజు ఆయన దగ్గరకు వచ్చి తల మీద చేయి పెట్టి, చూడు నీకు ఈ జన్మలో మోక్షం రాదు, నేను ఇవ్వను, స్వామి పని చూసుకో. స్వామి అలా అంటూనే ఆయనకు ఒక ఒక దాన్ని ఏమంటారు,
2: ఒక భారం,
3: ఒక భారం తల నుంచి పెద్ద కొండ తీసేసినట్టు అయింది. నేను ఈ ఫెల్ట్ వెరీ లైట్, ఓకే, ఒక ముసుగు తీసేసినట్టు అయిపోయింది కళ్ళ మీద నుంచి. అంటే ఇప్పుడు ఆ మోక్షము మోక్షము అనే ఆ తపనలో, ఆ అబ్సెషన్ లో ఈ నియర్లీ స్టాప్ లివింగ్ దట్ యునో ఎక్స్పీరియన్సింగ్
2: దీన్
3: ఎంజాయింగ్ ద భజన్స్, ఏం భజన్స్ జరుగుతున్నాయి, ఏం జరిగినా ఇంకా మోక్షం రాలేదు, ఇంకా మోక్షం ఇదే జరుగుతుంది అలా అని పోయినప్పటి నుంచి, దెన్ హీ స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ ద డివినిటీ, స్వామి సన్నిధి. ఆ అంటే ఏమి, లివింగ్ ద ప్రెసెంట్ అండ్ స్వామి, లివింగ్ విత్ గాడ్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే, యు లివ్ విత్ గాడ్ ఆటోమేటిక్లీ మిగతా అన్ని మనకు సంక్రమిస్తాయన్నమాట అలాగా. సో ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్.
2: అంటే వినడానికి మనకి చాలా ఫన్నీగా అనిపించిన, స్వామి ఆయన ఆయన మీద చేయి వేసి ఆ మాట చెప్పినప్పుడు దానికి ఎంత పవర్ ఉన్నది అనేది మనకి ఇంకా ఒళ్ళు గగురు పొడుస్తుంది.
3: నేను ఇవ్వను అన్నారంటే, నేను ఇవ్వగలను,
2: ఇవ్వగలను,
3: నేను ఇవ్వను అంటే అర్థం నేను ఇవ్వగలను, ఆయన దగ్గరే ఉన్నావు, అది ఇంకొక ఇన్సిడెంట్ చిన్నది గుర్తుకొస్తుంది. ఇది అందరికి తెలిసిందే, అయితే సందర్భోచితంగా ఇది చాలా బాగుంటుంది అనమాట. కస్తూరి గారికి ఎప్పుడు స్వామితో మంత్రోపదేశం పొందాలనేటువంటి ఇది ఉండేది, రైట్. సో ఒకసారి ఎప్పుడు ఎప్పుడు అడుగుదామని స్వామికి అప్పుడప్పుడు లెటర్లు ఇచ్చి అది మనసు జరుగుతూ ఉందనమాట. ఒకసారి ఎక్కడ యాక్చువల్ గా గుర్తులేదు, డిస్కోర్స్ కోసం స్వామి చైర్ ఉంది, దాని పక్కనే మన కస్తూరి గారి చైర్ కూడా వేసి ఉంది అనమాట. తర్వాత ఎవరో ఉపన్యసిస్తున్నారు, దాని తర్వాత ఇంకా స్వామి వారిని మాట్లాడమంటారు, అట్లాంటిది సన్నివేశం అనమాట. అప్పుడు చైర్ చాలా దగ్గరగా ఉంది. సో కస్తూరి గారు స్వామి వైపుకు వంగి, స్వామి మంత్రం ఏమన్నా ఇస్తారు స్వామి? స్వామివారు కస్తూరి గారి, కస్తూరి మంత్రం ఎందుకు అంటే, స్వామి మీకు ఇంకా దగ్గర అయ్యేదానికి ఐ కెన్ బికమ్ క్లోజర్ టు యూ. స్వామి కస్తూరి గారితో ఇట్టు ఇంకా కొంచెం వంగి, ఇంకెంత దగ్గరగా ఉండాలనుకుంటున్నాం కస్తూరి, మంత్రం ఎందుకు, నేనే మంత్రాన్ని మీ దగ్గర ఉన్నాను కదా, ఇంకా మంత్ర దేవత మంత్ర స్వరూపమైన స్వామి, మంత్ర స్వరూపమే నీ దగ్గర వచ్చింది, వచ్చిన తర్వాత మళ్ళా నీకు మంత్రం ఎందుకు వస్తుంది, ఐ మీన్
0: మంత్ర ఫలితమే దక్కిన
3: ఫలితమే అంటే మోక్షం అంటే ఇంకోటి గుర్తుకొస్తుంది. ఒక మహానుభావుడు చెప్పిండే ఒక విషయం గుర్తుకొస్తుంది, మీ స్టూడెంట్స్ ను ఉద్దేశించి ఆయన చెప్పానమాట మాకు, మీరందరూ స్వామి సేవ చేస్తున్నారు కదా, అది చేస్తూ ఉండండి చాలు, స్వామి దగ్గర చేసే సేవనే మీకు మోక్షం కంటే ఎక్కువైనటువంటి పరిస్థితి అది. స్వామికి శిష్యులుగా ఉండే శిష్యుని యొక్క గుణం అటువంటిది అనమాట. ఎందుకంటే మన గురువుకు గాని భగవంతునికి గాని ఏమి కావాలో అది ముందే మనం అనుకుని దానికి అనుగుణంగా వర్తిస్తూ ఉంటాం. ఆ శిష్యునిగా ఉండి ఆ గురువు పని కాని లేదంటే భగవంతుని పని కాని చేయడం మోక్షము కంటే కూడా ఉత్కృష్టమైనటువంటి పరిస్థితి. కాబట్టి మోక్షము అనేది దానికంటే తక్కువే, కాబట్టి శిష్యులుగా ఉండేదానికి ప్రయత్నించండి అని బోధ చేశారన్నమాట. సో అలాగా ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే, ఆ భగవంతునితో ఉండడం అనేటువంటిది అది అన్నిటినీ మనకు
2: ప్రసాదిస్తుంది.
3: అంటే ఈ రోజు స్వామివారు ఫిజికల్ గా లేరు మన దగ్గర అనుకుంటే, స్వామి చెప్పారు చాలా సార్లు, నన్ను అనుకున్న ప్రతి క్షణం నేను మీతోనే ఉంటున్నాను. అదేది విష్ణు స్టోరీ చెప్పేవారు స్వామి, నారదుడు వెళ్లి విష్ణువును, వాట్ ఈజ్ యువర్ కేర్ ఆఫ్ అడ్రస్ స్వామి, ప్లీజ్ గివ్ యువర్ కేర్ ఆఫ్ అడ్రస్, నేను రాసుకుంటానంట, రాసుకోనరదా అన్నట్టు. ఎత్ర ఎత్ర
0: గాయంతి తత్ర తత్ర
3: తిష్ఠామి అనరదా అని స్వామి మళ్ళా దాని తిష్ఠామి అన్నాడు రా, ఉంటాను అని కాదు అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటాను అని చెప్పారు. రైట్, దట్స్ హౌ యూ లివ్ విత్ కాన్స్టెంట్.
1: ఇంకోటి ఇప్పుడు మీరు చెప్తుంటే, ఇప్పుడు జనరలీ భక్తులు అంటే అందరూ ప్రేయర్ చేస్తారు, ప్రేయర్ ప్రేయర్ అంటే స్వామి దేవుడితోటి అనుసంధానం అంటే ప్రేయర్ తోటి. సో ఎలాంటి ప్రేయర్ వల్ల స్వామి మనకి స్పందిస్తారు దాని విషయమైన?
3: అది అవునండి, ఇది చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే స్వామి చాలా సార్లు చెప్తుంటారు, యూ కీప్ ఆస్కింగ్ మీ అండ్ ఐ కీప్ గివింగ్ యూ, మీరు నన్ను అడుగుతూ ఉంటారు నేను ఇస్తూ ఉంటాను. భగవంతుడిని ఏమైనా అడగొచ్చు మీరు, ఓకే, అడిగిండేటివన్నీ ఇస్తాడు దేవుడు. ఇస్తూ ఎంతవరకు ఇస్తా అంటే మీరు అడుగుతూ ఉంటారు, నేను ఇస్తూ ఉంటారు, మీకు చివరికి ఏమి అడగాలో తెలిసేంత వరకు ఇస్తూ ఉంటారు భగవంతుడు అని చెప్తుంటారు. అంటే చిన్న ఒకటి చిన్న సన్నివేశాలు జరిగాయంటే స్వామి దగ్గర, స్వామికి లెటర్ ఇవ్వడం. వాట్ ఐ నోటీస్డ్, ఏమని గమనించానంటే, ఎప్పుడైనా సరే మా ఇంటి వారి దగ్గర నుంచి లైక్ మా నాన్న ప్రేయర్ గానీ లేదంటే మా సిస్టర్ ప్రేయర్ గానీ వాళ్ళు లెటర్ తీసుకొచ్చి కూర్చున్నప్పుడు మందిర్లో రెండో లైన్లు కూర్చో మూడో నాలుగో లైన్లు కూర్చున్నా కూడా స్వామివారు అక్కడికి వచ్చి అడిగి పిచ్చుకొంపేవారు. పర్సనల్ గా ఏమైనా లెటర్ రాసి పెట్టుకున్నప్పుడు చాలా సార్లు స్వామి వచ్చి ఇలా చూస్తారు, నీ పక్కన వాడి దగ్గర తీసుకోవచ్చు, నెక్స్ట్ వాడి దగ్గర నీ తట్టు చూడకుండా అలా వెళ్ళిపోతారు ఇలా. అయితే ఎప్పుడైతే వేరే వాళ్ళు జెన్యున్ ప్రేయర్స్ తీసుకొచ్చినా ప్రతిసారి తీసుకునేవారు.
2: సరే, నిస్వార్థంగా
3: నిస్వార్థంగా వేరే వారి కోసం నువ్వు ప్రార్థించినా వేరే వారి వాళ్ళ యొక్క బాగోగుల కోసం నువ్వు ఏదైనా స్వామి దృష్టికి తీసుకొచ్చినా స్వామి దాన్ని అంత గౌరవించేవారు, అంత ఆదరించేవారు అనమాట. ఇంకొక చిన్న విషయం జరిగింది, ఇప్పుడే గుర్తుకొస్తుంది. ఈమె డాక్టర్ జర్నా మజుందార్ అని డిఆర్డిఓలో పెద్ద సైంటిస్ట్, ఆవిడ రిటైర్డ్ యాజ్ ఎ డైరెక్టర్. వాళ్లతో మన యూనివర్సిటీ సైడ్ నుంచి మేము ఒక డిఆర్డీఓ ప్రాజెక్ట్ చేస్తుండేవాళ్ళం అనమాట, సమ్ డిఫెన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్. సో దాంట్లో నేను ఉండేవాడిని. సో నాకు ఆవిడ వచ్చి గైడెన్స్ కానీ లేదంటే ప్రాజెక్ట్ గురించి డిస్కషన్స్ అవి జరిగేది. ఆవిడ ఇక్కడికి వచ్చినాక స్వామిగారి మా ప్రాజెక్ట్ ద్వారా ఆవిడకి తెలిసింది
2: స్వామి
3: గురించి. షీ ఆల్సో బికేమ్ ఎ డివోటీ, భక్తురాలైపోయింది. ఒక రోజు ఉన్నట్టుండి పుట్టపర్తిలో ఆవిడ కార్ వేసుకుని వచ్చేసింది. ఆవిడ ఫోన్ చేసి ఇలా వస్తున్నాను నేను, నాకు ఎలాగైనా సరే నువ్వు నాకు మందిర్లో కూర్చున్నట్టు చూడు అని. సరే మేడం, చాలా పెద్ద పొజిషన్ నుంచి వస్తున్నారు, చూస్తాం మేడం మీరు రండి. నేనే అప్పుడు ఆవిడ గురించి ఏర్పాట్లన్నీ చూసుకున్నాను అనమాట. ఆవిడ చెప్పింది, నేను కూడా ఇంకొక ఆమెను తీసుకొస్తున్నాను నాతో, ఆవిడ చాలా కష్టాల్లో ఉంది, అక్కడికి వచ్చినాక చెప్తాను అని
2: చెప్పి
3: సరే. సో ఇద్దరి కోసం పోయి రిక్వెస్ట్ చేసుకున్నాను, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఆమె వచ్చింది, నేను ఆవిడ కలిసేదానికి కూడా టైం ఉండలేదు. డైరెక్ట్ గా వాళ్ళు మందిరికి వెళ్ళిపోయారు. అక్కడ మందిర్లో లేదు, కలిశారు. కలిసి చెప్పారు, ఈవిడ చాలా ఒక ఆవిడను తీసుకొచ్చింది, యంగ్ లేడీ. వాళ్ళ హస్బెండ్ ఉన్నట్టుండి కోమాలోకి వెళ్ళిపోయాడు. సో నాకు ఏం చేయాలో తోచలేదు. మీరు చెప్తుంటారు కదా సాయిబాబా గురించి, ఆయన ఒక్కడే దిక్కు అని చెప్పి తీసుకొచ్చినాను అని చెప్పాడు. సరే మేడం, నాకు మనసులో అంత ఫెయిత్ అదంతా ఏమి లేదు ఎక్కువ. ఆయన కూడా తీసుకొచ్చింది కదా, మన డ్యూటీ ఏదో చేసేది మనం చేస్తామని చెప్పి చెప్పాను. ఆమె లెటర్ రాసి ఉంచింది బాబు, ఆమెకు ఒకరికే కూర్చోబెడతాను. ఫస్ట్ లైన్ లో కూర్చోబెడతారో లేదో తెలియదు మేడం, మీకు లోపలికి పోయేంత వరకు నేను రిక్వెస్ట్ చేస్తాను అని చెప్పాను. తీసిపోయి కూర్చున్నారు. ఆవిడకు సెకండ్ లైన్ ఎక్కడ కూర్చోబెట్టారు. స్వామివారు దర్శనానికి వచ్చారు, నేను ఈ తట్టు కూర్చున్నాడ, లేడీస్ సైడ్ మామూలుగా మనం చూడకూడదు, కానీ నేను ఆ రోజు చూస్తున్నాను. ఎందుకంటే ఆవిడ లేచి బయటకు వస్తే నేను మళ్ళీ పోయి ఆవిడ రిసీవ్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోవాలి బెంగళూరుకు అని చూస్తున్నాను. స్వామివారు వచ్చారు, అలా క్రాస్ చేసి ముందుకెళ్లి మళ్ళా రెండు స్టెప్స్ చేసి వెనక్కు రావడం, అక్కడ లెటర్ తీసుకోవడం చూశాను నేను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఒక రకంగా వచ్చిన దానికి స్వామి లెటర్ తీసుకున్నారంటే నాకు కూడా కొంచెం డిపాజిట్ ఉంటుంది అని అలాంటి ఫీలింగ్, మోర్ లైక్ ఈగోయిస్టిక్ ఫీలింగ్. సరే తర్వాత దర్శనం అయిపోయి ఆమెను కలిశాను. ఒక 15 మినిట్స్ అయింది పోయి కలవడానికి, అంత జనం అంతా వస్తుంటారు కదా భజన తర్వాత, అంత తగ్గిన తర్వాత పోయి కలిశాను. దేవర్ ఇన్ టీయర్స్. ఓకే, ఆవిడ చెప్పారనమాట, ఫస్ట్ ముందుకెళ్లిపోయారు స్వామి, అప్పుడు ఇంత దూరం వచ్చాను స్వామికి లెటర్ ఇవ్వలేదే అనుకుంటోంది, వెంటనే వెనక్కి తిరిగి వచ్చి స్వామి లెటర్ తీసుకున్నారు. మేము బయటకు వచ్చి ఇప్పుడే ఫోన్ చేశాము, స్వామి తీసుకున్న క్షణం లెటర్ అక్కడ హస్బెండ్ లేచారంట, కోమాలోంచి లేచి మాట్లాడారు. అంటే ఇలా చూస్తారు స్వామి మనకు, అసలు ఇవి జరిగినప్పుడు వాటిని అనుభవించినప్పుడు వెంటనే నాకు అరే నేను స్వామి లెటర్ తీసుకుని సంతోషపడి నా డిపాజిట్ గురించి ఆలోచించాను. బట్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ వాజ్ ఏ లైఫ్ ఇస్ సేవ్డ్. హౌ దట్ లేడీ, ఆమె జర్నలిజం సైంటిస్ట్, మనల్ని నమ్ముకొని వచ్చింది, స్వామిని నమ్ముకొని వచ్చింది, ఎలా స్వామి ఆదరించారు అని.
4: అంటే అన్ని ఎక్స్పీరియన్స్ చేసినా మనకు నమ్మకం ఉందా లేదా అనేది కాదు ఇంపార్టెంట్, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ల ధరకి స్వామి మెసేజ్ తీసుకెళ్లిపోతారు. వాళ్ళ దగ్గర మెసేజ్ తీసుకెళ్తే వాళ్ళకి ఉపయోగపడేలాగా చేస్తారు. స్వామి మనల్ని ఉపయోగించుకున్నది మనం ధన్యత అంతే.
3: మనం ఉంటే మనం ఉంటాలి అంటే వేరే వాళ్ళతో చేస్తాడు భగవంతుడు, పెద్ద కథ కాదు. నువ్వు ఉండడం అనేది నీ అదృష్టం. వాట్ యూ వాంట్స్ ఇస్ యువర్ అవైలబిలిటీ, నాట్ కేపబిలిటీ. ఇది మరీ మరీ మరీ మరీ ఐ మీన్ బోధ చేశారు స్వామి. ఆ ఇన్సిడెంట్ తర్వాత నాకు ఎవరన్నా స్వామి గురించి అడిగితే వెంటనే స్వామి కోసం చేయాలని అనిపిస్తుంది అన్నమాట.
2: సార్, నిస్వార్థత గురించి కృష్ణ సార్,
1: అంతకన్నా ముందు అవైలబిలిటీ,
2: అవైలబిలిటీ
1: అంతా అంటే వేద పండితులని మిమ్మల్ని నిరూపించారు కదా, యజుర్వేదం అంతా వచ్చిన
3: కొడైకెనాల్ ఎక్స్పీరియన్స్. ఐ వాజ్ ఆల్సో దేర్ యాక్చువల్లీ.
4: నిజంగా అండి, ఇది ఎలాగా నాకు ఇప్పటికి కూడా అర్థం కాని విషయం ఏంటంటే, మనకంటే మనల్ని బాగా అర్థం చేసుకున్నవాడే నిజంగా భగవంతుడు. ఆ రోజు ఇలాగే పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని కొడైకెనాల్లో స్వామి మాట్లాడుతున్నారు.
3: రాజమాత
4: చాలా మంది విఐపీలు కొంతమంది కూర్చున్నారు, వాళ్ళే పెద్ద పెద్ద పొజిషన్ లో పనిచేసి రిటైర్ అయ్యి వచ్చిన వాళ్ళు, తర్వాత రాజవంశీయులు వాళ్ళు కూర్చున్నారు. అప్పుడు స్వామి పిల్లల వైపు చూసి, మా పిల్లలంటే ఏంటనుకున్నారు, అన్ని వేదాలు వాళ్ళకు వచ్చు, 4 వేదాలు పూర్తిగా నేర్చుకున్నారు,
0: ఏ వేదం కావాలంటే ఆ వేదం చెప్పగలరు అని, కావాలంటే ఏ వేదం అని చెప్పమనండి అన్నారు. అక్కడి నుంచి ఎవరో భక్తురాలు స్వామిని, యజుర్వేదం స్వామి అని, చెప్పండి రా అన్నారు. స్వామి, మేమేవో నాలుగు మంత్రాలు నేర్చుకుని మీరు సంతోషిస్తారు కదా అని మీ ప్రీతి కోసం మేమేమో చాంట్ చేస్తూ దానివల్ల ఓ ఛాన్సులు తీసేసుకుంటూ మేమేదో మా ఆనందాన్ని మేము గడిపేస్తుంటే మీరేమో అని మమ్మల్ని అలాగ ఆకాశానికి ఎత్తేసి మాకు వేదాలు అన్నీ వచ్చు, అన్ని అవపాసన పట్టేసిన వాళ్ళలాగా మమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు, మాకేం తెలుసు స్వామి అని మనసులో అనుకుని. కానీ స్వామి అడిగారు, వాళ్ళు అంతకన్నా స్పెసిఫిక్ గా పర్టిక్యులర్ వేదం అని చెప్పారు, ఇప్పుడు అదే చెప్పాలి, మనక ఏ వేదం ఏమిటో తెలియదు. సరే స్వామి వైపు చూసి, స్వామి దుర్గా సూక్తం చెప్పు అంటే, నేను ఇంకా దుర్గా సూక్తం అన్న మాట పూర్తిగా అనకముందరే స్వామి చెప్పు అన్నారు. సరే స్వామి అని దుర్గా సూక్తం మొదలెట్టాం, అందరూ చదివేశాము, చాలా సంతోషించారు, వాళ్ళు సంతోషించారు, స్వామి సంతోషించారు. నాకు మటుకు మనసులో ఎక్కడో ఇంకా పీకుతున్నది, అయ్యో స్వామికి ఏమన్నా నేను తప్పు చేశానా, స్వామి ఏమోని అంత మనల్ని ఏమోని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఏమీ తెలియకుండా ఏదో ఒకటి అనేసి స్వామి మన మీద ప్రేమతో ఓకే చెప్పు అంటే సరే చెప్పేసి మనం ఆ రోజు గడిచిపోయింది అని వెళ్ళిపోలేం కదా. మనం ఎంత ట్రూ టు స్వామి అని మనసులో బాధపడుతూ ఎప్పుడెప్పుడు ఆ సెషన్ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు రూమ్కి వెళ్ళి అక్కడ పుస్తకం తెరిచి అసలు ఇది ఏంటి కనుక్కుందాం అని మనసు.
3: యజుర్వేదము, సామవేదము, అధర్వణం అన్ని చెప్పేశాం ఆ రోజు. చెప్పండి చెప్పడం అంటే అంటే మీరు చెప్పండి ఏది మనసుకు తోస్తే అది చాంట్ చేయండి అని చెప్పారు. చాంట్ చేశాను, ఆయన చాలా బాధపడిపోయారు నిజమే.
0: పైకి వెళ్ళి పరిగెట్టి ఓపెన్ చేశాను, పుస్తకంలో క్లియర్ గా రాసినది యజుర్వేద సంహిత అని. మనసుల గాలి పిలుచుకొని ఆ తర్వాత మన మనసుకు తట్టింది ఏంటంటే, నువ్వు నేను ఏదో చేసేస్తున్నావు అనుకుంటాం గాని నాలుగు వేదాలు పిల్లలకు తెలుసు అన్నప్పుడు ఆవిడ మనసులో దూరి యజుర్వేదమే అని స్వామి ఎందుకు చెప్పించాలి. ఆ తర్వాత నా నోటి మీద నా నాలుక ద్వారా ఈ దుర్గా సూక్తమే అని ఎందుకు చెప్పించాలి, ఇన్ని చేసిన తర్వాత ఇవన్నీ మీరే చేశారు అని చెప్పేసి క్రెడిట్ అంతా మనకే ఇచ్చేసి ఆయన మాత్రం ఏమీ తెలియని ఆనందంగా అలా వెళ్ళిపోయారు. అదే నాకు అనిపిస్తుంది భగవంతుడు ఎప్పుడు అంతే, మీకందరికి ఛాన్స్ ఇచ్చి మీ అందరి చేత పనులు చేయించి మీకు ఆనందాన్ని కలిగిస్తారు, గాని తనకి ఏమీ
3: క్రెడిట్ ఏమి తీసుకోడు.
2: ఈ ఇది వింటుంటే స్వామి ఎలా మనల్ని ఆ మాయలో పడేస్తారనేది మనకి తెలుస్తుంది. ఒక వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ నాకు గుర్తొస్తుంది సార్, ఇది ఆపుకోలేకపోతాను. ఇది మా క్లాస్మేట్ ఒక అబ్బాయి, తను ప్రైమరీ స్కూల్ నుంచి ఇక్కడ చదువుకున్నాడు, వన్ ఆఫ్ ది ఫార్మ్ బాయ్స్ అనమాట. సో ఆ అబ్బాయికి ఒకసారి పోర్టికోలో కూర్చునే అవకాశం దొరికింది. చాలా రోజులు కూర్చున్నాడు ఆ మధ్యలో. సో తను ప్రతిరోజు ఒక వన్ వీక్ వరకు ఒక ఇటాలియన్ గ్రూప్ స్వామితో పాటు ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళడం, స్వామి వాళ్ళతో మాట్లాడడం, బయటికి రావడం ఇవన్నీ గమనిస్తున్నాడు అనమాట. ఎవరు స్వామికి ఆ భాష రాదు,
3: అవును,
2: ఇంతమంది ఇటాలియన్స్ లోపలికి వెళ్లి స్వామిని ఏమడుగుతున్నారు, వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, ఏం చేస్తున్నారు స్వామి అసలు, వీళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, ఎలా సంభాషిస్తున్నారన్న డౌట్ అనమాట ఆ అబ్బాయికి. సరే అని చెప్పి స్వామి ఆ రోజు, అఫ్ కోర్స్ మన ప్రతి మైండ్ లో వెళ్లే థాట్ కూడా స్వామి కంట్రోల్లో ఉంటాయి. సో స్వామి ఆ రోజు బయటకు వచ్చి ఇలా చూస్తూ చూస్తూ, వీళ్ళంతా ఇటాలియన్స్ అన్నారు స్వామి అంటూ, వీళ్ళతో ఏ భాషలో మాట్లాడుతున్నానో తెలుసా అంటూ, ఇటాలియన్ లో మాట్లాడుతున్నాను అన్నారు. అంటే అప్పుడు పాపం అబ్బాయికి స్వామి సర్వజ్ఞులు ఇది అది అని చెప్పి అనిపించింది అనమాట. అనిపించి స్వామి వెనక్కి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇలా వెనక్కి తిరిగి, అవును ప్రతి సంవత్సరం వీళ్ళు వస్తూ ఉంటారు కదా, ఏదో కొంచెం నేర్చుకున్నాను అన్నారంట స్వామి. అంటే స్వామి అంటే ఆ క్షణంలో భార్గవ నీకు గుర్తుందో లేదో, మనం వేదంలో విద్యుల్లేకే విభాస్వర నీలతో యదమధ్యస్థ విద్యుల్లేకే విభాస్వర, ఆ లైట్నింగ్ లాగా స్ట్రైక్ అయ్యి డివినిటీ అలా వ్యానిష్ అయిపోతుంది అనమాట. మనం ఎంత అలర్ట్ గా ఉంటామో, అంటే శిష్యులుగా మనం వి షుడ్ బి ఆల్వేస్ అలర్ట్ విత్ ఆల్ అవర్ సెన్సెస్ ఓపెన్ టు గాడ్, అప్పుడు మనకి ఆ భగవంతుడు అనే ఆ ఆణిముత్యం మనకి మన చేతిలోకి వస్తుందని స్వామి చెప్తారు.
1: అంటే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది, నీ అనుభవం అమృతత్వం అంటాం కదా, అమృతత్వం మనం అమృతత్వం అంటే ఆఖరిది వచ్చేది ఏంటంటే లివింగ్ ఇన్ గాడ్ ఈస్ ట్రూ స్పిరిచువాలిటీ. సో అదంటే అమృతత్వమే కదా. సో దాని విషయంలో మీకు ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పి.
2: ఇది చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ సార్ ఇది. అంటే ఇది స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు మన థాట్స్, మన యాక్షన్స్ అన్ని మనకు తెలుస్తాయి అన్న ఆలోచన మనకి, ఆ ఎరుక ఇంకా ఎక్కువ ఉంటుంది ఫిజికల్ ప్రెజెన్స్ లో. మరి స్వామి భౌతికంగా లేరు అని మనం మైండ్ లో కొంచెం ఆ మనం ఏమంటారు ఆ ఎరుక తగ్గినప్పుడు స్వామి దాన్ని ఒక్కసారి ఇగ్నైట్ చేస్తారు అన్నమాట. ఇది ఒక శివరాత్రి ప్రోగ్రామ్ సార్. అది డాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత అందరం కూర్చున్నాము, స్వామి భజన్స్ అవుతున్నాయి. మైండ్ లో ఒక ఒక ఆలోచన వచ్చింది, స్వామికి నేరుగా కూర్చున్నాను నేను, స్వామి మీరుండుంటే మా అందరికి ఈ పాటకి ఏదో ఒక ప్రైజ్ గాని గిఫ్ట్ గాని ఏదో ఒకటి ప్రేమగా ఇచ్చేవారు.
1: కానీ మీరు ఏం చేశారు, లఘున్యాసమే చేశారు.
2: లఘున్యాసమే, అది తర్వాత చెప్తాను. అది సో ఇలా మనసులో థాట్ వెళ్తుంది, అయినా పర్వాలేదు స్వామి మీ ముందు చేయడమే చాలా ఎక్కువ అని చెప్పి నన్ను నేను సముదాయించుకున్నాను అనమాట. అది అయిపోయింది. మేము ఒక వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ డాన్స్ ఏం చేసామంటే లఘున్యాసం చేశాం. అది అగ్నిర్మే వాచిష్ఠిత వాగ్ హృదయే హృదయం మయి అహం అమృతే అమృతం బ్రహ్మణి
1: అమృతం ఫైనల్.
2: సో ఇలా చెప్పిన తర్వాత నేను ఆరతి అయిపోయిన తర్వాత వెనక్కి బ్యాక్ స్టేజ్ వెళ్లాను సార్. ఇలా వెళ్లగానే మా గ్రూప్ అంతా వస్తున్నది, ఒక సేవాదళ మెంబర్ ఆ దూరం నుంచి పరిగెట్టుకుని వస్తున్నాడు. పరిగెట్టుకుని వచ్చి నా చేయి పట్టుకొని, సార్ మీకు ఇందాకటి నుంచి ఏదో ఇవ్వాలని వెయిట్ చేస్తున్నాను సార్. ఏమిటి సార్? ఇదిగోండి సార్, ఇక్కడ అమృతం తెచ్చాను. అక్కడ హళగప్ప గారి ఆశ్రమం నుంచి అమృతం తెచ్చాను, మీకు ఇవ్వాలనుకున్నాను అప్పుడే, కానీ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇస్తే బాగుంటుంది నేను అనుకున్నాను, ఇప్పుడు నోరు పట్టండి సార్ అని చెప్పి ప్రతి ఒక్కరికి మా పార్టిసిపెంట్స్ అందరికి ఆయన అమృతం నోట్లో వేశారు సార్. అంటే ఏ నో థాట్ గోస్ అన్నోటిస్డ్ అన్న ఆ భావం వచ్చినప్పుడు అసలు చాలా బాగా అనిపించింది సార్. ఇట్ రియిటరేట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఫిజికల్ ప్రెజెన్స్ అనేది అది మనకి దొరికింది, బట్ ఇన్ హిస్ అబ్సెన్స్ ఆల్సో హీ వర్క్స్ ఆన్ అస్.
3: అవును, డెఫినెట్
2: సార్. మనం ఇలా మనం ప్రార్థిస్తున్నాము, కానీ అప్పుడప్పుడు మనకి ఎప్పుడు భగవంతుడే మనకిస్తాడు, గురువే మనకిస్తాడు, మనం కూడా గురువుకి గురుదక్షిణగా ఏమైనా ఇవ్వచ్చా, ఏమైనా ఇవ్వగలమా అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా సార్?
3: అంటే స్వామికి మనం ఏమివ్వగలము అని అనిపిస్తూ ఉంటుంది. అది నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా స్వామి ఎలా చూస్తారు, మన హృదయం అనేది ఎలా చూస్తారు స్వామి అని. ఒక చిన్న అబ్బాయి కవర్ ఇచ్చారన్నమాట నా ఎదురుగా, స్కూల్లో చదువుతున్నాడు అబ్బాయి. స్వామి వచ్చి కవర్ తీసుకున్నాడు, అది కొంచెం బరువుగా అనిపించింది అనమాట. తీసుకున్నాడు స్వామి, అంటే మామూలుగా కవర్ దూరంగానే స్వామి నిరాకరిస్తారు ఏమన్నా చూసినా కూడా. తీసి ఇలా తీసామంట బయటికి, 5-star చాక్లెట్ ఉంది దాంట్లో. అప్పుడు స్వామి, మీరు ఎప్పుడైనా స్వామికి 5-star చాక్లెట్ ఇవ్వాలని అనుకున్నారా? చూడండి ఏ అబ్బాయి మనసు చూసారా, మేమంతా రోజు తింటున్నామే చాక్లెట్, స్వామికి ఎవరు, మీరంతా లెటర్లో ఇస్తున్నారు, వీడు అదే ఆలోచన చేశాడు స్వామికి చాక్లెట్ ఎవరు ఇస్తుంది. అటువంటి సింపుల్ మైండ్ లో అది కూడా ఎటువంటి డివోషన్ అనేది, ఇట్ కుడ్ బి వెరీ వెరీ సింపుల్. ఇంకో ఇన్సిడెంట్ కూడా మనం విన్నాము, ఒకసారి ఒక ఓల్డ్ లేడీ ఒక కవర్ ఇచ్చిందనమాట, దాంట్లో అన్ని పాత కరెన్సీ నోట్స్ అనమాట, 2 రూపాయలు 5 రూపాయలు అట్లాంటివి జత చేసి ఒక 20 రూపాయలు ఏమో ఉంది. దాంట్లో స్వామి ప్రాజెక్ట్ కోసం, వాటర్ ప్రాజెక్ట్, ఇది నాకు అన్నిటికంటే విలువైంది, ఇది ఈ పేదరాలు ఇలా ఇచ్చిందంటే ఎంత ఎటువంటి ఫీలింగ్ తో ఇచ్చింది అనేది, అది మోర్ ఇంపార్టెంట్. భగవంతునికి అట్లాంటివి చాలా ఈజీగా చెందుతాయి. మిగతా ఉంటే డబ్బు ఉండొచ్చు, ఎంతమంది డబ్బు ఉండే వాళ్ళు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు లేదు, కానీ ఈ ఫీలింగ్ అనేది చూడండి, విత్ వాట్ ఫీలింగ్ భావం, అది చాలా ఇంపార్టెంట్.
4: ఈ విషయంలో చిన్నటి ఇన్సిడెంట్ గుర్తొచ్చింది,
2: చెప్పండి.
4: స్వామి ఒకరోజు ఇదే విషయం అనుకుంటాను, ఇప్పుడు అనిపిస్తున్నది దాని గురించి ఉండొచ్చని. ఒక విఐపీనేమని పిలిచారు, పిలిచి చాలా వరల్డ్లీగా అతను బాగా సెటిల్డ్ పర్సన్, సో నువ్వు నాకేమి ఇవ్వగలవు అని అడిగారు. వింటున్న మాకే అయ్యో స్వామి ఏంటి ఇలా అడుగుతున్నారు అని అనుకున్నాం, కానీ గురువు అలాంటి వాడు కాదు.
2: అవును,
4: గురువు ఏ నింద వచ్చినా సరే నీకు ఇవ్వాల్సిన లెసన్ ఏది అని ఆలోచిస్తాడు. దాని వరకు ఆ లెసన్ మనకు చేరేంత వరకు ఆయన ఆగడు. నీ ఏమివ్వగలవు అని అడిగాడు. సో అతను కాసేపు అయినా ఆలోచించకుండా, స్వామి మీరేం అడిగితే అది ఇస్తాను స్వామి అన్నాడు. ఆహా అన్నారు. తర్వాత ఒక స్టూడెంట్, మన కాలేజ్ స్టూడెంట్ ఒక అబ్బాయి, అప్పుడు అందరు పిల్లలు ఉన్నారు, సండే అనుకుంటాను ఆ రోజు, ప్రైమరీ స్కూల్ పిల్లలు, తర్వాత ఇన్స్టిట్యూట్ పిల్లలు, స్కూల్ పిల్లలు, తర్వాత విఐపీస్ అందరూ ఉన్నారు. సో విఐపీని అడిగితే ఇలా చెప్పారు, ఒక ఇన్స్టిట్యూట్ పిల్లని పిలిచారు. పిలిచి నువ్వు నాకేమి ఇవ్వగలవు అన్నారు. స్వామి నా దగ్గర ఉన్నది అంతా మీదే స్వామి, తీసుకోండి అని. అంటే చూసావా అన్నారు. అంటే అతను చూశాడు, మేము చూసాము, కానీ మోహన్లో స్వామి మోహన్లో ఇంకా ఏదో మిస్సింగ్, హీఈస్ నాట్ స్టిల్ హ్యాపీ. సో ఏంటప్ప స్వామి అంటే, ఎప్పుడు కూడా మనం ఆన్సర్ రాస్తాం, రాసిన తర్వాత టీచర్ మనకి ఎన్ని మార్కులు వేసాడా అని చూస్తుంటాం, ఎందుకంటే అది కరెక్టా కాదా అని మనకి డౌట్. స్వామి మోహన్లో ఇంకా ప్రసన్నత లేదు, ఇంకా స్వామి మోహన్ ఈజ్ ఎక్స్పెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. సో అటు ఇటు చూస్తున్నారు. కాసేపు అయిన తర్వాత ఒక ప్రైమరీ స్కూల్ పిల్లాడిని పిలిచారు. పిలిచి నువ్వు నాకేమి ఇవ్వగలవు అన్నారు. క్వశ్చన్ ఒకటే, నువ్వు నాకేమి ఇవ్వగలవు. ఇతన్ని అడిగితే ఇతనేమో అని, వాట్ ఎవర్ యు ఆస్క్ స్వామి అన్నారు. ఇంకా మన స్టూడెంట్ ఏమో అని, మీరు ఏ నా దగ్గర ఉన్నది అంతా మీదే స్వామి అని అన్నాడు. ఈ చిన్నపిల్లాడిని పిలిచారు, చాలా చిన్నపిల్లాడు, నువ్వు నాకేమి ఇవ్వగలవు. ఆ అబ్బాయి ఏం మాట్లాడలేదు. ఆఫ్ కోర్స్ చిన్నపిల్లాడు, వాడికి అర్థమైంది క్వశ్చన్, మాకే పెద్ద నిష్ణాతలో, మాకే ఇంతింత అర్థమైంది, ఇంతింత ఆన్సర్ ఇచ్చాం, మాకే మార్కులు ఇంకా పూర్తిగా పట్టడం లేదు, వాడి క్వశ్చనే అర్థమైంది అని మేము అనుకుంటున్నాం. సో మళ్లీ అడిగారు. ఆ అబ్బాయి మళ్లీ ఆన్సర్ ఇవ్వలేదు. ఇలాగ మూడు సార్లు అడిగిన తర్వాత స్వామి, ఆ అబ్బాయి చాలా హెసిటెంట్ గా, స్వామి మా టీచర్ చెప్పింది అన్ని మీవే అంట, అలాంటప్పుడు నేనేమి ఇవ్వగలను స్వామి మీకు అన్నారు. అక్కడికక్కడే కుదేలైపోయాం మేము. అంటే ఇంత వేద సారాన్ని చిన్నపిల్లలకి అంత ఈజీగా అర్థం అయ్యేలాగా వాళ్ళ టీచర్లు చెప్పడం ఏమిటి, వాళ్ళు అలా అర్థం చేసుకుని నిలబడడం ఏంటి, స్వామి దాన్ని మన వరకు తీసుకొచ్చేసి మనకు నేర్పించడం ఏమిటి, ఆ ఆనందం ఎలాగ ఉన్నదంటే, స్వామి మనకి ఇదేది నీది కాదు, నేను చెప్పను, అది ఇంత చిన్నపిల్లాడి మనసులో ప్యూర్ హార్ట్ వాళ్లలో ఉండిపోయింది, అది చూసి మీరు నేర్చుకోండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మనందరికీ ఒక డైరెక్షన్ ఇచ్చేసి, మీరు నాకేదో ఇవ్వాలి అని అనుకోవద్దండి, అంతా భగవంతుడిదే అని ఏనాడైతే మీరు అనుకోగలరో అప్పుడు గంగా జలాన్ని తీసుకెళ్లి మళ్ళీ గంగకి మనం అర్పించినట్టు అది మీరు చేరుకునే పరిపక్వ స్థితి అని అన్న అర్థం వచ్చేలాగా.
2: ఈ సందర్భంలో ఇంకో విషయం గుర్తుకొస్తుంది నాకు. సో అవి అగైన్ దోస్ పోర్టికో డేస్, స్వామి యూజ్ టు కమ్ ఇన్ ద పోర్టికో, ఇట్లా పైకి కిందికి తిరిగి మన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కొద్ది నిమిషాలు అప్పుడప్పుడు గడిపేవారన్నమాట. అప్పుడు ఇట్లాంటి టీచింగ్స్ కానీ మెసేజెస్ కానీ స్వామి నుంచి చాలా వచ్చాయమాట. సో మెయిన్ లెర్నింగ్ అనేది మందిర్లో జరుగుతుంది, పిల్లలకు హాస్టల్లో జరుగుతుంది, యూనివర్సిటీలో జరుగుతుంది, ఒక్కో దగ్గర ఒక రకమైనటువంటి డైమెన్షన్. అండ్ మందిర్లో జరిగేది చాలా ఉత్కృష్టమైనటువంటి. సో ఆ రోజు అలాగే వచ్చారు, ఒక లెటర్ పట్టుకుని ఉన్నారన్నమాట స్వామి చేతిలో. ఒక ఫ్యాకల్టీ దగ్గరికి వచ్చారు. వచ్చి మాకు అందరికి వినపడేటట్టు, ఇప్పుడు కృష్ణ చెప్పినట్టు మనకు లెసన్ మనకు యాక్చువల్లీ, చూడు లెటర్ లో నా తన్ను మన్ను ధన్ను నీదే అని రాశావు, స్వామికి ఏమి ఇవ్వాలా అని దాని గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు కదా. నా తన్ను మన్ను ధన్ను నాకే ఇవ్వాలంటే ఫస్ట్ అది నీ కంట్రోల్లో ఉండాలి కదా, నీ దగ్గర రూపాయి జేబులో ఉంటే అది తీసి నాకు ఇవ్వగలవు, నీ దగ్గర లేనప్పుడు నాకు ఎలా ఇస్తావు, నువ్వు నా తన్ను మన్ను అంటున్నావు, నీ మనస్సు నీ శరీరము నీ ఆధీనంలో ఉందా అని అడిగారు. నీ ఆధీనంలో పంచేంద్రియాలు నీ ఆధీనంలో ఉన్నాయా, అప్పుడే కదా నువ్వు నాకు ఇవ్వగలవు. అంటే స్వామికి ఏమివ్వగలవు అంటే స్వామికి ఏమిస్తాను అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, నేను నా సర్వస్వము ఇస్తాను అన్నప్పుడు మనం
3: అది మన కంట్రోల్లో ఉండాలి. ఓకే, నియంత్రిత్వం మనం దాని మీద నియంత్రణ సాధించండి. అంటే మేము మళ్ళీ స్వామినే ఫాలో కావాలి మనం. అన్లెస్ సో ట్రూ సరెండర్ అనేది అలా ఉండాలన్నమాట. ఇట్ దిస్ వన్ గ్రేట్ లెసన్. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ గుర్తుకొస్తాను,
2: చెప్పండి.
3: ఒక ఆయన, ఆయన చాలా గొప్ప ఆయన, ఐ కెన్ టెల్ హిస్ నేమ్, సింక్లర్ గారు. హీ వాజ్ గ్రేట్ డివోటీ ఆఫ్ స్వామి. స్వామి ఇలాగే దగ్గరకు వచ్చి, నేను అడిగిండేది ఇస్తావా అని అడిగాను. ఆయనే మాతో మాట్లాడారు ఒకసారి కొడైకెనాల్లో వచ్చి మాట్లాడినప్పుడు ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పారు. ఆయన ఒక్క 2-3 సెకండ్లు అలా సైలెంట్ అయిపోయి స్వామి తట్టు చూశారంట.
2: అంటే ఆయన గురించి చెప్పండి సార్, అప్పుడు మనకి శ్రోతలకి.
3: సింక్లర్ గారు మన ఐ థింక్ కమ్స్ ఫ్రమ్ యుఎస్ఏ, వెరీ వెల్ టు డూ పర్సన్,
4: వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. హీ హాస్ లాట్ ఆఫ్ హోటల్స్ అండ్
2: గోల్డ్ మైన్స్
3: చాలా. ఎందుకు ఆయన చెప్పారు అంత, ఎందుకు నేను 2-3 సెకండ్లు తీసుకున్నాను రిప్లై చేయడానికి అని. ఇన్ హిస్ మైండ్ హీ జస్ట్ థాట్ అబౌట్ వాట్ ఎవర్ హీ హ్యాజ్ ఇన్ హిస్ కంట్రోల్ దట్ టైం, ఎంత ఉంది అని. అదంతా స్వామికి ఈ క్షణంలో ఇవ్వబోతున్నాను అని డిసైడ్ చేసుకున్నాడు. హీ జస్ట్ టుక్ సమ్ టైం తీసుకుని, స్వామి నా దగ్గర ఉండేదంతా మీకు ఇస్తున్నాను అన్నట్టు. ఐఎమ్ రెడీ ఫర్ దట్, వాట్ ఎవర్ యు ఆస్క్ ఐఎమ్ రెడీ టు గివ్ అంటున్నా. స్వామి నాకేమీ వద్దు, బీ హ్యాపీ, దట్స్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ. వాట్ ఈస్ దట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ బీ హ్యాపీ. అంటే దానికి చాలా మీనింగ్ ఉంది యాక్చువల్లీ. ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలవు, నిజమైన సంతోషం నువ్వు ఉంటే అది స్వామికి గిఫ్ట్ ఇచ్చినట్టు. ఒక ఆయన వచ్చి, స్వామి నేను హెలికాప్టర్ వెళ్ళాలనుకున్నాను. నో, యు ఆర్ మై హెలికాప్టర్ అని చెప్పి నడుచుకుంటే ఎవ్రీబడి వర్ లాఫింగ్ అరౌండ్ చాలా. అంటే స్వామికి మన నుంచి
2: ఏమేమి
3: నీడ్ అనేది ఆయనకు ఇవ్వాలా అనేదివే మనకు ఒక యోగం అయిపోతుంది, అది మన ఒక తపస్సు అయిపోతుంది, మన జీవిత విధానం అయిపోతుంది. అలా అయినప్పుడు ఆటోమేటిక్ గా స్వామికి దగ్గర అయిపోతాం. అదర్వైజ్ గాడ్ వాట్ డస్ గాడ్ వాంట్ ఫ్రమ్
2: సార్? కృష్ణ సార్, రఘునాథ్ శర్మ సార్, అంటే స్వామి మీ ఇద్దరికి ఒకేసారి స్వామి దగ్గర సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. మరి ఇంటర్వ్యూ రూమ్ లో జరిగినటువంటి ఆ అద్భుతమైన సన్నివేశం, అది మా శ్రోతలందరికీ వినిపించాలి.
1: మీరు ఏ రోజైతే మిమ్మల్ని స్వామి పిలిచి ఇప్పుడు మీకు మేము ఉద్యోగం ఇస్తున్నాను అన్నప్పుడు మీతో స్పెషల్ గా ఏమి చెప్పారు?
4: ఒకరోజు మమ్మల్ని ముగ్గురిని పిలిచారు, ఆనంద్ సోలమన్ అని మూడో వ్యక్తి. సో మా ముగ్గురిని స్వామి ఇంటర్వ్యూ పిలిచి, అంటే ఆ పీరియడ్ లో మాకందరికి ఇంకా జాబ్ ఇస్తారు. సో అప్పుడు ఏమని చూడండి, అదే ఆ వర్డ్ వెరీ ఇంపార్టెంట్, హనీమూన్ పీరియడ్. సో యూఆర్ సపోజ్ టు బి వెరీ హ్యాపీ. సో అంతమంది స్టూడెంట్స్ బయట ఉండగా మమ్మల్ని ముగ్గురిని లోపల పిలిచారు. ఇంటర్వ్యూ రూమ్ లో కొంతమంది ఉండగా మమ్మల్ని ముగ్గురిని ఇన్నర్ ఇంటర్వ్యూ రూమ్ లోకి తీసుకెళ్లారు. ఆ ఇన్నర్ ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లడం అంటే స్వామి చాలా ఆంతరికంగా మనతో మాట్లాడతారు అని. సో మనకి చాలా క్లోజ్ గా మనం ఫీల్ అవ్వాలి స్వామితో. అయితే అంటే ఇవన్నీ బాహ్యంగా మనం ఆలోచించేది ఏంటంటే, వీల్ బి వెరీ క్లోజ్ టు స్వామి, స్వామికి మనం చాలా ఇంపార్టెంట్, అది అంత ఫీలింగ్స్ అని అప్పుడు అక్కడ వస్తే.
1: మాకు కూడా అలాగైంది, ఎక్కువ క్లోజ్ అయిన స్వామి బయట లోపల.
4: సో అలా అనుకుని ముగ్గురం వెళ్ళాం. అది ఎలాగైందంటే, స్వామి ఫస్ట్ వెళ్లారు, తర్వాత రఘునాథ్ శర్మ, తర్వాత ఆనంద్ సోలమన్ వెళ్లారు. వాళ్ళ వెనకతలు నేను వెళ్లాను. అప్పటికల్లా స్వామి కూర్చున్నారు, ఒకవైపు రఘునాథ్ శర్మ గారు ఏమని పాద నమస్కారం చేస్తున్నారు, ఇంకోవైపు ఆనంద్ సోలమన్ గారు పాదసేవ చేసుకుంటున్నారు. నాకు దగ్గరికి వెళ్ళడానికి నాకు ఛాన్సే లేదు, వాళ్ళిద్దరూ అలా ఉండిపోయారు. ఇప్పుడు ఇన్నర్ ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళినా సరే నాకు ఇంకా సంతోషంగానే ఉన్నారు. అంటే మనసులో ఎంత వ్యధ పెరిగిందంటే, అయ్యో స్వామి స్వామి మాట్లాడుతున్నారు, వీళ్ళిద్దరితో ఏదో చెప్తున్నారు, నాకు కూడా ఏదో చెప్తూ ఉండొచ్చు, ఏమీ ఎక్కటం లేదు. అంత అయ్యో స్వామికి దూరంగా ఉన్నాను, అయ్యో నేను స్వామికి దూరంగా ఉన్నాను, స్వామికి నాకు
3: ఇన్నర్ ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చొని
4: ఇన్నర్ వ్యధ ఎంత పెరిగిపోయిందంటే, ఆ ఒక పాయింట్ ఆఫ్ టైం నా బాడీ నా కంట్రోల్ నుంచి పోయింది. ఒక్కసారి జంప్ చేసి స్వామి చెయ్యి ఎడం చేత్తో ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వెళ్లి ఎగిరి ఆ చెయ్యి పట్టుకుని అక్కడ సెటిల్ అయిపోయాను. సెటిల్ అయిపోతే స్వామి మొహంలో అప్పటి వరకు
0: ఏమున్నదో నాకు తెలియదు కానీ ఆ క్షణం స్వామోహంలో విపరీతమైన ఆనందం. ఏంట్రా అలా జంప్ చేసావు, అక్కడ నా సోఫాలో కూర్చుంటావేమో అనుకున్నాను. లేదు స్వామి, లేదు స్వామి, నథింగ్. ఆ క్షణంలో స్వామి తప్ప ఇంకేమీ అనిపించలేదు. స్వామిని పట్టేసుకుని కూర్చుంటే అప్పుడు తర్వాత రెట్రోస్పెక్ట్ లో అనిపించింది ఏంటంటే, మనం ఎన్నో కావాలనుకుంటాం, ఎన్నో ఆస్పైర్ చేస్తాం. ఇందాక మనం అనుకున్నట్టుగా స్వామి మనం అడిగినవన్నీ ఇస్తారు. ఎప్పటి వరకు? మనం అడగాల్సినది అడిగేంత వరకు. కాబట్టి అలా ఏ ఆ క్షణంలో స్వామి జాబ్ ఇస్తారా, స్వామి నాతో మాట్లాడతారా, స్వామి నాకు ఇంటర్వ్యూ ఇస్తారా, స్వామి ఏం చేస్తారు, ఏమీ గుర్తు రాలేదు. ఉన్నదల్లా స్వామి నేను దూరంగా ఉన్నాం అంతే. ఆ దూరం ఉండకూడదు. స్వామి నేను, స్వామి నేను. ఆ వ్యధ ఎప్పుడు ఎక్కువ అయిపోతుందో అప్పుడు మొత్తం అన్ని మర్చిపోతాం, స్వామి నువ్వు ఒకటైపోతారు.
2: లివింగ్ ఇన్ గాడ్.
3: అప్పుడు స్వామి ఆ రోజు మమ్మల్ని అనుగ్రహించారు, మీకు జాబ్ ఇస్తున్నాను అన్నారు. అంటే ఆ దోస్ మూమెంట్స్ ఆర్ లైక్ దాన్ని ఏమంటారు, వెళ్ళలేనటువంటి వెళ్ళగట్టలేము అటువంటి క్షణాలు అవి. అది ఇచ్చినప్పుడు స్వామి మమ్మల్ని దగ్గరగా పిలిచి స్వామి నిలబడుకొని మాకు ఈ మామూలుగా ఈ పద్యం చెప్తుంటారు. అది ఎంతో మధురంగా, ఎంతో ఇంటెన్స్ గా మా హృదయంలో అత్తుకుపోయేటట్టు చెప్పారన్నమాట.
2: అది చెప్తారు
3: ఈ పోయము. చిక్కిన సాయిని ఒక్కలేయక చక్క చేసుకోండి, పోయిన చిక్కదు పర్తీసుని పాదసేవయండి, భక్తిని ఇచ్చి శక్తిని ఇచ్చి ముక్తి చేర్చునండి, ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి కొంప తీయకండి, నేర్చుకోండి నేర్చుకోండి బుద్ధులన్నీ తీర్చుకోండి కర్మ అని స్వామి ఈ చెప్పి. కొంప తీయకండి అనేది నాకు రెండు సార్లు నట్టు గుర్తు. ఎందుకంటే ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. వేరే వాళ్ల మాటలు విని, ఇది చాలా సార్లు చాలా మందికి అనుభవంలో ఉండేటివి, వేరే వాళ్ళ మాటలు విని మనము స్వామిని దూరం చేసుకోకూడదు. మన భక్తి, మన
2: డైరెక్షన్,
3: మన యొక్క రిలేషన్ స్వామితో. ప్రతి ఒక్క భక్తునికి స్వామికి రిలేషన్ వేరే ఉంటుంది. అది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోని కానీ, వేరే వాళ్ళ మాటలు నమ్మి కానీ మనం అది దూరం చేసుకోకూడదు. ఇది చెప్పి ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండండి చెప్పి హనుమన్పూరెడ్డి నేను ఎందుకు అంటున్నా అంటే కృష్ణ, దాని తర్వాత ఇంకా మాటలు అవన్నీ మెల్లగా తగ్గుకుంటూ వచ్చాను. ఎందుకంటే స్వామి స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ అదర్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ అనేది ఒక ప్రవాహం అన్నట్టు, నదీ ప్రవాహం అన్నట్టు వచ్చి వెళుతూ ఉంటారు అన్నమాట. స్వామి ఎంత మందికి కావాలి అంతమందికి అలా చేస్తూనే ఉంటారు. అయినా స్వామి దగ్గరకు వచ్చి మనకు రకంగా జాబ్ వచ్చి ఒక రకమైనటువంటి చోటు ఆయన పాదాల దగ్గర దొరికినప్పుడు ఆయన మనం ఇంకా కొంచెం పక్కన నిలబడాలి. ప్రాక్టీస్ వాట్ హీ హస్ టోల్డ్ యూ, ఓకే, ఫోకస్ ఆన్ హిమ్, ఫోకస్ ఆన్ హిస్ టీచింగ్స్, ఫోకస్ ఆన్ హిస్ వర్క్, రైట్. దాంట్లో అప్పుడు అంత అటెన్షన్ అనేది ఎవ్రీడే ఉండకపోవచ్చు, కానీ నీకు ఒక సాధన అనేది మటుకు దైవం ఇచ్చేసాడు అప్పటికి, దాని మీద ఫోకస్ చేసుకోండి అని. సో అది దట్ ఇస్ ఎ గ్రేట్ లెసన్. ఈ పోయం అనేది ఇట్ లైక్ లివింగ్ ఇన్ గాడ్ ఇస్ స్పిరిచువాలిటీ అని చూడండి.
2: ఆ సేవనే అనుగ్రహంగా భావించి మనం ముందుకు వెళ్ళాలి. సో మరి ఇన్ని అద్భుతమైనటువంటి అనుభవాలు ఈరోజు స్వామిని ఈ విధంగా మనం తలుచుకోగలుగుతున్నామంటే అది కేవలం స్వామి అనుగ్రహం వల్లని మనం మరొక మారు గుర్తు చేసుకోవాలి.
0: తప్పనిసరిగా
2: మనఃపూర్వకంగా మనందరం మరొక మారు స్వామి దివ్య పాద పద్మాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి గురుతత్వం, అది ఏమిటో కాదు సాక్షాత్తు ప్రేమతత్వం అని మనం గుర్తించి ఈనాటి కార్యక్రమాన్ని ముగిద్దాం. సాయిరాం.
3: సరే.

listener@sssmediacenter.org కి గాని వాట్సాప్ ద్వారా 9393258258 కి గాని రాసి పంపిస్తారని ఆశిస్తూ సాయిరాం.

ఇంతవరకు మీరు 2020 గురు పూర్ణిమ పర్వదిన సందర్భంగా తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక కార్యక్రమం శ్రీ సత్యసాయి గురుతత్వం పునఃప్రసారాన్ని విన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలను

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవాన్ బాబా వారు కొడైకెనాల్లో విద్యార్థులనుద్దేశించి 1997 ఏప్రిల్ 29 ఇచ్చిన దివ్య సందేశంలో, ప్రతి మానవుడు దైవస్వరూపుడే, మానవుడే కాదు ప్రతి ప్రాణి దైవాంశతో పుట్టినదే, కాబట్టి అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అని తెలిపారు. రేడియో సాయి ప్రేమామృతం కార్యక్రమంలో ఆ ప్రసంగాన్ని ఇప్పుడు మనం విందాం.

சத்திரேவம் பரமார்த்ததாயினி பக்திரேவம்

0: భక్తిరేవ పరమార్థదాయిని. పరమార్థమును కోరునటువంటి మానవునకు భక్తియే రాజమార్గము. భక్తిరేవ పవరోగనాశిని. ఈ పాంచభౌతికమైన ప్రపంచమునందు మానవుడు దుఃఖ నివృత్తిని ఆనంద ప్రాప్తిని పొందవలనన్న దీనికి భక్తియే సరి అయిన మార్గము. భక్తిరేవ పరవేదన ప్రధాన. వేదశాస్త్రీ ఇతిహాస పురాణం యొక్క ప్రమాణములను మానవుడు నిత్య జీవితంలో ఆచరించవలనన్న దీనికి కూడాను భక్తియే ఆధారము. భక్తిరేవ పరమోక్షకారిణి. మోక్షము అనగా దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తియే మోక్షం. ఆనంద ప్రాప్తికి దుఃఖ నివృత్తికి కూడాను భక్తియే మూల కారణం. ప్రాచీన కాలము నుండి భారతదేశము ఆధ్యాత్మిక తత్వ ప్రభావంచే అన్ని దేశములకును సుస్థిర శాంతి భద్రతలను చేకూర్చుచూ వచ్చుతున్నది. కనుకని నాటి మొదలు నేటి వరకును లోక సమస్త సుఖినోభవంతు, అందరూ కూడాను సుఖంగా ఉండాలి అనేటువంటిదే హైందవ సాంప్రదాయం. ఆధ్యాత్మిక కనజ సంపత్తికి ఆలవాలమైన భారతదేశం నందు ఈనాడు అశాంతి, అక్రమ, అనాచార, అసత్య అనేటువంటి పైశాచిక ప్రవృత్తులు ప్రణయతాండం చేస్తున్నాయి. కారణమేమిటి? మానవుని యందు భక్తి ప్రపత్తులు క్షీణించిపోవటమే దీనికి కారణం. భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క సుఖ సంతోషముల నిమిత్తమై మానవుడు నిరంతరము కూడా ప్రాకులాడుతున్నాడే కాని మానసిక శాంతి కాని లేక ఆత్మానందమును కాని మానవుడు ఏమాత్రము ప్రయత్నించటం లేదు. ప్రాకృతమైనటువంటి సుఖములు క్షణికములైనటువంటి కాని అట్టి అస్థిరమైన అశాశ్వతమైన ఈ యొక్క భౌతిక సుఖములకి మానవుడు ప్రాకులాడుతున్నాడు కాని నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మానంద నిమిత్తమై మానవుడు కించిత్తైనా ప్రయత్నం సలపటం లేదు. దేనికైనా ఈ ప్రపంచమునందు ఒక వస్తువును మనం పొందవలనన్నా ఆ వస్తువు యొక్క మూలమును చెల్లించినప్పుడే ఆ యొక్క వస్తువు మనకు లభ్యమవుతుంది. ఒక షాపుకు వెళ్లి అయ్యా నాకు ఒక హ్యాండ్ కర్చీఫ్ కావాలంటే ఆ హ్యాండ్ కర్చీఫ్ కు ఒక 10 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. 10 రూపాయలు నీవు చెల్లించక ఆ యొక్క హ్యాండ్ కర్చీఫ్ నీవు అందుకోలేవు. ఇట్టి అనిత్యమైనటువంటి యొక్క పదార్థములకే మూల్యము చెల్లించి ఆ పదార్థములు అందుకునేటువంటి సమయంలో అత్యంత అమితమైనటువంటి యొక్క ఆనంద సత్వాన్ని పొందాలంటే దీనికి కూడాను దానికి తగినటువంటి మూల్యం చెల్లించాలి. ఆ విలువైన, ఆ పవిత్రమైన, ఆ దివ్యమైన, ఆ భవ్యమైన, ఆ నవ్యమైనటువంటి యొక్క విల ఏమిటది? అది ఏ నిర్మలమైన ప్రేమ, ప్రాకృతమైనటువంటి ప్రేమ కాదు, పరతత్వంతో కూడినటువంటి ప్రేమ. పొంగనది, కృంగనది, క్షీణించనిది, పెరగనిది, ఇది నిరంతరం కూడాను తాండవమాడుతున్నటువంటిదే మానవ ప్రేమందు. ఆ ప్రేమ కేవలం ఇచ్చుకోవటమే కాని పుచ్చుకోవటం కాదు. ప్రాకృతమైనటువంటి ప్రేమకు, పరతత్వంతో కూడిన ప్రేమకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించాలి. ప్రాకృతమైనటువంటి ప్రేమ పుచ్చుకోవటమే కాని ఇచ్చుకోవటం లేదు. దివ్యమైన ప్రేమ ఇచ్చుకోవటమే కాని పుచ్చుకోవటం లేదు. ఇది ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఒకనొక సమయంలో నారదుడు నారాయణుని దర్శనం ఉంది వెళ్లాడు. సంభాషణ లోపల నారాయణుడు చెప్పాడు, నారద నేను సృష్టించినటువంటి ఈ పంచభూతముల్లో ఏది గొప్పది అన్నాడు. భూమి చాలా పెద్దది స్వామి అన్నాడు. నిజమే, అంతటి పెద్ద భూమిని 3 భాగములు నీరు మృంగివేసింది. అప్పుడు భూమి గొప్పదా, నీరు గొప్పదా? స్వామి నీరే గొప్పది అన్నాడు. గొప్పదైనటువంటి నీరును అగస్త్యుడు ఒక గుటికి మింగాడు. కాబట్టి ఈ యొక్క జలం గొప్పదా, అగస్త్యుడు గొప్పవాడా? అవును స్వామి, అగస్త్యుడే గొప్పవాడు. గొప్పవాడైనటువంటి అగస్త్యుడు ఆకాశంలో చిన్న చుక్క రూపుగా ఉంటున్నాడు. కాబట్టి చుక్క గొప్పదా, ఆకాశం గొప్పదా? ఆకాశం గొప్పది స్వామి. అయితే వామనమూర్తి బలిచక్రవర్తి దగ్గర దానం తీసుకునే సమయం లోపల ఆ బలిచక్రవర్తి యొక్క తత్వమును గుర్తించి భగవంతుడు వ్యాప్తి నొందాడు.
1: వామన
0: యావత్ భూలోకమంతయకును ఒక్క పాదం కింద చేర్చుకున్నాడు, ఇంకొక పాదమునకు ఎక్కడ కూడాను స్థానం లేక ఆకాశమంతా కూడా వ్యాపించిపోయింది. ఈ పాదము ఇంత వ్యాపించిపోయినటువంటి ఒక ఘనమైన బలమైన విలువైనటువంటి ఈ పాదం గొప్పదా, ఆకాశం గొప్పదా? భగవంతుని పాదమే అంత గొప్పగా ఉన్నప్పుడు భగవంతుని రూపం ఎంత పెద్దదిగా ఉండాలి? ఇంత గొప్ప స్వరూపంలో ధరించినటువంటి భగవంతుణ్ణి భక్తుడు తన హృదయంలో బంధించినాడు. కాబట్టి భగవంతుడు గొప్పవాడా, భక్తుడు గొప్పవాడా? భక్తుడు గొప్పవాడు. కనుక మానవత్వం లోపల ఇంత దివ్యమైనటువంటి ఒక తత్వం ఉండి కూడాను దాని యొక్క రహస్యాన్ని మానవుడు ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడండి. మానవులు ఏమి చేసినా, ఏమి చూసినా, ఏమి చెప్పినా, ఏమి తలచినప్పటికి దానిలో ఒక విధమైన అంతరార్థం ఉంటుండాలి. లోకంలో ఏది పాపము, ఏది పుణ్యము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు జీవులు. శంకర్ల వారు చెప్పారు, ఒకనొక సమయంలో కాశీకి వెళ్లాడు ఆదిశంకర్ల వారు. జైత్రయాత్ర జరుపుతూ కాశీలో 13 మంది శిష్యుల చేత అందులో 10 దినములు నివసించాడు. విశ్వేశ్వరుని ముందు నిలిచి, విశ్వేశ్వర, నేను 3 పాపములు చేసి వచ్చాను, ఈ పాపములకు పరిహారమైనటువంటి ఒక శిక్ష నాకిమ్మన్నాడు. మొదటిది, భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, ఈశ్వర సర్వభూతానాం. నేనే శ్లోకంలో వర్ణించాను, సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు అని నేను చెప్పాను. కాని నిన్ను దర్శించుకోమని కాశీకి వచ్చాను. ఇది ఒక పాపము, ఒకటి నేను చేయటం ఒకటి, ఇది పాపం కాదా? ఇంకా రెండవది, ఈశ గిరీశ పరేశ నిరేశ ప్రియోచయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం. అందరి హృదయాల్లోపల కూడాను నీ ఉన్నావని నేను వర్ణించాను, కాని నా హృదయంలో మాత్రం లేవా? కాబట్టి నా హృదయంలో ఉండినప్పుడు నేను ఎందుకు కాశీకి రావాలి? కాబట్టి దానిపైన పూర్ణ విశ్వాసం లేకపోవటం చేత ఇది రెండవ పాపం అన్నాడు. ఇంకా మూడవది, దైవం అనేటువంటిది ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యం విధం జగత్, జగత్తంతా కూడాను భగవస్వరూపమే అన్నాను. భగవంతుడు కార్యము, ఇదంతా కారణము. కార్యకారణ సంబంధమైనటువంటి ఈ జగత్తు లోపల నీవు లేని స్థానం లేదు, కాని నామం లేదు, కాని ఓ శంకర అని శంకర పేరును మాత్రమే స్మరిస్తున్నాను. సర్వనామము నీవే, సర్వరూపము నీవే. ఈ 3 పాపములు నన్ను పరిహారం గావించి నన్ను అనుగ్రహించుకోరాడు. అనగా తలచడం ఒకటి, చెప్పడం ఒకటి, చేయటం మరొకటి, ఇది సరైనటువంటి తత్వం కాదు. ఇక్కడ మహనీయులని పేరు పొందాను. మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్యేకం, మహాత్మనం, అప్పుడు నాకు మహాత్ముడు అనేటువంటి పేరు సార్థకమవుతుంది. కానీ మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్, దురాత్మనం. కనుక భక్తి ప్రపత్తులయందు ఇట్టి పవిత్రమైనటువంటి ఒక సత్యము రహస్యంగా ఉంటుంటుంది. భగవంతుని యందు పూర్ణమైన విశ్వాసము, ప్రేమ కలిగి ఆ ప్రేమలో లోతుగా దిగినప్పుడే ఈ రహస్యం చక్కగా అర్థమవుతుంది. అందరికీ కంటికి కనిపించినట్టుగా నడచటము, నవ్వటము, తిరగటము, తినటము, ఉండటం ఇవన్నీ ఉన్నప్పుడు సామాన్యమైన మానవుల వలె భ్రమిస్తుంటారు లోకులు. దైవం మానుష రూపేణ అయితే ఇలాంటి నిజతత్వాన్ని అందరూ గుర్తించుకోలేరు. ముందు చెప్పాను, ఈనాడు లోకం లోపల అనేక విద్యలు నేర్చుతున్నారు. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి ఒక మేధావులు అనేక మంది ఉంటున్నారు, కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి మహనీయులు చాలా తక్కువ. ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే నిజమైనటువంటి ఆత్మతత్వము. కనుక విద్యలు నేర్చుతున్నారు, ఇంకా అనేక రకమైనటువంటి శాస్త్రములు చదువుతున్నారు, వేదములు వల్లిస్తున్నారు, ఇతిహాస పురాణములు ఇంత కూడా వల్లిస్తున్నారు, పారాయణలు సలుపుతున్నారు, కానీ దీని యొక్క అంతరార్థం ఏమిటి అని గుర్తించుకోవటం లేదు. కేవలం టేప్ రికార్డు వలె పలుకుతున్నామే కాని దాని సారమును లోపల పండించు. భౌతిక సుఖములే దీనికి ప్రధానమైనటువంటి ఒక సత్యంగా భావిస్తున్నారు. ఇది శాశ్వతం కాదు, ఇది అవసరమే. ఈ

ఇహమునకు ఈ విద్యను అవసరమే, పరమునకు బ్రహ్మ విద్య కూడా అవసరమే. కనుకనే ఒకటి బ్రహ్మ మార్గము, ఒకటి ధర్మ మార్గము. మానవ జీవితం అనేటువంటిది ఒక పెద్ద ఫుట్బాల్. కామక్రోధ లోభ మోహం మాత్సల్యమైనటువంటి 6 మంది ఒకవైపు ఉంటున్నారు. సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస ప్రకృతి తత్వము అనేటువంటి సద్గుణములు 6 మంది ఒకవైపు ఉన్నారు. లైఫ్ అనేటువంటి బాలును అటు కొడుతున్నారు ఇటు కొడుతున్నారు. అయితే ఈ బాలును ఒక గోలుకు సరైన రీతిగా కొట్టాలి. ఆ గోలు ఏమిటి? ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య. ఈ రెండింటికి మధ్యలోని గోలు పోయినప్పుడు, బాలు పోయినప్పుడు తాను జయాన్ని పొందుతాడు. 2 అడుగుల లోపల పోయినప్పటికీ చాలు, విజయాన్ని పొందిన వాడు అవుతాడు. కానీ ఈ రెండింటికి బయట ఫర్లాంగ్ దూరం పోయినా గాని వాడు అవుటే కాని గోలు చేయడు. కనుక ధర్మ మార్గము బ్రహ్మ మార్గం అంటే ఏమిటి? లోకములో ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు అంటారు. కాని నా ఉద్దేశము ఈశ్వరుడు మాత్రమే కాదు అర్ధనారీశ్వరుడు, ప్రతి మానవుడు కూడా అర్ధనారీశ్వరుడు. అర్ధనారీశ్వరుడు అంటే ఏమిటి? శక్తి ప్రకృతి ఈ రెండింటి యొక్క ఏకత్వమే అర్ధనారీశ్వర తత్వం. ఈ మ్యాటర్ ఏమిటి? ఎనర్జీ ఏమిటి? ఏమిటి ప్రకృతి ఏమిటి తీసుకుంటే దేహమే ప్రకృతి, ఇదియే శక్తి, ఆత్మనే దివ్యమైనటువంటి ఈశ్వరుడు. కాబట్టి ప్రతి మానవుడికి దేహము ఆత్మ రెండు ఉంటున్నది. దేహమే పార్వతి, ఆత్మనే ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వర పార్వతి యొక్క స్వరూపము ప్రతి మానవుని యొక్క స్వరూపం కూడాను. కనుక పార్వతి ఈశ్వరుడు పురాణముల యొక్క ప్రమాణమును మనం ఆధారం చేసుకోకూడదు. దేహమే ప్రకృతి యొక్క శక్తి ఆదిశక్తి, ఈ యొక్క జీవుడే ఆత్మనే పరమాత్ముడు. కనుక దేవుడనగ వేరు దేశమందును లేడు, దేవుడనగ తదే దేహమందే, మనకు వేరు పరదేశము లేదు, తాను చేయు పనులు తగిలియుండు. పాపం కాని దేవుడు కాని ఎక్కడో ఏ దేశంలోనూ ఏ యొక్క ప్రదేశంలోనూ లేడు, మన దేహమునందే ఉంటున్నాడు. కనుక దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, సనాతనుడైనటువంటి దేవుడు నూతనమైన దేహం లోపల ప్రాచీనుడిగా కనిపిస్తున్నాడు. కాన దైవం అంటే ఎక్కడున్నాడనే విచారణ చేయనక్కర్లేదు. కనుక ఎక్కడున్నాడని చెప్పిన ఈశ్వరుని అడిగారు. అక్కడ ఇక్కడ ఎక్కడ చూచినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు. ఎక్కడ చూసినా ఉన్నది ఒక్కడే, ఎక్కడ చూసినా ఉన్నది ఒక్కడే. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, భగవంతుడు ఒక్కడే. అల్లా అన్నా, యేసు అన్నా, బుద్ధుడన్నా, రాముడన్నా, కృష్ణుడన్నా, జీసస్ అన్నా, గురునానక్ అన్నా, ఏ విధంగా వారి వారికి ఇష్టమైనటువంటి పేర్లు పెట్టుకోవచ్చు. రూపనామములు వేరు, కానీ అందులో ఉన్న దివ్యత్వం ఒక్కటే. మైసూర్ పాక్ కావాలంటాడు, ఒకటి గులాబ్ జామ్ కావాలంటే, ఒకటి బర్ఫీ కావాలంటే, ఒకటి జిలేబీ కావాలంటే, ఒకటి కీరు కావాలంటాడు, పెప్పర్మెంట్ కావాలంటే. ఇవన్నీ రూపనామములు వేరువే, కానీ చక్కెర ఒక్కటే, అది ఏ దివ్యత్వము. దైవం ఒక్కడే, రూపనామములుగా ఉంటుంది. కనుక ఎవరు కూడాను దైవాన్ని భేదంగా మనం భావించకూడదు. ఎక్కడో బయట ఉన్నాడని విశ్వసించకూడదు, తన ఎందే ఉన్నాడు. వెంట ఇంట కంట ఉంటున్నాడు. ఎవరిని స్మరించాలి? నిన్ను నీవే స్మరించాలి. అది ఏ నిజమైనటువంటి సాధన. తన హృదయాన్ని తానే చూసుకోవాలి. అద్దంలో ప్రతిబింబాన్ని చూస్తుంటే ఎవరిని చూస్తున్నాడు ఆ వ్యక్తి? తానే తాను చూసుకుంటున్నాడు. ఒక చిన్న ఉదాహరణ, జ్ఞానాజ్ఞానములకు ఉండినటువంటి వ్యత్యాసము వ్యక్తులు గుర్తించాలి. అద్దములతో కూడినటువంటి ఒక గది లోపల 4 వైపులు కూడా అద్దములుంటున్నాయి. ఈ రూమ్ లో ఒక వ్యక్తి ప్రవేశించాడు, కానీ ఏ అద్దంలో చూసినా తన రూపమే కనిపిస్తుంది. అయితే అంతా నేనే అనేటువంటి సత్యంతో తాను మనసును తృప్తిపరుచుకున్నాడు. ఏ అద్దంలో చూసినా తన రూపమే, ఇది జ్ఞానము. ఆ రూమ్ లోపలనే ఒక కుక్క ప్రవేశించింది, కానీ ఎక్కడ చూసినా కుక్కలు కనిపించాయి. వేరని ఆ కుక్కలు వేరని విశ్వసించడం చేత ఒక కుక్కతో పోట్లాడటానికి ప్రయత్నం చేసింది. ఈ అద్దములు పగిలిపోయినాయి. అద్దములు ఎన్ని ముక్కలైనా కుక్కలు కూడా అన్ని ఎక్కువైపోయినాయి. కాబట్టి కుక్కలు అధికమయ్యే కొద్దీ దీనికి మరింత భయం వచ్చింది. కుక్కతో పోరాడింది. ఏ కుక్కతో? తనతో తానే పోరాడింది. అక్కడ ఒక దారి ఏర్పడింది. వా, నేను బ్రతికినాను కదా అని ఆ కుక్క బయటపడింది. ఏ అజ్ఞానం! తనను తాను చూసుకుని తాను వేరుగా భావిస్తున్నాడు మానవుడు. తాను ఆత్మగా ఉండి కూడాను నేను దేహము దేహమని భ్రమిస్తున్నాడు. దీనికి జ్ఞాన మార్గము భక్తి మార్గము. మానవుడు సంసారం అనేటువంటి దీంతో బంధింపబడ్డాడు. అనగా ఒక వ్యక్తిని ఒక చైన్తో కట్టివేశారు. ఆ యొక్క చైన్ నుంచి తాను తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలి? రెండు మార్గములు. చైన్ తెంపివేసైనా తాను తప్పించుకోవాలి, లేక చైన్ నుంచి దూరైనా తాను తప్పించుకోవాలి. చైన్ నుంచి దూరి తప్పించుకోవటం అనేటువంటిది భక్తి మార్గము. చైన్ ముక్కలుగా చేసి తప్పించుకోవటమే జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం ఏమిటి? శివోహం శివోహం శివోహం శివోహం. తాను పెద్దవాడైనప్పుడు ఆ చీలు తిరిగిపోతుంది. శివోహం శివోహం శివోహం, అది జ్ఞాన మార్గము. దాసోహం దాసోహం దాసోహం దాసోహం, చిన్నవాడైపోతాడు, అప్పుడు చీలు దూరిపోతాడు. కాబట్టి బంధ విమోచనకు ఈ 2 మార్గములు ఉంటుంది. ఒకటి ఒకటి జ్ఞానం. జ్ఞానం అందరికీ అంత సులభం కాదు, ఇది చాలా సులభమైనది. అది ఏ పరిపూర్ణమైన ప్రేమ. ఈ ప్రేమతత్వాన్ని మానవుడు
దృఢం చేసుకుంటే, ఆ ప్రేమతోనే తన జీవితం గడుపుకుంటే అంతకంటే ఇంక వేరు గమ్యం లేదు. ప్రేమ స్వరూపులారా, మానవ జీవితంలో అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు వెంటాడుతుంటాయి. ఇవి లేకుండా మానవుడు ఉన్నత స్థాయిని పొందలేడు. ఏ చరిత్రనైనా మీరు పరిశీలన చేయండి, ఏ దేశమునైనా మీరు పరిశీలన చేయండి, దేశం లోపల ఈ విధమైనటువంటి కలహములు, వ్యక్తి లోపల ఈ విధమైనటువంటి బాధలు లేకుండా ఉండినటువంటి వ్యక్తి లేడు. కనుక ఇవన్నీ కూడా మన ఉన్నత స్థాయికి చేర్చేటువంటి సోపానములే. ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్. ప్రతి మహనీయుడు కూడాను కష్టములను, నష్టములను ఎదుర్కొన్నాడు. అన్ని విధములైనటువంటి యొక్క దీంతో తాను ఎదుర్కోవటం చేతనే తాను ఉన్నత స్థాయిని పోయి చేరుతున్నాడు. ఏ సాధకులైనా మీరు చూడండి, అనేక విధములుగా కూడా శ్రమింపు చేశాడు, అప్పుడే దీనికి తగినటువంటి విలువ చేకూరుతుంది. ఎంత మంచి వ్యర్థమైనప్పటికీ దానికి కోతలు కొయ్యంది, దానికి విలువ రాదు, జరిగే తీరాలి. ఎంత మంచి బంగారైనప్పటికీ నగ చెయ్యాలంటే నిప్పులో వేయాలి, చిత్తుతో కొట్టాలి, సాగ వెరకాలి, కటింగ్ చెయ్యాలి, వెల్డింగ్ చెయ్యాలి. కష్టములకు నష్టములకు ఓర్చుకున్నటువంటి వాడే నిజమైన విజయాన్ని పొందుతాడు. అయ్యో భగవంతుడా, నిన్ను నమ్ముకున్నా, నాకు కష్టములంతా ఎందుకు ఇస్తున్నావు అని భగవంతుని ప్రార్థించకూడదు. కష్టములు నన్ను ఉన్నత స్థాయికి చేరేటువంటి సోపానమే అని అనుకో, అప్పుడు నీకు కూడా నువ్వు హాయికి చేకూరు, సుఖం లభిస్తుంది, చేకూరుతుంది. అంతేకాని అయ్యో నాకు కష్టమే కష్టమే కష్టం అంటే ప్లస్ ప్లస్ ప్లస్, ఇంకా కష్టం అధికమైపోతుంది. కష్టములు కలిగినప్పుడు కష్టములు ఏమాత్రమో మనం చింతించకూడదు. పాండవులు 11వ సంవత్సరం లోపల అరణ్యవాసంలో ఉన్నారు. ఇంకా 12 సంవత్సరం జరిగిన తర్వాత అజ్ఞాతవాసానికి వెళ్లాలి. ఈ విషయాన్ని గుర్తించినటువంటి కృష్ణుడు వారిని ఒకతూరి విచారించి వస్తాము, పాపం అడవిలో ఎట్లా ఉన్నారో ఏమో అని. వారి యొక్క పరిస్థితి కృష్ణుడికి తెలియంది కాదు. ఇవన్నీ కూడా వారి భవిష్యత్తుకు తగినటువంటి ఒక ఉన్నత స్థాయిలే అనుకున్నాడు. భీమార్జున సహదేవులందరినీ పలుకరించాడు, ద్రౌపదిని కూడా పలుకరించాడు. తర్వాత ఇన్ని వెనక్కి వస్తున్నాడు, ధరలారా ఇక్కడే ఉండండి, కృష్ణుడిని కొంత దూరం సాగనంపించి వస్తానని. సరే అన్నమాట ఏనాడు కూడా దవదాటేటువంటి వాడు. కొంత దూరం వచ్చిన తర్వాత కృష్ణుడు చేయి పట్టుకున్నాడు ధర్మజుడు. కృష్ణ, మీ మగవారలము ఏదో భుజబలము, బుద్ధిబలము, గదబలము, తులబలము, అంతా బలములు ఉంటున్నాయమా. ఎండకన్నెరుగునటువంటి ఈ ద్రౌపది మా వలన ఈ అరణ్యములో పడరాని కష్టములు పడుతుండాలి. ఆ కష్టములు చూడలేకపోతున్నాను నేను. అలాంటి పరిస్థితిలో ఏదైనా ఒక నామాన్ని స్మరించడానికి ఒక ఉపదేశం చేయమన్నాడు. ఉపదేశం చేయాలా? పంచాక్షరనామము, ఏ అష్టాక్షరనామము, ఏ ద్వాదశాక్షరనామము, ఇవన్నీ కాదు కృష్ణుడిచ్చిండేటువంటి. ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ నామం, ఓం భగవతే వాసుదేవాయ, ఇవన్నీ కాదు ఇచ్చింది. చెట్టుకు ఉన్నటువంటి ఆకును తుంచాడు కృష్ణుడు. తన వేణుకు కూర్చున్నటువంటి ఒక ముళ్ళును తీశాడు, రాశాడు. ఏమి రాశాడు? దాన్ని మడత వేశాడు, ధర్మజన చేతికి ఇచ్చాడు. ధర్మజా, నీకు ఎప్పుడు కష్టం వచ్చినప్పటికి నువ్వు ఆ కష్టమును తలుచుకొని దీన్ని విప్పు అన్నాడు. నీ కష్టాన్ని తలుచుకో, తర్వాత దీన్ని చూచుకో. ఒకనాడు దుర్వాసుడు రావటం చేత చాలా బాధ కలిగింది. ద్రౌపదికి ఏ విధమైనటువంటి యొక్క కష్టం కలుగుతుందో అనుకుని, అబ్బా ఇన్ని కష్టములు అని అనుకున్నాడు. దాన్ని తెరిచి చూడు, ఎప్పటికీ ఉండవు అనేటువంటిది రాసిచ్చి ఉండవు. ఇదే తాను రాసిచ్చిండే ఈ కష్టములు అని తలుచుకున్నాడు. ఎప్పటికీ ఉండవు, ఎప్పటికీ ఉండవు, ఈ కష్టములు ఎప్పటికీ ఉండవు. భగవంతుడు ఇచ్చేటువంటి ఒక ప్రతి వాక్కులో కూడాను ఎంతో అంతరార్థం ఉంటుంటాది, భగవంతమైనటువంటి యొక్క ఇది ఉంటుంటాది. కనుక మనం ఉన్న అక్షరాలను ఏదో ఒక ప్రాణ అక్షరం, ఇంకో జీవాక్షరము, ఏమేమో అక్షరాలని చెప్పు, ఇవి కాదు మనకు కావాల్సింది, ప్రేమాక్షరం ఉంటుండాలి. కానీ ఇది నామములు, ఇది యొక్క మంత్రములు అని మనం ఉచ్చరించకూడదు. అక్షరం కూడా మంత్రమే. అయితే ఈ అక్షరంలో జీవాత్మ పరమాత్మ రెండు కూడా ఉన్నాయి, గుర్తించాలి. మనకంటే నాశనము కానటువంటిది అక్షరము అనుకుంటున్నాం, అందులో కూడా నాశనం అయ్యేటువంటిది ఉండాలి. అక్షరం, అక్షరం ఆ ఆత్మతత్వము, తరం నశించేటువంటి జీవతత్వం. కాబట్టి ఆత్మతత్వము జీవతత్వము రెండు ఉండేటువంటిది అక్షరం, అది ఏ జీవేశ్వర ప్రకృతి. ప్రతి అక్షరము కూడాను అర్ధనారీశ్వరుడే, ప్రతి వ్యక్తి కూడాను అర్ధనారీశ్వరు, ప్రతి పలుకు కూడాను భగవంతుని యొక్క మంత్రమే, అడుగు కూడాను భగవంతుని యొక్క ప్రదక్షిణే, నామము భగవంతుని యొక్క మంత్రమే. కనుక ప్రత్యేక మంత్రం కోసమని మనం ప్రాకులాడనక్కర్లేదు, ప్రత్యేక మందిరం కోసం మనం పోనక్కర్లేదు. ఆ విధంగా సరైనటువంటి ఆధ్యాత్మికాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి. ప్రేమ స్వరూపులారా, భక్తి భక్తి భజన చేసుకుంటున్నాం, చేసుకుంటున్నాం, యాగాది క్రతువులు ఆచరిస్తున్నాం. నీ కూడా నువ్వు కేవలం ఉపాంగములు మాత్రమే. అయితే ఈ అన్నింటి ఎందుకు నువ్వు ప్రేమ అంతర్వాహినిగా ఉండాలి. అది ఉండినప్పుడు ఏది చేసినా చాలు, ఒక్కటి ఉంటే చాలు. భక్తి లోపల నామ మీద మార్గం అని చెప్పారు.

ఆత్మీయుడికి ముందుగా స్నేహం, స్నేహం కావాలి. భగవంతుడితో మనం స్నేహం కలుపుకోవాలి. ఆ స్నేహం వచ్చేటప్పటికే మీ ఇద్దరు ఒకటైపోతుంది, నివేదన అయిపోతుంది. కనుక నీ ప్రతి మానవుడు కూడాను భగవంతుని యొక్క స్నేహం కోసమని ప్రేపలాడాలి. నీ రియల్ ఫ్రెండ్. చూడండి, ప్రపంచమంతా ఒక పుస్తకము. ఈ బుక్ లోపల కాలము గురువు. కాలం గురువు అయినప్పుడు దేవుడే గురువు, స్వరూపుడు గురువు. ఇంకా భగవంతుడు అనేటువంటి పదము మిత్రత్వాన్ని నిరూపిస్తుంది. కనుక మనకు నిజమైనటువంటి మిత్రుడు భగవంతుడే. ఈనాటి మిత్రులంతా కూడాను ధనము పదవి ఇవన్నీ బాగా ఉండినప్పుడు అందరూ వచ్చి చేరుతుంటారు. కానీ ఆ ధనము పదవి పోతానే ఎవరు కూడా పలుకరింది. ధనం ఉండినంత వరకు చేరుతుంటారు. మనీ చూస్తే హలో హలో హలో హలో ఫ్రెండ్ కమాన్ సినిమాకు పోదాం ఫోటోలు పోదాం అంటారు. పాకెట్ ఖాళీ అయిపోయేటప్పటికే గుడ్ బై కూడా చెప్పని వెళ్లిపోతారు. ఈనాటి ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, ఈనాటి బంధువులు ఎలాంటి వాళ్ళు, బంధువులందరూ వాకిటి దాకానే వల్ల కాటికే వస్తారు. బంధం అంటే నేను బాయని ఆపద్ బంధువు భగవన్ నామేమర, అదే నిజమైనటువంటి మిత్రుడు. ఇప్పటికీ వదలడు, ఏనాటికి నీకు దూరం కాడు. అట్టి భగవంతునితో మనము స్నేహం చేర్చుకోవాలి. అట్టి స్నేహము స్థిరమైనటువంటిదిగా భావించు. ఏదో కొంతకాలం ఉన్న హలో హలో అనేటువంటిది కాదు, అచ్చగానే ఉంటున్నారు హలో గుడ్ బై గుడ్ బై. ఇంత మాత్రం కాదు, మనం శాశ్వతంగా ఉండాలి. తనలో తాను చేరాలి, తాను భగవంతుడిలో చేరాలి. ఈ రెండింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలి. కనుక భగవంతుడు అనేటువంటి వాడు ఎక్కడో లేడు, అందరి ఎందు ఉంటున్నాడు. అందరూ భగవత్స్వరూపులే. ఎన్నో అవతారాలు వచ్చాయి, మరి ఇంకొక అవతారం దశావతారం తర్వాత ఇంకొక అవతారం, ఇది అవతారం అవతారం. అవతారం అంటే ఏమిటి? అందరూ అవతారములే, అందరూ దిగి వచ్చిన వారే, అందరూ రూపనామంతో కూడినట్టు. కనుక అవతారం అనగామి సర్వులు భగవత్ అవతారములే. మమై వాంసే జీవలోకే జీవభూత సనాతన, మీరందరూ నా అంశమే అని ప్రబోధించినాడు కృష్ణుడు. కనుక ప్రతి ఒక్కరు కూడాను దైవాంశమే. ఈ అంశం లేకుండా మానవుడు జన్మించడానికి, మానవుడు మాత్రమే కాదు క్రిమికీటకాదులు ఎందుకు కూడాను దైవాంశం. అలాంటి పరిస్థితిలో అన్ని విధములు జ్ఞానైనటువంటి మానవుని ఎందు దైవత్వం లేదా? కొంతమంది దైవత్వాన్ని విశ్వసించలేనటువంటి వారు ఉంటారు, వారిని నాస్తికులు అంటారు. కానీ వాళ్ళు కూడా నాస్తికులు కాదు, పాపం. మనం విమర్శించకూడదు. వాళ్ళు ఏమంటారు? దేర్ ఈజ్ నో గాడ్ అంటారు. దేర్ ఈజ్ మొదలు, నో గాడ్ నెక్స్ట్. ఇంకోటి చెప్తారు, గాడ్ ఈజ్ నో వేర్ అంటారు. అంటే కేవలం వర్డ్స్ బిల్డింగ్స్. గాడ్ ఈజ్ ఎన్ఓ నో వే డబ్ల్యూహెచ్ఆర్ వే. గాడ్ ఈజ్ నో వేర్ నాలుగు పదములు. వాడు నాస్తికుడు అంటున్నాడు. ఆస్తికుడు ఏం చేస్తాడు? పదం తీసుకురాడు, ఉన్న పదం తీసిపోడు. నోకు డబ్ల్యూ నెక్స్ట్ చేస్తాడు. గాడ్ ఈజ్ నో హియర్ అంటాడు. ఎంత సులభం చూడండి. గాడ్ ఈజ్ నో వేర్ అన్నాడు. వేర్ అనేటువంటి డబ్ల్యూహెచ్ఆర్ నౌకు నోకు చేస్తాడు, నౌ హియర్ అయిపోయింది. నాస్తిక ఆస్తికత్వానికి ఇంత తేడాలు ఉంటున్నాయి. కనుక ప్రతి మానవుడు కూడాను తనలో ఉండేటువంటి దైవత్వాన్ని ప్రేమించాలి, ప్రేమించాలి, ప్రేమించాలి. ఏనుగు మించినటువంటి దైవం మరొకటి లేదు. హూ ఈజ్ గాడ్? లివ్ ఇన్ లవ్. అది లేకుండా ఎన్ని చేసినా గానీ ప్రయోజనం లేదు. కనుక ప్రేమతో మనం భగవంతుని చింతిస్తూ, నేను నాలోనే ఉన్నాడు భగవంతుడు, నేనే భగవంతుడు అనేటువంటి ఆ స్థాయికి రావడానికి తగిన కృషి చేయండి. ప్రేమ ముదిత మనసిక

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ బాబా వారు కొడైకెనాల్లో విద్యార్థులను ఉద్దేశించి 1997 సంవత్సరం ఏప్రిల్ 29న ఇచ్చిన దివ్య సందేశాన్ని విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: రావణుడు ప్రతిరోజు అనేక వేల శివాలయాలకు ప్రదక్షిణ చేసి శివార్చన చేసేవాడు. కాని ఏమి ప్రయోజనం? తన హృదయానికి దైవానికి ఏమాత్రం సంబంధం చేయలేదు. కనుకనే అతడు రాక్షసునిగానే నిలిచిపోయాడు. కనుక హృదయార్పిత భావం లేకుండా నామస్మరణ చేసిన వారంతా రావణ సంతతి వారే అని చెప్పవచ్చు. దీర్ఘకాలం జపం చేసినప్పటికీ, కఠోరమైన దీక్షలు పాటించినప్పటికీ సద్గుణ సంపద లేకపోతే అన్నీ వ్యర్థమే. కూరలు మంచివి కావచ్చు, మంచి వంటవాడు కావచ్చు, వండే ఇత్తడి పాత్రకు కళాయి లేకపోతే సాంబారు కిరము ఎక్కి విషమైపోతుంది. కాబట్టి మీ హృదయ పాత్రను సత్య ధర్మ శాంతి ప్రేమలతో కళాయి వేయించండి. అప్పుడు జపము, ధ్యానము, యాత్ర, పూజాది పదార్థాలన్నీ తయారు చేయటానికి యోగ్యమవుతుంది.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా?

సత్యమార్గమును ప్రబోధింపచేయుటకు పవిత్రమైన రామచరిత్ర మనకు ఆధారంగా ఉంటూ వచ్చింది. రాముని తల్లి కౌసల్య, హనుమంతుని తల్లి అంజనీదేవి, అగస్త్యుని తల్లి ముగ్గురు కూర్చుని ఒకానొక సమయంలో ఏదో సంభాషణ జరుపుకుంటున్నారు. ఆడవారు ఒకచోట చేరినప్పుడు ఏవో మాటలు జరుగుతాయని నేను చెప్తూనే ఉన్నాను కదా అన్నారు స్వామి. ఇందులో హనుమంతుని తల్లి, అమ్మా, నా కుమారుని యొక్క శక్తి సామర్థ్యములు మీరు గుర్తించినారా? 100 మైళ్లు ఉన్న సముద్రమును ఒక్కసారి ఎగిరి దూకినాడు. నా కుమారుడు ఎంత బలవంతుడు, ఎంతటి ధీరుడు, ఎంత గంభీరుడు అని వర్ణించుచున్నది. ఇది వింటున్న అగస్త్యుని తల్లి చెప్పినది. అయ్యో, ఏమంత గొప్ప ఆశ్చర్యమది! నీ కుమారుడు సముద్రమునెగిరినాడు, నా కుమారుడు సముద్రమును ఒక్క గుటకగా తాగేశాడు. నా కుమారుడు ఎంతటి గొప్పవాడో అని వర్ణించింది. అప్పుడు కౌసల్యమాత పక్కున నవ్వి, అమ్మా, నీ కుమారుడు సముద్రము మించి ఎగిరినాడు, నీ కుమారుడు సముద్రమునంతా తాగేశాడు. ఈ రెండు కార్యములు నా కుమారుని యొక్క నామప్రభావము చేతనే జరిగినవి. రామనామము యొక్క ఆధారము చేతనే నీ కుమారుడు సముద్రమును తాగగలిగినాడు, నీ కుమారుడు సముద్రముపైనుంచి ఎగరగలిగినాడు. ఈ రెండు శక్తులు కూడాను ఒక్క రామనామ మహిమే అని వర్ణిస్తూ వచ్చారు. ఇంతేకాదు, స్వామి ఈ విధంగా వివరించారు. హనుమంతుడు చాలా అమాయకుడు. అమాయకుడు అనగా మాయ లేనటువంటివాడు అని. మాయ లేనివాడే అమాయకుడు. ఈనాడు ప్రతి మానవుని కూడాను మాయ విరివిగా ఆవరించటం చేత గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వారుగా భావిస్తున్నాం. నిజముగా యుక్తి తెలియనటువంటి వారు, సత్యమార్గమునందు ప్రవేశించినటువంటి వాడే అమాయకుడు. ఈనాడు అమాయకుడంటే ఏమీ తెలియనటువంటి వాడు, తెలివి తక్కువవాడు అని భావిస్తున్నాం. కాదు కాదు, అమాయకుడనగా మహా గొప్పవాడు. వ్యక్తి లోకమునందు గొప్పవాడు కావాలనంటే 3 సుగుణములుండాలి. 1, మంచితనములో దృఢ విశ్వాసము. 2, ద్వేషము, అసూయ, అహంకారము లేకపోవడం. 3, సమాజము కాని వ్యక్తి గాని చేయుచున్న మంచి కార్యములు చూసి ఆనందించి దానికి ప్రోత్సాహము, ఉత్సాహము అందించుట. ఈ 3 గుణముల ద్వారా వ్యక్తి యొక్క కీర్తి వ్యాప్తి చెందుతుంది. అనాది భారతీయ సంప్రదాయములు ప్రాచీన కాలము నుంచి కూడాను అట్టి పవిత్రమైన వ్యక్తిత్వమును, శక్తిత్వమును కూడాను గుర్తింపచేస్తూ వచ్చాయి. కేవలము వ్యక్తి యొక్క కీర్తియే కాదు, దేశము యొక్క కీర్తి కూడాను ఈ 3 గుణములు కలిగినటువంటి వ్యక్తి ద్వారానే లోకమునకు వ్యక్తమవుతాయి. ఒక దేశము యొక్క గొప్పతనము పరదేశమునకు చాటాలనుకున్నప్పుడు ఆ దేశమును పాలించు అధికారి కూడాను ఈ 3 గుణములు కలిగి ఉండుట అత్యవసరం. కాని ఇట్టి పవిత్రమైన దివ్యత్వమును ప్రబోధించుచున్న ప్రాచీన సంప్రదాయాలను, సత్యమైనటువంటి విషయాలను గుర్తింపలేని నేటి అధికారవేత్తలు, రాజకీయవేత్తలు ప్రాచీన సంప్రదాయములన్నీ మానవుని మనస్సుని బంధించి బానిసలను కావిస్తున్నాయి అని, క్షేత్రదర్శనములు, తీర్థయాత్రలు, యజ్ఞయాగాదులు, క్రతువులు, భజనలు, పూజాదులు కేవలం బలహీన చర్యలని వేదికలపై మాట్లాడుతుండడం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది కేవలం ఆవేశపూరితమైన పలుకుల వలె గోచరిస్తోంది. ఇందులో విశాల భావమనేటువంటిది శూన్యం. కనుక ఇట్టి పలుకులకు ఏమాత్రం కూడాను అవకాశం అందించక దివ్యమైన మన ప్రాచీన సంప్రదాయాలను ఆచరించటం యువకులకు ఉత్తమమైన మార్గం. భౌతిక శక్తులకు, భౌతిక శాస్త్రమునకు, సాంకేతిక విజ్ఞాన శాస్త్రమునకు వసులై, ధనమునకు దాసులై, అణుశక్తిని సాధించితిమన్న అహంకారము చేత స్వేచ్ఛా విహారము సలుపుట విజ్ఞులకు లక్షణము కాదు. అణుశక్తిని సాధించినటువంటి వ్యక్తులు తిరిగి ఆ అణుశక్తి
తమ యొక్క వివేకమును నశింపజేయుచున్నదను సత్యమును గుర్తించలేకపోతున్నారు. తాము కల్పించినటువంటి యంత్రములు తమకే అపాయకరములను సత్యమును వారు ఏమాత్రం గుర్తించలేకపోతున్నారు. లౌకికమైన శక్తి సామర్థ్యములు ఎన్ని ఉండినప్పటికీ ధార్మిక ఆధ్యాత్మిక శక్తులు లేకపోవటం చేత తన సర్వస్వము తాను కోల్పోవుటకు అవకాశం ఉంటుంది. నైతిక భౌతిక లౌకిక శక్తులు అనేకము ఉండినప్పటికీ, అధికంగా తపశ్శక్తి ఉండినప్పటికీ, భగవద్భక్తుడు అయినప్పటికీ రావణాసురుడు అసూయ, స్వార్థము, అహంకారము అనే పైశాచిక ప్రవృత్తులు తన తలపై తాండవమాడటం చేత తాను విపరీత పరిస్థితికి దిగజారిపోతూ వచ్చాడు. పరుల యొక్క మంచితనాన్ని చూసి సంతోషించుట పవిత్రమైన గుణం. తన స్వార్థమునకు స్వస్తి చెప్పి పరార్థమై తన జీవితమును అంకితము కావించటం మరింత ఉత్తమమైన గుణం. నిజముగా హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు వీరందరూ కూడాను అనేక శక్తి సామర్థ్యములు గల వ్యక్తులే. అయినప్పటికీ పవిత్రమైన గుణములు లేకపోవటచేత వీరు అధోగతికి దిగిపోతూ వచ్చారు. కనుక మనము ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ భగవదనుగ్రహమునకు పాత్రులయ్యేటువంటి విద్యను గుర్తించినప్పుడే మన విద్యలన్నీ సార్థకమవుతాయి. అదేవిధముగా రావణాసురుని యొక్క బుద్ధి అసూయ, ద్వేష, అహంకారములనే మూడు గుణములకు లోబడుటచేత భగవదనుగ్రహము అందుకొనుటకు అవకాశము ఉండి కూడను హతుడైపోయాడు. అహంకారము కలిగిన వ్యక్తికి నిత్యానిత్య విషయ పరిశీలన శూన్యమవుతుంది. అసూయాపరులకు దయాదాక్షిణ్యములే శూన్యమైపోతాయి. క్రోధము కలిగిన వాడు తన ఉత్తమమైనటువంటి పరిస్థితిని కూడా కోల్పోతాడు. స్వర్గమును కూడాను మరిపించేటటువంటి పట్టణము కలిగిన రావణాసురుడు ఎంతయో సుఖ సంతోషములతో తులతూగవలసినటువంటి వాడు. ఈ దుర్గుణములకు లోబడటం చేత తన సుఖాన్ని కోల్పోయి ఈ రాజ్యాన్ని భ్రష్టు పట్టించుకుని తన జాతినే రోత పట్టించుకున్నాడు. తనకు రాజనీతి, ప్రభునీతి, ప్రజానీతి, ధర్మనీతి, సర్వనీతులు కూడాను తెలుసు. అన్నీ తెలిసి కూడాను అవి ఆచరణయందు లేకపోవట చేతనే కేవలము తెలియనివానికంటే హీనమైపోయాడు. హనుమంతుడు రామదూతగా లంకలో ప్రవేశించినప్పుడు

అతడు సీతమ్మ వారితో సంభాషించినట్లు వర్తమానము తెలిసిన రావణాసురుడు హనుమంతుని చంపుటకై ఆజ్ఞాపించాడు. రాజనీతికి ఇది మహావిరుద్ధమైనది. దూతను సంహరించుటగాని, దూతను శిక్షించుటగాని, దూతతో యుద్ధము చేయటం కాని సరి అయినటువంటి ధర్మము కానేరదు. ఈ విధమైనటువంటి ధర్మమును విభీషణుడు రావణాసురుడికి చక్కగా బోధించి హనుమంతుని విడిపించటానికి ప్రయత్నించాడు. కాని రావణాసురుడు అతని మాట వినలేదు. అంతేకాక అనేక దుర్లక్షణములు కూడాను రావణుని యందు ఉండందున అతడు చెయ్యరాని చెడు కార్యములు అన్నింటినీ కూడాను చేయుటకు పూనుకున్నాడు. అనేక పర్యాయములు సీతను వధించడానికి కూడా పూనుకున్నాడు. తన భార్య అయిన మండోదరి స్త్రీహత్య మహాపాపమని బోధించి సీతమ్మ వారిని రక్షించటానికి పూనుకుంది. రావణాసురులో చేరినటువంటి దుర్గుణములు అతనిని పెడమార్గం పట్టించి ఈ విధమైనటువంటి దురవస్థలకు గురిచేస్తూ వచ్చాయి. ఒకానొక సమయంలో మండోదరి తన పతి అయిన రావణుని దగ్గర చేరి, నాథ, మీరెందుకు ఈ విధమైనటువంటి ధర్మవిరుద్ధమైన కార్యములలో పాల్గొంటారు? మీరు సర్వధర్మములు తెలిసినటువంటి వారు, ఈశ్వర భక్తులు, తపస్సంపన్నులు. ఇలాంటి వారికి సద్భావము లేకపోవటలో గల కారణమేంటి, అంతరార్థమేమిటి అని ప్రశ్నించింది. అంతేకాక మీరు సర్వశక్తి సంపన్నులు, ఏ రూపము అయినను దాల్చుటకు సమర్థులు. ఆనాడు సీతను తెచ్చే సమయమునందు సన్యాసి వేషమును ధరించి అనేక రకములైన వేషభాషలను మార్చుకుని సీతను మోసము చేసి తీసుకుని వచ్చారు. ఈనాడు సీతాదేవిని పొందుటకై ఇన్ని రకములైనటువంటి అవస్థలకు ఎందుకు గురి అవుతున్నారు? పవిత్రమైనటువంటి శ్రీరామచంద్రుని స్వరూపము ధరించినప్పుడు సీత సులభముగా మీకు వశమవుతుంది కదా అన్నది. అప్పుడు రావణాసురుడు చెప్పుచున్నాడు, దివ్యమైన స్వరూపము శ్రీరామచంద్రునిది. అట్టి పవిత్ర స్వరూపమే ధరించినప్పుడు ఈ పాడుబుద్ధులు నాకెందుకుంటాయి అన్నాడు. అనగా, రూపమునకు తగినటువంటి తలుపులు ఉండాలనే సత్యాన్ని కూడాను రావణాసురుడు తెలుసుకోలేకపోలేదు. తనది రాక్షస స్వరూపము కావటంచేత అక్కడ రాక్షసగుణములు కూడాను ఉద్భవించాయి. లోకమునందు మానవాకారము ధరించి కూడాను రాక్షసగుణములతో ప్రవర్తించటమంటే ఇది విరుద్ధమైనటువంటి తత్వము. కనుక మనము మానవ రూపము ధరించుటచేత పవిత్రమైన దివ్యత్వమైన మానవ గుణములే మన యందు ఆవిర్భవించాలి. మనము మానవులము, మనము భక్తులము, పవిత్ర హృదయులము, ఆత్మస్వరూపము మనయందే ఉంటున్నది అని చిలక పలుకుల వలె మనము పలకవచ్చునే తప్ప ఆచరణ యందు ఉంచటము అతి కష్టము. కనుక మన అభ్యాసములను మొట్టమొదట మనము సరిచేసుకుని ప్రయత్నించాలి. అభ్యాసము ద్వారా ఎట్టి ఘనకార్యమైనా సాధించుటలో ఎట్టి సందేహమును లేదు. మనము నిత్య జీవితంలో ఎట్టి అభ్యాసములు కావింతుమో మన ప్రవర్తనలయందు అట్టి అభ్యాసములే క్షణక్షణము కూడాను ప్రతిబింబిస్తుంటాయి. దీనికి ఒక చిన్న కథ. ఒక సంగీత విద్వాంసుడు ఉండేవాడు. అతడు నిత్యము పిల్లలను చేర్చుకుని సంగీతం నేర్పుతూ ఉండేవాడు. అతని భార్య సదభ్యాసం కలిగినటువంటిది. అతని ఇంటికి వచ్చే వరకు ఆ ఇల్లాలు భోజనం చేయక అతడు వచ్చాక ఇద్దరూ కలిసి భోజనం చేసే పద్ధతి. కాని ఆ సంగీత పాఠాల విద్యార్థులు వారి పరీక్షను ఇచ్చే సమయం వచ్చేటప్పటికీ విద్యార్థులకు అధిక కాలము తీసుకుని తాను సంగీతం నేర్పుతూ వచ్చేవాడు ఇంటికి. ఒకనాడు 2:30 గంటలకు రావలసిన విద్వాంసుడు 2:30కు రాలేదు, 3 గంటలకు రాలేదు, 4 గంటలైంది ఇంకా రాలేదు. భార్యకు ఆకలేసేస్తోంది. తన పద్ధతికి విరుద్ధంగా చేయడానికి ఆ ఇల్లాలికి ఇష్టం లేదు. దీంతో కొంతవరకు ఆవేశం కూడా కలిగింది. 4 గంటలకు భర్త వచ్చేటప్పటికీ బావి దగ్గర సబ్బు పాత్ర పెట్టి ఒక బిందె తాడు పెట్టి త్వరగా స్నానం చేసిరండి, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అని ఆమె ఎంతో ఆరాటంగా అరిచింది. భార్య పెట్టే తొందరను పురస్కరించుకుని అతి త్వరలో స్నానం చేసి భుజించాలనే ఉద్దేశంతో తాను త్వర త్వరగా వెళ్లి ఆ బిందె నీళ్లు పోసుకున్నాడు.
ముఖమంతా సబ్బు పట్టించేసుకున్నాడు. తన ముఖానికి సబ్బు రాసుకుని బిందెను నూతులో దించేటప్పటికీ తాడు బిందె రెండూ బావిలో పడిపోయాయి. ఎలాగో అలా కన్నులు తెరిచి చూసేటప్పటికీ బిందె తాడు రెండూ బావిలో పడున్నాయి. వాటిని చూసిన తక్షణమే అతను భారము నీదేరా రామా భారము నీదేరా అంటూ పాట పాడుతూ కూర్చున్నాడు. భార్య వచ్చి అదేమిటండి స్నానం చేసుకుని రాక భారము నీదేరా రామా అని పాడుకుంటూ కూర్చున్నారు అంది. భార్య ఎన్ని పర్యాయములు లోపలి నుంచి పిలిచినప్పటికీ రాక భారము నీదేరా అంటూ పాటలతో మునిగిపోయిన భర్తను చూసింది. అప్పుడు విషయం తెలుసుకుని బావిలో పడిపోయిన బిందెను ప్రయత్నపూర్వకంగా తీయాలి కాని మనమెట్టి ప్రయత్నమూ చేయకుండా భారము నీదేరా అంటూ కూర్చుంటే బిందె బయటికెలా వస్తుంది? మనిషి తనకున్న ప్రయత్నశక్తిని ఏమాత్రమూ వినియోగించకుండా భారము నీదేరా అంటే భగవంతుడు మాత్రం ఏ విధంగా రక్షిస్తాడు అని భర్తకు చక్కగా బుద్ధి చెప్పి బావి నుంచి బిందెను పైకి తీయించింది. అదేవిధంగా మానవుడు కొన్ని శక్తులు తన యందున్నప్పటికీ తాను ప్రయత్నం చేయక కేవలం భౌతిక శక్తులపైన ఆధారపడడం హాస్యాస్పదం. అన్ని ధర్మములు తెలిసినప్పటికీ తాను ఆచరణలో పెట్టక కేవలం ధర్మమును తెలుసుకున్నంత మాత్రాన వచ్చేటువంటి ఫలమేమి? ఆచరణ యందు పెట్టనటువంటి ధర్మములు కేవలము అధర్మముతో సమానమే. మనము ఆచరణలో పెట్టనటువంటి జ్ఞానము కూడాను అజ్ఞానంతో సమానం. ఈనాడు కూడాను అనేక మంది యువకులు ఇది మంచి కార్యము, ఈ విధముగా ఆచరించాలి, ఈ విధమైన కార్యక్రమాల్లో పాల్గొనాలి, పవిత్రమైనటువంటి పేరు సంపాదించాలి అని అభిలాష కలిగే ఉంటారు కాని వాటిని ప్రయత్నపూర్వకంగా చేయుటకు వీరు పూనుకొనటం లేదు. కనుక మొట్టమొదట మనం చేయవలసినటువంటిది విశ్వసించునటువంటి మంచిని ఆచరణలో పెట్టుటకు ప్రయత్నపూర్వకంగా పూనుకోవాలి. అంతేకాని నీవు విశ్వసించి కూడను ఆచరణలో పెట్టక కేవలం ఏదో ఒక విధమైన పదములు మాత్రము వల్లిస్తూ కూర్చుంటే అది నీకు దక్కదు, చిక్కదు. ఒక్కసారి మనము ఇది చెడ్డ పని అని తెలుసుకున్న తర్వాత, ఇది పాపము అని విశ్వసించిన తర్వాత రెండవ పర్యాయము అట్టి చెడ్డ పని కాని పాప పని కాని ఏమాత్రము కూడను ఆచరించటానికి ప్రయత్నపూర్వకంగా ముందుకు పోకూడదు. ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞయందు మన జీవితమును సాధించినప్పుడే మన జీవితము పవిత్రమైన జీవితంగా, ఆదర్శమైన జీవితంగా రూపొందుతుంది. రామాయణములో ప్రతి వ్యక్తి యొక్క ఆదర్శము కూడాను చక్కగా అర్థము చేసుకుంటూ వస్తున్నాము. రాముడనగా కేవలము మన హృదయమునందు ప్రతిష్ఠింపబడిన ఆత్మనే అని మనము విశ్వసించాలి. మన యొక్క మనస్సే లక్ష్మణునుగా విశ్వసించాలి. బుద్ధి చిత్తములే భరత శత్రుఘ్నులుగా భావించాలి. మన యొక్క జ్ఞానమే సీతమ్మవారు. మనలోని పాపములకు పుట్టినిల్లు అయిన దుర్గుణములే రావణుడుగా విశ్వసించాలి. అందుకే చెప్పారు,

అని ప్రార్థించారు. పాపములనేటువంటివి కోపము, అసూయ, ద్వేషము, అహంకారము అనే దుర్గుణములు. అట్టి దుర్గుణములు అనే రావణుని ధర్మము, సత్యము, ప్రేమ, శాంతి అనే సుగుణముల చేత వధించుటకు పూనుకోవాలి. అసూయ, అహంకార సమయములందు మనమే రావణాసురులము. సత్యమార్గమునందు, ధర్మమార్గమునందు, ప్రేమ మార్గమునందు ప్రవర్తించినప్పుడు మనమే శ్రీరామచంద్రులము. మంచి కాని చెడ్డ కాని మన ప్రవర్తనలోనే కూడి ఉంటుంది. కనుక రామచంద్రుడు కాని రావణాసురుడు కాని మన హృదయమునందే నివసించుచున్నారు తప్ప అన్యముగా ప్రవర్తించి ప్రకటించేటటువంటి వారు కారు. దీనిని పురస్కరించుకొనియే మనయేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయో అన్నారు. చెడ్డకు మంచికి మనస్సే కారణం. పశువా అనిపించుకోవడం మన యొక్క ప్రవర్తన చేతనే, పశుపతి అనిపించుకోవటం కూడా మన యొక్క ప్రవర్తన చేతనే. కనుక అందరూ ప్రేమ మార్గమునందు ప్రవర్తించినప్పుడు మనమే శ్రీరామచంద్రులము. మంచి కాని చెడ్డ కాని మన ప్రవర్తనలోనే కూడి ఉంటుంది. కనుక

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

0: కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మీరు గుంటూరు వాస్తవ్యులు, స్వామివారి భక్తులు అయిన శ్రీ వెంకట సాయిరాం గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగాన్ని వింటారు. ఓం శ్రీ సాయిరాం.
1: ఓం శ్రీ సాయిరాం.
0: భగవాన్ బాబావారి దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ రేడియో సాయి శ్రోతలందరినీ మరొక మారు అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాం. ప్రతినిత్యం స్వామివారు ఎంతో దయతో తమ భక్తులకు ప్రసాదించిన అనుభవాలను వింటూ శ్రోతలందరూ తరిస్తున్న విషయం తెలిసిందే. ఈనాడు మన స్టూడియోకి శ్రోతలందరితో తమ మధురానుభూతులను స్వామివారు అందించిన వాటిని మనతో పంచుకోవడానికి గుంటూరు వాస్తవ్యులైన శ్రీ సాయిరాం గారు వచ్చున్నారు. సాయిరాం అండి.
1: సాయిరాం,
0: మీ కుటుంబంలోకి స్వామివారు ఏ విధంగా ప్రవేశించి ఒక కుటుంబ సభ్యునిగా స్థానం సంపాదించి కుటుంబ పెద్దగా ఎలాగ మీకు ఒక దారిని చూపించారో మా శ్రోతలందరితో పంచుకుంటారా?
1: తప్పకుండా సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు శతకోటి ప్రణామములు అర్పిస్తూ అందరికీ సాయిరాం. మాది ఆంధ్ర రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివేలు గ్రామ వాస్తవ్యులు. నా పేరు వెంకట సాయిరాం, మా నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు. మా నాన్నగారికి 1969 మ్యారేజ్ అయింది. మా నాన్నగారు అమ్మగారు వల్బాపురం గ్రామం మా అమ్మగారు వాళ్ళది. అయితే మ్యారేజ్ అయిన 9 సంవత్సరాల వరకు కూడా పిల్లలు లేరు. నాన్న రోజుకు 2 కేజీల కొబ్బరి నూనె పోసుకొని ఇల్లమ్మటే కొబ్బరి నూనె బేరం అమ్ముకుంటుంటాడు. అదేవిధంగా ఏమనే గ్రామం వెళ్లి కొబ్బరి నూనె వ్యాపారం అమ్ముతా వస్తుంటే అక్కడ ఏమన్లో స్వామి భజన కార్యక్రమాలు చేస్తుంటే అక్కడికి దారిని వెళ్తూ అక్కడ నిలబడ్డారు. వాళ్ళు స్వామి విభూతి ఇవ్వటం నాన్నగారికి జరిగింది. ఆ విభూతి అమ్మా నాన్న డైలీ నీళ్లు వేసుకుని తాగటం, విభూతి పెట్టుకోవటం, అలా చేయటం వల్ల 9 సంవత్సరాలకి అమ్మ గర్భిణీ వచ్చింది. గర్భిణీ వచ్చిన తర్వాత మా అమ్మమ్మగారి వల్లభాపురం అక్కడ ప్రసవించడానికి అక్కడికి తీసుకెళ్లారు మా అమ్మమ్మ వాళ్ళు. అక్కడికి వెళ్లిన తర్వాత డెలివరీ టైం డెలివరీ అయింది. నేను పుట్టిన తర్వాత మంత్రస్థానంలో ఉన్నారు. ఆ రోజుల్లో 1978లో మంత్రసాని బొడ్డు కొడవలతో బ్లేడ్ తో కొయ్యాల్సింది, కొడవలతో కోసింది. ఆ సెప్టిక్ అయ్యే ధనువాతం వచ్చింది. పుట్టిన 5 రోజులకే మనిషి నేను ఇదే ఇక ప్రాణం పోయే పరిస్థితి అయింది. సో ప్రతి హాస్పిటల్ కూడా తెనాలి దగ్గరలో ఉన్న తెనాలి టౌన్ కు తీసుకెళ్తే ప్రతి హాస్పిటల్ తీసుకెళ్లినా కూడా ఈ బాబు చనిపోయాడు, కాలంలో పడేసి వెళ్ళిపోండి, ఈ బాబు గురించి మీకు అంత దేనికి బాధ అని చెప్పని అన్ని చాలా మంది డాక్టర్లు చెప్పారు. అక్కడ పూర్ణకుమార్ గారు అనే హాస్పిటల్ దగ్గరికి ఫైనల్ గా అక్కడికి వెళ్లారంట. అక్కడికి వెళితే ఆమె కూడా చూసి ఈ చనిపోయిన వాడిని తీసుకొచ్చి బతికిమండి, మేము ఎక్కడ బతికిస్తాము, మేము దేవుళ్ళు మా ఏంటని చెప్పని ఆమె కూడా కోపగించుకుంది. తర్వాత మా నాన్నగారు అమ్మా సాయిరాం అంటూ 2 చేతులు పెట్టి దండం పెట్టి అమ్మ ఒక్క పూటకి ఉంచండి, టైం 11 అయింది, వర్షం పడుతుంది, నైట్ టైము కాబట్టి ఒక్క పూటకి బాబు నుంచితే తెల్లారి ఉదయం మేము వెళ్ళిపోతామమ్మా అని చెప్పని నమస్కారం చేసి రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడే పీనిగిని తీసుకుని వెళ్ళాలి కొల్లిపర వాళ్ళు, ఆ గదిలో పడేసేయండి పిల్లవాడిని అని చెప్పని చెప్పటం జరిగింది. ఆ గదిలో మా నాయనమ్మ గారు మా అమ్మమ్మ గారు చెరువు పక్క పడుకొని మధ్యలో నన్ను పడుకోబెట్టుకున్నారు. అయితే నాన్న మృత కుర్చీలో కూర్చొని హాస్పిటల్లో బాధపడతా ఉన్నారంట. తెల్లారుజామున 4:30-5 గంటల టైంలో కళ్ళమంటే నీళ్లు పెట్టుకుంటూ లేక పుట్టాడు, స్వామి విభూతి పెట్టుకుంటే గర్భిణీ వచ్చింది, మా పిల్లోడు పెట్టాడని సంతోషపడ్డాము, కానీ మళ్ళీ ఇదేంటా అని చెప్పని నాన్న ఎంతో బాధపడ్డారు, కన్నీళ్లు గార్చారు. కార్చేటప్పుడు స్వామి ప్రత్యక్షమయ్యే హాస్పిటల్లో మన చేతులతో ఇట్లా అనగల స్టూల్ ఏర్పడింది. ఆ స్టూల్ మీద కూర్చొని పార్వతీదేవి అవతారం, షిరిడీబాబు అవతారం, మన స్వామి అవతారం, మూడు అవతారాలు నాన్నగారు చూయించారు. చూయించి బంగారు ఏం పర్వాలేదు నేనున్నాను, పూర్వజన్మలో కర్మ చేశాడు, ఆ కర్మ ఈ విధంగా అనుభవించాల్సి వచ్చింది, ఆ కర్మ నేను తీసేస్తున్నాను బంగారు అని చెప్పి చెప్పి విభూతి సృష్టించి చల్లి 21వ రోజు ఇంటికి తీసుకెళ్ళండి బంగారు అని చెప్పని అక్కడి నుంచి మాయమైపోయటం జరిగింది. ఉదయాన్నే నాన్నగారు మొహం కడుక్కుంటా ఆ కళ గుర్తుకొచ్చి మా నాయనమ్మ గారికి చెప్పడం జరిగింది. నాయనమ్మ గారు కూడా అయ్యా స్వామి విభూతి పెట్టుకుంటున్నాం కదా స్వామి వచ్చారేమో అనుకుని అప్పుడు నా దగ్గరికి వచ్చి చూస్తే రాత్రి చనిపోయిన నల్లా ఉదయానికి కాళ్ళు చేతులు మామూలు ఆడివటం స్వస్థం అటు ఇటు ఇట్లా తలకాయ ఇవ్వటం జరిగింది. తర్వాత డాక్టర్ అమ్మ గారు వచ్చారు, వచ్చి రాత్రి ఇటు సచ్చాడు ఇప్పుడు బతికాడిందని చెప్పని అంది. అమ్మా ఇట్లా స్వామి బాబా గారు వచ్చారు, పుట్టపర్తి సత్యసాయి బాబా గారు వచ్చి ఇట్లా ఇట్లా జరిగిందమ్మా అని చెప్పని డాక్టర్ అమ్మ గారికి చెబితే డాక్టర్ అమ్మ గారు కూడా ఆ రోజు అప్పుడు బాబా గారు నమ్మేది కాదంట, ఆయన ఒక మనిషి దేవుడు కాదు అని చెప్పి ఎన్నో విమర్శలు చేసేదంట. అటువంటి ఆమె కన్నీళ్లతో అమ్మో మీ వలన భగవంతుడు నమ్మాను నేను, ఇప్పుడు భగవంతుని హాస్పిటల్కి వచ్చాడు అని చెప్పిన అప్పుడప్పుడు స్వామి ఫోటోలు తెప్పించి ప్రతి గది గదికి ఫోటోలు హాస్పిటల్లో పెట్టింది. ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడు వెళ్ళి హాస్పిటల్ చూసి వస్తుంటాను, ఆ ఫోటోని చూస్తుంటాను సాయిరామ్. అదేవిధంగా నా 21వ రోజు తీసుకెళ్లమని స్వామి నాన్నగారికి చెప్పారు. ఆ 21వ రోజు తీసుకెళ్లమన్నారు అని చెప్పిన డాక్టర్ అమ్మ గారితో నాన్న చెప్పలేదు, కరెక్ట్ గా ఆమె కూడా 21వ రోజు తీసుకెళ్ళండి మీ బాబుకి ఏం పర్లేదు అని చెప్పని అనడం జరిగింది. స్వామి ఏదైతే చెప్పారో ఆమెనోడితో అదే వచ్చింది. ఇప్పటి వరకు స్వామి దయతో ఇటువంటి ప్రాబ్లం లేకుండా చిన్న కుటుంబం అయినా కూడా స్వామి ఎంతో మమ్మల్ని ఇంట వెంట జంట కాపాడుతా వస్తున్నారు. అదేవిధంగా ఇక అప్పటి నుంచి స్వామి ఫోటో పెట్టి ఇంట్లో భజన చేస్తా ఉన్నాము. ఆ ఫోటోలోంచి విభూతి రావటం, అమృతం రావటం అలా జరుగుతుంది. జనం విపరీతమైన జనం రావటం, ఆ జనం వచ్చినప్పుడు ఆ పూరిల్లు ఆ గది ఓడి పట్టపోతే బయట పాకా వేసాము, ఆ పాక కూడా నిండిపోతున్నారు జ్వరము. ఏ జ్వరం వచ్చినా ఏ భయపడినా పిల్లలు భయపడి జ్వరం వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి విభూతి తీసుకెళ్లి తగ్గిపోతుందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు ఊరు మొత్తం కూడా రావటం జరుగుతుంది. ఇక అందుకని ఆ ఇంట్లోనే కాపురం ఉంటున్నాము. అయితే ఆ ఇల్లు సరిపోతే పక్కన పాకా వేసుకుని అవి స్వామి భజన కార్యక్రమాలు చేస్తే పాకాలు ఉంటున్నాము. ఈ పాకా కూడా సరిపోవట్లేదు. ఇక తర్వాత బయట స్వామికి వదిలిపెట్టి బయటికి అద్దెకెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ప్రతి సంవత్సరం పుట్టపర్తి వస్తానే ఉన్నాము, స్వామి సేవ చేసుకుంటా ఉన్నారు నాన్నగారు.
2: అంటే ఏ సంవత్సరం నుంచి మీ నాన్నగారు మీరు కలిసి పుట్టపర్తి రావడం మొదలు పెట్టారు?
1: 1978 నుంచి.
2: మీరు పుట్టిన సంవత్సరం నుంచే నాన్నగారు మిమ్మల్ని తీసుకురావడం మొదలు పెట్టారు?
1: తీసుకురావడం మొదలు పెట్టారు. అయితే ఆ తర్వాత నాన్నగారు వ్యాపారం చేసుకుంటా ఉంటే స్వామికి ఎప్పుడైతే ఆ స్థలం స్వామికి ఉంచుదామని చెప్పాను మనసులో కలిగిందో స్వామి ఎంబటే ఒక 3 సెంట్లు బేరం వచ్చింది ఇల్లుతో సహా. అది నాన్నగారు స్వామి దయతో స్వామి అనుగ్రహ ఆశీస్సులతో అది నాన్నగారు కొనడం జరిగింది. స్వామికి 2 సెంట్లున్నారు ఇస్తే స్వామి మనకి అక్కడ 3 సెంట్లు చూయించేశారు వెంటనే. తర్వాత ప్రతి సంవత్సరం వస్తున్నాము. ఒకసారి నాకు స్వామి ప్రశాంత నిలయంలో వరండాలో కూర్చున్నాము.
2: ఏ సంవత్సరం?
1: 1985 స్వామి వరండాలో కూర్చున్నాము. అక్కడ స్వామి దగ్గరకు వచ్చి నాన్నతో చిరునవ్వు నవ్వి బంగారు మీకు ఇద్దరు బాబులుగా బంగారు అన్నారు. కాదు స్వామి ఒక్కడే స్వామి అంటే కాదు బంగారు మీకు ఇద్దరు బాబులు అన్నారు స్వామి. నమస్కారం చేసుకున్నాం. నాకు కొంచెం ఊహ ఉంది, నా బాగా గుర్తు స్వామి అన్నమాట కూడా. తర్వాత నేను పుట్టిన 3 సంవత్సరాల తర్వాత ఒక పాపుడు చనిపోయింది. తర్వాత మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నా అమ్మకి కడుపులో నొప్పిగా ఉంది, ఆకలి అవ్వట్లేదు, నొప్పి అని చెప్పని తినాలి తీసుకెళ్లి డాక్టర్ గారు మస్తానమ్మ వెంకటేశ్వరరావు గారు మస్తానమ్మ డాక్టర్ గారి దగ్గర చూపించడం జరిగింది. అమ్మని జరిగితే అక్కడ స్కానింగ్ తీపిచ్చి ఎక్స్రే తీపిచ్చి లోపల గడ్డ ఉంది ఆపరేషన్ చేయాలి, అది చేయకపోతే క్యాన్సర్ గా మారిపోయి ప్రాణానికి ప్రమాదం అని చెప్పని ఆ రోజు డాక్టర్లు చెప్పారు. ఆ చవటం వల్ల నాన్నగారు కూడా సరే ఆపరేషన్ చేపిద్దాము, డేట్ ఇవ్వండి అని చెప్పని డాక్టర్ గారిని అడిగితే డేట్ ఇచ్చారు. ఆ డేటు ఒక రెండు రోజులు టైం ఉంది, ఎల్లుండు ఆపరేషను. ఆ ముందు రోజు స్వామి కల్లోకి వచ్చారు, వచ్చి బంగారు తొందరపడి ఆపరేషన్ చేయించండి బంగారు అని చెప్పి స్వామి నాన్నగారి కల్లో చవటం జరిగింది. తర్వాత ఆపరేషన్ క్యాన్సిల్ అని చెప్పని వెళ్లి సైకిల్ వేసుకుని తెనాలి వెళ్ళి చెప్పి రావటం జరిగింది. తర్వాత మూడు నెలల తర్వాత మళ్ళీ ఆకలి అవ్వట్లేదు అని చెప్పని అమ్మ అంటే నాన్నగారు మళ్ళీ అక్కడికి హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్లి మళ్ళీ ఎక్స్రే తీపిచ్చారు, తీపిస్తే మూడో మాసం అన్నారు. వాళ్ళు డాక్టర్లు గారు కూడా ఆ రోజు మూడు నెలల క్రితం చేపించాము, చేపిస్తే గడ్డ ఉంది, ఇప్పుడు మూడో మాసం అసలు ఆ గడ్డ ఎట్టే వెళ్ళిపోయింది, ఏం జరిగింది ఏంటి మాకేం అర్థం కావట్లేదు అని చెప్పని డాక్టర్ కూడా ఆశ్చర్యపోయారు. ఆ రోజు స్వామి కల్లో చెప్పారు, కల్లో చెప్పారు. ఆ స్వామి మీద ఉన్న నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్ తో మనం ఆపరేషన్ చేయించుకోవటం వల్ల స్వామి ఆ గడ్డని పిండంగా మార్చేసి చేశారు. తర్వాత బాబు పుట్టాడు. ఆ రోజు ఇద్దరు బాబులుగా బంగారం
2: చెప్పారు,
1: స్వామి అన్నమాట ఇద్దరు బాబులు అయ్యాము. నాకు స్వామి అక్షాభేషణం చేశారు అప్పుడు. ఇప్పుడు తమ్ముడికి కూడా పుట్టిన తర్వాత తమ్ముడికి కూడా స్వామి లైన్ లో కూర్చుంటే దగ్గరకు వచ్చారు. స్వామి పేరు పెట్టిన స్వామి అని అమ్మ అడిగితే పాప బాబా బంగారు అని అడిగారు. స్వామి మీకు తెలియదేమో స్వామి, మీరు ఇచ్చిన బిడ్డగా స్వామి అని చెప్పని అమ్మ అంటే నవ్వుతూ విజయసాయి అని పిలవండి బంగారు అన్నారు. అన్న తర్వాత మళ్ళీ అక్షాభ్యాసం స్వామి చేయటం జరిగింది తమ్ముడికి. అదే విధంగా ఎండుగులు కత్తిరిచ్చారు, అదే విధంగా అన్నప్రసం చేశారు. తర్వాత అది అయిపోయిన తర్వాత 2010 నాన్నగారు మాట ఇద్దరు బాబులు అయ్యాము. నాకు స్వామి అక్షాభేషణం చేశారు అప్పుడు. ఇప్పుడు తమ్ముడికి కూడా పుట్టిన తర్వాత తమ్ముడికి కూడా స్వామి లైన్ లో కూర్చుంటే దగ్గరకు వచ్చారు. స్వామి పేరు పెట్టిన స్వామి అని అమ్మ అడిగితే పాప బాబా బంగారు అని అడిగారు. స్వామి మీకు తెలియదేమో స్వామి, మీరు ఇచ్చిన బిడ్డగా స్వామి అని చెప్పని అమ్మ అంటే నవ్వుతూ విజయసాయి అని పిలవండి బంగారు అన్నారు. అన్న తర్వాత మళ్ళీ అక్షాభ్యాసం స్వామి చేయటం జరిగింది తమ్ముడికి. అదే విధంగా ఎండుగులు కత్తిరిచ్చారు, అదే విధంగా అన్నప్రసం చేశారు. తర్వాత అది అయిపోయిన తర్వాత 2010 నాన్నగారు పొలానికి పిండి కట్టలు వేసుకుని వస్తుంటే తెనాల నుంచి నందివేలుగా ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చున్నారు నాన్నగారు. అయితే కాలు బయటకు ఉంది, ఫేస్ కూడా బయటకే ఉంది, పిండి కట్టలు లోపల ఉన్నాయి ఎక్కువగా. అటువైపు ఒకళ్ళు కూర్చున్నారు, ఇటువైపు ఇద్దరు కూర్చున్నారు, నాన్న రెండు డ్రైవర్ తో మూడో అతను ఇటువైపు లెఫ్ట్ సైడ్. ఫేస్ కూడా బయటకే ఉంది. ఎదురు కొల్లిపాటి నుంచి ఒక బైక్ వస్తుంది. ఆ బైక్ వస్తే బైక్ తగులుతామని ఆటో సైడ్ కి తిప్పేశాడు. తిప్పేసరికి కరెంటు ఇనుప కరెంట్ స్తంభం ఉంది. ఆ స్తంభం నాన్నగారికి కరెక్ట్ గా సెంటర్ లో తగలాల్సిన స్తంభం. ఆ స్పీడ్ లో బాబా అన్నారు నాన్నగారు. అనేసరికి నాన్నగారిని అట్ట నెట్టేసినట్టుగా ఎవరో వచ్చి మనుషులో చాటు నెట్టేసినట్టుగా నెట్టేశారు లోపలికి. జస్ట్ మోకాలకి దెబ్బ తగిలింది. అంత ప్రమాదాన్ని కూడా స్వామి ఆ రోజు బాబా అనగానే పోయి నేనున్నానంటూ వచ్చి నాన్నగారిని లోపల నెట్టేశారు. అలా అది గొడ్డలతో పోయే ప్రమాదాన్ని గోర్తు తీసేశారు స్వామి. తీరా అది బాగా బ్లడ్ వచ్చేసి ఇట్లా చిట్లిపోయింది మోకాలు చెప్పు కూడా. మేము పొలంలో ఉన్నాము, ఫోన్ చేశారు ఇంటి దగ్గర వాళ్ళు. మేము వచ్చేసరికి రక్తం బ్లడ్ కారిపోతుంది. అయితే ఆటో అతను కూడా అక్కడ వాళ్ళందరూ ఆపేసి డబ్బులు కట్టు ఎంతో ఖర్చు అయిందని చెప్పని ఇచ్చేస్తుంటే నాన్నగారు మీరు ఏం మాట్లాడద్దు, ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత పిండి కట్టలు దించిన తర్వాత అప్పుడు మాట్లాడదాం అని చెప్పి నాన్నగారు ముందు ఇంటికి తీసుకొచ్చి పిండి కట్టలు దింపిన తర్వాత బాబు నువ్వు ఇటుకుండా వెళ్ళిపు అటు వెళ్తే వాళ్ళు ఆపేసి ఏదో ఒకటి ఇచ్చేస్తుంటారు అని చెప్పని అతను పేదవాడు ఏమీ లేదు ఆటో మీద ఆధారపడి అతను స్వామి చెప్పారు కదా బాధ ఏందో ఆ బాధ మనమే పడాలి తప్ప ఇంకొకరు దాన్ని పంచుకోకూడదు అనే ఉద్దేశంతో స్వామి చెప్పిన మాటతో నాన్నగారు కూడా బాబు అటు వెళ్తే జనం పట్టుకుని ఏదో ఒకటి అడుగుతుంటారు కాబట్టి ఇటుకుండా వెళ్ళిపో అని చెప్పి వేరే దోవ చూపించి అతనికి ఎంత ఏందో ఛార్జీ కూడా డబ్బులు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి అయ్యా ఇవన్న తింటావా అని చెప్పని చెప్పి వద్దు నేను ఆకలి బాగానే ఉంది అని వాటర్ తాగి ఆ బాడీకి కూడా

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: తీసుకుని ఆయన ఇటు పంపించేశారు స్వామి చెప్పిన మాటతో. తర్వాత మేము పొలం నుంచి వచ్చాము. వచ్చిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే మోకాలు చెప్పు కూడా పగిలిపోయింది అని చెప్పని ఒక నర్సు గారు చూసి చెప్పారు. జస్ట్ అలా కళ్ళతో చూసి స్వామిని తలుసుకుని స్వామి దెబ్బటే దెబ్బ తగిలింటే నా స్వామి విభూతి రాసేశారు ఆ దెబ్బకి. మేము వచ్చేసరికి అంతా నల్లగా ఉంది, స్వామి విభూతి రాసి బ్లడ్ ఆగిపోయింది. తీరా వెళ్ళిన తర్వాత మొత్తం స్కానింగ్ ఎక్స్రే తీపిస్తే జస్ట్ మోకాలు చెప్పి ఏం దెబ్బ తగలేదయ్యా, పైన శరీరం వరకు అటు చీలింది, ఒక 4 కుట్లు పడతాయి అంతే, నో ప్రాబ్లం అని చెప్పి అన్నారు. 4 కుట్లు వేశారు. కరెక్ట్ గా 9వ రోజు ఇంటికి తీసుకొచ్చాము. 50 కేజీల మూట మనం మోసుకుంటూ పొలం వెళ్లారు. స్వామి దయతో
1: అంత పెద్ద ప్రమాదాన్ని స్వామి
0: తప్పించేశారు. భగవంతుడు సాక్షాత్ భగవంతుడు. అంతే మా ఫ్యామిలీ ఈ రోజున స్వామి దయతో టయానికి అంత భోజనం కట్టుకునే బట్ట చక్క ఈ విధంగా ఒకప్పుడు లేని పరిస్థితుల్లో ఈ విధంగా ఉన్నామంటే స్వామి అనుగ్రహం. ఇంట వెంట జంట కంటా ఉండి మేము చేసే పనుల్లో కూడా ఆయన మన ముందుండి నడిపిస్తున్నారు. ఈ విధంగా వెళ్ళండి, ఈ విధంగా వెళ్ళి చేసుకోండి బంగారు అని చెప్పని దావు చూపిస్తున్నారు సాయిరాం. అదే విధంగా 1998 నేను సేవకు వచ్చాను, పుట్టభర్తి సేవకి. వచ్చినప్పుడు పాది మ్యూజియం దగ్గర మన ధ్యానం చేసుకునే చెట్టు కదా, అక్కడ గేట్ ఉంది, గేట్ ఉంది. ఆ గేట్ దగ్గర సేవ పడింది. మా ఊరు రాంగోడేశ్వరరావు గారు అని ముసలాయన ఉన్నారు, ఆయన నాకు అక్కడ పడింది. అయితే నేను బయట పన్నుండి బయటకు వెళ్లాను. బయటకు వెళ్ళి వచ్చేసరికి 9:30 అయింది. ఇక క్యాంటీన్ కట్టేసి ఉంటారని చెప్పని నేను మళ్ళీ రూమ్ కూడా వెళ్లకుండా స్వామి టైం అయిపోతుంది అని చెప్పని ఇటే వచ్చేసాను సేవకి. కరెక్ట్ గా 11 గంటల టైంలో ఒక ముసలామ 12 అరటిపళ్ళు తీసుకొచ్చి, నువ్వు ఇవాళ భోంచేయలేదు కదా, ఆకులతో ఎలా ఉంటావు అని చెప్పి 12 అరటిపళ్ళు ఇచ్చేలింది. ఇచ్చిన తర్వాత కరెక్ట్ గా 10 నిమిషాల తర్వాత ఆమె అక్కడ కనిపించలేదు. గణేష్ గేట్ దగ్గరికి వెళ్ళి సాయిరాం ఇటు ఏమైనా ముసలామ వచ్చిందని చెప్పి అడిగాము. ఎవరు రాలేదు సాయిరాం అన్నారు. అదే విధంగా ఇటు జనరల్ హాస్పిటల్ దగ్గర గేట్ దగ్గరికి వెళ్ళి అటు నుంచి ఏమన్నా వెళ్లారేమో అని చెప్పని అక్కడ అడిగాము. ఎవరు రాలేదు సాయిరాం అన్నారు. ఆకలితో ఉన్నాను కాబట్టి స్వామి వచ్చి నా సేవ చేస్తున్నా బంగారు, నువ్వు ఆకలితో ఉంటే నాకు ఆకలితో ఉన్నట్టు అనే ఉద్దేశంతో స్వామి వచ్చి ఆ రూపంలో వచ్చి నాకు 12 అరటిపళ్ళు ఇచ్చి తినమని చెప్పి మాయమైపోయారు. అది స్వామి మహిమ. మరి గణేష్ గేట్ దగ్గర అడిగితే ఎవరు రాలేదన్నారు, ఇక్కడ అడిగితే ఎవరు రాలేదన్నారు. ఈ 2 దావులే ఉంది వెళ్ళటానికి, వేరే దావ ఏం లేదు కదా. అది స్వామి మహిమది. అదేవిధంగా 2008 పెండబోగు చేలో చల్లటానికి ట్రాక్టర్ పెండబోగుతో నాన్నగారు వెళ్లారు.
1: అంటే మీది ఏ వ్యవసాయం చేస్తుంటారు మీరు? మీది
0: అది వరి మొక్కజొన్న. అంటే అంతకుముందు మినుములు వేసేవాళ్ళం. ఒక 6 ఇయర్స్ నుంచి మొక్కజొన్న వేస్తున్నాం. పెండబోగు చల్లట ట్రాక్టర్ కార్చడానికి ముఠావాళ్ళతో నాన్నగారు ట్రాక్టర్కి వెళ్లారు. సగం కార్చారు. తర్వాత అది అనుకోకుండా అక్కడి నుంచి కింద పడటం జరిగింది. ట్రాక్టర్ మీద నుంచి సాయిరాం అన్నారు. అనేసరికి స్వామి ఇట్లా పట్టుకుని దించినట్టు ఉంది నాన్నగారికి సాయిరాం అనగానే అక్కడ కొంచెం దెబ్బ తగిలి కుంటుతా వచ్చారు. చూస్తుంటే కాలు చూస్తుంటేనేమో వాపు వచ్చింది. ఏదైనా బోన్ ఇరిగిందేమో అని ఉద్దేశంతో భయపడి మేము హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. హాస్పిటల్లో ఎక్స్రే తీశారు. ఎక్స్రే తీస్తే ఎక్కడి నుంచి పడ్డావయ్యా అని చెప్పని అడిగారు. ఇట్లా ట్రాక్టర్ మీద నుంచి పైకి లిఫ్ట్ లాగా ఇట్లా పైకి ట్రాక్టర్ అయితే అక్కడి నుంచి పడ్డాను జారి అని చెప్పంటే ఎలంగానలే అక్కడి నుంచి పడ్డానని చెప్పంగానే అటైది కాలు గిలకల దగ్గర కాలు ఇరిగి ఉండొచ్చు, వాపు వచ్చిందని చెప్పని అక్కడ డాక్టర్ చెప్పారు. సరే ఇన్ కేసు దేనికైనా మంచిది ఎక్స్రే తీపిద్దామన్నారు. ఎక్స్రే తీపిచ్చారు. తీపిచ్చిన తర్వాత ఒక్క బోన్ గాని ఒక్క నరం గాని ఏం ఎటువంటి ప్రమాదం లేదు, ఆశ్చర్యపోయారు డాక్టర్లు కూడా. అది సాయిరాం అనగానే స్వామి వచ్చి అలా పట్టుకుని దించారు. అది జస్ట్ అట్ట బెనగటం వలన ఆ వాపు వచ్చింది, ప్రాబ్లం ఏ లేదని చెప్పని ఒక 20 రూపాయలు ట్యూబ్ మంది తీసి రాచిచ్చారు. ఆ 20 రూపాయలతో కాలు తగ్గిపోయింది సాయిరాం. అదే అక్కడి నుంచి పడినప్పుడు మరి బోను ఎరగాల్సింది. స్వామి ఆ విధంగా కాపాడారు. అటువంటి ప్రమాదాలు స్వామి ఎన్నో కాపాడుతున్నారు. అదేవిధంగా నేను 2005 ఎఫ్సే గూడెం తాడేపల్లి కృష్ణా కెనాల్ తాడేపల్లిలో వస్తుంటే టీవీఎస్ బండి మీద వస్తున్నాను. కొలకులు రైల్వే స్టేషన్ బండి దిగి అక్కడి నుంచి టీవీఎస్ బండి మీద నేను ఇంటికి వస్తున్నాను. వస్తుంటే మా నందివేలుకు సెంటర్ లో 4 రూట్లు కలుస్తాయి, గుంటూరు రూటు, ఇటు విజయవాడ రూటు, తెనాల రూటు, కొలిపారి రూటు. వస్తుంటే నేను ఇటు కొలకలూరు రూటు, గుంటూరు రూట్ నుంచి వస్తున్నా, కొలకలూరు స్టేషన్ దగ్గర నుంచి. వస్తుంటే ఇటు తెనాల నుంచి ఒక బస్సు వెళ్ళింది, అటు విజయవాడ నుంచి ఒక బస్సు అటు వస్తుంది, వెనక మా లారీ ఉన్న ఉన్నాయి, కనిపించలేదు లారీ. ఇటు బస్సు వెళ్ళిపోగానే ఈ బస్సు ఇట్లా క్రాస్ అయింది, ఈ బస్సు ఇట్లా క్రాస్ అయింది, నేను వెనక మా లారీ చూసుకోవాలి. అప్పటిని బండి రానిచ్చేసాను. లారీ అంత స్పీడ్ లో వస్తుంది, అక్కడ జనం అందరూ కూడా అయ్యో అని చెప్పి పెద్దగా అరిచారు. నేను ఆ టైంలో సాయిరామ్ అని పెద్దగా అరిచాను. అరిచేసరికి నా బండి సైడ్ కి అలా వెళ్ళిపోయింది. కనీసం లారీ ఆ స్పీడ్ లో బ్రేక్ వేస్తే కనీసం కొంత దూరం అన్నా వచ్చేసింది. కానీ ఎప్పుడైతే సాయిరామ్ అన్నాను ఆ లారీ కూడా బ్రేక్ వేస్తే సడన్ అక్కడ ఆగిపోయింది. జస్ట్ ఒక 20 అడుగుల్లో లారీ ఆగిపోయింది, నేను సైడ్ కి వచ్చాను. ఆ ప్రమాదం కానీ జరిగితే స్పాట్ డెడ్ సాయిరామ్. అది స్వామి ఎప్పుడైతే సాయిరామ్ అన్నాను, సాయిరామ్ అన్నాను, వయ్యి అంటూ స్వామి వచ్చి ఆ లారీని అక్కడక్కడ ఆపేసారు. నా బండి కూడా పక్కకు తీసారు, మా ట్రాఫిక్ అడ్డం లేకుండా ఉండటానికి సాయిరామ్ ఆ విధంగా కాపాడారు స్వామి. అదే విధంగా 1995 సంవత్సరంలో భిక్షయ్య గారు అనే ఒక పెద్ద సేటు గారు మా ఊరిలో, ఆయనకి 100 ఎకరం పొలం ఉంది. నాన్నగారు పుట్టపర్తి సేవకు వస్తుంటే ఎన్నో ఎగతాలుగా చేసేవాడు ఆయన, స్వామిని విమర్శించేవాడు. ఆయన ఒక దేవుడు, మీరు ఒక భక్తులా అని చెప్పి విమర్శించేవాడు. మీరు అక్కడికి వెళ్తున్నారు, 200-300 రూపాయలు ఛార్జీలు అవుతాయి, ఛార్జీలు అవుతాయి, ఆ డబ్బులు పెట్టుకుంటే 2-3 బస్తాలు ఒడ్డు వస్తాయి, ఆ ఒడ్డు తెచ్చుకుని శుభ్రంగా మరేపించుకుని తింటే 3 నెలలు మీకు భోజనానికి కడుపు నిండిపోయింది, అనవసరంగా ఆయన దగ్గరికి దేనికి మీరు వెళ్తున్నారు అని చెప్పి నాన్నగారితో ఎన్నో సార్లు ఆయన అనడం జరుగుతుంది. ఆయన పక్కన 20-30 మంది రోజు సెంటర్ లో కూర్చుంటారు, వాళ్ళందరితో కూడా ఏదో ఒకటి విమర్శిస్తుంటాడు స్వామిని. సరే స్వామి, మనం స్వామి చెప్పారు విమర్శించినా మీరు బాధపడొద్దు, కోపడొద్దని. అదే విధంగా ఆయన విమర్శిస్తుంటే ఇంకా నాన్నగారు చిరునవ్వు నవ్వుతూ సాయిరామ్ అంటారు ఆయన్ని. తర్వాత 1995 సంవత్సరంలో ఆయన ఎంఎస్ సుబ్బారావు గారు అనే డాక్టర్ గారి దగ్గర తెనాలి వెళ్ళి కళ్ళుకి కనబడతలేదని చూపించుకుంటే, భిక్షయ్య గారు మీ కళ్ళు రావేక చాలా ఇన్ఫెక్షన్ అయిపోయింది అని చెప్పని, చూపు ఉండదు అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత వెంకటేశ్వరరావు గారు నాన్నగారితో, వెంకటేశ్వరరావు గారు మీరు ఎప్పుడు పుట్టపర్తి వెళ్తారో చెప్పండి, ఒకసారి నేను పుట్టపర్తి రావాలనుకుంటున్నాను అని చెప్పి నాన్నగారితో అనటం జరిగింది. సంతోషం అయ్యా, వెళ్ళేటప్పుడు చెప్తాము, మీరు కూడా వద్దురు అని చెప్పి నాన్నగారు అనటం జరిగింది. అదేవిధంగా 1995 సంవత్సరంలో భిక్షయ్య గారు నాన్నగారితో పుట్టపర్తి రావడం జరిగింది. పుట్టపర్తిని వచ్చిన తర్వాత ప్రశాంత నిలయంలో స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ వచ్చినప్పుడు భిక్షయ్య గారు సుమారుగా 5 అడుగుల 9 అంగుళాల హైట్ ఉంటారు,
1: ఇంత పొడుగు మనిషి
0: హైట్ ఉంటారు, సుమారుగా లావు కూడా 150 కేజీలు ఉండొచ్చేమో, చాలా లావు,
1: జబర్దస్తి
0: చాలా లావు. ఒక షర్ట్ కూడా ఇద్దరు ముగ్గురు సరిపోదు అంత బాగా వేటుగా ఉంటారు, చాలా లావు ఉంటారు. ఆయన వచ్చారు, ఇంటర్వ్యూ ఇచ్చారు. స్వామి వస్తే నాన్నగారు నన్ను పలకరించారు, భిక్షయ్య గారి దగ్గరకు వచ్చారు. ఏం భిక్షయ్య బంగారు, నీ కళ్ళు కనపడతలేదు కదా, తెనాలి ఎంఎస్ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే కళ్ళు ఇక భవిష్యత్తులో ఇక రావని చెప్పి చెప్పారు కదా, డాక్టర్లు అట్టా చెప్తారులే, ఏం పర్లేదు నేను ఉన్నానుగా బంగారు అని చెప్పి 3 సార్లు కళ్ళ మీద అట్లా బ్లెస్సింగ్ చేసి సృష్టించి విభూతి ఇచ్చారు. ఆయన వచ్చే బేడుకు వచ్చేసరికి కన్నీళ్లతో షర్ట్ మొత్తం తడిసిపోయి ఉంది ఆయనకి, అంతలా మనిషి కూడా ఉనిగిపోతా వచ్చారు బయటికి వచ్చి. తర్వాత నాన్నగారు రూపాయి కాగితం బెజ్జాలుంటే, భిక్షయ్య గారండి రూపాయి కాగితం ఇది, దీనికి ఎన్ని బెజ్జాలు ఉన్నాయో చెప్పండి అని చెప్పంటే, బయటకు వచ్చి లెక్కేస్తే ఎన్ని బెజ్జాలు అయితే ఉన్నాయో లెక్కేసి ఆయన కరెక్ట్ గా అంకితో సహా ఇన్ని బెజ్జాలు
1: స్పష్టంగా కనిపిస్తుంది,
0: స్పష్టంగా కనపడుతుంది. ఆ రోజు నుంచి ఇంటి చుట్టూ ఫోటోలు పెట్టేశాడు ఆయన ఇంటి లోపల కూడా. అదేవిధంగా గుంటూరు జిల్లాలో జ్యోతోత్సవం జరిగినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో కూడా జ్యోతులు తీసుకెళ్లి కార్యక్రమం జరిగింది. అదేవిధంగా తర్వాత చందనాస్ అని వాళ్ళది తెనాలి గాంచి ఒకటి బట్టల షాప్ ఉంది, అప్పుడప్పుడు నా స్వామి ఫోటోలు పెట్టించేశారు అక్కడ. అదే విధంగా గుంటూరులో విలాస్ అని బెటల్ షాప్ ఒకటి ఉంది, దాంట్లో కూడా స్వామి ఫోటోలు పెట్టేశారు. మాకు ఆరాధ్య దైవం ఆయనేను. డాక్టర్ ఎంఎస్ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్తే ఆయన పెద్ద డాక్టర్, అసలు మంచి పేరు గెలన్న, ఆయన దగ్గరికి కళ్ళు రావన్నారు. అటువంటి స్వామి భగవంతుడు నా కళ్ళు ఇచ్చారు, చూపించారు అని చెప్పి స్వామి డివోటీస్ పూర్తిగా మారిపోవటం జరిగింది. అదే విధంగా దీన్ని కూడా మందిరానికి రావటం చేస్తున్నారు. అట్లా జరిగింది. అదే ఆ పూరిళ్ళు అట్లా కార్యక్రమాలు జరుగుతున్నాయి. జరిగిన తర్వాత స్వామి దగ్గరికి వచ్చి, స్వామి నందివెలుగు మందిరం కట్టుకుంటాను స్వామి అని చెప్పని నారాయణరావు గారు, నందివెలు మందిరం స్వామి అని చెప్పి నారాయణరావు గారు, కోవెలమ్మ నారాయణరావు గారు స్వామిని అడగటం జరిగింది. బంగారు కట్టించండి, బంగారు మందిరం కట్టించండి, బంగారు దిశ్వేయంగా జరిగింది బంగారు అని చెప్పని స్వామి ఆశీర్వదించడం జరిగింది. స్వామి ఎప్పుడైతే ఆశీర్వదించారో ఎమ్మటి శంకుస్థాపన జరగటం. ఆ అమౌంట్ లు కూడా ఏదో చిన్న వాళ్ళం ఎట్లా జరిగిద్దో అనుకున్నాము. అటువంటిది ఒక ఆయన వచ్చి, ఇంజనీరింగ్ గారు వచ్చి నేను స్లాబ్ ఒప్పిస్తానని ఒక వచ్చారు. ఒక ఆయన వచ్చి నేను ధర్వాసింహ ద్వారం చేపిస్తాను, మేము ఎవరిని కూడా అడగలేదు. వాళ్ళు ఎట్లా తెలుసుకున్నారు, ఎట్టొచ్చారో అయితే మాకైతే తెలియదు, రావటం మేము చేపిస్తామంటున్నారు. అదే విధంగా ఈ రోజున స్వామి మందిరం నారాయణరావు గారు జిల్లా ప్రెసిడెంట్ నారాయణరావు ఆధ్వర్యంలో స్వామి దివనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ సత్సాయి సమాజ సేవ కేంద్రం అనే భజన మండలి ఏర్పడటం జరిగింది. అదే విధంగా అక్కడ కార్యక్రమాలు స్వామి దయతో బాగా జరుగుతున్నాయి. స్వామి వస్తున్నట్టు స్వామి ఫోటోలో నుంచి ఆ ఫోటో ఇక్కడే స్వామి బ్లెస్సింగ్ తో తీసుకెళ్లాము. తీసుకెళ్తే ఆ ఫోటో చూడంగానే స్వామి అక్కడ ఫోటోలోంచి కదిలినట్టు ఆస్వాదిస్తున్నట్టు కొంతమంది భక్తులు కనపడుతుంది. వాళ్ళు కూడా అదిగో స్వామి ఆస్వాదించారు నన్ను, అదిగో స్వామి చూస్తున్నారు నా ఇంకా అని చెప్పని వాళ్ళు కూడా మాకు చూడటం జరుగుతుంది. స్వామి విభూతి రావటం, అమృతం రావటం, ఏదైనా భజన కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు స్వామి ఫోటో పుష్పం కింద పడతాం, అలా కొన్ని జరుగుతున్నాయి. అదే విధంగా ఒక ఆమె వరలక్ష్మి గారు అని మన మందిరం వెనకమాల రెండో ఇల్లు ఆడది, స్వామి మందిరానికి వచ్చారు. వచ్చి నా కడుపులో నొప్పి వచ్చింది రాత్రి, వాళ్ళ హాస్పిటల్కి వెళ్తున్నాను స్వామి అని మందిరానికి వచ్చి దండం పెట్టుకుంటే స్వామి విభూతి నీళ్ళు వేసుకుని తాగానే నాన్నగారు చెప్పారు. చెప్పిన తర్వాత గంటకి కడుపులో నొప్పి లేదు, తీరా హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే ఏం లేదుగా మీ దేనికి వచ్చామన్నారు వాళ్ళు. అదేవిధంగా స్వామి అట్ట మహిమలు అక్కడ వచ్చిన భక్తులకు కూడా జరుగుతుంది.
1: ఇంతవరకు మీరు గుంటూరు వాస్తవ్యులు, స్వామివారి భక్తులు అయిన శ్రీ వెంకట సాయిరాం గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం విన్నారు. ఈ కార్యక్రమం యొక్క రెండో భాగం రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

ప్రేమతో శ్రోతలందరికీ సాయిరాం. 2020 గురు పూర్ణిమ పర్వదిన సందర్భంగా తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక కార్యక్రమం శ్రీ సత్యసాయి గురుతత్వం. స్వామి తమ విద్యార్థులకు ఒక గురువుగా అందించిన మార్గనిర్దేశం, ప్రసాదించిన అనుభవాలు, తద్వారా వారిలో తీసుకొచ్చిన పరివర్తనను వివరిస్తూ సత్యసాయి విద్యార్థులు అందించిన చర్చ పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు. వినండి శ్రీ సత్యసాయి గురుతత్వం కార్యక్రమ పునఃప్రసారం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా వింటున్నటువంటి రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఎంతో ప్రేమతో దివి నుండి భూమికి దిగివచ్చి మనందరి చెయ్యి పట్టి నడిపిస్తున్నటువంటి ఆ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి మరొకమారు మనందరి తరపున వినమ్రపూర్వకమైన ప్రణామాలు సమర్పించుకుంటూ ఈనాటి ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి గురుతత్వం. ఈనాటి కార్యక్రమం మనందరం మరొకమారు స్వామి చెప్పినటువంటి ప్రబోధలు, స్వామి చూపించినటువంటి మార్గం గురించి నెమరు వేసుకుని ఆలోచించే ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఈ అవకాశంలో మీ అందరూ కూడా ఒక భాగం కావాలని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి పెద్దలు శ్రీ ఆర్ రఘునాథర్మ గారు, శ్రీ కె కృష్ణ గారు, శ్రీ కెవిఆర్ భార్గవ్ గారికి స్వాగతం. సాయిరాం సార్.
1: సాయిరాం
0: సార్, ముందుగా ఈ గురు పౌర్ణమి రోజు ఒక విశేషం ఏమిటంటే, ఇందాకే మన భార్గవ్ బ్రదర్ చెప్పినట్టు యాక్చువల్ గా 9 సంవత్సరాల క్రితం గురు పౌర్ణమి రోజు తెలుగు స్ట్రీమ్ ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ పవిత్రమైన రోజు మనందరం స్వామి గురించి తెలుసుకోవడానికి స్వామిచ్చినటువంటి మహత్తరమైనటువంటి అవకాశము. సార్, మనం స్వామి గురించి ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉండగా మీ అందరి అనుభవాలు సంకలనం చేస్తున్నప్పుడు అనిపించింది, స్వామి 3 విషయాలు చెప్తారు. భగవంతునితో జీవించడం నిజమైన విద్య అంటారు, భగవంతునికై జీవించడం నిజమైన భక్తి అంటారు, భగవంతునిలో జీవించడం నిజమైన ఆధ్యాత్మికత అంటారు. మరి ఆ విషయాలు ప్రతి క్షణం మనం స్వామి కనుసరణల్లో ఉన్నప్పుడు, స్వామి సన్నిధిలో ఉన్నప్పుడు జరుగుతుంది. మరి ఆ విషయాలు మరొకమారు మీ అనుభవాల ద్వారా నెమరు వేసుకుని వింటున్నటువంటి శ్రోతలందరికీ ఆ ఆనందాన్ని పంచాలని మేము మనఃపూర్వకంగా కోరుకుంటున్నాం సార్. మరి ఇక ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ గా చర్చలోకి వెళ్దాం.
1: సాయిరాం గణేష్, శ్రోతలందరికీ మా కృతజ్ఞతాభివందనములు. ఎందుకంటే ఇటువంటి ఛాన్స్ దొరికినప్పుడు మనకు కూడా స్వామితో ఉండే రోజులు, తర్వాత స్వామితో తిరిగినటువంటి ఆ సన్నివేశాలు, జరిగినటువంటి విషయాలు అవన్నీ గుర్తుకొస్తాయి. అది ఒక నెమరు వేసుకోవడము, వాటిని గురించి మళ్ళీ అనుకోవడము, అందరితో పంచుకోవడం అనేది కూడా ఒక రకమైనటువంటి పూజనే స్వామికి. సో ఇది ఒక పెద్ద మహదవకాశం. సో థ్యాంక్ యూ. ఇప్పుడు రేడియో సాయికి వచ్చినా కూడా వీ క్యారీ లాట్ ఆఫ్ ప్యూర్ ఫీలింగ్స్ అండ్ చాలా మధుర భావాలు మాలో అలా వస్తూ ఉంటాయన్నమాట. సో మీరు చెప్పినట్టు లివింగ్ విత్ గాడ్ ఈజ్ ట్రూ ఎడ్యుకేషన్, లివింగ్ ఫార్ గాడ్ ఈజ్ ట్రూ సర్వీస్ అండ్ భక్తి, దెన్ లివింగ్ ఇన్ గాడ్ ఈజ్ స్పిరిచువాలిటీ, ఇలా చెప్పుకుంటాం కదా. భగవంతునితో ఉన్నప్పుడు ఈ క్రమం, ఈ చెప్పిండే క్రమం కూడా చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. ఈ క్రమానికి కూడా అనిపిస్తుంది, ఎందుకంటే లివింగ్ విత్ గాడ్, భగవంతునితో ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్ గా నెక్స్ట్ 2 స్టేజెస్ కూడా వెళ్ళడానికి కూడా స్వామి హెల్ప్ చేస్తారన్నమాట. లివింగ్ ఫార్ గాడ్ ఆ సర్వీస్ అనేది మనకు దాని యొక్క నిజమైనటువంటి తత్వం, సర్వీస్ అంటే ఏమిటి అనేది, లేదంటే లివింగ్ ఇన్ గాడ్, భగవంతునిలో ఉండడం అనేటువంటిది, ఇవి కూడా బోధపడేదానికి చాలా ఉపకరిస్తుంది అన్నమాట. కొన్ని 1 or 2 incidents ఈ డైరెక్షన్ లో జరిగినట్టు నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు జరిగినట్టుగా అందరితో పంచుకుంటాను.
0: తప్పకుండా సార్.
1: ఈ విషయాలు ముందు కూడా చెప్పిండొచ్చు నేను, అయినా కూడా మళ్లీ వాటిని మననం చేసుకోవడం మంచిదే అని ఆనందకరమైన విషయం అనమాట. ఒకసారి స్వామి మన పోర్టికోలో పిల్లలందరికీ ఈ రేణిగాయలు, గంగిరేణి పళ్ళు అంటారు అన్నమాట,
0: రేగిపళ్ళు,
1: మౌంటైన్ బెర్రీస్, వాటిని పంచుతున్నమాట. ఇట్లా చిన్న చిన్న సంచుల మాదిరిగా కట్టి వాటిని పంచుతున్నారన్నమాట. సో అది మన భజన హాల్లో స్వామివారు మొదలు పెట్టారు చివరి నుంచి ఎంట్రన్స్ నుంచి. నేను స్వామికి సింహాసనం దగ్గర స్వామి కూర్చుని సింహాసనం దానికి కొంచెం దగ్గరలో కూర్చుని ఉన్నాను యాక్చువల్ గా, కాబట్టి చాలా డిస్టెన్స్ ఉందన్నమాట భజన హాల్ ఎండ్కు తర్వాత ఈ ఎండ్కు. సో స్వామి ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వస్తున్నారు అనమాట. అంటే స్వామి ఏదైనా పంచేటప్పుడు యాజ్ ఎ స్టూడెంట్ గా ఉన్నప్పుడు మనకు చాలా ఈ ఆతృత అనేది ఉంటుంది, ఎలాగైనా స్వామికి దగ్గరకు వెళ్ళాలి, స్వామి చేతి నుంచి తీసుకుంటున్నాం కదా, ఆ తొందర అనేది కూడా ఉంటుంది, అనవసరమైన తొందర ఒక రకంగా అనుకుంటే అయితే అది ఉత్సాహం, అది అతి ఉత్సాహం వాటెవర్. సో అక్కడ అప్పుడు స్వామి ఇలా వస్తున్నారు, నేను కూర్చుండే ప్లేస్ లో నుంచి ముందుకు ఒక రెండు లైన్లు ఇలా ముందుండే వాళ్ళని ఇలా పక్కకు నెట్టి కొంచెం ముందుకు వెళ్ళాను అనమాట. వెళ్తున్న స్వామివారు అక్కడి నుంచి ఇలా చూసినట్టు అయింది అనిపించింది నాకు, ఇలా ఒక ఒక ఒక సెకండ్ లో అలా తల తిప్పి చూశారు, మళ్ళీ మామూలుగా పంచుతున్నారు. నేను చూడలేదులే అనుకున్నాను, ఎందుకంటే లోపల నాకు కొంచెం భయం ఉంది యాక్చువల్ గా స్వామి చూస్తే స్వామికి సరిపోదు అలా చూసుకొని ముందుకు రావడం అది. అలా వచ్చారు స్వామి పంచుకుంటే నిదానంగా ఒక ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత నేను కూర్చుండే లైన్ దగ్గరికి వచ్చారు. వచ్చి రెండు పళ్ళు నా పక్కన వాడికి ఇచ్చారు, తర్వాత ఈ పక్క కూర్చుని వాడికి ఇచ్చారు, నా వెనకాల ఉండే వాడికి ఇచ్చారు, ఇంకొన్న అలా చుట్టూ ఉండే వాళ్ళకి ఇచ్చి యూ కెన్ గెస్
2: లెసన్ మొదలవుతుంది.
1: నాకు నాకు ఇవ్వలేదు, ఇవ్వకుండా నా తట్టు ఊరికే ఇలా కొంచెం తీక్షణంగా చూసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూనే ఇది నా బిఎస్సీలో ఎప్పుడు జరిగింది విషయం యాక్చువల్ గా, చాలా బాధేసింది, టీయర్స్ వర్ దేర్ ఇన్ మై ఐస్ అంటే కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. ఇదేం స్వామి నేను మిస్ అయిపోయాను అని, పైగా పక్క వాళ్ళు కూడా చూస్తారు కదా ఇలా చూస్తారు, వీడికి రాలేదు
2: అందరికీ
1: మాత్రం రాలేదు. సో ఇవన్నీ భరించాలా, అది కూడా ఇంకా అంటే మొగుడు తిట్టాడని కాదు
2: అవమానం
1: తోడుకోడలు నవ్వింది. సో చాలా బాధేసింది. తర్వాత ఆలోచించాను ఏమిటంటే వెంటనే ఐ మీన్ ఎక్కువ సమయం పట్టలేదు నేను చేసిన తప్ప అని తెలిసిపోయింది, అలా అనవసరంగా తోసుకుని ముందుకెళ్లాను. అంటే ఇలా స్వామి ఇలా మనకు నేర్పిస్తారనమాట, టీచ్ చేస్తారు అంటే ఆ గురుతత్వం అనుకుంటున్నాం కదా, దిస్ ఇస్ హౌ వి టీచర్స్. దాని తర్వాత ఒక నిర్ణయం లాగా తీసుకున్నాను అనమాట, ఇంకెప్పుడు ఇలా నేను ముందుకు తోసుకెళ్లేది అడగను స్వామి, స్వామి ఇస్తే తీసుకుంటాను అంటే ప్రార్థించకుండా ఉండే చోట్లనే ఉంటాను. సో అది డిసైడ్ చేసుకున్నా. తర్వాత మళ్ళీ ఇంకొక మంచి ఇన్సిడెంట్ జరిగింది దీని తర్వాత.
2: చెప్పండి సార్.
1: ఒకసారి స్వామి మన పూర్ణచంద్ర హాల్లో అంత మన వాళ్ళందరినీ పిలిచారు, అందరికీ వాచెస్ ఇస్తున్నారు, కూర్చొని అందరికీ పర్సనల్ గా వెళ్లే ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు, అందరూ తీసుకుని నమస్కారం చేసుకుని వెళ్తున్నమాట. యాజ్ యూజువల్ దట్ డే ఆల్సో స్వామి నా దగ్గరికి ఎక్కువ రాలేదు, నేను కొంచెం దూరంగా కూర్చున్నాను ఆ రోజు. అయితే నేను డిసైడ్ చేసుకున్నమాట, నిర్ణయం తీసుకున్నాను స్వామి వచ్చి నా దగ్గరికి ఇస్తే కానీ లేదంటే అడిగితే కానీ నేను అనవసరంగా ముందుకెళ్లి చేయను, ఎందుకంటే ఆ రోజు మళ్ళీ రేణుగాయల మాదిరిగా
2: మిస్ అయిపోతే కష్టం,
1: పైగా మనం పాఠం నేర్చుకున్నాక దాన్ని ప్రాక్టీస్ లో కూడా పెట్టాలి కదా. సరే అడగలేదు నేను. పక్కన ఒక టీచర్ సాయి సురేంద్రనాథ్ గారు, ఓకే ఆయన కూడా కూర్చున్నారు. రే లేరా లేచి కొంచెం ముందుకు వెళ్ళి కూర్చో, ఏం పర్వాలేదు ఆయన చెప్పారు. ఆయన కూడా లేదు సార్, నేను స్వామి ఇస్తేనే మీరు కూడా లేచి ఏం చెప్పొద్దండి సార్ అని చెప్పాను అన్నమాట. సార్ సరే కూర్చో, అందరికీ పంచేది అయిపోయింది. చూడండి స్వామి ఎలా చేస్తాను, వచ్చి నాకు ఒక జస్ట్ 2 ఫీట్ 3 ఫీట్ డిస్టెన్స్ లో నిలబడుకున్నారు. నిలబడుకుని అందరికీ వచ్చిందా అని అడిగారు. అన్న కూడా నేను ఊరికే కూర్చుని ఉన్నాను, నేను అనలే ఏమీ అనలే లేచి వచ్చిందా అందరికీ. మళ్ళీ ఇంకొకసారి అడిగారు, అడుగుతూనే ఇంకా సాయిస్తుందా సార్ స్వామి, ఈ అబ్బాయికి రాలి చెప్పారు. చెప్తూనే స్వామి నా తట్టు చూసారన్నమాట. ఐ మీన్ యూ కుడ్ చూపుల్లో అంతా అర్థమైపోతుంది అనమాట. ఏ రా అని పిలిచాడు, పని పిలిచి పాద నమస్కారం తీసుకో అని నాకు స్పెషల్ పాద నమస్కారం ఇచ్చారన్నమాట. ఇచ్చి అంటే ఆ పాద నమస్కారం చాలా చూడేసే అంత మధురంగా ఉండింది అప్పుడు.
2: కరెక్ట్,
1: ఎందుకంటే నీకు లెసన్ అర్థమైంది, వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నట్టు దట్ కైండ్ ఆఫ్ ఎ బ్లెస్సింగ్ అనమాట. అది నమస్కారం చేసుకుని తీసుకున్నాడు. దిస్ ఇస్ ఎ వెరీ చాలా మంచి ఇన్సిడెంట్, నా జీవితాంతం గుర్తుండిపోయింది. ఇంతకు ముందే కృష్ణతో మాట్లాడుతున్నమాట, అడుగుకవే ఓ మనస, అడుగుకవే ఓ మనస, అడుగుకొలది అది అడుగున పడునని, అడగకున్న పని వడిగా అనగునని, చాలా మంచి పోయం అది. ఇట్లాంటి దాన్ని స్వామి మనకు
3: నేర్పించారు. భజనలు అన్నప్పుడు ఇంకో విషయం గుర్తొచ్చింది, భజనల విషయంలోనే ఇప్పుడు స్వామి మనతో మాట్లాడాలంటే మనకి ఎప్పుడు చాలా స్పెషల్ కదా, కానీ ఇంటర్ రూమ్ లో పిలిచి మాట్లాడాలంటే అది ఇంకా స్పెషల్. ఎవరైనా వస్తే స్వామి ఇంటర్ రూమ్ లో పిలిచారు మాట్లాడారు అని అదొక స్పెషల్ ఫీలింగ్. అది ఒకసారి భజనాల్లోనే మేము కూర్చున్నాం, భజన్ కి జస్ట్ ముందు మార్నింగ్ 9:00 భజన స్టార్ట్ అవుతుంది. ఆ రోజు స్వామి అనుగ్రహం 8:45 వచ్చారు, వచ్చి అందరితో మాట్లాడడం మొదలెట్టారు. సో ఇట్ బి బ్లెస్, అందరు ఆనందంలో ఉన్నారు. కానీ అందరికీ ఎందుకు అంటే ఫ్యూ ఆఫ్ అస్ ఆ రోజు కూర్చున్న వాళ్ళందరూ ఇంటర్ రూమ్ లోకి పిలిచి మాట్లాడితే బాగుంటుంది కదా అని ఒక భావం ఉండేది అందరికీ. స్వామి మాట్లాడుతున్నారు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏం పేరు, ఏం చదువుకున్నావు అని అడుగుతున్నారు చాలా ఆనందంగా. అది ఒక అబ్బాయిని నీకేం కావాలి రా అన్నారు. స్వామి మమ్మల్ని ఇంటర్ రూమ్ లోకి పిలిచి మాట్లాడండి స్వామి అని. నేను మాట్లాడతాను కదా అన్నారు. స్వామి ఇంటర్ రూమ్ అన్నాడు అంటే ఆయన ఒక్కడే అన్నాడు. మీ అందరికీ లోపల పిలిస్తే వేరే స్పెషల్ స్పెషల్ గా ఉంటుంది కదా అని. అలాగా అంటే స్వామి ఆనందంతో మాట్లాడేది ఒక్క కొంచెం తగ్గిపోయిన అనిపించింది ఆయన ఉత్సాహం. అలాగా వెళ్ళండి అయితే లోపలికి అన్నారు. అందరూ ఉరికేరు లోపలికి, తలపేసుకుని లోపలికి కూర్చున్నాం. 8:45 అయింది టైం. అక్కడ భజన్ బాయ్స్, సరే భజన్ మన హార్మోనియం, ఇద్దరు ముగ్గురు సింగర్స్, తబ్లా వాళ్ళు కూర్చున్నారు. మేము లోపల కూర్చున్నాం 8:45 నుంచి. ఇప్పుడు వస్తారు 10 మినిట్స్ అయింది, 15 మినిట్స్ అయింది. అప్పుడు రూమ్ లోని ఫ్యాన్ ఎలా ఉంది, కింద ఫ్లోరింగ్ ఎలా ఉంది, అటువైపు స్విచ్లు ఉన్నాయి, ఇటువైపు స్వామి సింహాసనం ఉంది, పక్కన లెటర్స్ పెట్టుకోవడానికి ఉంది, అగో కిటికీ అన్ని చూసుకున్నాం. ఆ కట్టే వెనకాల ఇన్నర్ ఇంటర్ రూమ్ ఉంది, అటువైపుకి వెళ్తే కిచెన్ కూడా ఉంది. ఎంత బాగుందో ఎంత బాగుందో కానీ అనిపించింది, 9 అయిపోయింది, ఏంటి ఇంకా స్వామి లోపల రాలేదు ఏంటి అని.
1: 15 నిమిషాలు అలాగే కూర్చున్నాం,
3: అలా కూర్చున్నాము. అప్పటికి ఆనందం అర్థం లేదు, కింద కార్పెట్ కింద అదేంటి మన బ్రౌన్ మార్బుల్ మార్బుల్ సో నైస్ అని కూర్చున్నాం 10 మంది దగ్గర మాట్లాడుకోకుండా చూసుకుంటున్నాం ఒక్కొక్కరిని. రియలైజ్ కి స్వామి లోపల రాలేదే, 9 అయిపోయింది, భజన కూడా స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ భజన అయింది, సెకండ్ భజన అయింది, అప్పుడు మా టెన్షన్ మొదలైంది. అయ్యో భజనలో భజనాలు అంతా ఖాళీ, స్వామి ఒక్కడే కూర్చున్నారు అక్కడ, మేమందరం ఇక్కడ ఉన్నాము, ఏమిటిది అని. ఫస్ట్ భజన అయింది, సెకండ్ భజన అయింది, థర్డ్ భజన అయింది, అప్పుడు 5 భజనలు అయిపోయి 9:20 కూడా
4: అయిపోయింది.
3: అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళడం లేదు, బయట తలుపు తీస్తే లోపలికి వస్తారని పిలుస్తారంటే అది లేదు, అక్కడ అంటే ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అయిపోయింది. 9:25 కి స్వామి లోపలికి అట్లీస్ట్ ఆ టైం బ్రేక్ఫాస్ట్ వెళ్ళేవారు. అమ్మో బ్రేక్ఫాస్ట్ టైం కైనా దర్శనం అవుతుందేమో, అప్పుడు లోపలికి వస్తారేమో అనుకుని వెయిట్ చేశాం. అప్పటికి అర్థమైంది ట్రూ ఎడ్యుకేషన్ ఏంటంటే స్వామి షుడ్ బి గివెన్ మోర్ ఇంపార్టెన్స్, స్వామివే ఇంపార్టెన్స్, ఆయన చుట్టుపక్కల ఉన్నది కాదు. ఆ ఇంటర్ రూమ్ హ్యాస్ నో వాల్యూ వితౌట్ స్వామి, స్వామి లేకపోతే ఇంటర్ రూమ్ కి ఏం వాల్యూ లేదు. 9:27 అయింది, ఒక అబ్బాయి లోపలికి వచ్చి స్వామి బయటకు వెళ్ళిపోమన్నారు అన్నాడు. అంటే తలుపు తీసి బురద్దించుకుని వెనక్కి వెళ్ళిపోయాం. మేము బయటకు వచ్చాం, సామమ్మ చూడు లోపలికి
4: వెళ్ళిపోయారు.
3: సో ఆ రోజు మాకు లెసన్ ఏంటంటే ఆనందంగా నించున్నాను, మీతో మాట్లాడుతున్నాను, నేను పంచిన ఆనందం పొందండి. ఇంటర్ రూమ్ లోనే కావాలి, ఇంటర్ రూమ్ తీసుకోండి వెళ్ళి, నాకు అక్కలేదు. మీరు నాకు మీకు ఇంటర్ రూమ్ కావాలి, లోపలికి వెళ్ళండి, మీరు అక్కడ కూర్చోండి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ 5 మినిట్స్ 10 మినిట్స్ బాగుంది, దాని తర్వాత ఇంటర్ రూమ్ హ్యాస్ నో వాల్యూ ఇటో స్వామి. అందుకే మాకిప్పుడు ఆ ఫ్యాన్, ఆ లైట్, ఆ స్విచ్, ఆ లెగ్ రెగ్యులేటర్ అన్ని గుర్తున్నాయి, కానీ వితౌట్ స్వామి నో వాల్యూ.
4: కృష్ణ సార్,
3: కృష్ణ సార్,
1: అది ఇంటర్వ్యూ రూమ్ అంటే అది గుర్తొచ్చింది. ఒకసారి ఇలాగే స్వామేమని ఎవరికో ఇంటర్వ్యూ ఇస్తున్నారు, మధ్యలో తలుపు తీసి నేను అక్కడ పోర్టికోలో కూర్చున్నాను. పొద్దున పూట కొద్ది మందే ఉంటాం అప్పుడు. అప్పుడు స్వామినాయకు చూసి ఏ కృష్ణ అన్నారు. సరే అని లోపలికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక ఇద్దరు లేడీస్, ఒక ఎల్డర్లీ పర్సన్ ఉన్నారనమాట. స్వామిమని వెళ్ళి సింహాసనంలో కూర్చున్నారు, నేను స్వామి పక్కన కూర్చున్నాను, స్వామి పాదం పట్టుకున్నాను. సో అంత క్లోజ్గా స్వామి పక్కనే ఉన్నాను. అప్పుడు స్వామిమని ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ఉన్న వాళ్లతో ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తారు. అలాగా స్వామి అమ్మని ఈవిడ కలెక్టరు,
5: వాళ్ళ అమ్మ అని నాన్నగారు అన్నారు. అంటే నేనేమోని బుద్ధిగా తల ఊపి అవునా స్వామి అన్నాను. ఆ తర్వాత స్వామి ఇంకిప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేయాలి, కానీ స్వామి ఇంట్రడ్యూస్ చేసింది నన్ను కాదు, స్వామి ఏమని మా పిల్లలు చాలా విజ్ఞానవంతులు, వేదాలు శాస్త్రాలు అన్ని చదివారు, వాళ్ళకి తర్కం మీమాంసం అన్నీ తెలుసు అని నువ్వేదైనా చెప్పు ఆ కలెక్టర్తో, నువ్వేదైనా చెప్పు మా పిల్లలేమో అని దాని మీద తర్కం చేయగలరు, డిస్కషన్ పెట్టి దాన్ని ఏమోని విశ్లేషించగలరు అని అన్నారు. నాక అక్కడ స్వామి పిల్లలు అంటే నేను ఒక్కడనే ఉన్నాను, నాక అలాంటివి ఏమీ రావు. మరి స్వామి ఎవరి గురించి చెప్తున్నారు? భయం. కానీ ఏం మాట్లాడలేం, చెప్పింది స్వామి కాబట్టి అలాగే స్వామి వైపే చూస్తూ ఉన్నాను. చూస్తుంటే ఆవిడ ఊరుకోవచ్చు కదా, ఆవిడేమోని స్వామి అహం బ్రహ్మాస్మి అంటారు కదా, అది కరెక్టా కాదా అని అడిగారు.
3: మహావాక్యం,
5: నాలుగు మహావాక్యాల్లో ఒక మహావాక్యాన్ని వదిలి అది కరెక్టా కాదా అని చెప్తే నేనేం చెప్పగలను? సరే పోనీ స్వామి ఉన్నారు కదా మనకి ఇంకెందుకు భయం అని చెప్పేసి స్వామి వైపు చూశాను. స్వామి అంతకన్నా చిలిపి, అసలు ఏ ఎక్స్ప్రెషన్ మొహంలో లేకుండా నా వైపే చూస్తున్నారు. అరే ఏదైనా ఇంటిస్తారేమో స్వామి, కొంచెం నవ్వుతారో కొంచెం తల వైపు చూస్తారో, అప్పుడు లక్ష్మణుడికి శ్రీరాముడు ఇచ్చినట్టుగా ఏదైనా పైకన్నా చూస్తారేమో, ఏదైనా ఏమన్నా చేయొచ్చు అని అనుకుంటే ఏమీ చెప్పలేదు, అలాగే చూస్తున్నారు. పోనీ కోపంగా చూస్తున్నారు అంటే ఒకటి చెప్పొచ్చు, ఆనందంగా చూస్తున్నారంటే ఇంకోటి చెప్పొచ్చు, ఏ ఎక్స్ప్రెషన్ లేదు అలాగే చూస్తున్నారు. సో అప్పుడు నా మనసు మొత్తం బ్లాంక్ అయిపోయింది. బ్లాంక్ అయిపోవడం ఉత్తర క్షణం నాకు తెలియకుండా నేనే స్వామి అది తప్పు అని అనేశాను. అనడం అనడం నేనే విన్నాను, ఓహో ఇలా కూడా చెప్పచ్చా అని నాకే ఆశ్చర్యం వేసే ఆశ్చర్యం
3: వేసే
5: అది కొంచెం బెరుకు. ఆ తర్వాత మళ్ళీ స్వామి వైపు చూశాను. అంటే ఆవిడ నా మనసులో మాట బయటికి చెప్పేసా, స్వామి మహావాక్యాన్ని తప్పేలాగా అంటారు స్వామి అని. ఓ అవును స్వామి, ఇప్పుడు ఎలాగా నేను మళ్ళీ చూశాను, మళ్ళీ అదే దక్షిణామూర్తి ఏమాత్రం మాట్లాడకుండా సైలెంట్ గా చూస్తున్నారు. అప్పుడు ఎలా వచ్చిందో ధైర్యం నాకు ఇప్పటికీ అర్థం కాదు అన్నాను. స్వామి అహం బ్రహ్మ అస్మి అంటాం కదా, అంటే అహం వేరు బ్రహ్మ వేరు అన్నట్టుగా అవుతుంది, ఉన్నది ఒక్కడే అయినప్పుడు రెండుగా ఎలా చెప్పగలుగుతాము, అందుకని అహం బ్రహ్మాస్మి తప్పు అన్న. అనేసరికి స్వామి మొహం ఒక్కసారిగా విప్పారింది, ఎంతో సంతోషంతో అవును చూసావా మన పిల్లలు అన్నారు. అక్కడి నుంచి ఏమాత్రం కూడా గ్యాప్ లేకుండా తనే డిస్కోర్స్ మొదలెట్టారు, దాన్ని విశ్లేషించి దాన్ని ఉపమానాలతో సహా ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలెట్టారు. ఏం చెప్పారో ఆ తర్వాత నాకు అర్థం కాలేదు, కానీ ఆ క్షణం నేను ఆయనలో మునిగిపోయినా. ఇంకేమీ నాకు అర్థం కాలేదు, ఎందుకంటే నాకు నేర్పించాల్సింది నేర్పించేశారు. నువ్వు ఏది చెప్పలేవు ఏది చేయలేవు, నేనే అంత. నువ్వు మొత్తం నన్ను శరణాగతి పొందినప్పుడు, నీ మనసు నాలో లయం అయిపోయినప్పుడు నేనే వచ్చేసి నీతో అన్ని పనులు చేయించుకుంటాను అని.
6: మరి భార్గవ్, శరణాగతి అంటే నువ్వు మొన్న మాట్లాడుకుంటున్నప్పుడు ఒక డివోటీ ఉదాహరణ చెప్తున్నావు కదా,
3: అదే
6: పోర్టికోలో జరిగిన విషయం.
3: మన మన రఘునాథ సార్ చెప్పారు కదా
6: రేగిపల్లి,
3: రేగిపల్లి ఆయన రేగిపల్లి తీసుకొచ్చేవారు. అదే దాంట్లో ఇంకో గమ్మత్ కూడా ఉంది, రేగిపల్లి కాదు అంటే నాకు గుర్తుంది, నేను మేము ఎంబీఏలో ఉన్నప్పుడు ఒకసారి స్వామి అన్నారు అందరూ పూంచంద్రాకి వెళ్ళండి మీకోసం ఒక గిఫ్ట్ ఉంది అన్నారు. మేమందరూ ఉరికి వెళ్ళాం, వెళ్తే పుచ్చకాయలు చిన్న చిన్న కాదు 3 కిలోలు 4 కిలోలు 5 కిలోలు అంతంత, చిన్నపిల్లలు లేదని మొయ్యలేడు కూడా అలా మోసుకుని వచ్చేవాడు. అవన్నీ ఈ స్వామి అనన్య భక్తుడు ఆయన, ఆంజనేయ గారు అంటాడు. అంటే స్వామి ఎవరి ఇంట్లోని మానస భజరే గురుచరణం అని భజన్ పాడారో వాళ్ల మనవడు ఆయన. ఆయనకి ఎప్పుడు ఏంటంటే ఏవైనా ఆయన పంటలు ఏవైనా వస్తే అంటే రేగిపళ్ళైనా పుచ్చకాయలైనా ఏమైనా వస్తే ముందర అంతా స్వామికి అర్పించిన తర్వాత మొదటి పంట ఎప్పుడు స్వామికి అర్పించిస్తారు వచ్చి అది స్వామి ఆనందంగా పిల్లలందరికీ పంచుతారు. ఒకసారి ఏంటంటే మాకు ఆయన బాగా తెలుసును మా, కానీ ఆయన తత్వం ఏమిటి ఆయన ట్రూత్ ఏంటని మాకు చెప్పడానికి ఒకసారి స్వామి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నారు. మేము అప్పుడైతే ఈ భజనాల్లో కూర్చుని ఉండేవాళ్ళమి, అయితే ఆయన కొంచెం దూరం కూర్చున్నారు పొట్టికొని, అయితే ఆయన పిలిపించారు. పిలిపించి భజనాల డోర్కి ముందు మేమందరం కూర్చున్నాం కదా భజనాల్లో, మన బాయ్స్ అందరం కూర్చుంటాం. కూర్చున్నప్పుడు మా వైపు చూసి అంటే మేము వింటున్నావా లేదా అని చూసి ఆయన పిలిచి నీకు నాకు మధ్యనున్న రిలేషన్ ఏంటి అన్నారు స్వామి. ఆయన చెప్పింది ఆ రోజు, అది ఇప్పటికు మేము మర్చిపోయాం. ఆయన అన్నారు, స్వామి ఇది ఒక తోలు బొమ్మ, మీరు ఎన్ని రోజులు ఆడిస్తారో ఆడుతుంది, మీరు వద్దు అయిపోయింది అంటే ఆగిపోతుంది, అది మీకు నాకు ఉన్న రిలేషన్ అన్నారు. అన్న స్వామి ఆ వైపు చూసి ఎంతో ఆనందంతో, అంటే ఒక భక్తుడు అంటే స్వామి చెప్పిన స్వామి తలుచుకుని ఆన్సర్ అన్న చెప్తే ఒక టీచర్ ఏంటంటే బాగా నేర్చుకున్న తర్వాత ఆన్సర్ ఇస్తే ఎంత ఆనందం వస్తుందో అలాగా ఆ టీచర్ కి ఆనందం వచ్చినట్టు ఆ గురు మా వైపు చూసి చూసేవా, అది శరణాగతి అంటే ఎంతవరకు నేను తలుచుకుంటానో తొలుబొమ్మ ఆడుతుంది లేకపోతే సైలెంట్ అయిపోతుంది, అలాగుండాలి అని స్వామి చెప్పారు.
6: చాలా బాగుంది సార్. రఘునాథమ్మ సార్, స్వామి హాస్టల్లో మనం జాయిన్ అయినప్పుడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా మొత్తం ఆ దినచర్య అంతా జామ్ ప్యాక్డ్ గా పెట్టి మన మనసు ఏమాత్రం చెలించకుండా లివింగ్ ఇన్ ద ప్రజెంట్ అనేది స్వామి మనకి నేర్పించిన విషయము. మరి ఆ దినచర్య ఫాలో అవ్వకపోతే స్వామికి అంతగా పట్టదు, ఎందుకంటే అది మనకు మంచిదని స్వామికి తెలుసు. సో ఆ దినచర్య మిస్ అయినప్పుడు స్వామి రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్తారా సార్?
1: స్వామి తానే ఈ మన హాస్టల్ ఆ రొటీన్ అంతా స్వామి స్వయంగా రాసిచ్చారు. యాక్చువల్ గా ఇచ్చి సుప్రభాతం ఫస్ట్ ఎన్ని గంటలకు సుప్రభాతము, దాని తర్వాత గేమ్స్ లేదంటే కవాతు, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్, అలా ప్రతిదీ ఆ టైమింగ్స్ అన్ని కూడా స్వామి ఇచ్చిండేటివే. ఇన్ఫాక్ట్ ఎవరైతే దీన్ని బాగా ఫాలో అవుతారో వాళ్ళు బయటకు వెళ్ళినా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్లో అది చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి సొసైటీలో అడ్జస్ట్ అయ్యేదానికి కానీ చాలా వాటికి అది ఇట్ బికమ్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యూ, ఇట్ బికమ్స్ ఏ డిసిప్లిన్ అన్నమాట. సో సుప్రభాతం లేడానికి ప్రతి ఒక్కరికి కొంత ఏదో కొంత ఇబ్బంది ఉంటుంది మామూలుగా,
6: ఏదో కొంత
1: ఇది నేను బృందావనంలో స్టూడెంట్ గా ఉన్నప్పుడు జరిగిన విషయం. అంటే ఎలా స్వామి నేర్పిస్తారు, ఎట్లా మోటివేట్ చేస్తారు అని టీచర్స్ అందరూ పాపము మా ఫ్యాకల్టీ, అగైన్ నేను అప్పుడు బీఎస్సీ చదువుతున్నాను, టీచర్స్ అందరూ చాలా కృషి చేస్తారు రూమ్స్ కు వచ్చి పిల్లవాళ్ళను ఆ టయానికి లేచినారో లేదా అని చూసి, వార్డెన్ గారు కూడా రౌండ్స్ వేస్తుంటారు. ఇవన్నీ జరుగుతున్నా కూడా ఇంకా అక్కడ ఇక్కడ కొన్ని కేసులు ఉంటాయన్నమాట. సమ్మవ్ ఎలాగోలాగ వీ కమ్అప్ విత్ చాలా కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి దాన్ని తప్పించుకునేదానికి దోంతరులు, రెండు మూడు దోంతరులు కట్టేసి ఆ వెనకాల పడుకుంటాం. సో ఆ దోంతరులు ఎత్తి వచ్చేదానికి వాళ్ళకి ఒప్పుకుండకపోవచ్చు, ఇలా ఇలాంటివన్నీ చేసి తప్పించుకునేదానికి కూడా ట్రై చేస్తుంటాం అన్నమాట. స్వామి రోజు రెగ్యులర్ గా సాయంత్రం భజన అయిన తర్వాత త్రయ బృందావనం అక్కడ స్వామి ఉండే నివాసం అది మందిరం, దానికి పిలిచేవారు. పిలిచి దగ్గర దగ్గర గంట గంటన్నర కూర్చోబెట్టుకుని మాట్లాడేవారు. దోస్ ఆర్ ద బెస్ట్ డేస్ అండి మన లైఫ్ లో. స్వామి బృందావనకు వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్క స్టూడెంట్ దానికోసం వెయిట్ చేస్తారు అనమాట, ఎందుకంటే అట్లాంటి ఛాన్సెస్ ఎక్కడ దొరకవు మళ్ళీ అటువంటిది. ఒకసారి టీచర్లను అడిగి స్వామి కనుక్కున్నారు సుప్రభాతానికి ఎలా వస్తున్నారో, అది తెలిసింది స్వామి కొంతమంది రావట్లేదు అని. ఆ రోజు నుంచి త్రై సెషన్స్ స్టాప్ చేసేసారు. ఒక రోజు అయింది, రెండు రోజులైంది, తర్వాత స్వామి చెప్పారు, మేము పిల్లలంతా అడిగారు స్వామి త్రై సెషన్స్ లేదురా మీకు అందరికీ ఇబ్బంది అవుతుంది త్రై సెషన్స్, ఎందుకంటే అక్కడ గంటసేపు గంటన్నరసేపు అవుతుంది, దాని తర్వాత మళ్ళా వెళ్లి మీరు చదువుకోవాలా, స్టడీ అవర్స్ కూడా ఎక్స్టెండ్ అవుతాయి, కొంచెం మళ్ళీ పొద్దున్న లేవడం కష్టమవుతుంది, దాంతో నుంచి మీరు మళ్ళీ సుప్రభాతం మిస్ అవుతుంది, అది మిస్ అయితే అది మీకు మంచిది కాదు, కాబట్టి దానికోసం నేను త్రయ సెషన్ స్టాప్ చేస్తున్నాను అంటూనే ఇంకా పిల్లలందరూ స్వామి సుప్రభాతానికి అంతా వెళ్తాము. పైగా అప్పుడు మిడ్ సెమ్స్ ఎగ్జామ్స్ అవి కూడా జరుగుతున్నాయి అనమాట, అదొక రీజన్ కూడా ఉంది. అవి జరుగుతున్నా కూడా ఎందుకంటే ఎగ్జామ్స్ కు చదవాలా కాబట్టి నైట్ కొంచెం ఎక్స్టెన్షన్ అవుతుంది నిజమే, బట్ స్వామి గేవ్ మోర్ ఇంపార్టెన్స్ టు సుప్రభాతం, అది కూడా ఇంపార్టెంట్. మీరు తొందరగా పడుకోండి, పొద్దున్నే 4 గంటలకు 4:30 కావాలంటే లేచి కూడా చదువుకోవచ్చు, అలా చేసుకోవచ్చు, త్రై సెషన్స్ ఉంటే మీకు ఇబ్బంది బంగారు నమ్ముతారో నమ్మరు. దాని తర్వాత మా సీనియర్ స్టూడెంట్స్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ దేవర్ గోయింగ్ అరౌండ్ రూమ్స్ అండ్ మేకింగ్ ష్యూర్ దట్ ఎవ్రీబడి కమ్స్ ఫర్ సుప్రభాతం. ప్రతి ఒక్కరు వచ్చేటట్టు చూసుకున్నారన్నమాట. అప్పుడు ఒక ఫ్యాకల్టీ మాతో చెప్పారు, చూడండి మేము ఇంతమంది ఫ్యాకల్టీ 10-15 మంది మేము ఎంత ప్రయత్నం చేశాము సుప్రభాతం రావాల పిల్లలని. స్వామి ఒక్క సెంటెన్స్ రెండు సెంటెన్స్ చేసి ఎలా అందరినీ వచ్చేటట్టు చూశారు చేశారు చూడ. అది అంటే గురుతత్వం అనేది ఎలా స్వామి
6: నేర్పిస్తారు
1: ప్రాక్టికల్ గా అంటే అది ఇంకా ఎప్పుడు మర్చిపోలేము అట్లాంటి అట్లాంటి ఎడ్యుకేషన్ ఉందన్నమాట.
3: అంటే ఇప్పుడు సుప్రభాతం ఒక్కలాగా ఫాలో అవడానికి స్వామి ఇలా చెప్పారు. అది కాకుండా సుప్రభాతం అంటే ఎందుకు, సుప్రభాతం ఎందుకు చేయాలి మీనింగ్ కూడా స్వామి చెప్పారు.
5: నాకు అదే ఒకటి గుర్తొచ్చుతుంది ఆ టైంలో, ఇదేమో అని స్వామి ఎంతో ఈజీగా పిల్లలేమోని చదువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అందువల్ల సుప్రభాతానికి వెళ్ళకూడదు అయిపోతున్నది అని చెప్పేసి చదువును అనొచ్చు. అలా అనకుండా తన మీదే ఎవరి కోసం అయితే మీరు వచ్చారో ఆయనే ఏమోని లేదు నేనే వెనక్కి తగ్గుతాను మీరు మీ జీవితాన్ని మీరు కొనసాగించండి అన్నట్టుగా చెప్పి వెనక్కి వెళ్లడం ఒక్క భగవంతుడికే సాధ్యం. ఇదే ఇంకొక విధంగా పుట్టపర్తిలో ఒకసారి రూమ్ లీడర్లందరినీ స్వామి సెలెక్ట్ చేసేవారు. సో ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్క రూమ్ లీడర్లు హాస్టల్ ఉండేవారు అన్నమాట. రూమ్ కి కొంతమంది 10-14 అలాగే రూమ్ సైజ్ బట్టి ఉండేవారు. అంతమంది కలిపి ఒక్కొక్క రూమ్ లీడర్ ఒక్కొక్క రూమ్ కి ఉండేవారు. ఈ రూమ్ లీడర్లందరినీ స్వామి సెలెక్ట్ చేసేవారు. స్వామి సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదో కొంచెం కెపబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళేమని మిగతా స్టూడెంట్స్ ని గైడ్ చేయాలి, అది ఉద్దేశ్యం. కానీ ఎప్పుడో ఒక చిన్న అలవాటు ఒకటి ఎస్టాబ్లిష్ అయిపోయింది. స్వామి సెలెక్ట్ చేసిన తర్వాత ఈ రూమ్ లీడర్ అందరూ మళ్లీ స్వామి దగ్గరికి వెళ్లి స్వామి మాకు గైడెన్స్ ఇవ్వండి అని చెప్పేసి కూర్చోవడం, స్వామి ఏమో సరే అని వాళ్ళందరికి ఇంటర్వ్యూ ఇవ్వడం. మరి అది చాలా పెద్ద తాయిలం కదా. సో అది ఎప్పుడు వదులుకోలేం. సో సంవత్సరం తర్వాత సంవత్సరం ప్రతి సంవత్సరం స్వామి సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళంతా వెళ్లి అక్కడ కూర్చొని స్వామి

0: లేనప్పుడు మేము ఎలాగా గైడెన్స్ ఇవ్వగలం, అలాగ వివిధ రీతుల్లో స్వామికి చెప్పడం మొదలెట్ట. అయితే స్వామి అమ్మని సరే వీళ్ళకే వీళ్ల ద్వారానే మనం చెప్పిద్దాం లోపలికి పిలిచారు. ఒకరోజు మేమంతా ఇంతకల భార్గవ గారు చెప్పినట్టు అందరం లోపల పరిగెట్టి వెళ్ళాం. స్వామి లోపలికి వచ్చారు కానీ కుర్చీలో కూర్చోలేదు. అదేంటి స్వామి కుర్చీలో కూర్చుంటేనే కదా ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది, అంతా భయం. ఇప్పుడేంటి ఇంటర్వ్యూ పిలిచమన్నారు కాబట్టి పిలిచారు కాబట్టి ఇంకెళ్ళిపోతామా ఏంటి ఇంతేనా? కుర్చీలో కూర్చోకుండా అలాగే నిలబడి స్వామి ఏంటో చాలా డౌట్లున్నాయన్నారు కదా, ఆ డౌట్లు ఏంటి చెప్పండి అన్నారు. అంటే వెంటనే మాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు గాని డౌట్ అడగకపోతే వెంటనే డోర్ ఓపెన్ అవుతుంది మనం బయటికి వెళ్ళిపోతాం. సో ఆ మూమెంట్ లో నా రూమ్మేట్ ఒక అబ్బాయి నన్ను అడిగాడు, అతనికి నాకు తోచిన విధంగా నేను సమాధానం చెప్పాను. కానీ ఆ క్వశ్చన్ సడన్ గా మనసుకి స్ఫురణకు వచ్చింది. వెంటనే స్వామిని, స్వామి పిల్లలు సుప్రభాతానికి ఎందుకు వెళ్ళాలి అని అడుగుతున్నారు అని అన్నా. అంటే స్వామి అన్నారు ఎవరు చెప్పారు? స్వామి ఎవరు చెప్పారు అంటే వాడి పేరు చెప్పడం అని జనరల్ గా అందరూ అడుగుతున్నారు స్వామి. అంటే స్వామి అని సరే అని అప్పుడు కూర్చున్నారు. ఆహా అప్పుడు అనుభవించిన ఆనందం తర్వాత ఇంటర్వ్యూలో కూడా అనుభవించలేదేమో అనిపించింది. అంటే స్వామి వాజ్ రెడీ టు గివ్ ఇంటర్వ్యూ టు అస్ బికాస్ ఒక క్వశ్చన్ జెన్యున్ గా మనస్ఫూర్తిగా అడిగినట్టుగా అనిపించింది స్వామి ఏమని అప్పుడు చెప్పారు. రెండు సెంటెన్స్ లో స్వామి సున్నితంగా తర్వాత చిరకాలం మనసులో నిలబడిపోయి ఇలాగా చెప్పారు. స్వామి అడిగారు పొద్దునే ప్రకృతి కార్యక్రమాలకి మీరు వెళ్ళకపోతే ఏమవుతుంది? అందరం పిల్లలు అందరూ ఒకరినొకరు తెలిసిన వాళ్ళే కానీ అందరం సిగ్గుపడిపోయాం ఎలా చెప్పాలి స్వామికి ఇలాంటి ఆన్సర్ అని. స్వామి చాలా సింపుల్ గా చెప్పారు దేహ బాధలు వస్తాయి, ఒంటిలో నొప్పులు అక్కడ ఇక్కడ పెయిన్స్ అవన్నీ వస్తాయి, కరెక్టే కదా అన్నారు. అవును స్వామి అని. అలాగే పొద్దున పూట సుప్రభాతానికి వెళ్ళకపోతే మీ స్పిరిచువల్ లైఫ్ లో బాధలు వస్తాయి. ఎంత సూక్ష్మంగా చెప్పారు కానీ ఇప్పటి వరకు ఆ సుప్రభాతాన్ని అసలు మరవలేదు, దాన్ని విడవలేదు. కానీ అది ఎంత తీవ్రంగా దీర్ఘంగా నాటుకుపోయిందంటే డీప్గా నాటుకుపోయిందంటే ఇప్పటికీ తరతరాలుగా అందరు స్టూడెంట్లకి అదే చెప్తూ వస్తాం అన్నమాట. స్వామి ఈ విధంగా మనకు గైడెన్స్ ఇచ్చారు కాబట్టి దీన్ని మనం మర్చిపోవద్దు, మీకు ఏ కష్టాలేని రాని, దానికి కారణం ఇది, ఫస్ట్ ఇది చెయ్యండి అది పోతాయి. మనకి డైరెక్ట్ గా రిలేషన్ మనకు కనిపించకపోవచ్చు కానీ స్వామి చూశారు స్వామి చెప్పారు కాబట్టి మనం ఫాలో అవడమే మన కర్తవ్యం అని ఆ విధంగా.
1: చాలా బాగుంది సార్. భార్గవ్ మనం సుప్రభాతం గురించి మాట్లాడుకుంటున్నాము, మరి డే ఎండ్స్ విత్ కరచరణ కృతం వా, మరి నైట్ ప్రేయర్ అది చేసేమో చేయలేదో అనేది స్వామికి తెలుస్తుందా అన్న డౌట్ అప్పుడప్పుడు మనకి వస్తుంది. సో దాని గురించి ఏమైనా చెప్తారు సార్?
2: అంటే స్వామికి ఈ విషయం గుర్తుంటుందా లేదా ఆయనకు తెలుసునా తెలీదా అనేది మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అన్నమాట. ఒకసారి ఈ విషయం జరిగింది, నేను అది పిహెచ్డి చేస్తుండే రోజులు అన్నమాట. అంటే అంతకుముందు పిహెచ్డి జాయిన్ అవ్వకముందు యాక్చువల్గా నా దగ్గరకు వచ్చారు, నువ్వు ఏం చేస్తావు అని అడిగారు అన్నమాట. ఏం చేస్తావు అని అడిగితే నేను స్వామితో, స్వామి నేను పిహెచ్డి చేయాలనుకుంటున్నాను స్వామి అని చెప్పాను. అవునా అని చెప్పి వెళ్ళిపోయారు. దాని తర్వాత మళ్ళా ఒక వీక్ 2 వీక్స్ 3 వీక్స్ అయిన తర్వాత మళ్ళా వచ్చారు ఒకసారి కూర్చొని నా దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఎంఎస్సీ చేస్తున్నావు కదా, ఎంఎస్సీ అయిపోతుంది కదా, ఎంఎస్సీ అయిపోయినాక ఏం చేయాలనుకుంటున్నావు? స్వామి అప్పుడే అడిగారు కదా నన్ను ఈ విషయం అని అనుకున్నాను. అనుకుని స్వామి దగ్గరే పిహెచ్డి చేయాలనుకుంటున్నాను స్వామి, అంటే స్వామి దగ్గరే ఉండాలా అనేటువంటి భావం ఉంది. అయినా కూడా స్వామి దాని గురించి మర్చిపోయినట్టు నటించారనమాట. ఇలా
1: కంటిన్యూ
2: అంటే ఒక రెండు డజన్ సార్లు అడిగింటారు స్వామి నన్ను ఒక 2 ఇయర్స్ టైమ్ లో. దాని తర్వాత మా ఎంఎస్సీ అయిపోయింది. ఎంఎస్సీ అయిపోయిన తర్వాత మేము 1992 అయిపోయింది. దాని తర్వాత వెయిట్ చేస్తున్నాం.

0: అనమాట స్వామి కోసం. పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు, స్వామి దగ్గర ఉంటాను ఉంటాను కదా ఉండొచ్చు నువ్వు అక్కడే ఉండు. ఈ మధ్యలో అప్పుడప్పుడు ఒకసారి వచ్చి స్వామి అడిగేవారు అనమాట, ఉండు ఉండు వెయిట్ చేయి పర్లేదు, ఏం చేద్దాం అనుకుంటున్నావు స్వామి పిహెచ్డీ చేద్దాం, కానీ మిగతా కలీగ్స్ బాగా ఉన్నారు, బాగా ఇంకా ఉన్నతంగా ఎదిగిన వాళ్ళు వీళ్ళు మన కృష్ణ లాంటి వాళ్ళు, స్వామి మీరేం చెప్తే అది నాకు ఇంకా అది ఇంకా రావట్లే ఇది ఆ మెచ్యూరిటీ కానీ ఆ పరిపక్వత లేదు. ఇంకా దగ్గర దగ్గర 3 సంవత్సరాలు అయిపోయింది అలా స్వామి, అయితే చాలా ఛాన్సెస్ అన్ని వచ్చాయి, ఎప్పుడు అంత మనసుకు ఇదిగా అనిపించలేదు. అప్పుడప్పుడు బాధపడుతున్నా కూడా పొద్దున స్వామి మాతో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు వచ్చి మాట్లాడటం, ఈవినింగ్ టైమ్స్ లో అప్పుడప్పుడు వచ్చి మాట్లాడటం, వీటితో రోజులు బాగా గడిచిపోయాయి అనమాట. చాలా ఆనందంగా గడిచిపోయాయి ఒక రకంగా అనుకుంటే. అప్పుడప్పుడు అయ్యో నాకు ఇంకా జాబ్ లేదు, ఏం చేస్తాను ఇప్పుడు, నెక్స్ట్ ఏమిటి అని. సో ఒకరోజు 3 ఏళ్ల తర్వాత బాగా గ్యాస్ అయిపోయింది, ఇంకా పూర్తిగా ఇదైపోయింది అనమాట, బలహీనం అయిపోయింది మనసు. కృష్ణ స్వామి అడుగుతున్నాను ఏం చేస్తావు అడిగారు మళ్ళీ. అప్పుడు ఇంకా మనసావాచా కర్మ, స్వామి మీరు ఏం చెప్తే అది చేస్తాను స్వామి, ఆ స్థితి వచ్చింది అన్నాను. అంటున్నా వెంటనే స్వామి లేదు నేను చెప్పాను కదా, నువ్వు చెప్పావు అప్పుడు, నేను అడిగిండేదే ఇస్తాను, పిహెచ్డీనే ఇస్తాను, ముందు జాబ్ జాయిన్ గా, ఎందుకంటే మీ నాన్న రిటైర్ అయ్యారు, నాకు తెలియలే ఆ విషయం, యాక్చువల్లీ రిటైర్ అయినప్పుడు కూడా నాకు తెలియలేదు. మళ్ళా కొన్ని ఏళ్ల తర్వాత మా నాన్న చెప్పారు, ఒక ఇంగ్లాండ్ లెటర్ రాశారంట స్వామికి, అప్పుడు
1: రిటైర్ అయినట్టు,
0: నేను రిటైర్ అవుతున్నాను, నా కొడుకు ఇంకా అక్కడ ఉన్నాడు, చూడండి వన్ తట్టు మీ ఆశీర్వాదాలు కావాలని. అంటే చూడండి స్వామి, ప్రతి లెటర్ చదువుతారు, ప్రతి మాట మన మనసులో వింటారు, ఇది సాక్షాత్ నిదర్శనం. ఇది మీ నాన్న రిటైర్ అవుతున్నారు, ఫస్ట్ నువ్వు జాయిన్ కా, తర్వాత ఇస్తాను. అలాగే వెళ్ళింది లైఫ్. తర్వాత స్వామి అన్ని చూసుకున్నారు, పిహెచ్డీ కూడా చేయించారు, పిహెచ్డీ అయిపోతుందో కాదో అనుకున్నాను, ఆయన దయతోనే అయింది. అలా అన్ని నెట్టుకొని అంటే స్వామితో అదే లివింగ్ విత్ గాడ్ అనేది ట్రూ ఎడ్యుకేషన్ చెప్తాను చూడండి, అన్ని చూసుకుంటాడు, దట్ విల్ లీడ్ యూ టు లివింగ్ ఫర్ గాడ్, లివింగ్ ఇన్ గాడ్, అలా అయిపోతుంది.
2: అంటే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు నైట్ ప్రేయర్ అన్నావు కదా, ఇప్పుడు సార్ చెప్పిన ఎక్స్పీరియన్స్ అంతా అదే కరుచరణ కృతం అంతా, అంటే మన ఉన్నదంతా ఆయనకి అర్పించేసే భావం మనలో వస్తే అప్పుడు స్వామి పెర్ఫెక్ట్ గా చూసుకుంటారు,
1: అంటే తెప్పిస్తారు,
2: తెప్పిస్తారు. కానీ తెప్పించిపోతే అడుగుతారు కూడా, ఏంటి ఇలాగేంటి, నేను ఒక సంభాషణ చెప్తాను, ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, బృందావనంలోని రాత్రి మనకి నైట్ ప్రే ఉంటుంది కదా, అదే 9:40 9:50 ఉంటుంది, ఇప్పుడు కొంచెం లేట్ అయింది, 10 o'clock చేస్తున్నారు. అయితే నైట్ ప్రేయర్ అప్పుడు ఒక అబ్బాయి మనకి బృందావనంలో అప్పుడు మధ్యన కళ్యాణ మండపం ఉండేది కాదు, సో టాప్ ఫ్లోర్ సి ఫ్లోర్ నుంచి డైరెక్ట్ స్వామి త్రయీ బృందావన్ కనిపిస్తుంది, స్వామి రెసిడెన్స్ మధ్యన కనిపిస్తుంది. ఒక అబ్బాయి ఒకరోజు ఆఖరి సి ఫ్లోర్ రూమ్ లో నుంచి కిటికీ నుంచి చూస్తే స్వామి రూమ్ లైట్ ఆన్ చేస్తుంది, స్వామి ఇటు నుంచి అటు మా నడుస్తున్నట్టు కనిపించారు. అయితే ఆయనకి డౌట్ వచ్చింది, సైనిక స్వామి 10 గంటలకి లేచున్నారేంటి అని వెళ్లి వార్డన్ సార్ చెప్పాడు. వార్డన్ కూడా ఇదేంటి ఇలాగే కౌతూహలం, స్వామి నడుస్తాను వెళ్ళి అని. సో నెక్స్ట్ డే మార్నింగ్ స్వామి అడిగారు, స్వామి మా పిల్లలు సీ ఫ్లోర్ వాళ్ళు చూశారు, మీరు రాత్రి నైట్ ఫ్లోర్ అప్పుడు కూడా మేల్కొని ఉన్నారండి స్వామి. అంటే అప్పుడు స్వామి అన్నారు, కరెక్టే కదా, వెయిట్ చేస్తున్నాను, ఎవరు ఆఫర్ చేయడం లేదు. అంటే వార్డన్ సార్కి అర్థం లేదు, ఏంటంటే ఇప్పుడు స్వామి చెప్పారు నేను నైట్ ఫ్లోర్ పెట్టింది ఎందుకు, కరచరణ కృతం వా కాయజం కర్మజం వా, అంటే శ్రవణ నయనజం వా మానసం వా అపరాధం విహితం అహివితం, తెలిసినా తెలియకుండా సర్వమేత క్షమస్వ జయ జయ కరుణానిధి శ్రీ సాయి దేవ శంభో, అంటే అంతా నీకు నేను అర్పించిస్తున్నాను అనే ఒక భావంతో మీరు నైట్ ప్రేయర్ చేస్తే మీరు ఫ్రీ అయిపోతారు, మీరు కర్మ అంటారు అంతా ఫ్రీ, నేను ఉన్నాను ఎందుకు మీ దగ్గర నుంచి తీసుకోవడానికి, మీకు క్లారిటీ ఇచ్చేయడానికి. సో అది చేయకపోతే ఎలాగా, అంటే దాని తర్వాత అప్పుడు వార్డెన్ సరికి దాని తర్వాత పిల్లలు కూడా నైట్ ప్రేయర్ ఇంపార్టెంట్ తెలిసింది. అంటే తెలిసినా తెలియకపోయినా రోజులో అంతా ఏమైనా మన కర్మలు పనిచేసినవన్నీ ఆఖరిలో స్వామికి ఆఫర్ చేసి ఫ్రీగా పడుకోవచ్చు, అంటే అప్పుడు యోగ నిద్ర వస్తుందేమో ప్రాపర్.
0: అంటే కృష్ణ నేను కూడా ఒకసారి ఇంటర్వ్యూ రూమ్ లో యాక్చువల్గా మంచి ఛాన్స్ ఇచ్చారు స్వామి వారు, అప్పుడు అప్పుడే ఇంకా ఉద్యోగం ఇస్తున్నారు అప్పుడు మాకు. అంటే ఉద్యోగం ఇచ్చేయడానికి ముందర ఒక కొన్ని రోజులు హనీమూన్ పీరియడ్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్ టు హ్యాపెన్. అంటే మనకు తెలిసిపోతుంది అది, అంటే ఇట్ వోంట్ బి ఆన్ పేపర్ అనమాట ఇంకా, బట్ తెలుసు ఇంకా స్వామి తన ఫోల్డ్ లోకి తీసుకున్నారు అని. సో చాలా అంత హ్యాపీగా అంత బ్యూటిఫుల్ గా ఉంటాయన్నమాట ఆ రోజు. ఎందుకంటే ప్రతిరోజు మందిరికి వెళ్లేటప్పుడు ముందు అయితే దేర్ విల్ బి ఒక స్వామిని నాకు ఇంకా ఇవ్వాలా, నేను ఇంకా లైఫ్ లో సెటిల్ కాలేదు, ఇట్లాంటి ఫీలింగ్స్ అన్ని ఉంటాయి. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు అన్ని తెలుసు, వీనికి ఎప్పుడు ఇవ్వాలా, ఏం జరుగుతుంది అని అన్ని తెలుసు. మన ఆదుర్ద అలా ఉంటుంది అనమాట. అయితే ఇంకా ఒకసారి అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత స్వామి ఇంకా ఎగురుకుంటా గంతులు వేసుకుంటూ వెళ్తుంటాం అనమాట. ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ ఫ్యూ డేస్, ఇంకా దాని తర్వాత జాబ్ లో జాయిన్ అవుతాము అని అలా అటువంటి ఫీలింగ్స్ ఉండమాట. అటువంటి సందర్భంలో ఒకసారి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. కృష్ణ కూడా ఉన్నాడు అప్పుడు, మేమిద్దరు ఉన్నాము. స్వామి పాదాల దగ్గర కూర్చొని పాదసేవ చూస్తున్నాము. ఇదే చెప్పారు స్వామి, మీరు రాధలాగా నన్ను ప్రేమించలేరు, హనుమంతునిలాగా సేవ చేయలేరు, లక్ష్మణునిలాగా నన్ను చూసుకోలేరు, ఇలా ఈ బ్రహ్మాండమైనటువంటి ఈ క్యారెక్టర్స్ అందరినీ మెన్షన్ చేశారంట. ఇప్పుడు బాగా గుర్తుకొస్తుంది మీతో కూర్చొని మాట్లాడుతుంటే. ఇవన్నీ మీరు మనసులో అంటే ఒక ఇది జరుగుతుందన్నమాట, మీరు స్వామి మాకు ఛాన్స్ ఇచ్చారు, మీ దగ్గరే ఉండబోతున్నాము, ఇంకా ఇప్పటి నుంచి ఏళ్ల తరబడి మీ సేవలోనే మీ దగ్గరే జాబ్ చేస్తుంటాం, యూనివర్సిటీలో కానీ లేదంటే హాస్పిటల్లో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ చేస్తుంటాము. మరి ఇప్పుడు మీ దగ్గర మీ సాన్నిధ్యానికి మాకు ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు హౌ డు వి యూటిలైజ్ యువర్ టైం కరెక్ట్ రైట్, ఎట్లా దాన్ని వినియోగించుకునేది, సో దట్ వి ప్రోగ్రెస్ టువర్డ్స్ మోక్షం. మోక్షం గురించి ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను, మోక్షం గురించి స్వామి చాలా క్లారిటీ ఇచ్చారు. అది జరుగుతోంది మనసు లోపల అనిపిస్తుందన్నమాట. స్వామి మీరంతా అవన్నీ ఏం చేసే పని లేదు, మీరు పొద్దున పోయి మామూలుగా పిల్లలకు నువ్వు నాతో స్వామి చెప్పారు పాఠాలు చెప్తున్నావు కదా, పొద్దున పోయి సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యి, ఈ మాట చెప్పారు, సిన్సియర్ గా ప్రిపేర్ గా పోయి స్టూడెంట్ పాఠాలు చెప్పు, క్లాస్ లో వాడు ఇలా ఇలా చూస్తుంటాడు వాడిని అలర్ట్ చేయి. ఒకనికి లోపల డౌట్ ఉంటుంది, నేను అడగాలంటే వాడికి భయం వేస్తుంటుంది, అప్పుడు నువ్వే ఆ డౌట్ తెలుసుకుని నువ్వే ఆ డౌట్ వేసి దానికి సమాధానం క్లాస్ లో చెప్పాలి.
1: నువ్వు స్టూడెంట్ గా ఉన్న రోజుల్లో నువ్వు ఎంత బెరుగ్గా ఉన్నావో అది
0: చూసారా, అంటే స్టూడెంట్ కు ఎలా ఉంటుంది క్లాస్ రూమ్ లో వాడి, అంటే స్వామి ఇదంతా ఆలోచిస్తారండి, ఐ మీన్ ఈ గోస్ టు ద రూట్ కాజ్ అండి, ప్రతిదీ చూస్తాం. అది చూసుకుని సాయంత్రం క్లాసులు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వస్తుంటావు కదా, వాడు ఇవన్నీ స్వామికైనా అర్పించేసి నీది స్వామి అను అంతే ఆ మతం చేస్తే చాలు. వాళ్లకు హనుమంతునికి లక్ష్మణ్కి తర్వాత రాధకు వాళ్ళందరికీ లభించినదే మీకు లభిస్తుంది. చూసారా, ఐ మీన్ ఎంత చేసావు అన్నది కాదు, ఎలా చేసావు అలా ఏం ఏదైనా సరే ఏదైనా నాకు అర్పించేయండి అన్నారు స్వామి. అంటూనే వెంటనే ఏదైనా అర్పించచ్చా స్వామి అన్నాడు. గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీ థాట్స్ అట్లాంటివి వస్తుంటాయి, అట్లాంటివి చేస్తుంటాము. అంటే స్వామి వెంటనే ఏదన్నా సరే అని చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. మన సముద్రంలోకి రకరకాల నదులు వచ్చి కలిసిపోతుంటాయి, ఒక్కో నదికి ఒక్కొక్క కలర్ ఉంటుంది, బికాస్ ఆఫ్ యూనో ఎక్కడి నుంచి ప్రవహించుకొని వస్తుంది, ఏవేవో మలినాలు మంచివి చెడ్డవి అన్ని తీసుకొని, ఒక నది పచ్చగా ఉంటుంది, ఒక నది ఎర్రగా ఉంటుంది, ఒకటి బ్రౌన్ గా ఉంటుంది, బట్ అన్ని వచ్చి సముద్రంలో కలిసినప్పటికి కూడా సముద్రం ఏమో సముద్రం లాగానే ఉంటుంది, ప్యూర్ అయిపోతుంది. అలాగే స్వామి కానీ కృష్ణుడు కానీ, కృష్ణుడు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, అంతమంది గోపికలు కృష్ణుడిని ప్రేమించారు, దే ఆఫర్ దెమ్సెల్వ్స్, వాళ్ళ మనసులో ఉండేటువంటి ఆలోచనలు అని ఎటువంటివైనా సరే ఆఫర్ చేసేటప్పటికీ ఆ సముద్రం అనేటువంటిది అంత గారమైనటువంటిది అనమాట, అది దట్ ఈస్ ప్యూర్, దాంట్లోకి వెళ్లేటువంటి అన్ని ప్యూర్ అయిపోతాయి. ఇస్ సచ్ ఎ ఫెంటాస్టిక్ లెసన్.
1: వేదోక్తి సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం, మనమేమోని ఆ వేదోక్తి మనకు తెలుసు, ఇక్కడేమోని స్వామి ఏమోని మనతో మాట్లాడుతూ ఆడుతూ పాడుతూ ఈ హనీమూన్ పీరియడ్ లో అంత లైట్ గా మనం వర్డ్ ఉపయోగించిన ఆ పరిస్థితిలో కూడా స్వామి మనతో నవ్వుతూ మాట్లాడుతున్నా అది మనకి గుర్తు ఉండేలాగా మనకేమని నాకు అర్పించేయని ఎంత క్లియర్ గా చెప్పారంటే రెట్రోస్పెక్ట్ లో ఆలోచిస్తే నేను భగవంతుణ్ణి, మీరు నాకు ఇచ్చేయండి నేను చూసుకుంటాను అని ఎంత. ఇప్పుడు కలియుగంలో అప్పట్లో అదే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క క్రతువులు యజ్ఞాలు అవన్నీ చేయాలి అని కలియుగంలో నామస్మరణ చేస్తే చాలు అని ఎంత సులువుగా చెప్పారో అంత ఈజీగా ఒక్క మాట ఐ ఆఫర్ ఇట్ టు యూ
0: అంతే
1: అంతే చాలు, ఇంత సింపులా అని అనిపిస్తుంది. కానీ అంత సింపుల్ గా చేసింది ఆయన, చేసింది ఆయన కాబట్టి అది మంత్రమే. ఒక మాట ఆయన నోటి నుంచి బయటకు వచ్చింది అంటే అది మనకు మంత్రం.
0: దట్ రిమైండ్స్ మీ వన్ ఫెంటాస్టిక్ ఇన్సిడెంట్, అంటే అంతే చాలా మంది శ్రోతలు కూడా వినింటారు ఇది. మన మన సుబ్బారావు గారు ఉండే వాళ్ళ గండికోట వాళ్ళ నాన్న
3: సుబ్రహ్మణ్యం
0: గారు యాక్చువల్లీ రోట్ ఆయన. సో సుబ్బారావు గారు మాతో మాట్లాడుతుండేవారు అనమాట అప్పుడప్పుడు బృందావనంలో స్వామి ఆయనతో మాట్లాడిచ్చేవారు. ఆయన చెప్పారు అనమాట, ఆయన స్వామి సన్నిధిలో చెప్పిండేది ఇది. ఆయన వాళ్ళ తండ్రితో మాట్లాడుతూ స్వామి పలుకు వేదం అంటున్నారు కదా, అంటున్నావు కదా నాన్న ఎలా అది అంటే వాళ్ళ ఆయన చెప్పారంట, నువ్వు ఏదన్నా సనాతన సారథి తీసుకుని ఎనీ డిస్కోర్స్ ఏదో ఒకటి తీసుకుని నువ్వు ఒక ర్యాండమ్ గా ఏదన్నా సరే లైన్ నువ్వు చదువు స్వామి డిస్కోర్స్ నుంచి నేను చెప్తాను అది వేదవాక్యం. ఆయన నిష్ణాతుడు వేద పండితుడు. సో ఈయన సుబ్బారావు గారు తీసి స్వామి డిస్కోర్స్ నుంచి ఏదైనా లైన్ చదవడము, ఆయన వేదం నుంచి ఒక వేద సూక్తిని వేద కోట్ చేయడం, ఇలా ప్రతిదీ అలా సెంటెన్స్ చెప్తే వేదం నుంచి స్వామి పలుకులని ఇప్పుడు కృష్ణ చెప్పాడు ముమ్మాటికే నిజం అనమాట. ప్రతిదీ అలా అలా ఇచ్చారు స్వామి మనకు. ఎంతో సంక్లిష్టమైనటువంటి వాటిని కూడా స్వామి వాటిని సింప్లిఫై చేసి అలా ఇచ్చారన్నమాట.
2: ఇప్పుడు మీరు నామస్మరణ అన్నారు కదా, అంటే నామస్మరణ చేయడానికి ప్రాపర్ గా కూర్చొని చేయాలా లేకపోతే ఎలాగైనా చేయొచ్చా, ఆ విషయాలు ఏమైనా ఉన్నాయా అనుభవాలు మీకు ఎలా చేయాలి నామస్మరణ?
1: ఇది ఒకటి బాగున్నది. ఇది నేను 8th క్లాస్ లో చదువుతున్నప్పుడు ఇక్కడ స్వామి స్కూల్లోనే స్వామి అమ్మని అప్పుడు మా హాస్టల్ కి వచ్చారు. వచ్చి మా హాస్టల్ డైనింగ్ హాలే అన్ని కమ్యూనిటీ యాక్టివిటీస్ కి ఉపయోగించాడు, అంటే భోజనం చేయడానికి కానీ లేకపోతే స్వామి వచ్చినప్పుడు డిస్కోర్స్ ఇస్తే మేము అందరం అక్కడ అసెంబ్లీ అవ్వడానికి కానీ లేకపోతే రాత్రిపూట పడుకోవడానికి కానీ అదే హాల్ అన్నమాట. సో చాలా మల్టీపర్పస్ ఏరియా అన్నమాట. సో ఆ రోజు స్వామి వచ్చారు, వచ్చేసి మా డిస్కోర్స్ ఇవ్వడం మొదలెట్టారు. అప్పట్లో హాస్టల్లో ఒక 150 మంది పిల్లలు ఉండేవాళ్ళం, బోత్ స్కూల్ అండ్ హాస్టల్ కాలేజ్ పుట్ టుగెదర్ అనమాట. అప్పట్లో ఆ 150 మందిలో మేము కూర్చుని ఉన్నాం, హాల్ సరిపోయింది. స్వామి ఏమోని ఈ కుండలిని గురించి తర్వాత ఈ సప్త చక్రాల గురించి వాటి గురించి చెప్పడం మొదలెట్టారు. నేనుండేదా విశిష్టమైన 8th క్లాస్, స్వామి కుండలిని గురించి చెప్తున్నా అరగంట పర్లేదు. ఆ తర్వాత మెల్లిగా పడుకునిపోయాం. సో కాసేపు పడుకున్న తర్వాత సడన్ గా మళ్ళీ ఏదో కుదిపినట్టుగా మెలకు వచ్చింది. స్వామి అని మీరు ఎలాగైనా మొదలెట్టండి, ఈ మెడిటేషన్ అనేది చాలా సింపుల్, మీరు మీకు సుఖాసీనమైన ఆసనంలో కూర్చొని మీరు మొదలెట్టండి, దానంతక అదే మీకేమో అని ఈ మెడిటేషన్ వచ్చేస్తుంది. మెడిటేషన్ కోసం సెపరేట్ గా మీరేమని నిఠారుగా కూర్చోవడం తర్వాత ఏమో అని పద్మాసనం వేసుకోవాలి ఇలాంటిది ఏమి అవసరం లేదని అర్రే ఇదేదో బాగున్నదే, అయితే మనం ఇంతవరకు చెప్పింది మనం మిస్ అవ్వలేదన్నమాట అని ఒక ధైర్యం ఒకటి వచ్చింది. వచ్చింది ఆ తర్వాత ఆ రోజు డిస్కోర్స్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఇందాకలు డిస్కస్ చేసుకున్నట్టుగా సుప్రభాతం టైం వచ్చింది. సో ఎన్నో రకరకాలుగా సుప్రభాతాలని మనం అటెండ్ అయ్యేవాళ్ళం. దాంట్లో ఒక విధం ఏంటంటే ఒక దుప్పటి తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోవడం అనమాట. సో అలా దుప్పటి ఒకటి తీసుకెళ్ళాం చలికాలం. సో మోకాళ్ళనేమని గుండె వరకు గుండె వరకు తీసుకుని కూర్చోను అనమాట, గొంతు కూర్చున్న తర్వాత అలాగే కాసేపు సుప్రభాతం కాసేపు నిద్రాసనం. సో అదే జరుగుతూ వచ్చింది. సడన్ గా
0: అరే నిన్ననే స్వామి డిస్కోర్స్ లో చెప్పారు కదా, మనం ఎలా కూర్చొని మనం మొదలెట్టినా సరే మనం మెడిటేషన్ చేయొచ్చు అన్నారు కదా, సరే ట్రై చేద్దాం అనుకున్నా. సో మనకి నచ్చిన నామావళి, మనకందరికి ప్రియమైనది సాయిరాం. సో సాయిరాం చెప్పుకుంటూ కాసేపు ఏమని అలాగే చూస్తాం, అటువైపు సుప్రభాతం జరుగుతున్నది, ఇటువైపు ఏమని మనం ఎక్స్పెరిమెంట్ మొదలెట్టింది. సో సాయిరాం సాయిరాం సాయిరాం అనుకుంటున్నాను. ఎక్కడి నుంచో ఎందుకో తెలియదు గాని అంతవరకు ఉన్న చలి అనిపించలేదు. మెల్లిమెల్లిగా ఆ మోకాళ్ళు గుండె వైపు నుంచి కిందికి జారిపోయి హాయిగా కూర్చున్నాను. కాసేపు అయిన తర్వాత ఇంకొంచెం అది కూడా డిస్కంఫర్ట్ అనిపించి పద్మాసనంలోకి నేను వెళ్లి కూర్చుంటే అది కంఫర్టబుల్ గా అనిపించింది. సో పద్మాసనంలో కూర్చున్నాను, నా అంతటా నేనే చూసుకుంటే నా బాడీ కూడా స్ట్రైట్ గా అయిపోయింది. ఆ నామస్మరణ మటు కంటిన్యూస్ జరుగుతున్నది. ఒకవైపు నామస్మరణ జరుగుతున్నది, ఒకవైపు ఇలా గొంతు కూర్చొని నిద్రపోతున్నాను అనుకుంటున్నవాడు ఒక కృష్ణ, కాసేపు అయిన తర్వాత మెడిటేషన్ పోస్ట్ లో కూర్చున్నవాడు ఇంకో కృష్ణ, మధ్యలో ఏం జరిగింది ఎవరికి తెలియదు. అదే నామస్మరణ. అప్పుడు అర్థమైందన్నమాట, స్వామి చెప్పింది ఏంటంటే మీరు నామస్మరణ మొదలెట్టండి, మీరు ఏ ఆసనంలో మీకు సుఖమని మొదలెట్టండి, ఆ పవరే మిమ్మల్ని ఏమో అని మెల్లిగా కరెక్ట్ పోస్చర్ లోకి తీసుకెళ్తుంది. కానీ అదే ముందర చెప్తే మేమెవరం మొదలెట్టేవాళ్ళం కాం, అమ్మా మళ్ళీ మళ్ళీ అక్కడికి తీసుకెళ్లిపోతున్నారు అని. కాబట్టి ఎవరికి ఏది నచ్చుతుందో, ఏ విధంగా చేస్తే వాళ్ళేమో అని భగవంతుడు వైపు తిరుగుతారో అది మొదలెట్టి మాకు చెప్పారు సార్. గురువుగా శిష్యుడి యొక్క అవసరం ఏంటో, వాడి కెపాసిటీ ఏంటో తెలుసుకుని ఎయిత్ క్లాస్ పిల్లాడికి కుండలిని గురించి చెప్తే ఏమన్నా అని ఎవరన్నా అనుకోవచ్చు, కానీ వాడికి కూడా అర్థమయ్యేలాగా స్వామి చేసి నేర్పించారు. చాలా అదృష్టం మాకు,
2: చాలా బాగుంది కృష్ణ గారు. కానీ నిద్ర విషయం మీరు చెప్తే నిద్ర విషయంలో కూడా కొన్ని ఇంకా అనుభవాలు ఉన్నాయి కదా స్వామి. జనరలీ ఇది మనకి బాగా అలసిపోయి మన జనరలీ హాస్టల్ మన రోజంతా మనకి కాలేజ్ ఉంటుంది, కాలేజ్ నుంచి వస్తాం, అప్పుడు ఒక్కొక్క సన్నివేశంలో స్వామి అప్పుడు మనకి డిస్కోర్స్ ఇస్తారు సాయంత్రం రోజంతా అలసి వచ్చినప్పుడు. సో ఒక్కొక్కసారి మధ్య మధ్యన మనకి ఒక కునుకు పడుతుంది కదా, దాని విషయంలోని
0: బాగా గుర్తొచ్చేసారు మీరు. మా సీనియర్ ఒకతను ఇలాగా స్వామితో కొడైకెనాల్ కి వెళ్లే అదృష్టం లభించింది. స్వామి కూడా వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి తీసుకెళ్తారు. సో ఇక్కడ బేసికల్ గా మన స్టూడెంట్ కమ్యూనిటీ ఆల్మోస్ట్ 3,000 మంది ఉంటాం. వాళ్లలో కొంతమందిని ఏమని స్వామి ఓ 10 మందిని 20 మందిని స్వామి సెలెక్ట్ చేసుకుని తనతో పాటు కొడైకెనాల్ కి ఊటీకి తీసుకెళ్లేవారు అప్పట్లో. అలా ఒక సంఘటన జరిగినప్పుడు అక్కడ కొడైకెనాల్ లో స్వామి ఏమని ఈ రోజు మనము బయటికి వెళ్దాము అని చెప్పేసి ఆ పిల్లలందరినీ పిక్నిక్ లాగా వీళ్ళందరినీ తీసుకెళ్లారు. సో వీళ్ళేమోని బాగా అంటే మన పిక్నిక్ అంటే మనమే ఎక్స్పెక్ట్ చేస్తాం, భగవంతుడి పిక్నిక్ అంటే ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు, డిఫరెన్స్ ఇలాగుంటుంది. సో వీళ్ళందరూ వెళ్లిన తర్వాత స్వామి ఏమోని ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకుని అక్కడ స్వామి ఏమోని వీళ్ళందరికీ డిస్కోర్స్ ఇవ్వడం మొదలెట్టారు. సో బాగా కాసేపు స్వామితో ఏకాంతం, ఇంతమందిలో స్వామిని మమ్మల్ని ఏమని చూస్ చేసుకున్నారు, ఆ భావావేశంతో వాళ్ళు కాసేపు విన్నారు. తర్వాత ఒక అబ్బాయి మటుకు ఎందుకో తట్టుకోలేక మీరు ఇందాక చెప్పినట్టుగా ఆ నిద్రలోకి జారుకున్నాడు. డిస్కోర్స్ అయిపోతున్న సమయంలో నిద్రదేవి కూడా వెళ్ళిపోయింది. ఆ భయం అని టక్కున లేచి కూర్చొని కరచరణ కృతం వాళ్ళగా లాస్ట్ పాట విన్నాడు. వినేసి కానీ లోపల గిల్ట్, ఏంటి స్వామి మమ్మల్ని సెలెక్ట్ చేసుకుని వస్తే మాకి ఇంత తప్పు పని నేను ఎలా చేయగలుగుతున్నాను, ఈ ఆవేదన ఒకటి అతనిలో మొదలైంది. ఈ ఆవేదన అన్నది ఒకటి భగవంతుడికి చాలా ప్రీతిపాత్రమైనది, అది మనకి తెలియకపోయినా సరే మనల్ని భగవంతుడి దగ్గరికి చాలా దగ్గరికి తీసుకెళ్లిపోతుంది. సో ఇలా మదన పడుతూ వచ్చాడు. మళ్ళీ కొడైకెనాల్ అది శృతి, సాయి శృతికి వచ్చేసారు. స్వామిను పిల్లలు అక్కడ ఉండేవారు. సో స్వామి ఏమోని నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఆ పిక్నిక్ వెళ్దాం అన్నారు. ఈ అబ్బాయికి భయం మొదలైంది. సో అందరూ వెళ్లి బస్సు ఎక్కారు. ఈ అబ్బాయి ఏమోని ఇంకా తటపటా ఇస్తున్నాడు. స్వామి ఏమోని ఏ వెళ్ళు అన్న. స్వామి ఒక విన్నపం. ఏంటి అన్న. స్వామి ఇంత వేల మందిలో
1: కొందరినే మీరు స్టూడెంట్ గా తీసుకున్నారు, ఆ స్టూడెంట్లు కూడా కొంతమందినే మీరు ఇక్కడ తీసుకుని వచ్చారు. అలా సెలెక్ట్ చేసుకుని మమ్మల్ని తీసుకెళ్లి మీరేమని మాకు దివ్యబోధ చేస్తుంటే, నా పాపం ఏమిటో నాకు అర్థం కావటం లేదు స్వామి, నాకు నిద్ర వచ్చేసి నేను నిద్రపోతున్నాను, మీ మాటలు వినలేకపోతున్నాను అని బాధపడ్డాడు. ఆ ఆవేదన స్వామిని టచ్ చేసింది. స్వామి అన్నారు, లేదు బంగారు, నువ్వు నిద్రపో, నేను డిస్కోర్స్ ఇస్తాను, ఏం పర్వాలేదు, ఇవన్నీ నీ మనసుకు వెళ్లి హత్తుకుపోతాయి, ఎప్పుడు నీకు అవసరమో అప్పుడు అవి బయటకు వచ్చి ప్రస్ఫుటించి నేను రక్షిస్తాను. ఆ అజ్యూరెన్స్ ఎంత ఆనందకరమైందంటే ఆ అబ్బాయి వెంటనే నమస్కారం చేసుకుని పరిగెట్టి వెళ్లి బస్సులో కూర్చున్నాడు. ఆ తర్వాత అబ్బాయి మళ్ళీ నిద్రపోయాడో లేదు తెలియదు, కానీ మనం ఇప్పుడు నిద్రపోయినా సరే భగవంతుడు మనకిచ్చిన ఆ అజ్యూరెన్స్ మనకి కలకాలం రక్షిస్తుంది.
3: అంటే భగవంతుడి సన్నిధి అంత పవర్ఫుల్ అని స్వామి చెప్తున్నారు అన్నమాట. అంటే స్వామి చెప్తారు కదా, నేను పలికిన ఏ మాట కూడా అది వ్యర్థం కాదు, అది మన సబ్ కాన్షియస్ మైండ్ లో అది ఉండిపోయి మనకి ఎప్పుడైతే అవసరమో అది ఆటోమేటిక్ గా అది గుర్తు వచ్చేలా చేస్తుంది. అది సార్ మన స్వామి చెప్పినటువంటి మనకి ఎన్నో ప్రేయర్స్ లో మనం సుప్రభాతం గురించి మాట్లాడుకున్నాం, మనం కరచరణ కృతం నైట్ ప్రేయర్ గురించి మాట్లాడుకున్నాం, బ్రహ్మార్పణం కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రేయర్, మనకి చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే స్వామి మనల్ని ఎక్కడికి తీసుకెళ్లినా తిండి మాత్రం పెట్టకుండా వదలరు మనల్ని, మనందరూ ఇలా ఉండడానికి కారణం స్వామి. సో మరి బ్రహ్మార్పణం గురించి కొంచెం మాట్లాడుకుందాం.
0: స్వామి ఎప్పుడు అంటే చాలా బాగా చెప్పారు, తిండి విషయంలో అంటే పిల్లలకు పెట్టాలనే విషయం ఎంతో శ్రద్ధ తీసుకునేవారని, ఎక్కడైనా సరే అది మా కొడైకెనాల్ లో చూసినప్పుడు కానీ లేదంటే ఇక్కడ మన హాస్టల్ కు స్వామి విజిట్ చేసినప్పుడు కానీ ముందు పోయి ఏమేమి ఇస్తున్నారు పిల్లలకు, ఎంతెంత ఇస్తున్నారు, ఇంత ఇస్తారా, ఇది ఇంత ఇస్తారా, ఇవన్నీ. ఒకసారి బృందావనలో కూడా స్వామి మొన్న అక్కడ జాయ్ ఫ్యాక్టరీ ఉండేది, ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ, ఆయన వచ్చి స్వామి మీరంతా రావాలా పిల్లలు అంటే, నేను అక్కడనే కాదు పిల్లలతో వస్తాను, నేను వస్తాను పర్వాలేదు అన్నారు. అంటే ఐస్ క్రీమ్ లేయాలి కదా, పర్లేదు స్వామి రావచ్చు మీరు అన్నారు. అంటే ఒక ఐస్ క్రీమ్ ఇస్తావా, రెండు ఐస్ క్రీమ్లు ఇస్తావా, చూడు స్వామి హీస్ ఆల్సో ఆస్కింగ్ లైక్ ఎ చైల్డ్ అనమాట చిన్న. అంటే స్వామి దోదో దిన్ ఒకటిగా రెండు రెండు ఇవ్వాలి మా పిల్లలకు. అంటే మాకు ఎంత సంతోషం అంటే ఓ రెండు రెండు ఐస్ క్రీమ్లు ఇస్తారు అలాగే వెళ్ళదు. సో ఇలా స్వామి అంత శ్రద్ధ తీసుకునేవారు అనమాట, ఎందుకంటే అన్నమయ్య కోశ అది ఫస్ట్
3: అది సాటిస్ఫై అవ్వాలి
0: దాని తర్వాత. సో ఈ బ్రహ్మార్పణం గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఐ మీన్ నాకు అది అలా గుర్తుండిపోయింది అనమాట లైఫ్ లాంగ్. స్వామి గారు అది గణేష చతుర్థి టైం అనమాట, తర్వాత గణేషుని నిమజ్జనం చేసి పోయి నిమజ్జనం చేస్తాం ఈవినింగ్, తిరిగి వచ్చి మళ్ళా మందిర్లో కూర్చుంటాం అనమాట నిమజ్జనం అయిన తర్వాత. స్వామి మా కోసం వెయిట్ చేస్తుంటారు అప్పుడు వచ్చిన తర్వాత, వచ్చిన తర్వాత మళ్ళా ఒకసారి స్వామి దర్శనమైంది. అయితే ఈ మధ్యలో పోయి నిమజ్జనం చేసిన వచ్చేటప్పుడు మన స్కూల్ హాస్టల్ ఉంది, అక్కడ వాళ్ళు మంచి ప్రసాదం ఇస్తారు, గణేష్ నిమజ్జనం చేసి అలసిపోయి ఉంటారని పానకము తర్వాత బ్యాళ్ళు కొంచెం హల్వా అట్లాంటివి ఐ మీన్ ఇస్తారన్నమాట. సో అది యాక్చువల్ గా మైండ్ దాని మీద కూడా ఉంది మీకు
3: దాని మీద
0: అది. సో ఆరో ఒకసారి ఇలా వెళ్ళాము బాబు ప్రసాదం తీసుకుని వచ్చి కూర్చున్నాము, స్వామి మళ్ళా నడుచుకుంటూ వచ్చారు మా దగ్గరికి. వచ్చి దగ్గరకు వచ్చి రే నిమజ్జనం బాగా అయిందా అని అడిగారు. బాగా అయింది స్వామి, బాబు ప్రసాదం కూడా తిన్నారా అన్నారు. అంటే స్వామి తెలియంది ఏమని, అంటే తిన్నాం స్వామి స్కూల్లో అక్కడ ఇచ్చారు, బాగుందా అని అడిగారు. మరి నాకు తెచ్చారా అన్నారు. ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు స్వామి ఇది అడుగుతారని. నాకు తెచ్చారా అంటూనే తెరవస్ పిన్ డ్రాప్ సైలెన్స్ అండి, మేమంతా సైలెంట్ అయిపోయాము. నేను స్వామి నా ఎదురుగా అక్కడ నిలబడుకుని ఉన్నారు, లోపల నాకు ఒక రకంగా అనిపించింది అనమాట, ఆవేదన అన్నాడే కృష్ణ అలాగే అనిపించింది. అయ్యో నేను స్వామికి తీసుకురాలేదే, ఎప్పుడు ఐ నెవర్ డూ దాట్, స్వామి కోసం ఏం తెలియదే అని అనుకుంటున్నాము. వెంటనే స్వామి రే నాకు తెలియదా అంటే అర్థం ఏమంటే తినేటప్పుడు బ్రహ్మార్పణం చెప్పారా, బ్రహ్మార్పణం చెప్పి నన్ను తలుచుకొని మీరు తింటే అది నాకు
3: చేరుతుంది,
0: ఆటోమేటిక్ గా చేరిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి పొట్టలో ఉండేది నేనే, అహం వైశ్వానరో భూత్వ ఉండేది నేనే కదా. సో బ్రహ్మార్పణం చెప్పి తినాలి బంగారు ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అప్పటి నుంచి ఎప్పుడు ఏది తినాలన్నా బాహటంగా కాకపోయినా మనసులో అయినా సరే అది జరుగుతుంది. పెరిగే దాని తర్వాత తీసుకుంటాం. షిరిడీబాబా టైంలో కూడా షిరిడీబాబా గారు వీడు దొంగతనం చేస్తున్నాడు అని శ్యామ గురించి నా గురించి అనుకోలేదు. అలా
3: సార్ మరి బ్రహ్మార్పణం కృష్ణ సార్
1: అది ఇప్పుడే దాని గురించి ఇంకొక అనుభూతి గుర్తొచ్చింది. 1990 అప్పుడు సమ్మర్ కోర్సులో స్వామేమోని బ్రహ్మతత్వం గురించి మొత్తం అంతా బ్రహ్మే, జగత్తంతా బ్రహ్మే, ఈ చీమాయ బ్రహ్మ, ఆ మైకు బ్రహ్మ, ఈ మాట్లాడే సాయి బ్రహ్మ అని మొత్తం అంత బ్రహ్మే, ఏది కూడా బ్రహ్మ కాని పదార్థం లేదు అని మాకు విశ్లేషణ చెప్పేవారు. 14 రోజులు 15 రోజులు ప్రతిరోజు స్వామి డిస్కస్ ఇచ్చేవారు. అది బాగా వంట పట్టినట్టుంది. ఒకరోజు డైనింగ్ హాల్ కి అంటే ప్రతిరోజు స్వామి మధ్యాహ్నం భోజనం టైంకి మేము అందరం ఆసీనులు అయిన తర్వాత మా ప్లేట్లలో భోజనం పెట్టుకుని మేము కూర్చున్న తర్వాత స్వామి వచ్చేసి మా అందరి మధ్య తిరిగి కాసేపు కూర్చొని వెళ్లేవారనమాట. సో ఆ టైంలో వీళ్ళందరూ ఫస్ట్ ప్లేట్లో అందరు కౌంటర్ల దగ్గర నుంచి తీసుకుని వెళ్లి వాళ్ళ వాళ్ళ ప్లేస్లో కూర్చుంటారు. ఆ తర్వాత అంత హాల్ అంతా నిండిన తర్వాత అప్పుడు స్వామి ఉండగానే ఒకసారి బ్రహ్మార్పణం చెప్తారు. చెప్పిన తర్వాత అందరూ భోజనం మొదలెట్టిన తర్వాత స్వామి కాసేపు ఉండి చూసి అందరినీ అప్పుడు స్వామి అమ్మని బయలుదేరి వెళ్లేవారు. ఇది రెగ్యులర్ గా జరిగే పద్ధతి. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే హాల్ నిండిన తర్వాత ఇంకా కొంతమంది ఆల్రెడీ లోపలికి వచ్చి ఉంటారు. సో వాళ్ళు ఇంకా కౌంటర్ దగ్గర నిలబడి ఉంటారు. ఇంకా బయట ఉన్నవాళ్ళు వేరే సంగతి, లోపల ఉన్నవాళ్ళు ఇలాగ ఇంకా ఉండిపోతారు, ఎందుకంటే వాళ్ళకి ప్లేస్ లేదు కూర్చోడానికి. సో ఇది బ్యాక్గ్రౌండ్. ఆ రోజు ఏం జరిగిందంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద లెటెస్ట్ ఫార్చునేట్ అనమాట లైన్ లో నిలబడిపోయిన వాళ్ళు. మిగతా వాళ్ళందరికీ భోజనం దొరికింది, వాళ్ళేమోని ప్లేట్లతో వాళ్ళ ప్లేస్లో వెళ్లి కూర్చున్నారు. స్వామి ఏమని అందరి మధ్య తిరుగుతున్నారు. సో స్వామి సిగ్నల్ ఇచ్చారు. సో వీళ్ళందరూ బ్రహ్మార్పణం మొదలెట్టారు. ఎక్కడో ఎందుకో మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఈ చీమ బ్రహ్మ, ఈ మైకు బ్రహ్మ, ఈ చెప్పే సాయి బ్రహ్మ అన్నావు కదా స్వామి, అలాంటప్పుడు బ్రహ్మార్పణం అని ఎందుకు నేను చెప్పాలి, నేను సాయి అర్పణం అని చెప్తాను చూద్దాం అనుకున్నా. అనుకుని అలాగే బ్రహ్మ అని వచ్చిన చోటల్లా సాయి అని చెప్పి సాయి అర్పణం, సాయి హవిహి అని మొదలెట్టాను. జరుగుతున్నంతసేపు ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో, ప్రేరేపించింది భగవంతుడే. ఆలోచన రాగానే స్వామి నేను ఎప్పుడైతే సాయి అర్పణం అని మొదలెట్టానో స్వామి నా వైపు తిరిగి స్వామి అటువైపు తిరిగి వెళ్తున్న వాళ్ళు ఆగిపోయి వెనక్కి తిరిగి నా వైపు చూడడం మొదలెట్టారు. సాయి అర్పణం మొత్తం అంతా అయిపోయిన తర్వాత సాయి హవిహి అని అంత మొత్తం చెప్పేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేది మనం రెండు శ్లోకాలు చెప్తాం. ఇంకొకటేమో అని భగవంతుడు రిప్లై ఇస్తాడు, అహం వైశ్వానరు భూత్వా అని. సో ఎప్పుడైతే ఈ ఫస్ట్ శ్లోకం మొత్తం నేను చదివేశానో ఆ తర్వాత అహం వైశ్వానరు భూత్వ అందరూ చదవడం మొదలెట్టారు. నేను అనుకున్నాను ఇది నా డ్యూటీ, నేను చెప్పేశాను, ఇప్పుడు నువ్వు నాకు రిప్లై ఇవ్వాలి అన్న. వెంటనే టక్కమ నా వైపు తిరిగారు స్వామి. అహం వైశ్వానరోభూత పూర్తి అయ్యేంత వరకు నా వైపే చూస్తూ ఉన్నారు. చూస్తూ అలాగ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ నిలబడ్డారు. అందరూ శాంతి చెప్పగానే టక్కమ తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు నాకు అనిపించిన అనుభూతి ఏంటంటే మనం స్వామిని క్వశ్చన్ చేసేంత వాళ్ళని కాం, మనం అర్థం చేసుకుని అనుభూతి చెందాలి. స్వామి చెప్పింది అక్షరాల నిజం, బ్రహ్మ తానే, బ్రహ్మ నువ్వే, నీకు తెలీదు ఆయనకు తెలుసు, ఆయన నీకు చెప్తున్నారు అర్థం చేసుకుని ఆచరించు. సో ఇప్పటి వరకు కూడా సాయి అర్పణం సాయి హవిహి సాయజ్ఞౌ సాయినాహుతం అని ప్రతిరోజు మన అమ్మని బ్రహ్మార్పణం బదులు చెప్పుకునేవాడిని. ఇప్పటికి కూడా ఆ అహం వైశ్వనరు భూత పాట పార్ట్ మటుకు ఆయనకే వదిలేసి ఆయన చెప్పేంత వరకు వెయిట్ చేస్తాను.
3: అంటే ఇంటెలిజెంట్ స్టూడెంట్ అనమాట. సార్ రఘు సార్, అంటే ఇన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నాము, లైక్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ మోక్షం గురించి, అంటే గురువు దగ్గరికి ఒక శిష్యుడు ఎందుకు వెళ్తాడు అన్న ప్రశ్న మనకు వస్తుంది. మనం తల్లి తండ్రిని చూపిస్తుంది అంటారు, తండ్రి గురువుని చూపిస్తాడు, గురువు భగవంతుడిని చూపిస్తాడు. కానీ మన అందరి కేసులో ఏమిటంటే మన అదృష్టం కొరకు ఇవన్నీ కలిపి ఒకే రూపంలో సత్యసాయి భగవానుడిగా మనకి దొరికారు. మరి స్వామి ఈ మోక్షం గురించి, వీటి గురించి ఏమైనా చెప్పిన సందర్భాలున్నాయి సార్?
0: ఒక చిన్న కొంచెం తమాషాగా అనిపించినా మంచి డీప్ మీనింగ్ ఉండేటువంటి ఇన్సిడెంట్ ఇది. అంటే మా ఫ్యాకల్టీనే, వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ప్రొఫెసర్ ఆయన చెప్పిండేది, పర్సనల్ గా చెప్పిండేది పంచుకుంటాను అందరితో ఇప్పుడు. సో మనం స్వామి దగ్గరికి వచ్చేటప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే, స్వామి దగ్గరికి నేను వస్తుండేది ఇట్ నాట్ ఫర్ ఎనీ వరల్డ్లీ బెనిఫిట్స్, ప్రాపంచికమైనటువంటి కోరికలతో రావట్లేదు స్వామి దగ్గరికి. స్వామి దగ్గర ఉండి స్వామి సేవ చేసి స్వామి దగ్గర పనిచేసి తరించి మోక్షము అనేది పొందడానికి వస్తున్నాము అనేది, రైట్? దానికోసం భగవంతుని దగ్గరికి వస్తాం. సో ఒక ఆయనకు ఇది చాలా తీవ్రంగా, ఆ ప్రొఫెసర్ చాలా తీవ్రంగా ఉండేది అనమాట మనసులో. సో స్వామి చేరిన మొదటి రోజు నుంచి ప్రతిరోజు మందిరకు పరిగెట్టడం టయానికి, స్వామి దర్శనానికి వచ్చినప్పుడల్లా, స్వామి ఇంకా మీ దగ్గరకు వచ్చాను, తొందరగా మోక్షం మొదటి చేయండి, ఎంత తొందరగా వెళ్ళేది. సో అది ఒక మనసులో అది జరుగుతుంది అనమాట, ఒక జపం వెళ్ళినట్టు వెళ్తుంది ప్రతిసారి వచ్చినప్పుడల్లా. ఆ రోజు అయిపోతున్నాయి, అయ్యో ఈ రోజు మోక్షం రాలేదే అలా అంత సిన్సియర్ గా, అంత గాఢంగా ప్రగాఢంగా ఉండేది అనమాట. అది ఎంత ప్రగాఢంగా ఉండేది, దాంతో నుంచి ఆల్మోస్ట్ ఈ బికేమ్ రెస్ట్లెస్ అనమాట. అబ్సెషన్ లాగా అయిపోయింది, లెటర్ లో కూడా అదే నామస్మరణ అది, ఎక్కడైనా సరే ఈ రోజు ఇంకా మోక్షం రాదు, స్వామి చెప్తే బాగుంటుంది మోక్షం ఇస్తానని అని ఇలా జరుగుతుంటే, ఒకరోజు స్వామి పోరు దాని దగ్గరకు వచ్చి తల మీద చేయి పెట్టి, చూడు నీకు ఈ జన్మలో మోక్షం రాదు, నేను ఇవ్వను, స్వామి పని చూసుకో. స్వామి అలా అంటూనే ఆయనకు ఒక ఒక దాన్ని ఏమంటారు,
3: ఒక భారం
0: తల నుంచి పెద్ద కొండ తీసేసినట్టు అయింది. నేను ఈ ఫెల్ట్ వెరీ లైట్, ఓకే, ఒక ముసుగు తీసేసినట్టు అయిపోయింది కళ్ళ మీద నుంచి. అంటే ఇప్పుడు ఆ మోక్షం అనే ఆ తపనలో, ఆ అబ్సెషన్ లో ఈ నియర్లీ స్టాప్ లివింగ్ దట్ యునో ఎక్స్పీరియన్సింగ్ దీన్ ఎంజాయింగ్ ద భజన్స్, ఏం భజన్స్ జరుగుతున్నాయి, ఏం జరిగినా ఇంకా మోక్షం రాలేదు, ఇంకా మోక్షం ఇదే జరుగుతుంది అలా అని పోయినప్పటి నుంచి దెన్ హీ స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ ద డివినిటీ, స్వామి సన్నిధి. ఆ అంటే ఏమి, లివింగ్ ద ప్రెసెంట్ అండ్ స్వామి సరే, లివింగ్ విత్ గాడ్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే, యూ లివ్ విత్ గాడ్ ఆటోమేటిక్లీ మిగతా అన్ని మనకు సంక్రమిస్తాయన్నమాట అలాగా. సో ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్.
3: అంటే వినడానికి మనకి చాలా ఫన్నీగా అనిపించిన స్వామి ఆయన మీద చేయి వేసి ఆ మాట చెప్పినప్పుడు దానికి ఎంత పవర్ ఉన్నది అనేది మనకి ఇంకా ఒళ్ళు గగురు పొడుస్తుంది.
0: నేను ఇవ్వను అన్నారంటే నేను ఇవ్వగలను,
3: ఇవ్వగలను,
0: నేను ఇవ్వను అంటే అర్థం నేను ఇవ్వగలను, ఆయన దగ్గరే ఉన్నావు. అది ఇంకొక ఇన్సిడెంట్ చిన్నది గుర్తుకొస్తుంది, ఇది అందరికి తెలిసిందే, అయితే సందర్భోచితంగా ఇది చాలా బాగుంటుంది అనమాట. కస్తూరి గారికి ఎప్పుడు స్వామితో మంత్రోపదేశం పొందాలనేటువంటి ఇది ఉండేది, రైట్? సో ఒకసారి ఎప్పుడు అడుగుదామని స్వామికి అప్పుడప్పుడు లెటర్లు ఇచ్చి అది మనసులో జరుగుతూ ఉందనమాట. ఒకసారి ఎక్కడ యాక్చువల్ గా గుర్తులేదు, డిస్కోర్స్ కోసం స్వామి చైర్ ఉంది, దాని పక్కనే మన కస్తూరి గారి చైర్ కూడా వేసి ఉంది అనమాట. తర్వాత ఎవరో ఉపన్యసిస్తున్నారు, దాని తర్వాత ఇంకా స్వామి వారిని మాట్లాడమంటారు, అట్లాంటిది సన్నివేశం అనమాట. అప్పుడు చైర్ చాలా దగ్గరగా ఉంది, సో కస్తూరి గారు స్వామి వైపుకు వంగి, స్వామి మంత్రం ఏమన్నా ఇస్తారు స్వామి? స్వామివారు కస్తూరి గారి, కస్తూరి మంత్రం ఎందుకు అంటే, స్వామి మీకు ఇంకా దగ్గర అయ్యేదానికి ఐ కెన్ బికమ్ క్లోజర్ టు యూ. స్వామి కస్తూరి గారితో ఇట్ట ఇంకా కొంచెం వంగి, ఇంకెంత దగ్గరగా ఉండాలనుకుంటున్నాం కస్తూరి, మంత్రం ఎందుకు, నేనే మంత్రాన్ని మీ దగ్గర ఉన్నాను కదా, ఇంకా మంత్ర దేవత మంత్ర స్వరూపమైన స్వామి, మంత్ర స్వరూపమే నీ దగ్గర వచ్చింది, వచ్చిన తర్వాత మళ్ళా నీకు మంత్రం ఎందుకు వస్తుంది, ఐ మీన్
1: మంత్ర ఫలితమే దక్కిన ఫలితమే
0: అంటే మోక్షం అంటే ఇంకోటి గుర్తుకొస్తుంది, ఒక మహానుభావుడు చెప్పిండే ఒక విషయం గుర్తుకొస్తుంది. మీ స్టూడెంట్స్ ను ఉద్దేశించి ఆయన చెప్పానమాట మాకు, మీరందరూ స్వామి సేవ చేస్తున్నారు కదా, అది చేస్తూ ఉండండి చాలు, స్వామి దగ్గర చేసే సేవనే మీకు మోక్షం కంటే ఎక్కువైనటువంటి పరిస్థితి అది. స్వామికి శిష్యులుగా ఉండే శిష్యుని యొక్క గుణం అటువంటిది అన్నమాట. ఎందుకంటే మన గురువుకు గాని భగవంతునికి గాని ఏమి కావాలో అది ముందే మనం అనుకుని దానికి అనుగుణంగా వర్తిస్తూ ఉంటాం. ఆ శిష్యునిగా ఉండి ఆ గురువు పని కాని లేదంటే భగవంతుని పని కాని చేయడం మోక్షము కంటే కూడా ఉత్కృష్టమైనటువంటి పరిస్థితి అది. కాబట్టి మోక్షము అనేది దానికంటే తక్కువే, కాబట్టి శిష్యులుగా ఉండేదానికి ప్రయత్నించండి అని బోధ చేశారన్నమాట. సో అలాగా ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే ఆ భగవంతునితో ఉండడం అనేటువంటిది అది అన్నిటినీ మనకు
3: ప్రసాదిస్తుంది.
0: అంటే ఈ రోజు స్వామివారు ఫిజికల్ గా లేరు మన దగ్గర అనుకుంటే, స్వామి చెప్పారు చాలాసార్లు నన్ను అనుకున్న ప్రతి క్షణం నేను మీతోనే ఉంటున్నాను. అదేది విష్ణు స్టోరీ చెప్పేవారు స్వామి. నారదుడు వెళ్లి విష్ణువును వాట్ ఈజ్ యువర్ కేర్ ఆఫ్ అడ్రస్ స్వామి, ప్లీజ్ గివ్ యువర్ కేర్ ఆఫ్ అడ్రస్ నేను రాసుకుంటానంట. అంటే రాసుకోనరదా అన్నట్టు. ఎత్ర ఎత్ర
1: గాయంతి
0: తిష్టామి అనరదా అని స్వామి మళ్ళా దాని తిష్టామి అన్నాడు రా, ఉంటాను అని కాదు అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటాను అని చెప్పారు. రైట్, దట్స్ హౌ యూ లివ్ విత్
2: కాన్స్టెంట్. సో ఇంకోటి ఇప్పుడు మీరు చెప్తుంటే ఇప్పుడు జనరలీ భక్తులు అంటే అందరూ ప్రేయర్ చేస్తారు. ప్రేయర్ ప్రేయర్ అంటే స్వామి దేవుడితోటి అనుసంధానం అంటే ప్రేయర్ తోటి. సో ఎలాంటి ప్రేయర్ వల్ల స్వామి మనకి స్పందిస్తారు దాని విషయమైన?
0: అది అవునండి, ఇది చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే స్వామి చాలా సార్లు చెప్తుంటారు, యూ కీప్ ఆస్కింగ్ మీ అండ్ ఐ కీప్ గివింగ్ యూ. మీరు నన్ను అడుగుతూ ఉంటారు, నేను ఇస్తూ ఉంటాను. భగవంతుడిని ఏమైనా అడగొచ్చు మీరు, ఓకే. అడిగిండేటివన్నీ ఇస్తాడు దేవుడు. ఇస్తూ ఎంతవరకు ఇస్తా అంటే మీరు అడుగుతూ ఉంటారు, నేను ఇస్తూ ఉంటారు, మీకు చివరికి ఏమి అడగాలో తెలిసేంత వరకు ఇస్తూ ఉంటారు భగవంతుడు అని చెప్తుంటారు. అంటే చిన్న ఒకటి చిన్న సన్నివేశాలు జరిగాయంటే స్వామి దగ్గర, స్వామికి లెటర్ ఇవ్వడం. వాట్ ఐ నోటీస్డ్, ఏమని గమనించానంటే ఎప్పుడైనా సరే మా ఇంటి వారి దగ్గర నుంచి లైక్ మా నాన్న ప్రేయర్ గానీ లేదంటే మా సిస్టర్ ప్రేయర్ గానీ వాళ్ళు లెటర్ తీసుకొచ్చి కూర్చున్నప్పుడు మందిర్లో రెండో లైన్లో కూర్చో మూడో నాలుగో లైన్లో కూర్చున్నా కూడా స్వామివారు అక్కడికి వచ్చి అడిగి పిచ్చుకొంపేవారు. పర్సనల్ గా ఏమైనా లెటర్ రాసి పెట్టుకున్నప్పుడు చాలా సార్లు స్వామి వచ్చి ఇలా చూస్తారు, నీ పక్కన వాడి దగ్గర తీసుకోవచ్చు, నెక్స్ట్ వాడి దగ్గర నీ తట్టు చూడకుండా అలా వెళ్ళిపోతారు ఇలా. అయితే ఎప్పుడైతే వేరే వాళ్ళు జెన్యున్ ప్రేయర్స్ తీసుకొచ్చినా ప్రతిసారి తీసుకునేవారు.
3: సరే, నిస్వార్థంగా
0: నిస్వార్థంగా వేరే వారి కోసం నువ్వు ప్రార్థించినా వేరే వారి వాళ్ల యొక్క
3: బాగోగుల
0: కోసం నువ్వు ఏదైనా స్వామి దృష్టికి తీసుకొచ్చినా స్వామి దాన్ని అంత గౌరవించేవారు, అంత ఆదరించేవారు అన్నమాట. ఇంకొక చిన్న విషయం జరిగింది, ఇప్పుడే గుర్తుకొస్తుంది. ఈమె డాక్టర్ జర్నా మజుందార్ అని డిఆర్డిఓలో పెద్ద సైంటిస్ట్, ఆవిడ రిటైర్డ్ యాజ్ ఎ డైరెక్టర్. వాళ్లతో మన యూనివర్సిటీ సైడ్ నుంచి మేము ఒక డిఆర్డిఓ ప్రాజెక్ట్ చేస్తుండేవాళ్ళం అన్నమాట, సమ్ డిఫెన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్. సో దాంట్లో నేను ఉండేవాడిని. సో నాకు ఆవిడ వచ్చి గైడెన్స్ కానీ లేదంటే ప్రాజెక్ట్ గురించి డిస్కషన్స్ అవి జరిగేది. ఆవిడ ఇక్కడికి వచ్చినాక స్వామిగారి మా ప్రాజెక్ట్ ద్వారా ఆవిడకి తెలిసింది
3: స్వామి
0: గురించి. షీ ఆల్సో బికేమ్ ఎ డివోటీ, భక్తురాలు అయిపోయింది. ఒకరోజు ఉన్నట్టుండి పుట్టపర్తిలో ఆవిడ కార్ వేసుకుని వచ్చేసింది అన్నమాట. ఫోన్ చేసి ఇలా వస్తున్నాను నేను, నాకు ఎలాగైనా సరే నువ్వు నాకు మందిర్లో కూర్చున్నట్టు చూడు అని. సరే మేడం, చాలా పెద్ద పొజిషన్ నుంచి వస్తున్నారు, చూస్తాం మేడం మీరు రండి. నేనే అప్పుడు ఆవిడ గురించి ఏర్పాట్లన్నీ చూసుకున్నాను అనమాట. ఆవిడ చెప్పింది, నేను కూడా ఇంకొక ఆమెను తీసుకొస్తున్నాను నాతో, ఆవిడ చాలా కష్టాల్లో ఉంది, అక్కడికి వచ్చినాక చెప్తాను అని. సరే, సో ఇద్దరి కోసం పోయి రిక్వెస్ట్ చేసుకున్నాను, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఆమె వచ్చింది, నేను ఆవిడని కలిసేదానికి కూడా టైం ఉండలేదు, డైరెక్ట్ గా వాళ్ళు మందిరికి వెళ్ళిపోయారు. అక్కడ మందిర్లో లేదు కలిశారు, కలిసి చెప్పారు ఈవిడ చాలా ఒక ఆవిడని తీసుకొచ్చింది యంగ్ లేడీ, వాళ్ళ హస్బెండ్ ఉన్నట్టుండి కోమాలోకి వెళ్ళిపోయాడు. సో నాకు ఏం చేయాలో తోచలేదు, మీరు చెప్తుంటారు కదా సాయిబాబా గురించి, ఆయన ఒక్కడే దిక్కు అని చెప్పి తీసుకొచ్చినాను అని చెప్పాడు. సరే మేడం, నాకు మనసులో అంత ఫెయిత్ అదంతా ఏమి లేదు ఎక్కువ, ఆయన ఒక్కడే తీసుకొచ్చింది కదా, మన డ్యూటీ ఏదో చేసేది మనం చేస్తామని చెప్పాను. ఆమె లెటర్ రాసి ఉంచింది బాబు, ఆమెకు ఒక కూర్చోబెడతాను. ఫస్ట్ లైన్ లో కూర్చోబెడతారో లేదో తెలియదు మేడం, మీకు లోపలికి పోయేంత వరకు నేను రిక్వెస్ట్ చేస్తాను అని చెప్పాను. తీసిపోయి కూర్చున్నారు, ఆవిడకు సెకండ్ లైన్ ఎక్కడ కూర్చోబెట్టారు. స్వామివారు దర్శనానికి వచ్చారు, నేను ఈ తట్టు కూర్చున్నాడు. లేడీస్ సైడ్ మామూలుగా మనం చూడకూడదు, కానీ నేను ఆ రోజు చూస్తున్నాను. ఎందుకంటే ఆవిడ లేచి బయటకు వస్తే నేను మళ్ళా పోయి ఆవిడ రిసీవ్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోవాలి బెంగళూరు అని చూస్తున్నాను. స్వామివారు వచ్చారు, అలా క్రాస్ చేసి ముందుకెళ్లి మళ్ళా రెండు స్టెప్స్ చేసి వెనక్కు రావడం, వాళ్ళ దగ్గర లెటర్ తీసుకోవడం చూశాను నేను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఒక రకంగా వచ్చిన దానికి స్వామి లెటర్ తీసుకున్నారంటే నాకు కూడా కొంచెం డిపాజిట్ ఉంటుంది అని అలాంటి ఫీలింగ్, మోర్ లైక్ యూనో ఈగోయిస్టిక్ ఫీలింగ్. సరే తర్వాత దర్శనం అయిపోయి ఆమెను కలిశాను. ఒక 15 మినిట్స్ అని పోయి కలవడానికి, అంత జనం అంతా వస్తుంటారు కదా భజన తర్వాత, అంత తగ్గిన తర్వాత పోయి కలిశాను. దేవర్ ఇన్ టీయర్స్. ఓకే, ఆవిడ చెప్పారనమాట, ఫస్ట్ ముందుకెళ్లిపోయారు స్వామి, అప్పుడు ఇంత దూరం వచ్చాను స్వామికి లెటర్ ఇవ్వలేదే అనుకుంటోంది, వెంటనే వెనక్కి తిరిగి వచ్చి స్వామి లెటర్ తీసుకున్నారు. మేము బయటకు వచ్చి ఇప్పుడే ఫోన్ చేశాము. స్వామి తీసుకున్న క్షణం లెటర్ అక్కడ హస్బెండ్ లేచారంట, కోమా నుంచి లేచి మాట్లాడారు. అంటే ఇలా చూస్తారు స్వామి మనకు, అసలు ఇవి జరిగినప్పుడు వాటిని అనుభవించినప్పుడు వెంటనే నాకు అరే నేను స్వామి లెటర్ తీసుకున్నాను సంతోషపడి నా డిపాజిట్ గురించి ఆలోచించాను, బట్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ వాజ్ ఏ లైఫ్ ఇస్ సేవ్డ్. హౌ దట్ లేడీ ఆమె జనం సైంటిస్ట్ మనల్ని నమ్ముకొని వచ్చింది, స్వామిని నమ్ముకొని వచ్చింది, ఎలా స్వామి ఆదరించారు అని.
1: అంటే అన్ని ఎక్స్పీరియన్స్ చేసినా మనకు నమ్మకం ఉందా లేదా అన్నది కాదు ఇంపార్టెంట్, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ల ధరకి స్వామి మెసేజ్ తీసుకెళ్లిపోతారు. వాళ్ల దగ్గర మెసేజ్ తీసుకెళ్తే వాళ్ళకి ఉపయోగపడేలాగా చేస్తారు. స్వామి మనల్ని ఉపయోగించుకున్నది మనం ధన్యత
0: అంతే. మనం ఉంటే మనం ఉంటలే అంటే వేరే వాళ్ళతో చేస్తాడు భగవంతుడు, పెద్ద కథ కాదు. నువ్వు ఉండడం అనేది నీ అదృష్టం. వాట్ యూ వాంట్స్ ఇస్ యువర్ అవైలబిలిటీ, నాట్ కేపబిలిటీ. ఇది మరీ మరీ మరీ మరీ ఐ మీన్ బోధ చేశారు స్వామి. ఆ ఇన్సిడెంట్ తర్వాత నాకు ఎవరన్నా స్వామి గురించి అడిగితే వెంటనే స్వామి కోసం చేయాలని అనిపిస్తుంది అనమాట.
3: సార్ నిస్వార్థత గురించి కృష్ణ సార్,
2: అంతకన్నా ముందు అవైలబిలిటీ,
3: అవైలబిలిటీ
2: అంతా అంటే వేద పండితులని మిమ్మల్ని నిరూపించారు కదా, యజుర్వేదం అంతా వచ్చి
0: కొడైకెనాల్ ఎక్స్పీరియన్స్. ఐ వాజ్ ఆల్సో దేర్ యాక్చువల్లీ.
1: నిజంగా అండి, ఇది ఎలాగా నాకు ఇప్పటికి కూడా అర్థం కాని విషయం ఏంటంటే, మనకంటే మనల్ని బాగా అర్థం చేసుకున్నవాడే నిజంగా భగవంతుడు. ఆ రోజు ఇలాగే పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని కొడైకెనాల్లో స్వామి మాట్లాడుతున్నారు.
0: రాజమాత
1: చాలా మంది విఐపీలు కొంతమంది కూర్చున్నారు, అంటే పెద్ద పెద్ద పొజిషన్ లో పనిచేసి రిటైర్ అయ్యి వచ్చిన వాళ్ళు, తర్వాత రాజవంశీయులు వాళ్ళు కూర్చున్నారు. అప్పుడు స్వామి పిల్లల వైపు చూసి, మా పిల్లలంటే ఏంటనుకున్నారు, అన్ని వేదాలు వాళ్ళకు వచ్చు, 4 వేదాలు పూర్తిగా నేర్చుకున్నారు, ఏ వేదం కావాలంటే ఆ వేదం చెప్పగలరు అని, కావాలంటే ఏ వేదం అని చెప్పమనండి అన్నారు. అక్కడి నుంచి ఎవరో భక్తురాలు స్వామిని, యజుర్వేదం స్వామి అని, చెప్పండి రా అన్నారు. స్వామి మేమేవో 4 మంత్రాలు నేర్చుకుని మీరు సంతోషిస్తారు కదా అని మీ ప్రీతి కోసం మేమేమో చాంట్ చేస్తూ దానివల్ల ఓ ఛాన్సులు తీసేసుకుంటూ మేమేదో మా ఆనందాన్ని మేము గడిపేస్తుంటే మీరేమో అని మమ్మల్ని అలాగ ఆకాశానికి ఎత్తేసి మాకు వేదాలు అన్ని వచ్చు అన్ని అవపాసన పట్టేసిన వాళ్ళలాగా మమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు, మాకేం తెలుసు స్వామి అని మనసులో అనుకుని. కానీ స్వామి అడిగారు, వాళ్ళు అంతకన్నా స్పెసిఫిక్ గా పర్టిక్యులర్ వేదం అని చెప్పారు, ఇప్పుడు అదే చెప్పాలి, మనక ఏ వేదం ఏమిటో తెలియదు. సరే స్వామి వైపు చూసి, స్వామి దుర్గా సూక్తం చెప్పు. అంటే నేను ఇంకా దుర్గా సూక్తం అన్న మాట పూర్తిగా అనకముందరే స్వామి చెప్పు అన్నారు. సరే స్వామి అని దుర్గా సూక్తం మొదలెట్టాం, అందరూ చదివేశాము, చాలా సంతోషించారు, వాళ్ళు సంతోషించారు, స్వామి సంతోషించారు. నాకు మటుకు మనసులో ఎక్కడో ఇంకా పీకుతున్నది, అయ్యో స్వామికి ఏమన్నా నేను తప్పు చేశానా, స్వామి ఏమోనే అంత మనల్ని ఏమోని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఏమీ తెలియకుండా ఏదో ఒకటి అనేసి స్వామి మన మీద ప్రేమతో ఓకే చెప్పు అంటే సరే చెప్పేసి మనం ఆ రోజు గడిచిపోయింది అని వెళ్ళిపోలేం కదా. మనం ఎంత ట్రూ టు స్వామి అని మనసులో బాధపడుతూ ఎప్పుడెప్పుడు ఆ సెషన్ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు రూమ్కి వెళ్ళి
4: అక్కడ పుస్తకం తెరిచి అసలు ఇది ఏంటి కనుక్కుందాం అని మనసు
0: యజుర్వేదము సామవేదము అధర్వణం అన్ని చెప్పేసాం ఆ రోజు. చెప్పండి చెప్పడం అంటే అంటే మీరు చెప్పండి ఏది మనసుకు తోస్తే అది ఛాన్ చేయండి అని చెప్పారు. ఛాన్ చేశాం. ఆయన చాలా బాధపడిపోతారు. నిజమే.
4: పైకి వెళ్లి పరిగెట్టి ఓపెన్ చేశాను. పుస్తకంలో క్లియర్ గా రాసినది యజుర్వేద సంహిత అని రాసి మనసు నిండా గాలి పిలుచుకొని ఆ తర్వాత మనసుకు తట్టింది ఏంటంటే నువ్వు నేను ఏదో చేసేస్తున్నావు అనుకుంటాం గాని నాలుగు వేదాలు పిల్లలకు తెలుసు అన్నప్పుడు ఆవిడ మనసులో దూరి యజుర్వేదమే అని స్వామి ఎందుకు చెప్పించాలి. ఆ తర్వాత నా నోటి మీద నా నాలుక ద్వారా ఈ దుర్గా సూక్తమే అని ఎందుకు చెప్పించాలి. ఇన్ని చేసిన తర్వాత ఇవన్నీ మీరే చేశారు అని చెప్పేసి క్రెడిట్ అంతా మనకే ఇచ్చేసి ఆయన మాత్రం ఏమీ తెలియని ఆనందంగా అలా వెళ్ళిపోయారు. అదే నాకు అనిపిస్తుంది. భగవంతుడు ఎప్పుడు అంతే మీకందరికీ ఛాన్స్ ఇచ్చి మీ అందరి చేత పనులు చేయించి మీకు ఆనందాన్ని కలిగిస్తారు గాని తనకి
0: ఏమీ తీసుకోడు.
3: ఈ ఇది వింటుంటే స్వామి ఎలా మనల్ని ఆ మాయలో పడేస్తారనేది మనకి తెలుస్తుంది. ఒక వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ నాకు గుర్తొస్తుంది సార్. ఇది ఆపుకోలేకపోతాను. ఇది మా క్లాస్మేట్ ఒక అబ్బాయి తను ప్రైమరీ స్కూల్ నుంచి ఇక్కడ చదువుకున్నాడు. వన్ ఆఫ్ ది ఫార్మ్ బాయ్స్ అనమాట. సో ఆ అబ్బాయికి ఒకసారి పోర్టికోలో కూర్చునే అవకాశం దొరికింది. చాలా రోజులు కూర్చున్నాడు ఆ మధ్యలో. సో తను ప్రతిరోజు ఒక వన్ వీక్ వరకు ఒక ఇటాలియన్ గ్రూప్ స్వామితో పాటు ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళడం, స్వామి వాళ్ళతో మాట్లాడడం, బయటికి రావడం ఇవన్నీ గమనిస్తున్నాడు అనమాట. ఎవరు స్వామికి ఆ భాష రాదు.
4: అవును.
3: ఇంతమంది ఇటాలియన్స్ లోపలికి వెళ్లి స్వామిని ఏమడుగుతున్నారు, వీళ్ళకి ఇంగ్లీష్ రాదు. ఏం చేస్తున్నారు స్వామి, అసలు వీళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, ఎలా సంభాషిస్తున్నారన్న డౌట్ అనమాట ఆ అబ్బాయికి. సరే అని చెప్పి స్వామి ఆ రోజు, అఫ్ కోర్స్ మన ప్రతి మైండ్ లో వెళ్లే థాట్ కూడా స్వామి కంట్రోల్లో ఉంటాయి. సో స్వామి ఆ రోజు బయటకు వచ్చి ఇలా చూస్తూ వీళ్ళంతా ఇటాలియన్స్ అన్నారు స్వామి. అంటూ వీళ్ళతో ఏ భాషలో మాట్లాడుతున్నానో తెలుసా అంటూ ఇటాలియన్ లో మాట్లాడుతున్నాను అన్నారు. అంటే అప్పుడు పాపం అబ్బాయికి స్వామి సర్వజ్ఞులు ఇది అది అని చెప్పి అనిపించింది అనమాట. అనిపించి స్వామి వెనక్కి వెళ్ళిపోతూ ఇలా వెనక్కి తిరిగి, అవును ప్రతి సంవత్సరం వీళ్ళు వస్తూ ఉంటారు కదా, ఏదో కొంచెం నేర్చుకున్నాను అన్నారంట స్వామి. స్వామి అంటే ఆ క్షణంలో భార్గవ నీకు గుర్తుందో లేదో, మనం వేదంలో విద్యుల్లేకే విభాస్వర నీలతో యదమధ్యస్థ విద్యుల్లేకే విభాస్వర, ఆ లైట్నింగ్ లాగా స్ట్రైక్ అయ్యి డివినిటీ అలా వ్యానిష్ అయిపోతుంది అనమాట. మనం ఎంత అలర్ట్ గా ఉంటామో, అంటే శిష్యులుగా మనం వి షుడ్ బి ఆల్వేస్ అలర్ట్ విత్ ఆల్ అవర్ సెన్సెస్ ఓపెన్ టు గాడ్, అప్పుడు మనకి ఆ భగవంతుడు అనే ఆ ఆణిముత్యం మనకి మన చేతిలోకి వస్తుందని స్వామి చెప్తారు.
2: అంటే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది, నీ అనుభవమే అమృతత్వం అంటాం కదా. అమృతత్వం మనం అమృతత్వం అంటే ఆఖరిది వచ్చేది ఏంటంటే లివింగ్ ఇన్ గాడ్ ఇస్ టూ స్పిరిచువాలిటీ. సో అదంటే అమృతత్వమే కదా. సో దాని విషయంలో మీకు ఎక్స్పీరియన్స్ ఒకటి
3: ఇది చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ సార్ ఇది. అంటే ఇది స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు మన థాట్స్ మన యాక్షన్స్ అన్ని మనకు తెలుస్తాయి అన్న ఆలోచన మనకి ఆ ఎరుక ఇంకా ఎక్కువ ఉంటుంది ఫిజికల్ ప్రెజెన్స్ లో. మరి స్వామి భౌతికంగా లేరు అని మనం మైండ్ లో కొంచెం ఆ మనం ఏమంటారు ఆ ఎరుక తగ్గినప్పుడు స్వామి దాన్ని ఒక్కసారి ఇగ్నైట్ చేస్తారు అన్నమాట. ఇది ఒక శివరాత్రి ప్రోగ్రామ్ సార్. అది డాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత అందరం కూర్చున్నాము, స్వామి భజన్స్ అవుతున్నాయి. మైండ్ లో ఒక ఒక ఆలోచన వచ్చింది. స్వామికి నేరుగా కూర్చున్నాను నేను, స్వామి మీరుండుంటే మా అందరికి ఈ పాటకి ఏదో ఒక ప్రైజ్ గాని గిఫ్ట్ గాని ఏదో ఒకటి ప్రేమగా ఇచ్చేవారు.
2: లఘున్యాసమే చేశారు,
3: లఘున్యాసమే అది తర్వాత చెప్తాను అది. సో ఇలా మనసులో థాట్ వెళ్తుంది, అయినా పర్వాలేదు స్వామి మీ ముందు చేయడమే చాలా ఎక్కువ అని చెప్పి నన్ను నేను సముదాయించుకున్నాను అనమాట. అది అయిపోయింది. మేము ఒక వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ డాన్స్ ఏం చేసామంటే లఘున్యాసంకి చేశాం. అది అగ్నిర్మే వాచిష్ఠిత వాగ్ హృదయే హృదయమై అహం అమృతే అమృతం బ్రహ్మణి
2: అమృతం ఫైనల్.
3: సో ఇలా చెప్పిన తర్వాత నేను ఆరతి అయిపోయిన తర్వాత వెనక్కి బ్యాక్ స్టేజ్ వెళ్లాను సార్. ఇలా వెళ్లగానే మా గ్రూప్ అంతా వస్తున్నది, ఒక సేవాదళ మెంబర్ ఆ దూరం నుంచి పరిగెట్టుకుని వస్తున్నాడు. పరిగెట్టుకుని వచ్చి నా చేయి పట్టుకుని, సార్ మీకు ఇందాకటి నుంచి ఏదో ఇవ్వాలని వెయిట్ చేస్తున్నాను సార్. ఏమిటి సార్? ఇదిగోండి సార్, ఇక్కడ అమృతం తెచ్చాను. అక్కడ హళగప్ప గారి ఆశ్రమం నుంచి అమృతం తెచ్చాను. మీకు ఇవ్వాలనుకున్నాను అప్పుడే, కానీ ప్రోగ్రాం అయిన తర్వాత ఇస్తే బాగుంటుంది నేను అనుకున్నాను. ఇప్పుడు నోరు పట్టండి సార్ అని చెప్పి ప్రతి ఒక్కరికి, మా పార్టిసిపెంట్స్ అందరికి ఆయన అమృతం నోట్లో వేశారు సార్. అంటే ఏ నో థాట్ గోస్ అన్నోటిస్డ్ అన్న ఆ భావం వచ్చినప్పుడు అసలు చాలా బాగా అనిపించింది సార్. ఇట్ రీఇటరేట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఫిజికల్ ప్రెసెన్స్ అనేది అది మనకి దొరికింది, బట్ ఇన్ హిస్ అబ్సెన్స్ ఆల్సో హీ వర్క్స్ ఆన్ అస్. సార్ మనం ఇలా మనం ప్రార్థిస్తున్నాము, కానీ అప్పుడప్పుడు మనకి ఎప్పుడు భగవంతుడే మనకిస్తాడు, గురువే మనకిస్తాడు, మనం కూడా గురువుకి గురుదక్షిణగా ఏమైనా ఇవ్వచ్చా, ఏమైనా ఇవ్వగలమా అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా సార్?
0: అంటే స్వామికి మనం ఏమివ్వగలము అని అనిపిస్తూ ఉంటుంది. అది నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా స్వామి ఎలా చూస్తారు, మన హృదయం అనేది ఎలా చూస్తారు స్వామి అని. ఒక చిన్న అబ్బాయి కవర్ ఇచ్చారన్నమాట నా ఎదురుగా, స్కూల్లో చదువుతున్నాడు అబ్బాయి. స్వామి వచ్చి కవర్ తీసుకున్నాడు, అది కొంచెం బరువుగా అనిపించింది అనమాట. తీసుకున్నాడు స్వామి, అంటే మామూలుగా కవర్ దూరంగానే స్వామి నిరాకరిస్తారు ఏమన్నా చూసినా కూడా. తీసి ఇలా తీసాడు బయటికి, 5-star చాక్లెట్ ఉంది దాంట్లో. అప్పుడు స్వామి, మీరు ఎప్పుడైనా స్వామికి 5-star చాక్లెట్ ఇవ్వాలని అనుకున్నారా? చూడండి ఈ అబ్బాయి మనసు చూసారా, మేమంతా రోజు తింటున్నామే చాక్లెట్, స్వామికి ఎవరు, మీరంతా లెటర్లే ఇస్తున్నారు, వీడు అదే ఆలోచన చేశాడు స్వామికి చాక్లెట్ ఎవరు ఇస్తుంది. అటువంటి సింపుల్ మైండ్, అది కూడా ఎటువంటి డివోషన్ అనేది, ఇట్ కుడ్ బి వెరీ వెరీ సింపుల్. ఇంకో ఇన్సిడెంట్ కూడా మనం విన్నాము, ఒకసారి ఒక ఓల్డ్ లేడీ ఒక కవర్ ఇచ్చింది అనమాట. దాంట్లో అన్ని పాత కరెన్సీ నోట్స్ అనమాట, 2 రూపాయలు 5 రూపాయలు అట్లాంటివి జత చేసి ఒక 20 రూపాయలు ఏమో ఉంది. దాంట్లో స్వామి ప్రాజెక్ట్ కోసం, వాటర్ ప్రాజెక్ట్, ఇది నాకు అన్నిటికంటే విలువైంది, ఇది ఈ పేదరాలు ఇలా ఇచ్చిందంటే ఎంత ఎటువంటి ఫీలింగ్ తో ఇచ్చింది అనేది, అది మోర్ ఇంపార్టెంట్. భగవంతునికి అట్లాంటివి చాలా ఈజీగా చెందుతాయి. మిగతా ఉంటే మన డబ్బు ఉండొచ్చు, ఎంతమంది డబ్బు ఉండే వాళ్ళు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు లేదు, కానీ ఈ ఫీలింగ్ అనేది చూడండి, విత్ వాట్ ఫీలింగ్ భావం, అది చాలా ఇంపార్టెంట్.
4: ఈ విషయంలో చిన్నటి ఇన్సిడెంట్ గుర్తొచ్చింది,
3: చెప్పండి.
4: స్వామి ఒకరోజు ఇదే విషయం అనుకుంటాను, ఇప్పుడు అనిపిస్తున్నది దాని గురించి ఉండొచ్చని. ఒక విఐపీనేమని పిలిచారు, పిలిచి చాలా వరల్డ్లీగా అతను బాగా సెటిల్డ్ పర్సన్, సో నువ్వు నాకేమి ఇవ్వగలవు అని అడిగారు. వింటున్న మాకే అయ్యో స్వామి ఏంటి ఇలా అడుగుతున్నారు అని అనుకున్నాం, కానీ గురువు అలాంటి వాడు కాదు. గురువు ఏ నింద వచ్చినా సరే నీకు ఇవ్వాల్సిన లెసన్ ఏది అని ఆలోచిస్తాడు, దాని వరకు ఆ లెసన్ మనకు చేరేంత వరకు ఆయన ఆగడు. నీ ఏమివ్వగలవు అని అడిగారు. సో అతను కాసేపు అయినా ఆలోచించకుండా, స్వామి మీరేం అడిగితే అది ఇస్తాను స్వామి అన్నారు. ఆహా అన్నారు. తర్వాత ఒక స్టూడెంట్, మన కాలేజ్ స్టూడెంట్ ఒక అబ్బాయి, అప్పుడు అందరు పిల్లలు ఉన్నారు, సండే అనుకుంటాను ఆ రోజు, ప్రైమరీ స్కూల్ పిల్లలు, తర్వాత ఇన్స్టిట్యూట్ పిల్లలు, స్కూల్ పిల్లలు, తర్వాత విఐపీస్ అందరూ ఉన్నారు. సో విఐపీని అడిగితే ఇలా చెప్పారు, ఒక ఇన్స్టిట్యూట్ పిల్లని పిలిచారు, పిలిచి నువ్వు నాకేమివ్వగలవు అన్నారు. స్వామి నా దగ్గర ఉన్నది అంతా మీదే స్వామి, తీసుకోండి అని. అంటే చూసావా అన్నారు. అంటే అతను చూశాడు, మేము చూసాము, కానీ మోహన్లో స్వామి మోహన్లో ఇంకా ఏదో మిస్సింగ్, హీఈస్ నాట్ స్టిల్ హ్యాపీ. సో ఏంటప్ప స్వామి అంటే, ఎప్పుడు కూడా మనం ఆన్సర్ రాస్తాం, రాసిన తర్వాత టీచర్ మనకి ఎన్ని మార్కులు వేసాడా అని చూస్తుంటాం, ఎందుకంటే అది కరెక్టా కాదా అని మనకి డౌట్. స్వామి మోహన్లో ఈజీ ప్రసన్నత లేదు, ఇంకా స్వామి మోహన్ ఎక్స్పెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. సో అటు ఇటు చూస్తున్నారు. కాసేపు అయిన తర్వాత ఒక ప్రైమరీ స్కూల్ పిల్లాడిని పిలిచారు, పిలిచి నువ్వు నాకేమివ్వగలవు అన్నారు. క్వశ్చన్ ఒకటే, నువ్వు నాకేమివ్వగలవు? ఇతన్ని అడిగితే ఇతనేమో అని, వాట్ ఎవర్ యు ఆస్క్ స్వామి అన్నారు. ఇంకా మన స్టూడెంట్ ఏమని, మీరు ఏ నా దగ్గర ఉన్నది అంతా మీదే స్వామి అని అన్నాడు. ఈ చిన్నపిల్లని పిలిచారు, చాలా చిన్నపిల్లాడు, నువ్వు నాకేమి ఇవ్వగలవు? ఆ అబ్బాయి ఏం మాట్లాడలేదు. ఆఫ్ కోర్స్ చిన్నపిల్లాడు, వాడికి అర్థమైంది క్వశ్చన్, మాకే పెద్ద నిష్ణాతలం, మాకే ఇంతింత అర్థమైంది, ఇంతింత ఆన్సర్ ఇచ్చాం, మాకే మార్కులు ఇంకా పూర్తిగా పట్టడం లేదు, వాడి క్వశ్చనే అర్థమైంది అని మేము అనుకుంటున్నాం. సో మళ్ళీ అడిగారు, ఆ అబ్బాయి మళ్ళీ ఆన్సర్ ఇవ్వలేదు. ఇలాగ మూడు సార్లు అడిగిన తర్వాత స్వామి, ఆ అబ్బాయి చాలా హెసిటెంట్ గా, స్వామి మా టీచర్ చెప్పింది అన్ని మీవే అంట, అలాంటప్పుడు నేనేమి ఇవ్వగలను స్వామి మీకు అన్నారు. అక్కడికక్కడే కుదేలైపోయాం మేము. అంటే ఇంత వేద సారాన్ని చిన్నపిల్లలకి అంత ఈజీగా అర్థం అయ్యేలాగా వాళ్ళ టీచర్లు చెప్పడం ఏమిటి, వాళ్ళు అలా అర్థం చేసుకుని నిలబడడం ఏంటి, స్వామి దాన్ని మన వరకు తీసుకొచ్చేసి మనకు నేర్పించడం ఏమిటి, ఆ ఆనందం ఎలాగ ఉన్నదంటే, స్వామి మనకి ఇదేది నీది కాదు, నేను చెప్పను, అది ఇంత చిన్నపిల్లాడి మనసులో ప్యూర్ హార్ట్ వాళ్లలో ఉండిపోయింది, అది చూసి మీరు నేర్చుకోండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మనందరికీ ఒక డైరెక్షన్ ఇచ్చేసి, మీరు నాకేదో ఇవ్వాలి అని అనుకోవద్దండి, అంతా భగవంతుడిదే అని ఏనాడైతే మీరు అనుకోగలరో అప్పుడు గంగా జలాన్ని తీసుకెళ్లి మళ్ళీ గంగకి మనం అర్థం అయ్యేలాగా వాళ్ళ టీచర్లు చెప్పడం ఏమిటి, వాళ్ళు అలా అర్థం చేసుకుని నిలబడడం ఏంటి, స్వామి దాన్ని మన వరకు తీసుకొచ్చేసి
5: మనకు నేర్పించడం ఏమిటి.

0: మళ్ళీ గంగకి మనం అర్పించినట్టు అది మీరు చేరుకునే పరిపక్వ స్థితి అని అన్న అర్థం వచ్చేలాగా నేర్పించి.
1: ఈ సందర్భంలో ఇంకో విషయం గుర్తుకొస్తుంది నాకు. సో అవి అగైన్ దోస్ పోర్టికో డేస్, స్వామి యూజ్ టు కమ్ ఇన్ ద పోర్టికో, ఇట్లా పైకి కిందికి తిరిగి మన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కొద్ది నిమిషాలు అప్పుడప్పుడు గడిపేవారన్నమాట. అప్పుడు ఇట్లాంటి టీచింగ్స్ కానీ మెసేజెస్ కానీ స్వామి నుంచి చాలా వచ్చామంట. సో మెయిన్ లెర్నింగ్ అనేది మందిర్లో జరుగుతుంది, పిల్లలకు హాస్టల్లో జరుగుతుంది, యూనివర్సిటీలో జరుగుతుంది. ఒక్కో దగ్గర ఒక రకమైనటువంటి డైమెన్షన్. అండ్ మందిర్లో జరిగేది చాలా ఉత్కృష్టమైనటువంటి. సో ఆ రోజు అలాగే వచ్చారు, ఒక లెటర్ పట్టుకుని ఉన్నారన్నమాట స్వామి చేతిలో. ఒక ఫ్యాకల్టీ దగ్గరికి వచ్చారు. వచ్చి మాకందరికీ వినపడేటట్టు ఇప్పుడు కృష్ణ చెప్పినట్టు మనకు లెసన్ మనకు యాక్చువల్లీ చూడు, లెటర్ లో నా తన్ను మన్ను ధన్ నీదే అని రాశావు, స్వామికి ఏమి ఇవ్వాలా అని దాని గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు కదా. నా తన్ను మన్ను ధన నాకే ఇవ్వాలంటే ఫస్ట్ అది నీ కంట్రోల్లో ఉండాలి కదా. నీ దగ్గర రూపాయి జేబులో ఉంటే అది తీసి నాకు ఇవ్వగలవు, నీ దగ్గర లేనప్పుడు నాకు ఎలా ఇస్తావు. నువ్వు నా తన్ను మన్ను అంటున్నావు, నీ మనస్సు నీ శరీరము నీ ఆధీనంలో ఉందా అని అడిగారు. నీ ఆధీనంలో పంచేంద్రియాలు నీ ఆధీనంలో ఉన్నాయా, అప్పుడే కదా నువ్వు నాకు ఇవ్వగలవు అంటే. స్వామికి ఏమి ఇవ్వగలవు అంటే స్వామికి ఏమిస్తాను అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, నేను నా సర్వస్వము ఇస్తాను అన్నప్పుడు మనం అది మన కంట్రోల్లో ఉండాలి. ఓకే, నియంత్రిత్వం మనం దాని మీద నియంత్రణ సాధించండి అంటే మేము మళ్ళీ స్వామినే ఫాలో కావాలి మనం. అన్లెస్ ట్రూ సరెండర్ అనేది అలా ఉండాలన్నమాట. ఇట్ దిస్ వన్ గ్రేట్ లెసన్. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ గుర్తుకొస్తాను
2: చెప్పండి.
1: ఒక ఆయన, ఆయన చాలా గొప్ప ఆయన, ఐ కెన్ టెల్ హిస్ నేమ్, సింక్లర్ గారు. హీ వాజ్ గ్రేట్ డివోటీ ఆఫ్ స్వామి. స్వామి ఇలాగే దగ్గరకు వచ్చి, నేను అడిగిండేది ఇస్తావా అని అడిగారు. ఆయనే మాతో మాట్లాడారు ఒకసారి కొడైకెనాల్ లో వచ్చి మాట్లాడినప్పుడు ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పారు. ఆయన ఒక్క 2-3 సెకండ్లు అలా సైలెంట్ అయిపోయి స్వామి తట్టు చూశారంట.
2: అంటే ఆయన గురించి చెప్పండి సార్, అప్పుడు మనకి శ్రోతలకి.
1: సింక్లర్ గారు మన ఐ థింక్ కమ్స్ ఫ్రమ్ యుఎస్ఏ, వెరీ వెల్ టు డూ పర్సన్,
0: వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. హీ హాస్ లాట్ ఆఫ్ హోటల్స్ అండ్
2: గోల్డ్ మైన్స్.
1: చాలా ఎందుకు ఆయన చెప్పారు అంత, ఎందుకు నేను 2-3 సెకండ్లు తీసుకున్నాను రిప్లై చేయడానికి అని. ఇన్ హిజ్ మైండ్ హీ జస్ట్ థాట్ అబౌట్ వాట్ ఎవర్ హీ హ్యాజ్ ఇన్ హిస్ కంట్రోల్ దట్ టైం, ఎంత ఉంది అని. అదంతా స్వామికి ఈ క్షణంలో ఇవ్వబోతున్నాను అని డిసైడ్ చేసుకున్నాడు. హీ జస్ట్ టుక్ సమ్ టైం తీసుకుని, స్వామి నా దగ్గర ఉండేదంతా మీకు ఇస్తున్నాను అన్నట్టు. ఐఎమ్ రెడీ ఫర్ దట్, వాట్ ఎవర్ యు ఆస్క్ ఐఎమ్ రెడీ టు గివ్ అంటున్నా. స్వామి నాకేమీ వద్దు, బీ హ్యాపీ, దట్స్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ. వాట్ ఇస్ దట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ? బీ హ్యాపీ అంటే దానికి చాలా మీనింగ్ ఉంది యాక్చువల్లీ. ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలవు, నిజమైన సంతోషం నువ్వు ఉంటే అది స్వామికి గిఫ్ట్ ఇచ్చినట్టు. ఒక ఆయన వచ్చి, స్వామి నేను హెలికాప్టర్ వెళ్ళాలనుకున్నాను. నో, యు ఆర్ మై హెలికాప్టర్ అని చెప్పి నడుచుకుంటే ఎవ్రీబడి వర్ లాఫింగ్ అరౌండ్ చాలా. అంటే స్వామికి మన నుంచి ఏమీ
2: అవసరం,
1: ఇట్ డజంట్ నీడ్ ఎనీథింగ్. ఆయనకు ఇవ్వాలా అనేదివే మనకు ఒక యోగం అయిపోతుంది, అది మనకు తపస్సు అయిపోతుంది, మన జీవిత విధానం అయిపోతుంది. అలా అయినప్పుడు ఆటోమేటిక్ గా స్వామికి దగ్గర అయిపోతాం. అదర్వైజ్ గాడ్ వాట్ డస్ గాడ్ వాంట్ ఫ్రమ్
2: సార్? కృష్ణ సార్, రఘునాథ్ శర్మ సార్, అంటే స్వామి మీ ఇద్దరికి ఒకేసారి స్వామి దగ్గర సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. మరి ఇంటర్వ్యూ రూమ్ లో జరిగినటువంటి ఆ అద్భుతమైన సన్నివేశం అది మా శ్రోతలందరికీ వినిపించాలని.
3: మీరు ఏ రోజు అయితే మిమ్మల్ని స్వామి పిలిచి ఇప్పుడు మీకు మేము ఉద్యోగం ఇస్తున్నాను అన్నప్పుడు మీతో స్పెషల్ గా ఏమి చెప్పారు?
0: ఒకరోజు మమ్మల్ని ముగ్గురిని పిలిచారు, ఆనంద్ సోలమన్ అని మూడో వ్యక్తి. సో మా ముగ్గురిని స్వామి ఇంటర్వ్యూ పిలిచి, అంటే ఆ పీరియడ్ లో మాకందరికి ఇంకా జాబ్ ఇస్తారు. సో అప్పుడు ఏమని చూడండి, అదే ఆ వర్డ్ వెరీ ఇంపార్టెంట్, హనీమూన్ పీరియడ్. సో యూఆర్ సపోజ్ టు బి వెరీ హ్యాపీ. సో అంతమంది స్టూడెంట్స్ బయట ఉండగా మమ్మల్ని ముగ్గురిని లోపల పిలిచారు. ఇంటర్వ్యూ రూమ్ లో కొంతమంది ఉండగా మమ్మల్ని ముగ్గురిని

0: ఇన్నర్ ఇంటర్వ్యూ రూమ్ లోకి తీసుకెళ్లారు. ఇన్నర్ ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లడం అంటే స్వామి చాలా ఆంతరికంగా మనతో మాట్లాడతారు అని. సో మనకి చాలా క్లోజ్ గా మనం ఫీల్ అవ్వాలి స్వామితో. అయితే అంటే ఇవన్నీ బాహ్యంగా మనం ఆలోచించేది ఏంటంటే విల్ బి వెరీ క్లోజ్ టు స్వామి, స్వామికి మనం చాలా ఇంపార్టెంట్, అది అంత ఫీలింగ్స్ అన్ని అప్పుడు అక్కడ వస్తాయి.
1: మాకు కూడా అలాగైంది, ఎక్కువ క్లోజ్ అనమాట, స్వామి బయట మేము లోపల ఉన్నాం.
0: సో అలా అనుకుని ముగ్గురం వెళ్ళాం. అది ఎలాగైందంటే స్వామి ఫస్ట్ వెళ్లారు, తర్వాత రఘునాథ్ శర్మ, తర్వాత ఆనంద్ సోలమన్ వెళ్లారు. వాళ్ళ వెనకాతలు నేను వెళ్లాను. అప్పటికల్లా స్వామి కూర్చున్నారు, ఒకవైపు రఘునాథ్ శర్మ గారు ఏమని పాద నమస్కారం చేస్తున్నారు, ఇంకోవైపు ఆనంద్ సోలమన్ గారు పాదసేవ చేసుకుంటున్నారు. నాకు దగ్గరికి వెళ్ళడానికి నాకు ఛాన్సే లేదు, వాళ్ళిద్దరు అలా ఉండిపోయారు. ఇప్పుడు ఇన్నర్ ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళినా సరే నాకు ఇంకా సంతోషంగానే ఉన్నారు. అంటే మనసులో ఎంత వ్యధ పెరిగిందంటే అయ్యో స్వామి స్వామి మాట్లాడుతున్నారు, వీళ్ళిద్దరితో ఏదో చెప్తున్నారు, నాకు కూడా ఏదో చెప్తూ ఉండొచ్చు, ఏమీ ఎక్కటం లేదు. అంత అయ్యో స్వామికి దూరంగా ఉన్నాను, అయ్యో నేను స్వామికి దూరంగా ఉన్నాను, స్వామికి నాకు
2: ఇన్నర్ ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చొని
0: ఇన్నర్ వ్యధ ఎంత పెరిగిపోయిందంటే ఆ ఒక్క పాయింట్ ఆఫ్ టైం నా బాడీ నా కంట్రోల్ నుంచి పోయింది. ఒక్కసారి జంప్ చేసి స్వామి చెయ్యి ఎడం చేత్తో ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వెళ్లి ఎగిరి ఆ చెయ్యిని పట్టుకుని అక్కడ సెటిల్ అయిపోయాను. సెటిల్ అయిపోతే స్వామి మొహంలో అప్పటి వరకు ఏమున్నదో నాకు తెలియదు, కానీ ఆ క్షణం స్వామి మొహంలో విపరీతమైన ఆనందం. ఏంట్రా అలా జంప్ చేశావు, అక్కడ నా సోఫాలో కూర్చుంటావేమో అనుకున్నాను. లేదు స్వామి, లేదు స్వామి, నథింగ్. ఆ క్షణంలో స్వామి తప్ప ఇంకేమీ అనిపించలేదు. స్వామిని పట్టేసుకుని కూర్చుంటే అప్పుడు తర్వాత రెట్రోస్పెక్ట్ లో అనిపించింది ఏంటంటే మనం ఎన్నో కావాలనుకుంటాం, ఎన్నో ఆస్పైర్ చేస్తాం. ఇందాకలు మనం అనుకున్నట్టుగా స్వామి మనం అడిగినవన్నీ ఇస్తారు. ఎప్పటి వరకు మనం అడగాల్సినది అడిగేంత వరకు. కాబట్టి అలా ఏ ఆ క్షణంలో స్వామి జాబ్ ఇస్తారా, స్వామి నాతో మాట్లాడతారా, స్వామి నాకు ఇంటర్వ్యూ ఇస్తారా, స్వామి ఏం చేస్తారు, ఏమీ గుర్తు రాలేదు. ఉన్నదల్లా స్వామి నేను దూరంగా ఉన్నాం అంతే. ఆ దూరం ఉండకూడదు, స్వామి నేను, స్వామి నేను. ఆ వ్యధ ఎప్పుడు ఎక్కువ అయిపోతుందో అప్పుడు మొత్తం అన్ని మర్చిపోతాం, స్వామి నువ్వు ఒకటైపోతారు.
2: లివింగ్ ఇన్ గాడ్,
1: లివింగ్ ఇన్ గాడ్.
3: అప్పుడు స్వామి ఆ రోజు మమ్మల్ని అనుగ్రహించారు, మీకు జాబ్ ఇస్తున్నాను అన్నారు. అంటే ఆ దోస్ మూమెంట్స్ ఆర్ లైక్ దాన్ని ఏమంటారు, వెళ్ళలేనటువంటి వెలగట్టలేం
2: వెలగట్టలేం
3: అటువంటి క్షణాలు అవి. అది ఇచ్చినప్పుడు స్వామి మమ్మల్ని దగ్గరగా పిలిచి స్వామి నిలబడుకొని మాకు ఈ మామూలుగా ఈ పద్యం చెప్తుంటారు. అది ఎంతో మధురంగా ఎంతో ఇంటెన్స్ గా మా హృదయంలో అత్తుకుపోయేటట్టు చెప్పారనమాట.
2: అది చెప్తారు
3: ఈ పోయం, చిక్కిన సాయిని ఒక్కలేయక చక్క చేసుకోండి, పోయిన చిక్కదు పత్తీసుని పాదసేవయండి, భక్తిని ఇచ్చి శక్తిని ఇచ్చి ముక్తి చేర్చునండి, ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి కొంప తీయకండి, నేర్చుకోండి నేర్చుకోండి బుద్ధులన్నీ తీర్చుకోండి కర్మ అని స్వామి చెప్పి కొంప తీయకండి అనేది నాకు రెండు సార్లు ఉన్నట్టు గుర్తు. ఎందుకంటే ఈ లైన్ చాలా ఇంపార్టెంట్, వేరే వాళ్ల మాటలు విని, ఇది చాలా సార్లు చాలా మందికి అనుభవంలో ఉండేటివి, వేరే వాళ్ళ మాటలు విని మనము స్వామిని దూరం చేసుకోకూడదు. మన భక్తి, మన
2: డైరెక్షన్,
3: మన యొక్క రిలేషన్ స్వామితో, ప్రతి ఒక్క భక్తునికి స్వామికి రిలేషన్ వేరే ఉంటుంది. అది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోని కానీ, వేరే వాళ్ళ మాటలు నమ్మి కానీ మనం అది దూరం చేసుకోకూడదు. ఇది చెప్పి ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండండి చెప్పి హనుమన్పూరేడ్ని ఎందుకు అంటున్నా అంటే కృష్ణ, దాని తర్వాత ఇంకా మాటలు అవన్నీ మెల్లగా తగ్గుకుంటూ వచ్చాము. ఎందుకంటే స్వామి స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ అదర్ స్టూడెంట్స్, స్టూడెంట్స్ అనేది ఒక ప్రవాహం అన్నట్టు, నదీ ప్రవాహం అన్నట్టు వచ్చి వెళుతూ ఉంటారు అన్నమాట. స్వామి ఎంత మందికి కావాలి అంతమందికి అలా చేస్తూనే ఉంటారు. అని స్వామి దగ్గరకు వచ్చి మనకు రకంగా జాబ్ వచ్చి ఒక రకమైనటువంటి చోటు ఆయన పాదాల దగ్గర దొరికినప్పుడు ఆయన మనం ఇంకా కొంచెం పక్కన నిలబడాలి. ప్రాక్టీస్ వాట్ హియర్ టోల్డ్ యూ, ఓకే, ఫోకస్ ఆన్ హిమ్, ఫోకస్ ఆన్ హిస్ టీచింగ్స్, ఫోకస్ ఆన్ హిస్ వర్క్, రైట్. దాంట్లో అప్పుడు అంత అటెన్షన్ అనేది ఎవ్రీడే ఉండకపోవచ్చు, కానీ నీకు ఒక సాధన అనేది మటుకు దైవం ఇచ్చేసాడు అప్పటికి, దాని మీద ఫోకస్ చేసుకోండి అని. సో అది దట్ ఇస్ అ గ్రేట్ లెసన్ ఈ పోయం అనేది. ఇట్ ఇస్ ఇట్ లైక్ లివింగ్ ఇన్ గాడ్ ఇస్ స్పిరిచువాలిటీ అని చూడండి.
4: ఆ సేవనే అనుగ్రహంగా భావించి మనం ముందుకు వెళ్ళాలి. సో మరి ఇన్ని అద్భుతమైనటువంటి అనుభవాలు ఈరోజు స్వామిని ఈ విధంగా మనం తలుచుకోగలుగుతున్నామంటే అది కేవలం స్వామి అనుగ్రహం వల్లని మనం మరొక మారు గుర్తు చేసుకోవాలి.
0: తప్పనిసరిగా
4: మనఃపూర్వకంగా మనందరం మరొక మారు స్వామి దివ్య పాద పద్మాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి గురుతత్వం, అది ఏమిటో కాదు సాక్షాత్తు ప్రేమతత్వం అని మనం గుర్తించి ఈనాటి కార్యక్రమాన్ని ముగిద్దాం. సాయిరాం.
3: సరే.

ఇంతవరకు మీరు 2020 గురు పూర్ణిమ పర్వదిన సందర్భంగా తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక కార్యక్రమం శ్రీ సత్యసాయి గురుతత్వం పునఃప్రసారాన్ని విన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలను listener@sssmediacenter.orgకి గాని వాట్సాప్ ద్వారా 9393258258కి గాని రాసి పంపిస్తారని ఆశిస్తూ సాయిరాం.

0: శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు ప్రసార విభాగం దశమ వార్షిక వారోత్సవాలలో అంతర్భాగంగా శ్రీ సత్యసాయి సందేశజరి ప్రేక్షక శ్రోతలకు అందిస్తున్న ప్రేమపూర్వక కానుకే ఈ ప్రత్యేక ప్రసార సమాహారం. అవతరించుట అనుటలో అర్థమిదియే అనే స్థూల శీర్షికతో కొనసాగుతున్న మైడురాళ్ల వంటి కథనాలతో కూర్చిన భగవాన్ అవతారోద్యమ కార్యక్రమాన్ని దశాబ్ద కాలనియమిత ప్రమాణంలో తెలుసుకుంటూ ప్రయాణిస్తూ ఈరోజు చివరి దశకానికి చేరుకున్నాము. పురుషోత్తముడు పుడమిపై నడయాడి తన సంచార పరిసమాప్త సమయానికల్లా తన సందేశ దీప్తుల్ని దశ దిశలా ప్రసరించేలా ఒక విశిష్ట వ్యవస్థను నెలకొల్పి మానవోద్ధరణకై ఇలవెలసిన మాధవుడు సద్య మార్గ నిర్దేశ సామర్థ్యంతో దివ్య సమగ్రతతో నిత్య చైతన్య పదాన్ని ఏర్పరిచాడు. ఉపదేశకాండలో భగవాన్ సందేశ సారథి అక్షరబ్రహ్మమైన సనాతన సారథైతే, ఉపదేశ వారధి శబ్దబ్రహ్మమైన శ్రీ సత్యసాయి మీడియా సెంటర్. ఈ దశకంలో ఆరంభమైన అపూర్వ సాధనాల్లో ఒకటి రేడియో సాయి గ్లోబల్ హార్మనీ. అదేవిధంగా శ్రీ సత్యసాయి దీనజనోద్ధరణ పథకం, శ్రీ సత్యసాయి డిజిటల్ స్టూడియో, ఈశ్వరమ్మ స్త్రీ సంక్షేమ ట్రస్ట్, యజుర్మందిర నిర్మాణం, అతిరుద్ర మహాయజ్ఞం, అంతర్జాతీయ క్రీడా ప్రాంగణ ఆరంభం, భగవాన్ సహస్రచంద్ర దర్శన మహోత్సవం, స్వామివారి 85వ జన్మదిన వేడుకలు వంటి ఎన్నో సౌమాంగళ్య ప్రదాయకాలైన ఘట్టాలను ప్రోది చేసుకుంది దశకం. ఈ దశకంలోని 2011 జులై 15వ తేదీన శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రశాంతి నిలయంలో ఒక ఉపవాహినిగా 24 గంటల తెలుగు ప్రసార వాహిని వ్యవస్థీకరించి దైవ భాష అయిన తెలుగు భాషకు ప్రేమపూర్వకంగా పట్టం కట్టారు. ఏ దేశమేగినా నీనామ్మమేసుమి అని ప్రపంచ దేశాల్లో ప్రతిధ్వనిస్తున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ఆవిర్భావ అమృత ఘడియల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాల చెంత ప్రణమిల్లుతూ సాయి భక్త కోటికి శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రేక్షకులకు శ్రోతలకు తెలుగు స్ట్రీమ్ దశమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అవతరించుట అనుటలో అర్థమిదియే అన్న బృహత్ శీర్షికన తెలుగు స్ట్రీమ్ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సాగుతున్న ప్రత్యేక కార్యక్రమాల వాహినిలో ఈనాడు ఏ దేశమేగినా నీనామే సుమి అన్న శీర్షికతో స్వామి సందేశాన్ని విశ్వవ్యాప్తి చేస్తున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ మాధ్యమంపై ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మనతో పాటు పాలు పంచుకోవడానికి సోదరుడు శ్రీ సాయి ప్రకాష్ మనతో ఉన్నారు. సాయిరాం బ్రదర్.
2: సాయిరాం. సాయిరాం ప్రసాద్. ఇది ఎంత మంచి అవకాశం అంటే ఈ స్టూడియోలో కూర్చుని స్వామి గురించి మాట్లాడటం, మన మీడియా సెంటర్ గురించి మాట్లాడటం, రేడియో సాయి గురించి మాట్లాడటం, ఇదే ఒక పెద్ద బ్లెస్సింగ్.
1: అవును, తప్పకుండా. అయితే 1953 నాటి విజయదశమి సందర్భంగా స్వామి భక్తులతో మాట్లాడుతూ స్వామి చేయబోయే భవిష్యత్ కార్యక్రమాన్ని గురించి ఇలా అన్నారు. గడిచిన మొదటి 16 సంవత్సరాలు స్వామి బాల్యలీలలను, తర్వాతి 16 సంవత్సరాలు వారి మహిమలను చూపిస్తూ ఆ తరం భక్తులకు ఆనందాన్ని అందించాను. 32వ సంవత్సరం తర్వాత రానున్న కాలంలో దారి తప్పి సంచరిస్తున్న ఈ మానవాళిని సన్మార్గంలో పెడుతూ తన సందేశాన్ని అందించడంలో, సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలతో భక్తులు తమ జీవితాన్ని గడపటానికి నేను కృషి చేస్తాను అని స్వామి ఆ రోజే చెప్పారు. స్వామి అలా చెప్పినట్లుగానే 1958లో మనందరికీ తెలుసు సనాతన సారథి మహాశివరాత్రి నాడు స్వామి అందించారు. అది ఏ విధంగా ప్రతి ప్రాంతానికి వెళ్లి మనుషుల యొక్క హృదయాలను పరివర్తన తెచ్చిందో, హృదయాలలో పరివర్తన తెచ్చిందో మనందరం తెలుసుకున్నాం. అది అక్షర బ్రహ్మమైతే తరువాత కాలంలో స్వామి రేడియో సాయి ద్వారా స్వామి మాటలను ప్రతి భక్తునికి చేరి వారి హృదయాలను స్వామితో ఎప్పుడూ కనెక్ట్ చేసి ఉండేలాగా చేసింది. అది శబ్ద బ్రహ్మం అని చెప్పుకోవచ్చు.
2: కరెక్ట్.
1: అప్పుడు ఈ కాలానికి తగినట్లుగా ఆ స్వామి సందేశం దృశ్య రూపాన్ని కూడా తనతో చేర్చుకుని శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ద్వారా ప్రతి భక్తునికి దర్శన స్పర్శన సంభాషణలను అందిస్తుందని చెప్పాలి. నిజంగా ఏ అవతారంలో కూడా స్వామి అవతార కాలం తర్వాత కూడా, అంటే భగవంతుని అవతార కాలం తర్వాత కూడా భగవంతుని చూసే అవకాశం కాని ఆయన మాటలు వినే అవకాశం కాని ఎవరికి ఉండదు. కానీ ఈ అవతారంలో స్వామి మనకు అందించారు. స్వామి ఎలాగ దర్శన స్పర్శనలు ఇప్పటికీ ఇస్తున్నారనిపిస్తుందంటే, ఇప్పుడు మనం స్వామి వీడియోలు చూడొచ్చు మన మీడియా సెంటర్ ద్వారా, అది స్వామి దర్శనంతో సమానం. అలాగే స్వామి చెప్పే సంభాషణలను వింటూ మనకు వచ్చిన సందేహాలను తీర్చుకుంటూ ఒక సంభాషణ భావాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఈ రెండింటిని మన మనసులో స్వామి సందేశాన్ని ఆకలింపు చేసుకుని స్వామి యొక్క తత్వాన్ని మన మనసులో స్పృశించవచ్చు అని అనిపిస్తుంటుంది.
2: ఆ వర్డ్ పదం స్వామి సత్యసాయి స్పీక్స్ ఒక వాల్యూమ్ 1 లో ఇది డిస్కోర్స్ కాదు, ఇది సంభాషణం అన్నారు స్వామి. సంభాషణం అంటే మీలో మీ మనసులో వచ్చే డౌట్స్, మీ మనసులో వచ్చే ఆలోచనలు అన్నిటికి స్వామి సమాధానం చెప్తున్నారు, స్వామి ఆన్సర్ ఇస్తున్నారు, దానికి మార్గం చూపిస్తున్నారు. అది స్వామి ఫిజికల్ గా సంభాషణ మా డిస్కోర్స్ ఇచ్చేటప్పుడు అది జరిగేది, కానీ ఇప్పుడు కూడా చాలా జరుగుతుంటది. చాలా మంది మన సాయి ఇన్స్పైర్స్ మెసేజ్ చూసి మళ్ళీ మనకి రాస్తారు, నేను ఈ ప్రాబ్లమ్ లో ఉన్నాను, కరెక్ట్ గా స్వామి మెసేజ్ ఇవ్వలేదు వచ్చిందని. అది మనం చేసేదా పని
1: కాదు. స్వామి స్వయంగా ఈ మాధ్యమం ద్వారా అందరికీ కనెక్ట్ అవుతున్నారు. అయితే ఈ మీడియా సెంటర్ కానీ, ఒకప్పుడు రేడియో సాయిని పెట్టుకున్న పేరు కానీ, ఈ ప్రసార మాధ్యమం ఎంతటి ప్రభావవంతమైందంటే, మనకు చెన్నైలో స్వామి భక్తురాలు సుమన మురళి గారి అమ్మగారి అనారోగ్యంతో ఉన్నప్పుడు, క్యాన్సర్ తో బాధపడుతున్నప్పుడు రేడియో సాయే తనకు తోడుగా ఉండేదని చెప్పారు.
2: స్వామి 24/7 ఆన్ పెట్టండి అన్నారు.
1: అది
2: వాళ్ళ ఇంట్లో స్వామి ఏం చెప్పారంటే, దాని ద్వారా నేను మీకు నా మెసేజ్ అందిస్తాను.
1: చూడండి, అంటే ఆధ్యాత్మికంగా స్వామి సందేశం ప్రభావితాన్ని చూపించినే కాకుండా మానసికంగానే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా అందిస్తుందని స్వామి చెప్పకనే చెప్పారు. దాని ద్వారా ఇంతటి మహత్తరమైన ఈ ప్రసార మాధ్యమం ఎలా ప్రారంభమైంది, దాని పుట్టుపూర్వత్తరాల సమయంలో మీరు కూడా ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు మాతో పంచుకోండి.
2: అది నిజంగా స్వామి అనుగ్రహం, మా పెద్ద భాగ్యం. ఎందుకంటే నేను చదివిందేమో ఎంఎస్సి బయోసైన్స్, కాలేజ్ లో బయోసైన్స్ చదివిన తర్వాత మీడియా ఆడియో వీడియో దీన్ని ఏ బ్యాక్గ్రౌండ్ లేదు అసలు. అలాగే మన కొలీగ్ ప్రకాష్ భరత్కర్ నాతో జాయిన్ అయిన 2001 లో అతను ఎంఎస్సి మ్యాథమెటిక్స్, కనీసం కంప్యూటర్ తో కొద్దిగా రిలేషన్షిప్ ఉంది, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అతను చేసింది. స్వామి అదే అడిగారు, నీకేం తెలుసురా కంప్యూటర్ గురించి అని అడిగారు. స్వామి ఏం తెలియదు స్వామి అంటే ఏం తెలియదు అంటే అదే స్వామి చెప్పారు, ఇది హార్మోనియం అంటే నేర్చుకున్నావు అలాగే నేర్చుకుంటారు పోయి చేరుకో. కానీ కంప్యూటర్ తెలియటం, ఇది తెలియకుండా ఉండటం, ఇది ఇంపార్టెంట్ కాదు, అదంతా నేర్చుకోవచ్చు. కానీ స్వామి మెసేజ్ ఏంటి, స్వామి వీడియోస్ అవన్నీ చేయటం, దాంట్లో మనం ఆ కాన్సన్ట్రేషన్, ఆ లవ్ ఫర్ స్వామి అది ఉంటే ఆటోమేటిక్ గా అన్ని చేస్తారు స్వామి. సో ఇది వచ్చి 2001 లో ఏమైందంటే, బెంగళూరులో 2001 లో బెంగళూరు హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇనాగ్రేట్ అయింది కదా, ఫస్ట్ యానివర్సరీ. అప్పుడు అక్కడ బెంగళూరులో మిస్టర్ మైకేల్ నోబెల్ అని, అక్కడ వైట్ ఫీల్డ్ ఏరియాలో ఈ వాజ్ జస్ట్ అక్కడ పోతున్నప్పుడు బయట చూశారు, ఇదేంటి ఇదేంటి కొత్త బిల్డింగ్ ఉంది, ఎప్పుడు చూడలేదు, ఇదేంటి ఇది పెద్ద ప్యాలెస్ లాగా ఉంది. అతను అదే చెప్పారు, ఇది ప్యాలెస్ లాగా ఉంది, ఇదేం బిల్డింగ్ అని అడిగారు. అప్పుడు వాళ్ళు దగ్గర ఉన్నప్పుడు దగ్గర ఉన్న వాళ్ళు చెప్పారు, ఇది శ్రీ సత్యసాయి బాబా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని. అతనికి చాలా షాక్ అయిపోయింది, ఎందుకంటే అతను వచ్చి వరల్డ్ లెవెల్లో ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ దే అసెస్ ద క్వాలిటీ ఆఫ్ హాస్పిటల్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ హాస్పిటల్స్ ఏమేమి ఉన్నాయో దాన్ని ఎంత ఎఫెక్టివ్ గా ఉన్నాయి, ఎంత ఎట్లా చేస్తున్నాయని వాళ్ళు అసెస్ చేశారు ఆ కమిటీ. ఆ కమిటీలో ఇతను కూడా ఉన్నారు,
1: ఒక మెంబర్.
2: హీఈస్ వన్ ఆఫ్ ద మెంబర్. ఈ హాస్పిటల్ చూసి అసలు నమ్మలేకపోయారు, ఇదేంటి ఇంత సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్, ఇంత ఇట్లా ఫ్రీగా ఇస్తున్నారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇది 10 ఇయర్స్ తర్వాత వచ్చింది, అక్కడ పుట్టపర్తికి పోండి, ఫస్ట్ హాస్పిటల్ అక్కడ వచ్చింది అని. అప్పుడు ఇక్కడ పుట్టపర్తికి వచ్చారు. పుట్టపర్తికి వచ్చి అప్పుడు స్వామిని కలవటం అవకాశం దొరికింది అతనికి. అప్పుడు అతను చెప్పారు, నోవా సమారా అని అతను ఒక ఫ్రెండ్, అతని ఫ్రెండ్ వాళ్ళు వచ్చి శాటిలైట్ రేడియో స్టార్ట్ చేస్తామని అప్పుడే ప్లానింగ్ చేసి అప్పుడే స్టార్ట్ చేశారు. అది ఒరిజినల్ గా వాళ్ళ ఐడియా ఏంటంటే, చాలా రిమోట్ కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్, ఇప్పుడు ఆఫ్రికా లేకపోతే చాలా ఇండియాలో కూడా చాలా చోట్ల టెలివిజన్ పోదు, అప్పుడు ఇంటర్నెట్ కూడా చాలా తక్కువ, ఇంటర్నెట్ అప్పుడే వచ్చింది, ఇంకా రీచ్ చాలా తక్కువ, కాబట్టి శాటిలైట్ ద్వారా మనం రేడియో వాళ్ళకి అందిస్తే వాళ్ళకి లెసన్స్, ఎడ్యుకేషన్, తర్వాత మెసేజెస్ అన్ని ఇవ్వచ్చని వాళ్ళ ఉద్దేశం అది. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, వాళ్ళది అప్పుడు 2000 లో వాళ్ళు అదే అనుకున్నారు. ఇట్లా మనం వరల్డ్ స్పేస్ శాటిలైట్ ద్వారా మనం అందిస్తే దేనికన్నా వాడుకోవచ్చు, మనం ఎంటర్టైన్మెంట్ కు వాడుకోవచ్చు, మ్యూజిక్ కు వాడుకోవచ్చు, మెసేజెస్ కు వాడుకోవచ్చు, ఎడ్యుకేషన్ కూడా వాడుకోవచ్చు అని అది ఉద్దేశంతో వచ్చారు వాళ్ళు. అప్పుడు అతను ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ చూసిన తర్వాత స్వామిని కలిసిన తర్వాత అదే చెప్పారు, స్వామి నేను వరల్డ్ వైడ్ చాలా హాస్పిటల్స్ చూశాను కానీ ఇంత క్వాలిటీ టెరిషియరీ కేర్, సూపర్ స్పెషాలిటీ కేర్ ఫ్రీగా ఇవ్వటం అనేది ఎక్కడ చూడలేదు. మీ మెసేజ్ కూడా ఎంత యూనివర్సల్ గా ఉందంటే అందరూ వినాలి ఈ మెసేజ్, చాలా మంది వినట్లేదు ఈ మెసేజ్, అందరూ వినాలి కాబట్టి మా సైడ్ నుంచి ఒక ఛానల్ ఆఫర్ చేస్తాము, మీకు మీరు ఒప్పుకుంటే ఇది వరల్డ్ స్పేస్ శాటిలైట్ ద్వారా ఒక ఛానల్ స్వామికి అందిస్తున్నాం స్వామి, మీరు ఈ ఛానల్ ద్వారా స్వామి మెసేజ్ అందరికి పోతుందని అతను ప్రేయర్, అతను వచ్చి అడిగారు,
1: స్వామిని రిక్వెస్ట్ చేశారు.
2: స్వామిని రిక్వెస్ట్ చేసినప్పుడు స్వామి ఏం చెప్పారంటే, ప్రొఫెసర్ వెంకటరామన్ని పిలిచి ఇతను ఏదో చెప్తున్నారు చేసి నువ్వు తీసుకుని చేస్తావా అని స్వామి అడిగారు. అప్పుడు సార్ సైంటిస్ట్, సార్ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే సార్ పెద్ద సైంటిస్ట్ ఫిజిసిస్ట్, అతనికి బ్రాడ్కాస్టింగ్ కి ఏం సంబంధం లేదు, కానీ స్వామి ఒకసారి ఎట్లా బ్లెస్సింగ్ చేస్తే అంతే కదా, అందరూ మూకం కరోతి వాచాలి. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నా, అది కూడా ఒక
1: కరెక్ట్. సో స్వామికి అవైలబుల్ గా ఉంటే చాలు, ఎలిజిబిలిటీ ఆయన ఇస్తారు,
2: అతనే ఇస్తారు. సో అట్లా స్వామి వచ్చి సార్ ని పిలిచి, మైకేల్ నోబెల్ కూడా వచ్చారు, అతను వచ్చి స్వామి ఇట్లా, స్వామి ఒప్పుకున్నారు ఛానల్ తీసుకోవటానికి. అప్పుడు ప్రకాష్ భరత్ గారు, నేను హరి నంద్ కుమార్ అని ప్లానిటేరియంలో ఫస్ట్ అవన్నీ ఇనీషియల్ సెటప్ వచ్చి మన స్వామి ప్లానిటేరియం ఉందా అక్కడ చేసుకున్నాం. వెరీ సింపుల్ ఎక్విప్మెంట్, ఒక కాలర్ మైక్, ఒక సిపియు, ఒక మానిటర్, పెద్ద పెద్ద మానిటర్, అప్పుడు సిఆర్టీ మానిటర్ ఈ టైంలో ఇప్పుడు చెప్తే అదే
1: డిజిటల్,
2: ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ స్క్రీన్స్ అన్ని వచ్చాయి కదా, ఇప్పుడు పెద్ద మానిటర్, ఒక్క మైకే ఉండింది. సో దాంతో మనం ఫుల్ ఇనాగురల్ బ్రాడ్కాస్ట్ రికార్డ్ చేయాలని అదే ఒక అసైన్మెంట్. సో స్వామి ఏం చెప్పారంటే, అయితే మీరు చేయడానికి రెడీగా ఉంటే ఇది సమ్వేర్ ఇన్ ద ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ అక్టోబర్, అక్టోబర్ ఫస్ట్ మేము జాయిన్ అయ్యాము 2001, మిడ్ అక్టోబర్ ఇట్లా న్యూస్ వచ్చింది ఇట్లా రేడియో ఛానల్ స్టార్ట్ చేయబోతున్నారని. అప్పుడు ఫస్ట్ ఏంటంటే ఈ ఫస్ట్ ఇనాగురల్ బ్రాడ్కాస్ట్, స్వామి ఏం చెప్పారంటే 23rd November ఇనాగురేషన్ పెట్టుకుంటాం, అది స్వామి బర్త్డే రోజు,
1: స్వామి సంకల్పిస్తారు అంతే.
2: స్వామి సంకల్పం ఏంటంటే 23rd November 2001 స్వామి బర్త్డే రోజు ఇనాగురేషన్ పెట్టుకుంటామన్నారు స్వామి. సో కానీ ఈ సిడీస్ ఆడియో అంతా ఆస్ట్రేలియా నుంచి అది బ్రాడ్కాస్ట్
1: చేయాలి.
2: సో అప్పుడు ఇంటర్నెట్ లేదు, వి ట్రాన్స్ఫర్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్,
1: అంతంత మాత్రమే.
2: మొబైల్స్ కూడా అప్పుడే వచ్చాయి, ఇంకా పెద్ద పెద్ద మొబైల్స్, అప్పుడు ఇంత స్లీక్ మోడల్స్ ఇవన్నీ రాలేదు. సో ఏం చేయాలంటే ఇక్కడి నుంచి రికార్డ్ చేసి ఈ ప్రోగ్రామ్ అంతా సిడీస్ లో రాసి దాన్ని ఆస్ట్రేలియాకి పంపించాలి.
1: సో టైం పడుతుంది
2: దానికి. వన్ వీక్ అవుతుంది ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా పోవడానికి. వన్ వీక్ సో అంత ప్లాన్ చేసి ఆ ప్రోగ్రామ్ అంతా రాసుకుంటున్నాం మేము. ఈద్ చేస్తాము, తర్వాత స్వామి డిస్కోర్స్ ఇక్కడ పెడతాము, తర్వాత కనెక్టింగ్ అనౌన్స్మెంట్, తర్వాత మన ప్లే లిస్ట్ చేసేటట్టు అంతా చేస్తున్నప్పుడు ఇనాగరల్ ప్రోగ్రామ్ కి ఎవరు వాయిస్ ఇస్తారు అని మేము అట్లా డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక సార్ వచ్చారు అక్కడి నుంచి. స్వామి స్పెషల్ గా అతన్ని పిలిచి ఒక కారులో పంపించారు, నువ్వు అక్కడ పో, అక్కడ పోయి ఇనాగరల్ అడ్రస్ ఇనాగరల్ ఫంక్షన్ కి నువ్వు వాయిస్ ఇవ్వు అని అంత డీటెయిల్ తో బ్లెస్సింగ్ చేసి స్వామి పంపించారు.
1: స్వామి సెలెక్ట్ చేశారు.
2: సో అతను వచ్చారు. తర్వాత నెక్స్ట్ స్టార్టింగ్ ఈ బ్రాడ్కాస్ట్ ఎట్లా స్టార్ట్ చేస్తామని ఒక క్వశ్చన్ ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మన వరల్డ్ స్పేస్ ద్వారా వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక సిగ్నేచర్ ట్యూన్ ఉండాలి
1: స్టార్టింగ్ చేయడానికి,
2: ఒక బ్రాడ్కాస్ట్ చేయడానికి. తర్వాత దాన్ని స్టేషన్ ఐడి అని కూడా చెప్తారు. స్టేషన్ ఐడి,
1: నిర్దిష్టమైన మ్యూజిక్ వినిపించాలి,
2: అది ఒక థీమ్ మ్యూజిక్ లాగా. థీమ్ మ్యూజిక్ లాగా ఒక్కొక్క ఛానల్ కి స్టేషన్ ఐడి అండ్ థీమ్ మ్యూజిక్. సో అది కూడా ఉండాలన్నారు. మనకి ఏంటి భజన్స్, సాయి భజన్స్, అదే మన థీమ్, అదే మన మెసేజ్,
1: అదే మన మ్యూజిక్,
2: అదే మన మ్యూజిక్. సో స్వామి భజన్స్ పెడతామని ఒక ఉద్దేశంతో ఒక చిన్న కీబోర్డ్ ఉండింది. ఆ కీబోర్డ్ లో కొన్ని భజన్స్ వాయించి స్వామి భజన్ స్వామి ఏమేమి భజన్స్ పాడతారో ఆ భజన్స్ వాయించాము. తర్వాత ప్రేమ ముదిత మనసెకహో ఒక భజన్, హరి భజన వినా పుణ్యనామ పవిత్ర నామ ఆ భజన, ఎందుకంటే అది 6 బీట్ కాబట్టి కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుందని. ఇవన్నీ 3-4 భజన్లు అట్లా వాయించి అది స్వామి దగ్గర చూపిస్తామని తీసుకెళ్లారు ప్రొఫెసర్ వెంకటరామన్. సో నేను కూడా అక్కడ ఉన్నాను, హరి బ్రదర్ కూడా ఉన్నారు. సో అక్కడ పోయి స్వామి దగ్గర ఈ మ్యూజిక్స్ ఈ భజన్ వాయించేసి చూపించాము. బాగుంది బాగుంది అన్నారు స్వామి. ప్రేమ ముదిత మనసేకహో పెట్టుకుంటామన్నారు. సో ఫస్ట్ వచ్చి ప్రేమ ముదిత మనసేకహో ఇన్స్ట్రుమెంటల్ వర్షన్, ఇది ఎట్టనా ఇన్స్ట్రుమెంటల్ వర్షనే, అది సిగ్నేచర్ ట్యూన్ గా పెట్టుకుంటామని స్వామి చెప్పారు. అయితే సరే స్వామి బాగుంటుందని మేము వచ్చేసాం. నెక్స్ట్ డే పొద్దున ఫస్ట్ దర్శన్ ఆ డోర్ ఓపెన్ చేసి బయట వచ్చినప్పుడు ఫస్ట్ ప్రొఫెసర్ వెంకటరామన్ ని చూసి, అది ప్రేమ ముదిత వద్దు, హరి భజన బినా పెట్టుకుంటాము, ఎందుకంటే ప్రేమ ముదితలో లాస్ట్ లో రామ రామ రామ్ వస్తుంది కదా, ఇది మన ఛానల్ వచ్చి ఒక రిలీజియన్ కి సంబంధించిన ఛానల్ కాదు, ఇది ఆధ్యాత్మికం సంబంధించిన ఛానల్, ఇది
1: ప్రపంచానికి అంతటికి
2: అందరికి ఇది మెసేజ్ పోవాలి, ఇది హిందూ ఛానల్ కాదు. అందుకే మనం రామ్ రామ్ రామ్ పెడితే అది వాళ్ళు ఇదేమో హిందూ ఛానల్ అనుకుంటారు అని స్వామి స్పెసిఫిక్ గా ఈ భజన వద్దు, హరి భజన వినా పెట్టుకుంటాము, అది ఇన్స్ట్రుమెంటల్ భజన అని స్వామి సెలెక్ట్ చేశారు. ఇట్లా మనం చూస్తే ఒక్కొక్క డీటెయిల్, ప్రతి చిన్న విషయానికి స్వామి ఇన్వాల్వ్మెంట్, స్వామి గైడెన్స్, అండ్ మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నామో దాన్ని వినేవాళ్ళు చూసేవాళ్ళు వాళ్ళేమనుకోవచ్చు, వాళ్ళేమనుకుంటారు, దాన్ని తగినట్టు ఆ ప్రోగ్రామ్ చేయాలని స్వామి ఉద్దేశం.
1: నిజంగా అసలు ఎంత చక్కగా అంటే, అదే ఇందాక మీరు చెప్పినట్టుగా ఆ డాక్టర్ మైకేల్ గారు కుల్వంత్ హాల్లో ఆ రోజు ఇనాగ్రేషన్ రోజు మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రపంచం అంతా అల్లకల్లోల ఉన్నాయి, ప్రపంచానికి అంతటికి శాంతి కావాలి, దానికి స్వామి సందేశమే లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే అటువంటి పవిత్రమైన సందేశమే చాలా ముఖ్యమైనదని, దానికి ఈ రేడియో ద్వారా మనం అందించొచ్చు అన్న సంకల్పం స్వామి ముందు విన్నవించడం జరిగింది. నిజంగా స్వామి అప్పుడెప్పుడో ఆ పద్యంలో చెప్పినట్టుగా భక్త రక్షణ నాకు ఇదని చెప్తారు కదా, స్వామి అవతారంలో భక్త రక్షణ కూడా ఒక ఆస్పెక్ట్ కదా, అది నిజంగా అంటే శాంతి అనేది లేకపోతే ఒక మనిషి భక్తుడు ఆధ్యాత్మికం గురించి కానీ భగవంతుని గురించి కానీ ఆలోచించడానికి అసలు ఆస్కారం ఉండదు. సో అటువంటి ప్యూరిటీని అది ఒక మనిషిలోనే కాదు గాలిలో ఆకాశంలో అంతటా విస్తరించాలి అన్న సత్సంకల్పంతో స్వామి ఈ మాధ్యమాన్ని మనకు అందించారు.
2: కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఆ ఛానల్ పేరు వచ్చి శ్రీ సత్య సాయి గ్లోబల్ హార్మనీ. ఇప్పుడు ఇండియా కోసం కాదు, ఈ కంట్రీ కోసం కాదు, ఆ కాంటినెంట్ కోసం కాదు, గ్లోబల్ హార్మోని. సో శ్రీ సత్యసాయి గ్లోబల్ హార్మోని అని పేరు పెట్టారు అప్పుడు.
1: అవును, అదే అనిపిస్తుంది. మీరు చెప్పినట్లుగా హరిభజన పిన సిగ్నేచర్ ట్యూన్ తర్వాత, ఇంట్రొడక్షన్ తర్వాత ఫస్ట్ సాంగ్ ప్రేమకు రూపాయి నిలిచిన సాయికి స్వాగతం
2: సుస్వాగతం సుస్వాగతం.
1: అది వింటే నాకేమనిపిస్తుంది అంటే, నిజంగా ఈ ప్రకృతి అంతా స్వామి ఆ సందేశాన్ని స్వాగతం చేస్తూ ఆకాశంలోకి, గాలిలోకి, ప్రపంచం అంతటా విస్తరించాలని స్వాగతం పలుకుతున్నట్లుగా అనిపిస్తుంది.
2: చాలా కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఆ రోజు ఏమైందంటే, ఇప్పుడు మనం డైరెక్ట్ 23rd నవంబర్ పోతాం.
1: అవును,
2: అది దట్ వాజ్ ద డే ఆఫ్ ఇనాగ్రేషన్, రేడియోసా ఇనాగ్రేషన్ రోజు 23rd నవంబర్ స్వామి వైట్ డ్రెస్ లో వచ్చారు. చాలా గ్రాండ్ ప్రొసెషన్ లో వచ్చారు ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్, బ్యాండ్, తర్వాత డాన్స్, అవన్నీ ప్రొసెషన్ లో వచ్చారు. తర్వాత మన మందిర్ లో చిన్న లయన్స్ ఉన్నాయి కదా రెండు, అక్కడ పెద్ద బోర్డు లాగా పెట్టారు, బ్యాక్ లిట్ ప్యానల్, దాంట్లో లోపల లైట్స్ పెట్టి స్వామి టేబుల్ దగ్గర స్విచ్ ఉండింది. సో స్వామి ఆ స్విచ్ ప్రెస్ చేస్తే బ్రాడ్కాస్ట్ స్టార్ట్ చేయాలి, ఈ లైట్స్ ఆన్
1: అవ్వాలి.
2: సో అట్లా అరేంజ్మెంట్ చేసుకున్నాము. సో స్వామి వచ్చి మైకేల్ నోబెల్ కూడా మాట్లాడారు, ప్రొఫెసర్ వెంకటరామన్ కూడా మాట్లాడారు. అతని స్పీచ్ తర్వాత అదే చెప్పారు, ఇప్పుడు వి ప్రే టు స్వామి టు ఇనాగ్రేట్ రేడియో సాయి గ్లోబల్ హార్మోని అని. సో ఇప్పుడు స్వామి ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ ఆస్ట్రేలియాలో వాళ్ళు స్టార్ట్ చేయాలి బ్రాడ్కాస్ట్. ఇది ఇనాగ్రల్ బ్రాడ్కాస్ట్ కాబట్టి ఎగ్జిస్టింగ్ కంటెంట్ ఇది రాకూడదు, కరెక్ట్ గా ఆ ప్రోగ్రామ్ కి ఆ ఓం శ్రీ సాయిరాం నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి స్వామి బటన్ నొక్కినప్పుడు కరెక్ట్ గా అది స్టార్ట్ అవ్వాలి. సో అది ఎట్లా చేసామంటే, భజన్ హాల్ లోపల రెండు ఫోన్లు, టూ ఇంటర్నేషనల్ కాల్స్, రెండు ఫోన్లు పెట్టుకుని రెండు ఫోన్లో ఇంటర్నేషనల్ కాల్ ఆన్ లో పెట్టుకుని ఇక్కడ స్వామి నొక్కినప్పుడు స్టార్ట్. సో భజన లోపల వాళ్ళు ఫోన్ పట్టుకుని నించుకున్నారు, ఇక్కడ స్వామి ప్రెస్ చేసినప్పుడు అక్కడ స్టార్ట్ ద బ్రాడ్కాస్ట్ అని చెప్పారు. అక్కడ
1: చెప్పాలి,
2: అతను ఇమ్మీడియట్ గా అతను స్టార్ట్ చేశారు అక్కడ నుంచి, ఆస్ట్రేలియా నుంచి. కానీ ఆ సౌండ్ సిగ్నల్ అక్కడి నుంచి ట్రావెల్ అవ్వాలి, సాటిలైట్ పోవాలి, సాటిలైట్ నుంచి మళ్ళీ ఇక్కడ రిసెప్టర్ కి రావాలి, రిసెప్టర్ నుంచి ఇది ఆన్ అవ్వాలి. ఇదంతా ఒక 5-6 seconds డిలే అని కాదు, ఎక్స్పెక్టెడ్. అది
1: అవును,
2: ప్రొఫెసర్ వెంకటరామన్ అతని స్పీచ్ లో అదే చెప్పారు, స్వామి బటన్ నొక్కిన తర్వాత ఒక 5-6 seconds తర్వాత ఇది వస్తుందని, స్టార్ట్ అవుతుందని. కానీ ఆ 5 seconds మాత్రం ఎంత టెన్షన్ ఉండిందంటే, వస్తుందా రాదా, కరెక్ట్ గా వస్తుందా, క్లియర్ గా వస్తుందా.
1: వెంకటరామన్ సార్ అదే చెప్తారు, ఆ 5 seconds నా జీవితంలో 50 సంవత్సరాలు గడిచాయి.
2: నిజంగా అది చాలా పిన్ డ్రాప్ సైలెన్స్, ఎందుకంటే స్వామి బటన్ నొక్కారు, అందరు చప్పట్లు కొట్టారు, క్లాప్స్, లైట్స్ వచ్చేసింది, ఇంకా అందరు వెయిటింగ్, పిన్ డ్రాప్ సైలెన్స్. ఎంటైర్ కుల్వంత్ హాల్ లో పిన్ డ్రాప్ సైలెన్స్. సడన్ గా అది స్టార్ట్ అయింది, ఒక 5-6 seconds 5-6 seconds డిలే అయింది, తర్వాత స్టార్ట్ అయింది. దెన్ విత్ ద సిగ్నేచర్ ట్యూన్, దెన్ ఓం శ్రీ సాయిరాం, వి వెల్కమ్ యూ ఆల్ టు రేడియో సాయి గ్లోబల్ హార్మోని అని ఆ వెల్కమ్ అడ్రస్. తర్వాత ప్రేమ కృప ఇచ్చిన సాయి ఆడియో కూడా స్వామి కొంతవరకు విన్నారు, తర్వాత దాన్ని ఫేడ్ అవుట్ చేసేసి స్పీచ్ డిస్కోర్స్ అంతా కంటిన్యూ అయింది. సో అది ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్. అండ్ ఆ రోజు అసలు స్వామి ఫేస్ మనం వీడియోలు అంతా చూస్తే ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా, ఎందుకంటే దీని ద్వారా ఈ టెక్నాలజీ ద్వారా అందరికీ చేరుతున్నారు.
1: నిజంగా అసలు ఇది 2001లో జరిగితే, తర్వాత 2002 సంవత్సరానికి వస్తే స్వామి మనకి ఒక స్టూడియో ఇనాగ్రేషన్ చేసి ఇచ్చారు అంటే, ఒక చిన్న పిల్ల కాలువల ఒక స్ట్రీమ్ తో స్టార్ట్ అయిన ఈ ప్రసార మాధ్యమం మెల్లిమెల్లిగా పెరుగుతూ వస్తుంది. ఆ జర్నీ ఎలా సాగింది, ఆ 2వ సంవత్సరం స్వామి స్టూడియోకి వచ్చి మనకి మాట్లాడారు, ఎన్నో సందేశాలు ఇచ్చారు, ఎలా చేయాలన్నది కూడా చెప్పారు, ఆ సన్నివేశాలు కొన్ని చెప్పండి.
2: అది ఏమైందంటే, మనం స్టార్ట్ చేసినప్పుడు చిన్న ఒక రూమ్ లో స్టార్ట్ చేసాం, ప్లానిటేరియం
1: లో.
2: తర్వాత ఈ బిల్డింగ్, మనం శ్రీ సత్య మీడియా సెంటర్ బిల్డింగ్ లో ఇప్పుడు కూర్చున్నాము, ఈ బిల్డింగ్ వచ్చి ఒక చిన్న స్టూడియోగా సెటప్ చేశారు అప్పుడు, ఆడియో విజువల్ సెంటర్ అని సెటప్ చేశారు. అప్పుడు స్వామి అది చెప్పారు, ఈ బిల్డింగ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ చేసుకోవచ్చు పని ఇక్కడ చేసుకోవచ్చు అన్నారు. సో మేము ఇక్కడ షిఫ్ట్ అయ్యాము. అప్పుడు ఇంత సెటప్ అంతా లేదు, చాలా సింపుల్ గా ఉండింది. బయట అంతా ఒకే హాల్, ఇది యాక్చువల్ గా లెక్చర్ హాల్ గా ఉండింది.
1: ఇంతకు ముందు
2: ఇది లెక్చర్ హాల్ గా ఉండింది. లెక్చర్ హాల్ కి ఒక ఓపెన్ గ్రౌండ్ లాగా ఉండింది. తర్వాత ఈ పార్టీషన్ అంతా కట్టి ఒక స్టూడియో లాగా చేశారు ముందే. కానీ చాలా బేసిక్ సెటప్ గా ఉండింది. కానీ మేము ఇక్కడ వచ్చి మెల్లగా మేము మెయిన్లీ ఆడియో వర్క్ చేశాము. ఆడియో స్వామి డిస్కోర్సెస్ క్యాసెట్స్ నుంచి డిజిటైజ్ చేసి దాన్ని ప్లేలిస్ట్ లో పెట్టి రేడియో సైక్ పంపించడం, ఇవన్నీ స్టార్ట్ ఈ యాక్టివిటీస్ అంతా స్టార్ట్ చేశాము. 2001 నుంచే మనం వీడియో యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేశాం. సో 2001 అక్టోబర్ మేము రేడియో సైన్ చేరితే, 2001 అక్టోబర్ లో అప్పుడు రేడియో సై లేదు. స్వామి వచ్చి ఇక్కడ ప్రొఫెసర్ వెంకటరామన్ దగ్గర పని చేయండి అని
1: వర్క్ స్టార్ట్ అయింది.
2: 2001 నవంబర్ లో రేడియో సై స్టార్ట్ అయింది. తర్వాత డిసెంబర్ నుంచి మనం వీడియో కూడా మనం స్టార్ట్ చేసాం. మందిర్లో జరిగే ఫంక్షన్స్ అంతా వీడియో తీసి దాన్ని ఎడిట్ చేయటం, దాన్ని తీసుకురావటం, అవన్నీ మెల్లగా స్టార్ట్ అయింది అప్పుడే. సో ఇదంతా స్టార్ట్ అయినప్పుడు 2001 నవంబర్ స్వామి బర్త్డే ఫంక్షన్ ఒక పెద్ద ప్రోగ్రామ్ గా డివిడీగా తీసుకురావాలని ఒక పెద్ద ప్రేయర్ ఉండింది. అప్పుడే మన గోపాల్ శ్రీనివాసన్ గారు టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ నుంచి అతను వచ్చారు. అతను వచ్చి ఈ ప్రోగ్రామ్ అంతా మనం కూర్చుని దాన్ని ఎడిట్ చేశాం. ఎందుకంటే స్టార్టింగ్ విత్ రథోత్సవం, తర్వాత లేడీస్ డే, తర్వాత తర్వాత బర్త్డే, ఇవన్నీ వస్తాయి కాబట్టి దానంతా కూర్చుని ఎడిట్ చేసి అబ్రిడ్జ్ చేసి ఈచ్ ప్రోగ్రామ్ 1 అవర్ గా చేశాం. దానికి ఆ ప్రోగ్రామ్ ని డివిడీస్ గా తీసుకొస్తామని ఒక ప్లాన్. కానీ అప్పుడు ఇండియాలోనే ఆ స్టాంపింగ్ ఫెసిలిటీ అంత లేదు, ఉండింది కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఇది అది. ఇవన్నీ మనం మాస్టర్ చేయాలని సింగపూర్ కి పంపించాం. సింగపూర్ కి పంపించి అక్కడి నుంచి మాస్టర్ డివిడీ స్టాంప్ అయి అక్కడి నుంచి వచ్చింది. సో అది ఫస్ట్ మేజర్ వీడియో వర్క్ చేసింది. కానీ ఇవన్నీ చేయడానికి సిస్టమ్ కి ఏసీ ఉండాలి, తర్వాత కొద్ది సెటప్ ఉండాలి. చాలా సింపుల్ గా ఉండింది అప్పుడు. సో అప్పుడు టీవీఎస్ సైడ్ నుంచి వాళ్ళు స్వామి దగ్గర పోయి స్వామి మిస్టర్ గోపాల్ శ్రీనివాసన్ అడిగారు స్వామిని, స్వామి ఇక్కడ ఈ బిల్డింగ్ ని మనం రెనోవేట్ చేసి కొద్దిగా ఇదంతా సెటప్ చేపిస్తామంటే చేసుకోండి అన్నారు. సో ఇదంతా అయిన తర్వాత స్వామి ఆగస్ట్ 29 ఇక్కడ వచ్చారు. ఇక్కడ వచ్చి ఒక్కొక్క బే దగ్గర పోయి ఇక్కడ ఏం పని చేస్తున్నారు, వీడియో పని, ఇక్కడ ఆడియో పని, ఇక్కడ వచ్చి ఫోటోగ్రాఫ్స్ ప్రింటింగ్ ఇవన్నీ చూసి, తర్వాత స్టూడియో లోపల వచ్చి
1: రికార్డింగ్
2: ఏరియా. తర్వాత మేమేం చేశామంటే అక్కడ స్వామి కన్సోల్ దగ్గర వచ్చినప్పుడు స్వామి డిస్కోర్స్ ఒక్క లైన్ డిస్కోర్స్ తెలుగులో, ట్రాన్స్లేషన్ పోర్చుగల్, స్పానిష్, డిఫరెంట్ లాంగ్వేజెస్ లో చేసి శాంపుల్ చూపించాము. స్వామి చాలా సంతోషపడ్డారు దాన్ని. అందరి దగ్గర పోతుంది కదా మెసేజ్ అని. తర్వాత స్వామి ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు ఒక 40-45 మినిట్స్ మాట్లాడారు స్వామి ఇక్కడ. దాంట్లో మెయిన్ పాయింట్ ఏం చెప్పారంటే, స్వామి ఉపన్యాసం సంభాషణాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు చాలా కరెక్ట్ గా పదాలు వాడాలి. అదేం చెప్పారంటే, మనం దాంట్లో ఒక రష్ గా చేయకూడదు, దాన్ని మళ్లీ మళ్లీ వింటూ దాన్ని అర్థం చేసుకుంటూ తర్వాత మనం రాయాలని స్వామి చెప్పారు. ఆ ట్రాన్స్లేషన్ చాలా ఇంపార్టెంట్ అని స్వామి చెప్పారు అప్పుడు. తర్వాత ఇంకొకటి ఏం చెప్పారంటే, స్టెప్ బై స్టెప్ పెరగండి. ఇన్ఫాక్ట్ గోపాల్ శ్రీనివాసన్ గారు ఏం చెప్పారంటే, స్వామి నెక్స్ట్ ఇయర్ మనం లైవ్ దర్శనం చేస్తాం స్వామి ఇక్కడ. అప్పుడే ఇంటర్నెట్ అంతా పికప్ అయింది 2002. ఇక్కడ నుంచి లైవ్ స్ట్రీమింగ్ చేస్తాం స్వామి, లైవ్ దర్శనం ఉండు. స్వామి ఏం చెప్పారంటే, స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మన పిల్లలు ఇక్కడ చేరుకున్నారు, వాళ్ళు మెల్లగా ఇది నేర్చుకుంటారు, ఈ పని నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చుకుని వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ఆ స్టెప్ పోండి, మెల్లగా పోండి, అర్జెన్సీ ఏం లేదని స్వామి అట్లా చెప్పారు.
1: నిజంగా స్వామి చెప్పినట్లుగానే నెమ్మదిగా ఇప్పుడు చూసుకుంటే ఆడియో నుంచి మెల్లిగా వీడియో షూటింగ్ నుంచి ఇప్పుడు లైవ్ బ్రాడ్కాస్ట్ వరకు ఈ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ వచ్చింది.
2: కరెక్ట్.
1: స్వామి అప్పుడు మాట్లాడుతూ అన్నారు, అదే ఇక్కడి నుండి నా సందేశం ప్రపంచమంతా వెళ్తుంది అని.
2: రైట్.
1: అంటే ఎంత, స్వామి ఒక పద్యంలో చెప్తారు కదా, అడవిలో నున్న ఆకాశంలో నున్న గుట్ట మీద నున్న నట్టేటనున్న మదిని సాయి నిన్ను మరువడెప్పుడు అన్నట్లుగా ఇప్పుడు ఈ ప్రసార మాధ్యమాన్ని మనం ప్రపంచంలో ఎక్కడుండైనా వినవచ్చు. అంటే స్వామి నాతో ఉన్నాడు అనే ఆ భావన కలిగిస్తుంది ఈ ప్రసార మాధ్యమం. ఇప్పుడు ఒకసారి స్వామి ఆ రోజు మనందరితో ఏం మాట్లాడారో చిన్న వీడియో చూద్దాం. క్లిప్పింగ్
3: ప్రతి మానవుడు కూడాను నాలెడ్జ్ తండ్రి టాప్ నాలెడ్జ్, సెకండ్ స్కిల్, థర్డ్ బ్యాలెన్స్, ఫోర్త్ ఇన్సైట్. నాలెడ్జ్ ని మిస్యూజ్ చేస్తే, కిల్ చేస్తే ప్రయోజనం లేదు, బ్యాలెన్స్ తప్పదు. నాలెడ్జ్ ని స్కిల్ చేయండి, స్కిల్ చేసినప్పుడు బ్యాలెన్స్ కరెక్ట్ గా వచ్చేస్తుంది. బ్యాలెన్స్ కరెక్ట్ వచ్చినప్పుడు ఇన్సైట్ పోతుంది, నాట్ అవుట్ సైడ్. అంతర్దృష్టి పొందించి, అంతర్దృష్టి నుంచి గొప్ప అభివృద్ధిని పొందించాలి. నాలెడ్జ్ బ్యాలెన్స్ తప్పపోతే అవుట్లుక్స్ పోతుంది. నాలెడ్జ్ ని బ్యాలెన్స్ చక్కగా పెట్టాలి. నాలెడ్జ్ బ్యాలెన్స్ కావాలంటే మొట్టమొదట ఎనర్జీని స్కిల్ చేయాలి. స్కిల్ చేసినప్పుడే ఈ యొక్క బ్యాలెన్స్ కరెక్ట్ గా వచ్చేసేస్తుంది. కానీ ఇక్కడ స్కిల్ కిల్ దీంట్లో రెండు టోటల్ డిఫరెన్స్. కిల్ చేస్తే బ్యాలెన్స్ అవుతుంది, కిల్ అవుతుంది. స్కిల్ చేస్తే డెవలప్ అవుతుంది. కనుక మీరు స్కిల్ చేయడానికి తగినటువంటి ప్రయత్నం చేయండి. డోంట్ మిస్ టైం. కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదత్తాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలజీవితాయ నమః. ఎవ్రీథింగ్ ఇస్ టైం. కాబట్టి డోంట్ మిస్ టైం. టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్. చాలా చేయవు. నాలుగు వేస్ట్ చేయనటువంటివి ఏమేమి? డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ మనీ, డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ వేస్ట్ ఎనర్జీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఎనర్జీ? లుక్, హియర్, టాక్, హ్యాండ్, మనసు. ఐది టోటల్ వేస్ట్ చేయకూడదు. See, no, you will see what is good. Hear, no, you will hear what is good. Talk, no, you will talk what is good. Think, no, you will think what is good. Do, no, you will do what. This is the way to go. I want only quality, not quantity. Quality.
1: అసలు స్వామి ఎంత చక్కగా వివరించారు. నాలెడ్జ్, స్కిల్ అన్నదాన్ని స్వామి కంటే చక్కగా వివరించే వాళ్ళు, బోధించే వాళ్ళు మనకు ప్రపంచంలో ఎక్కడా దొరకరు. సో స్వామి ఈ ప్రసార మాధ్యమాన్ని మనకు అందించిన తర్వాత ఒక్కొక్క సంవత్సరం మనం చూసుకుంటే అంచెలంచెలుగా హార్ట్ టు హార్ట్ రావడం, తర్వాత ఫస్ట్ వీడియో లైవ్ టెలికాస్ట్ జరగడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి కదా.
4: కరెక్ట్.
1: వాటి గురించి కొన్ని అంశాలు.
4: అదే, ఒక సైడ్ ఏమో మనం టెక్నాలజీ పెరుగుతూ వచ్చింది. ఇన్ఫాక్ట్ నేను ఒక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకున్నాను.
1: చెప్పండి.
4: ఎట్లా అంటే, అదే చెప్పాను కదా, 2001 లో ప్రీమియర్ అని, అడోబ్ ప్రీమియర్ అని ఒక సాఫ్ట్వేర్ వచ్చింది వీడియో ఎడిటింగ్ కి. అప్పుడు యూట్యూబ్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఏం లేదు. దాన్ని నేర్చుకోవాలంటే టీచర్స్ లేరు ఇక్కడ, పుట్టబట్టి లేరు. సో అప్పుడు మేమే దాన్ని చూసి మెల్లగా నేర్చుకుని దాన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ చూసి చూసి నేర్చుకున్నాము. కానీ వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది వద్దు, ఆవిడ్ అని కొత్త సాఫ్ట్వేర్
1: వచ్చింది,
4: ఆ సాఫ్ట్వేర్ కి అప్గ్రేడ్ చేసేస్తాం మీ సిస్టమ్ అని చెప్పేసి ఒకరోజు వచ్చారు చెన్నై నుంచి. అంతా అప్గ్రేడ్ చేసి వాళ్ళు
1: వెళ్ళిపోయారు.
4: ఆవిడ్ దాన్ని ఓపెన్ చేయటం ఎట్లా స్వామి మనకు తెలియదు, దాన్ని ఎట్లా వాడుకోవాలి, దాన్ని ఆవిడ్ లాజిక్ ఇప్పుడు ఒక్కొక్క సాఫ్ట్వేర్ కి ఎట్లా అప్రోచ్ చేయాలని ఉంటది, దాన్ని మీడియా ఫైల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి, అంటే టెక్నికల్ ఇష్యూస్. ప్రీమియర్ వచ్చి ఒక రకంగా చేసేది, ఆవిడ్ కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉండింది. సో దాన్ని ఎట్లా వాడాలి అని అసలు తెలియదు మాకు. సో వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోయారు. అప్పుడు నేను ఇక్కడ కూర్చుని స్వామితో, స్వామి ఇదేంటి స్వామి, కొత్త సాఫ్ట్వేర్ తెచ్చారు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు, దీన్ని ఎట్లా వాడాలని కూడా తెలియదు స్వామి అనుకుని ఇట్లా బయట వెళ్ళాను భోజనానికి. లంచ్ టైం షార్ప్ 12:45, 1 o'clock ఉండొచ్చు. అక్కడ బయట పోతే ఒక యంగ్ ఫారినర్ మన స్టూడియో ముందు అక్కడ నించుకుని అట్లా పైన చూస్తూ అక్కడ ఒక చిన్న స్మాల్ లెటర్స్ లో శ్రీ సత్యసాయి ఆడియో విజువల్ సెంటర్ అని రాసి ఉండింది. దాన్ని చూసి అతను అడిగాడు ఇక్కడ ఏం పని చేస్తున్నారు అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను స్వామి ఇక్కడ మెయిన్లీ ఆడియో చేస్తున్నాము, ఇది 2001 లో ఇది మెయిన్లీ ఆడియో చేస్తున్నాము, ఇప్పుడు మెల్లగా వీడియో పని చేస్తున్నాము అంటే ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నారు అని అడిగారు. ఇప్పటి వరకు ప్రీమియర్, సడన్ గా ఇప్పుడే ఆవిడ్ వచ్చిందంటే ఐఎమ్ ఎన్ ఆవిడ్ ఎక్స్పర్ట్. ఐఎమ్ ఎన్ ఆవిడ్ ఎక్స్పర్ట్. వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఎక్కడి నుంచి అంటే నేను జర్మనీ నుంచి వచ్చాను, అది ఆడియో విజువల్ సెంటర్ అని చూసి ఆగిపోయాను. అయితే నేను చెప్పాను లంచ్ వద్దు నాకు ఇవాళ, రండ్ ఎందుకంటే ఆ రోజు సాయంత్రం అతను బయలుదేరుతున్నాడు. ఆ రోజు సాయంత్రం హీఈస్ గోయింగ్ బ్యాక్ టు జర్మనీ.
1: స్వామి పంపించారు,
4: స్వామి కరెక్ట్ గా, నేను స్వామిని స్వామి ఎవరైనా పంపించాను స్వామి ఇది నేర్పించడానికి, కనీసం ఎట్లా ఓపెన్ చేయాలి ఎట్లా స్టార్ట్ చేయాలని ఇట్లా అనుకుంటూ బయట పోతే ఎగ్జాక్ట్లీ ఆన్ యువర్ డోర్ స్టెప్ పంపించారు స్వామి. సో అట్లా అది హ్యాబిట్ స్టార్ట్ చేసి దాన్ని నేర్చుకున్నాము. ఇట్లా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్, ఎక్విప్మెంట్ ఇంప్రూవ్మెంట్. స్వామి ఇక్కడ వచ్చినప్పుడు కొత్త కొత్త కెమెరాస్, మైక్రోఫోన్స్, మిక్సర్, ఆడియో మిక్సర్ ఆగిపోయాను. అయితే నేను చెప్పాను లంచ్ వద్దు నాకు ఇవాళ, రండి అప్పుడు, ఎందుకంటే ఆ రోజు సాయంత్రం అతను బయలుదేరుతున్నాడు. ఆ రోజు సాయంత్రం హీఈస్ గోయింగ్ బ్యాక్ టు జర్మనీ.
1: స్వామి పంపించారు,
4: స్వామి కరెక్ట్ గా, నేను స్వామిని స్వామి ఎవరైనా పంపించాను స్వామి ఇది నేర్పించడానికి, కనీసం ఎట్లా ఓపెన్ చేయాలి ఎట్లా స్టార్ట్ చేయాలని ఇట్లా అనుకుంటూ బయట పోతే ఎగ్జాక్ట్లీ ఆన్ యువర్ డోర్ స్టెప్ పంపించారు స్వామి. సో అట్లా అది హ్యాబిట్ స్టార్ట్ చేసి దాన్ని నేర్చుకున్నాము. ఇట్లా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్, ఎక్విప్మెంట్ ఇంప్రూవ్మెంట్. స్వామి ఇక్కడ వచ్చినప్పుడు కొత్త కొత్త కెమెరాస్, మైక్రోఫోన్స్, మిక్సర్, ఆడియో మిక్సర్ అన్ని తెచ్చి చూపించారు. తర్వాత ఒక మాస్టర్ సీడీ చేస్తే దాన్ని రెప్లికేట్ ఎట్లా చేయడం అవన్నీ తెచ్చారు. సో ఫస్ట్ వచ్చి మనం ఇది ఆడియో స్టార్ట్ చేశాము. 2002 లో స్వామి బర్త్డేకి లైవ్ ఆడియో చేశాం మందిర్ నుంచి, కుల్వంత్ హాల్ నుంచి స్వామి డిస్కోర్స్ ఇస్తున్నప్పుడు లైవ్ బ్రాడ్కాస్ట్ టు ఆడియో, అప్పుడు సాటిలైట్ ద్వారా చేశాము. దాని తర్వాత ఇంటర్నెట్ వచ్చింది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అప్పుడు ప్రొఫెసర్ వెంకటరామన్ ఏం చెప్పారంటే స్వామి డిస్కోర్సెస్ తర్వాత ఆర్టికల్స్ అవన్నీ మనం ఆన్లైన్ ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలని. ఐ థింక్ దట్ బై ద టైమ్ 2003-2004 వచ్చినప్పుడు హార్ట్ టు హార్ట్ స్టార్ట్ అయింది. సో అది వచ్చి ఎవ్రీ మంత్ ఒక ఈ జర్నల్ లాగా పంపించి, సనాతన సారథి వచ్చి ఒక హార్డ్ కాపీ, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ సాఫ్ట్ కాపీ ఈ జర్నల్ పంపించి అది మెల్లగా దాన్ని చాలా మంది చూసి
1: స్వామి సందేశాన్ని చదవటం,
4: వాళ్ళు ఇక్కడ వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేయటం, ఆర్టికల్స్ రాయటం, ఇన్వాల్వ్ అవటం ఇవన్నీ చాలా జరిగింది. దాని లోపల రేడియో సై కూడా చాలా మంది వరల్డ్ స్పేస్ సెట్ కొని వాళ్ళ ఇంట్లో వింటూ వచ్చారు. ఇంకా ఏమైందంటే సంస్కార్ ఛానల్ అని కొత్తగా వాళ్ళు ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు. మిస్టర్ గోపాల్ మహేశ్వరి అని అతను ద హెడ్ ఆఫ్ సంస్కార్ ఛానల్. అతని ఉద్దేశం ఏంటంటే మన స్పిరిచువల్ కంటెంట్, ఓన్లీ స్పిరిచువల్ కంటెంట్ ఒక ఛానల్లో తీసుకురావాలని అతని ఉద్దేశం. అప్పుడు సౌత్ ఇండియాలో వచ్చినప్పుడు స్వామి పేరు, స్వామి గురించి విని అతను ఇక్కడ వచ్చారు పుట్టపర్తి వచ్చి.

0: ఇట్లా మనం ఈ మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాము, స్వామి అనుగ్రహం కావాలన్నప్పుడు స్వామి పర్మిషన్ ఇచ్చారు మన ప్రోగ్రామ్స్ ఆ ఛానల్లో వేయటానికి. అప్పుడు మనం అది స్టార్ట్ చేశాం. సంస్కార్ కి ఎవ్రీ వీక్ 3 అవర్స్ ప్రోగ్రామ్స్, ప్రోగ్రామ్ 1, 2, 3. సో అది మనం ఇక్కడ సీడీలు పంపించినట్టు ఇక్కడ క్యాసెట్ రాసి, వీడియో క్యాసెట్ రాసి మాస్టర్ టేప్ పంపిస్తాం అక్కడ. వాళ్ళు అక్కడ పంపిస్తే ఐ థింక్ బెంగళూరు పంపిస్తే వాళ్ళు అక్కడ నుంచి ముంబై పంపిస్తారు, ముంబై నుంచి ఇది టెలికాస్ట్. సో అట్లా 1 స్టెప్ ఫార్వర్డ్. సో రెగ్యులర్ గా టీవీ ఛానల్ ప్రోగ్రామ్స్ వచ్చేది, తర్వాత ఇక్కడ వచ్చి హార్ట్ టు హార్ట్ అని ఆన్లైన్ ఆర్టికల్స్, తర్వాత రేడియో కంటిన్యూస్ గా జరిగింది,
1: 2-3 ఛానల్స్ వచ్చాయి
0: రేడియో. అప్పుడు ఏమైందంటే వరల్డ్ స్పేస్

0: టైమ్ జోన్ కి ప్రైమ్ ప్రోగ్రామ్స్ వినొచ్చు, అట్లా అది స్టార్ట్ అయింది.
1: బాగుంది. అవును, మీరు చెప్తున్నట్లుగానే ఆ తర్వాత 2007 ఆ టైంకి వచ్చేసరికి స్వామిది డిస్కోర్స్ స్ట్రీమ్, భజన్ స్ట్రీమ్ కూడా స్టార్ట్ అయింది.
0: ఇంకో ఇన్ఫాక్ట్ 2004 లో మనం శివరాత్రి లైవ్ బ్రాడ్కాస్ట్ కూడా చేసాం ఇక్కడ నుంచి, భజనాల్ నుంచి భజనాల్ అంతా సెటప్ చేసుకుని అప్పుడు ఫస్ట్ టైం ఇంటర్నెట్ ద్వారా లైవ్ బ్రాడ్కాస్ట్ చేశాం.
1: ఓకే,
0: అది ఆ టైంలో ఇంకా అది కొత్తగా చాలా మంది ఓబీ వ్యాన్స్ శాటిలైట్ లింక్ తో చేసేవాళ్ళు, మనం ఇంటర్నెట్ లైన్ తో చేసింది. చాలా చాలా మంది చాలా టెక్నాలజికలీ కూడా అది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది, ఎందుకంటే భజన్ అంతా పెట్టుకుని చేసాము,
1: ఎక్విప్మెంట్ అంతా ఉంది,
0: ఎక్విప్మెంట్ అంతా పెట్టుకుని రిసీవింగ్ ఛానల్ కూడా అక్కడ ఒక టీవీ పెట్టుకున్నాం, అది కరెంట్ గా పోతున్నదా లేదా అని
1: చూడటానికి.
0: సో ఒక్కొక్క స్టెప్ టెక్నాలజీ సైడ్ ఎంత పెరిగిందో మనం పని కూడా అంత పెరిగింది. తర్వాత స్వామి ఆర్కైవ్స్ కూడా స్టార్ట్ అయింది, ఎందుకంటే చాలా మంది వీడియోస్ ఆడియోస్ ఫోటోగ్రాఫ్స్ అంతా రికార్డ్ చేశారు, అవన్నీ కలెక్ట్ చేసుకుని స్వామి లైఫ్ పైన డాక్యుమెంటరీ చేయటం, తర్వాత స్పెషల్ షార్ట్ డాక్యుమెంటరీ స్వామి ప్రాజెక్ట్స్ పైన చేయటం, ఇవన్నీ ఒక్కొక్కటి చేసి టెలివిజన్ పంపిస్తాము, తర్వాత ఇక్కడ సిడీస్ డివిడీస్ అమ్మటం, ఇవన్నీ స్టార్ట్ అయింది.
1: బాగుంది, చాలా బాగుంది. మీరు ఇవన్నీ చెప్తా ఉంటే అంటే అప్పటికి 2006 నుంచి తెలుగు స్ట్రీమ్ లేకపోయినప్పటికీ అప్పటికి వీక్లీ వన్స్ 1 అవర్ 2 అవర్స్ ప్రోగ్రామ్స్ మనకి ఏషియా స్ట్రీమ్ లో వెళ్లేవి.
0: కరెక్ట్.
1: అయితే అప్పటి నుంచి 2011 వరకు మన తెలుగు స్ట్రీమ్ స్టార్ట్ అయ్యే వరకు మనకి హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి మన భక్తులు వాలంటీర్స్ అందరు కూడా ఎంతో శ్రద్దతో కష్టపడి కార్యక్రమాలు చేసి పంపించేవారు. ఆ రోజుల్లో వాళ్ళు ఎలాగా ఆ ప్రోగ్రామ్ ఆ కార్యక్రమాలు రికార్డ్ చేసి పంపించేవారో మన ఎంఎల్ఎన్ స్వామి గారి మాటల్లో, అలానే ఎంఎస్ ప్రకాష్ రావు గారి మాటల్లో విందాం.
2: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు విభాగం దశమ వార్షికోత్సవ శుభ సందర్భంగా శ్రోతలందరికీ సాయిరాం. తెలుగు కార్యక్రమాలు రూపకల్పన చేసి ప్రసారం చేస్తున్న తెలుగు స్ట్రీమ్ బృంద సభ్యులకు మా శుభాకాంక్షలు. 2011 సంవత్సరం నుంచి తెలుగు స్ట్రీమ్లో 24 గంటలు ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమాలకి అంతకు పూర్వం 2006 సంవత్సరం నుంచి ఏషియా స్ట్రీమ్లో వారానికి 2 సార్లు 1 గంట సేపు కార్యక్రమాలు తెలుగు భాషలో ప్రసారమయ్యేవి. స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మా భాగ్యవశాన హైదరాబాద్ నుంచి తెలుగు కార్యక్రమాలు రూపొందించి రికార్డు చేసినవి ప్రశాంతి నిలయం నుంచి ప్రసారమయ్యేలాగా శ్రీవారు అనుగ్రహించారు. హైదరాబాద్లో శ్రీ సత్యసాయి విద్యావిహార్ హైస్కూల్లో స్వామివారి కరుణతో శివం డిజిటల్ స్టూడియో ప్రారంభం చేసుకుని స్వామివారు రచించిన వాహినులు చదవడం, బృందగానాలు, నాటికలు, పిల్లలతో వివిధ కార్యక్రమాలు, కొందరి ధన్యజీవుల అనుభవాలు, బాల వికాస్ పిల్లలతోటి కార్యక్రమాలు రూపొందించుకుని ఇతర జిల్లాల వారు పర్తియాత్రల సందర్భంగా స్వామివారి సమక్షంలో వారు ప్రదర్శించే నాటికలు, వివిధ పండుగల సందర్భంగా కదంబమాలలు వంటి కార్యక్రమాలు రికార్డు చేసి పుట్టపర్తికి పంపేవారు. రికార్డు చేసిన కార్యక్రమాలు సీడీలలో కాపీ చేసి హైదరాబాద్ బస్టాండ్కు వెళ్లి పుట్టపర్తి బస్ కండక్టర్ కి ఆ సీడీ ఇచ్చేవారు. అప్పుడు తెలుగు విభాగంలో సేవలందిస్తున్నటువంటి శ్రీ శ్రీనివాసన్ గారు మర్నాడు ఉదయం పుట్టపర్తి బస్టాండ్కు వెళ్లి కండక్టర్ దగ్గర నుంచి ఆ సీడీ తీసుకుని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేసేవారు. ఒక్కొక్కసారి హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి వెళ్లే స్వామివారి భక్తులతో కూడా సీడీలు పంపించేవాళ్లం. క్రమక్రమంగా సాంకేతికత వృద్ధి పొందిన తర్వాత అంతర్జాల మాధ్యమం ద్వారా కార్యక్రమాలు పంపిస్తున్నాము. ఈ కార్యక్రమాల రూపకల్పన కుటుంబ సాధనగా నా కుటుంబ సభ్యులకు దొరికిన మహదవకాశం. సాయిసిను ఆశీస్సులతో బాల వికాస్ నాటకాలలో పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాత్రలకి డైలాగ్స్ చెప్పేవారు. శ్రీ సత్యసాయి విద్యావిహార్ స్కూలు పిల్లలతో పాటు టీచర్స్ కూడా రికార్డింగ్స్ లో పాల్గొనేవారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు హైదరాబాద్ జిల్లా యువ విభాగానికి చెందిన యువతీ యువకులు కూడా కార్యక్రమాలు రూపొందించేవారు. మేమంతా ఇంత ఉత్సాహంగా సేవ చేయడానికి

0: సాయి మిఠాయి ఒకటి శ్రీ శ్రీనివాసన్ గారు మాతో పంచుకున్నారు. రేడియో సాయిలో ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమాలు స్వామివారు ఎంతో ప్రేమతో వింటున్నారని, ఆ విషయం మాకందరికీ రామనామం విన్న హనుమంతునికి వచ్చినంత బలం వచ్చింది. 2006 శ్రీ సత్యసాయి స్టేట్ ట్రస్ట్ మరియు శ్రీ సత్యసాయి సేవా సంస్థల హైదరాబాద్ పెద్దలు ఇచ్చిన సహాయ సహకారాలతో ఏర్పడిన శివం డిజిటల్ స్టూడియో నుంచి ఎన్నెన్నో కార్యక్రమాలు రూపొందించి రికార్డు చేసినవి శ్రీ ప్రసారమయ్యేలా ఆశీస్సులు దండిగా ఇచ్చిన మన బంగారు తండ్రి శ్రీ సత్యసాయి విభునికి మా కృతజ్ఞతాంజలి సమర్పించుకుంటున్నాం. జై సాయిరాం.
1: ఓం శ్రీ సాయిరాం. మన ప్రియతమ భగవాన్ దివ్య పాదపద్మాలకు శతకోటి వందనాలు. విశ్వవ్యాప్తంగా శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రసారం చేస్తున్న తెలుగు కార్యక్రమాన్ని వింటున్నటువంటి అసంఖ్యాకమైనటువంటి శ్రోతలకు ప్రేమపూర్వక సాయిరాం. రేడియో సాయిలో నా ప్రస్థానం 2006 రేడియో సాయి వినరండి అనే స్వాగత గీతంతో ప్రారంభమైంది. ఆ తర్వాత ముఖ్యంగా సత్యసాయి బాబా వారు చెప్పినటువంటి చిన్న కథల్ని చక్కని కథా సంవిధానంతో చెప్పి బాల వికాస గురువులకు శిక్షణ ఇచ్చే విధంగా ప్రసారం చేశారు. శ్రోతలు వాటిని ఎంతో ఆదరించారు. ఆ తర్వాత అనేకమైనటువంటి అంశాల్లో మానవతా విలువల్ని చాటి చెప్పేటటువంటి చక్కనటువంటి నా నాటకాలు అమ్మ, చదువు, అచ్చన మొదలైనటువంటి నాటకాలు, దేవత మొదలైనటువంటి చిన్న శవ్య నాటికలు ప్రసారం చేశారు. ఇదే కాకుండా సత్యసాయి బాబా వారి దివ్య వైభవం గురించి నేను రాసినటువంటి పాటలు, ప్రసిద్ధ గాయకులు పాడినటువంటివి కూడా తరచూ ప్రసారం చేస్తున్నాను. ముఖ్యంగా రేడియో సాయిలో అనేకమైనటువంటి చర్చల్లో, ప్రసంగాలలో పాల్గొనేటటువంటి చక్కనైనటువంటి అనుభవం నాకు ఇచ్చారు. వారందరికీ, రేడియో సాయి నిర్వాహకులందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత, అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, రేడియో సాయి కార్యక్రమాన్ని రూపొందించడం ఒక వంతు, కానీ శ్రోతగా వాటిని వినటం మరొక వంతు. ముఖ్యంగా రేడియో సాయి కార్యక్రమాలలో అంతరంగ తరంగాలు, భక్తుల తాలూకు అనుభవాలు, అనేక మంది సేవలో ఎంతో నిష్ణాతులైనటువంటి సేవకుల తాలూకు మంచి చక్కనటువంటి సేవానుభవాలు, అలాగే మనం నిత్యం పాడుతున్నటువంటి భజనల్లో వెనకాతలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వేదాంత అర్థాన్ని చెప్తున్నటువంటి మానస భచరీ కార్యక్రమాలు, ఇట్లాంటి కార్యక్రమాలు విని నేను చాలా ఆనందిస్తాను. రేడియో సాయి కార్యక్రమాల్లో, ముఖ్యంగా వార్షికోత్సవాల్లో నాటకాలు, చిన్న చిన్న పాటలు రాసేటటువంటి అవకాశాన్ని నాకు కల్పిస్తున్నారు. ఇది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అపార కరుణతో నా మీద కురిపిస్తున్నటువంటి దివ్యమైనటువంటి ఆశీస్సులుగా నేను భావిస్తున్నాను. రేడియో సాయి కార్యక్రమాలు, ముఖ్యంగా సత్యసాయి మీడియా సెంటర్ కార్యక్రమాలు వినండి. చక్కగా స్వామి యొక్క సందేశాల్ని విని అర్థం చేసుకోండి, ఆచరించండి, ధరించండి, స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని మీరందరూ పొందండి. ఇటువంటి చక్కనటువంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నటువంటి రేడియో సాయి నిర్వాహకులకి, ఆ డైరెక్టర్ గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. జై సాయిరాం.
2: అదండి, స్వామి సంకల్పిస్తే ప్రతి కార్యక్రమం ఎక్కడి నుంచి ఎలా ఎవరు ఏ సమయానికి అందించాలన్నది వాళ్ళతో చేయించుకుంటారు.
3: తప్పకుండా, అది మనం రేడియోలో చూస్తే కూడా మనం ఒక ప్లాన్ తో వెళ్తాము.
2: అవును,
3: ఎవరు రావాలి, ఎవరు మాట్లాడాలి, కరెక్ట్ టైంకి వస్తారు, కరెక్ట్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు.
2: మనం వీళ్ళు మాట్లాడితే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని ప్లాన్ చేసుకుని వెళ్ళి కూర్చుంటాం. స్వామి ఇంకెవరినో రప్పిస్తారు, స్వామి అనుకున్నది చెప్పిస్తారు.
3: తప్పకుండా,
2: నిజంగా దాన్ని బట్టి స్వామే కర్త కర్మ క్రియ అని చెప్పుకోవచ్చు, అందులో సందేహమే లేదు. అయితే ఇలాగా బుడిబుడి అడుగులతో నడుస్తూ తర్వాత నిదానంగా మీరు చెప్పినట్లుగా డిజిటల్ గా, సాఫ్ట్వేర్ పరంగా అన్నింటిగా ఎదుగుతూ ఇప్పుడు వీడియో స్థాయికి వచ్చాం. స్వామికి మనం ఎగ్జిబిషన్స్ కూడా చేసి చూపించాము, స్వామికి మ్యూజిక్ ప్రోగ్రామ్స్ చేసి చూపించాము, విజువల్స్ తో ఆడియో రికార్డింగ్స్ తో ఆ విషయాలు కొన్ని.
3: ఎందుకంటే ఇప్పుడు వచ్చి మీడియా సైడ్ లో మనం చేసుకుని వచ్చాము, టెక్స్ట్ ఆడియో వీడియో ఇవన్నీ చేస్తూ వచ్చాము. కానీ 2007 లో ప్రొఫెసర్ వెంకటరామన్ ఏం చెప్పారంటే, స్వామి లైఫ్ పైన, లైఫ్ మెసేజ్ పైన ఒక ఎగ్జిబిషన్ లాగా చేయాలని. ఎందుకంటే అప్పుడు 2007 లో వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్ ఇక్కడ జరిగిపో గురు పూర్ణిమ టైంలో వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేశారు. ఆ వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్ కి స్వామి లైఫ్, స్వామి మెసేజ్ గురించి అందరికి తెలియాలని ఒక పెద్ద ఎగ్జిబిషన్ ప్లాన్ చేశారు సార్. సో ఆ ఎగ్జిబిషన్ ప్లాన్ చేసి అరౌండ్ 200 or 300 ప్యానెల్స్ ఉంటాయి, పెద్ద ఎగ్జిబిషన్. సో ఆ ఎగ్జిబిషన్ పేరు వచ్చి ప్రేమ జ్యోతి అని పెట్టారు ప్రొఫెసర్ వెంకటరామన్. అదే ప్రేమ జ్యోతి అని పెట్టేసి స్వామి లైఫ్ టీచింగ్స్ అన్ని దాంట్లో తీసుకొచ్చాము. అది ఎంత బాగా వచ్చిందంటే, ఫస్ట్ ఒక చిన్న శాంపుల్ చూపించాం స్వామికి, ఒక సెక్షన్ అట్లా వాటర్ ప్రాజెక్ట్ మాత్రం అరేంజ్ చేసి స్వామి అట్లా వచ్చి చూసి చాలా బాగుంది అని చెప్పేసి, మన దగ్గర చాలా బాగా వచ్చింది బాగుందని చెప్పేసి వెనకెళ్లారు. వెనకెళ్లి ప్రొఫెసర్ వెంకటరామన్ తో అడిగారు, నిజంగానే మన పిల్లలు చేశారా ఇది, ఎందుకంటే చాలా బాగుంది, ఇంత బాగా వచ్చింది, చూడటానికి చాలా అందంగా ఉంది, స్వామికి చాలా సంతోషం అన్నారు. తర్వాత స్వామి పర్మిషన్ ఇచ్చారు, ఫుల్ ఎగ్జిబిషన్ పెట్టండి ఇక్కడ పూర్ణచంద్ర హాల్లో. అందరు యూత్ డెలిగేట్స్ అందరు వచ్చి ఇక్కడ చూసి ఎగ్జిబిషన్ చూసి వాళ్ళ స్వామి గురించి తెలుసుకుంటారని. అప్పుడు స్పెషల్ గా ఎగ్జిబిషన్ కి ఒక విశ్వరూప దర్శనం విగ్రహం కూడా స్వామి పంపించారు, విశ్వరూప దర్శన విగ్రహం పంపించారు, అది ఎగ్జిబిషన్ లో పెట్టమని. సో స్వామి వచ్చి ఒక 1.5 hours ఎగ్జిబిషన్ అంతా చూసుకుని పోయారు. ఫుల్ ఆ ఎగ్జిబిషన్ చూస్తున్నప్పుడు కొన్ని చాలా ఓల్డ్ ఫొటోస్, 60s or 70s లో ఒక ఫోటో చూసి, ఈ ఫోటోలు ఎవరెవరు ఉన్నారని ఎవరు చెప్పగలుగుతారు ఇక్కడ అని అడిగారు స్వామి. చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. సో అప్పుడు ఇతను స్వామి ఒక్కొక్క పేరు చెప్తూ అట్లా
2: చూపిస్తూ
3: చూపించి ఆ ఫోటోలో వాళ్ళ పేరు చెప్తూ అట్లా చాలా ఒక 1.5 hours చూసారు స్వామి. చాలా సంతోషం, చాలా సంతోషం అని బ్లెస్ చేసి అప్పుడు యూత్ కాన్ఫరెన్స్ వాళ్ళందరూ వచ్చి చూసారు.
2: అప్పుడు వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్,
3: వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్. దాని తర్వాత ఏం చేశామంటే, ఈ ఎగ్జిబిషన్ ని అలాగే ప్యాక్ చేసి ఒక్కొక్క సిటీలో తీసుకెళ్లారు. ఇండియా ఫుల్, ఆల్మోస్ట్ ఆల్ ద మేజర్ సిటీస్ ఆఫ్ ఇండియా ఈ ఎగ్జిబిషన్ పోయింది. బెంగళూరు, చెన్నై, తర్వాత కేరళ, ఢిల్లీ, మధ్యప్రదేశ్, అన్ని చోట్ల అది మెల్లగా ఒక్కొక్క హైదరాబాద్ ఒక్కొక్క పెద్ద సిటీలో అది ఆర్గనైజ్ చేసి అక్కడ పెద్ద చాలా బాగా పోయింది ఎగ్జిబిషన్ ఆల్ ఓవర్ ఇండియా. ఇది ఒక ఒక యాక్టివిటీ అవుట్ సైడ్ ద మీడియా వర్క్. ఇంకొక యాక్టివిటీ ఏంటంటే, స్వామి 85th బర్త్డేకి ప్రేమ ప్రవాహం అని ఒక కాన్సెప్ట్ ప్రొఫెసర్ వెంకటరామన్ ఏం చెప్పారంటే, లవకుశులు రామ్ శ్రీరామర్ ముందు కూర్చుని అతను లైఫ్ అంతా పాడారు కదా రామ్ కథ, రామ్ కథలో అలాగే స్వామి స్టూడెంట్ స్వామి లైఫ్ పాడాలని అది ఐడియా. సో ఆ ఐడియాతో ప్రేమ ప్రవాహం అని ఆ పేరు పెట్టుకుని కొన్ని పాటలు రాశారు. సార్ వచ్చి ఒక ఐడియా ఇచ్చారు, తర్వాత డిఫరెంట్ ప్రకాష్ రావు గారు, రాజేంద్ర గారు, చాలా మంది, శ్రీనివాసులు గారు, వీళ్ళందరూ ఒక్కొక్క పాట రాశారు. దానికి ఫస్ట్ టైం మన స్వామి ముందు ఏం చేస్తున్నామంటే మ్యూజిక్ వీడియోగా ప్రెసెంట్ చేస్తున్నామని. సో ఇప్పటి వరకు మ్యూజిక్ ప్రోగ్రామ్స్ చాలా జరిగేది స్వామి ముందు, కానీ ఈ సాంగ్స్ స్పెషాలిటీ ఏంటంటే ఈ సాంగ్ తో పాటు విజువల్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ స్వామి హిల్ వ్యూ స్టేడియం లో కూర్చున్నప్పుడు పెద్ద స్క్రీన్ పెట్టాము, స్వామి ఆ స్క్రీన్ చూస్తూ ఈ ఒక్కొక్క పాటకి అట్లా వీడియో కూడా రావటం,
2: సాహిత్యాన్ని తగినట్లుగా.
3: అవును, మ్యూజిక్ వీడియో,
2: మ్యూజిక్.
3: సో లైవ్ సింగింగ్, వోకల్ అక్కడ సింగర్స్ అంతా కూర్చొని పాడారు, కానీ దాంతో పాటు విజువల్స్ కూడా వచ్చింది. సో అది చాలా మందికి ఇప్పటి వరకు ఆ ప్రోగ్రామ్ అలాగే మనసులో వచ్చినప్పుడు, ఎందుకంటే అంత గ్రాండ్ గా ఉండింది, స్వామి ఇక్కడ కూర్చున్నారు, స్వామి ముందు స్వామి లైఫ్ ఇది పాడుతున్నారు, దాంతో పాటు విజువల్స్ కూడా వస్తున్నాయి.

0: చాలా చాలా అద్భుతం అసలు. నిజంగా ఆ దృశ్యాలు ఇప్పటికీ మీరు చెప్తుంటే మనకు గుర్తొస్తూ ఉంటాయి, అంత కన్నుల పండుగ జరిగింది అది. మీరు ఇందాక ప్రేమ జ్యోతి అన్నప్పుడు ఒక చక్కని ఆలోచన వచ్చింది, భగవత్ తత్వానికి రెండు రకాలుగా అది కనిపిస్తుంది, వ్యక్తమవుతుంది. ఎలాగంటే అది ఒక జ్యోతి తీసుకున్నట్లయితే ఆ జ్యోతికి ఒక రూపం ఉంది, అదొక తత్వం, అది భగవత్ స్వరూపం. అది ఎక్కడికి కదలదు, కానీ దాని కాంతి దాని చుట్టుపక్కలకు వ్యాపిస్తుంది, అది శక్తి రూపం భగవంతుడికి. అట్లాగా ఇప్పుడు స్వామి అందించింది, స్వామి పత్తిలోనే ఉన్నారు, ఎక్కడికి వెళ్లకుండా స్వామి సందేశాలు ఇక్కడే ఇచ్చారు, వారు ఎంచుకున్న తెలుగులోనే మాట్లాడారు, కానీ నేడు ఈ ప్రసార మాధ్యమం ద్వారా అంటే ఒక కాంతిలా చెప్పుకోవచ్చు దీన్ని, ప్రపంచం అంతా స్వామి సందేశం ఆ కాంతి వెళ్తూనే ఉంది,
1: కూడా డివైన్ ఎనర్జీ కదా.
0: అంతే అది. అలాగా సో అలా చూసుకుంటూ వస్తుంటే ఈ ప్రయాణంలో మనకి 2011లో తెలుగు స్ట్రీమ్ స్టార్ట్ అయింది. అది ఎలా స్టార్ట్ అయింది, ఆ ఆవిర్భావం ఎలా జరిగింది అన్నది అప్పుడు మనతో పాటు ఉన్నటువంటి సాయికృష్ణ బ్రదర్ నుంచి మాటల్లో విందాం.
2: స్వామివారి దివ్య పాదారవిందాలకు శతకోటి నమస్సుమాంజలు. ఈ రోజు మనము శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు విభాగం 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము. కన్ను రెప్ప వేసిన సమయంలో 10 వసంతాలు గడిచిపోయా అన్నట్టుంది. ఇప్పటికీ నాకు గుర్తుంది 2007 సంవత్సరంలో స్వామి రేడియో సాయిలో చేరడానికి అవకాశం కలిగించినప్పుడు వారానికి 2 గంటల పాటు తెలుగు ప్రోగ్రామ్స్ ప్రసారమయ్యేవి. రాష్ట్రం నలుమూలల నుండి ఎంతో భక్తి శ్రద్దలతో ఈ 2 గంటల కార్యక్రమాన్ని పంపించేవారు. అప్పట్లో మనం ఎంతో స్మరించుకోవాల్సిన వారు పెద్దలు శ్రీనివాసన్ గారు ఎంతో ఓపికగా నేర్పుగా చాలా శ్రద్దతో ఆ 2 గంటల కార్యక్రమాన్ని చేసేవారు. అయితే అలా వెళ్తున్న కొద్దీ 2011 సంవత్సరంలో ప్రొఫెసర్ జి వెంకటరామన్ గారు మనందరికీ కూడా గురుతుల్యులు, చాలా ఈ సత్యసాయి మీడియా సెంటర్ ఈ రేడియో సాయి అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన వెంకటరామన్ గారు ఒక రోజు వచ్చి ఏం చెప్పారంటే, స్వామిని వేడుకోవడం జరిగింది, తెలుగు ప్రసారాలు 24 గంటలు చేయాలి అని. అయితే అప్పట్లో ఉన్న ఒక సందిగ్ధం ఏంటంటే 2 గంటలకే మనం ఎంతో శ్రమ పడాల్సి వస్తోంది, 24 గంటలు ఎలా చేస్తామని. కానీ చేయించేది చేసేది అంతా కూడా మన స్వామి. సో ఆ సమయంలో ఏం జరిగిందంటే, మనం అందరినీ మన వైజాగ్ నుండి కానివ్వండి, హైదరాబాద్ నుండి కానివ్వండి, వివిధ ప్రాంతాల నుండి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు వివిధ ప్రాంతాల నుండి అందరినీ అడగడం జరిగింది ఎలా చేస్తే బాగుంటుంది అని. దానిని అనుసరించి చాలా మంది చాలా సూచనలు అవన్నీ ఇవ్వడం ద్వారా మనం స్వామి సుప్రభాతం నుండి, పొద్దున స్వామి సుప్రభాతం నుండి రాత్రి వరకు కార్యక్రమాలు పెట్టుకుంటూ, అలాగే మధ్యలో ఎన్నో తెలుగు పాటలు రాయడం జరిగింది స్వామి మీద. ఆ తెలుగు పాటలందరినీ అన్నింటినీ ఒక దగ్గర క్రోడీకరించి మంచి వ్యాఖ్యానం ఇస్తూ సాయి సంకీర్తనరావలేని పేరుతో, అలాగే స్వామివారి భక్తుల అనుభవాలు, ఎంతో మంది భక్తులు తెలుగు భక్తులు ఉన్నారు, కానీ అప్పటి వరకు ఇంగ్లీష్ లో ప్రసారం అవడం వల్ల అంతమంది భక్తులు చేయలేకపోయాం. కొంత 2 గంటల ప్రసారాలు కొన్ని చేసినప్పటికీ అవన్నీ కూడా క్రోడీకరించి అలా మొదలైంది మెల్లగా. 2 గంటల నుండి ఎలా చేశారు అంటే, ఆ తర్వాత ప్రతి జిల్లాలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఆడిషన్స్ అనేది, రేడియో సాయి ఆడిషన్స్ అనేది జరపడం జరిగింది. ప్రతి జిల్లాకు వెళ్లి ఎవరు బాగా మాట్లాడగలరు, ఎవరు బాగా అంటే స్వామి సంస్థల్లో ఎవరు బాగా మాట్లాడగలరు, ఎవరు బాగా పాడగలరు, ఇలాంటివన్నీ చేసి ఎంతో మంది, కొన్ని 100ల మంది ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ 100ల మంది యొక్క ప్రేమ అంతా కూడా ఒక దగ్గర చేరితే రేడియో సాయి 24 గంటలు అవ్వడం జరిగింది. అలాగే ఈ 24 గంటలు అవ్వటానికి ఒక మార్గం కూడా ఏం జరిగిందంటే, స్వామి దయ వల్ల హైదరాబాద్ లో ఒక రేడియో సాయి చిన్న స్టూడియో, తిరుపతిలో ఒక చిన్న స్టూడియో ఇలా ప్రారంభించడం వల్ల, అలాగే వైజాగ్ లో ఒక స్టూడియో అప్పటికే ఉండి, ఇలా ఉండడం వల్ల భక్తులు అక్కడి నుండి కూడా వారి వారి సమర్పణని, స్వామికి వారి ప్రేమతో ఏది సమర్పించుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా అందులో రికార్డ్ చేసి పంపించడం, ఎడిటింగ్ కూడా చాలా మంది నేర్చుకోవడం అలా జరిగి, ఇదొక రేడియో సాయి ప్రశాంతి నిలయం నుండి కాకుండా ప్రతి రాష్ట్రంలో నలుమూలల నుండి కూడా ఇప్పుడు దేశ దేశాల నుండి కూడా ఇక్కడికి కార్యక్రమాలు రావటం జరుగుతోంది. సో ఒక 2 గంటల నుండి 24 గంటలు ఎలా జరిగింది అంటే ఒక రోజులో జరిగింది కాదు, మొట్టమొదటగా 6 గంటలకి సరిపడా కార్యక్రమాలు చేసుకునే వాళ్ళం. ఆ 6 గంటల్ని 4 సార్లు రిపీట్ చేయడం జరిగేది. అలా మెల్లమెల్లగా పెరుగుతూ ఒక 8, 10, 12 గంటల వరకు ఆ కార్యక్రమాలను రూపొందించుకొని దానిని మళ్ళీ రిపీట్ చేయడం, అలాగే ప్రతి నెల మేబీ ప్రీవియస్ నెలది రిపీట్ చేయడం, ఇలా చేసుకుంటూ వచ్చాము. అండ్ స్వామివారి దయవల్ల ఎప్పుడు కూడా కార్యక్రమం ఆగడం కానీ ఏది కానీ జరగలేదు. స్వామి ఎంతో దయతో ఈ తెలుగు విభాగాన్ని 15 జూలై 2011 స్వామివారి దివ్య సన్నిధి ఏ రోజైతే మనందరి కోసం తెరవడం జరిగిందో, మనందరినీ స్వామి అక్కడిని చేర్చుకున్నారో తన సన్నిధి ద్వారా, ఆ రోజున ఈ తెలుగు విభాగం 24 గంటల ప్రసారాలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ స్వామివారి దివ్య ప్రేమతో ఇది కొనసాగుతూనే ఉండాలి, కొనసాగుతూనే ఉంటుంది అని ప్రార్థిస్తూ, 24 గంటలు అనేది ఒక నెంబర్ మాత్రమే, కాకపోతే ఇందులోని భక్తుల ప్రేమ, భక్తుల శ్రమ, అలాగే మన మొత్తం ట్రస్ట్ వారి తరఫు నుండి కూడా వచ్చిన అంతటి ఉత్సాహ ప్రోత్సాహాలు ఎప్పటికీ మర్చిపోలేము. సో స్వామివారిని ప్రార్థించేది 10 వసంతాల సందర్భంగా ఏంటంటే, 10 వసంతాలకు అందుకు 100 ఏళ్లు 1000 ఏళ్లు ఇలాగే జరుగుతూ స్వామి ప్రేమని అందరికీ పంచాలని, ఇలా మెల్లమెల్లగా మొదలైన రేడియో సాయి ఆ ఆడిషన్స్ ద్వారా కానీ దేని ద్వారా కానీ చిన్న చిన్నగా మొదలైన చిన్న చిన్న చిగురింపులు కానీ 10 వసంతాలు జరుపుకుంది. థ్యాంక్ యూ సాయిరామ్.
3: అసలు సాయి కృష్ణ చెప్పేదంతా వింటుంటే 10 ఇయర్స్ అయిపోయిందా అని అనిపిస్తుంది. ఎందుకంటే స్పెషల్ గా స్వామి డైనింగ్ హాల్లో ప్రొఫెసర్ వెంకటరామన్ పర్మిషన్ తీసుకున్నారు. అరౌండ్ గురు పూర్ణిమ టైమే స్టార్ట్ అయింది కదా, అరౌండ్
0: జూలైలో గురు పూర్ణిమ
3: అప్పుడే స్టార్ట్ అయింది,
0: జూలై 15వ తారీఖు అప్పుడు
3: తెలుగు స్ట్రీమ్. అదేంటంటే స్వామి తెలుగులోనే మోస్ట్ ఆఫ్ ద డిస్కోర్సెస్ తెలుగులో మాట్లాడారు. అది మన స్టార్టింగ్ నుంచి ఆ తెలుగు తీసుకుని దాన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేట్ అంతా చేశాము, కానీ ఆ తెలుగులో ఉన్న మాధుర్యం, ఎక్స్ప్రెషన్, స్వామి ఇక్కడ వచ్చినప్పుడు చెప్పినట్టు ఆ ట్రాన్స్లేషన్ ఎంత చేసినా అది అక్యురేట్ గా రాదు. అందుకే డైరెక్ట్ గా స్వామి వాయిస్ వినటం, దాంట్లో ఉన్న
0: మాధుర్యమే వేరు.
3: తప్పకుండా
0: నిజంగా ఇదంతా వింటూ ఉంటే ఇలాగా ఈ ప్రసార మాధ్యమం యొక్క జర్నీ చూసుకుంటూ వెళ్లాలంటే రోజులు పడుతుంది, సమయం సరిపోదు నిజంగా. సో ఇదంతా వింటున్నప్పుడు అదే స్వామి చెప్పిన ఒక పద్యం గుర్తుకొస్తుంటుంది, మన ఈ శీర్షిక యొక్క అంశానికి పెట్టుకున్న శీర్షిక పేర్లానే, ఏ దేశమేగినా నీనామమే సుమి, సత్య సాయి అంచు నిత్య పఠన, ఏ యూర చూచినా నీనామమే సుమి, సత్య సాయి అంచు నిత్య జపము, ఏ నోట విన్నను నీనామమే సుమి, సాయి రామాయంచు నిత్య జపము, ఎచ్చోట చూచినా నీనామమే సుమి, సత్య సాయి అంచు నిత్య భజన, విశ్వమెల్లడ వ్యాప్తి అయి వెలయునట్టి, భక్త జనులకు ప్రాపుడై బరుగునట్టి, భక్తి నొసగి రక్షించుడు శక్తిమయుడు, పర్తివాసుడు మిమ్మేల హత్తుకొనడు. అసలు ఎంత అందమైన పద్యం అంటే, ఈ లాస్ట్ లైన్లు 4 లైన్లు చూసుకున్నట్లయితే, విశ్వమెల్లడా వ్యాప్తి అయి వెలయునట్టి, ఇప్పుడు ఆ స్వామి సందేశం అంతటా ఉంది ఈ ప్రసార మాధ్యమం ద్వారా మనం అన్వయించుకుంటే, భక్త జనులకు ప్రాపుడై బరుగునట్టి అంటే ఇప్పుడు ఈ ప్రసార మాధ్యమం ప్రతి ఒక్కరికి అవైలబుల్ గా ఉంది, మనం వెళ్లి దాన్ని చూడాలి తప్పించి మన చేతిలో మన మొబైల్ ద్వారా ఇంటర్నెట్ లో కంప్యూటర్ లో అంతటికీ వచ్చేసింది స్వామి సందేశం. భక్తి నొసగి రక్షించడు శక్తిమయుడు, స్వామి కంటే శక్తిమయుడు ఈ ప్రపంచంలో ఇంకేముంది, ఆయనే నేనే మీకు భక్తినిస్తాను అని చెప్తున్నారు. పర్తివాసుడు మిమ్మేల హత్తుకొనడు అంటే, మనం కనుక స్వామి అని ఒక్కసారి తలుచుకుంటే తను ఆన్సర్ చేయడానికి ఈ ప్రసార మాధ్యమం కావచ్చు, ఇంకో రూపం కావచ్చు, అంతటా నిత్యం ఎల్లవేళలా రెడీగా ఉన్నాను అని చెప్తారు.
3: కానీ అదే మనం చూస్తే ఇది వచ్చి 2001లో వచ్చింది.
0: అవును,
3: ఇప్పుడు 2001 వరకు స్వామి మెసేజ్ ఎట్లా పోయింది వరల్డ్ వైడ్ ఇప్పుడు మనం ఇది వచ్చిన తర్వాత. కాబట్టి ఇది ఒక అవకాశం,
0: ఒక మాధ్యమం,
3: ఒక అవకాశం మనకి ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఇక్కడ స్వామి స్టూడియోలో వచ్చినప్పుడు అదే చెప్పారు, ఈ పని మీరు చేయబోతున్న పని,
0: దీని ద్వారా
3: పనికి నాకు సంబంధం లేదు, కానీ మీరు బాగుపడుతున్నారంటే చేసుకోండి బంగారు. ఎందుకంటే ఇది మన కోసం స్వామి ఈ అవకాశం ఇచ్చారు.
0: అవును,
3: ఇది సరే, ఇది అందరికి అందుతున్నాము, అది ఒక సేవ, కానీ దీని ద్వారానే స్వామి మెసేజ్ అందరు పోతుందని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే లాత్వియా, లిథువేనియా, వెనిజువేలా, ఆస్ట్రేలియా అక్కడ ఎట్లా పోతున్నాయి
0: స్వామి?
3: ఈ రేడియో సాయి వచ్చే ముందు చాలా మంది వచ్చారు.
0: అవును,
3: సో వాళ్ళకి ఎట్లా తెలుసుకున్నారు? అదే, స్వామి హ్యాస్ హిస్ ఓన్ వేస్. స్వామి రీచ్ అవ్వాలంటే ఎప్పుడైనా ఎట్లైనా పోవచ్చు, మనకి ఒక అవకాశం ఇచ్చారు.
0: కరెక్ట్, మీరు చెప్పినట్లుగా స్వామి చేరాలనుకుంటే ఎక్కడికి ఎలా ఎప్పుడైనా చేరగలరు.
3: కరెక్ట్,
0: కానీ ఇది మనందరికీ, మనందరికీ భక్తులకి, శ్రోతలకి, ప్రేక్షకులకి కూడా స్వామి అందించిన వరం కాబట్టి దీన్ని మనం వినియోగించుకొని స్వామి సందేశాన్ని ఆకలింపు చేసుకుని ఆయన ప్రేమకు పాత్రలం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిరాం.
3: సాయిరాం.
4: భక్తునికి భగవంతునికి మధ్యన మాధ్యమం అవసరం లేదు అనే మాట ఎంత నిత్య సత్యమో, ఆ సత్యాన్వేషణ మార్గాన్ని సూచించేందుకు, మార్గ నిర్దేశనం చేసేందుకు, సుగమం చేసేందుకు, లక్ష్య సాధన వేగవంతం చేసేందుకు, సాధకుల గమనాన్ని గమనించేందుకు ఉపకరించే సాధనంగా మాధ్యమం ఎంతో ప్రధాన భూమిక పోషిస్తుందనడం కూడా అంతే పరమసత్యం. ఇక ఆ మాధ్యమం భగవత్ సందేశ మాధ్యమమే అయితే ఇక చెప్పేదేముంది? అది సర్వే సర్వత్రా అనుసరణీయం, ఆదరణీయం, అత్యంత రమణీయం. అదే ఈనాటి శ్రీ సత్యసాయి మీడియా సెంటర్. అయితే సముఖములో రాయబారములెందుకు అన్నట్లుగా బహిర్ముఖులైన సాధకులకి సాయివాణి ఒక దిక్సూచి అయితే, అంతర్ముఖులైన శోధకులకి సాయి అంతర్వాణి ఒక ప్రోక్సూచి. జ్ఞానభాస్కరుణ్ణి ప్రభవింపచేసే భూపాల విపంచి ఈరోజు రాత్రి ప్రసారమయ్యే ఈ వారోత్సవ తుది కార్యక్రమంలో ఈ అంతర్ముఖత్వ సాధనకి సంబంధించిన అనుభవ సారాన్ని వీణులారా విందాం.
5: లవింగ్ సారాం టు వన్ అండ్ ఆల్, విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అ బిలవెడ్ స్వామి, ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ టు షేర్ మై గ్రీటింగ్స్ టు ఆల్ తెలుగు స్పీకింగ్ పీపుల్ అక్రాస్ ద వరల్డ్ ఆన్ దిస్ ఆస్పీషియస్ ఒకేషన్ ఆఫ్ ద 10th యానివర్సరీ ఆఫ్ ద తెలుగు స్ట్రీమ్. ఐఎమ్ షూర్ విత్ హిస్ గ్రేస్ viewers and listeners across the world are enjoying all the program that is being webcasted and aired in this Telugu stream. Telugu being a divine language, this channel is blessed to have his voice directly. I am very happy to see that more than 200 children and elders are participating in a week-long program, celebrations of the Telugu stream. Praying our beloved Swami that He showers all His grace on each one of them. It will be my pleasure to receive feedback from all of you. As this being the 10th year, you know, we would like to improve upon us year after year. Looking forward. Jai Sai Ram.

0: ఇప్పుడు మీరు శ్రీ భానోజీరావు గారు అందిస్తున్న అష్టోత్తర శతనామావళి అనుభవాలు తరువాయి భాగం వింటారు.
1: నలభై ఆరో నామంలో ఓం శ్రీ సాయి ముక్తి ప్రదాయ నమః. ముక్తిని ఇచ్చే నా స్వామికి నమస్కారం. ఇందులో మనం గ్రహించవలసింది ఏంటంటే, ముక్తి ఎవరివ్వగలరు అంటే ముక్తినిచ్చే అధికారం ఉన్న భగవంతుడే ముక్తినివ్వగలరు. ఎందరో గురువులున్నారు, స్వామివారు ఎంతో చక్కగా చెప్పారు. బాధ గురువులు, బోధ గురువులు, డాలర్ గురువులు, ఎందరో ఉన్నారు గురువులు, ఎందరో ఉన్నారు నేను భగవంతుని అన్నంత వరకు వెళ్లేవాళ్లు కూడా. కానీ మనం గ్రహించవలసింది ఏంటంటే, ముక్తినిచ్చే అధికారం ఎవరికుందో వారే ముక్తి ప్రదాయకులైన స్వామి. ఆ ముక్తిచ్చే అధికారం ఎవరికుంటుందంటే, కోరికలు నశిస్తే గాని, మోహము నశిస్తే గాని, మోహక్షయము అవుతే గాని మోక్షము అనగా ముక్తి రాదు. మరి మోహం పోవాలంటే కోరిక మనసులో జనించకుండానే ఉండాలి. జనించిన కోరికని తీర్చి దానిమీద ఆశ పోగొట్టి ముక్తినిచ్చేటటువంటి ఆ అధికారమైనా ఉండాలి. మనందరి అదృష్టం వల్ల కోరికని తీర్చి ఆ తీరిన తర్వాత అయిపోయిందా, ఇంకేం అక్కర్లేదా అనే బంగారు తండ్రి మన స్వామి ముక్తి ప్రదాయకుడయ్యారు. ఎక్కడా కూడా కల్తీలున్న వ్యవహారం అన్నది లేదు. కనుక నా స్వామి ముక్తి ప్రదాయకుడు అని అధికారం ఎలా వచ్చిందంటే, వారికి మన కోరికలు తీర్చి మోహక్షయం చేయడం తెలుసు, మనకి ఆ కోరిక రాకుండా చేయగలిగి మోహక్షయం చేయడం తెలుసు. రెండే రెండు పథకాలతో ముక్తినిచ్చే అధికారాన్ని పొందిన నా బంగారు స్వామికి నమస్కారాలు చెప్పుకుంటున్నాను. 47.

కలుషం. ఇప్పుడు మనం కాలుష్యం అన్న మాట మాట్లాడితే చాలు, కేవలం భూమి ఆకాశము ఎండిపోవడం, ఆ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి. కానీ ఆ కాలుష్యం అందరికీ కారణం ఎన్నో రకాల కలుషాలు. ఆ కలుషాలని దూరంగా ఉండేటటువంటి స్వామికి నమస్కారం. ఏ కాలుష్యాలు, ఏం కలుషాలవి, ఏ విధమైన లోపమైనా సరే అదొక కలుషం. మాట వరుసకి ఎవరైనా భగవంతుడి చిత్రం చూస్తే ఈశ్వరుడు అనండి, ఆంజనేయ స్వామి అనండి, వినాయకుడు అనండి, ఏ దేవుడు స్వరూపం చూసినా సరే కొట్టచ్చినట్టు అందం ఉంటుంది. అనాకారితనం అనే కలుషం లేదు. పూర్తిగా అందం ఉండాలి, పూర్తిగా శక్తి ఉండాలి. అలా అవన్నీ ఉంటే ఏ కలుషము, ఏ లోపము స్వామి దగ్గర కనిపించదు. మనం చాలాసార్లు అనుకుంటాం, నేనొకసారి చేసిన పాపం చెప్తే పోతుంది, నేనొకసారి అనుకున్నాను స్వామి మీ తెలుగు కొంచెం విచిత్రంగా ఉంటుంది అనుకున్నాను, 2 నిమిషాల్లో అందరికీ అర్థమయ్యే తెలుగే మాట్లాడాలి, అర్థం కాని తెలుగు ఏం లాభం అన్నారు. అంటే ఎప్పుడు ఏదో లోపమును మనం అనిసుకోవచ్చు. ఇప్పుడు మహాకవిత్వం చెప్పేటటువంటి సంస్కృత ఒక బ్రహ్మాండమైన సంస్కృత పండితుడు అనుకోండి, స్వామి ఏమిటో ఓ గట్టిగా 4 శ్లోకాలు చెప్పరు, గట్టిగా ఉపనిషత్తుల గురించి చెప్పరు అనుకోవచ్చు. కానీ శ్రీవారు అలా ఎవరికి అర్థం కాని భాష మాట్లాడడాన్ని కూడా ఒక కలుషంగా చూడొచ్చు. దానికి కూడా స్వామి దూరమే. అసమర్థత, దౌర్బల్యము, అనాకారితనము, అబద్ధము, ఇలాంటివన్నీ కలుషాలు మనుషుల్లో ఉంటాయంటారు. మామూలుగా ఈ నామాన్ని అర్థం చేసుకుంటే అలాంటి కలుషాలు నా స్వామిలో లేవు అని అర్థం. కానీ శ్రోతలందరికీ చెప్పాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే, వారిలో లేవు ఆ కలుషాలు అన్నది అందరికీ తెలిసిందే, మనలో ఆ కలుషాలని దూరం చేసే నా స్వామికి నమస్కారం. ఇది మీలో కలుష్యం లేదు స్వామి అని మనం చెప్పక్కర్లేదు. మనలో ఉన్న కలుషం దూరం చేసేటటువంటి ఆ స్వామికి నమస్కారం. కలుష విదూరాయ నమః. ఎక్కడి నుంచి దూరం అవుతుంది స్వామి కలుషం? నీ భక్తుల నుంచి కలుష్యం దూరం చేసేటటువంటి మహాశక్తి సంపన్నుడు అయిన స్వామి నీకు నమస్కారం. ఎలాగ మనలో కలుషాలు దూరం అవుతాయి, దానర్థం కూడా ఈ నామంలో కనపడుతుంది. ఎంచేతంటే శ్రీవారి దగ్గర కలుషత్వం రాలేదు కనుక, ఏ చెడు శ్రీవారి దగ్గరికి రాలేదు కనుక, శ్రీవారి దగ్గరకే రాని వస్తువు కనుక, మనం శ్రీవారికి దగ్గరైతే మనకు కూడా కలుషాలు రావు. ఈ నామంలో ఒక ఫార్ములా కూడా పెట్టారన్నమాట. ఏమిటా ఫార్ములా? చూడు స్వామి, అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తాను స్వామి, అప్పుడప్పుడు మరీ ఎక్కువ తింటాను స్వామి, ఏంటో తెలీదు, నేను జుత్తు దూకున్నా సరే అది ఏమిటో చింపిరిగానే ఉంటుంది. ఏవేవో కలుషాలు మనలో ఉన్నాయనుకున్నవి ఆలోచించండి, భక్తులు ఆలోచించండి. వారికి దగ్గరవుతున్న కొద్దీ ఎలా దగ్గర అవడం? పక్కనే నిలబడడం కాదు, వారికి మానసికంగా మనం దగ్గరవుతున్న కొద్దీ అవి పోతాయి, వాటంతటా విడిపోతాయి. నాలో ఉన్న దోషాలని ఎంతో చక్కగా ఒకసారి ఒక విపరీతమైన బాధ కలగజేసి సిగరెట్లు పోగొట్టారు. 2 కలల్లో కనిపించి, అది వరకు ఒకసారి చెప్పాను, 2 కలల్లో కనిపించి సరదాగా ఎంతో ముచ్చటగా ఏదో ఒక
సురాపానం అలవాటు చేసుకుంటే అది పోగొట్టారు. నిజంగా నాలో ఏదో బ్రహ్మాండమైన లోపం ఒకటి ఉంటే అది వారితో చెప్తే అబ్బా నాకు తెలుసు కదా అన్నారు. అంటే ఎంత దయామయుడో, ఎంత చక్కగా మనలో లోపాలు దిద్దగలరో, అతి ప్రేమతో కొట్టి తిట్టి చంపితే వారు చెప్పినట్టే అందరినీ చంపేయాలి. ప్రేమతో ముద్దుగా 1-to-1 ఈక్వేషన్తో, అది మర్చిపోవద్దు శ్రోతలు, ఎవరితోటి మీరు పోల్చుకోవద్దు. మీకు స్వామికి ఉన్న బంధాన్ని మీరు ఇంకెవరితోటి పోల్చుకుని బాధపడొద్దు. అది ఎవరికో అది ఇచ్చారు, నాకివ్వలేదు, అది కాదు కావలసింది. మీ హృదయంలో ఉన్న ఆ స్వామిని ఆరాధించుకోవడం నేర్చుకుని అన్ని కలుషాలకి విదూరం అవ్వచ్చు, అన్ని కలుషాలని పోగొట్టుకోవచ్చు. ఓం శ్రీ సాయి కలుష విదూరాయ నమః. 48వ నామం. ఓం శ్రీ కరుణాకరాయ నమః. కరుణాకరుడు, కృపని వెదజల్లే బంగారు స్వామికి నమస్కారం. ఈ కరుణలో అవతరించడం, మనకి కనిపించడం, మనందరికీ ఆనందాన్ని పంచిపెట్టడం, మనని మంచి మార్గంలో నడిపించాలనేటటువంటి సంకల్పంతో ఏ పని చేసినా ఆ సంకల్పాన్ని వెదజల్లడం, అవన్నీ మనకి తెలిసినవే. కాని ఇంకొక కరుణ కూడా నా స్వామి దగ్గరుంది. అదేంటంటే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు అన్నది ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటట్టుగా శ్రీవారి తాలూకా సంకల్పం. చాలా జాగ్రత్తగా చూడండి. మొదట్లో కేవలం భజన భజన భజన భజన భజన, అన్ని సేవా సంస్థలు, అన్ని సత్యసాయి సేవా ఆర్గనైజేషన్లు అన్నిటికీ మొదట్లో మూలం భజన. ఓ సత్యసాయి భజన మండలి, ఓ లక్ష్మీవారి నాడు సాయంత్రం కలవడం, భజన చేసుకోవడం, భక్తి. ఇక చూడండి, ఆ భక్తితో వారి దగ్గరకి సన్నిహితులయ్యి వారి దగ్గర నేర్చుకోవలసింది నేర్చుకుంటే వైరాగ్యం వారు వేరే ఇవ్వక్కర్లా. వైరాగ్యం భక్తి జ్ఞానం వల్ల రాక తప్పదు. ఇంకెందుకు స్వామి ఏదన్నా నాకు, నీతో మాట్లాడాను, నీతో సంబంధం పెట్టుకున్నాను, నీకు నేను దగ్గర అని నాకు తెలుసు, నీకు తెలుసు, ఇంకా ఏం కావాలి స్వామి నాకు? ఆ వైరాగ్యమే వైరాగ్యం. ఈ భక్తి జ్ఞానాలను ఎలా బోధించారంటే స్వామి, ఎందుకంటే వస్తువులు ఇవ్వడం, ఆసుపత్రులు కట్టడం, స్కూళ్లు పెట్టడం, నీళ్లు ఇవ్వడం, ఇవన్నీ కనిపించేటటువంటి వారి కరుణా సంబంధమైనటువంటి వారి కృపా కటాక్షంతో వచ్చినటువంటి అందరికీ తెలిసినటువంటివి. కానీ అది ఒక్కటే కాదు. కరుణాకరుడైన నా స్వామికి నమస్కారం అంటే అదొక్కటే కాదు, ముఖ్యంగా ఏంటంటే మనకి భక్తిని తనిచ్చి తనని చూసుకోమన్నారు. మనలో భక్తిని కలిగించి తనని దగ్గర తెచ్చుకోమన్నారు. మనలో జ్ఞానానికి బోధించి తనకి దగ్గర అవ్వమన్నారు. ఈ భక్తి జ్ఞానం రాగానే వైరాగ్యం అలా వస్తుంది అనేటువంటి దానికి ఏ విధమైన సంకోచం అక్కర్లేదు. భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని ఇచ్చేటటువంటి ఆ కరుణ అనంతమైన కరుణ. స్వామిని కరుణాకరాయ నమః అన్నప్పుడు ఆసుపత్రి కట్టించడం అదంతా జ్ఞాపకం పెట్టుకోవడం మంచిదే, కానీ అదొక్కటే కాదు. భక్తుడు నేర్చుకోవలసినది అదొక్కటే కాదు. భక్తి జ్ఞానాలను ఇవ్వడానికని ఎన్నో భజనలు భజనలు భజనలు భజనలు భజనలు, ఎక్కడ చూసినా స్వామి అనేసరికల్లా భజన జ్ఞాపకం వస్తుంది. అంతేకాకుండా ఆ జ్ఞానాన్ని వారు ఎలా అందిస్తున్నారు, భగవద్గీతని మళ్లీ మళ్లీ మళ్లీ మన టెలివిజన్లో రోజు అరగంట పొద్దున్న చెప్పినట్టుగా స్వామివారు చెప్పడం లేదు. రాయవలసినవన్నీ రాసేశారు, రాయడం మానేశారు, చెప్పవలసినవన్నీ చెప్పేశారు. ఈ మధ్య కాలంలో గుండెలకి హత్తుకునేటట్టుగా ఒకటో రెండో మాటలు చెప్తున్నారు. అది మహాజ్ఞానం. మీకు ఇదివరకు ఒకసారి మనం చేసుకున్నాను, చాలా డైరెక్ట్ గా మీ అందరిలో నేనున్నాను అని చెప్పారు.
అంతకంటే తెలుసుకోవలసిన జ్ఞానం ఏమీ లేదు. అందరిలోనూ నా స్వామి ఉన్నాడు అంటే నా స్వామితో ఎలా మాట్లాడతానో అందరితోటి అట్లా మాట్లాడాలి. అందరినీ ఎలా చూసుకోవాలి, నా స్వామిని ఎలా చూసుకుంటానో వాళ్ళని అలా చూసుకోవాలి. లోక కార్యం రీతి వల్ల వాళ్ళకి పాదాలకి దండం పెట్టక్కర్లేదు, వారి దగ్గరే కూర్చుని భజించక్కర్లేదు, కానీ ప్రతి వారిలోనూ స్వామిని చూడడం నేర్చుకోవాలి అనేటటువంటిది మహాజ్ఞానాన్ని కూడా మన స్వామి అందించారు. కరుణాకరుడు కనుక, కరుణా సముద్రుడు కనుక, ఇటు మెటీరియల్ సైడే కాకుండా అటు స్పిరిచువల్ సైడ్ కూడా అతి సులువుగా ఎంతో కృపతో మన్ని బోధించి ఆదరించి అందించుతున్నది ఆ స్వామికి నమస్కారం. 49వ నామం చాలా గొప్ప నామం ఇది. ఓం శ్రీ సాయి సర్వాధారాయ నమః. సర్వము సర్వసృష్టి, సర్వదేవతలు, సర్వమానవాళి, సర్వజంతుజాలము, ఈ సర్వానికి ఆధారభూతులు. అంటే సర్వదేవతలకు సర్వసృష్టికి ఉండడమే కాకుండా ఆ రూపాలలో కనపడమే కాకుండా ఆ రూపాలకి అతీతమైనటువంటి ఆధార స్వరూపం ఏదైతే ఉందో ఆ ఆధారం కూడా నా స్వామి. ఈ వీటన్నిటికీ స్వామియే ఆధారం అని ఎలా తెలుస్తుంది? పుస్తకాల్లో చదువుతుంటాం, కొందరికి శ్రీరాముడిగా కనిపించారని, కొందరికి వినాయకుడిగా కనిపించారని, కొందరికి ఆంజనేయుడిగా కనిపించారని, కొందరికి జీసస్ గా కనిపించారని, ఇవన్నీ చాలా మంది వారి అనుభవాల్లో రాశారు. ఈ సత్యసాయి అష్టోత్తర అనుభవాల కోసం మాట్లాడుతున్నాను కనుక ఒక నా అనుభవం చెప్పాలి ఇక్కడ. ఎందుకు బుద్ధి పుట్టిందో తెలీదు, ఒక శుక్రవారం నాడు పుట్టుబర్తిలో భోజనం తర్వాత మధ్యాహ్నం కూర్చుని 9 సార్లు లలితా సహస్రనామం చదువుకున్నాను. ఎందుకు చదువుకున్నారంటే నాకే తెలీదు, ఎందుకు చేశానో నాకే తెలీదు. 9 సార్లు చదువుకునేసరికి మధ్యాహ్నం 2 అయింది. ఆ రోజుల్లో మనం 1 గంట 2 గంటలకి దర్శనానికి వెళ్ళిపోయేవాళ్ళం కదా. దర్శనానికి వెళ్ళాను 2:30. ఆ రోజుల్లో 2:30కో 3కో కూడా వచ్చేసేవారు, చుట్టూ తిరిగి మళ్లీ వెళ్లేవారు, మళ్ళా వచ్చేవారు. ఆ 3 గంటలకి స్వామి నడుస్తూ మెల్లిగా వస్తుంటే ఒక 1/2 ఇంచి పసుపు స్వామివారి మొహం మీద అద్దినట్టుగా కనిపించింది నాకు. నేను 2 సార్లు కళ్ళు నిలుపుకుని కూడా చూశాను, ఇదేమిటి రంగేమిటి స్వామి, నీ తాలూకా ఆ మొహం నిండా పసుపేమిటి స్వామి అని. 9 సార్లు లలితా సహస్రనామం నా చేత చదివించి మీకు ముందుగానే శ్రోతలకు మనవి చేస్తున్నాను, అది ఎందుకు చదివానో నాకు తెలీదు, ఎందుకు చదవాలనిపించిందో తెలీదు. ఆ రోజు ప్రత్యేకమైన కోరిక కూడా నాకేదీ లేదు, ఊరికి నేను కూర్చుని చదువుకున్నాను. అలా నా చేత చదివించి ఆ చదివించిన దానికి లలితా మహాత్రిపుర సుందరిలాగా పచ్చటి పసుపు వర్ణంతో మొహం నిండా పసుపు రాసుకున్నట్టు నాకు కనిపించి ఈ నామం ఓం శ్రీ సాయి సర్వ ఆధారాయ నమః. ఈ అవతార పురుషుడ్లా నేను కనిపించినా ఈ అవతారమే కాకుండా అన్ని అవతారాలకి సర్వ సృష్టికి ఆధారాన్ని నేను అని మర్చిపోకు. ఆ రోజు నాకు ఈ నామం గురించి ఈ రోజు మాట్లాడతామని అనుకోలేదు, కానీ శ్రీవారి తాలూకా ప్రణాళికలో ఎప్పుడో ఏదో చేసింది, ఎందుకో ఉపయోగపడుతుందనే చేస్తారు తప్ప ఏ విధంగానూ ఉపయోగకరం కాని పని ఏనాడు నా స్వామి చేయరు. సర్వమునకు, సర్వదేవతలకు, అని అవతారాలకు, సర్వసృష్టికి, సృష్టి స్థితి లయాలకి ఆధారభూతుడైన స్వామి నీకు నమస్కారం. 50వ నామం ఓం శ్రీ సాయి సర్వహృద్వాసినే నమః. జూలై 28వ తారీఖున 2007వ సంవత్సరం ఆ రోజు ఉపన్యాసంలో

మీ అందరిలోనూ నేనే ఉన్నాను. చూడండి, అదేదో 3 సంస్కృత శ్లోకాలు చదివి దానికి ఒకడు భాష్యం రాసి మనకు అర్థం కాక, దాన్ని ఎవరో ఇంగ్లీష్ లో చెప్పి ఇంకా అర్థం కాక, ఈ బాధలే లేవు. సర్వ హృదయ నివాసి నా స్వామి. ఇంకా ఒకవేళ ఏమైనా ఈ నామం చదివినా అర్థం కాదేమని, మీ అందరిలోనూ నేనే ఉన్నాను, మీరందరూ నా అంశ. ఎంత సులువుగా, ఎంతో బ్రహ్మాండమైన విషయాన్ని మనందరికీ చెప్పారు. అయితే ఇంకొకటి కూడా మాట్లాడాలి ఈ టైంలో. ఈ నామం గురించి చెప్పుకున్నప్పుడల్లా, హృదయంలో ఉండే స్వామి అన్నప్పుడల్లా నా జ్ఞాపకం వచ్చేది, నా స్వామి 1981లో ఇల్లు కట్టడానికని ఒక ప్లాన్ చూపెట్టి పక్కన ఓ చిన్న మందిరంలో కడితే భక్తులందరూ ఆ ఇంటికి వచ్చి భజన చేసుకుంటారా కదా స్వామి, ఆ పక్కకు చిన్న మందిరం కట్టనా. చిన్న మందిరం ఉన్న జాగావే పెద్ద గొప్ప జాగా ఏం కాదు. ఆ జాగాలో ఇల్లు పోగా పక్కన చిన్న మందిరం అంటే మీకు తెలిసే ఉంటుంది ఎంత చిన్నదవుతుందో. స్వామి ఏమన్నారంటే, ఈ మామూలుగా టకటకా కొట్టుకునే గుండెకి కుడి పక్కన ఉండే అక్కడ చేయి పెట్టి, బంగారు నాకు వేరే మందిరం ఎందుకు, ఇక్కడుంది నా మందిరం అని వారు చేయి వేశారు. అక్కడ ఎక్కడ వేశారు, అక్కడ ఎందుకు వేశారు అని ఆ రోజు నాకు తెలియకపోయినా తర్వాత తర్వాత తెలిసింది, పరమేశ్వరుడి స్థానం లబ్డబ్ గుండె కాదు, నా గుండెలో ఉన్నాడు భగవంతుడు అంటానే, ఆ గుండెలో ఉంటే ఈ టక్కు టక్కు కొట్టుకునే గుండె కాదు. శ్రీరమణ మహర్షి వారు క్లారిఫై చేశారు, భగవంతుడి స్థానము స్పిరిచువల్ హార్ట్, ఫిజికల్ హార్ట్ కాదు. ఆ స్పిరిచువల్ హార్ట్ కుడి పక్కన ఉంటుంది, ఎడం పక్కన ఈ గుండె కొట్టుకునే గుండె ఉంటుంది, కుడి పక్కన భగవంతుడి తాలూకా ఆసనం, భగవంతుడి తాలూకా మందిరం ఉంటుంది. ఎంత చక్కగా చెప్పారు చూడండి స్వామి. ఆ రోజులో నాకు తెలియకపోయినా సరే ముందుగా తెలుసుకోవలసింది ఆ రోజు చెప్పారు. బంగారు నాకు వేరే మందిరం అక్కర్లేదు, ఇక్కడ ఉంది నా మందిరం అని ఆ చెయ్యి ఇప్పటికీ ఒళ్ళు గగురు పడుస్తుంది. శ్రీవారి చెయ్యి ఈ శరీరం మీద వేసావా తండ్రి నా స్వామి అనుకుంటుంటాను అప్పుడప్పుడు. అది నాకే కాదు అందరికీ చెందుతుంది. సర్వ హృదయ నివాసి సత్యసాయి, అది తెలుసుకుంటే సరిపోతుందా అండి? అంటే మన అందులోనూ స్వామి ఉన్నారు, ఇంకేం కావాలి? అలా తెలిసినట్టు నడుచుకోవాలి. స్వామి భక్తులు చూడండి ఎలా మాట్లాడతారు, స్వామి మాట్లాడుతున్నారా అన్నట్టుగా ఉంటుంది స్వామి భక్తులు మాట్లాడుతుంటే. సేవ చేస్తున్నప్పుడు చూడండి, స్వామి చేస్తున్నారా అనిపిస్తుంది స్వామి భక్తులు సేవ చేస్తుంటే. ఒకవేళ ఇంకా ఆ స్థితికి రాకపోతే ఆ స్థితికి ప్రతి భక్తుడు రావాలి, ఎందుకంటే శ్రీవారి తాలూకా అంశ మన హృదయంలో ఉంది కనుక వారు మన మీద చూపించే ఆదరణ మనం అందరి మీద చూపెట్టాలి, వారు మనకు అందిస్తున్నటువంటి సేవలు మనం అందరికీ అందించాలి, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. 51వ నామం.

0: పుణ్యం అంటే నాకు తెలిసిన అర్థం ఒకరికి సేవ అందించడం. అది చెప్పారు పాపం ఈ జూలై 28వ తారీఖు 2007 సంవత్సరం స్పీచ్ లో, పుణ్యక్షేత్రాలకి వెళ్తే వెళ్ళండి వద్దనను, కానీ అక్కడ ఏం చూస్తారో మర్చిపోకండి. అలాగే పూజలు చేస్తే ఎక్కువసేపు కూర్చుంటే మునుకులు అవి నొప్పిడతాయి, కానీ పూజ ఎందుకు చేస్తున్నారో జ్ఞాపకం పెట్టుకోండి. ఈ పుణ్యం అన్న దానికి అర్థము శ్రీవారి నిఘంటువులో, దానికి అర్థం ఏంటంటే కష్టపడుతున్న వాడికి నీళ్ళందించడం, బాధపడుతున్న వాడికి 2 మంచి మాటలు చెప్పి ఉపశమనం కలిగ చేయడం, అది పుణ్యం. ఈ పుణ్యానికి సర్వసాధారణంగా తాతతండ్రులు పెద్దవాళ్ళు గ్రంథాలు చెప్పేది ఏంటంటే, ఈ జన్మలో బాగా పుణ్యం చేసుకునైనా మళ్లీ జన్మలో చాలా బాగుంటావు. ఒక్కటి సరిగా శ్రోతలందరూ విని మనసు నిండా పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నా బంగారు తండ్రి చిన్న పుణ్యం ఇవాళ చేస్తే, అంటే చిన్న సేవ ఈరోజు అందిస్తే 24 గంటలు తిరగకుండా దాని ఫలితాన్ని ఇచ్చేస్తారు నా తండ్రి. పుణ్యానికి మళ్ళా ఫలం మరో 3 జన్మలో 4 జన్మలో అని వెయిట్ చేసే తండ్రి కాదు నా స్వామి. మంచి చేస్తున్న వాడికి అలా మంచి వచ్చేస్తూనే ఉంటుంది. రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ ఇజ్ ఈక్వల్ టు గాడ్. మంచి చేయండి, మంచి వచ్చేస్తుంటుంది మీకు. ఇది నా అనుభవంలో ముఖ్యంగా ఒక ఘట్టం, చాలా చాలా నా గుండెకి హత్తుకునే ఘట్టం ఉంది. కొడైకెనాల్లో స్వామిని ఎప్పుడైనా చూడదా చూడాలి చాలా మంది చెప్పుకుంటారు. కొడైకెనాల్లో అనండి, స్వామి ఎలా ఉంటారు తెలుసా, అబ్బో ఆ స్వామి వేరండి అని చెప్పేవారు. నేను నా భార్య ఒక 25-26 సంవత్సరాల కింద అనుకున్నాం, పోనీ మీనాక్షమ్మని చూడాలని ఎందుకు అనిపిస్తుంది, మధుర వెళ్లి మీనాక్షమ్మని చూసి అక్కడి నుంచి కొడైకెనాల్ వెళ్లి మన స్వామిని కొడైకెనాల్లో ఎలా ఉంటారో చూసుకుందాం అని వెళ్ళాం. మొదటి రోజు ఆ రోజుల సంగతి, ఇప్పుడు ఈ మధ్యన కొడైకెనాల్ ఎలా ఉందో నాకు తెలీదు. ఆ రోజుల్లో స్వామివారు వస్తారు దర్శనానికి అనడానికి 10 నిమిషాలు 15 నిమిషాలు ముందో గేట్ ఓపెన్ చేసేవారు. ఆ గేట్ చేశాక అందరూ పలుపులోమని వెళ్ళిపోయేవారు, ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత గబగబ గబగ వెళ్ళిపోయేవారు అనమాట. వెళ్ళిపోయి ఎవరికి జాగ దొరికితే అక్కడ కూర్చోవడం, ఆ పద్ధతిలో నడుస్తుంది. నేను మధ్యాహ్నం దర్శనం, మరి అది పొద్దున్నే దర్శనం ఉండేది కదా, పొద్దున్న దర్శనానికి అలా జరిగాక ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఎందుకంటే వీల్ చైర్లో వెళ్లేవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లల్ని పట్టుకుని కష్టపడి నడిచే వనితలు ఉన్నారు. వీళ్ళందరూ ఎప్పుడు వెళ్లారు, ఆఖరిని వెళ్లారు. ఎందుకంటే పొలపొలం వెళ్ళిపోయారు కదా, కంట్రోల్ లేదు, లైన్ లేదు, క్యూ లేదు, ఏమీ లేదు. నేను ఆ రోజు రాత్రి చాలా బాధపడి, స్వామి నీకు అప్రదిష్టత ఇస్తాం స్వామి ఇలా చేస్తేను, నిన్ననుకుంటారు స్వామి, మేము బుద్ధి లేకుండా పనిచేసినా ఈ సత్యసాయి భక్తులు ఎంత బాగా వెళ్లారా, ఆ వీల్ చైర్ లో వాడిని ఆఖరిని పెట్టేశారా, ఈ ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటే పాపం పట్టించుకోలేదురా అని అనుకుంటారు స్వామి. రాత్రి నిద్ర పట్టక తెల్లవారుజామున సడన్ గా జ్ఞాపకం వచ్చింది, లండన్ నుంచో ఎక్కడి నుంచో 2 ముగ్గురు డాక్టర్లు చాలా మంచి బాగున్నారు చూడడానికి, చాలా కర్టిసి ఎక్కువ ఉన్నట్టు కనిపించింది, మంచి మాటలు మాట్లాడుతున్నారు. ఆ రోజు దర్శనంలో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే విన్నాను, నాకెందుకో మనఃపలకంలో అనిపించింది ఈ 4 డాక్టర్లతో కలిపి నేను పూనుకుని సాయిరాం సాయిరాం అని చెప్పి అటుపక్క ఆడవాళ్ళని క్యూ, ఇటుపక్క మగవాళ్ళని క్యూ పెట్టేసి తలుపులు తీసిన తర్వాత ఈ వరుసలోనే మీరు వెళ్ళాలి అని చెప్పి, పెద్దవాళ్లు ముసలి వాళ్లు వీల్ చైర్లో ఉన్నవాళ్లు వాళ్ళని వేరే క్యూ పెట్టి వాళ్ళని ముందుగా పంపించి, స్వామి నీకు నీ మీద ఉన్న ప్రేమతో చేయాలి స్వామి ఇదంతాను, ఎందుకంటే నిన్ననుకుంటారు స్వామి వీళ్ళు సరిగ్గా వెళ్ళకపోతేను అని చెప్పి తెల్లవారి 7 గంటలకి దర్శనానికి వెళ్లి 7 గంటలకి ఈ 4 డాక్టర్ని పిలిచి, నిన్న చూశారు కదా ఎలా వెళ్ళిందో అంతాను, ఎంత అన్యాయం అది, అదేనా మనం స్వామి దగ్గర నుంచి నేర్చుకున్నది, మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మనందరం కూడా సాయిరాం సాయిరాం అని చెప్పి అందరినీ వరుసలో నిలబెడదాం, ఏమంటారన్నాను, అంకుల్ మీ చెప్పిందే మాకు అనిపించింది, తప్పకుండా చేద్దామన్నారు వాళ్ళు. మొత్తం మీద వాళ్ళు గేటు తీసేసరికి నాకు బాగా జ్ఞాపకం, పెద్దవాళ్ళని వీల్చైర్ వాళ్ళని ముందు పంపించాం. తర్వాత నలుగురు మగవాళ్ళు ఇటు నలుగురు ఆడవాళ్ళు అటు అట్లా పంపించాం. ఆ పంపిస్తున్నంతసేపు నేను ఈ నలుగురు డాక్టర్లతో చెప్పాను, మనం ఆఖరణ వెళ్తాం, మనం ఆఖరణ నిలబడతాం, సేవ చేసేవాడు ముందు కూర్చోవడం కాదు అంటే అలాగే అంకులు ఉన్నారు వాళ్ళు. నేను అలాగే వెనకత మంచున్నాను. ఇంకా స్వామి వస్తారనగా ముందు వరుసలో కొందరు భక్తులు, సార్ సాయిరాం సార్ మీకోసం జాగా పెట్టాం సార్, ఇవాళ మీరు చేసిన సేవ ఇంత అంతా కాదు, మమ్మల్ని అందరినీ ఆనందంలో ముంచేశారు సార్, ఎంత చక్కగా పంపించారండి మమ్మల్ని. ఒకరి తర్వాత ఒకడు, నిజమే కదా సార్, 7 గంటలకు వచ్చిన వాడిని ముందు పంపించేసి 6 గంటలకు వచ్చిన వాడిని వెనక పంపించడం కాకుండా ఎంత బాగా చేశారండి, ఆడవాళ్ళందరూ సంతోషిస్తున్నారు, వృద్ధులందరూ సంతోషిస్తున్నారు అంటే నేను కళ్ళని నీళ్లు పెట్టుకుని, బాగుండదు నేను అక్కడ వచ్చి ముందుని కూర్చుంటేను ఈ సేవ ఫలితం అంతా పోతుంది అన్నాను వాళ్ళతోటి. వాళ్ళు అన్నారు, అంటే ఇంగ్లీష్లో జరిగింది సంభాషణ, వాళ్ళు అన్నారు, కాదు స్వామి సంతోషిస్తారు మీరు ఇక్కడికి రండి అని వాళ్ళు మధ్యలో పెట్టారు. ఈ డాక్టర్లు నలుగురిని అడిగాను వెళ్ళమన్నారా అని, వెళ్ళండి అంకుల్ అన్నారు వాళ్ళు. అక్కడ కూర్చుంటే స్వామి ఇలా వస్తే ఆగారు, ఆగి చూస్తున్నారు, వెళ్ళడం లేదు ఆగి చూస్తున్నారు. చూస్తుంటేను అయ్యో పాపం ఆగారు ఎందుకు ఊరుకోవడం అని, పాదాలు తీసుకోవచ్చా, పాద నమస్కారం తీసుకోవచ్చా అని అడిగితే తీసుకో అన్నారు. సాష్టాంగ ప్రణామం చేసుకున్నాను ఆ రోజు నా స్వామికి. వెంటనే కళ్ళని నీళ్ళు వచ్చాయి. ఇంత చిన్న సేవకి, ఇంత చిన్న పుణ్యానికి అంత పెద్ద ఫలితం ఇచ్చే నా స్వామివి కదా నువ్వు, ఇంకా సేవ చేసేటప్పుడు స్వామికి చేస్తున్నావు స్వామికి చేస్తున్నావు ఎందుకు అనుకోరు స్వామి. జ్ఞాపకం పెట్టుకోండి, సేవ చేసేటప్పుడు ముందు లవాల్, తర్వాత సర్వాల్. ఆ ప్రేమ ఊజవుతూ ఉండాలి, ఆ ప్రేమ అందరికీ కనపడుతూ ఉండాలి మన చేసే సేవకి. అలా ప్రేమతో సేవను అందించడం అనేటటువంటి పుణ్యానికి తక్షణం ఫలమిచ్చేటటువంటి నా బంగారు తండ్రికి అనేక నమస్కారాలు. ఇది 51వ నామం.
1: ఇంతవరకు శ్రీ భానోజీరావు గారు అందించిన అష్టోత్తర శతనామావళి అనుభవాలు మీరు విన్నారు. రేపు ఇదే సమయానికి శ్రీ భానోజీరావు గారు మనందరితో మరికొన్ని అనుభవాలను పంచుకుంటారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ మొదటి వార్షికోత్సవ సందర్భంగా అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల 5వ భాగం యొక్క పునఃప్రసారాన్ని వింటారు.

0: భగవంతుడిని మనము గానలోలుడు అని కొనియాడుతుంటాము. భగవంతుడు దివి నుండి భువికి ఏతెంచిన ప్రతి యుగంలో సంగీతానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. స్వామి ఒకసారి తమ ఉపన్యాసంలో ఇలా అన్నారు, సంగీతంతో మృదుమధుర గానంతో భగవంతుడిని మీరు చాలా సులభంగా వశం చేసుకోవచ్చు అని. ఒకమారు విద్యార్థులతో మాట్లాడుతూ, మీరు చాలా అదృష్టవంతులరా, త్రేతాయుగంలో ఆ తర్వాత ద్వాపర యుగంలో కఠినమైన తపస్సును ఆచరించితే కాని భగవంతుడు వారికి ప్రసన్నం కాలేదు. కాని మీరు చేయవలసిందల్లా ఒక్కటే, సాయినామ కీర్తన. అదే ఈ కలియుగ సాధన. ఈనాటి రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాల్లో తరువాతి కార్యక్రమం శివం భజన బృందం సమర్పిస్తున్న మధుర భావ భక్తి రాగ సమాహారం. 1966-67 సంవత్సరాల్లో, అంటే ఇంకా శివం మందిరం స్వామి స్థాపించక ముందు, స్వామి భక్తులైనటువంటి సత్యమూర్తి గారింట్లో కూర్చుని చుట్టూరా కూర్చున్న భక్తులను చూస్తూ, మీలో ఎవరైనా భజనలు పాడుతారా అని అడిగారట. ఆ సమయంలో ఎవ్వరూ అంత ధైర్యంగా ముందుకు రాలేదట. అప్పుడు అక్కడే ఉన్న ఒక ప్రముఖ రేడియో ఆర్టిస్ట్తో భజన కార్యక్రమం చేయించడం జరిగింది. ఆ భజన తర్వాత స్వామి, నా చిత్తం రంజింపలేదురా అంటూ తమ రూముకి వెళ్లిపోయారు. మరుసటి రోజున స్వామి సత్యమూర్తి గారింట్లో భక్తుల మధ్య కూర్చొని వారే స్వయంగా తాళం వేస్తూ భజనలను శివం భజన గ్రూప్ కు నేర్పించారు. అలా ప్రారంభమైంది శివం భజన బృందం. ఈ రోజున శివం హైదరాబాద్ నుండి 19 మంది రేడియో సాయి తెలుగు ప్రసారాల ప్రథమ వార్షికోత్సవ ఆనందాన్ని యావత్ ప్రపంచంలోని శ్రోతలందరితో పంచుకోవడానికి మన రేడియో సాయి స్టూడియోస్ కి వచ్చి ఉన్నారు. వారందరూ స్వామి చిత్తమును రంజింపచేసే విధంగా గానం చేయబోతున్నారు. ఇక ఎక్కువ సమయం తీసుకోకుండా ఓవర్ టు ద శివం భజన్ గ్రూప్.
1: స్వామి, మీకు భక్తులకు మధ్య ఉన్నటువంటి అనుబంధం విశిష్టమైనది. స్వామిని మేము తల్లిగా భావించాలా, తండ్రిగానా, గురువుగానా, లేక సఖుడుగానా అని కొంతమంది భక్తులు స్వామిని ప్రశ్నించినప్పుడు స్వామి చిరుమంద హాసంతో ఇలా సెలవిచ్చారుట, మీకు నాకు మధ్య ఉండవలసిన అనుబంధం గురు శిష్యుల మధ్య ఉండే నిస్వార్థమైన బంధంగా రూపొందాలి. ఎందుకంటే గురువు శిష్యుల మధ్య సంబంధం స్వార్థానికి అతీతమైనది, శరీర సంబంధం లేనటువంటిది. అందువల్ల మీరు నన్ను గురువుగా భావించండి అని సందేశమిచ్చారుట. గురువులకే గురువు, సమస్త లోకాలకు సద్గురువైన మన స్వామిని ఈ గురుస్తోత్రంతో స్తుతించుదాము.

ప్రేమా సేవలను భక్తుల నయనములుగా చేసి వారి మనోమందిరాలలో జ్ఞానజ్యోతిని వెలిగించిన ప్రేమామృతమూర్తి, అందుకో మా వందనం, అందుకో మా ప్రేమాభివందనం, గానాభివందనం.

సాయిరామ్ అన్న నామాన్ని మన నాలుకపై నర్తింపచేదము రారండి ఓ భక్తులారా. సకల మతసారము సాయి మార్గమని చాటుదాం తనివి తీరా. ఎన్ని బాధలలో ఉన్నా సాయిరామా అని తలచదము మనసారా. ధర్మ మార్గమున నడిచి సాయిరాముని చేరుకుందాం ప్రేమమీరా. శివం భజన బృంద సభ్యులు ఇప్పుడు పాడబోయే పాట స్వామి స్వహస్తాలలో జాలువారిన కీర్తన.

ఓ సాయిసా, హే పర్తీసా, నియమనిష్టల పూజలను సొల్పలేని మమ్ము, అహంకారముతో అల్పులమైన మమ్ము, నిత్యం పరచింతలతో పరనిందలతో అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న మమ్ములను కాచి అభయమిచ్చి నీ దరికి చేర్చవయ్యా. అందరిలోనూ సాయిని చూడగలిగే శక్తిని మాకొసగవయ్యా. మమ్ములను అందరినీ ధన్యులను చేయవయ్యా.

ఎంత పాడినా ఎంత విన్నా నిత్యనూతనం నీ నామం, సాయి అన్న నామం మాటలకందని హాయిని అందిస్తుంది. నీ పదకమలాలు మా ఎదలో మెదిలి మేము చేసే గానం మరువలేని మరపురాని మహదానందపు లోకాలలో విహరింపచేస్తుంది. భక్తులైన మాకు ముక్తిని ప్రసాదింపచేస్తుంది.

మధుర మందస్మిత వదనముతో, మెల్లని నడకలతో, చల్లని చూపులతో నడయాడే స్వామి, మీ మనోహర రూపము నుంచి మా కనులు కదల్చగలమా? మా చూపులు మరల్చగలమా స్వామి? ఎన్నిమార్లు వీక్షించినా తనివి తీరని నీ రూపం, ఎన్నిమార్లు స్మరించినా తేనెలూరే నీ నామం, నిఖిల భువనములను సన్మోహనం చేసిన సత్యసాయి అవతార దర్శనం, సకల పాపహరణం, సంకట నివారణం, ముక్తికి పరమపద సోపానం.

సనాతన సారథి. సనాతన సారథి అన్న పదం విష్ణుమూర్తి శంఖారావం, అవిధేయతను అణచివేసే పరమశివుని ఢమరుకనాదం. కాషాయాంబరధారివై సనాతన విలువలను సనూతనంగా భక్తుల మనోక్షేత్రాలలో వికసింపజేసిన హే సనాతన సారథి, నీవే మా జీవన రథసారథి, నీవే మా జీవన రథసారథి.

ఇంతవరకు రేడియో సాయి తెలుగు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా శివం భజన బృందం వారు అందించిన మధుర భక్తి భావ రాగ సమాహారాన్ని విన్నారు. 19 మంది ఒక్కరోజు వ్యవధిలో హైదరాబాద్ నుండి పుట్టబర్తికి వచ్చి మా అభ్యర్థన మేరకు రేడియో సాయి స్టూడియోస్కి వచ్చి మీ సమయాన్ని వెచ్చించినందుకు మీకందరికీ రేడియో సాయి తెలుగు ప్రసారాల తరఫున, రేడియో సాయి అందరి స్టాఫ్ తరఫున ధన్యవాదాలు సార్. పరిపూర్ణ ప్రేమను, నిస్వార్థ సేవను గురించి బోధించడమే కాక తమ జీవితంలోని ప్రతి శ్వాసను మానవాళి సేవకై ధారపోసిన ప్రేమామృతమూర్తి శ్రీ సత్యసాయి భగవానుడు. కేవలం పూజ చేయడం, గుడికి వెళ్లి భగవంతుడిని ప్రార్థించడం కాదు భక్తి అంటే. తోటి మానవుడు ఆపదలో ఉన్నప్పుడు వారిలో భగవంతుడిని చూసి వారికి సేవ చేయడమే నిజమైన భక్తి అని స్వామి చూపించిన ఈ సేవ బాటలో పయనిస్తూ ఆ సేవా కుసుమాలను స్వామి పాదారవిందాల చెంత సమర్పిస్తున్న హైదరాబాదు మహిళా యువత ఈరోజు రేడియో సాయి మాధ్యమం ద్వారా ఈ శుభ సందర్భంలో వారి అనుభవాలు, ఆనందాన్ని ఇప్పుడు మనతో పంచుకుంటారు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీ తెలుగు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలకు ట్యూన్ అయి ఉండండి.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి శతకోటి ప్రణామాలు అర్పిస్తూ రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి డిజిటల్ స్టూడియో ప్రశాంత్ నిలయం నుంచి ఈరోజు ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. ఇంతవరకు శివం భజన్ బృందం వారు అందించిన మధుర భావ భక్తి రాగ సమాహారం విన్నారు. ఇప్పుడు మీరు వింటున్నారు సేవా కుసుమాలు, హైదరాబాద్ మహిళా యువత చేపట్టిన వివిధ సేవా కార్యక్రమాలు. ప్రస్తుతం స్టూడియోలో నాతో పాటు ముగ్గురు యువతులు కూర్చునున్నారు. వాళ్లను మీకు పరిచయం చేస్తాను, కానీ దానికన్నా ముందు ఓ కథ మీకు చెప్తాను. 1993లో త్రై బృందావన్లో దివ్య ఉపన్యాసమిస్తూ స్వామి ఈ విషయం చెప్పడం జరిగింది. అదేంటంటే, దాదాపు 400 సంవత్సరాల క్రితం మన్సూర్ అనే ఓ వ్యక్తి బనారస్ లో ఉండేవాడు. తన గురువు దగ్గర పొందిన శిక్షణ వల్ల దైవభక్తిలో లీనమై ఎప్పుడు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని జపించేవాడు. అయితే బనారస్ లో ఉండే మఠాధిపతులకి మన్సూర్ పాఠించే పద్ధతి అస్సలు నచ్చలేదు. సంస్కృతం తెలియని మనిషి అహం బ్రహ్మాస్మి చెప్పడమేంటి అంటూ తిరస్కరించారు. అంతేకాకుండా అలా జపించడం మానేకపోతే మహారాజుకి విషయం చెప్పేస్తాము అంటూ బెదిరించారు. కాని మన్సూర్ దేనికి లొంగలేదు. నిర్భయంగా అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి జపిస్తూనే ఉండేవాడు. అయితే ఒకరోజు ఈ మఠాధిపతులు ఏకమై మహారాజు దగ్గరికెళ్లి మన్సూర్పై ఫిర్యాదు చేశారు. అయితే మహారాజు మన్సూర్ హాస్మి అని జపించేవాడు. అయితే బనారస్ లో ఉండే మఠాధిపతులకి మన్సూర్ పాఠించే పద్ధతి అస్సలు నచ్చలేదు. సంస్కృతం తెలియని మనిషి

0: మన్సూర్ని పిలిపించండి అంటూ ఆజ్ఞాపించాడు. మంత్రులు మన్సూర్ని తీసుకొచ్చారు. రాజ్భవన్లోకి మన్సూర్ రాగానే, అసలు నువ్వెవరివని అడిగాడు మహారాజు. అహం బ్రహ్మాస్మి అన్నాడు మన్సూర్. ఇలా చెప్పడానికి వీల్లేదు అని మహారాజు చెప్పినా నిజం చెప్పడంలో తప్పేం లేదు అంటూ మహారాజు మాట వినకుండా అదే సూక్తి జపిస్తూ ఉంటాడు మన్సూర్. దాంతో మహారాజు కోపమొచ్చి మన్సూర్ చేతులు నరికేయమని ఆదేశిస్తాడు. మంత్రులు మన్సూర్ని తీసుకెళ్లి చేతులు నరికేస్తారు. రక్తం కారిపోతూ ఉన్నా కూడా అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి చెప్పడం మాత్రం మానేయడు మన్సూర్. కాసేపయక రక్తం బాగా పోయి చనిపోతాడు మన్సూర్. మన్సూర్ పరిస్థితి ఎలా ఉందో చూద్దామని మహారాజు ఆ గదికెళ్తాడు. అయితే ఆ గదిలో ఎక్కడ తిరిగినా అహం బ్రహ్మాస్మినే వినిపిస్తూ ఉంటుంది. తన చేసిన తప్పుని గ్రహిస్తాడు మహారాజు. అప్పుడే మఠాధిపతుల దగ్గరికొచ్చి, మీరు చేసే చర్యలకి మీరు చెప్పే మాటలకి ఏమాత్రం సంబంధం ఉండదు, కాని మన్సూర్ మాత్రం మనసేకం వచసేకం కర్మణ్యేకం అనే సూక్తిని బాగా గ్రహించాడు. తనని ఎంత తిరస్కరించినా తనే దేవుడని భావించాడు. అదే స్మరిస్తూ ఉన్నాడు, తన చర్యల ద్వారా కూడా తనే దేవుడు అని నిరూపించాడు. అందుకే మన్సూర్ని స్మరిస్తూ ఓ సమాధి కట్టిస్తాడు ఆ మహారాజు. అయితే ఈరోజు ఈ సంఘటన నాకెందుకు గుర్తుకొస్తుందంటే, మనం కూడా ఎన్నోసార్లు ప్రార్థించే పెదవులు కన్నా సేవ చేసే చేతులే మిన్నా అంటూ ఉంటాం, కాని మన మాటలకి చర్యలకి ఏమాత్రం సంబంధమే ఉండదు. కాని ఇప్పుడు మాత్రం స్టూడియోలో నాతో పాటు ముగ్గురు యువతులున్నారు. వాళ్లు మాత్రం నిజ జీవితంలో ప్రార్థించే పెదవులు కన్నా సేవ చేసే చేతులే మిన్న సూక్తిని చక్కగా పాటిస్తున్నారు. మరి మా శ్రోతలకి మీ గురించి చెప్తారా? సాయిరాం సుధీరా.
1: సాయిరాం అక్క, నా పేరు సుధీరా. నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశాను. ప్రస్తుతం టాటా సికోస్కీలో పనిచేస్తున్నాను.
0: మరి మీరు ఎప్పటి నుంచి యూత్ వింగ్ లో ఉన్నారు?
1: నేను 2009 డిసెంబర్ లో యూత్ వింగ్ జాయిన్ అయ్యాను.
0: మీరు ఎటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు?
1: 2010 మే నుంచి మేము కంప్యూటర్ ట్రైనింగ్ స్టార్ట్ చేశాము. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. ఇప్పుడు 10th బ్యాచ్ స్టార్ట్ జరుగుతోంది. దానికి నేను ఇన్ఛార్జ్.
0: అంటే కంప్యూటర్ ట్రైనింగ్ అంటే మీరు ఎవరికి ఇవ్వడం జరుగుతుంది?
1: కంప్యూటర్ ట్రైనింగ్ జనరల్ గా మేము ఆర్థిక స్థితి బాలేని వాళ్ళ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాము. ఓన్లీ లేడీస్ అండ్ వాళ్ళకి, వాళ్ళు 10th పాస్ అయినా ఫెయిల్ అయినా, ఇంటర్మీడియట్ పాస్ ఫెయిల్ అయినా, లేకపోతే గ్రాడ్యుయేషన్ పాస్ ఫెయిల్ ఉన్నా కూడా వాళ్ళకి మేము కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తాం.
0: ఇప్పుడు కంప్యూటర్ ట్రైనింగ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా దీనికి ఒక సిలబస్ అంటూ మీరు ముందే ఫిక్స్ చేసుకోవాలి కదా? సో ఈ సిలబస్ ఫిక్సింగ్ అంతా ఎలా చేసుకున్నారు?
1: ఈ సిలబస్ ఫిక్స్ చేసుకోవడం అంటే మాకు యాక్చువల్లీ ఎన్ఐఐటి వాళ్ళు హెల్ప్ చేశారు. వాళ్ళ సిలబస్ తీసుకున్నాము, కానీ అది ఈ 10th పాస్ ఫెయిల్ వీళ్ళందరికీ లెవెల్ అర్థం అవడం చాలా కష్టం కాబట్టి అది మొత్తం మేము మళ్ళీ రీఫ్రేమ్ చేశాము. ఈ రీఫ్రేమ్ చేసే ప్రాసెస్ లో నాకు చాలా మంది హెల్ప్ చేశారు. నా ఫ్రెండ్స్ ఒక 10 మంది నాకు హెల్ప్ చేశారు. అందరూ నాన్ డివోటీసే. నేను సత్సాయి ఆర్గనైజేషన్ లో ఇంత మంచి ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పంగానే వాళ్ళందరూ వాళ్ళంతా వాళ్లే వచ్చి ఇదంతా చేస్తాము, మేము హెల్ప్ చేస్తామని ముందుకొచ్చారు.
0: అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నా, వాళ్ళు నాన్ డివోటీస్ ఉన్నా కూడా, అంటే మీరు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేయగలుపుతామంటే అంటూ ముందుకొచ్చారనమాట.
1: అవునక్క,
0: వెరీ నైస్. అయితే ఈ ట్రైనింగ్ ఎవరిస్తున్నారు పిల్లలకి?
1: ఈ ట్రైనింగ్ కూడా మేమే ఇస్తామక్క. ఇనీషియల్ గా ఫస్ట్ 2 బ్యాచెస్ కి మేమే ఇవ్వడం జరిగింది, ఎందుకంటే అప్పుడు మాకు హాలిడేస్ ఉన్నాయి. కానీ తర్వాత మాకు ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ అయిపోయింది. కానీ మమ్మల్ని చూసి చాలా మంది వేరే యూత్ అమ్మాయిలు అందరూ వచ్చి మేము చెప్తాము మేము చేస్తాము అనేసరికి మేము చాలా యూత్ గర్ల్స్ ని ఒక రోజు పిలిచి ట్రైనింగ్ ద ట్రైనర్స్ అని ఒక ప్రోగ్రామ్ చేశాం. దాని ద్వారా సేవా సదన్ వరకు వచ్చి నేర్చుకోలేని వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళ దగ్గర ఇంటికి దగ్గరగా ఉన్న చోట్ల ఈ ట్రైనర్స్ వెళ్లి ట్రైన్ చేయడం జరిగింది. ఇలా సో మేము ఆల్మోస్ట్ ఒక 4 or 5 సెంటర్స్ ఓపెన్ చేశాం కంప్యూటర్ ట్రైనింగ్ కోసం.
0: అంటే ఎవరైతే ట్రైన్ చేస్తారో వాళ్ళని కూడా మీరు ట్రైనింగ్
1: ఇచ్చారు.
0: అయితే ఒక బ్యాచ్ లో ఎంత మంది స్టూడెంట్స్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు?
1: ఫస్ట్ టైం మేము తీసుకున్నప్పుడు మాత్రం 20 స్టూడెంట్స్ ని తీసుకున్నాము. కానీ తర్వాత స్వామి చెప్పినట్టు క్వాంటిటీ కాదు క్వాలిటీ ఇస్ ఇంపార్టెంట్ అనగానే మా దగ్గర ఓన్లీ 9 సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి మేము మాక్సిమం 10 or 12 కి మేము రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతోంది.

0: ఎందుకంటే ఒక్కొక్కళ్ళ మీద ఇండివిజువల్ గా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి క్వాలిటీ టైం ఇవ్వచ్చు అని చెప్పి.
1: చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నారు. అయితే మీరు కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని పంపించేస్తారా, లేదా ఏదైనా పరీక్ష పెట్టడం కూడా జరుగుతుందా?
0: ప్రతి వారము ఆ వారం చివర ఆ వారంలో నేర్పించిన సిలబస్ అంతా మీద మేము పరీక్ష పెడతాము. అలాగే 1 or 1.5 months ఈ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఎండింగ్ లో కూడా మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ పెడతాం. ఒకవేళ వాళ్ళు మా కట్ ఆఫ్ అంటే మేము 50% or 60% ఏదో ఒకటి మేము కట్ ఆఫ్ అనుకుంటాం, అది రీచ్ అవుతేనే వాళ్ళకి మేము సర్టిఫికెట్స్ ఇస్తాం. లేదు అంటే వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ లో వేసి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి.
1: అంటే వదిలిపెట్టారనమాట, వాళ్ళు పాస్ అయ్యేదాకా మళ్ళీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ట్రైనింగ్ అయిన తర్వాత సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగిన తర్వాత మళ్ళీ ఉద్యోగం లాంటివి కూడా మీరు ఇప్పిస్తున్నారా, లేదా అక్కడి నుంచి టాటా బాయ్ బాయ్ చెప్పేసి పంపిస్తున్నారా?
0: లేదు లేదు, మాకు వాళ్ళకి ముందే వాళ్ళ రిక్వైర్మెంట్ తెలుసుకుంటాం, ఎలాంటి ఉద్యోగాలు కావాలి, ఏ టైంలో చేయగలుగుతారు, ఇవన్నీ మేము ముందే తెలుసుకుంటాం ఇంటర్వ్యూ తీసుకున్న రోజే. అలా మాకు ఒక జాబ్ సెర్చ్ టీమ్ ఉంది, ఆ జాబ్ సెర్చ్ టీమ్ ఈ వీళ్ళందరికీ జాబ్ వెతికి పెడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ చేరిపోతారు వెంటనే.
1: ఓకే, సో ఆ జాబ్ సెర్చ్ టీమ్ వాళ్ళు జాబ్ వెతుకుతారు, ఇంకో టీమ్ మెంబర్స్ ఏంటంటే సిలబస్ ఫార్మేషన్ చేస్తారు, మళ్ళీ ట్రైనర్స్ ని కూడా తీసుకొస్తున్నారు, ట్రైన్ చేస్తున్నారు. మొత్తానికి ఇప్పటివరకు ఎన్ని బ్యాచెస్ కంప్లీట్ అయిపోయింది?
0: 10th batch. ఇప్పుడు 10th batch జరుగుతోంది. ఆల్మోస్ట్ 100 స్టూడెంట్స్ వరకు మేము ట్రైన్ చేశాం.
1: ఓకే, ఇప్పటి వరకు 100 స్టూడెంట్స్ కి ట్రైన్ దొరికింది. జాబ్ కూడా వాళ్ళకి, అంటే వాళ్ళు సెలెక్ట్ అవుతే వాళ్ళని కూడా జాబ్ లో మీరు చేర్చడం జరుగుతుంది. అయితే ఏ కార్యక్రమం మనం మొదలు పెట్టినా చిన్న చిన్న విఘ్నాలు గాని ఆటంకాలు గాని వస్తూ ఉంటాయి, మీరు ఏమైనా ఫేస్ చేశారా?
0: వీళ్ళందరూ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కదక్క, సో అందుకే వాళ్ల కోసం మేము ఫస్ట్ ఆ తెలుగు మీడియం ఆ పుస్తకాలు చదివి అవి ఎలా ఆ కంప్యూటర్ టెర్మినాలజీని తెలుగులో ఎలా చెప్తారో మేము నేర్చుకుని, అలాగే వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇచ్చి సో వాళ్ళు ఇంగ్లీష్లో ఇవన్నీ నేర్చుకునేటట్టు మేము ట్రై చేశాం. ఈ స్టార్టింగ్ తెలుగులో నేర్చుకోవడం ఇవన్నీ చాలా కష్టమయ్యే, బట్ స్వామి గ్రేస్ మూలంగా ఇదంతా జరిగింది.
1: నిజమే, సిపియు మానిటర్ ఇటువంటి టెర్మినాలజీని సడన్ గా మనం తెలుగులో నేర్పించాలంటే ఫస్ట్ మనమే నేర్చుకోవాలి, ఎందుకంటే మీరే ఇంగ్లీష్ మీడియం లో నేర్చుకున్నారు. సో ఫస్ట్ మీరు తెలుగులో నేర్చుకున్నాక వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారనమాట. అంటే నిజం చెప్పాలంటే స్వామినే మీకు గైడెన్స్ ఇస్తున్నారని ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. సో ఇటువంటి ఎన్నెన్నో కార్యక్రమాలు మీరు ఇంకా చేయాలని స్వామిని కోరుతున్నాము. ఈ రోజు స్టూడియోలో వచ్చి మీరు ఎటువంటి సర్వీసెస్ లో యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యారు అది మాతో షేర్ చేసినందుకు చాలా ధన్యవాదములు. సాయిరాం సుధీరా.
2: సాయిరాం అక్క.
1: మరి గౌతమి మీ పరిచయం ఇస్తారా?
2: సాయిరాం, నా పేరు గౌతమి, నేను బీటెక్ చేశాను. ప్రస్తుతం సాయూత్ యాక్టివిటీస్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నాను.
1: యాక్టివిటీస్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తానని చెప్పారు కాబట్టి మీరు ఎటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు?
2: ఇనీషియల్ గా మేమందరం యూత్ ఉన్నప్పుడు అంత సేవా యాక్టివిటీస్ లేవు, సో మేమందరం స్వామికి ప్రే చేశాం దట్ మాకు యాక్టివిటీస్ కావాలి అనేసి. సో అప్పుడు మాకు వర్క్ షాప్ చేయాలనే ఐడియా వచ్చాయి. మేము 2 kinds ఆఫ్ వర్క్ షాప్ చేశాం, ఒకటి బిల్డింగ్ నేషన్ త్రూ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది, ఇంకోటి లెర్నింగ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ జాబ్ ఇంటర్వ్యూస్ అని 2 kinds ఆఫ్ వర్క్ షాప్ చేశాము.
1: అంటే బిల్డింగ్ నేషన్ త్రూ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇది ఏ ఉద్దేశంతో మీరు ప్లాన్ చేశారు?
2: ఈ వర్క్ షాప్ అనేది యూత్ గర్ల్స్ ని టార్గెట్ చేస్తూ మేము చేశాము. జనరల్ గా ఇప్పుడు అమ్మాయిలు అనే వాళ్ళకి మల్టీ టాస్కింగ్ ఉంటుంది, వాళ్ళు ఆఫ్టర్ దే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి, సో వాళ్ళు మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి. ఆ థీమ్ తో మేము ఈ బిల్డింగ్ నేషన్ త్రూ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వర్క్ షాప్ పెట్టాం. స్వామి చెప్తూ ఉంటారు ఫస్ట్ ఇండివిజువల్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, తర్వాత సొసైటీ, ఆ తర్వాత నేషన్. సో మేము ఇనీషియల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ చేశాము. సో దీనికి 250 స్టూడెంట్స్ వచ్చారు. మేము డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ కవర్ చేశాం, మా చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ కవర్ చేశాం. దీనికి బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ అలాంటి స్టూడెంట్స్ ని టార్గెట్ చేశాం, ఎందుకంటే వాళ్లే ఫ్యూచర్ సిటిజన్స్ మనకి. సో వాళ్లలో ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయిందంటే డెఫినెట్లీ వాళ్ళు ఇంకా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తారు. సో దాట్ విల్ బి సొసైటీ, తర్వాత నేషన్, అదంతా కదే మార్పులు జరుగుతాయి.
1: మొట్టమొదటిగా మనలో మార్పు రావాలి, దాని తర్వాత సొసైటీ, దాని తర్వాత మన దేశాన్ని మనం ఏదైనా చేయగలమని. చాలా చక్కగా వర్క్ షాప్ కండక్ట్ చేసినట్టున్నారు. మరి ఇటువంటి వర్క్ షాప్స్ మీరు కండక్ట్ చేయాలంటే దీనికి అరేంజ్మెంట్స్ మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారు?
2: అవి వర్క్ షాప్స్ జనరల్ గా కండక్ట్ చేయాలి అంటే చాలా పెద్ద ఇదే ఉంటుంది. సో దానికి స్వామి గ్రేస్ తో మేము అందరం ఫస్ట్ ప్లానింగ్ చేసుకునేవాళ్ళం. ఎలా అంటే చెక్ లిస్ట్ ఒకటి ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం, ఏదేది అవసరమో. సో దాని ప్రకారం డివైడింగ్ అంటే ఫస్ట్ వీడియోస్ ఒకరు చూసుకోవాలి, సీటింగ్ అరేంజ్మెంట్స్ ఒకరు చూసుకోవాలి, స్పీకర్స్ ని తీసుకురావడం ఒకరు చూసుకోవాలి, ఫుడ్ అరేంజ్మెంట్స్ ఒకరు, తర్వాత వడ్డించడం ఒకరు, క్లీనింగ్ చేయడం ఒకరు. సో అలా ప్రతి వర్క్ ని డివైడ్ చేశాం మేము. సో ఇదంతా డివిజన్ ఆఫ్ వర్క్ వల్ల ఒక టీమ్ వర్క్ ద్వారా మేము ఇదంతా వర్క్ షాప్ ని స్వామి గ్రేస్ తో సక్సెస్ఫుల్ చేయగలిగాము.
1: ఇందాక మీరు చెప్పారు స్పీకర్స్ ని కూడా తీసుకొచ్చామంటే, స్పీకర్స్ ని మరి మీరు ఏ విధంగా యూనో డిసైడ్ చేసి తీసుకొస్తున్నారు?
2: ఇప్పుడు ఇలాంటి వర్క్ షాప్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనే వర్క్ షాప్స్ చేయాలి అంటే మనకి మంచి మంచి స్పీకర్స్ కావాలి. వాళ్ళు ఇంపాక్ట్ ఒకటి చేయాలంటే వాళ్ళు వెళ్లిపోతుంటే అవును నిజంగా నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని ఆలోచించాలి వాళ్ళు. సో అలా చేయాలి అంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి ఆ స్టూడెంట్స్ లో. దానికోసం మేము కార్పొరేట్స్ లైక్ జీఈ, హెచ్ఎస్బీసీ, ఇన్ఫోటెక్ అట్లాంటి ప్రొఫెసర్స్ అట్లాంటి వాళ్ళని మేము తీసుకొచ్చి మాట్లాడిచ్చాము.
1: అంటే మీరు ఇందాక చెప్తున్నట్టు కార్పొరేట్స్ నుంచి స్పీకర్స్ వచ్చారు, లైక్ జీఈ, ఇన్ఫోటెక్ నుంచి వచ్చారని చెప్తున్నారు కదా. అంటే నాకు తెలిసి కార్పొరేట్స్ నుంచి ఎవరొచ్చినా కొంచెం వాళ్ళు కమర్షియల్ గా ఉంటారు, ఏది కూడా ఫ్రీ చేయాలంటే అంత ఈజీగా ఒప్పుకోరు కదా. మరి వాళ్ళంతటి వాళ్లే ఇనిషియేటివ్ తీసుకుని వచ్చారా, లేదా మీరు వాళ్ళని కన్విన్స్ చేయాల్సి వచ్చిందా?
2: కరెక్ట్ అక్క, ఇప్పుడు వాళ్ళు రావాలంటే కమర్షియల్ ఉంటారు. సో మేము అందుకే వాళ్ళ దగ్గర అప్రోచ్ అయినప్పుడు మేము వాళ్ళకి చెప్పాము, ఇలా సత్య ఆర్గనైజేషన్ నుంచి వచ్చాము, మేము ఇలా ఒక సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే వర్క్ షాప్ చేస్తున్నాం, దీనివల్ల అమ్మాయిలు చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, వాళ్ళకి ఇంత అడ్వాంటేజ్ అవుతుంది, సో ఇది మా థీమ్ అనేసి వాళ్ళకి చెప్పాం. సో అప్పుడు వాలంటరీగా వాళ్లే మేము మాట్లాడతాము వచ్చి అనేసి ముందుకొచ్చారు.
1: అంటే ఒక మంచి కార్యక్రమం మన వంతు మనం చేస్తున్నాం అంటే వాళ్ళు కూడా వాళ్ళంతటి వాళ్లే వచ్చి సరే మేము కూడా సహకరిస్తాం అంటున్నారు అనమాట. చాలా బాగుంది. అంటే ఈ వర్క్ షాప్ కాకుండా ఇంకో వర్క్ షాప్ కూడా మీరు చేసినట్టు చెప్పారు, ఆ వర్క్ షాప్ గురించి చెప్పండి.
2: మేము చేసిన ఇంకో వర్క్ షాప్స్ లెర్నింగ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ జాబ్ ఇంటర్వ్యూస్. ఈ వర్క్ షాప్ అనేది ఎలా జాబ్ ఇంటర్వ్యూస్ ఫేస్ అవ్వాలి. సో ఇప్పుడు అవి ఫేస్ అవ్వాలంటే మనకు 3 kinds ఆఫ్ ఉంటాయి. ఒకటి ఇంటర్వ్యూ స్కిల్స్ తెలిసి ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ తెలిసి ఉండాలి, రెజ్యూమ్ ప్రిపరేషన్ తెలిసి ఉండాలి. సో ఈ 3 topics పైన మేము మాట్లాడిచ్చాం స్పీకర్స్ తో. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఎలా మాట్లాడాలి, ఆ స్పీకర్ కి ఎలా రిప్లై ఇవ్వాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇంటర్వ్యూ టిప్స్, ఎలా కూర్చోవాలి, ఎలా డ్రెస్ వేసుకొని రావాలి, వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది జనరల్ గా మేము టార్గెట్ చేసిన స్టూడెంట్స్ అనేవాళ్ళు, గవర్నమెంట్ కాలేజెస్ నుంచి మేము తీసుకొచ్చాం. సో వాళ్ళకి ఈ రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది తెలియకపోవచ్చు, వాళ్ళు ఫార్మల్ రెజ్యూమ్ ఇలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. సో అందుకు మేము ఏం చేసాం, ఒక 2-day వర్క్ షాప్ గా చేసాం. ఫస్ట్ డే ఏం చేసామంటే రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేయాలో చెప్పాం. సెకండ్ డే వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు ఆ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుని రావాలి, మేము ఎలా చెప్పామో అవన్నీ దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ డే వాళ్ళు ఆ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుని రమ్మని చెప్పాం. సో అప్పుడు ఆ ఒక 10 members అందరం కూర్చొని ఒక ప్యానెల్ లో ఆ వచ్చిన 150 students ప్రతి ఒక్కరి స్టూడెంట్స్ ది రెజ్యూమ్ చెక్ చేశాం. ఇలా ఇది కరెక్ట్ విధంగా రాస్తాం, ఇది ఫార్మల్ రెజ్యూమ్ ఇలా ఉంటుంది అనేసి వాళ్ళకి ప్రతి ఒక్క చిన్నది కరెక్ట్ చేసి కరెక్ట్ రెజ్యూమ్ రాయించి చేశాం మేము.
1: అంటే ఇంటర్వ్యూ స్కిల్స్, వాళ్ళు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్తే ఎలా అపీర్ అవ్వాలి, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, అది కాకుండా రెజ్యూమే వాళ్ళు ఎలా తయారు చేసుకోవాలి మొత్తం మీరు నేర్పించడం జరిగింది. ఇప్పుడు ఇటువంటి వర్క్ షాప్స్ మీరు కండక్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా మర్చిపోలేని అనుభూతి మీకు కలిగిందా?
2: మేము శివం వర్క్ షాప్ చేసేటప్పుడు అక్కడ చాలా మంది ముస్లిం గర్ల్స్ వచ్చారు. సో అది రోజా టైం వర్క్ షాప్ చేసినప్పుడు వాళ్ళు మా దగ్గరకు వచ్చారు, వచ్చి మేము రంజాన్ నమాజ్ చేసుకుంటాము అనేసి అన్నారు. సో మేము వాళ్ళకి సరే చేసుకోండి అన్నప్పుడు శివం ప్రాంగణంలోనే వాళ్ళు నమాజ్ చేసుకున్నారు. సో అది ఎలా అనిపించింది అంటే యూనిటీ అండ్ డైవర్సిటీ అన్నది అక్కడ మాకు కనిపిస్తూనే ఉంది. ఇంకొకటి, ఫస్ట్ మేము జనరల్ గా ఇప్పుడు ఈ వర్క్ షాప్స్ చేస్తాము అంటే ఫుడ్ అరేంజ్మెంట్స్ అంటూ ఉంటాయి. ఫుడ్ అరేంజ్మెంట్స్ ఇంత మందికి చేసినప్పుడు పెద్ద పెద్ద గిన్నెలే వస్తాయి అన్ని. సో అప్పుడు మేము ఆ యూత్ వాళ్ళందరం మేము కూర్చొని గిన్నెలు కడిగాం, మేమే కడిగాం, యూత్ వాళ్ళమే అందరం పెద్ద పెద్ద వెజిల్స్ కడిగాం. అయితే అది వాళ్ళు చూసి సెకండ్ డే వాళ్ళు కంజాలు తినేసి వచ్చాక మేము కడుగుతాం మీరు కడగకండి అనేసి వాళ్లే వాళ్ళ ప్లేట్స్ కడిగి వెళ్లారు వాళ్ళు.
1: ఓహోహో, అంటే నిజంగా ఇందాక ఫస్ట్ వర్క్ షాప్ కండక్ట్ చేశారు కదా సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, అది ఇక్కడ పనికొచ్చిందనమాట. మీలో అంటే మీరు మీ గిన్నెలు కడుగుతున్నారని చూసిన తర్వాత నెక్స్ట్ డే వర్క్ షాప్ కు వచ్చిన అమ్మాయిలు వాళ్ళ గిన్నెలన్నీ కడిగి వెళ్లారంటే వాళ్ళని చాలా చక్కగా ఇన్స్పైర్ చేసినట్టే తెలుస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు స్వామి మీ చేత, మా చేత, మనందరి చేత ఎప్పుడు చేస్తూనే ఉండాలని కోరుతూ సాయిరాం గౌతమి.
2: సాయిరాం అక్క.
1: సాయిరాం సునైన, మీ పరిచయం ఇవ్వండి.
3: సాయిరాం అక్క, నా పేరు సునైన, నేను MBA చేశాను, హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు ఒక 10 months బాబు ఉన్నాడు.
1: 10 నెలలు బాబు ఉండి మీరు సేవా కార్యక్రమాల్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యకరమైన విషయమే. మరి ఏ విధంగా మీరు మేనేజ్ చేస్తున్నారు
3: అంటే, వేర్ దేర్ ఇస్ అ విల్ దేర్ ఇస్ అ వే అంటారు కదక్క. సో ఆ విధంగా బాబు పడుకున్నప్పుడు లేకపోతే ఖాళీ టైంలోనో టీమ్ వర్క్ చేసినప్పుడు ఒక పని చేస్తే చాలా పనులు ఉంటాయి. దాంట్లో కోఆర్డినేషన్ అన్న పార్ట్ లో లైక్ రెజ్యూమే రిజిస్ట్రేషన్స్ పార్ట్, సెల్ ఫోన్స్ లో తీసుకోవడం, మెయిల్స్ పంపించడము, మెయిల్స్ ద్వారా కూడా కొంతమంది రిజిస్టర్ చేసుకోవచ్చు, దానికి రిప్లై చేయడం, అట్లా అటువంటి పనులు నేను ఇంట్లో కూర్చొని చేసేదాన్ని.
1: అంటే బాబు పడుకునే టైంలో ఏదో విధంగా మేనేజ్ చేసి చేస్తాను.
3: అవునక్క.
1: సో అంటే మీరు ఎటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు?
3: జనరల్ గా 3 types ఆఫ్ వర్క్ షాప్స్ ఉన్నాయి. 1 సాఫ్ట్ స్కిల్ వర్క్ షాప్, ఇంకోటి జాబ్ మేళా, ఇంకోటి వాల్యూ పేరెంటింగ్. నేను ఎక్కువగా పార్టిసిపేట్ చేసింది జాబ్ మేళా, ఇంకా వాల్యూ పేరెంటింగ్ అన్న వర్క్ షాప్ లో.
1: మీరు పేరెంట్ అయ్యారు కాబట్టి పేరెంటింగ్ వర్క్ షాప్ చక్కగా తీసుకున్నట్టున్నారు. మరి ఈ పేరెంటింగ్ వర్క్ షాప్ లో అసలు ఏం చేశారు, దాని గురించి చెప్పండి.
3: ఇనీషియల్ గా ఐడియా ఎట్లా వచ్చింది అంటే, కార్పొరేట్స్ లో జనరల్ గా స్వామి చెప్పినట్టు ఇద్దరు తల్లి తండ్రులు ఇద్దరు జాబ్కి వెళ్ళిపోతారు, పిల్లల్ని క్రష్ లో పెట్టడమో ఆయాకి ఇయ్యడమో అంటూ జరుగుతుంది. సో ఈ స్వామి చెప్పిన టీచింగ్స్ కార్పొరేట్ వాళ్ళకి ఎట్లా చెప్పాలి అన్న దాని మీద వాల్యూ పేరెంటింగ్ అన్న వర్క్ షాప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది.
1: సో ఈ పేరెంటింగ్ వర్క్ షాప్ మీరు కండక్ట్ చేసినప్పుడు స్పీకర్స్ ఎటువంటి వారు వచ్చారు?
3: స్పీకర్స్ ని మేము జనరల్ గా 3 speakers ని అనుకున్నాం అక్క. వాళ్ళు బాగా పేరెంటింగ్ వర్క్ షాప్స్ ఆల్రెడీ చేసిన వాళ్ళు, కొంతమంది పేరెంట్స్ ను శాంపుల్ గా తీసుకుని అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి తీసుకున్న వాళ్ళని, లైక్ మాకు మొన్న వచ్చిన వాల్యూ పేరెంటింగ్ కి స్పీకర్స్ కరుణా మున్షి గారు, డాక్టర్ రత్నాకర్ గారు, ఇంకా కోటా శివకుమార్ గారు, వీళ్ళు ముగ్గురు వచ్చి వాళ్ళ కొన్ని కామన్ పాయింట్స్ ఇప్పుడు పేరెంట్స్ ఏదైతే ఫేస్ చేస్తున్నారో దాని మీద వాళ్ళు డిస్కస్ చేశారు.
1: ఇప్పుడు వర్క్ షాప్ ఏంటంటే మనం ఎన్నో కండక్ట్ చేయొచ్చు అండ్ రిపోర్ట్లు ఇవ్వడానికి ఇది చేసామని చెప్పడానికి ఎన్నో ఎంతో చెప్పుకోవచ్చు, కానీ ఇటువంటి వర్క్ షాప్స్ వల్ల వాళ్ళకి ఏదైనా ఉపయోగపడిందా?
3: చాలా ఉపయోగపడింది అక్క. యాక్చువల్ గా మా వర్క్ షాప్ అయిపోయినాక మేము ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ లో మాకు చాలా పాజిటివ్ గా రిప్లై వచ్చింది పేరెంట్స్ నుంచి. అంటే వాళ్ళు ఏమన్నారంటే ఇటువంటి వర్క్ షాప్స్ 1 day కాకుండా ఒక 1 week ప్రోగ్రామ్ లాగా పెట్టమని మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది.
1: ఓకే.
3: అంటే వాళ్ళు ఒక ప్రాబ్లం మనం వాళ్ళకి చెప్తున్నాము, దీనికి సొల్యూషన్ ఇట్లా అంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ప్రాక్టికల్ ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తారో మళ్ళీ ఒక 1 week లో వచ్చి స్పీకర్స్ ని దాని సొల్యూషన్ అడగడము, అంటే ఏదన్నా ఉంటే బాగుంటుంది అన్న రిప్లై వాళ్ళు ఇచ్చారు.
1: అయితే ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ చూసాక ఖచ్చితంగా వాళ్ళకి ఇటువంటి వర్క్ షాప్స్ ఉపయోగపడుతున్నాయని తెలుస్తుంది కదా. ఇది కాకుండా ఇంకా జాబ్ మేళా కూడా మీరు కండక్ట్ చేసినట్టున్నారు, దాని గురించి చెప్పండి.
3: మా సిస్టర్ గౌతమి చెప్పినట్టు శివంలో 2 day వర్క్ షాప్ చేశాము, దానికి గవర్నమెంట్ కాలేజెస్ వాళ్ళని టార్గెట్ చేశాము. జనరల్ గా వేరే కాలేజెస్ లో అయితే క్యాంపస్ సెలెక్షన్స్ అని ఉంటాయి, కానీ గవర్నమెంట్ వాళ్ళకి అట్లాంటి ఆపర్చునిటీ ఉండదు. సో అదే టైంలో మన మార్కెట్లో చాలా రిక్వైర్మెంట్స్ వచ్చాయి, అప్పుడు జాబ్ మేళా పెడితే బాగుంటుంది, ఈ పిల్లలకి ఎట్లాగో రెజ్యూమే బిల్డింగ్ అంతా నేర్పించాం కాబట్టి మనకు తెలిసిన కాంటాక్ట్స్ లో, సాయి బ్రదర్స్ సాయి సిస్టర్స్ కాంటాక్ట్స్ తో ఒక జాబ్ మేళా ఆర్గనైజ్ చేద్దాము అన్న దాంతో జాబ్ మేళా ఆర్గనైజ్ చేశాము.
1: మరి ఈ జాబ్ మేళా ఆర్గనైజ్ చేసినప్పుడు ఎటువంటి కంపెనీస్ వచ్చాయి ఇందులో పార్టిసిపేట్ చేయడానికి?
3: పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చాయక్క, లైక్ సెన్సోడైన్, సెన్సోడైన్, టాటా బిజినెస్ సొల్యూషన్స్ అండ్ వాల్యూ మేనేజ్మెంట్ సర్వీసెస్ అన్న కంపెనీస్ వచ్చాయి. దానిలో డిఫరెంట్ ఫీల్డ్స్ లో వాళ్ళు రిక్వైర్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుని రెండు మూడు రౌండ్స్ తీసుకుని, కానీ వాళ్ళు ముందే మాకు తెలిసిపోయింది కాబట్టి ఏ కంపెనీస్ వస్తున్నాయో, మేము వాళ్ళకి 1 day బిఫోర్ ట్రైనింగ్ తీసుకున్నాం మళ్ళీ. అంటే ఎటువంటి క్వశ్చన్స్ అడగచ్చు, కొన్ని డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ జాబ్ కి ఇటువంటి క్వశ్చన్స్ వేయచ్చు, ఈ జాబ్ కి ఇటువంటిదని. సో వాళ్ళందరినీ ఒకరోజు ముందే పిలిచి వాళ్ళందరికి మళ్ళీ మేము ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఒకసారి బ్రష్అప్ చేశామన్నమాట అన్ని పాయింట్స్. సో దాంట్లో 65 members వచ్చారు, చాలా మంది సెలెక్ట్ అయ్యారక్క దాంట్లో.
1: అంటే ఒక వర్క్ షాప్ మనం ఎస్పెషలీ జాబ్ మేళా లాంటిది కండక్ట్ చేసినప్పుడు, అంటే అందులో ఇంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, దాంట్లో ఇంతమంది సెలెక్ట్ అయ్యారని తెలిసినప్పుడు ఖచ్చితంగా తృప్తిగా ఉంటుంది మనకి. ఎందుకంటే మన వంతు మనం ఏదో కొంచెం చేస్తున్నాము, దాంట్లో ఇంతమంది సెలెక్ట్ అయ్యారు, అది ఖచ్చితంగా తృప్తిస్తుంది. కానీ నాకు తెలిసి మీ ఏజ్ లో ఉన్న వాళ్ళు హోమ్ మేకర్స్ ఏంటంటే కిటి పార్టీస్ వెళ్లడం గానీ, లేదా ఫ్రెండ్స్ తో సినిమాలకు వెళ్లడం గానీ, లేదా ఎస్పెషలీ లేడీస్ అంటే గాసిప్లు అనే దాంట్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అంటే తప్పుగా అనుకోవద్దు, కానీ అటువంటి యాక్టివిటీస్ మీరు పక్కన పెట్టేసి ఈ యూత్ యాక్టివిటీస్ లో ఇంత యాక్టివ్ గా ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు?
3: స్వామి ఫోన్ లో పడ్డాక రుచి చూశాక సినిమాలు కిటి పార్టీలు అన్నది చాలా చిన్నగా అనిపిస్తాయి యాక్చువల్ గా, కానీ నా దానికి నా దీనికి వస్తే ఫస్ట్ స్వామి చెప్పినట్టు ఫ్యామిలీని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వమంటారు స్వామి. సో అయినా కూడా స్వామి ఏదన్నా సోషల్ సర్వీస్ చేయాలి స్వామి, నేను ఫ్యామిలీని చూసుకుంటున్నాను కానీ ఏదన్నా చేయాలి అన్న చిన్న తపన నాలో ఉండేది. దానికోసమని మేము మీ అందరం యూత్ గర్ల్స్ కలిసి ఒక 21 డేస్ 108 టైం గాయత్రి మంత్రం చేశాం. గాయత్రి మంత్రం చాలా పవర్ఫుల్ అని చేసి ఆ కాలంలో ఫెస్టివల్ అప్పుడు ఒక లెటర్ కూడా రాశాం స్వామికి, అది చదవడం కూడా జరిగింది. సో అది అంతా అయ్యేసరికి మాకు ఒక ఐడియా వచ్చింది ఇట్లా వర్క్ షాప్ చేసుకుందాము, దీంతో చాలా మంది మనలాంటి యూత్ వాళ్ళకి ఇన్ఫో చాలా ప్రోగ్రెస్ ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము అట్లా చేశాం.
1: అంటే మీలో తపన ఉండింది కాబట్టి స్వామినే కోరుకున్నారు, స్వామి ఒక మార్గం చూపించండి అనే తపనతో మీరు 21 రోజులు గాయత్రి చాంటింగ్ చేశారు కాబట్టి స్వామినే ఆ ఐడియా ఇచ్చారని తెలుస్తుంది. అంటే ఇటువంటి కార్యక్రమాలు అసలు మీరు ఇంకా చేయాలని స్వామిని కోరుకుంటున్నాము. మరి ఈరోజు మా స్టూడియోకి వచ్చి అంటే మీరు ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు అది మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సునైనా. అంటే మంకీ మైండ్ ని మ్యాన్ కైండ్ కి ఎలా ఉపయోగించాలో చక్కగా ఈ యువతులు మనకు చెప్పారు. రేడియో సైజ్ శ్రోతలు, మీరు మా కార్యక్రమాలు వింటున్నారుగా. మరి ఈ ప్రసారాల గురించి మీ సలహాలు తెలియచేయాలంటే మీరు మాకు మెయిల్ పంపించొచ్చు. మా మెయిల్ ఐడి నోట్ చేసుకోండి, listener@radiosai.org. మళ్లీ చెప్తున్నాను, listener listener@radiosai.org. ఎప్పుడైనా రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వినాలనుకుంటే www.radiosai.org లాగిన్ అయి అక్కడ తెలుగు స్ట్రీమ్ పై క్లిక్ చేయండి. లేదా ఎయిర్టెల్ మొబైల్ ఫోన్ లో వినాలనుకుంటే 5525 డయల్ చేయండి. ఐఫోన్లు మరియు స్మార్ట్ ఫోన్లలో కూడా ఈ సౌకర్యం కలదు. ఇప్పుడు గృహలక్ష్మి సాయిపథంలో స్త్రీ అనే కార్యక్రమంతో శ్రీమతి కల్పన గారు, శ్రీమతి పద్మశ్రీ గారు మరియు శ్రీమతి వసుధ గారు మీ ముందుకొస్తున్నారు. ఈరోజు వచ్చే ప్రసారాల గురించి మీ అభిప్రాయం మాకు తప్పకుండా తెలియచేయండి. జై సాయిరాం.

స్వామి, మేము ఏం చేసినా అత్యల్పం, మీరు ఏది చేసినా అనల్పం. శరీరాన్ని సమర్పించాలనుకుంటే అది ఏనాటికైనా మిగిలేది కాదు. బుద్ధి జ్ఞానం ఇవ్వాలి అనుకుంటే ఒక్కోసారి అవి సరిగా పనిచేయవు. పువ్వులియనా వడిల్లిపోగలవు, నవ్వులియనా మీ చిరునవ్వుతో వెలవెలపోగలవు. బురద నిండిన ఈ జీవితంలో కమలమై నిలిచింది నా గుండె ఒక్కటే. ఆ గుండె నిండా ఉన్నది సాయి లబ్, సాయి డబ్ అనే ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమనే మీకు అర్పిస్తున్నాను స్వామి. ఆ ప్రేమతోనే మీ పదాల్ని అభిషేకించి అర్చిస్తున్నాను స్వామి. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ శ్రోతలందరికీ సాదర అభివందనములు. అనమిక, చాలా థ్యాంక్స్. ప్రోగ్రాం చాలా బాగుంది, అందరూ ఎంతో హుషారుగా పాల్గొన్నారు.

0: ఎంత హాయిగా ఉంది వాతావరణం, ఎంత ప్రశాంతంగా ఉంది. ఆ గానంలోని మాధుర్యం ప్రతి ఇంటిలోనూ ప్రతి కుటుంబంలోనూ విరజల్లబడుతున్న చిరుజల్లులా ఉంది కదూ. ఇవి అప్పటి రోజులు. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటి గందరగోళం, ఏమిటి హడావిడి, సునామీ వస్తున్నట్లు, భూమి బద్దలవుతున్నట్లు, ఇవి ఈ రోజులు. నేను కల్పన, గృహలక్ష్మి అన్న ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నాను. ఇందులో స్త్రీల అనేక రూపాలు, బాధ్యతలు. సాయి పదంలో అనాది నుండి స్త్రీ ప్రతి యుగంలో కూడా పూజించబడుతోంది. భగవంతుడు స్త్రీకి ప్రతిరూపాన్ని సృష్టించగల శక్తిని ప్రసాదించాడు. ప్రకృతి వేరు, పరమాత్మ వేరు కారు. ప్రకృతి కన్య వివిధ కాలాలలో వేరువేరు ధర్మాలని ఆచరిస్తుంది. స్త్రీ కూడా వివిధ సమయాల్లో వేరువేరు రూపాలను ధరించి ధర్మాన్ని నిర్వహిస్తుంది. శాంతం, సహనం, ప్రేమ వంటి భావాలని కురిపిస్తుంది. బాధ్యతల్ని ఆనందంగా స్వీకరిస్తుంది. బాధల్ని, అవమానాల్ని చిరునవ్వులో దాచుకుంటుంది. కాలం మారింది. ఎవరిని కదిలించినా జవాబు ఇవ్వగల సమయం, అదే టైం ఎవరికీ ఉండటం లేదు. ఏ ఇద్దరి మధ్యన అర్థం చేసుకోగల టైము అసలే లేదు. ఇదేనా మరి ప్రగతి? విలువైన శక్తి సామర్థ్యాలను రంగరించుకున్న స్త్రీ కుటుంబంలో, సంఘంలో అందరూ పరుగులు తీస్తుంటే ఏ విధంగా పురోగతిని సాధించగలదు? సాధించగలదు. అది ఎలా అనుకుంటున్నారా? మన స్వామి మాటల్లోనే విందాం.
1: స్త్రీలు గృహమును గురించి, తమ యొక్క వంశంను గురించి, తమ యొక్క సుక్షేమాన్ని గురించి, సుమంగళాన్ని గురించి అనేక విధములుగా కూడా వారు పాటుపడుతూ ఉంటారు. సమత, సమగ్రత, సమైక్యత, సౌభ్రాతృత్వాన్ని కోరేటువంటిది స్త్రీలే. తమ యొక్క హృదయాక్షియే సత్యము, పవిత్రమైన భావములే తమ యొక్క ధర్మము. కనుక భారతీయ సంస్కృతి ఎందు సత్యం వద, ధర్మం చర, ఈ రెండింటినీ ప్రధానమైన ప్రమాణములుగా అందిస్తూ వచ్చారు.
2: తత్వ తమో రజోగుణముల యొక్క స్వరూపమే ఈ యొక్క స్త్రీ. ఇట్టి పవిత్రమైన అర్థములతో కూడినటువంటి స్త్రీని ఈనాడు కేవలము అబల అనేటువంటి పేరుతో, ఆమె బలహీనమైనటువంటిది, ఆమె నిశ్శక్తురాలు, ఆమె ఏ విధమైనటువంటి యొక్క హక్కు లేనటువంటిది అని ఆమెను ఒక బండవలే పడివేస్తున్నారు.
0: అదండి విన్నారుగా, మన బంగారు సాయి ఎంత సులువుగా, ఎంత ముద్దుగా మరెంతో విలువైన బంగారు బాటని ఈనాటి స్త్రీ కోసం పునాదిగా వేశారు. ఈనాటి గృహలక్ష్మి కార్యక్రమంలో బాల వికాస్ పూర్వ విద్యార్థిని, గృహిణి శ్రీమతి వసుధ, అనంతపురం మహిళా కాలేజీ పూర్వ విద్యార్థిని, ప్రస్తుత హైదరాబాద్ మహిళా యూత్ కోఆర్డినేటర్గా స్వామిని సేవలందిస్తూ, ఐబీఎస్లో బిజినెస్ కమ్యూనికేషన్స్ ఫ్యాకల్టీగా ఉద్యోగాన్ని నిర్వహిస్తున్న శ్రీమతి పద్మశ్రీ, వీళ్ళిద్దరూ స్వామి పదంలో నడుస్తున్న స్త్రీలుగా తమ అభిప్రాయాలని పంచుకుంటారు. సాయిరాం వసుధ.
3: సాయిరాం ఆంటీ,
0: బాలవిక స్టూడెంట్ గా స్వామి టీచింగ్స్ నేర్చుకున్నావు, ఇప్పుడు గృహిణిగా స్వామి పదంలో నీ జీవన ప్రయాణాన్ని ఎలా సాగిస్తున్నావు?
3: ఆంటీ, మనందరికీ తెలుసు స్వామి బాల వికాస్ అనే పరికరాన్ని ఎంత అద్భుతంగా తీర్చారంటే, ఆ చిన్న వయసు నుండి ఆడుతూ పాడుతూ నేర్చుకునే చక్కని పద్యాలు, కథలు, అవన్నీ కూడా మనలో తెలియకుండానే విచక్షణను, ఆధ్యాత్మికతను ఎంతో అభివృద్ది చేస్తాయి. అది మనమంటూ మనం ఒక జీవితాన్ని నడుపుతూ, జీవితాన్ని మొదలెట్టినప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది మనం నిజంగా ఏమేమి పొందాం ఆ బాల వికాస్ ద్వారా, ఎలా ప్రభావితం అయ్యామన్నది. అయితే నా వరకు వస్తే నేను నేర్చుకున్న ప్రతి అంశము బాల వికాస్ లో, ప్రతి విలువ స్వామి నాకు ప్రాక్టికల్ లైఫ్ లో ప్రతిది శిక్షణతో నేర్పించారు.
0: ఎలాగా
3: ప్రతి అంటే, దీనికి నేను ఉదాహరణగా ఏం చెప్పచ్చు అంటే, మీరు సాయిదర్శిని పుస్తకం అందరికీ తెలిసే ఉంటుంది, సీమా దివాన్ గారు రాసింది. అందులో స్వామి అంటారు ఒక ఇన్సిడెంట్, తల్లి పిల్లలకి నడక నేర్పించడానికి మధ్య మధ్య వదిలిపెడుతుంది వాళ్ళని, ఎప్పుడు చేపట్టుకునే నడిపిస్తే నడకరాదు కదా పిల్లల్ని, వదిలేస్తే వాళ్ళు పడుతూ లేస్తూ పట్టుకుని మెల్లగా వాళ్ళ నడక నేర్చుకుంటారు. అలాగేట వేయి తల్లుల ప్రేమతో ఉన్న మన సాయిమాత కూడా ఈ సాధనా మార్గంలో అటువంటి ఛాలెంజ్, అంటే చేయి వదిలిపెట్టడము లాంటి ఛాలెంజ్లు ఇస్తూ
0: ఉంటుంది.
3: అయితే పడినప్పుడు చాలా బాధపడతారట స్వామి. అలాగే మనం మెల్లగా, ఆయనే మళ్ళీ ఆ మనోస్థైర్యాన్ని, నిలబడే మనోస్థైర్యాన్ని కూడా ఆయనే ఇస్తారు. లేచి ఒక అడుగు వేసినప్పుడు ఎంతో ఆనందపడతారట స్వామి, నా బిడ్డ నా వైపుగా ఒక అడుగు వేసింది ముందుకే అని చెప్పి చాలా ఆనందపడతారట స్వామి. అలాగా పడుతూ లేస్తూ స్వామి దగ్గర బాల వికాస్లో నేర్చుకున్న విలువల్ని అమలు పరిచి స్వామి మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పగలను.
0: బాగుంది. మీరు ట్రిబుల్ రోల్ పోషిస్తున్నారు పద్మశ్రీ గారు, చాలా కష్టం ఇది, ఎలా నిర్వహిస్తున్నారు? ముఖ్యంగా మీరు అనంతపూర్ విద్యార్థిని, స్వామి పదంలో మీరు జీవితాన్ని, స్వామి టీచింగ్స్ ని ఏ రకంగా సమన్వయపరచుకోగలుగుతున్నారు?
4: నా ఉద్దేశంలోనండి, స్వామి సంకల్పం ఉండి మనకు పని చేయాలనే ఉద్దేశం ఉంటే ఏ పని అయినా మనం చేయగలం. అనంతపూర్ కళాశాల పూర్వ విద్యార్థిగా నేను స్వామి కాలేజీలో నేర్చుకున్నవి ఇవాళ పాటిస్తున్నాను అంటే దానికి కారణం నా ఇంట్రెస్ట్ తో పాటి స్వామి సంకల్పము, స్వామికి నా పైన ఉన్న అపార అనుగ్రహము అని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను.
0: మీ ఇద్దరు మాటలు వింటుంటే నేను బాల వికాస్ టీచర్ గా ఉన్నప్పటి కొన్ని సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. శ్రీనివాస్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు, చాలా అల్లరి చేసేవాడు. వాడి అల్లరి భరించలేక గదిలో వేసి తలుపులు గడి వేసేసేదాన్ని. మరి కొన్నాళ్లు అసలు నువ్వు క్లాసులకే రావద్దు అని వాడిని తిట్టి పంపించేసేదాన్ని. స్వామి కథలు ఎంత తీయగా ఉంటాయంటే మెల్లిగా శ్రీను రోజు క్లాస్కి రావడమే కాకుండా నెమ్మదిగా తబలా, కంజీరా అద్భుతంగా వాయించడం మొదలుపెట్టి ఒక స్టేజ్కి ఎదిగాడు. అంతేకాదు పెద్దయ్యి ఒక ఎగ్జిక్యూటివ్ జాబ్ చేస్తూ సడన్ గా కనిపించాడు హైదరాబాద్ లో. అదండి బాల వికాస్ విశిష్టత. అవునా? ఏమంటావు వసుధ? పద్మశ్రీ, స్వామి మహిళా కాలేజ్ పూర్వ విద్యార్థినిగా ఆ కాలేజీలో స్టూడెంట్స్ ని ఎలా రూపుదిద్దుతున్నారు, దాని గురించి మీ అభిప్రాయం ఏమిటి?
4: అనంతపూర్ కళాశాల పూర్వ విద్యార్థిగా నా ఒక గ్రహింపు ఏమిటంటే స్వామి ఈ కళాశాల ద్వారా స్త్రీ అంటే ఏ విధంగా ఉండాలి అని ఈ ప్రపంచానికి తెలియపరుస్తున్నారు. లౌకిక జ్ఞానంతో పాటుగా ఆధ్యాత్మిక విజ్ఞానము, నైతిక విలువలతో కూడిన స్త్రీలు స్త్రీమూర్తులుగా అక్కడ రూపుదిద్దుతున్నారు స్వామి.
0: ఫుల్నెస్,
4: కంప్లీట్ పర్సనాలిటీ. లౌకిక జ్ఞానంలోనూ కూడా స్వామి ట్రైనింగ్ లో పిల్లలు ఈ పని ఆ పని అని కాకుండా అన్ని పనులలోనూ చక్కగా నేర్పరిగా చేయగలిగే సామర్థ్యులుగా తయారయ్యారు. ఒక హాస్టల్ లైఫ్ కానివ్వండి, కాలేజ్ లైఫ్ కానివ్వండి, చిన్న చిన్న ఎలక్ట్రికల్ ప్లంబింగ్ పనుల దగ్గర నుంచి పిల్లలు, ఆడపిల్లలు పబ్లిక్ స్పీకింగ్ కానివ్వండి, డ్రామాలు చేయటం కానివ్వండి, భజనలు పాడటం కానివ్వండి, ఒక స్పోర్ట్స్ మీట్ మీరు అందరు చూసింటారు, స్పోర్ట్స్ మీట్ లో స్టంట్స్ చేయటము, జీప్ లో స్టంట్స్, మోటార్ బైక్ లో స్టంట్స్
0: చాలా బాగా చేసేవారిని విన్నాం.
4: అది అలా అయితేనక ఇటుపక్క మళ్ళీ హాస్టల్లో కూరగాయలు తరగటం కానివ్వండి, చపాతీలు చేయటం కానివ్వండి, అన్నిట్లో అన్ని విధాలుగా ట్రైనింగ్ పొందుతున్నారు అనంతపూర్ కళాశాలలో. ఈ విధంగా ట్రైన్ అయ్యాక బయట ప్రపంచానికి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా వాళ్ళు వాళ్ల పనులు వాళ్ళు చేసుకునే సమర్థవంతులుగా, ఇంకా పక్కన వాళ్ళకు కూడా చేసి పెట్టే సమర్థవంతులుగా రూపుదిద్దే బయటకు వస్తున్నారు.
0: చాలా బాగుంది. గృహిణి గృహలక్ష్మే కాకుండా మరెన్నో రూపాంతరాలు చెందగలది స్త్రీ అని స్వామి ఎన్నోసార్లు చెప్పారు కదా వస్తా.
3: అవునండి.
0: అలా ఒక స్త్రీ తను నేర్చుకున్నది అనుభవపూర్వకంగా ఎంతవరకు న్యాయం చేయగలుగుతోంది అని నీ అభిప్రాయం?
3: మీరన్నట్టుగా స్వామి స్త్రీలకు ఎంతో ఉన్నత స్థానం ఉందని ఎన్నోసార్లు ఆయన దివ్యోపన్యాసాల్లో మనందరికీ చెప్తూ ఉండేవారు. అంతేకాదు స్త్రీలు లేని గృహములు అడవి అని కూడా ఒక సందర్భంలో చెప్పారు స్వామి. అయితే నేనేమనుకుంటానంటే స్వామి స్త్రీలకి అంతటి ఉన్నత స్థానం ఉంది అని చెప్పారని మా జనరేషన్ స్త్రీలు గురించి నేను చెప్తున్నాను. సాటిస్ఫై అయిపోకుండా మనము ఆ ఉన్నత స్థితిలో ఉన్నామా లేదా, ఆ స్థితికి అంతటి స్వామి చెప్పిన ఆడవాళ్లకి సహనము, క్షమ, ఆత్మవిశ్వాసము ఇలా ఎన్నో చెప్పారు స్వామి. అవన్నీ కాకపోయినా కనీసం కొన్నైనా కొంతవరకైనా మనలో ఉందా లేదా అన్నది తప్పనిసరిగా ఆత్మవిచారణ చేసుకోవాలి. అంతేకాదు ఒక ప్రత్యేకించి అమ్మాయిలకి ఒక వాతావరణం నుంచి ఇంకొక వాతావరణానికి వెళ్తాము. అయితే తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు,
0: అంటే పెళ్ళయ్యాక
3: నా ఉద్దేశం, తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఈ విలువల్ని ఇవన్నీ పాటించడము పెద్ద కష్టమైన విషయం కాదు. ఎందుకంటే మనం అదర్ దాన్ అమ్మా నాన్న కాలేజ్ చదువు అంతకు మించి వేరే ఎక్కడ ప్రపంచం లోకం ఉండదు. కాబట్టి కొంతవరకు వాళ్ళకి వాళ్ళు ఒక క్రమశిక్షణ పెట్టుకుంటే చేయవచ్చు. కానీ వేరే ఇంటికి వెళ్ళినప్పుడు విభిన్నమైన మనస్తత్వాలున్న మనుషులు, విభిన్న పరిస్థితులు, ఇవన్నీ ఎంతో కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. మానసికంగా కూడా ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా మనం నేర్చుకున్న విలువలు, మనం పెరిగిన వాతావరణంలో మనం నేర్చుకున్న సంస్కారము, ఇది ఏది చెదరకుండా ఆ మార్గాన్ని, స్వామి మార్గం అని మనం ఎంచుకున్నాము, అందులోంచి మరలకుండా మనం ఉండాలి. స్పెషల్ గా దానికోసం స్పెసిఫిక్ గా నేనేమనుకుంటానంటే, చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం ఎప్పుడూ నిందించకూడదు. చుట్టూ ఉన్న మనుషుల్ని కానీ, చుట్టూ ఉన్న వాతావరణాన్ని కానీ, వీళ్ళు ఇలా ఉండబట్టి నేను ఇలా ఉండవలసి వచ్చింది, లేకపోతే ఈ పరిస్థితి బట్టి నేను ఇలా ఉండవలసి వచ్చింది అని ఎప్పుడు కూడా పరిస్థితులను కానీ మనుషుల్ని కానీ మనం నిందించుకోకూడదు. మనము ఎవరు ఎలా ఉన్నప్పటికీ, స్వామి కూడా అంటారు కదా, ఏ పాత్రని అయితే నువ్వు పోషిస్తున్నావో అది పరిపూర్ణంగా నువ్వు సంపూర్ణంగా 100% న్యాయం చేయాలి దానికి నీ బాధ్యతలన్నీ అని. అలాగా ఒక గృహిణిగా, ఒక తల్లిగా, ఒక కోడలిగా, ఒక భార్యగా, నా వరకు నేను ఎంతవరకు 100% న్యాయం చేయగలను నా పాత్రకి, ఎంతవరకు స్వామి చెప్పిన విలువలతో నేను ఆ పాత్రని పోషించగలను, నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను అన్నది ప్రతి ఆడవాళ్లు కూడా ఆత్మవిచారణ చేసుకోవాలి తప్పనిసరిగా.
0: అప్పుడు న్యాయం చేయగలుగుతారనా?
3: అవునా ఆంటీ,
0: అప్పుడు పూర్తి న్యాయం చేయగలుగుతాము ఆ రోల్ కి
3: చేయడానికి కనీసం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి స్వామి అనుగ్రహం తప్పకుండా. ఇంకొక విషయం ఏంటంటే, మనం మన సైడ్ నుంచి మనం చేయవలసింది ప్రయత్నము. అయితే ఆయన మీద సంపూర్ణ శరణాగతి కూడా ఖచ్చితంగా ఉండాలి. మన ప్రయత్నం మనం చేయాలి, కానీ
0: దానికి ఆయనే అనుకూల వాతావరణం
3: ఆయనే క్రియేట్ చేస్తారు, తప్పకుండా చేస్తారు. ప్రయత్నం అంటాం కదా, ఒక అడుగు మనం వేస్తే 100 అడుగులు స్వామి వేస్తారని. కాబట్టి ఆయన మార్గంలో వెళ్ళాలి అనుకుని మనం ఆయన దగ్గర నేర్చుకున్న విలువల్ని మనం పాటించాలి అనే సత్సంకల్పంతో మనం చేసినప్పుడు తప్పకుండా మనకి దాంట్లో విజయం తప్పకుండా చేకూరుతుందని నా ఉద్దేశం,
0: నీ అభిప్రాయం. ఈ రోజుల్లో యూత్ ని చూస్తున్నాం, వాళ్ల ఇంట్రెస్ట్లు వాళ్లవి, వాళ్ల అభిప్రాయాలు వాళ్లవి. మరి ఇలాంటి యూత్ ని సాయి పథంలోకి తీసుకొచ్చి వాళ్ల చేత ఏ రకంగా సేవ గాని ఇతరత్ర ఏమైనా కూడా ఎలా చేయించగలుగుతున్నారు మీరు యూత్ లీడర్ గా?
5: కల్పన గారు, యూత్ కోఆర్డినేటర్ అని నా డెసిగ్నేషన్ వరకేనండి. నేను స్వామి ఇన్స్ట్రుమెంటే తప్ప మరే పాత్ర వహించడం లేదు. ఇవాళ పిల్లలు వచ్చి ఉత్సాహంగా పనిచేస్తున్నారు అంటే దానికి కారణం స్వామి. ఈ కాలంలో ప్రస్తుతం పిల్లలకి శని ఆదివారాలు తప్ప మిగతా రోజుల్లో క్షణం తీరిక ఉండదు. అలాంటిది వాళ్లు తమ పనిని వదులుకొని, తమ ఫ్రెండ్స్ ను వదులుకొని, సినిమాలు చూడటం వదులుకొని ఇవాళ సేవా కార్యక్రమాలకు వచ్చి ఉత్సాహంగా పాల్గొంటున్నారు అంటే స్వామి పైన వారికి ఉన్న ప్రేమనే కారణం.
0: అంటే తల్లిదండ్రులు ఇన్స్టిగేట్ చేస్తున్నారా ఆ స్వామి పట్ల, లేకపోతే వాళ్లకే కలుగుతోందా, లేకపోతే మీరు వాళ్ళకి నేర్పించడం వల్ల కానీ? అంటే యూత్ అనేటప్పటికి మధ్యలో వస్తారు కదా, చిన్నప్పటి బాల వికాస్ నుంచి కాకుండా, అందుకని అడుగుతున్నాను.
5: వాళ్ళందరూ అనుభవంతోనే వచ్చారండి. అంటే స్వామి గురించి తెలుసుకొని, సంస్థ గురించి తెలుసుకొని, ఇలా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుసుకుని వాళ్ళు ఇంట్రెస్ట్ తోనే వస్తున్నారు. అలా ఇంట్రెస్ట్ తో వాళ్ళు వచ్చినప్పుడు లీడర్స్ గా మన ధర్మం ఎంత మటుకు అంటే, వాళ్ళు సేవా కార్యక్రమాల్లో దేనిట్లో పాల్గొన్నా వాళ్లను ప్రోత్సహించి ప్రేమతో మాట్లాడమే మన వంతు. పిల్లలకు కాస్త అలవాటు లేని ఇబ్బందులు కొన్ని ఉంటాయి.
0: అంటే ఎలాంటివి?
5: ఇలా చీరలు కట్టుకోవటం మన సంస్థలో పద్ధతి. సో చీరలు కట్టుకొని,
0: అది కట్టుకోవడమే కాదు, నిండుగా కప్పుకోవటం.
5: అలా ఇలాంటి రూల్స్ ఉన్నా కూడా వాళ్ళు స్వామి మీద ప్రేమతో ఇవన్నీ కూడా చేస్తున్నారు, పాటిస్తున్నారు. ఇదే కాకుండా వాళ్ల నడవడిక కూడా చాలా సౌమ్యంగా ఉంటుంది. అన్ని వాళ్ళు వాళ్ల మాటలు కానివ్వండి, వాళ్ళ చేతులు కానివ్వండి, అన్ని చాలా సౌమ్యంగా ఉంటారు పిల్లలు, స్వామి చెప్పిన విధంగా ఉంటారు. అలానే వాళ్ళు చేత కాని వాళ్ళు కాదు, పనులు బ్రహ్మాండంగా చేయగలిగే కెపాసిటీ ఉంది వాళ్ళకి, సమర్థత ఉంది, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ ఆ సౌమ్యంగా ఉండటము మన సంస్థలో ఆడపిల్లల విధం
0: అంటే మాట్లాడటం వచ్చు కానీ పోట్లాడటం చెయ్యరు.
5: పిల్లలు గట్టిగా మాట్లాడడం కానీ, మగ పిల్లలతో అనవసరంగా మాటలు కానివ్వండి, ఇంకే పెద్దవాళ్లతో కటువుగా మాట్లాడటం కానివ్వండి, ఇలా ఎప్పుడు ఇలాంటి నడవడిక మనకు జరగలేదు, అసలు జరగలేదు. ఈ నా ఉద్దేశంలో ఇది స్వామి సృష్టించిన ఈ దివ్యమైన వాతావరణంలో అలాంటి వాటికి ఆస్పద కూడా ఉండదండి. అసలు అలాంటి మన బిహేవియర్ ఆ పిల్లల్లో కనిపించదు. ఈ యూత్ పిల్లల్ని చూస్తున్నప్పుడు కూడా మంచి ఫ్యూచర్ లో మనకి మంచి ఒక ఆదర్శమైన ఆడవాళ్లు చాలా మంది ఉంటారు. మనకేమి కల్చర్, ఇండియన్ కల్చర్ కి ఏమాత్రము దెబ్బ తినదు అని నా ఉద్దేశం,
0: నమ్మకం.
3: అక్క చాలా బాగుంది మీరు చెప్పింది. ఇందాక మీరు అన్నారు కదంటే ఆడవాళ్లు ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషిస్తారని. ఇప్పుడు అక్క చెప్పారు అదర్ దాన్ గృహిణి ఇవే కాకుండా ఆవిడ ఇంకా ఇంకొన్ని పాత్రల్ని కూడా బాధ్యతవంతంగా స్వామి మార్గంలో ఆవిడ చేస్తున్నారు. అయితే ఇక్కడ నాకేమనిపిస్తోందంటే ఎన్ని పాత్రలు పోషించినప్పటికీ కూడా అన్నిటికంటే కూడా స్త్రీకి చాలా ముఖ్యమైన కీలకమైన పాత్ర తల్లి పాత్రదే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఇప్పటికీ గుర్తుంది మొదటిసారి నేను పాపను తీసుకొచ్చి మా పాప పుట్టినప్పుడు తీసుకొచ్చి ఇలా డాక్టర్ ఇచ్చినప్పుడు ఒక రకమైన స్వామి తల్లి గురించి ఎన్నో ఎంతో ఉన్నతంగా ఎలా ఉండాలి తల్లి అనేది బాధ్యత, ఏ విధంగా పిల్లల్ని ఆవిడ మలుస్తుంది అన్నది చెప్పారు. అంటే ఒక స్వామి అన్నారు కదా, ఒక జాతి యొక్క అభివృద్ధి తల్లులపైనే ఆధారపడి ఉంది అని. అంతటి ధర్మాన్ని అంతటి బాధ్యతని నేను సక్రమంగా నిర్వర్తించగలనా అని స్వామికే ప్రార్థించుకున్నాను. ఈ బాధ్యత మీరు ఇచ్చారు, మీరే సక్రమంగా నిర్వర్తించాలి. అంటే అంత కీలకమైన పాత్ర తల్లిది. ఏమంటారండి?
0: అవును వసుధ, తల్లి ఒక తల్లిగానే కాదు తల్లి తండ్రి అయి కూడా నడుచుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. నా సంగతే తీసుకో, 82లో నేను అమ్మనయ్యాను. అమ్మాయిని ప్రపంచంలోకి తేవటం పూర్తిగా నా ఇష్టం. అలాంటప్పుడు తన బాధ్యత కూడా పూర్తిగా నాదే అవుతుందా?
3: అవునండి.
0: అప్పుడు ఇలాంటి నిస్సహాయతతో తల్లడిల్లిపోతున్న సమయంలో స్వామి నాలో పూర్తి మార్పు తీసుకొచ్చారు. ఇది నాకు ఒక పునర్జన్మ. ఇందులో ఒకే బాధ్యత నా కూతురు. నాకున్న ఇన్స్పిరేషన్ స్వామి మాత్రమే. ఈ రోజుల్లో సింగిల్ పేరెంట్హుడ్ కొంచెం కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది. కానీ నేను చెప్తున్నది 29 సంవత్సరాల క్రిందటి మాట. ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడారు స్వామి. అడుగడుగున ఇండికేషన్స్ ఇస్తూ సపోర్ట్ చేసి దారి చూపించారు. 89లో హైదరాబాద్ షిఫ్ట్ అవ్వమన్నారు, 90లో సేవ వద్దు సాధన చేసుకో అన్నారు. 89లోనే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమా పరిశ్రమలోకి, టీవీ రంగంలోకి అడుగు పెట్టాను. రేడియో మాత్రమే కాకుండా తండ్రి లేని లోటు లేకుండా మంచి నడవడికతో నైతిక విలువలతో అమ్మాయిని పెంచేందుకు స్వామి తానే స్వయంగా మాకు గాడ్ ఫాదర్ అయ్యారు. దిక్కుతోచని మాకు స్వామి దిక్కు అయ్యారు. అదే సాయి పదం. ఇది జీవన పోరాటం అయితే దీనితో పాటు సాధనాపరంగా నేను ఏమిటి, నాకు కావలసింది ఏమిటి, స్వామి చూపిన అద్భుతాలని ఎలా అన్వయించుకోవాలి, ఇలా ఎన్నో విధాల సాధనలో కూడా మార్గదర్శి అయ్యి నన్ను తీర్చిదిద్దారు. ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వం స్వామే నాతో ఉండగా నాకేమిటి అనే ఒక మొండి ధైర్యం నేర్పించారు. అసలు స్వామి మాతో ఉన్నారా, మేము స్వామితో ఉన్నామా అనే సందేహం వచ్చేది. అంత దగ్గరగా ఉండేవారు. సామాజికంగా ఒక స్థానాన్ని కల్పించేందుకు నాకు నాలాంటి వారికి ఎందరికో నిలయంలోనే ఆశ్రయం ఇచ్చేవారు. కారణం లేని కార్యం చెయ్యరు స్వామి. నాతో పాటు స్వామి మాటలు పడుతూ, కష్టాలు పడుతూ, పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఎందుకు ఉన్నారు వెంటా జంట, తన భక్తుల్లో కొందరినైనా ఇలా తయారు చేసి స్త్రీ అబల కాదు అని నిరూపించడానికే నా జీవితం దిద్దడమే కాదు, పెద్దవాళ్లవుతున్న నా పేరెంట్స్ కి తోడుగా ఉండేందుకు అదృష్టాన్ని కూడా నాకు దక్కించారు. స్వామిని నమ్మిన స్త్రీ, స్వామి టీచింగ్స్ లో కొన్నింటినైనా పాటించగల స్త్రీ, భౌతికంగా, నైతికంగా, ఆర్థికంగా ఒకటేమిటి, అన్ని విధాల ఉన్నత స్థాయిలో ఉండగలదు, ఉంచుతారు స్వామి. ఒక రకంగా విభిన్న పాత్రలు వహించినా అంతా మన మంచికే అని, కర్మని ఆచరించక తప్పదని స్వామి పదంలో నడిచే స్త్రీలందరికీ నాలాంటి వాళ్లని ఉదాహరణగా చూపించి మనోధైర్యాన్ని ప్రసాదిస్తారు స్వామి.
3: నిజమే ఆంటీ, మీరే కాదు అసలు మన సాయి కుటుంబంలో మహిళలని ఎవరిని కదిలించినా కూడా ఇలా కోకొల్లలుగా వాళ్ల అనుభవాలు స్వామి అడుగడుగునా వాళ్లకి ఏ విధంగా ఉండి ఇంటా వెంట జంటా ఉండి కాపాడతారని మీరు ఇందాకన్నారు చూడండి. అలా ఏ విధంగా ఉండి ఇలాంటివి మనకు రేడియో సాయిలో కూడా ఎన్నో ఇంటర్వ్యూలు మనం ఇదివరకు విన్నాం. అలాంటి వింటూ ఉన్నప్పుడు అదే అనిపిస్తుంది, మనం ఎంత అదృష్టం చేసుకున్నా నిజంగా సాయి పదంలో ఉండడం వల్ల కష్ట సుఖాలు, జీవితంలో ఒడుదుడుకులు అందరికీ ఎవరికీ తప్పవు. అయినప్పటికీ కూడా సాయి పదంలో ఉన్న కారణంగా అన్నిటినీ పరిస్థితుల్ని మనం ఎదుర్కొనే ఒక విధానము, అది కేవలం మనకి స్వామి ఇచ్చిన ధైర్యము, స్వామి ఉన్నారనే భరోసా, స్వామి మనకి అండగా ఉన్నారు అనే ఒక నమ్మకము, ఇవన్నీ మనం ఇదివరకు మనం పురాణాల్లో కానీ దేనిలో చూసినా కూడా ఒక ఒక రాధ లేకపోతే ఒక మీర, ఒక సక్కుబాయి ఇలా వింటాం. కానీ నాకు అనిపిస్తుంది ఇలాంటివన్నీ వింటున్నప్పుడు ఈ సాయి యుగంలో ఎంతో మంది అలాంటి సక్కుబాయిలు, ఎంతో మంది అలాంటి మీరాలు, ఎంతో మంది అలాంటి వాళ్ళంతా ఉన్నారు. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, ఎప్పుడు జనరల్ గా మేమంతా ఆడపిల్లలు అనుకునేవాళ్ళం అనమాట, స్వామితో మగపిల్లలకి ఉన్నంత సాన్నిహిత్యం ఆడపిల్లలుగా ఉండడం వల్లేమో మనకి రాలేదు, మగపిల్లలుగా పుట్టినా బాగుండేదని చాలా సార్లు యూత్ గా ఉన్నప్పుడు మేము యూత్ సర్వీసెస్ కి వాటికి వెళ్ళినప్పుడు చాలా అనుకునేవాళ్ళం అనమాట. సేవ కూడా మగపిల్లలకే స్వామి దగ్గరగా ఉన్నవి ఇస్తారు మిగతా అంతా కూడా అని చెప్పి. అయితే స్వామి ఫిజికల్ గా వీళ్ళతో ఎంతటి రిలేషన్ ఉన్నా చాలా అదృష్టం అనుకోవాల్సిన విషయం ఏంటంటే ఆడవాళ్లతో స్వామి మానసికంగా ఒక అద్భుతమైన ఒక అసలు మాటలు వర్ణనాతీతం, అది అటువంటి ఒక రిలేషన్ ని స్వామి
0: బంధం
3: అనేది స్వామి అందరితో హార్ట్ టు హార్ట్ రిలేషన్ లాగా ఏర్పరచుకున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అందరికీ తెలుసు మనకి అనిల్ కుమార్ అంకుల్ వాళ్ళ మిసెస్ ఉన్నారా అంటే అందరికీ తెలిసిన మిరకిల్ అనాలో అనుభవం అనాలో ఇది. ఆవిడ మిరపకాయ బజ్జీ చేసి స్వామికి పెడితే ఆయన మందిరంలో తిన్నాను కారంగా ఉంది అన్నట్టుగా అంటే నువ్వు ఇచ్చింది నేను తిన్నాను. అలా ఎంత మందికి స్వామి ఎన్ని మధురానుభూతులు, ఇంట్లో ఉండి వాళ్ళ గృహిణిగా ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ప్రొఫెషనల్ గా వెళ్తున్న వాళ్ళకి కానీ అలా ఎన్ని అనుభవాలు స్వామి ఆడవాళ్ళకి. డైరెక్ట్ గా ఏదైనా ఒక సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి సొల్యూషన్ కావాలన్నది ఎవరి త్రూనో, అది వాళ్ళకి స్వామికి మధ్యనే అవగాహనది, బయట వాళ్ళకి అది అర్థం కాదు. ఎవరికి వాళ్ళకి అలాగా ప్రతి ఒక్కరికి కూడా స్వామితో అటువంటి మధురానుభూతి, మధుర బంధం అనేది ప్రతి ఒక్క మహిళలో, మన సాయి కుటుంబంలో ప్రతి ఒక్క మహిళకి అటువంటి అదృష్టాన్ని స్వామి కల్పించారు అని నేను అనుకుంటున్నాను.
0: అవును,
3: అయితే అంతటి అదృష్టాన్ని మనకి స్వామి ఇచ్చారు. అటువంటి మార్గంలోకి మనల్ని మనం వచ్చామంటే మన తల్లిదండ్రులు, ముఖ్యంగా నా విషయంలో అయితే నా తల్లిదండ్రులు, ఈ సాయి మార్గంలోకి మలచిన నా బాల వికాస్ గురువులు, వీళ్ళందరికీ కూడా ఎంతో కృతజ్ఞతతో నేను పాదాభివందనం చేయాలి. అయితే ఇంతటి మా ఇంత మంచి మార్గాన్ని మనకి చూపించారు, ఇప్పుడు బాధ్యత మనది, మనం ఎంత బాగా చేయగలము అన్నది. ఏమి రిజల్ట్ అంటే కర్మ సిద్ధాంతం అంత మాట్లాడే అంత గొప్పదాన్ని కాదు, చాలా చిన్నదాన్ని. అయితే నా గ్రహింపు వరకు ఏంటంటే స్వామి మీద భారం వేసి మన ప్రయత్న లోపం లేకుండా మన కర్మల్ని ఆచరించాలి. నేను ఇలా చేయడం చేసినా కూడా ఇలాగే ఉంది అలాగే ఉంది అని అలా ఆలోచించకుండా మన ప్రయత్న లోపం లేకుండా మనం కర్మల్ని ఆచరించాలి. తక్కింది ఏం జరిగినా భగవత్ సంకల్పం మీద విశ్వాసం పెట్టుకుని భగవంతుడు ఏం చేసినా మన మంచికే, భగవంతుడు చేసే దానిలో మంచే తప్ప చెడు, మన దృష్టిలో చెడు తప్ప ఆయన చేసే ఆయన సంకల్పంలో ఎప్పుడూ తేడా ఉండదు అనే నమ్మకంతో మనం మన బాధ్యతలన్నీ చేసుకుని అంటే మన కర్మలన్నీ మనం
0: ఆచరిస్తూ ఉండాలి. కర్మ సిద్ధాంతం అంటే మనం చేసే వృత్తికి కూడా వర్తిస్తుంది అనుకుంటాను. అలా చూస్తే గృహిణిగా యూత్ కోఆర్డినేటర్ గా వర్క్ చేశారు మీరు, చాలా బాగా వర్క్ చేస్తున్నారు కూడాను. మరి బిజినెస్ ఫ్యాకల్టీలో చేస్తూ దానితో స్వామి ప్రిన్సిపల్స్ ని అన్వయించుకుని ఒక మంచి ఉద్యోగినిగా మీరు స్వామి పరంగా కూడా సాధించి న్యాయం చేకూర్చుకుంటున్నారా?
5: చేస్తున్నానని అనుకుంటున్నానండి. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని మా నాన్న ఎప్పుడూ గుర్తు చేసేవారు. ఇవాళ నా టీచింగ్ కెరియర్ చూస్తే ఇది కూడా స్వామి మాస్టర్ ప్లాన్ అని అనిపిస్తుంది. ఎందుకంటే స్వామి మనకు ఏదైతే స్ట్రెంగ్స్ ఉన్నాయో వాటి ప్రకారమే మనకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇస్తారు. చిన్నప్పటి నుంచి నాకు పిల్లలు బాగోగులు చూసుకోవటం, అంటే వాళ్ల చదువులు నడవడికలు అవి చూసుకోవటం చాలా ఇష్టం. అందుకనే అనుకుంటాను స్వామి నాకు ఈ టీచింగ్ అసైన్మెంట్ ఇచ్చారు. బీఎడ్ కూడా నేను స్వామి కళాశాలలోనే చేశాను. సో కాబట్టి అక్కడ ఒక టీచర్ గా నేను ఎలా మసులుకోవాలి అని కూడా స్వామి చెప్పిన విధంగానే నేను నడుచుకుంటున్నాను, ప్రయత్నిస్తున్నాను కూడా ప్రతి క్షణం కూడా. నేను ఎంబీఏ విద్యార్థులకు బిజినెస్ కమ్యూనికేషన్ నేర్పిస్తున్నాను. నేను ఏ విధంగా అయితే స్వామి సూక్తుల ద్వారా బెనిఫిట్ చెందానో వాళ్లు అదే విధంగా చెందాలని స్వామి చెప్పిన మంచి మార్గ రీతులన్నీ వాళ్లకు బోధిస్తూ ఉంటాను. అంటే స్వామి పేరు మెన్షన్ చేయను, కానీ స్వామి చెప్పినవన్నీ కూడా బోధిస్తుంటాను. దీనికి వాళ్ల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఏ విధంగా అంటే ఎప్పుడైనా వాళ్లకు మానసిక సంశయాలు ఉంటాయనుకోండి, సందిగ్ధాలు ఉన్నాయనుకోండి, వాళ్లు నా దగ్గరికి రావటం జరుగుతుంది. అప్పుడెప్పుడు ఎప్పుడూనో నేను స్వామికి ప్రే చేసుకుని, స్వామి వీళ్ళని మంచి మార్గంలో నీ మాటలు నా ద్వారా పలికించు అని ప్రే చేసుకుని నేను వాళ్లకు అడ్వైస్ ఇస్తుంటాను. అదే కాకుండా వాళ్లకు ఎథికల్ ఇష్యూస్ కానీ సోషల్ ఇష్యూస్ కానీ వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే గనక వాళ్లు నా దగ్గరకు వస్తుంటారు. అది నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. ఎందుకంటే స్వామి పూర్వ విద్యార్థిగా మంచి విషయాలకి ఒక విధమైన ప్రతిరూపంగా ఉన్నాను కదా అని అనిపిస్తుంది. స్వామి కళాశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులకందరికీ ఒకటే చెప్తారు, మీరు నాకు ఒక మంచి పేరు తీసుకురాకపోయినా రిమార్క్స్ తీసుకురావద్దు అనేసి. సో ప్రతి క్షణము స్వామి మార్గంలో నడవాలని స్వామిని రోజు ప్రార్థిస్తూ రోజులు గడుపుతున్నారు.
0: చాలా సంతోషంగా ఉంది. మనం మన మనస్సులు ఉండవలసింది స్వామి దృక్పథంలో, మన శరీరం జీవితం నడవలసింది స్వామి నేర్పిన పథంలో. ఈ స్వామి పథంలోనే ఎప్పటికీ ఉండాలని, బతికున్నన్నాళ్లు స్వామి సేవ చేసుకుంటూ మనం బతకాలని వేడుకుంటూ వీడ్కోలు తీసుకుంటున్నాను. పద్మశ్రీ, వసుధ, మీ విలువైన కాలాన్ని మీ అభిప్రాయాల్ని మాతో పంచుకున్నందుకు రేడియో సాయి తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
5: సాయిరాం.

0: సాయిరాం. ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు ప్రసారాల ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా శ్రీమతి కల్పన గారు అందించిన గృహలక్ష్మి అనేటువంటి చక్కని కార్యక్రమాన్ని విన్నారు. సమయాభావం వలన జగమే సాయిమయం కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రసారం చేయలేకపోతున్నాము. ఇప్పుడు మా స్టూడియోలో సమయం 4:26. మరొక 4 నిమిషాల్లో ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వన్ సభామంటపం నుండి వేదపట్టణం, ఆ తరువాత మహబూబ్ నగర్ జిల్లా వారి పర్తియాత్రలో భాగంగా ఒక చక్కని సాంస్కృతిక కార్యక్రమం మీరు ఈ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వింటారు. అయితే మహబూబ్ నగర్ జిల్లా వాళ్ల సాంస్కృతిక కార్యక్రమం తరువాత మరలా ప్రశాంతి డిజిటల్ స్టూడియో నుండి మీకు రేడియో సాయి తెలుగు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల ద్వారా మళ్లీ ఎన్నో చక్కని కార్యక్రమాలతో మీ ముందుంటాము. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీ తెలుగు ప్రత్యక్ష ప్రసారాలకి ట్యూన్ అయ్యండి. సాయిరాం.
1: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని 5వ భాగం యొక్క పురప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను సుస్వరనాదాలను విందాం.
1: సాయిరామ్ విత్ ప్రణామ్స్ ఎట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ అవర్ మోస్ట్ బెలోవ్డ్ భగవాన్, సీకింగ్ హిస్ బ్లెస్సింగ్స్ ఆన్ అజిత్ పాపట్ ఫర్ హిస్ నైస్ ఎగ్జార్టేషన్ దిస్ ఆఫ్టర్నూన్. I have pleasant duty to announce that we have music recital Sangeeta Vibhavari right now. It's a vocal music concert by Sri Raghavendra. He happens to be the son and the disciple of Padma Bhushan, Sri Mushnam Rajarao and Padma Sandilian. Currently, he is groomed by Sanjay Subramanian. Well, this vocalist, Raghavendra, is followed by Charulata Ramanujam on violin, who happens to be the disciple of Pudukottai, R. Ramanathan and late K. Rangaswamy, and also happens to be the disciple of late Anu Ramakrishna and R.K. Srikanthan. And we have on Mridangam Sri H.S. Sudhindra, who is the disciple of M. Vasudeva Rao and Sri Mushnam Raja Rao. And we have Sri Shashi Shankar on Ghatam, who is the disciple of Sri Ravi Shankar and Ghatam Suresh. We welcome them. And we pray Bhagavan to shower his choicest blessings on Raghavendra and his team. Ippatiki manaku Ajit Papat gari yokka prasangam anantaramu shastriya sangeeta karyakrama erpadu gavimpabadindi. Ee shastriya sangeeta gana laharilo manni olaladinchadaniki vachina varu Raghavendra garu, varu prakhyati ganchinatundi maha sangeeta విద్వాంసుల వద్ద తర్ఫీదు పొందిన వారు శ్రీ శశి శంకర్ ఆన్ ఘటం, హూ ఇస్ ది డిసైపుల్ ఆఫ్ శ్రీ రవిశంకర్ అండ్ ఘటం సురేష్. వీ వెల్కమ్ దెమ్

చార్లత్ గారు ఉన్నారు, మృదంగం పైన సుధీంద్ర గారు, ఘటవాయిద్యం పైన శ్రీ శశి శంకర్ గారు వాద్య సహకారాన్ని అందిస్తారు. శ్రీ రాఘవేంద్ర గారు, సాయిరామ్.

خلقت ولله.